0: Whomsoever you salute, pay obeisance, will go to God.
1: അതേ വിധംഗനെ സർവജീവ തിരസ്കാരം കേശവം പ്രതികച്ചതി. എവരി നിമി വിമർശിച്ചിനാ ദൂഷിച്ചിനാ അതി കുറുന്നു ഭഗവന്തനെ കേചേരിപോതുന്നു.
0: Likewise, whomsoever you accuse, criticize, will reach God.
1: ഭഗവന്തുണ്ടി എവരു.
0: Who is God?
1: ഏതോ ഒരു ദേവാലയമനന്ദു, ഏതോ ഒരു ക്ഷേത്രമനന്ദു മാത്രമേ ഉണ്ടാടനി കാദു. ദേഹോ ദേവാലയ പ്രോക്തോ ജീവോ ദേവ സനാതന. ദേഹമേ ദേവാലയം, ജീവുടേ ദേവുഡു.
0: God is not separately present in a temple or in pilgrim center. Body is the temple, the indweller is God.
1: ദേവുടനഗവേരു ദേശമന്ദും ലേഡു.
0: God is not present in a foreign land.
1: ദേവുടനഗതനദു ദേഹമന്ദേ.
0: God is present in his body.
1: ഇതുവണ്ടി ദേഹമനു മനമു അലക്ഷ്യം ചെയ്യുന്നു.
0: We are neglecting such a body.
1: ദേഹമനേടി ഇല്ലു ദിനദിനമനു ഊർച്ചി അരികി പൂസി മെത്തി നിനുകു വരചി.
0: You have to clean and decorate the body.
1: ദേവുടനഗവേരു ദേശമന്ദുള്ളേടു ദേവുടനഗതനദു ദേഹമന്ദേ.
0: God is not present in a foreign land. He is present in one's own body.
1: ഇതു സത്യാനി ഗുറ്റിഞ്ഞേട്ടുണ്ടി ഒരു തത്വാനി മാനവുടി ഈനാടു വിചാരിച്ചാലി.
0: Man has to investigate the nature of such a truth.
1: ഇതു സത്യഭാവമനു നിത്യഭാവമനു മാനവുടി വിസ്മരിച്ചിട്ടും ചേതനേ ഈനാടു തലയൊക്ക ജീവിതമു ചാലാ അശാന്തി പാലവുതുന്നതി.
0: As this eternal fundamental truth is forgotten, the life today is
1: ഉദയമനു ഈ പ്രകാശമുണ്ടിനപ്പുടെ మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనటువంటిగా ఉంటుంటాయి.
0: When this truth shines brilliantly within, all our actions are bound
1: to the మానవుడు వేసే ఒక్కటి అడుగు కూడాను అధర్మములో పడుతుంటాడు.
0: Every step of man takes him to unrighteousness.
1: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుంటాడు.
0: What all he says, he forgets truth.
1: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
0: ఎవ్రి లుక్ డజన్ క్యారీ విత్ ఇట్ ద లవ్.
1: ఆలోచించే ఆలోచనలు దురదృష్టి నశించిపోయినది.
0: ఇన్ ఆల్ థింకింగ్ దేర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ విజన్.
1: కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది.
0: ఆల్ డిజైర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్
1: మానవుడు లేని చైతన్యం చల్లబడిపోయినది.
0: ద అవేర్నెస్ ఇన్ మ్యాన్ హెస్ కామ్ డౌన్.
1: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుచున్నవి.
0: సెన్సెస్ ఆర్ డాన్సింగ్ ఫ్రీలీ.
1: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయింది.
0: టు సే ది ట్రూత్, ద మ్యాన్ కైండ్ హ్యూమన్ క్వాలిటీ ఇస్ రూయిన్డ్.
1: ఇంద్రియములను నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వన్ హ్యాస్ టు నో ద ప్రొసీజర్ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ అండ్ కండక్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ప్రతి చిన్నదానికి కూడా ఉద్రేకములు.
0: In every simple thing, agitation,
1: dveshamulu,
0: hatred,
1: asuyalu,
0: jealousy,
1: ahankaramulu,
0: ego,
1: abba cheppadaniki veedu lenetundi durgunamulato nindipothunnadu ee naadu manavudu.
0: Man is full of these wicked qualities beyond all known measure.
1: Manavattam ettavutundi.
0: How can you call it a human life?
1: Manavudu karunamayunduga untundali.
0: Man should be one of compassion.
1: Aa karune tane yokka hrudayanga untundali.
0: The compassion should be
1: hrudayam yokka pratibimbame prapanchanga kalipinchali.
0: The whole world should be the reflection of his heart.
1: Ee vishya vyasamainatvanti yokka tattvamu oka hrudayam nunde untunnadi.
0: This entire principle of the universe is in one.
1: Deeni yokka arthanni manam chakkaga gurtinchali.
0: We have to understand the meaning clearly.
1: Hrud plus daya hrudaya.
0: Hrut plus daya is hrudaya.
1: Daya galiginatvante hrudayamu.
0: That is the heart with
1: Adhe
0: compassion.
1: Adhe karuna.
0: That is compassion.
1: Aa karuna leinatvante hrudayamu kathinamaina hrudayame.
0: Without compassion, the heart is a stone.
1: Ee kathinamaina hrudayam lopala kathinamainatvante bhavale aavirbhavistayi.
0: In the stony hearts, only stony heart feelings originate.
1: Pulu lopala megha gunamulu puttaya.
0: In a tiger, do you expect the qualities of a goat?
1: Kura mrugamulandu kura gunamule puttuntayi.
0: You find only wicked qualities.
1: Adi kura tattvanni anubhavistundi.
0: They only spend the wicked.
1: Tana pravartanantha kuralo kurangane untuntadi.
0: The entire behavior is wicked.
1: Aakali konnadi ani puliki manam puri chapati isthe adi bhujistunda?
0: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
1: Maamsame daniki ruchi.
0: It delights, it tastes only meat.
1: Karukane bhautikamainatundi yokka ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్
1: సుఖములు కాదు.
0: దట్స్ నో ట్రూ.
1: అందుకోసమనే త్యాగరాజ్ చెప్పారు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు.
0: శగరాజు హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హింసెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో విచ్ గివ్స్ హ్యాపీనెస్.
1: త్యాగరాజు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంకటములు ఎందు కొంత మనస్సు చెలించింది.
0: బట్ ఈవెన్ త్యాగరాజు మైండ్ వేవర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
1: భరించుకోలేని బాధలు సంభవించాయి.
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
1: ప్రాణ సమానంగా ఆరాధించుతున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
0: హీ కుడ్ నాట్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ సీతారామ.
1: నేనెందు వెతకుదురా అని అనేక పర్యాయములు అనేక చోట్ల కంతా వెతికాడు.
0: హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దోస్ ఐడల్స్. వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యూ.
1: విసుగెత్తింది మనస్సు.
0: ద మైండ్ వాస్ డిస్గస్టెడ్.
1: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
0: దెన్ హీ వాస్ యాంగ్రీ.
1: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
0: రామా ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
1: కానీ నీలో శక్తి లేదు.
0: బట్ యు హ్యావ్ నో పవర్.
1: లేక నాలో శక్తి లేదా?
0: ఆర్ యామ్ ఐ పవర్?
1: నా శక్తి నాకు తెలుసు.
0: ఐ నో మై పవర్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు రామచింతనే చేస్తున్నాను?
0: At all times, at every place, I think of Rama.
1: Satatam Rama Chintanaha.
0: I always chant Rama's name.
1: Karaku nano shakti ledanti nenu oppukonu.
0: I don't accept that I have no power.
1: Neelone shakti ledu.
0: You have no power.
1: Neelo shakti lekapotam chethane naa baadhanu neevu nivaranam cheyalekapothunnavu.
0: Because you are powerless, you are not able to relieve me from this suffering.
1: Aa aveshanalo, aa asantriptilo, aa nirashalo, aa nispruhalo aneka vidhamulaga ramunnu విమర్శించాడు.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
1: కానీ తరువాత తన దోషమును తాను గుర్తించాడు.
0: లేటర్ హీ రికగ్నైజ్ హిస్ మిస్టేక్.
1: రామ, నీలోనే ఇది శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
1: కపివరది దాటునా,
0: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
1: కలికి రోట గట్టునా,
0: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
1: లక్ష్మీదేవి వలచునా,
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి సర్వ్ యూ?
1: లక్ష్మణుండు కొలచునా,
0: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?

0: With that highly intelligent noble Bharata, I will serve you, will worship you. You have got mighty power.
1: Ni andare kulunu ee vidhanga raavalanukunte nee isko shakti lekapothe veerandaru ninnu aashrayinchetuvanti vara.
0: These people followed you, worshipped you, served you because you have got power.
1: Ee okka vishayamlo meer artham chesukovachunu.
0: In this respect you can understand here.
1: Sailo shakti lekapothe ee America, ee London 89 108 దేశాల నుంచి కూడా నువ్వు వచ్చి పడిపోతున్నారు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్?
1: ఏక వాళ్ళకి పోవచ్చునా?
0: ఆర్ దే ఇన్వైటెడ్ హియర్?
1: ఫర్ అమాయకులా?
0: ఆర్ దే ఇన్నోసెంట్?
1: ఏక మూర్ఖులా?
0: ఆర్ దే ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: వెరీ హై ఇంటెలెక్చువల్.
1: మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్ ఎన్
1: దివ్య భావం కూడా నువ్వు అందరూ ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Vesame lekundina samajamlo ashantiki avakashame undadu.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: Samajam shanti badalto tulutuvagavalanna.
0: In order to have peace and security in society,
1: prema tattvanni pinchukovali.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్స్ హూ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్ని ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin.
1: ఇక్కడ ప్రారంభమై తిరిగి చుట్టి చుట్టి చుట్టి చుట్టి వచ్చి అక్కడనే చేరిపోవాలి. అదే పూర్ణము.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: కనుక ఈ పూర్ణం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే పూర్తి ఒక విధమైనటువంటి గుండ్రంగా ఉంటుండాలి.
0: This fullness totality should be a circle.
1: ఈ పూర్ణమును కొంతవరకు అర్థంగా చెడిపినప్పుడు ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటది.
0: ఇఫ్ యు ఇరేజ్ ఎ సర్కిల్ ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సి అనేటువంటి రూపంలో ఉంటుండది.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనిని సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుండది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి క్రొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and tomorrow and start.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమ.
1: కనుకనే గురు పూర్ణిమ.
0: It is Guru Purnima.
1: Guru anaga peddani arthamu.
0: Guru means big.
1: Ajnanamunu roopamapeyatundi deni kudano maroka arthamu.
0: Now the meaning is the one.
1: Hukaram ajnanamu. Hukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga Purnima dinamu cheekate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Cheekatini dooram chesetundi de Purnima.
0: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఇస్ ఫుల్ దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: దీనిని పురస్కరించుకునే వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: Adiye nijamainatundi bhakti prapattulu yokka prabhavam.
0: That is the effect of true devotion and surrender.
1: Kaani ee naadu mandi paripurnanga ledu.
0: Today ours is not full.
1: Aithe ee vidhanga undi.
0: How is it?
1: Edo kontha korata kaligi untundali.
0: There is shortage to certain extent.
1: Ikkada prarambhamaindi ikkadiki vachi nilchindi madhyalo pedda agadhamainatundi అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుంది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాలీ.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుకనే పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: When we work with all fullness in our hearts, you will receive total pay.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: They also receive pension.
1: వారికి డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇస్తారు.
0: They also receive DNS allowance.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: But part-time devotees, part-time workers will not receive these benefits.
1: కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
0: They don't receive pension also.
1: డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇవ్వరు.
0: They don't receive dearness alone.
1: Anaga purnamaina hrudayanga undinatunte valiki bhagavantuni yokka anugraham paripurnanga untuntadi.
0: Meaning the one with fullness in his hearts.
1: Kanukune navavidha margamulo praveshinchi
0: he receives full grace.
1: Ye margamulaina okka danini paripurnam gavinchukotamu sadhakulu yokka pradhanamainatunte yokka satya tattvamu.
0: He follows one of the paths of devotion and attains that fullness. That is the nature of truth.
1: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
0: What are these nine paths?
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాదసేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: దాస్యం,
0: service,
1: స్నేహం,
0: friendship,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఎట్టి స్నేహం?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్?
1: ఈనాటి కలియుగ స్నేహం. ఆ స్నేహము
0: ఈజ్ ది ఫ్రెండ్షిప్ ఆఫ్ కలియుగ.
1: పాకెట్ లో మనీ ఉంది, ఫాదర్ పొజిషన్ చక్కగా ఉంటుంది, అందల మంది హలో హలో హలో అని వచ్చి చూస్తారు.
0: వెన్ దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్ and father in position, everyone will say hello to you.
1: Pocket lo money ledu.
0: There's no money in the pocket.
1: Father retired.
0: Father retired.
1: Ek minister tappi poyindi.
0: He lost the position.
1: Attuvanti vaani evaru kodu daggariki vachi goodbye anu kuda chepparu.
0: No one will come to me and say at least goodbye.
1: Ilanti sneham snehala.
0: Can that be a friendship?
1: Idi kevalamu తాత్కాలికమైనటువంటి ఒక సంబంధం.
0: దిస్ ఓన్లీ టెంపరీ రిలేషన్.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛనతో కూడినటువంటి స్నేహం.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫిజికల్ వరల్డ్లీ డిజైర్స్ అసోసియేషన్.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట దంట ఇంట ఉండి కంటి వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫ్రెండ్షిప్ దట్ ఫాలోస్ యూ లైక్ ఎ షేడ్ ఆఫ్టర్ యూ విత్ యూ ఆల్వేస్.
1: ఇంట వెంట కంట జంట ఉంటుండి చూసుకునేటువంటి స్నేహితులు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రెండ్ గాడ్. Who is with you continuously like an eyelid follows you.
1: Ah, bhagavantunto manamu friendship cheyali.
0: So we have to develop friendship with God.
1: Sarva vidhamulainatundi badalu kodanu nivarana kagalavu.
0: He will cure all sorts of problems.
1: Ee sneham chesinappudu rendu kudunu ekamaipothundi.
0: Out of this friendship both become one.
1: Kanukane Jesus kudanu modalu thanu samajamlo praveshinchinappudu I am the messenger of God annadu.
0: So Jesus, when he stepped into society, he said, I am the messenger of God.
1: Anaga aa bhagavantuniki naaku etti sambandham ledu, atani aadhyana maatram sirasavahistunnanu.
0: I have no direct relationship with God. I follow his command.
1: Kaani ataniki samipanga samipanga poyetundi vidhanamunu gurtinchi sadhana salipi tarvata kalukunnadu, I am the son of God. అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
0: ప్రతి
1: వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మన భారతదేశం ఆధ్యాత్మికంపైన ఆధారపడినటువంటిది.
0: ద భారత్ డిపెండ్స్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండర్స్టాండ్.
1: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
0: వెన్ వన్స్ స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ భారత్ విల్ బి.
1: భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: వెన్ భారత్ ఇస్ పుట్ టు రూయిన్స్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్స్.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను భారతదేశం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ భారత్.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: దేర్ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారత్.
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి వీధి కూడా చాటాలి.
0: యూ షుడ్ ప్రాపగేట్ స్పిరిచువాలిటీ టు ఎవ్రీ స్ట్రీట్.
1: ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
0: బికాస్ స్పిరిచువాలిటీ
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: వీఆర్ సరౌండెడ్ బై ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: మానవత్వమే నశించిపోయింది.
0: ద హ్యూమన్ క్వాలిటీ ఇస్ గోన్.
1: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: వీఆర్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
1: మానవులం అవుతాము.
0: When do we become human?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When we have good mind, a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore, man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
0: So he is born through that Manu. So his name is Manuja.
1: మను.
0: Who is Manu?
1: అతనే సర్వ ధర్మములను, సర్వ న్యాయమునకును దేశమునకు అందించి, ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధన కల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వారు చెప్పేటువంటి న్యాయాలంతా కూడా మను ధర్మాలు కానే కాదు.
0: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in a modern dharma
1: bodhisthunaru. Aa kaalanni patti, paristhitini patti, prabhavanni patti, dhanamuni patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali nyayam desha kala paristhitini prabhavaniki atheetamainatundi.
0: But the justice in those times transcended all environment.
1: Ee manu yokka vishayanni kodu ee naadu marchipoyinaam manam.
0: And today Manu is totally forgotten.
1: Kautinyudu, ee Kautinyudu arthashastrani bodhinchinatundi vaadu.
0: Then Kautilya, who taught economics,
1: ee arthashastram anetundi danni ee naadu manam marchipoyinam. Economics ani pettukoni dantlo aneka allakallolamu jarigipothuntunnayi.
0: We call arthashastra as economics, which is full of confusion today.
1: Ee naadu ee economics yokka dosham chetane bankulanta lootil aipothunnayi.
0: Because of this economics, all banks are bankrupt.
1: కనుకనే ఆ కౌటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: We have to recognize the principles of Kautilya.
1: సత్యవాక్ పరిపాలన,
0: adherence to truth.
1: హరిశ్చంద్రుడు తన ఆడబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర sacrificed wife and son to uphold truth.
1: ఇలాంటి మహాపవిత్రుడైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞలు శిరసా వహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
0: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్, వీ డోంట్ ఫాలో దేర్ ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్, అండ్ దేర్ ఫోర్ వీ హావ్ బికమ్ వీక్.
1: అధ్యాపకులారా,
0: టీచర్స్,
1: మీరు బాల వికాస్ విద్య అధ్యాపకులుగా ఉండేటప్పుడు పిల్లలకంతా కూడా మన ప్రాచీన మహర్షుల యొక్క తత్వము, మహనీయుల యొక్క తత్వము, పతివ్రతల యొక్క తత్వము, సత్యశీలం యొక్క తత్వాన్ని ఆ పిల్లలకు చక్కగా బోధించాలి.
0: బాల వికాస్ గురుస్, యూ షుడ్ టీచ్ క్లియర్లీ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్, ద స్టోరీస్ అండ్ ద మెసేజ్ ఆఫ్ ద నోబుల్
1: సోల్. భక్తి యొక్క శ్రవణ కుమారుడు ఏ విధంగా చేశాడు.
0: The devotion to parents has demonstrated by Shravana
1: Kumar. పేరు మాత్రం శ్రవణాన్ని పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: There's no use in
1: having anyone గౌరవించేటువంటి వాడిగా ఉంటుండాలి.
0: He has to conduct himself.
1: ఎలాంటి తన స్వార్థాన్ని త్యాగం చేసి తల్లిదండ్రుల యొక్క జీవితానికి సుక్షేమాన్ని అందించేటువంటి పుత్రుడిగా ఉండినప్పుడే అతను సత్పుత్రుడు.
0: He sacrifices his own self for the sake of the parents. He is a good son.
1: కులములో ఒకండు గుణవంతుడుండెనా, కులము వెలయు వాని గుణము వెలయు.
0: If there is one of noble character in the entire community,
1: yadayu valamulona malayajam unnattu okka adavi lopala okka malla chettu untundeke chalu aa malla pushpam yokka sugandhamu sarvatra vyapimpa chestundi.
0: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
1: Kaluka tallidandrulu yokka bhaktini శ్రవణ కుమారుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చాడు. ఆ శ్రవణ కుమారుడు యొక్క తత్వాన్ని మన పిల్లలకు బోధించాలి.
0: డివోషన్ టు పేరెంట్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ బై శ్రవణ కుమార. వి హావ్ టు టీచ్ ఇట్ ఎగ్జాంపుల్ క్లియర్లీ.
1: ఇంకా గురు భక్తి లోపల ఏకలవ్యుడు.
0: డివోషన్ టు టీచర్ ఏకలవ్య.
1: అలాంటి పరిస్థితి లోపల దేనినైనప్పుడు త్యాగం చేసి మన లోక సంరక్షణ కోసమని, ఈ సమాజ క్షేమం కోసమని, లోక కళ్యాణం కోసమని ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు త్యాగం చేయాలి.
0: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్.
1: దైవ భక్తులే ప్రహ్లాదుడు
0: అండ్ డివోషన్ టు గాడ్ ప్రహ్లాద.
1: ఎలాంటి పరిస్థితులు ఎందే లేకుండా
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that Lord.
1: Tanu vicharulu poduva kattulu isukoni podustunnaru.
0: The demons were hurting, harming him with knives.
1: Kani aa chinna baludu amma appa anukune anledu narayan narayan narayan.
0: That young boy didn't say mother, father, he said narayana.
1: Vicharulu poduva daitya kumarudu maati maatiki wo pannagasai.
0: Doi
1: bhagavantuda,
0: he said, oh God,
1: ani nutinchenu kaani.
0: He praised him.
1: Ta kannula neeru teedu,
0: he never shed a tear.
1: కనుల నీరు ఏమాత్రము తేలేదు.
0: హీ నెవర్ సెడ్ ఇట్ హియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ప్రాకృతమైనటువంటి దుఃఖమునకు కంటినీరు నింపకూడదు అనేటువంటి సత్యాన్ని ఆ ప్రహ్లాదుడు లోకానికి చాటాడు.
0: ప్రహ్లాద టాట్ ద ట్రూత్ దట్ వన్ షుడ్ నాట్ సెట్ హియర్.
1: అనిత్యమైన అశాశ్వతమైనటువంటి ఈ లోక సంపదల కోసం మనం కంటినీరు నింపకూడదు.
0: వీ షుడ్ నాట్ సెట్ హియర్ ఫర్ దిస్ టెంపరీ ఎఫీమరల్
1: ట్రాన్సిషన్. ఎవరి కోసం కంటినీరు నింపాలి?
0: ఫర్ హూస్ సేక్ షుడ్ వీ సెట్ హియర్?
1: దైవానికి ఆనంద భాష్పములుగా అర్పితం చేయాలి.
0: We should shed the tears of joy for God.
1: Kanukane naramulu anaga neeru.
0: So naramulu means water.
1: Nayanamulu anaga kannulu.
0: Nayana are the eyes.
1: Kanuka aa neerunu kannulu tolichinappude narayanamulu ayipoyindi. Narayana ante empty. Nayanamu nunchi ananda bhasmamulu narayanaku vadatame, ide narayana tattvam.
0: Narayana means the one who sheds tears of joy out of the eyes. ఇది నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందని.
0: దేర్ ఈస్ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ నారాయణ.
1: దేహమును ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ హావ్ ఎ బాడీ, యు ఆర్ నాట్ న్యూ.
1: పురాతనులము కాదు.
0: యు ఆర్ నాట్ ఎన్షియంట్ వన్ ఐదర్.
1: సనాతనులమే.
0: యు హావ్ బీన్ ఎటర్నల్.
1: ఆ సనాతన ధర్మమే మన మానవ ధర్మము.
0: దట్ క్వాలిటీ ఆఫ్ సనాతన క్వాలిటీ
1: మానవ అని పిలుస్తూ వచ్చారు.
0: So you are called manava.
1: Ma kadu.
0: Ma no.
1: Yedi kadu. Nava kottadi kadu.
0: Nava new, not new.
1: Kanuka manam kottavaru kadu.
0: So we are not new.
1: Patavarame.
0: We are old.
1: Kani patavarame ante sanatanam manam ee naadu rotavaruga tayaraipoyinam.
0: Though we are old and ancient, we are rotten today.
1: Ee naadu bhagavantuttu sambandham koolipoyindo విడిపోయిందో అది మనం రోత జీవితమే.
0: ద మూమెంట్ అసోసియేషన్ ఈజ్ లాస్ట్ విత్ గాడ్, అవర్ లైఫ్ ఈజ్ రోటన్.
1: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనము.
0: వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ గాడ్, వీఆర్ రియలీ సనాతన.
1: కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము.
0: డివినిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: వీ షుడ్ ప్రాపగేట్ దట్ డివినిటీ.
1: ఏ అమెరికన్స్, ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్ల పైననో ఒక కాయిన్స్ పైననో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
1: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ ఎ థింగ్.
1: ఎందుకని ప్రశ్నించే, సెక్యులర్ స్టేట్.
0: ఇఫ్ యు ఆస్క్ వై, ఇట్ ఇస్ ఎ సెక్యులర్ స్టేట్.
1: అర్థం లేని పదం ఇదంటాను.
0: ఇట్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్ యువర్ సెక్యులర్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: ఎవరిని బాధించకూడదు.
0: యుట్ నాట్ హార్మ్
1: ఎనీబడీ. దూషించకూడదు.
0: యుట్ నాట్ క్రిటిసైజ్.
1: ఏ మతాన్ని విమర్శించకూడదు.
0: యుట్ నాట్
1: ఏ దేవుని కూడా విమర్శించకూడదు.
0: యు షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దానిని అనుసరించు. దీనికి ఎవరి అడ్డేం ఉంది?
0: యు ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జీలేబీ, కీరు ఎన్ని చేసినప్పటికీ అన్నింటి ఎందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
2: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all the sweets is one.
1: Jorastani, Kaistani.
2: You may say Jorastani.
1: Ivanni kudunu namamule.
2: Their name.
1: Anninti endu undinatvanti okke divyattam.
2: But in all, divinity is one and the same.
1: Matamula anetvanti perithopana, kalahamulu abhiruddhi kavinchukoni, aneka raktapatamulu jarugutu ustuntunnayi.
2: In the name of religion, there is conflict and the fight and the bloodshed.
1: Kaadu, kaadu. మన పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
2: ఆల్ రిలీజియన్స్ టాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
2: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
2: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: దీనుడు భారతీయ వీరసుతుడా.
2: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మత్ చక్కగా ఉంటే మతములన్నీ మంచివే.
2: యాజ్ యువర్ మైండ్ ఈస్ స్పాయిల్డ్ రిలిజియన్ ఇస్
1: దైవమంతా ఒక్కడే,
2: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ సచ్.
1: ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
2: యూ థింక్ ఇన్ యువర్ ఓన్
1: రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
2: యూ కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
2: When this equal mindedness is taught to our children by teachers, the country will prosper.
1: Manam bhagavantuni poojistunnam.
2: We worship God.
1: Ee vidhanga poojistunnam.
2: How do we worship
1: him? Ee poojaku ee phaltamu, ee pooku ee phaltamu ani manam cheppukovatam ledi.
2: We don't say this should be the result or the fruit of our worship.
1: Ulla jaatulu veru poojalu okate.
2: Flowers are of different types, but worship
1: darshanappulu veru daivammu okkade.
2: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
2: ద బీయింగ్ సో మెనీ బట్ ది
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
2: మిలియనేర్ హ్యాస్ నాట్ డిసెండెడ్ ఫ్రమ్ స్కై.
1: ఇద్దరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు.
2: బోత్ ఆర్ బోర్న్ ఫ్రమ్ మదర్.
1: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి ఒక తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
2: దిస్ డివినిటీ విల్ టీచ్ యూ దట్ వన్ పాయింటెడ్నెస్.
1: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
2: వెన్ వన్ ఈస్ హంగ్రీ మిలియనేర్ అండ్ పాపర్,
1: పంచపచ్చ పరిమాణంతో కడుపు నింపుకోవచ్చును.
2: ఎ రిచ్ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ ఐటమ్.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
2: ఎ పాపర్ మే ఈట్ జస్ట్ పాపర్.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
2: బట్ ది అపిటైట్ ఈస్ సేమ్.
1: దాహమైనప్పుడు
2: వెన్ వన్ ఈస్ థర్స్టీ,
1: ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకుంటాడు.
2: వన్ మే క్వెంచ్ ది థర్స్ట్ బై టేకింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎ లేక్.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు, కూల్ డ్రింక్ తాగుతాడు.
2: ఏ రిచ్ మ్యాన్ డ్రింక్స్ కూల్ డ్రింక్.
1: ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కాని,
2: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరుగా కనిపించాయి.
2: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వను ఒక్కటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు
1: ఆల్. అడవులు ఎందున్నా,
2: ఏదని
1: ఆకాశంలో, పట్టణంలో ఉన్నా,
2: సిటీ
1: పల్లెనున్నా,
2: విలేజ్
1: గుట్ట మీద
2: కట్టేటబడి
1: ఉన్నా, దైవం ఒక్కడే.
2: వాట్ ఎవర్ మే బి, గాడ్ ఈస్ వన్ ఇన్ ఆల్ ది స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
2: దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈస్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: అది సత్యం. సత్యం ట్రూత్ ఈస్ గాడ్.
2: దట్ ఈస్ ద ట్రూత్. ట్రూత్ ఈస్ గాడ్.
1: ఇది రెండవది కాదు.
2: నో టూ.
1: సత్యం ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
2: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
1: ఈ టండర్ లో నీరు ఉంది.
2: దిస్ టండర్ హస్ వాటర్.
1: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
2: మెనీ పీపుల్ కాల్ ఇట్ నీరు.
1: తమిళ వాడు తండ్రి అని పిలుస్తాడు.
2: తమిలియన్స్ కాల్ ఇట్ తండ్రి.
1: హిందీ వాడు పానీ అని పిలుస్తాడు.
2: హిందీ పీపుల్ పానీ.
1: అమెరికా వాడు వాటర్ అని పిలుస్తాడు.
2: అమెరికన్స్ వాటర్.
1: వాడు వారి అని పిలుస్తాడు.
2: వారి.
1: వాటర్ ఒక్కటే కదా.
2: బట్ వాటర్ ఈజ్ వన్.
1: కనుక దేశ భాషలు ఎందు వ్యత్యాసం గోచరించవచ్చును కానీ పదార్థం యొక్క తత్వము పరతత్వం ఒక్కటే.
2: Therefore there may be differences in respect of languages, but the material is one and same.
1: కనుక ఇట్టి పరతత్వాన్ని మనము వాక్కు చేత కాపాడుకోవాలి.
2: Therefore we have to keep and preserve by this speech.
1: Adika bhashalu ye matramo manam pravesha pettakoddu.
2: We should not talk too much.
1: Nalugu chese paapamunu nalugu.
2: Man commits four types.
1: Idi pillalaku chakkaga meeru bodhinchali.
2: Teach well to children.
1: Modati paapam emiti?
2: What is the first sin?
1: Asatyamaatam modati paapamu.
2: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండో పాపము.
2: సెకండ్ ఎక్సెసివ్.
1: త్వరలో దూషించడము మూడో పాపము.
2: క్రిటిసైజింగ్ అదర్స్.
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం.
2: ది స్లాండర్.
1: కనుక ఆదిశంకర్లు వారు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి, ఇదే పాపము అన్నాడు.
2: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్స్ వాట్ యు థాట్, దట్ ఇస్ ది సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరులు.
2: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
2: హి ప్రేయ్డ్.
1: ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీతవ శరణై గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సదేశ సురేశ భూషణ భో ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
2: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
2: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
2: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
2: ద ఫస్ట్ వన్.
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? నేను పొరలకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీరు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస, మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పొరలకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
2: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్ బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సెవెరల్ వర్డ్స్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి, ఇది పాపము. ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
2: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ, పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకో వసి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ దట్ యు ఆర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదవికి బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
2: Saying so that God is everywhere, I have come to Kashi to see God, isn't that a sin?
1: శరీరము భౌతికమని,
2: బాడీ ఇస్ ఫిజికల్,
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము,
2: దట్ ద బాడీ ఇస్ వీక్,
1: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ ఇట్ విల్
1: శతవర్షముల దాకా మితము చెప్పిది కాని,
2: 100 years is the limit,
1: నమ్మరాదా ఈ మాట నమ్మనమ్మను.
2: Do not believe that word.
1: బాల్యమందు, ప్రాయమందు, ఏక ముదివియందు, ఏక ముసలియందు, ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ వన్ వుడ్ డై,
1: మరణమే సత్యము నిజము.
2: That death is certainty.
1: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
2: So long you are alive, you should know.
1: అందరికీ బోధిస్తున్నాను.
2: I teach all.
1: మరణపు కొంప,
2: బాడీస్ ఫుల్ ఆఫ్ డెత్,
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
2: అండ్ ఇట్ సర్వింగ్ ఓన్లీ
1: సీజన్, జాత సంచలనము పొందు దుంప,
2: ఇట్ పెరినే
1: సాగర మీద లేని కంప,
2: ఇట్ ద వన్ దట్ కెన్
1: అప్పుల అదిలంబు మన మెప్పు దలంప,
2: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
2: ఓ మైండ్, డోంట్ థింక్ దట్ బాడీస్
1: అనుభాదములు ఆశ్రయించది.
2: సరెండర్ టు గాడ్.
1: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
2: ఐ నో దట్ ద బాడీస్
1: టెంపరరీ. కానీ దేహాన్ని రక్షించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
2: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
1: ఈ దేహమును ఎవరు రక్షించుకోగలరు?
2: Who can protect this body?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible to anyone.
1: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
2: This is like a water bubble.
1: Mind అనేటువంటిది పిచ్చి కోతి వంటిది. Mind is like a mad monkey.
2: Mind is like a mad
1: body. Body is like a water bubble.
2: Body is the water bubble.
1: Don't follow the body.
2: Don't follow the body.
1: Follow the mind.
2: Don't follow the mind.
1: The conscience. ఇది ఆత్మతత్వం.
2: Follow the conscience. That is the
1: conscience. నీ విట్నెస్, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము, ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
2: The conscience, the witness, know your ఆత్మ.
1: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్పాడు శంకర్ల వారు.
2: ఇట్ వాజ్ శంకర హు సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ఎ సిన్.
1: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ వి షుడ్ సీ దట్ దే విల్ హావ్
1: వాడే
2: సేక్రెడ్ థాట్స్.
1: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: You are not separate. Name and form are different.
1: దీన్ని బట్టి నీవు ఏమాత్రము భేదమును తలంచకూడదు.
2: Don't think of differences.
1: పుట్టిన దశమే చైల్డ్ అని పిలిచారు నిన్ను.
2: The woman you are born, you are a child.
1: 10 సంవత్సరాలకు బాయ్ అని పిలుస్తున్నారు.
2: Later boy.
1: 30 years కు మ్యాన్ అని పిలుస్తున్నారు.
2: At age of 30 man.
1: 75 years గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
2: At age of 75 grandfather.
1: నాలుగు ఇంటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
2: But in all these stages you are one.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కాని నీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
2: దే కన్సిడర్ ద చైల్డ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ డిఫరెంట్ స్టేట్స్, బట్ ది ఇండివిజువల్ వన్ సేమ్. హీ మే బి సెలబ్రేట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ అనన్షియల్.
1: సమన్వయమైనటువంటి యొక్క భావములు విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల లోపల ఆధ్యాత్మికం అంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ, అసహ్యంగా కూడా చూస్తున్నారు.
2: సిన్స్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ టాట్ టు స్టూడెంట్స్, ద స్టూడెంట్స్ ఆర్ బౌండ్ టు నెగ్లెక్ట్ స్పిరిచువాలిటీ.
1: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
2: ద ఫస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్.
1: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
2: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
2: బాయ్స్
1: చెప్పాలి, నీ బ్లడ్,
2: యువర్ బ్లడ్,
1: నీ హెడ్,
2: యువర్ హెడ్,
1: నీ ఫుడ్,
2: యువర్ ఫుడ్,
1: నీ దుడ్డు,
2: యువర్ దుడ్డు, మనీ
1: గిఫ్ట్
2: ఆర్ ద పేరెంట్స్.
1: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాట్యూడ్ చేయి.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
1: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
2: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
1: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం!
2: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
1: Ninaadu neevu nee parents ni gauravinchakapothe neekemi teliyadu ippudu kaani repati dinam nee pillalu neeku reaction, resound and reflection ninnu agauravapalchinappudu aanadu neevu continue nimpi prayojanam emiti.
2: If you don't respect your parents, you may not be mindful of this tomorrow when your children disrupt you.
1: Bhavishyattulo manam sukhashanthulu anubhavinchalante vartamanamlo manam sakramamaina panulu manam cheyali.
2: To have happiness and security in future,
1: mana kartavyanni manam nirvartinchali.
2: We should do our duty.
1: Neeku ee vayasulo neeku adi teliyadu.
2: At this age, you don't know.
1: రేపటి దినం నీ పిల్లలే నిన్ను ఆ విధమైన రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు.
2: When your children are going to punish you tomorrow, you will feel sad.
1: కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటింత వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
2: So what all that's going to appear
1: in your life? మానవుని యొక్క సమస్త బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణం ఏమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
2: Put a question, what is it responsible for all suffering, anxiety and trouble?
1: ఒక్కటే ఒక ఆన్సర్.
2: Only one answer.
1: Past is past.
2: Past is past.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
2: Past is past.
1: నీవు ఏమి చేసినా అది తిరిగి వాపస్ రాదు.
2: You cannot recover it.
1: నరుని యవ్వనము నదీ జలము తిరిగి రాదు అని.
2: The youth and flowing water shall never return.
1: కాబట్టి past is past. Forget the past.
2: So past is past. Forget the past.
1: గడిచిపోయినట్టు చూసుకునే వచ్చాం.
2: You just passed through.
1: ఇంకా వెనుక ఎందుకు తిరిగి రాలి?
2: Then why do you turn back?
1: ఇంకా ఫ్యూచరా?
2: Then
1: future ni ooriki yochin chestunnavu.
2: You think of the future.
1: Aa future ni surety ledu.
2: You are not sure of
1: repati varaku untalaneetundi dhairyamu oka shakti neeku ekkada undi.
2: What sort of hope that you will be our alive
1: raatri lopala em ayipothavu?
2: What will happen in the night?
1: Kaabatti future is not sure.
2: So future is uncertain.
1: Do not brood over for the future.
2: Don't brood over the future.
1: Live in the present.
2: Live in the present.
1: Ee present chaala manaku avasaramu.
2: This present is essential.
1: Ee present kuda no ordinary present kaadu, omnipresent.
2: This is not ordinary present, it's omnipresent.
1: Etla past results present lo undi.
2: The results of the past are in the
1: future present. Future results lo undi.
2: Future results also.
1: పూర్వేసినటువంటి విత్తనమే ఇప్పుడు చెట్టు అయింది.
2: The seed sown earlier
1: యొక్క సీటే ముందుకు రాబోతుంది.
2: And the seed will be tomorrow.
1: రెండు ప్రజెంట్ లో ఉంది. ప్రజెంట్ నీవు భద్రంగా తీసుకోవాలి.
2: So past and future lie in the present, take care of it.
1: ప్రజెంట్ నీనాడు మర్చిపోతున్నారు.
2: Parents have forgotten.
1: జరిగిన దాన్ని చింతిస్తున్నారు.
2: They bother with the past.
1: రాబోయే దానికి ఆశిస్తున్నారు.
2: And they are expecting in the future.
1: ఈ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు.
2: They are forgetting the present.
1: అందువల్లనే సర్వ దుఃఖములకు మూల కారణమే.
2: Therefore it leads to all sorts of misery.
1: అది నీవు అనుకోలేవు.
2: They are not prop.
1: ఇది నీవు తెలుసుకోలేవు. ఉన్నదాన్ని అనుభవించలేవు.
2: They don't experience the present.
1: ఏమైపోతుంది అది అప్పుడు?
2: Then what will happen?
1: తిత్తి బోడి నెత్తి బోడి తిరుపతి పోనక్కర్లేదు అన్నాడు. అది బోడి ఇది బోడి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: You lose both. What is the fun of having it?
1: కనుకని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకోండి.
2: So think of the present.
1: వర్తమానాన్ని సక్రమంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
2: Do your duty in the present.
1: దాని రిజల్ట్ తప్పక మనకు లభిస్తుంది.
2: Then you suddenly get the
1: result. కష్టే ఫలి.
2: Out of hard work you get success.
1: హృదయపూర్వకంగా పనిచేస్తే దానికి తగినటువంటి రియాక్షన్ రాకుండా ఉండదు.
2: ఇఫ్ యూ వర్క్ వెల్ యూ గెట్ ది ప్రాపర్ రియాక్షన్.
1: ప్రపంచమంతా కూడా ఒక అద్దం వంటిదే.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిర్రర్.
1: నీవు ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని నీవు తప్పక నీవు రేపు అనుభవిస్తావు.
2: వాట్ ఎవర్ యూ డూ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది
1: కాన్సిక్వెన్సెస్. ఇంకా 10
2: సంవత్సరాలకైనా
1: ఇంకా 50 సంవత్సరాలకైనా అనుభవిస్తావు. తప్పినది కాదు.
2: యూ కెనాట్ ఎస్కేప్.
1: కనుకనే బీ గుడ్, సీ గుడ్ అండ్ డూ గుడ్.
2: సో బీ గుడ్, సీ గుడ్ అండ్ డూ గుడ్.
1: ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
2: Stand in front of mirror.
1: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
2: Do నమస్కార్.
1: ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనక్కి ఇస్తుంది.
2: The reflection will return your నమస్కార్.
1: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
2: You try to punish in
1: అది నిన్ను దండిస్తుండాలి.
2: It will also punish in turn.
1: చూసారా? నీవు ఏమి చేస్తావో దాని యొక్క ప్రతిబింబం, దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
2: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
1: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
2: యూ స్టాండ్ దేర్.
1: ఓ అను. అది కూడా ఓ అని అంటుంది.
2: నియర్ ద హిల్ యూ సే ఓ, యూ గెట్ ది ఎకో.
1: అది రీసౌండ్.
2: దట్ ఇస్ ది రీసౌండ్.
1: ఇంకా రిఫ్లెక్షన్.
2: దెన్ రిఫ్లెక్షన్.
1: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
2: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ది స్విచ్.
1: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
2: అండ్ దెర్ బి వైట్ లైట్.
1: తక్షణమే డార్క్ అయిపోతుంది.
2: దట్ విల్ ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
1: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: Therefore reaction, resound and reflection.
1: ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
2: దిస్ ది లా ఆఫ్ నేచర్.
1: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి.
2: వీ ఆర్ బౌండ్ టు ఫాలో ద లా ఆఫ్ నేచర్.
1: దీనిని అనుసరించకపోతే ఇక వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్.
1: కనుక అద్దమే ఈ ప్రకృతి.
2: దిస్ వరల్డ్ ఇస్ మిర్రర్.
1: నీవే రియాలిటీ.
0: యువర్ ది రియాలిటీ.
1: జీవతత్వమే రిఫ్లెక్షన్.
0: అండ్ యువర్
1: నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అర్థంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
0: వాట్ ఎవర్ యూ డూ ది కాన్సిక్వెన్సెస్ విల్ కమ్ బ్యాక్.
1: పిల్లలకు చక్కగా చెప్పాలి.
0: దిస్ హాస్ టు బి టాక్డ్.
1: నాయన తెలుసో తెలియకో నీవు పొరపాటులో పడిపోతున్నావు.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
1: పాపాలు చేస్తున్నావు.
0: యూ కమిట్ సిన్.
1: పాపాలు తలుస్తున్నావు.
0: యూ థింక్ సో.
1: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
0: బట్ యూ కెనాట్ ఎస్కేప్.
1: నీవు చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
0: అండ్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ డూ.
1: దురదృష్టవశాత్తు ఈనాడు ఇంట్లో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా అనాడు స్ట్రైక్.
0: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్. టీచర్స్
1: ఎట్లా బాగుపడతారు?
0: వెల్ హౌ డూ ఎక్స్పెక్ట్ చిల్డ్రన్ టు
1: చదువు అంటే ఏమిటి? శిక్షణ అనేటువంటిది పేరు.
0: ఎడ్యుకేషన్ మీన్స్ శిక్షణ.
1: శిక్షించాలి.
0: దే మస్ట్ బి పనిష్డ్.
1: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
0: దాట్ ఈస్ ది ట్రైనింగ్ ఇన్ గురుకులం.
1: కనుకనే ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
0: దేర్ఫోర్ దోస్ పీపుల్ ఆర్ స్టిల్ షైనింగ్ టుడే.
1: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
0: వి మస్ట్ టీచ్ చిల్డ్రన్.
1: పూర్వము మదాలస
0: అర్లియర్ మదాలస
1: ఆమె పిల్లలకి ఏమని బోధించేది?
0: వాట్ ఈస్ ద షీ టాట్ టు చిల్డ్రన్?
1: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
0: షీ టాట్ సీక్రెట్ థాట్స్.
1: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు. నీవు మహాబుద్ధిమంతుడవు. నీవు నిరంజనుడవు.
0: ఇట్స్ ఎగో చైల్డ్, యు ఆర్ సీక్రెట్ వన్. యు ఆర్ ఫార్మ్ ది ఎటర్నల్ బ్లెస్.
1: సంసార మాయా పరివర్జితేసి. ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచము ఇది వర్జించు, త్యజించు.
0: డ్రాప్ దిస్ ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఎ డెల్యూషన్.
1: సంసార స్వప్న త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి ఒక స్వప్నము.
0: ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
1: త్యజ మోహ నిద్ర. ఇది ఎట్లా వస్తుంది ఈ స్వప్నము?
0: హౌ డు యూ డ్రీమ్?
1: నిద్రపోతేనే స్వప్నం వస్తుంది.
0: When you sleep, you dream.
1: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
0: If you don't sleep, there is no dream.
1: స్వప్నానికి ఏది కారణము?
0: So what is the responsible for dream?
1: కలలకి ఏమి కారణము?
0: What is responsible?
1: ఈ విధంగా ప్రశ్నలు ఎవరైనా వేసినప్పుడు కొన్ని కొంతమంది డాక్టర్ చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
0: Doctors say, why do you dream? They say that the food is not digested properly.
1: Edi kaadu
0: you dream.
1: Dream kaaranam nidrane.
0: None of these the reason for dreaming.
1: Nidrane ekapothe manaku dream e raadu.
0: When you don't sleep, you don't dream.
1: Samsara ee samsaram aneetundi swapnam. Tyaja moha nidra.
0: The family is a dream.
1: Madalasa vakyam.
0: It's the word of madalasa.
1: Vachaspati. నాయన, నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి. ఇలాంటి మాటలతో ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూల్చేటువంటి వాళ్ళు.
0: షీ యూజ్ టు లే డౌన్ ద చైల్డ్ ఇన్ ద క్రేడిల్ టెలింగ్ యు ఆర్ ద ప్యూర్ అన్స్టడీడ్ వన్.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
0: ఇట్ ఇస్ ద క్రేడిల్ ఆఫ్ ఓంకార.
1: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి.
0: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
1: ఎరుకనే బాలుణ్ణి ఏమరక ఉలచి.
0: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ.
0: విత్ పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
1: జో అని గుప్పేది ఆయన.
0: దే గోన్ సింగింగ్ ద లలబీ.
1: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
0: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లలబీ.
1: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
0: My son should be highly educated.
1: Dandiga varakattam icchetuvanti attagarulu chikkali.
0: He should have very high amount of dowry.
1: Videshaluku pampali.
0: He should go abroad.
1: Vai prashtunni gavinchali. Inaati korikalu inaati tallulaku.
0: These are the desires of mothers today.
1: Idantha kudunu emi gauravam anukuntunnaru veeru.
0: What sort of respect is that?
1: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
0: ది పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
1: నీ లక్షలిస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోడు అని ఒక ప్రతిజ్ఞ.
0: అన్లెస్ యూ పే సో మెనీ లాక్స్ ఐ విల్ నాట్ గెట్ మై సన్ మ్యారీడ్.
1: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
0: ది పేరెంట్స్ విల్ బ్రింగ్ దేర్ డాటర్ అండ్ ఆఫర్.
1: ధర్మే చ అర్థే చ కామే చ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
0: దే ఆల్సో మేక్ ప్రామిసెస్.
1: Dharmecha, Bhaktecha, Kamecha.
0: In the field of righteousness, in the field of wealth and in the field of desire.
1: Appudu adanu promise chesechunte vaadu aadhi chertavyam nenu tappaku chusukuntanu.
0: The bridegroom also makes such promises, I'll certainly take care of.
1: Kanyane daanam chestunnadu inni samvatsaramulu 15 18 20 samvatsaramulu penchi aa biddanu techi ee pilla vaaliki daanam chesaru.
0: Having brought up the daughter 15 16 years, the daughter is
1: awesome. Anduvalle aame ardhangiga maaripoyindi.
0: So she becomes our
1: anduvalle aame grihalakshmi ga teechididdaru.
0: So she is grihalakshmi.
1: Aame pavitramainatundi yokka aa illaluga maaripoyindi.
0: She also is sacred illalu.
1: Eenadu eenaati vidyavantunanta kulanu motta mota degree ayin tachaname ye medical college ku ye engineer college ku povali.
0: The educated people today, they want to go to medical college.
1: Talligalu appulo sappulo chesi aa yokka sunkam chellinchi seatu deppinchukuntaru.
0: Parents make loans and pay the donations.
1: Double varakatnam ravali,
0: and then they should get it in the form of dowry.
1: Medical chellite 10 lakhalu,
0: and you will get 10 lakhs.
1: Engineering chellite 5 lakhalu,
0: engineer 5 lakhs.
1: Vyaparanga tayaraipoyindi,
0: and that has become business.
1: Kanuka talligalu tama kumarunni ammukuntunnaru.
0: So parents are selling their son.
1: అనుకున్నప్పుడు భార్యకు వీడు స్లేవ్ కానీ వీడు యజమానుడు కాదు.
0: When the son is sold, he is a slave to the wife.
1: ఎంత చెప్పుకుంటావు నీ సిగ్గు లేకుండా.
0: He receives money shamelessly.
1: అమ్మాయికి అమ్మడబోయావు నీవు.
0: You got yourself sold to a girl.
1: కనుక విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: So students, you should understand clearly.
1: వరకట్టంలో మీరు ఏమాత్రం కూడా ప్రవేశించకండి.
0: Don't accept any dowry.
1: నోరు తెరిచి కూడా అడగకూడదు.
0: Don't ask openly.
1: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోని తప్పులేదు.
0: దే మేక్ యూ టు దేర్ డాటర్.
1: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
0: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్ నౌ.
1: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
0: దే సే దట్ దే స్పెసిఫిక్ అమౌంట్.
1: యో 2000లో కొంచెం తక్కువ అయిపోయేసరికి కారక్కి వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
0: If they are short of 1 or 2,000, they just retreat like a coward.
1: ఇది విద్య యొక్క లక్షణమా?
0: Is the college of education.
1: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలు చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును మొదలుపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
0: Having been educated, having brought up till 20 years, he follows a new man whom he never left, leaving the parents and the
1: తల్లిదండ్రులను వదలి అక్క చెల్లెండ్రు వదలి అన్న తమ్ముళ్ళు వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలా నీవు సంరక్షించాలి? ఎన్ని విధాలా ఆమెను సంతోష పెట్టాలి?
0: ఈనాటి
1: విద్యార్థులు మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు.
0: స్టూడెంట్స్, మెన్ ఇన్ పర్టికులర్, దే ఆర్ మేకింగ్
1: అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు.
0: దే సెండ్ దేర్ మదర్స్.
1: తీసుకుంటారా? వీడు పెద్ద బెగ్గర్.
0: హీస్ ఎ బిగ్ బెగ్గర్.
1: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
0: అవర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ హ్యావ్ సచ్.
1: ఇలాంటివంతా కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
0: టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్.
1: ధనము ప్రధానం కాదు.
0: మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
1: గుణము ప్రధానము.
0: క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
0: యూ కెనాట్ బై క్యారెక్టర్ విత్ మనీ.
1: అందువల్లనే సత్యభామ చేసింది.
0: సో సత్యభామ అంటే
1: ఏమిటి?
0: వాట్?
1: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
0: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ హై
1: క్రికెట్ ఉంటుండాలి. శమంతకమణి
0: కావాల్సినంత
1: ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా వచ్చింది.
0: ఐఎమ్ ఫియర్లెస్, ఐ కెన్ బై కృష్ణ.
1: కించిత్ అయినా కూడా కృష్ణుడు కదలలేదు.
0: But Krishna didn't move even a
1: breath. భగవంతుడు ధనానికి లొంగుతాడా?
0: Written God will submit to money.
1: ఇప్పటికి లొంగడనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
0: ఇది సత్యభామ ఉత్పాటు ది వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
1: పర్కటెడ్. ఏమైపోయింది?
0: లేటర్ వాట్ హ్యాపెండ్?
1: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
0: దేర్ కేమ్ రుక్మిణి హూ
1: తులసి దళాన్ని చేతిలో పట్టుకుంది.
0: షి టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
1: వచ్చింది.
0: షి కేమ్.
1: నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరి అయిన తూకము అనింది.
0: షి సెడ్, నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ balances the form of Krishna.
1: Namu rupani chupistundi.
0: The name will show the form.
1: Rupamu namani smaristundi.
0: The form will change the name.
1: Sariyainatundi sautukam adhe okkate. Rupaniki namamu, namamuku rupamu.
0: Both will balance exactly the name and form.
1: Karaka Krishna anindi papa Rukmini.
0: So Rukmini said, Krishna,
1: బ్రహ్మమానస పుత్రుడు, ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
2: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర హైలీ ఎడ్యుకేటెడ్,
1: అతను అందరినీ మోసం చేయగలడు కానీ తన్నెవరు మోసం చేయడానికి వీలు కాదు.
2: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడీ బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
1: అమ్మ సాకార కృష్ణునికి నిరాకార నామని చెప్తే నాకేం ఆదాయం?
2: షీ సెడ్ Krishna is here in form. If you tell the name without form, what is the process?
1: సాకారంగా ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
2: Therefore, you should attach the value appropriate to the form.
1: తులసి దళం తీసుకుంది రుక్మిణి.
2: Then she picked up the leaf of Tulsi.
1: పత్రము.
2: The leaf.
1: పుత్రము. పుష్పము.
2: Flower.
1: ఫలము.
2: Fruit.
1: తోయము.
2: Water.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని నీవు ఈ తులసి దళమునకు తూగుదూగాక.
2: గాడ్, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్.
1: పత్రం అంటే ఏమిటి?
2: వాట్ ఈజ్ లీఫ్?
1: దేహమే పత్రం.
2: ద బాడీ ఈజ్ లీఫ్.
1: పుష్పం అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ ఫ్లవర్?
1: హృదయమే పుష్పము.
2: హార్ట్ ఈజ్ ద ఫ్లవర్.
1: ఫలమనగా ఏమిటి?
2: వాట్ ఈస్ ఫ్రూట్?
1: మనస్సే ఫలము.
2: మైండ్ ఈజ్ ద ఫ్రూట్.
1: తోయమనగా ఏమిటి?
2: వాట్ ఈజ్ వాటర్?
1: ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద బాష్పమే తోయము.
2: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్, ఇస్ నాట్ ది రివర్ వాటర్.
1: చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసి దళం వేసింది.
2: విత్ ఆల్ దీస్ థింగ్స్ షీ సెడ్ కృష్ణ.
1: కృష్ణ అనేటువంటి నామం కృష్ణునికి సరియైన తూకం వచ్చింది.
2: ద నేమ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఎగ్జాక్ట్.
1: ఈ తులసి దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
2: అండ్ దిస్ తులసి దళ, ద లీఫ్ ఆఫ్ తులసి ఇస్ ఎక్స్ట్రా వెయిట్.
1: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైన భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
2: గాడ్ వుడ్ మ్యాచ్ ది డివోషన్, నథింగ్ ఎల్స్.
1: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
2: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.
1: సరి అయినటువంటి ప్రేమతో నింపుకో.
2: ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
1: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు.
2: షేర్ దట్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
1: నీవు ఆనందించు.
2: యు బి హ్యాపీ.
1: ఇతరులకు ఆనందం.
2: మేక్ అదర్స్ హ్యాపీ.
1: ఇది నీ యొక్క కర్తవ్యం.
2: దట్ యువర్ డ్యూటీ.
1: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి, అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
2: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ డోంట్ షేర్, ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్.
1: ఇది ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
2: యూ షుడ్ గివ్.
1: ఈ విధమైన భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
2: గాడ్ వుడ్ మ్యాచ్ ది డివోషన్, నథింగ్ ఎల్స్.
1: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
2: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.

0: give and take.
1: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: You should give and receive.
1: నీ డబ్బుని నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ,
0: even if you deposit your money in the bank,
1: చెక్కు పైన చివరాలు రాసి ఇచ్చినప్పుడే నీ డబ్బు నీకు ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు.
0: When you sign and give the check, then you will draw the money without signature. You cannot.
1: షాప్ కేమైనా నీవు వెళితే,
0: if you go to the shop,
1: 10 రూపాయలు వాళ్ళ ముఖాలు కొడితే ఒక హ్యాండ్ కర్చీఫ్ నీ ముఖాలు కొడతాడు.
0: ఇఫ్ యూ పే 10 రూపీస్ యూల్ రిసీవ్ హ్యాండ్ కర్చీఫ్.
1: ఏదో ఒకటి తీసుకుని ఇంకో దాన్ని అందిస్తుంటాడు.
0: హీ రిసీవ్స్ అండ్ గివ్స్ సంథింగ్.
1: భగవంతుడు కూడాను అంతే.
0: గాడ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్.
1: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
0: ఇఫ్ యూ ఆఫర్ టియర్స్ ఆఫ్ జాయ్, ఇచ్చాడు
1: చిటికి అటుకులు ఇచ్చాడు.
0: కుచీలా గేవ్ ది
1: ఆరోగ్యమంతా అందించాడు.
0: బట్ హీ గేవ్ హిమ్ ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ.
1: ఏమిచ్చింది? తులసీ దళాన్ని ఇచ్చింది.
0: వాట్ ఈజ్ రిపీటింగ్ గేవ్ తులసీ.
1: వశమైపోయాడు.
0: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
1: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి, ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
0: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
1: భగవంతునికి ఏది అక్కర్లేదు.
0: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
1: దేని ఆశించడు.
0: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: కానీ ఒక్కటి మాత్రం, ప్రేమ.
0: బట్ వన్ లవ్.
1: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
0: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్స్ ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్.
1: పిల్లలకు చెప్పాలి మీరు. టీచర్స్,
0: టీచర్స్ షుడ్ టీచ్ చిల్డ్రన్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: టు గాడ్.
0: దట్స్ ది వే టు గాడ్.
1: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
0: యూ షుడ్ టీచ్ లైక్
1: ప్రేమ ఉండాలి. కానీ పిల్లల్లో పిల్లలకు పోకాటలు రాకూడదు.
0: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్
1: దెమ్సెల్ఫ్. పిల్లల్లో పిల్లలు ఏమాత్రకూడదు. ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
0: దే షుడ్ నాట్ హేట్.
1: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లల హృదయాలకు అందించాలి.
0: యూ షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
1: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
0: బట్ యూ ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో ప్రాక్టీస్.
1: మీరు ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
0: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
1: బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడే వాడు చెప్పేస్తాడు.
0: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక పిల్లలలో ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
0: When there are such feelings among children, there is no use of teaching.
1: It bookish knowledge ga maaripothundi.
0: It all becomes bookish knowledge.
1: Aa pillalu kada superficial knowledge ga vastundi.
0: And children will have superficial
1: knowledge raavali.
0: But they should have practical knowledge.
1: Alanti samme lopala adhyapakulu pillalku emi cheptunnaro avi tappaka meer paatinchali.
0: Under these circumstances, teachers should practice what they teach.
1: Ee maatramu potlaadakoodani cheptu teachers potlaadutunte ee pillalu em chestaru?
0: If they tell students that they should not fight, but if they fight among them, what they do?
1: Cigarette taavutu mare సిగరెట్ తాగకూడదా చాలా చెడ్డది ఏంటంటే, వాడేమంటాడు ఇప్పుడు తెలివి తెలియగలిగిన పిల్లలు, చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
0: ఇఫ్ ఎ టీచర్ టెల్ స్టూడెంట్స్ డోంట్ స్మోక్, స్మోక్ ఈజ్ అ బ్యాడ్ హ్యాబిట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్ విల్ క్వశ్చన్.
1: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
0: These are main things that are responsible for the students.
1: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే,
0: when students read all trivial
1: things, పిల్లలకు తాము చెప్పరు.
0: They don't tell their own.
1: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
0: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్స్.
1: మొట్టమొదట ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
0: ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ హౌస్.
1: నీ ఇంట్లో నీ పిల్లలు చక్క చేసుకో.
0: యూ రెక్టిఫై యువర్
1: చిల్డ్రన్. తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
0: దెన్ యూ హావ్ అథారిటీ టు టెల్ అదర్స్.
1: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లలను మనం చక్క చేసుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
0: Students should be highly careful.
1: మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు.
0: దేర్ మైండ్స్ ఆర్ వెరీ షార్ప్.
1: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
0: దే గాట్ వెరీ బిగ్ నాలెడ్జ్.
1: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుందో, మిస్యూజ్ చేస్తున్నారు.
0: దే ఆర్ మిస్యూజింగ్ దేర్ నాలెడ్జ్.
1: నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళే లేరు.
0: దే ఆర్ నన్ విదౌట్ నాలెడ్జ్.
1: కానీ వేదాంతంలో 4 స్టెప్స్ పెట్టారు.
0: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ 4 స్టెప్స్.
1: ఫస్ట్ స్టెప్ నాలెడ్జ్.
0: ఫస్ట్ స్టెప్ నాలెడ్జ్.
1: సెకండ్ స్టెప్ స్కిల్.
0: సెకండ్ స్టెప్ స్కిల్.
1: థర్డ్ స్టెప్ బ్యాలెన్స్.
0: థర్డ్ స్టెప్ బ్యాలెన్స్.
1: ఫోర్త్ స్టెప్ ఇన్సైట్.
0: Fourth step, insight.
1: Motta motta knowledge.
0: The first knowledge.
1: Ee undi. Ee knowledge ni skill chey, balance sakramanga vastundi.
0: When one skills the knowledge, there will be perfect balance.
1: Kaani duradrishtavashatu ee naati pillalanta tama knowledge ni kill chestunnaru, skill cheyatam ledu.
0: Unfortunately, students are nuts, killing their knowledge. But they're killing their knowledge.
1: Bad look, bad ear, bad thoughts, bad action, bad things. ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతున్నారు.
0: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్.
1: తన నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు.
0: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీవే.
1: కనుకనే బ్యాలెన్స్ తప్పవుతుందని.
0: దేర్ఫోర్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ ఎప్పుడు తప్పవుతుందని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టములకు గురి అయిపోతారు.

0: And balance is gone, he will sustain
1: balance an accident. Untae, life ko balance importantly.
0: Balance in life is important.
1: Life is balance.
0: Life rests on balance.
1: Life is character.
0: It's character.
1: Life is happy.
0: Life is happiness.
1: Ee yokka tattvamulu ee vidhanga undali.
0: How should they be?
1: Manam annitini edirkovadaniki samsiddhanga untundali.
0: We should face the
1: life
0: challenge.
1: Challenge immediately.
0: Life is a challenge, meet it.
1: Life is game, play it.
0: Life is a game,
1: play it. You aren't into football, kaadu ka nee game.
0: It's not a football game.
1: Life is a football.
0: Life is a football game.
1: Mana football lopala.
0: In this football.
1: Madhyalo vestunnamu. Life anetundi.
0: You keep it in the
1: game. Lokavaipana. Ee samulasukimpa hematarake vidya. Paramulasukimpa brahma vidya. Atuvaipana, ituvaipana, rendu goals unnai.
0: On either side there are two goals.
1: Ee goals lopala rendu limit unnai.
0: There are two limits.
1: ఆ లిమిట్ మధ్యలోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
0: ఇఫ్ ది బాల్ ఇస్ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ టూ గోల్స్,
1: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ బియాండ్ ద గోల్స్, ఇట్ విల్ బి అవుట్.
1: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
0: హూ ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభుధర్మం, ఈ ఫిక్స్ సిక్స్ ఒకరికి.
0: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్,
1: మత్సర్యం, ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
0: ద యాంగర్, లస్ట్, గ్రీడ్, ఎవరీ సిక్స్ ప్లేయర్స్
1: దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు. మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
0: దే గో ఆన్ కికింగ్ ద బాల్, గుడ్ అండ్ బ్యాడ్.
1: ఎంతవరకు దీన్ని కొడతారు?
0: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
1: దాంట్లో ఏరున్నంత వరకు కొడతారు.
0: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
1: ఆ ఎయిర్ పోతే చేతులతో ఎత్తుకుంటారు.
0: ద మూమెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
1: ఆ ఎయిరే ఫుట్బాల్ ఉన్నటువంటి ఎయిరే అహంకారము.
0: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్
1: ఈ అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
0: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్,
1: మర్యాదనే చూడరు. కనుక అహంకారం పోవాలి.
0: Therefore, you should be egoless.
1: దీనిని వినయం అన్నారు.
0: This is called humility.
1: విద్యాసగును వినయంబు.
0: Education confers humility.
1: వినయమనేటువంటిది ఎట్ట ఉండాలి?
0: How should he be?
1: ఏదో తల ఉంచి నమస్కారం సార్ అంటే కాదు.
0: Not simply bending the head and say నమస్కార.
1: అహంకార,
0: ego,
1: మమకార,
0: attachment,
1: క్రోధము,
0: anger,
1: రహితమైన మనస్సు.
0: The mind should not be with these.
1: అహంకార రహితమైన మనస్సు.
0: It should be egoless.
1: ఆడంబర రహితమైన మనస్సు.
0: Without any pomp.
1: మమకార రహితమైన మనస్సు.
0: Without any attachment.
1: అది నిజమైన వినయం.
0: That is true humility.
1: ఈనాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
0: Today this more of
1: ఈ లోకంలో ఉండేటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
0: Of all the kara, the hot అహంకారా, very very hot.
1: ఈ కారం మరొక దానికి ఏమాత్రము ఉండదు. గుంటూరు దజవాడలో ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
0: This kara hot is much more than avakaya.
1: Kalu ee karamunu neevu bhujistiva inka neeru thragavalsu ostundi.
0: When you eat hot stuff you should drink.
1: Yemu aa neeru durvasanulu anaga loka vanchalu nenipetti neeru thragavalsu ostundi.
0: What is this water? The worldly desire.
1: దాని వల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
0: Therefore health is poor.
1: కనుక మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
0: So first you should respect your parents.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: Mother is God, father is God.
1: కనుకు దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకనక్కర్లేదు.
0: You don't need to search for God.
1: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: There is no other God more than mother.
1: కనుకని శంకరాచార్య చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రులు పుత్రికలైనా ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
0: So Shankara said there may be bad children, wicked son and wicked daughter.
1: ప్రాణ సమానంగా చూచి ప్రాణానికి ప్రాణం అందించి వారిని పోషించినటువంటి తల్లి కంటి నీరే నింపితే రేపటి దినం నీ బిడ్డలు నీ కంటి నీరు నింపరా?
0: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్.
1: కనుక రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
0: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్.
1: మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
0: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
1: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా,
0: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
1: అతి భాష లేకుండా, దుస్సంగమును చేరకుండా.
0: యూ షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
1: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్.
1: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: సో ఇట్ ఈస్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎటువంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
0: యూ బికమ్ దాట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు ఆర్.
1: మంచిని తలంచు,
0: థింక్ గుడ్.
1: మంచిని చూడు,
0: సీ గుడ్.
1: మంచిని చేయి,
0: డూ గుడ్.
1: మంచిని అనుభవించు,
0: ఎక్స్పీరియన్స్.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
0: They are the human values.
1: Prema mudita manasik.

ನಾವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನ ಪರಮ ಶಾಂತ.

0: ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపగ తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయేని ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: The principle and the code that has been laid before us has got to be followed and adopted in true spirit, failing which one has to necessarily face the consequence.
0: Chettuna gabbidambulaku cherina karmamu kada evaraina aa pachunu teeskelli kaalu paiki tala krindiki petti katti vittara pettaledu.
1: No one has in fact kept the birds on the branches of the trees with the legs tied up over there. It's quite natural for them to rest.
0: Vidyarthulara,
1: students,
0: karmamunaku kaalu levu, karmamunaku netramulu levu, karmamunaku noru ledu. Attide manavudu anubhavinchetuvanti karma.
1: Action has no legs, the eyes, nor the mouth. So is the case with the human action.
0: Prema puritamainatvanti daivajnanu ullanginchute evari taramu kaadu.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: Deenini patti evari karma varudi ani ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళుతుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection.
0: Lokamu chala chitra vichitramulato koodinatvantidi.
1: The world is mysterious, full of mystery.
0: Lokamu panchabhautikamu.
1: We see the five senses.
0: Panchabhautikamainatvanti ee yokka dokamu ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడి.
0: లోకము పంచభౌతికము లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ద ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డేర్ అదర్.
0: లోకి నిరామయుండు,
1: బట్ ది ఇన్ డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: daivam yokka chitramulu vichitramuluga untuntai.
1: The actions of God are ununderstandable, mysterious.
0: Lendi kalipistundai kalipinchedi lekunda pothundi.
1: That what is apparent becomes non apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu ఎవరు నమ్మగలరు?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, ఇన్ఎక్స్ప్లికబుల్?
0: ఈ పంచభౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలపగలరు?
1: హూ కెన్ కంటిన్యూ టు కీప్ అప్ దిస్ బాడీ ఆఫ్ సెన్సెస్ ఫర్ ఎవర్?
0: కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్, బట్ ఇట్స్ బౌండ్ టు ఫాల్ లేటర్.
0: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ ఆర్ రెస్పాండ్ అకార్డింగ్ టు ది విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హస్ బీన్ డిసైడెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: It's not possible for man to explain or comprehend the design of this universe.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience.
0: తలకెందుకున్నట్టుగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడమునకు.
1: Can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల కిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place in a particular pattern as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in being obedient to God's command.
0: బహిర్ముఖంగాను అంతర్ముఖంగాను తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలు లేదు.
1: People may say in any way, but none can disobey God's command.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో పులిస్టాపో పెట్టడానికి వీలు కాదు.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: ఇటు చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్ ద్వారంతో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: In every aspect, in total, you find so many peculiar things happening.
0: చిత్రంబులు,
1: peculiar,
0: లోక విచిత్రంబులు,
1: and mysterious.
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
1: ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ రియాలిటీ దట్ వాట్ యు సీ ఈజ్ నాట్ ట్రూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాజ్ఞను మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించుట వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఆర్గ్యూ గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ కమాండ్.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: Akkada 16 varshamulu satputrutuga jeevinchamani cheppadu.
1: He was to live for 16 years as a good son.
0: Kani migilinatvanti deeni tarvata e maatramu nee yokka jeevitham niluvadu.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: Idi talladarulu kodanu telipadu.
1: This was informed to his parents.
0: కానీ తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో సచ్చింతంతో సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
0: కానీ 16 సంవత్సరంలో పడేటప్పటికీ తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
1: బట్ యాజ్ దిస్ బాయ్ రీచ్డ్ ది ఏజ్ ఆఫ్ 16, ద మదర్ వెంట్ ఆన్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: ద సన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ హిస్ మదర్ క్రయింగ్.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: సిమిలర్ వాజ్ ది సిచ్యువేషన్ విత్ ఫాదర్.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారులు కాచటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: వన్ డే మార్కండేయ స్పెండింగ్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ హిస్ పేరెంట్స్ వాచింగ్ దెమ్ వెరీ మిజరబుల్ వెరీ సాడ్ ఆస్క్ దెమ్ వై డు యూ క్రై, ఇస్ దేర్ ఎనీథింగ్ టు హ్యాపన్ టు మీ, ఎనీ డేంజర్?
0: నాయన కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, రెండు కూడా తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయన నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరాలు మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నం చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యమేసింది, ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా?
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: సరే నేటికైనను దీని యొక్క గుట్టును నాకు బట్టవేలు చేశారు.
1: And at least you today you chose to tell me.
0: ఆ నాటి నుంచి కాలం వ్యర్థం చేయకూడదని, కాలం పవిత్రమైనప్పుడుదని, కాలం భగవత్ స్వరూపుడని తాను గుర్తించాడు.
1: He realized full well that the time is most precious and divine.
0: తెల్లవారు లేచిన తర్వాత స్నానం చేయటము, ఈశ్వరుని దగ్గరికి పోవటము, అక్కడ కూర్చొని నమశివాయ నమశివాయ నమశివాయ నమశివాయ అని పంచాక్షరములు ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namasivaya.
0: దేని కోసం నీవు చింతిస్తున్నావు అని తనకే తెలియదు.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: నేను కేవలం పంతమే నిమిత్తమై నేను ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ పంతము నాకు అక్కర్లేదు.
1: I don't expect anything out of this. To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారులు కాచుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఇంటి ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will is sure to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల నాయన నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని ఈ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈనాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నిన్నేం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As the discussion was going on, they received a message.
0: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులకు వచ్చారు.
1: It only meant Ishwara and Parvati accompanied by the
0: అనగా కదలిక జరిగింది.
1: That's what had happened. There's movement in the body.
0: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
1: ది పేరెంట్స్ నోటీస్ ద మూమెంట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ది సన్.
0: ఈ పిల్లవాడు లేచాడు.
1: ద బాయ్ గాట్ అప్.
0: అమ్మ నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
1: ద బాయ్ సెడ్ మదర్ లుక్ హియర్ ఈశ్వర అండ్ పార్వతి.
0: మీకు ఎంతకాలం అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
1: యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ మీ సో లాంగ్ ఐ షుడ్ బీ విత్ యూ.
0: సత్కర్మలు చేయండి.
1: డూ గుడ్ యాక్షన్.
0: సదాలోచన సల్పండి.
1: ఎంటర్టైన్ గుడ్ థాట్.
0: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
1: ఐఎమ్ గోయింగ్ టు బి డిజర్వింగ్ సన్, ఏ గుడ్ సన్.
0: నా వలన మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
1: In fact, you are not going to suffer any loss because of me.
0: నన్ను నేను ఎప్పటికీ బాధ పెట్టను.
1: I will never put you to suffering or misery any time.
0: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
1: he got up and paid his obeisance to his parents.
0: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
1: Accompanied by his parents, he reached home.
0: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరు ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
0: అప్పుడు ఈ పిల్లవాడు జరిగినదంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశంలో చెప్పాడు.
1: The boy explained clearly to his parents the kind of discussion that took place between him, Ishwara and Parvati.
0: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
1: హౌ గాడ్ హెల్ప్స్ ది హ్యూమానిటీ.
0: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
1: గాడ్ రెస్పాండ్స్ నాట్ మియర్లీ బై ద ప్రేయర్స్ యూ ఆఫర్ ది ఇంటర్నల్ ఫీలింగ్స్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
1: మార్కండేయ డింట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్.
0: నాకు ఇచ్చినటువంటి ఈ కాలంను సద్వినియోగం చేసుకుంటున్నాను.
1: He only determined to make the best use of the time given to him.
0: ఇదే నా యొక్క సంకల్పం.
1: This is my determination.
0: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
1: Therefore, the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
1: And Markandeya is immortal Chiranjeevi.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: And he gave them joy to his parents.
0: కనుక దైవం ఏ విధంగా మారుతుంటాదంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
1: God's will happen.
0: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
1: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
0: భక్తుల యొక్క ప్రార్థన చేతనే నయమవుతుంటాయి.
1: The God's will also changes in response to the prayers of the devotees.
0: దైవాన్ని కూడాను మార్చగలిగినటువంటి శక్తి భక్తుల యందు ఉంటున్నది.
1: A devotee has got all the latent power in him to change even God.
0: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
1: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
0: 11th శతాబ్దం లోపల,
1: in the 11th century,
0: కేరళ దేశం లోపల,
1: in the state of Kerala,
0: శంకరాచార్యులు వారు పుట్టారు.
1: ఆదిశంకర టుక్ బర్త్ దేర్.
0: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
1: Adishankara publicized the Vedic dicta to everybody, the truths of all sacred texts.
0: Kari antara Shankaracharya varu 32 samvatsaram varaku maatrame bratikadu.
1: Adishankara lived for 32 years only.
0: Tarvata aa dehanni vadaladu.
1: And has given up his body thereafter.
0: Ayana vadalina tarvata mari vachi pettadu. 13th shatabdam lopala Ramanujacharya varani mari puttaru.
1: And in 13th century you have Ramanujacharya.
0: అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి, మానవుల యందు భక్తి అనేటువంటిదే శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
1: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ ఎట్ ద టైమ్ దట్ ది డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
0: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజల లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపంచం అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
0: Mari 14th shatabdam lopala,
1: in the 14th century,
0: Madhvacharya vacharu,
1: మధ్వాచార్య
0: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్పని చెప్తూ.
1: అండ్ యూ సెడ్ ద ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ద సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: సర్వజీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటి మీరు?
1: వాట్ ఈస్ దిస్ డివినిటీ?
0: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ నేచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
0: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ రామా యూ నో హీ హాజ్ ఎ ఫార్మ్.
0: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: కృష్ణ ఆల్సో హాజ్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములను పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హాజ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
0: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
1: What do you mean by ishwaratva?
0: Tana yokka satyatvame ishwaratvam.
1: The truth is divine.
0: Anaga moodinti yokka ekatvam kuda akade untundali.
1: Meaning the combination of all
0: sthiti layamulu.
1: The creation, sustenance and annihilation.
0: Ini puraskarinchukoniye oka vidhamainatvanti panditulu tariki oka linga akaranga chivistu vacharu.
1: And the scholars give it a specific name and a form to these three aspects.
0: Anaga ee vidhanga vachi idi munduku vastundi. దీనిపైన ఇంకా కాలం వస్తుంది అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది. ఇటు
1: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
0: అంటే లింగాకారం అంటే మీకు తెలిసినా?
1: యు నో వాట్ ఈస్ లింగా, ద ఫార్మ్ ఆఫ్ లింగా.
0: లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
1: యు సీ లింగా ఎవ్రీడే.
0: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
1: And you find the horizontal plane on one side.
0: Paina lingamunku etti aakaramu undadu.
1: The linga above that has no different form.
0: Dinni praskarinchukoni idi e neeku shivalingamu annaru.
1: That we call it shivalinga. Bhagavan materialized shivalinga. What he is speaking about it right now. You find the horizontal panavatta and upward shivalinga which has no definite form over there.
0: Itti daivatvalu chintinchamani ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
1: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోథ్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగ ఆఫ్ దిస్ నేచర్.
0: ఇలాంటి దాన్ని తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెజెంటెడ్ దట్ లింగా టు హిస్ పేరెంట్స్.
0: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
1: అండ్ హీ లివ్డ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగా.
0: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికేది తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల రామానుజాచార్య లోపల శంకరాచార్యకు ముగ్గురి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: In fact, the same divinity, divine principle is present among all the three of the preceptors, Madhvacharya, Ramanujacharya and Shankaracharya. The spirit of the self is one and the same.
0: Atmatattvam anaga, idiye atmatattvam.
1: Bhagavan tells us, this is atmatattva, the linga.
0: Ee atmatattvam madhyalopala oka vidhamainatundi srishti jarugutundi.
1: And there we find the linga over there, which symbolizes the spirit of
0: ఆ లింగాకారం అనేటువంటిది ఎట్లా ఉంటుంటారంటే ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండగాదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
1: శివలింగ ఈజ్ నాట్ ఎనీవే అన్రిలేటెడ్, ఇట్ ఇస్ రిలేటెడ్ అండ్ అసోసియేటెడ్.
0: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అపార్ట్, సెపరేట్.
0: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవులు ఎందుకు దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
1: సిన్స్ దట్ టైమ్ యూ ఫైండ్ ది డివోషన్ ఆన్ ద రైజ్ సిన్స్ దట్ డే.
0: అట్టు లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని
1: ఇట్ ఇస్ ఓన్లీ లింగ దట్ స్పీక్స్ ఆఫ్ ది వన్నెస్.
0: మానవులంతా ఏదో కల్పించుకుని పూజ చేసుకునేటువంటి కృత్రిమమైనటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ విచ్ ఇస్ మేడ్ బై మ్యాన్ దట్ వీ వర్షిప్. నో,
0: ఇది కృత్రిమమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీ చరితాన్ని,
1: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
0: ఆనాడు మార్కండేయ,
1: దట్ డే మార్కండేయ,
0: మృకండు అనగా వాడు తండ్రి పేరు,
1: అండ్ ద ఫాదర్ మృకండ,
0: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా ఇంట్లో పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
0: ఈ లింగం అనేటువంటిది ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
1: లింగ మీన్స్ ద సటిల్ ఫార్మ్.
0: సూక్ష్మము, స్థూలము, అతి సూక్ష్మము,
1: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల,
1: ది సటలెస్ట్ ఈజ్ విత్ ఇన్,
0: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల,
1: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
0: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఇస్ ద గ్రాస్ వన్.
0: దైవం అన్నిటి అందుకు ఒక్కడే ఉంటున్నాడు.
1: సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
0: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
1: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఈ ఫిజికల్ ఫార్మ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
1: ద ఫిజికల్ ఫార్మ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
1: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫార్మ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విత్ ఇన్.
0: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
1: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ విదౌట్ థ్రెడ్.
0: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
1: Without silver there cannot be plate, lid here.
0: మట్టి లేకుండా కుండ కాలేదు.
1: Without clay there cannot be pot.
0: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
1: Without the gross there cannot be the subtle.
0: బ్రహ్మ లేకుండా జగత్ లేదు.
1: Without the creator there is no creation.
0: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
1: So creator amounts to the thread, yarn.
0: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
1: దేర్ఫోర్ ద క్రియేటర్ యాన్స్ ద ఫైబర్ ఇన్ ఎ క్లాత్.
0: కనుక సూక్ష్మ, స్థూల, కారణ దేహంలో మూడు కూడా కాకుండా ఇది తట్ట కాలేదు.
1: వితౌట్ సిల్వర్ దెర్ కెనాట్ బి ప్లేట్, లిడ్ హియర్.
0: మట్టి లేకుండా కుండ కాలేదు.
1: వితౌట్ క్లే దెర్ కెనాట్ బి పాట్.
0: కనుకనే స్థూలం లేకుండా

0: Therefore, the grass to settle in the causal belong to God.
1: కారణమైనటువంటి దేహమును మనము సరైన రీతిలో మనం పూజించినప్పుడు తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
0: In fact, the causal principle, when you visualize and worship, ponder over it, it will also explain one's own nature.
1: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
0: We must see that the thoughts do not prevail, they don't run fast.
1: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రం వస్త్రం కాలేదు.
0: The mere presence of the thread will never make a
1: thought. పడుగు పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి.
0: The yarn must be interwoven in opposite directions.
1: ఇది ప్రయత్నము సుప్రయత్నము అనేటువంటిది.
0: That is effort and the divine will should go together.
1: ఈ రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
0: these two together, the human effort and the divine will gives the shape, the form, linga.
1: మనం చెప్పేటువంటి పదములు కూడాను మనం చేసేటువంటి పనులు కూడాను ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
0: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
1: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
0: Today, people repeat chant Veda.
1: కానీ ఈ అన్నింటి కూడాను అన్ని ఆకారం ఉంటున్నాయి.
0: And in chanting, you will understand everyone has a form.
1: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
0: And you find the yarn over there.
1: ఇది ప్రతి ఒక్కదానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
0: That's absolutely essential for every
1: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
0: Therefore, Veda explains clearly the kind of thought that should take a definite form.
1: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
0: they could not understand this fundamental truth.
1: చాలా మంది
0: many people
1: విద్యార్థులు కూడాను
0: students also
1: దొంగ చదువు చదువుతున్నారు.
0: They just study not in sincerity.
1: దొంగ అనగా ఏమిటి? తనలో తన ప్రదాత్వం పెట్టుకుని లేనట్టుగా నటించడమే దొంగ.
0: Who is a thief keeping one thing within and acting in a different way?
1: ఇంతమందికి వేదం చెప్పడం తెలుసును.
0: Many people can chant Veda.
1: కాని అది విన్నప్పుడు లేక చూసినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
0: When we hear from others, in fact we don't find that sound coming from within.
1: కనుకనే అది విద్యా దొంగతనము.
0: Well, that amounts to theft.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
0: Students today, they do not act along the lines of the knowledge they acquire.
1: చూస్తుంటాను అందరి నోరు చూస్తుంటుంటాను.
0: భగవాన్ as he reaches over here, watching everybody.
1: కానీ కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
0: Though some know Veda chanting, but they don't.
1: అది విద్యా దోహం.
0: That is what you call betrayal,
1: అది
0: cheating.
1: విద్యా చోరత్వం.
0: Well, that amounts to theft at this
1: అది
0: student.
1: దైవ చోరత్వం.
0: That means you are a traitor.
1: చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
0: So the educated people are becoming traitors, betrayers.
1: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో
0: those people that declare that
1: spiritual సాక్షాత్కారమునకు అర్హులవుతారు.
0: They deserve the direct manifestation of God.
1: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే దానిని విజృంభించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
0: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
1: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
0: That is the direct evidence.
1: పరోక్ష ప్రమాణము అదియే.
0: And it is also the interior.
1: సర్వసాధారణకును అదియే కారణము.
0: In fact, that's the primal cause for all spiritual
1: paths. చాలా మంది మీరు పిల్లలు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
0: As boys chant here, we find many ladies.
1: వాళ్ళు చెప్పకూడదనేమి లేదు.
0: Nobody can deny that, right?
1: వాడికి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
0: The sound within naturally comes out.
1: మీకు అందరికీ తెలుసు ఆ పిల్లలు చూడండి చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఎక్కడ ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
0: యు సీ వెరీ యంగ్ బాయ్స్ సీటెడ్ ఓవర్ దేర్ హూ టాట్ దెమ్ దే గో ఆన్ లిజనింగ్ టు వేద చాంటింగ్ హియర్
1: ఆ వేదం చెప్పేటువంటి ప్రక్కలోనే కూర్చుంటారు.
0: And in fact, those people who know this,
1: కానీ ఆ శబ్దాన్ని కొంతవరకునైనా చేర్చుకోరు.
0: But some people don't hear.
1: నేను చూస్తుంటాను.
0: Swami watches everybody.
1: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్ని గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
0: Highly educated people.

0: are seated by the side of these
1: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
0: What is the use in sitting by the
1: పెద్ద దొంగలు?
0: They are big thieves.
1: వింటున్నారు.
0: They listen to chanting.
1: ఇది చెప్పటం లేదు.
0: But they don't repeat.
1: చెప్తున్నారు. వినటం లేదు.
0: Those others chant, they don't hear.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
0: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ది డివైన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీ వన్ హూ నోస్ వేద షుడ్ స్టార్ట్ చాంటింగ్.
1: వేదమే భగవత్స్వరూపము.
0: వేద ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: వేదము పంచభౌతికము.
0: And Veda has got all the aspects of
1: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
0: The five elements are there.
1: ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్.
1: ఈ ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే
0: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్
1: ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి.
0: ఆల్సో క్రియేట్ ద హోల్ వరల్డ్.
1: కనుక ఈ పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
0: ద రేడియన్స్ బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ దిస్ వరల్డ్ కాస్మాస్.
1: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
0: These are the five elements what you find in the five senses of perception. You find them in the world.
1: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయం.
0: We'll be doing injustice if we forget the nature of the five elements.
1: మనకి అనవసరమైనవన్నీ కూడాను మనసులో చేర్చుకుంటుంటాం.
0: In fact, we contain all that which is unnecessary.
1: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి ఒక భూతమును మనం వదిలిపెడుతున్నాం.
0: The essential life principles are forgotten, given up.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
0: సో ఎవ్రీ వన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద, ఆల్సో చాంట్ వేద.
1: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
1: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
0: Though they chant here, they forget the moment they leave the place.
1: ఎక్కడైనా పోని నీ మనసులోనైనా చెప్పుకుంటురా.
0: You may go anywhere, at least you should chant within.
1: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
0: You should never betray the knowledge.
1: విద్యాద్రోహులే దైవద్రోహులు.
0: And if you betray your knowledge, దైవద్రోహులే
1: క్రమేణా ప్రాప్తికి దూరం అయిపోతున్నారు.
0: That betrayers will never deserve God.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టినప్పుడునే ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
0: దేర్ఫోర్ వాట్ ఆల్ దట్ వీ సీ అరౌండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్ విల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ
0: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
1: కానీ ఒకతూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
0: Then once you know it's a mistake, you should not repeat it.
1: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
0: What all that you hear today, you should repeat, start repeating tomorrow. అందరూ
1: ఏక శబ్దంతో కూడినప్పుడే అది నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
0: When you all join in chorus, in unison, perfect harmony,
1: కనుక
0: that is Brahman.
1: వేదాహ వేదం పురుషం మహాంతం.
0: The God is mighty.
1: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
0: Is pure white beyond the darkness.
1: ఈ వేదము యొక్క శబ్దము,
0: sound of Veda,
1: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
0: It is highly sacred.
1: శబ్ద బ్రహ్మమయ్యి,
0: the sound,
1: చరాచరమయ్యి,
0: the movement,
1: జ్యోతిర్మయి,
0: light,
1: విజ్ఞాంతమయి,
0: the knowledge,
1: చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి,
0: the faculty of speech,
1: ఈ వాంగ్మయంలో రావాలి.
0: And you should also express, spelt out.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క చదువుల యొక్క సంబంధము.
0: That is the relationship between the education and Veda chanting.
1: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు వేదం నేర్చుకోవాలి.
0: So everyone must learn Veda.
1: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
0: నాట్ నెసెసర్లీ వేద అలోన్. వన్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
0: ఈశ్వర వాజ్ బోర్న్,
1: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
0: హస్ లెర్న్డ్
1: ఆల్ వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అథర్వణ వేదము.
0: బికేమ్ ఎ స్కాలర్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్.
1: యజుర్వేదం లోపల 5 వేదములుగా బయలుదేరినాయి.
0: అండ్ ద సేమ్ యజుర్వేదాస్ just started, got itself divided.
1: Ante emi dantlo mukhyamainatundi dani akshramulu cherchukoni
0: all important letters have been grouped.
1: Bhagavantuni yokka smarana kosamani dani uchcharinchi cheyalu.
0: And they must be repeated, which amounts to thinking of God, smarana.
1: Kanuka manamu ye vidhamainatundi vedam nechukunnappudiki dani uchcharistu raavali.
0: Whatever Veda you may learn, but you should learn to chant it.
1: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
0: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్, You don't need to learn it specially.
1: Chaala mandiki nenu chustune unnanu.
0: Bhagavan watches repeatedly.
1: Prakatinchetvanti kaadu.
0: It is not for publicity.
1: Prakatinchetvanti kaadu.
0: It is not for advertisement.
1: Acharinchetvanti, aanandinchetvanti.
0: It is to be practiced and one should enjoy bliss out of Veda chanting.
1: Aanandamayi, characharamayi, jyotirmayi, vidyamayi.
0: It is blissful, it is light, it is delight, it is full of wisdom.
1: కనుకని ఈ ఆనందమయ్య అనేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల ఐదు భూతములు పుట్టించాడు.
0: Therefore the blissful aspect of the divinity is the cause for the five elements.
1: ఒకటి కర్మం.
0: One is action.
1: రెండవది ఉపాసన.
0: The second ఉపాసన worship.
1: మూడవది ఆచరణ.
0: Third is practice ఆచరణ.
1: నాలుగవది ఉచ్చరించటము.
0: Third ఉచ్చరించటం.
1: ఐదవది అనుభవించటము.
0: Fifth experience అనుభవ.
1: అనుభవం ఆనందమయ కోసము.
0: అండ్ దిస్ అనుభవ ఎక్స్పీరియన్స్ ఈస్ ద శీత
1: ఆఫ్ విజ్డమ్. ఉచ్చరించవచ్చును.
0: దాట్ ఆఫ్ ది షీత్ ఆఫ్ విజ్డమ్.
1: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
0: బట్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్ ఓన్లీ.
1: కానీ ఆ ఆనందం ఎక్కడా కనిపించటం లేదు.
0: దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయీ, జ్ఞానమయ తర్వాత వేదాంతమయీ, వేదాంతమయ తర్వాత ఆనందమయ.
0: Therefore we find the karma, the action, that is followed with wisdom, the upasana, the worship, and ananda, the bliss. So everything begins with this action, activity.
1: When once we chant Veda, life is ready.
0: When once we chant Veda,
1: your life is ready.
0: So those who want to be the recipients of God's grace, to repeat God's name,
1: and
0: that has to be
1: taken.
0: That which is taken in must be enjoyed and
1: experienced. We
0: just repeat as we
1: hear. It's not
0: enough if you simply repeat.
1: దాని లోపల జీర్ణించుకోవాలి.
0: యూ షుడ్ డైజెస్ట్ ఇట్ విత్ ఇన్.
1: అన్నం తినే దేనికోసము?
0: వై డు యూ ఈట్?
1: కడుపులో పెట్టడానిక.
0: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
1: కడుపులో పెట్టినట్టు జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
0: ద ఫుడ్ పార్టేకెన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లై టు ది హోల్ బాడీ.
1: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింప చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
0: సో ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అసిమిలేటెడ్.
1: వాకునందును, క్రియ ఎందును, వేదాంత ప్రచారమునందును, ప్రబోధన ఎందు కూడాను దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: దేర్ఫోర్ ఇన్ అవర్ యాక్షన్, ఇన్ అవర్ టాక్, ఇన్ అవర్ షేరింగ్ ఆఫ్ అవర్ థాట్స్ విత్ అదర్స్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద బ్లిస్.
1: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
0: We say that God is everywhere. In what form?
1: పంచభూత స్వరూపుడై ఉన్నాడు.
0: God is in the form of the five elements.
1: ఫైవ్ ఎలిమెంట్స్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
0: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
1: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ హాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను,
0: ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యు రిసీవ్,
1: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
0: యూ షుడ్ షేర్ ఇట్ with others.
1: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
0: As you share, you should also assimilate.
1: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తుల కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
0: When guests visit you, you serve all the food, but you also should partake your share.
1: కనుక మనం ఉచ్చరించేటువంటి ఒక నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
0: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
1: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
0: This is the principle behind Veda chanting.
1: వేదము చాలా ప్రమాణపరకమైనటువంటిది.
0: Veda is standard.
1: సర్వం కూడా వేదం నుంచినే వచ్చినటువంటివి.
0: Everything emanated out of this Vedic knowledge.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విద్యా సంపత్తి అన్నారు దీన్ని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు బాబు.
0: వేద ఈజ్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, వీ కెన్ నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
1: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
0: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
0: Certainly, you will experience the direct manifestation of the reality of God
1: when you chant.
0: How is it, Markandeya?
1: పంచాక్షర నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: Markandeya could have the vision of the Lord because he went on chanting, repeating five-lettered God's name. And so he could receive his grace.
1: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకమవుతుంది.
0: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

0: All these sacred texts, Vedas and Vedangas, will never be able to cut that iron curtain of illusion. On the other side, on front of the screen, you have got the individual. Behind the screen, the divine. The cause behind the screen and the effect in front of the screen.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Selayerul Tirukondalul Himasilal Chitrati Chitraprarochulu ధాతుత్కరమప్ప నభ్యతలమును జుంభించు దైగ్యము వత్తిల ఎంతేని విస్తృతిని బలచి ఈ ప్రత్యేక ప్రపంచమును నాజులు ఒప్పారు హిమాది రాజమ. భగవంతుడు పర్వతములను, అడవులను, నదులను, కొండలను, గుట్టలను అన్నింటినీ కూడా సృష్టించాడు.
0: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మౌంటైన్స్, ఫారెస్ట్, ద రివర్స్, ద హీప్స్, వ్యాలీస్ ఆల్ అరౌండ్.
1: చీమర మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి ఒక జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: Right from the ant, he created all the living creatures.
1: Jagattunuku yeni avasaramo anni padarthamulu kudanu srushtinchadu.
0: He created all the material needed in this world.
1: Kani bhagavantuniki trupti kalagaledu.
0: Yet God is not completely satisfied.
1: Ivanninu srushtinchanu deenini nityanitya visaparishilana salpi విచక్షణ జ్ఞానము చేత, వివేక జ్ఞానము చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect?
1: పర్వతములను చూచి ఆనందించేటువంటి వారు, ప్రవాహమును చూసి మురిసిపోయేటువంటి వారు, అడవులను చూచి ఉల్లాసపడేటువంటి వారు ఎవరిక్కడ?
0: Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around?
1: అనుభవించి ఆనందించేటువంటి వారు లేకుండినప్పుడు సృష్టి అంతయు వ్యర్థమే.
0: If there are none to experience and to enjoy, the whole creation will be in vain.
1: Kanuka ikapai vitini anubhavinchi aanandinchi andariki andinchetuvanti oka vyakti swaroopanni srushtinchali ani sankalpinchukunnadu.
0: God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation.
1: Manavatme lekundina ఈ సృష్టి అంతా కూడాను శూన్యమే.
0: Without the human being, the whole creation would be empty.
1: కనుక విచక్షణ జ్ఞానం కలిగి వివేక ప్రవర్తన చేత, విచక్షణ చేత, విజ్ఞానం చేత, ప్రజ్ఞానం చేత, సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని ఏకోహం బహుశ్యాం తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
0: He willed and decided to create a person with the sense of discretion, discrimination, intellect, the knowledge, the worldly knowledge, the spiritual knowledge, in order to enjoy his own creation and the general knowledge. So he manifested into many.
1: కాని ఈ మానవుని సృష్టించినప్పుడు ఈ మానవుడు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నింటినీ కనుక్కున్నాను స్వామి అని ఉచ్చరించాడు ఈ మానవుడు.
0: మ్యాన్ ఇన్ టర్న్ రెస్పాండెడ్ టెలింగ్ ఓ గాడ్ ఐ హావ్ కమ్ టు నో ఎవ్రీథింగ్.
1: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
0: మ్యాన్ హ్యాస్ డిసైడెడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బై రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ.
1: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: హీ డిడ్ ఇంటెన్స్ పెనెన్స్ ఇన్ ఆర్డర్ టు నో ది డివినిటీ.
1: జపములు చేశాడు.
0: హీ డిడ్ జప.
1: తపములు చేశాడు.
0: పెనెన్స్.
1: ధ్యానము చేశాడు.
0: మెడిటేషన్.
1: అర్చన చేశాడు.
0: వర్షిప్.
1: అన్ని విధములైనటువంటి సాధనలు చేస్తూ వచ్చాడు.
0: హీ ఫాలోడ్ ఆల్ పర్సూట్స్.
1: కానీ దివ్యత్వము అతనికి కంటి కనిపించలేదు.
0: Yet he could not visualize the spirituality.
1: మనసుకు అనిపించలేదు.
0: And his mind
1: చెవులకు వినిపించలేదు.
0: Ears could not hear.
1: హృదయాన్ని కరిగించలేదు.
0: And the heart did not melt or move.
1: ఇవి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all these spiritual pursuits?
1: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
0: Like this he was frustrated and disappointed.
1: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
0: వాట్ ద రీజన్ వై హి కుడ్ నాట్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ స్టేట్?
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటెన్స్ పెనెన్స్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ అండ్ ద ఫెమిలియారిటీ విత్ ఆల్ ద సీక్రెట్ టెస్ట్ Yet he could not know the spirituality because of his attachment to the body.
1: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
0: Then he started questioning, what is this body?
1: దీనిపైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
0: What is the reason behind this attachment?
1: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు.
0: He made all sorts of investigations.
1: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
0: Ultimately, he could know that this body is just a matter.
1: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: That the body is merely an instrument.
1: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
0: So we should not bother ourselves with this instrument.
1: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: There is a spirit behind that makes this instrument works, and that is the master, that with maneuver, and that is responsible for the entire working process.
1: ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతన.
0: He started thinking the same way.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: ఇంగ్లాండ్ లోపల,
0: in England,
1: Aristotle సాయంకాల సమయం లోపల ఫుట్పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: Was walking along the footpath.
1: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్పాత్ పైన ఇంకో రిటైర్డ్ ఆఫీసర్ ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
0: ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ద ఫుట్పాత్ హీ కుడ్ ఫైండ్ వన్ ఆఫీసర్ ఆల్సో వాకింగ్.
1: ఒకరికొకరు వచ్చిన టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతను ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతను పోతున్నారు అని స్టార్టర్.
0: యాజ్ ది వర్చ్
1: ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
0: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
1: A retired officer, who are you? Annadu kopamto.
0: The retired officer, in full of anger, is asked, who are you?
1: Aristotle cheppadu, netra jodinchi, ade nenu yochinchestunnanu, who am I? Cheppandi అని ప్రార్థించాడు.
0: Aristotle with folded hands said, that's what I'm trying to know, who am I, kindly tell me.
1: ఆ సద్బుద్ధి సద్భావము సద్హృదయము సదాలోచన ఉండినటువంటి వారికి ఇట్టి సదవకాశాలు సంభవిస్తుంటాయి.
0: People with such intellectual understanding, good feeling, good sentiments will have such occasions.
1: చూడలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈ అధికారి ఎవరు, హూ ఆర్ యూ అని క్వశ్చన్ వేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
0: I have not gone to any preceptor or a teacher for that matter. This officer has put me this question,
1: sir,
0: who are you?
1: Who am I? Who am I? Who am I?
0: Then he started questioning himself, who am I?
1: A retired officer, he was a pitchy man, he was a pitchy man. He didn't tell who are you, but he didn't tell him.
0: That retired officer just questioned, who are you? But he didn't expect reply.
1: ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్, వాట్ ఇస్ ది అండర్లయింగ్ సీక్రెట్ బిహైండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్, విచ్ ఇస్ జస్ట్ మ్యాటర్, విచ్ ఇస్ పొల్యూటెడ్.
1: నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: ఎవ్రీ మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్, నాట్ అరోమా ఆర్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహాన్నిపైన ఇంత అభిమానం ఎందుకు?
0: వై దెన్ అటాచ్మెంట్ టు దిస్ బాడీ?
1: కానీ ఇందులో ఎవరో ఒక శక్తి ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ సమ్ పవర్.
1: ఆ శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిక్కి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
0: దేర్ ఇస్ సమ్ ఎనర్జీ బిహైండ్ ఇట్ అండ్ దట్ ఆపరేట్స్ దిస్ బాడీ.
1: యోచన చేసుకుంటూ చేసుకుంటూ ఒక బజార్ లో వెళుతున్నాడు.
0: హి వాస్ థింకింగ్ ఇన్ ది సేమ్ వే అండ్ పాసింగ్ బై.
1: ఒక హంటరు, ఒక చెవులు పిల్లి, కుందేలు ఉంటారు దాన్ని, ఈ ర్యాబిట్ ను అడవుల్లో చంపుకొని చేతిలో పట్టుకొని వస్తున్నాడు రోడ్ లోపల.
0: ఎ హంటర్ వాస్ క్యారింగ్ ఎ ర్యాబిట్ విచ్ హీ కిల్డ్ అండ్ టేకింగ్ ఇట్ అలాంగ్ విత్ హిమ్.
1: మాంసాహారులైనటువంటి ఎవరో కొంతమంది వచ్చి, సార్ దీని వెల ఎంత సార్, దీని వెల ఎంత సార్ అని అడుగుతున్నారు.
0: A non-vegetarian came and said, what is the price of this dead rabbit?
1: He said, 5 rupees. Annaru.
0: He said, 5 rupees.
1: 5 rupees, he said, a rabbit konukoni vellipoyadu.
0: He paid 5 rupees and purchased that rabbit.
1: Chuchadu.
0: He saw this.
1: Paniki marinatundi, ee chevulu pilli, ee rabbit ku 5 rupees vela untundadi. Kaani, manavudu maraninchin tarvata, deeniki 5 rupees kuda evaru icchevaru ledhi.
0: This useless rabbit, dead one, has got its own value of at least 5 rupees, not the human body of
1: it. Then
0: nobody would ask the price or the value of the dead body.
1: Tusara, maraninchina rabbit kaina viluvundi kani maraninchina manavuniki viluva ledu.
0: A dead rabbit has got value, but not the dead body of man.
1: Entati raja adraja ainappudikini,
0: maybe a king of India,
1: entati chakravarti ainappudikini,
0: emperor,
1: entati peethadhipati ainappudikini,
0: maybe head priest,
1: maraninchin tarvata,
0: after death,
1: cremation ground teeskonu pothunte,
0: as the body was being taken to cremation ground,
1: madhyalo emaina rain vaste,
0: if there is any rains,
1: oka shopkeeper nu, sir kodda shape ee varandalo pettukuntamante chichi chichi chichi oddu teeskonu pondi antadu.
0: If you request any shopkeeper to permit this dead body to be kept there under
1: chakravarti,
0: he will say nothing doing.
1: Leka peetadhipatuda inke mahaniyuda edi chudadu.
0: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
1: Adhe roju lopala kontha mandi devalayaniki velutu vacharu.
0: On the same day some people were visiting temple.
1: Aa devalayaniki vellek puramu,
0: prior to that,
1: అయ్యా ఇక్కడ అక్కడ విచ్చి పెట్టేస్తే ఏ కుక్కలో దొంగిలించుకొని పోతాయి, ఏ మనుషులు దొంగిలించుకొని పోతారు, నా స్లిప్పర్స్ కొంతసేపు మీ వరండాలో పెట్టిపోతాం సార్ అన్నాడు ఈ యొక్క చెప్పులు యజమాని.
0: వేర్ ఇస్ అనదర్ పర్సన్ సెడ్, వైల్ విజిటింగ్ ఎ టెంపుల్ బీయింగ్ ఎ రైనీ డే సెడ్, ఆస్క్ అనదర్ వన్, వుడ్ యు ప్లీజ్ పర్మిట్ మీ టు కీప్ మై స్లిప్పర్స్ ఓవర్ హియర్.
1: పెట్టండి సార్ కొంచెం అక్కడ లోపల పెడితే ఇంకా మంచిది, బయట పెట్టి ఎవరైనా తీసుకుని పోతారని లోపల దానికి అవకాశం ఇచ్చాడు.
0: Then the person said, why not sir, better you keep the slippers inside.
1: ee experience kavalani etiketuvanti vaadu tuchadu. Chusara, itanu goppa srimantudu,
0: he is a rich man.
1: Itanu batiki undinanta kalamu itanu chuttu andaru kudunu paricharakulu tirigetuvanti vaaru.
0: So long he was alive, హీ వాజ్ సరౌండెడ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్
1: దర్శించాలంటే చాలా కట్టుబాటు ఉండేటువంటివి
0: దర్ సో మెనీ డిఫికల్టీస్ వన్ హ్యాస్ టు పాస్
1: ఈ పీఠాధిపతి చూస్తామనుకుంటే ఎవరిని ముట్టద్దు ముట్టద్దు ముట్టద్దు అని దూరం పోయేటువంటి ఇలాంటి పాడు ఈనాడు ఒక వరండాలో కూడా ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు
0: Being a Pitadhipati, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today nobody is bothered about him.
1: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు
0: అట్ లీస్ట్ ది స్లిప్పర్స్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్కిన్ ఆఫ్ ది డెడ్ అనిమల్ హాస్ గాట్ ఎ వాల్యూ బట్ నాట్ ద డెడ్ బాడీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్
1: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి
0: వాట్ ఈస్ ద రీజన్
1: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య మధ్య
0: దీస్ ఆర్ ఆల్ ద థాట్స్ దట్ కమ్ ఆన్ ద వే యాజ్ వన్ థింగ్స్
1: చెప్పులకు విలువ ఉంటుండాలి కానీ శరీరానికి విలువ లేదు
0: స్లిప్పర్స్ హావ్ వాల్యూ బట్ నాట్ ద బాడీ
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోయి దీనిలో ఎవరో ఉన్నారు దీనికి కర్త ఎవరో దీనికి భోక్త ఎవరో దీన్ని గుర్తించాలి అనేటువంటి విచారణ ప్రారంభం చేశాడు
0: దెన్ హీ స్టార్టెడ్ థింకింగ్ డీప్ ఎనఫ్ అగైన్ అండ్ రిపీటెడ్లీ దేర్ మస్ట్ బి క్రియేటర్ బిహైండ్ దేర్ మస్ట్ బి ఎన్ ఎక్స్పీరియన్స్ బిహైండ్
1: ఈ విధంగా పోతూ పోతూ ఇంటికి వచ్చి చేరాడు
0: హీ రిటర్న్ హోమ్
1: తండ్రి దగ్గరకు వచ్చి
0: అప్రోచ్ హిస్ ఫాదర్
1: నాన్న
0: ఫాదర్
1: ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది
0: వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్
1: ఏది అన్నింటినీ నడిపించేటువంటిది
0: వాట్ ఈస్ ద గైడింగ్ స్పిరిట్
1: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి
0: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్
1: అప్పుడు తండ్రి చెప్పాడు
0: దెన్ ఫాదర్ సెడ్
1: నాయన ఇది మాటలతో తెలుసుకోవటానికి వీలు కానటువంటిది
0: సన్ యు కెనాట్ అండర్స్టాండ్ By word anyway.
1: నీవే స్వయంగా దీనిని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు.
0: You must inquire and experience and know yourself.
1: ఇదిగో కొన్ని తెలుసుకున్నాడు కదా కుందేటికి విలువ ఇచ్చారు చచ్చిన కుందేటికి కానీ మనిషికి విలువ లేదు.
0: He has known sufficiently earlier because
1: చెప్పులకు విలువ ఇచ్చారు కానీ శవానికి విలువ ఇవ్వలేదు.
0: Dead rabbit has value, slippers have value but not the dead body of man.
1: కానీ దీనికి తెలియనటువంటిది ఒకటి మరుగ్గా ఉండేటువంటిది ఒకటి ఉంది.
0: But there is A hidden principle.
1: అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువిస్తున్నారు
0: దట్ హిడెన్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఈస్
1: అది ఈ దేహంలో ఉండినంత వరకును శివం శివం శివం అంటున్నారు
0: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఈస్ ఇన్ ద బాడీ ఇట్ ఇస్ శివం ఆస్పిషియస్
1: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు
0: ద మూమెంట్
1: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి
0: The moment the energy, the divine energy guiding principle is gone, it is shivam dead body.
1: కనుక నాయన నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి
0: ద ఫాదర్ సెడ్ బెటర్ యు ఎంక్వైర్ అండ్ నో యువర్ సెల్ఫ్
1: ఇతనే వరుణి కుమారుడు అరుణుడు తపస్సుకు వెళ్ళాడు
0: హి డిడ్ పెనెన్స్
1: తిరిగి వెళ్ళాడు
0: హి వెంట్
1: చూచాడు
0: హి సా
1: ఈ దేహానికి మూల కారణం ఏమిటి
0: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ దిస్ బాడీ
1: ప్రాణం అని తెలుసుకున్నాడు
0: Then he could know it's the life behind it.
1: ఇంటికి వచ్చాడు.
0: He returned home.
1: ప్రాణం బ్రహ్మ అన్నా నాన్న తెలుసుకున్నాను.
0: He told his father, Father, I have known that life is Brahman.
1: Life ఉంది. ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుని అడుగుతున్నాడు తండ్రి.
0: Then father started asking his son.
1: ప్రాణం ఉంది.
0: There is life.
1: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా
0: దేర్ ఇస్ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ అన్లెస్ దేర్ ఇస్ ద థాట్ ఇన్ ద మైండ్ టు ఈట్ ఇట్ యు డోంట్ స్టార్ట్
1: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు
0: సో మియర్ లైఫ్ ఈస్ నాట్ ఇనఫ్
1: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తం అందించి పొట్టను కోస్తున్నాడు
0: ప్రయర్ టు ఆపరేట్ ఆపరేషన్
1: ప్రాణం కానీ ప్రయోజనం ఏమిటి
0: Anesthesia to the patient. There is life. What is the use?
1: Operation jarugutundada naaku em chestunnaru emi teliyadu.
0: As the operation goes on,
1: atane pranam oka blind.
0: The patient does not know though there is life.
1: Ani annadu nanna.
0: That's what father said.
1: Tirigi vellada adaviki.
0: Then he went to the forest.
1: Pranam kaadu brahma.
0: So life is not brahma.
1: Mari kunta tapas chesadu.
0: Then he did penance.
1: Manasse brahma అనుకుని వచ్చాడు
0: దెన్ హీ రిటర్న్ టెల్లింగ్ దట్ మైండ్ ఈస్ బ్రహ్మన్
1: తిరిగి తండ్రి చెప్పాడు ఇది కరెక్ట్ కాదు ఇది రైట్ కాదు నాయన
0: ఫాదర్ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్
1: మనసు ఉంది
0: దెర్ ఇస్ మైండ్
1: కానీ విచారణ శక్తి లేకపోతే మనసు ఉండి ప్రయోజనం ఏమిటి
0: వితౌట్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్
1: బొడ్డును తినవచ్చును పేడను తినవచ్చును మట్టిని తినవచ్చును కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా
0: One can eat the food and the dal and the coal, whatever dirt around.
1: పిచ్చివానికి మనసుంది.
0: A madcap has mind.
1: కాని ఏది ఎక్కడో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలనో ఎక్కడికి వెళ్ళాలనో ఏమీ తెలియదు.
0: But he has no sense of propriety as to how to conduct himself.
1: కనుక నిజమే మనసు బ్రహ్మ కాదు.
0: So mind is not Brahma.
1: మరి వెళ్ళాడు.
0: Again he went to the forest.
1: మరి తపస్సు చేశాడు.
0: He did penance.
1: వచ్చాడు. నాన్న ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు.
0: He said that ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే. కాని ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ప్రజ్ఞాన.
1: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
0: బట్ ఇట్ హ్యాస్ నో యూటిలిటేరియన్ ఎఫెక్ట్.
1: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు.
0: దేర్ మెనీ సైంటిస్ట్.
1: ఎంతమంది ప్రజ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు.
0: దేర్ ఆర్ మెన్ ఆఫ్ విజ్డమ్.
1: ప్రజ్ఞానవంతులు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, సుజ్ఞానవంతులు ఉన్నారు. కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
0: దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ దిస్ అవేర్నెస్, ద స్పిరిచువల్ నాలెడ్జ్, ద సైన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యెట్ దే ఆర్ ఎన్కంపాస్డ్ బై అజ్ఞానాది ఇగ్నోరెన్స్.
1: పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు.
0: సో యువర్ ప్రజ్ఞాన ఇస్ నాట్ బ్రహ్మ.
1: వరుణుడు.
0: దట్స్ వాట్ వరుణ సేడ్.
1: అప్పుడు తిరిగి పోయాడు.
0: దెన్ హి వెంట్ బ్యాక్.
1: కూర్చున్నాడు తపస్సులో.
0: హి సాట్ ఇన్ పెనెన్స్.
1: లెగలేదు.
0: He didn't get up.
1: ఇంటికి రాలేదు.
0: He didn't return.
1: ఆ ఆనందములో మునిగి మునిగి మునిగి మునిగి మునిగి తనలో తాను ఎంతో ఆనందిస్తున్నాడు.
0: He has forgotten himself in ecstasy and bliss.
1: మూడు దినములు, నాలుగు దినములు, నెల రోజులు చూచాడు తండ్రి, ఇంటికి రాలేదు కుమారుడు.
0: Father waited for the son 3-4 days, months.
1: వెళ్ళాడు తండ్రి.
0: Father went.
1: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
0: He saw the son in ecstasy.
1: నాయనా తెలుసుకున్నావా అన్నాడు తండ్రి.
0: Father asked, son, did you know
1: that? Anandam Brahma, Anandam Brahma, Anandam Brahma annadu.
0: The son responded, bliss is God, bliss is God.
1: Anaga denini parishilam chesadu ee vyakti.
0: It means what is the
1: shariranni parishilam chesadu.
0: He has examined the body.
1: Annamayam dehamu.
0: Body is
1: pranamayamu, manomayamu, vijnanamayamu, anandamayamu. Ee panchakosamulu kudanu daanu parishilam chesadu.
0: He has examined all the 5 life sheets. That of the body, that of the mind.
1: Anandam vachetappudu inkeji naaku akkarledu.
0: When once he attained that blissful state,
1: samasta sadhanalu kudanu ananda nimittamai salipetuvanti ve.
0: For all spiritual endeavors, it's only for
1: kaani ippudu manam anubhavincheetuvanti aanandalu kshanabhanguralu.
0: But all the worldly happiness is momentary.
1: Idi aanandalu kaadu.
0: You cannot call it bliss.
1: Kaani అది నిత్యానందం.
0: దట్ ఇస్ ఎటర్నల్
1: యోగానందం.
0: దట్ ఇస్ వన్ ఆఫ్ యోగ.
1: పరమానందం.
0: సుప్రీం.
1: అద్వైతానందం.
0: నాన్ డ్యువల్.
1: సచ్చిత్ ఆనందం.
0: అండ్ దట్ ఇస్
1: ఆత్మానందం.
0: దట్ ఇస్ వన్ ఆఫ్ ది సెల్ఫ్.
1: అది ఒక్క దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
0: బ్లిస్ యు విల్ గెట్ ఇట్ ఓన్లీ ఇన్ యూనియన్ విత్ గాడ్, బట్ నోవేర్.
1: కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోసమైన ఆనందంలో ప్రవేశిస్తాడు, అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
0: Therefore God has willed to create man who will certainly investigate and explore all the 5 life sheets until he reaches the state of bliss.
1: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేత్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
0: Therefore out of all the sheets, that are the food, the life,
1: శరీరం
0: కంటే
1: ప్రాణం చాలా లైట్ గా ఉండేటువంటి చులకనైనటువంటి.
0: And this life is lighter than the body.
1: తేలిక అయినటువంటిది.
0: It is very light.
1: ఈ ప్రాణం కంటే మనసు మరింత తేలిక అయినటువంటిది.
0: The mind is lighter still.
1: ఈ మనసు కంటే విజ్ఞానం మరింత తేలిక అయినటువంటిది.
0: The spirit of awareness still lighter.
1: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలిక అయినటువంటిది. సర్వత్రా వెలిగేటువంటిది ఆనందం.
0: And this bliss is very very light, extremely light.
1: ఈ ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు
0: రివర్స్
1: ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ హీ కమ్స్ టు ప్రజ్ఞాన. కానీ
1: ఆ డ్రైవింగ్ అతనికి తెలియటం లేదు, రివర్స్ గేర్ వేశాడు.
0: బట్ హీ హస్ పుట్ రివర్స్ గేర్.
1: వచ్చాడు తిరిగి ప్రజ్ఞానంకు.
0: అండ్ హి రీచ్డ్ దట్ ప్రజ్ఞ,
1: ప్రజ్ఞానం తిరిగి మనోమయ కోశానికి వచ్చాడు.
0: అండ్ దెన్ హి హస్ కమ్ డౌన్ టు ది షీట్
1: ఆఫ్ మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి వచ్చాడు.
0: అండ్ దెన్ హి హస్ కమ్ టు ది షీట్ ఆఫ్ లైఫ్,
1: ప్రాణమయ కోశం నుంచి దేహమయానికి దిగిపోయాడు.
0: అండ్ ఫైనల్లీ హి హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ.
1: అన్నిటికి దేహమే దేహమే దేహమే ముఖ్యము, ఆ స్థితికి వచ్చింది ఈనాటి మానవత్వం.
0: దేర్ఫోర్ ఎ హ్యూమన్ బీయింగ్ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ టుడే.
1: ఎంత ఉన్నత స్థాయికి పోవాలని బ్రహ్మ సృష్టించాడు, ఈ మానవుని యొక్క సంకల్పం అంతటికి అదో స్థాయికి దిగుబడిపోయాడు.
0: గాడ్ ఇంటెంటెడ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఫర్ మ్యాన్ కైండ్.
1: శరీరాన్ని తెలుసుకోవడానికి మన చదువులు ఎందుకు?
0: వై షుడ్ వి స్టడీ టు నో ద బాడీ?
1: చేతిలో ఉన్న కంకణం చూడటానికి అర్థం ఎందుకు నీకు కావాలి?
0: ఇన్ ఆర్డర్ టు సీ ద బ్యాంగిల్ వై డు యూ నీడ్ ద మిర్రర్?
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి, కానీ దేహాన్ని గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు.
0: The spiritual practice is needed to know the divinity and is not necessary for the body.
1: ఈ దేహం అంతా కేవలం ఒక పనిముట్టు వంటిది.
0: Body is merely an instrument.
1: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సంట్రేట్ చేస్తున్నాము.
0: But today we are concentrating on the instrument.
1: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
0: We take it the instrument as the
1: end. ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంత సేపు?
0: How long the convenience of the body lasts?
1: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
0: A small example.
1: ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: ఆకలి అవుతుండదని చెప్పని తక్షణం క్యాంటీన్ కి వెళ్ళావు.
0: యాజ్ యూఆర్ హంగ్రీ ఇమీడియట్లీ గో టు ద క్యాంటీన్.
1: 2 రూపీస్ ఇచ్చేసేసి ఒక చపాతి, 2 రూపీస్ ఇచ్చేసి ఇంకో చపాతి, 2 రూపీస్ ఇచ్చి ఇంకో చపాతి, 3 చపాతీలు 6 రూపీస్ తీసుకున్నావు.
0: యూ పెయిడ్ 6 రూపీస్ అండ్ పర్చేస్ 3 చపాతీస్.
1: తిన్నావు.
0: యూ ఎయిట్.
1: బాగుండదు నేను అనుకున్నాడు. చాలా సంతోషించాడు.
0: వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3 చపాతీస్.
1: ఎంతసేపు ఈ ఆనందం?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: తిరిగి ఆఫ్టర్ 2 అవర్స్ కు తిరిగి కావాలి.
0: ఆఫ్టర్ 2 అవర్స్ అగైన్ హిల్ బి హంగ్రీ.
1: ఈ మిషన్ ఇన్ని విధముల పని చేస్తుంటే వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి, ఎంత ఆయిల్ త్రాగుతుండాలి.
0: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్.
1: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము.
0: సో వీఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ ది బాడీ లైక్ ఎ మెషిన్ ఇన్
1: ఇట్ మిషన్.
0: ఇట్స్ ఎ మెషిన్.
1: ఈ మిషన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం?
0: వై షుడ్ హావ్ అటాచ్మెంట్ ఆన్ దిస్?
1: కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్.
1: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువు అయినటువంటి సైన్స్ లేకు వచ్చి దిగిపోయినారు.
0: This bliss is subtlest of all and we have come down to the scientific knowledge.
1: ఆ సైన్స్ నుంచి మరింత భారమైనటువంటి ఒక మనస్సు దగ్గరికి వచ్చి చేరిపోయినారు.
0: And still we have come to a heavier level.
1: ఆ మనస్సును అర్జునుడే భరించుకోలేకపోయాడట.
0: Even Arjuna could not control his mind.
1: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం.
0: The mind is
1: ఏమిటి ఈ మనస్సు యొక్క ప్రభావం?
0: Krishna, what a mystery, what the effect of the mind.
1: Chanchalami oka chalamaina oka nimishamlo aina urku undadu.
0: It is never steady and stable.
1: Oka kotikaina oka sthirattam undi gaani ee oka manasuku sthirattam lekunda pothundadi. Chanchalami mana krishna pramadi balavad drudam. Balamainatundi pramadamainatundi chaala drudamainatundi anta bharamainatundi ee manasu.
0: Mind is strong, dangerous and very heavy.
1: Dani valle manavulu aneka vidhamainatundi oka కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, చివాట్లకు, అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు. కట్టగడపడి పిచ్చాసుపత్రి చేరిపోతున్నాడు.
0: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎజిటేషన్స్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మాయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్.
1: చదువుతున్నాడు, ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు.
0: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్.
1: ఈ చదివేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి.
0: One has to understand the goal and the purpose in reading books.
1: Oka Bhagavad Gita evaraina meeku ichinarante,
0: if anyone gives you Bhagavad Gita,
1: aa Bhagavad Gita ku motta motta namaskaram chestavu.
0: First you pay your respects to Bhagavad Gita book.
1: Talapaina pettukuntavu.
0: You keep it on the head.
1: Hrudayaniki hattukuntundavu.
0: You also hug it.
1: Terchesesi dani chadavadam prarambhinchavu. Dharma kshetre Kuru kshetre samaveta yutsavaha amaka pandava seva.
0: You open Bhagavad Gita and start reading the first verse over there.
1: ప్రతి దినం కూడా నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తున్నావు.
0: ఎవ్రీ డే యూ గో త్రూ భగవద్గీత.
1: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల, ఈ ఆస్తికుల లోపల, ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం.
0: దిస్ ఈస్ బిగ్గెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ థీస్ టుడే.
1: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూములు పెడుతున్నావు.
0: ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ హీ విల్ కీప్ ఇట్ దేర్ ఇన్ శాంక్చురీ శాంక్చురీ.
1: గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
0: అండ్ హీ విల్ ఆల్సో ప్లేస్ ఫ్యూ ఫ్లవర్స్. అన్ని
1: మర్యాదలు చేస్తున్నావు.
0: అండ్ ఎక్స్టెండ్స్ ఆల్ రెస్పెక్ట్స్.
1: ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
0: బట్ వాట్ ది యూస్? హీ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ హీ రీడ్స్.
1: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
0: బట్ యూ రెస్పెక్ట్ ద బుక్.
1: కాగితాలను గౌరవిస్తున్నావు.
0: యూ రెస్పెక్ట్ ద పేపర్.
1: కాగితాలను పూజిస్తున్నావు.
0: యూ వర్షిప్ పేపర్.
1: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
0: లెటర్స్ దేర్.
1: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటాం లేదు.
0: బట్ యూ డోంట్ డిరైవ్ ద జాయ్ ద బ్లిస్ అవుట్ ఆఫ్ దాట్.
1: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ వేదం కానీ ఇతిహాసం కానీ అన్ని కూడా నువ్వు ఆచరణ పెట్టేది నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తమే ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
0: టుడే ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ బి దట్ బి ఉపనిషత్స్ ఆర్ గీత ఆర్ వేద ఆర్ ఖురాన్ ఆర్ బైబుల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రీడింగ్ దే మస్ట్ బి ప్రాక్టీస్.
1: సాయి సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటుంది.
0: ఎవ్రీవన్ క్యారీస్ దట్ హోలీ బుక్ సాయి సచ్చరిత్ర.
1: నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు.
0: దే సే స్వామి వేర్ రీడింగ్ ఎవ్రీ డే.
1: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
1: పారాయణ కోసమని ఈ బుక్లంతా ఇంత ప్రింట్ చేపించిండేది.
0: డూ యూ థింక్ దట్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ ఓన్లీ టు గో త్రూ?
1: ఆచరించే నిమిత్తమై.
0: ఓన్లీ టు ప్రాక్టీస్.
1: దాంతో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు.
0: వాట్ ఈస్ స్టేటెడ్ దేర్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: వాడికి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం.
0: వన్ పర్సన్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్.
1: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు.
0: డాక్టర్ కేమ్. విలేజ్ డాక్టర్.
1: చెప్పాడు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
0: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్ హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
1: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయడం, దీన్ని మిరియాలు వేయటము, కాంచటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోల్డ్ పోలేదే. దాన్ని వేసి అనుభవించాలి కదా.
0: హీ సింప్లీ రిపీటెడ్ వాట్ దిస్ విలేజ్ డాక్టర్ సెడ్ దట్ హీ హస్ టు సింప్లీ స్వాలో ద పెప్పర్ లైమ్ అండ్ జింజర్. హీ రిపీటెడ్ బట్ యట్ హీస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఎయిమ్.
1: అదే విధంగానే గ్రంథంలో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
0: యు ఆర్ జస్ట్ రిపీటింగ్ వాట్ ఆల్ దట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద బుక్ బట్ యు ఆర్
1: అది నీవు చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద ప్రాక్టీస్ యూ విల్ బి రివార్డెడ్.
1: భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: ఎవరు దానిని సరిగా గుర్తించటం లేదు.
0: నో వన్ ఇస్ అండర్స్టాండింగ్.
1: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఎలిమెంట్స్ ఆర్.
1: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
0: When once you know the truth, you'll be free from all troubles in a moment.
1: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు, కానీ భగవంతుని చేతిలో ఉందో లేదో తిరిగి అనుమానం.
0: You pray to God, God, you should only protect me, but yet you doubt whether.
1: బైబిల్ లోపల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
0: Their Bible mentions of one doubting Thomas.
1: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
0: There's only one who betrayed. No one is understanding.
1: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఎలిమెంట్స్ ఆర్.

0: థామస్ మాత్రమే ఉన్నాడు.
1: దేర్ బైబుల్ మెన్షన్స్ అ వన్ డౌటింగ్ థామస్.
0: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ బిట్రేడ్.
0: కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా డౌటింగ్ థామస్ నే.
1: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ అ డౌటింగ్ థామస్.
0: షిరిడి లోపల,
1: దేర్ ఇన్ షిరిడి,
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: 1916 లోపల, 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
1: దర్ఇస్ అ బిగ్ సైక్లోన్ అట్ దట్ మూమెంట్.
0: అక్కడ లక్ష్మీబాయి అల్లుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
1: ది సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయి భూతి కన్స్ట్రక్టెడ్ ఎ టెంపుల్.
0: ఆ మందిరం దేనికోసం కట్టాడు? మొట్టమొదట కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టాడు.
1: వాట్ ఫార్ దట్ టెంపుల్? బిల్ట్ ఓన్లీ ఫార్ టు ఇన్స్టాల్ కృష్ణ.
0: కానీ బాబా దానిని అంతా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ.
1: బాబా వాస్ పోస్ట్పోనింగ్ దట్ ఇన్స్టాలేషన్ ఫంక్షన్.
0: ఒకనాడు పెద్ద తుఫాన్ వచ్చింది.
1: ఇట్ వాజ్ ఎ సైక్లోన్ వన్ డే.
0: భరించుకోలేకపోయారు.
1: నో వన్ కుడ్ బేర్ దట్.
0: వడగండ రాళ్ల వల్ల కొట్టేసేస్తున్నాయి.
1: అండ్ దెన్ హెయిల్ స్టోన్
0: పరిచేసేటువంటి వాళ్ళు, ఆ పల్లె ప్రజలు అందరూ పరిగెత్తి వచ్చారు.
1: ది విలేజర్స్ అండ్ వర్కర్స్ దేర్
0: ఈ మఠంలో ఆ మఠంలో ఆ మఠంలో అన్నిట్లో కూడా ఛత్రంలో కూడా దిగేశారు.
1: అండ్ దే జస్ట్ డ్రాప్ ఎవ్రీవేర్ దే గాట్ దెంసెల్ఫ్స్ స్కాటర్డ్.
0: ద్వారకామాయ అని చిన్న ఇల్లు ఉంటుండాలి, చౌట్రి.
1: దేర్ ఇస్ అ ద్వారకామాయ స్మాల్ చౌట్రి.
0: ఎక్కడ చిన్న ఒక మనిషి చిక్కేంత స్థలం చిక్కితే అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
1: వేర్ ఎవర్ దిస్ లిటిల్ షెల్టర్.
0: అందరూ బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
1: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
0: ద్వాపర యుగం లోపల,
1: ఇన్ ద్వాపర ఏజ్,
0: బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధనగిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
1: జస్ట్ ఎస్ ది కౌహర్డ్ బాయ్స్ అండ్ గోపికస్ ప్రేడ్ ఎట్ ద టైమ్ వెన్ దర్ వాస్ రెయిన్ ఆఫ్ స్టోన్స్ బికాస్ ఆఫ్ బ్రహ్మ ఓవర్ దేర్ ఆల్ ప్రే టు కృష్ణ. దిస్ డే దే ప్రే టు షిరిడి.
0: అప్పుడు బాబా అచ్చా అచ్చా అచ్చా దేఖేగా దేఖేగా
1: భగవాన్ సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
0: ముందుకు పోయాడు, స్తంభాన్ని పట్టుకుని కొట్టాడు.
1: హి హడ్ హిట్ ది పిల్లర్ ఓవర్ దేర్.
0: అయ్యా చాలు, ఇంక నీ యొక్క రౌద్రము.
1: హి సెడ్ yes it is enough is enough.
0: ఇంక నీ శాంతి పొందు.
1: పాసిఫై, కామ్ డౌన్.
0: ఏపు నీ కోదవుని ఉపయోగపెట్టావు.
1: యు మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ యువర్ ఫ్యూరీ.
0: ఇప్పుడు అందరూ భయపడిపోయారు.
1: ఆల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్
0: యు. నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు.
1: ఆల్ హావ్ కమ్ టు నో యు.
0: తెలుసుకున్న తర్వాత ఇంక నీకు తిరిగి అధిక ప్రసాకం ఎందుకు? నీకు అధిక ప్రసంగానికి పోతున్నావు నువ్వు.
1: ఆల్ హావ్ నోటీస్డ్ యువర్ పవర్. డోంట్ బి టూ మచ్ నౌ.
0: చల్లబడు.
1: కామ్ డౌన్.
0: క్షణములో ఆగిపోయింది.
1: ఎ మోమెంట్ ద హోల్ రెయిన్ స్టాప్డ్.
0: ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు.
1: సమ్ ఆఫ్ యూ మస్ట్ హావ్ ఫర్గాటన్. రిమైండ్ యువర్ సెల్ఫ్.
0: 2 డేస్ ముందుగా,
1: 2 డేస్ ఎర్లియర్,
0: నేను ప్రారంభించే ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసింది. ఒకే గాలి వాన్ అంతా వచ్చేసేసింది.
1: బిఫోర్ భగవాన్ కమెన్స్ ద డివైన్ డిస్కోర్స్ దేర్ ఇస్ అ ఫైన్. యూ ఫైండ్ ద హెవీ రెయిన్.
0: చాలా గాలి, చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసింది.
1: అండ్ దిస్ హెవీ రెయిన్ ఆల్ ఓవర్.
0: నేను నిల్చుకున్నాను, అందరి లోపల రాండి లోపల రాండి అని పిలిచాను.
1: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్.
0: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు. నేను ప్రారంభించాను, ఒక్క చినుకు లేదు.
1: ఆల్ అవుట్ సైడర్స్ కేమ్ ఇన్ వాకింగ్ సెట్ అండ్ రెయిన్ స్టాప్.
0: ఎవ్వరు కనిపెట్టలేదు.
1: నోబడి నోటీస్ ఇట్.
0: అదే విధంగానే
1: లైక్
0: అదే షిర్డీ లోపల, భూతి మందిరం లోపల,
1: ఇన్ దట్ భూతి టెంపుల్,
0: అక్కడ అగ్నిగుండం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ప్లేస్.
0: ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ.
1: మెనీ మెనీ మ్యాడ్ డివోటీస్ విమెన్ ఇన్ పర్టికులర్.
0: కట్టెలు కట్టంతా కట్టెలు కట్టి ఉంటుంటారు. ఒక కట్ట కొనుక్కునేది, ఆ యొక్క దీంట్లో వేసేది.
1: దే పర్చేస్ ది హీప్ ఆఫ్ ఫైర్ వుడ్ అండ్ పుట్ ఇట్ దేర్ ఇన్ ద ఫైర్ ప్లేస్.
0: అంటే ఎంత వరకు వస్తుంది ఇవి కాలి, ఏమైపోతుందో ఏమి యోచన చేయరు.
1: దే డోంట్ థింక్ వాట్ విల్ హ్యాపన్ టు ద ఫైర్.
0: మేము కూడా అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి.
1: దే విల్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ దట్ దే ఆర్ ఆఫరింగ్ సమ్
0: వేసారు. కట్టెలు కొన్నారు, అందరూ దాంట్లో పడేసేసారు.
1: దే ప్లేస్ ది ఫైర్ వుడ్ ఓవర్ దేర్.
0: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
1: అండ్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫ్లేమ్ ఆల్ ఓవర్.
0: శ్యామ్ వచ్చాడు.
1: శ్యామ్ కేమ్.
0: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
1: అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్ దాదా దాదా.
0: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
1: అండ్ హీ సెడ్ వాట్ వాట్ హ్యాపెండ్.
0: దేఖో
1: సి
0: అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు.
1: అండ్ దేర్ ది God of fire manifested in front there.
0: Ayana pratyaksham ayyadu chuche vaallu evaru unnaru ikkada?
1: Who are there to see him?
0: Evaru leru ikkada.
1: None were there.
0: Appudu cheppadu.
1: Then he

0: అయ్యా ఎవరు లేనప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తావు ఇక్కడ?
1: When no one is here, to whom are you exhibiting your power?
0: నీకెవరు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు లేకపోతున్నారు.
1: There are none here to teach you a lesson.
0: అవసరమైన దగ్గరంతా నీ యొక్క ప్రభావం చూపించాలి, కానీ అవసరం లేని దగ్గరంతా కూడా నీ ప్రభావం ఎందుకు?
1: Show your power where it is necessary, not unnecessary.
0: ఆ స్తంభాన్ని పట్టుకుని రెండు కొట్టాడు.
1: And then he had hit the pillar over there.
0: క్షణములో అగ్నంతా చల్లారి.
1: And the fire extinguished in a moment of time.
0: అనగా ఏమిటి? ఒక్కొక్క భూతమును కూడాను ఒక్కొక్క అవకాశము కారణము లేకుండా కార్యం జరగదు.
1: It means every element has got this principle of cause and effect.
0: గంగా నది ఒడ్డును పోయి అయ్యా మీకు నీళ్ళు ఇస్తాను రాండి అని ఎవరన్నా పిచ్చివాళ్ళైనా పలుకుతారా? వీడి వీటి ఇవ్వటం గంగా నది ప్రవేశిస్తూనే ఉంది.
1: Will anybody offer water standing by the side of the Ganges river? There is river already there.
0: Inka chaala mandi ippudu kali yugam lopala marinta pichchi variga tayaripoyinaru ee panditule.
1: In this age of kali, many madcaps are there, more scholars.
0: Yemitu adi oka pedda oka amayakatvamainatundi oka aacharanga untuntadi.
1: It is one a kind of ignorant innocent ritual.
0: Ganga jalam teeskuntaru,
1: they'll just collect water.
0: Keshavaya madhavaya maha narayana maha govindaya maha vasu ఇవన్నీ ఎక్కడి నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీడు తాతలు సొత్తా, అప్పలు సొత్తా, మామ సొత్తా, గంగ జలం గంగకే వేస్తున్నారు.
1: They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are they offering?
0: అమాయకత్వం ఎక్కువ కావటం చల్లితేనే నాస్తికత్వం కూడా పెరిగిపోతుంది.
1: Because of such meaningless rituals, atheism is increasing.
0: ప్రతి దానికి కూడా ఒక్కొక్క రీజన్ చూపించాలి.
1: For everything we should show a proper reason.
0: అది అన్నింటి ఎందుకు సై అనిపించుకోవాలి.
1: And it should be accepted by everybody.
0: ఆధ్యాత్మిక తత్వం నందుకును ఒక దైవం నుంచి తప్ప అన్యులతో ఇది ఎవరికి సాధ్యం కాదు.
1: It's only possible for God to convince.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగం లోపల ఇంత చిన్న పిల్లవాడు కూడాను క్వశ్చన్ వేసేటువంటి దీనికి వచ్చిండాడు.
1: In this modern age, even a tiny thought will put a question.
0: చిన్న చిన్న పిల్లలు,
1: very young boys,
0: ఏమిటండి సృష్టి అంటే ఏమిటి అడుగుతారు. సృష్టి అంటే ఏమిటి?
1: They will ask, what is creation?
0: వాడికి సృష్టి అంటే ఏమో తెలీదు.
1: ఈ దశలో
0: క్వశ్చన్ మాత్రం వేస్తాడు. సృష్టి అంటే పుట్టడము,
1: దిస్ క్రియేషన్
0: అంతేనా అని వెళ్ళిపోతాడు.
1: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్. ఓ, ఆఫ్టర్ ఆల్ ఇస్ దట్.
0: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: We have come down to that poor state of ignorance because of body attachment.
0: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
1: When once he transforms his dehabhimana attachment to the body into daivabhimana attachment to God, he will have that spiritual knowledge.
0: Appude deeniki taginatunte vilu vastundi.
1: Then you will have value attached to it.
0: Adi lekunda unnanta varakunu ee rabbit ki ichinatte 5 rupayalu kuda ivvar deeniki.
1: Till then we will not have the value of 5 rupees at least as that of a rabbit.
0: Emiti deeniki oka chinna udaharana kuda untundi pillalu vere anukokandi.
1: A very small lesson.
0: చిన్న చిన్న కథల తోపల్నే పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: ఇన్ దిస్ త్రూ ది స్మాల్ స్టోరీస్ యు విల్ బి ఏబుల్ టు నో ది ఇన్నర్
0: సమయంలో గోవింద దామోదర నారాయణ గోవింద దామోదర. నారదుడు ఇంకేం పని లేదు, పాటు లేదు.
1: Narada has no other job to do other than to sing the glory of God.
0: ఏ పని లేదు ఇతనికి,
1: నో వర్క్ వాట్స్ ఎవర్.
0: ఈ త్రికాలం ఎందుకు నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి.
1: He sings the glory of God in all three periods of time.
0: వెళ్ళాడు వైకుంఠానికి, వెళ్ళాడు.
1: He reached Vaikuntha, the heaven.
0: నారాయణ నమస్కారం అన్నాడు.
1: He did namaskar to Narayana.
0: మంచిది నారద కూర్చో అన్నాడు.
1: He said, fine Narada, be seated.
0: ఏం నారదా,
1: నారదా,
0: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారివు కదా, నీవు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
1: ఓ నారదా, యూ మూవ్ అబౌట్ ఇన్ త్రీ వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
0: క్షమించండి, కావాల్సినట్టు ఉంటుందా చెడ్డు?
1: He said, pardon me, there is a lot of bad in your creation.
0: చా, ఏమిటి ఇంత చెప్తున్నావు? నారుడై కూడాను బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
1: నారాయణ సార్, దిస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
0: స్వామి,
1: సార్ స్వామి,
0: ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు.
1: Every morning
0: malamutral visarjistadu,
1: everyone excretes urine and feces.
0: Adi enta cheddadi,
1: what bad matter it is.
0: Vishnu chala shock vachinattu aashcharyanga chustunna.
1: Vishnu was shocked listening to this.
0: Emiti,
1: what
0: నారదా, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
1: నారదా, డూ యూ థింక్?
0: చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్.
0: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
1: యు ఆర్ మ్యాడ్ నౌ.
0: అది చెడ్డది కాదు.
1: ఇట్స్ నాట్ బ్యాడ్.
0: చాలా మంచిది అన్నాడు.
1: ఇట్స్ వెరీ గుడ్ హీ సెడ్.
0: నారాయణుడే ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి, అది మంచిదని ఎట్ట చెప్పే స్వామి అన్నాడు.
1: నారద సెడ్ ఇఫ్ నారాయణ సేస్ సో వాట్ ఆమ్ ఐ టు సే ఎనీథింగ్ ఎల్స్.
0: నన్ను అడగవద్దు,
1: డోంట్ ఆస్క్ మీ,
0: దాన్నే పోయి నువ్వు అడుగు.
1: హి సెడ్ యు గో అండ్ ఆస్క్ దట్ ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
0: ఇంకేం చేసేది, నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు అక్కడికి.
1: ఇన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు నారాయణ కమాండ్.
0: మనం ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి.
1: స్టిల్ దట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 10 feet.
0: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
1: హీ వాస్ జస్ట్ గోయింగ్ ఓవర్ దేర్ టు ఆస్క్.
0: ఆ మనం చెప్పింది నారద దూరం దూరం దూరం దూరం అనింది.
1: ద డర్టీ మ్యాటర్ సెడ్ నారద కీప్ ఆఫ్, కీప్ ఎ డిస్టెన్స్.
0: ఏమిటి, నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
1: వాట్ ఐ షుడ్ కీప్ myself at a distance from you, what is it you want me to go away from?
0: Enduku nannu dooram untunnaa antunnaa naradulu.
1: Why do you say so? Ask narada.
0: Narada,
1: narada,
0: ninnati dinam raatri
1: last night
0: pavithramaina perugga undinaanu, pavithramaina paaluga untunnaanu, parishuddhamaina annanga untunnaanu, enni vidhamainatundi maduramainatundi padarthalaga unnaanu nenu untunnaanu, bhagavantuniki naivedyam cheseetundi arhata kuda nu kaligi undeetundi daanni.
1: Last night I was in the form of that sacred curd and the milk and sweets and a sacred offering to God. Till last night I was like that.
0: Kani okkaturi ee manishtho naaku samyogam jarigindha naaku ee gati pattipoyindi.
1: Because of my association with your body this is my situation.
0: Inka rendo turi patti inka naake ee gati avutundo
1: and
0: kanuka meer dooram pondi.
1: If I am to associate myself with you for the second time, what is kept in store for me? Please get away, get back.
0: Kanuka ఇదంతా కూడా మనిషితో జరిగినటువంటి ఒక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ లే కానీ దైవంతో కలిగినటువంటి కాదు అన్నాడు.
1: దిస్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్ బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ మ్యాన్.
0: ఈ అసోసియేషన్ ఉంటుంది, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్, టెల్ మీ యువర్ కంపెనీ.
0: ఒక ఆవుకాయో గోంగూరో ఇంకేమైనా పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటది.
1: ఇఫ్ యూ పుట్ పికిల్స్, మ్యాంగో పికిల్స్, సంథింగ్ లైక్ దట్ ఇన్ ఎ జార్, ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
0: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
1: బట్ ది సేమ్ పికిల్ వెన్ ఇట్ ఈస్ జస్ట్ పార్టేకన్ ఇన్ ద మార్నింగ్, బై ఈవినింగ్ ఇట్ విల్ బి హారిబుల్.
0: అంతేకాదు ఫ్లవర్ మిల్ మీరు చూచింటారు.
1: యూ ఆల్సో మస్ట్ హావ్ సీన్
0: ఫ్లవర్ మిల్,
1: ద ఫ్లవర్ మిల్.
0: ఈ ఫ్లవర్ మిల్ ఉంటుంటది, పైన వీట్ వేస్తే గోధుమలు వేస్తే కింద గోధుమ పిండి వచ్చేస్తుంది.
1: దేర్ ఇన్ ద ఫ్లోర్ మిల్ ఇఫ్ యు పుట్ వీట్ దేర్ యు గెట్ ద వీట్ ఫ్లోర్.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వచ్చేస్తుంది.
1: అండ్ ఇఫ్ యు పుట్ రైస్ ఓవర్ దేర్ యు గెట్ రైస్ ఫ్లోర్.
0: పైన బేడర్ వేస్తే బేడర్ పిండి వచ్చేస్తుంది.
1: అండ్ యు పుట్ దేర్ దాల్ అండ్ యు గెట్ ద ఫ్లోర్ దేర్.
0: ఈ శరీరం అనేటువంటి ఫ్లోర్ మిల్ లోపల మంచి మధురమైనటువంటి లడ్డు వేస్తే మనంగా మారిపోతుంది.
1: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
0: విరక్తిగా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఫ్లవర్ మిల్ బెటర్,
1: ఫ్లవర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దెన్ ది
0: జగ్గు బెటర్,
1: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్.
0: కానీ దానికంటే హీనమైనటువంటి ఈ దేహము.
1: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దెన్.
0: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము?
1: దెన్ వై షుడ్ వీ రెస్పెక్ట్.
0: దాంతో ఆత్మ నకసిక పర్యంతము సంచరిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ యొక్క దేహం అనేటువంటిది భగవంతుని దేవాలయంగా మనం భావించుకోవాలి.
1: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ద
0: దేహమే ప్రధానమని అనుకోకూడదు.
1: నాట్ దట్ బాడీ ఇస్ వెరీ.
0: దేవుడు లేని దేవాలయం మనకెందుకు?
1: వై డూ యూ నీడ్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్?
0: కాబట్టి ఈ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ టెంపుల్
0: ఆ దేవుని నిమిత్తమే నేను అర్పితం చేస్తున్నాను.
1: సో ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్.
0: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరచుకుందామో ఆనాడే మన దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి.
1: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ బిహైండ్ ఆల్ ద మైండ్, ద బాడీ, ది ఇంటలెక్ట్, ది ఇన్నర్ సెన్సెస్ విల్ బి సాంక్టిఫైడ్.
0: ఈ దేహాభిమానం అంతా కూడా ఆత్మాభిమానంగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ అటాచ్మెంట్ టు ద బాడీ షుడ్ బి డైరెక్టెడ్ టు.
0: అది మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన.
1: దట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ షుడ్ స్టార్ట్ టుడే.
0: అంతేకాని ఏదో భజన చేయటం, భజన చేసుకోండి ఉన్నంత వరకు, ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఇది ఉండాల్సిందే.
1: అంటిల్ వీ రీచ్ దట్ స్టేట్ వీ షుడ్ డూ ఎవ్రీథింగ్.
0: మంచి జాతి మామిడి చెట్టు పెట్టాము.
1: supposing you have got very good.
0: కానీ ఆ చెట్టు లోపల కాయగాచింది.
1: Yes, you got the fruit.
0: కానీ కాయగా ఉన్నంత వరకు అది పుల్లగానే ఉంటుంది.
1: So long it is unripe, it will be sour.
0: పరమైన తర్వాతనే దాని మధురం ఏమొచ్చేస్తుంది.
1: When once it is ripe, అదే
0: విధంగా మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది. అంతవరకు మీరు క్రమక్రమేణా మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: Until you reach that state of ripening or maturity, you should continue all this path.
0: కానీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: But we should never forget the ultimate purpose.
0: దాన్ని పొందాలి.
1: We should attain that.
0: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ టు ద బాడీ, వీ షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్, ఆత్మ.
0: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా దిక్కుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి.
1: దెన్ వీ షుడ్
0: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి.
1: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి.
1: అండ్ వీ షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్ దట్.

0: All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad?
1: The son of God know this.
0: All religions advocate
1: truth only.
0: All religions want us to practice dharma.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురువుని గౌరవించమనే బోధిస్తుండాలి.
0: All religions want us to consider mother as God, father as God and the preceptor.
1: పెద్దలను గౌరవించమని కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావములనే ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: All religions teach broad feelings that you should respect the elders and you should earn good name and respect in society.
1: కాని మన మతుల్లో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం.
0: Because of our defective mind, we consider religions also bad.
1: కనుక రిలిజన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: Realize, to realize is religion.
1: Religion of love.
0: Religion of love.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: Every religion advocates these sacred teachings and principles.
1: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: Every man should make every effort to lead a human life.
1: ఈనాటి మానవుడు మాధవుడు కాకపోయినను పర్వాలేదు, మానవుడు మానవుడిగా జీవించాలి.
0: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
1: Kanuka lokamulo vinaya vidhetalato jeevinchadiginatunti vaade manishi ani prabodhinchindi mana yokka upanishattulu.
0: Our Upanishads teach this principle: the one who conducts himself with humility and obedience is a true human.
1: Kavim puranam anushasta రణో రణీయమసమ స్వరజ్య సర్వస్య దాతవారం చింతరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్. కవిం ఎవరు కవి? మానవుడా కవి? కాదు.
0: హూ ఇస్ ద పోయెట్ కంపోజర్? ఇస్ ద హ్యూమన్? నో.
1: కేవలం పదములను చేర్చేటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
1: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
0: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
1: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
0: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
1: కనుకని ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
0: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బీ?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
0: హీఈస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయెట్. హీ నోస్ హూ హాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం. భవిష్యత్
1: వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
0: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ద ఫ్యూచర్.
1: కనుక ఈ కవి ఎవరనగా? భగవంతుడే.
0: గాడ్ ఈస్ ద సుప్రీం పోయెట్.
1: పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు.
0: పురాణ డజంట్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ భారత భాగవత.
1: పురాణము అనగామా శరీరం అనే పురమునందు నకశిక పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి గలదో దానికే పురాణము అని పేరు.
0: దిస్ బాడీ ఈజ్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ దిస్ పురాణ.
1: కనుకనే ప్రతి మానవుని ఎందు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకనే అతనే పురాణుడు.
0: సిన్స్ గాడ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ఓవర్ అవర్ బాడీ, హీస్ పురాణం.
1: ఇతను సమష్టి స్వరూపుడు.
0: హీస్ కాస్మిక్ ఫార్మ్.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: హీస్ నాట్ ఇండివిజువల్.
1: ఏదో ఒక వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
0: వీ కెనాట్ లిమిట్ హిమ్ టు ఎన్ ఇండివిజువల్.
1: అందరి ఎందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
0: గాడ్ ఈజ్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్.
1: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
0: గాడ్ ఈస్ దిస్ పురాణం.
1: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు కొన్ని కొన్ని దోషములకు కొన్ని కొన్ని పాపములకు కొన్ని కొన్ని విధములైనటువంటి యొక్క శిక్షణలు ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఆర్ బౌండ్ టు బి పనిష్డ్ వెన్ వి కమిట్ సర్టెన్ ఎర్రర్స్ ద మిస్టేక్స్ అండ్ సిన్స్.
1: కానీ భగవంతుడిది అది కాదు. శాశ్వతనం ఇది శాస్త్రం, శాసించినటువంటిది శాసనం.
0: The command is the శాస్త్ర.
1: ఒకరెవరైనా దొంగతనం చేసినప్పుడు అతన్ని తీసుకెళ్లి పోలీసులు జైల్లో పెట్టి లాక్ చేస్తారు.
0: If anyone commits theft, the police will put him in prison.
1: శరీరమును బందికానాలో పెట్టి లాక్ చేసినారే కాని తన మనసును ఎవరు లాక్ చేయడానికి వీలు కాదు.
0: Body is imprisoned, but it's impossible to imprison the mind.
1: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది, తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుల ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు.
0: But the mind moves about. The mind goes to one's own home and visits friends' residences.
1: కనుకనే శరీరమును బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
0: The one who controls the mind is anushasita.
1: Anaga atanu daivame.
0: That anushasita is God himself.
1: Kavim puranam anushasita. Rano raniyam smam smarajya. Sarvasya dhataram chunta madutya varnam tamasa parastat. Atanu ye vidhanga untunnadu? Aditya varnam tamasa parastat. సూర్యకాంతితో ఉంటున్నాడు.
0: ఈజ్ ఆఫ్ ది బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ లైట్.
1: సర్వుల మనస్సునందుకును ప్రకాశవంతుడై బుద్ధి స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ఎవ్రీవన్ షైనింగ్ ఆల్ ద టైమ్.
1: వేదాహ వేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఋషులు ఆనాడు తపస్సులు చేసి జగత్తునకు వచ్చి వేదాహ వేతం పురుషం మహాంతం భగవంతుని మేము కనుక్కున్నాము అన్నారు.
0: The rishis, ancient sages, having done penance, they returned back and said, we have seen God. Where have they seen?
1: Tamasa parastat. ఈ తమస్సుకు ఆవరణ కనుక్కున్నాము.
0: Beyond that pitch darkness, they could see the divine.
1: Darkness of ignorance.
0: Darkness of ignorance.
1: కనుక ఈ తెలివితేటలైనటువంటి దాని యొక్క చీకటికి వెనుకల మేము భగవంతుని తెలుసుకున్నాము.
0: We could see God beyond this darkness of ignorance as effulgence.
1: లౌకిక ప్రపంచమునందు కాదు.
0: Not in this physical world.
1: ఈ భౌతిక ప్రపంచమునందు కాదు.
0: Not in this world.
1: ఈ ప్రాకృత ప్రపంచమునందు కాదు. ఈ స్థూల ప్రపంచమునందు కాదు. అంతర్ ప్రపంచమునందు అంతర్భావంలో మేము గుర్తించాము.
0: It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
0: God shines as brilliant light beyond this darkness of ignorance.
1: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
0: Therefore, if man leads a human life, he would become God himself.
1: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
0: Then he will remain as a precious gold, changeless.
1: నీవు పిట్టలను తీసుకుని వచ్చి పెట్టేస్తే అది కొంతకాలంలో కొంత మార్పు రావచ్చును.
0: You may bring here the brass, it may change after some time.
1: కానీ కనకము ఎంతకాలం భూమిలో మట్టిలో ఉండినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
0: The gold may be there for long and over years.
1: ఎంత కాల్చినప్పటికీ ఇది అపరంజిగా మారుతుందే కానీ ఇది మాలిన్యము కాదు.
0: The more and more you burn gold, it shines brilliantly more
1: and more. కనుక మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కాని దీని యొక్క ప్రకాశము తగ్గేటువంటిది కాదు.
0: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
1: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
0: As mind is processed or cultured, it will improve.
1: కాని బ్రాస్ ఆ విధంగా కాదు.
0: It's not so with brass.
1: ఇలాంటి పరిస్థితిలో చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
0: Apparently both are alike.
1: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు చూడ చూడ రుచులు జాడవేరు.
0: Camphor and salt look alike, but the taste differ.
1: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషుల మాదిరి మనం భావించరాదు.
0: By mere looks we should not consider everyone human.
1: జగతిని జీవించువాడు మనుషుడు కావాల మొదట.
0: In this world, one should be a true human first.
1: మనుషుని దుష్కృతులనెల్ల పొగడుతుండు వాడే చెవట.
0: The one who praises all wicked actions is a dunce and a fool.
1: ఆత్మ విద్య నేర్చిట ఆధ్యాత్మను కనుగొనుట.
0: The only one should know the knowledge of the spirit, which is spiritual knowledge.
1: సర్వములకు మూలములకు బాట ఇది ఏ స్మృతులు చెప్పు మాట.
0: It is a declaration of all the sacred texts that would show the royal power.
1: స్మృతులంతకును ఈ విధమైనటువంటి ఒక సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: All sacred texts gave this sacred teaching.
1: సర్వ మార్గములకు ఇదియే మూలము.
0: It is the goal of all paths.
1: సర్వ జీవములకు ఇదే ఆధారము.
0: It is the basis of all creatures.
1: సర్వ సృష్టికి ఇదే కీలకము.
0: This is the secret of the entire creation.
1: వ్యక్తి మనస్తత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Man should make every attempt to know the mystery of the mind.
1: మానవుడు మానవుడిగానే బ్రతకడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Man should lead the life of a human in true spirit.
1: ఆకార మానవుడు మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచార మానవుడు కనిపించడం లేదు.
0: He is only a human being in form, but not by conduct.
1: కనుక మనం ఆచార మానవులుగా ప్రయత్నపూర్వకంగా జీవించాలి.
0: So we should be humans in practice.
1: మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటిగా ఉండాలి, అమూల్యమైనటువంటిగా ఉండాలి.
0: అవర్ ఫామ్, అవర్ ఫీలింగ్స్, అవర్ యాక్షన్స్ షుడ్ బి హైలీ వాల్యుబుల్. దే షుడ్ బి సెక్రెట్
1: శీలవంతమైనటువంటివిగా ఉంటుండాలి.
0: దే షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి.
0: ఇట్స్ వన్ దట్స్ ఆల్ రిచ్నెస్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ గుడ్ ఫీలింగ్స్ అండ్ వర్చ్యూస్.
1: ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి చదువు అవసరం.
0: టు డెవలప్ దట్ హ్యూమన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ఎసెన్షియల్.
1: విత్ విత్ విత్ విత్ విత్ అనగా ప్రకాశము.
0: విత్ మీన్స్ ఎఫల్జెన్స్.
1: ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య.
0: ది ఎడ్యుకేషన్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ గివ్ అస్ దట్ బ్రిలియన్స్.
1: కానీ ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు.
0: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ there is education, but there is no elevation.
1: Elevation chala avasaram.
0: Elevation is necessary.
1: Ekkada chuchina gaani education, education, education.
0: Everywhere education and education only.
1: Idi vidyarthi yokka lakshyam kaaneru.
0: This is not the quality of a student.
1: Kevalamu somari pootulu yokka lakshanam.
0: It is the quality of a lazy fellow.
1: Laziness is rust and dust.
0: Laziness is rust and dust.
1: Realization is the best and rest.
0: Realization is best and rest.
1: కనుక లేజినెస్ ను మనం ఏ మాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ లేజినెస్.
1: చదవడానికి సాలి ఒక వీలు పడినటువంటి వాడే ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
0: ద వన్ హూ హాస్ నో టైమ్ టు స్టడీ అండ్ బికమ్స్ లేజీ.
1: నో టైమ్ కాదు, టైమ్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ టైమ్.
0: లాట్ ఆఫ్ టైమ్ ఇస్ దేర్, హి డజంట్ స్టడీ, దేర్ ఫోర్ ఈస్ లేజీ.
1: కాలం ఎంత వ్యర్థము.
0: He wastes his time.
1: Dhanam enta vyarthamu.
0: Money is wasted.
1: Energy enta vyarthamu.
0: Energy is wasted.
1: Tallidandruku enta anxiety.
0: The parents will be too anxious about his future.
1: Kanuka, not anxiety, anxiety.
0: Anxiety, full of anxiety.
1: Na pillavaadu em avutunnadu, cycle chestunnarata, maa pillavaadu em avutadu ani tallidandru enta baadha padtaru.
0: Parents are full of anxiety what is going to happen to their children. And
1: mee nunchi tallidandrulku sariyanti kirtin sampayinchali.
0: You should bring a good name to your parents.
1: Mee blood,
0: your blood.
1: Mee food,
0: your food.
1: Mee head,
0: your head.
1: Mee duddu,
0: your
1: parents
0: money.
1: Gift
0: or parents gift.
1: కనుక నీ పేరెంట్స్ కు మొట్టమొదటి గ్రాట్యుట్యూస్ మీరు ఇవ్వాలి.
0: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్ పేరెంట్స్ ఫస్ట్.
1: పేరెంట్స్ కి ఏ విధమైనటువంటి యాంగ్జైటీ, యాంగ్జైటీ ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ది కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
1: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్
1: స్టూడెంట్స్. వారిని నేను అప్పుడప్పుడు బంగారు, బంగారు, బంగారు అని పిలుస్తాను.
0: స్వామి విల్ అడ్రెస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు, గోల్డ్.
1: అందరూ గోల్డ్ కావాలి.
0: Everybody should be gold.
1: Elanti gold.
0: What sort of gold?
1: Gold gold kaadu.
0: Not
1: rolled gold kaavali.
0: Not rolled gold but pure gold.
1: Ee vidhanga swachchamainatunte hrudayanga undali.
0: You should have a pure heart.
1: Pavitramaina bhavamga undali.
0: You should have sacred thoughts.
1: Nityamainatunte jeevithanga aadarshanni andinchali.
0: You should lead an eternal life following eternal principles.
1: Trikarana shuddhiga untundali.
0: You should have purity of heart, thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
0: ఇన్ దిస్
1: మ్యాన్ అనగా కైండ్నెస్, కంపాషన్ లో ఉండాలి.
0: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్, యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్, కంపాషన్.
1: మ్యాన్ కైండ్,
0: మ్యాన్ కైండ్.
1: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్, మ్యాన్ కైండ్.
0: You are not only man, but you belong to mankind.
1: Compassion manlo undali.
0: You should have compassion.
1: Andu valne mankind ani pilichadu.
0: Therefore we belong to mankind.
1: Ee naadu anta kudanu adi kevalamu ఒక విధమైనటువంటి పదంగా ఉపయోగించుకుంటూ కాలంని వ్యర్థం చేసుకుంటున్నాం, అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వి జస్ట్ యూజ్ దిస్ వర్డ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ వేస్ట్ ద టైం.
1: కనుక మన గుణముల చేతనే భగవంతుడు మనమే కాగలము.
0: బై యువర్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూస్ యూ యువర్ సెల్ఫ్ కెన్
1: ట్రాన్స్ఫార్మ్ ఇంటు గాడ్. వేరే చోటు లేదు.
0: God is not separate from
1: you. భగవంతుడవు.
0: You are God.
1: నీవు పవిత్రమైనటువంటి చిత్తంతో కలిగినప్పుడు నీకంటే భగవంతుడు మరొకటి లేడు.
0: If you have got sacred heart, there's no other God other than you.
1: తన చిత్తమునందే భగవంతుడు అభివృద్ధి పొందుతుంటాడు.
0: You'll find the divinity dancing in your heart.
1: నీ చిత్తమునందే భగవంతుడు పైలట్గా నీ చిత్తాన్ని డ్రైవ్ చేస్తుంటాడు.
0: God will be pilot in your heart, driving you, speeding ahead of time.
1: కనుక భగవంతుడు ఓనర్ కాదు.
0: God is not the owner.
1: You are the owner.
0: You are the owner.
1: భగవంతుడు ఈజ్ ఓన్లీ పైలట్.
0: గాడ్ ఈజ్ ఓన్లీ పైలట్.
1: అందువల్లనే పార్థ సారథి అన్నారు.
0: సో ఈజ్ ద డివైన్ పైలట్.
1: ఎవరు కృష్ణుడు? ఎవరికి సారథి? పార్థునికి సారథి.
0: కృష్ణ ఈజ్ ది చారిటర్ ఆఫ్ పార్థ అర్జున హింసెల్ఫ్.
1: కాబట్టి కృష్ణుడు అక్కడ ఓనర్ కాదు.
0: కృష్ణ ఈజ్ ద ఓనర్, నాట్ ది ఓనర్.
1: పార్థుడు అక్కడ ఓనరు.
0: పార్థ అర్జున ఈజ్ ద ఓనర్.
1: కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్.
0: కృష్ణ ఇస్ ఓన్లీ డ్రైవర్.
1: అదే రీతిగానే మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము, అది మీ ఓనర్షిప్.
0: దేర్ఫోర్ యువర్ హార్ట్, ద సీక్రెట్ ఫీలింగ్,
1: భగవంతుడు దీనికి
0: బిలాంగ్ టు యూ.
1: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
0: గాడ్ ఈస్ మియర్లీ ఎ డ్రైవర్.
1: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ డ్రైవర్ అండ్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్.
1: షిర్డీలో 90 సంవత్సరముల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
0: దేర్ ఇన్ షిర్డీ 90 ఇయర్స్ బ్యాక్ ఎ డివోటీ కేమ్ ఫ్రమ్ ఎ విలేజ్ బై నేమ్ నామ్దేడ్.
1: అతను గొప్ప శ్రీమంతుడే.
0: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
1: వాడియా అని అతని పేరు.
0: హిస్ నేమ్ ఇస్
1: వాడియా.
0: హిస్ నేమ్ ఇస్ వాలియా.
1: వాడియా.
0: వాడియా. వాడియా.
1: కనుక అతను షిర్డీకి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
0: హి వాస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు రీచ్ షిర్డీ.
1: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
0: బట్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్ దాస్ గన్.
1: దాస్ గన్ దగ్గరికి వెళ్లి, సార్ నేను షిర్డీకి పోవాలని ఉంటున్నాను, ఏ విధంగా పోవాలి? ఇది ప్రథమం నేను షిర్డీ సంకల్పం నాలో రావటం. నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది? కనుక నేను షిర్డీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
0: హి అప్రోచ్ హిస్ ఫ్రెండ్ దాస్ గన్ అండ్ సార్ and said, sir, I want to go to Shirdi. I have got a lot of money. I have no children. This is my first
1: visit. Ade gramamlone satya chittudu anaga chala pavitramaina hrudayam kaligavadu.
0: In the same village there is another one by name satya chit.
1: Atanu chala kashtinchi pani chesetunte vadu.
0: He works very hard.
1: అతను సాధు హృదయుడు.
0: ఇస్ పైయస్ హార్టెడ్.
1: అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధు స్వామి, సాధు స్వామి అని పిలిచేవారు.
0: ఎవ్రీవన్ విల్ కాల్ హిమ్ ఎస్ ఎ పైయస్ మ్యాన్, సాధు స్వామి.
1: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
0: హి వర్క్డ్ యాజ్ ఎ డైలీ క్యాజువల్ లేబర్.
1: కానీ అందరికీ మంచి బోధ చేసేటువంటి వాడు.
0: బట్ హి గివ్స్ గుడ్ టీచింగ్ టు ఎవ్రీబడీ.
1: ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి, ఆచరించి బోధించేటువంటి వాడు.
0: హి నెవర్ టాట్ ఎనీథింగ్ విచ్ హి హాస్ నాట్ ప్రాక్టీస్డ్ హింసెల్ఫ్.
1: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవటం చేత పాపం బలహీనుడైపోయాడు.
0: As he didn't find any of the work, he was weak.
1: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడుకున్నాడు పాపం.
0: And this swami was taking rest.
1: ఎవ్వరు అతన్ని మాట్లాడించలేదు.
0: Nobody spoke to him.
1: ఒకనాడు,
0: one day,
1: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
0: this rich man,
1: వాడియా.
0: వాడియా.
1: అతను పోతూ పోతూ జట్కాలో అని టాంగా టాంగా నుంచి చూచాడు.
0: హి వాస్ పాసింగ్ బై ఇన్ హిస్ టాంగా అండ్ హి సా హిమ్.
1: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
0: హి సా హిమ్ వెరీ వీక్.
1: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయాదాక్షిణ్యము ఉంటుండాలి.
0: హి ఇస్ వన్ ఆఫ్ కంపాషన్.
1: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
0: హి స్పోక్ టు ద హోటల్ ప్రొప్రైటర్ దేర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ హీ రియలీ వాంట్స్ దట్ డే.
1: సరే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు.
0: ఆల్ దట్ హీ వాంటెడ్ వాజ్ సర్వ్డ్ అండ్ హీ సెడ్ గాడ్ ఈజ్ గ్రేట్.
1: దిక్కులేని వాని దేవుడోము.
0: హీస్ ఓన్లీ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్.
1: అడవుల యందున్న,
0: ఎదర్ ఇన్ ద ఫారెస్ట్,
1: ఆకాశమున
0: ఆర్ ఇన్ స్కై,
1: గుట్ట మీద నున్న,
0: మౌంటైన్ టాప్,
1: నట్టేటబడి ఉన్న
0: ఆర్ మిడ్ సీ,
1: పట్టణంలో నున్న,
0: సిటీ,
1: పల్లెనున్న
0: ఆర్ విలేజ్,
1: ఎచ్చటున్నను,
0: వేర్ ఎవర్ యు ఆర్,
1: ఏని వాడు దేవుడోము.
0: గాడ్ విల్ బి విత్ యు, హీ విల్ నెవర్ ఫర్గెట్ యు
1: అనుకున్నాడు తనలో పాపం.
0: హీ థాట్ within himself like that.
1: ఈ పెట్టినటువంటి వాని కొడును థాంక్స్ చెప్పాడు, కృతజ్ఞతను అందించాడు.
0: He also expressed his thanks, gratitude to him.
1: ఈ దాసుగం చెప్పిన తర్వాత ఇతను వాడియ షిర్డీకి ప్రయాణమయ్యాడు.
0: Vadiya started journeying to Shirdi.
1: భార్యను తీసుకున్నాడు, షిర్డీకి వెళ్ళాడు.
0: He was accompanied by his wife.
1: షిర్డీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, హేయ్ 5 కాసులు ఇచ్చే నాకు, అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు. దక్షిణ
0: The moment he reached Shirdi, Baba asked him, come on, give me 5 coins, 5 rupees, says Dakshina.
1: 5 rupayalu naaku dakshini annadu.
0: He said, give me 5 rupees, 5 coins.
1: Itanu srimantude, emi venuku jagaledu. Teesadu, appudu 5 rupayalu note levu, 1 rupayi note levu, 2 rupayalu, anta coins. He
0: is quite a rich man, there is no shortage of money anyway. There were no currency notes in those times.
1: Manchi long coat vesukunnadu kabatti pedda jobilanta untunnayi. Dantlo nunchi kaasulu teesadu. 5 rupayalu ichchekapoyadu.
0: As he has put on long coat, he was carrying coins in his very broad long pockets.
1: Chepadu,
0: he could even collect and give.
1: Baba. Vadiya, ippudu neeku 5 kaasulu naaku akkarledu. 1 rupayi rendu anaalu naaku ichcheseyi.
0: Vadiya, I don't want 5 rupees now. I want 1 rupee 2 anas.
1: 3 rupayala 14 anaalu munde ichchesnaavu naaku.
0: You paid 3 rupees 14 anas before.
1: Itaniki em artham kaaledu.
0: He didn't understand.
1: ఈ బాబా అని చెప్తున్నారు, గొప్పవాడా ఇతను, లేక ఏమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిర్డీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 రూపాయల 14 అణాలు ముందుగా ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరో పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
0: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ గ్రేట్ మ్యాన్, పర్హాప్స్ ఇస్ క్వైట్ మ్యాన్. This is my first visit, this first time I am staying in. How is that I paid 3 rupees 14 anas before? I never met him.
1: Shirdiki raavatame idi modalu.
0: His first visit to Shirdi.
1: Nenu eppudu ichchanu 3 rupayala 14 anas?
0: When did I pay 3 rupees 14 anas?
1: Sari edo pondle vachanu darshinchukunnanu annadu. 1 rupayi 2 anas ichchadu.
0: Somehow I came here and he paid the balance 1 rupee.
1: Vellinaadu.
0: And he returned.
1: Ekkadiki?
0: Where has he gone?
1: Namde. అక్కడికి వెళుతానే రెండవ దినము దాస్గన్ వచ్చాడు.
0: దాస్గన్
1: షిర్డీకి పోయావు కదా, ఏమి పాపం ఈ వాడియ అంత తృప్తిగా లేడు.
0: దాస్గన్ సెడ్ యు విజిటెడ్ షిర్డీ, వాట్ హ్యాపెండ్, దిస్ వాడియ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ విత్ హిస్ విజిట్.
1: దాస్గన్ నాకు అతని మహనీయుడిగాలే నాకు కనిపించటం లేదు.
0: He didn't look like a noble soul, great man.
1: Edo pichivani vale kanipistundadi.
0: He looked like a madman.
1: Aa pichi manushulo kodunu oka vidhamainaatundi bhagavad shakti undavachunu.
0: There is divinity even in this mad person.
1: Kani nenu athanni ante ekkuva gauravinchiraledu annadu.
0: Somehow I could not pay total respect.
1: Yemi jarigindo cheppamannadu.
0: Dasgan wanted, what happened?
1: Nenu vellin takshame 5 rupayalu annaga deeniki sunkam immannadu.
0: The moment I reached there, he asked for 5 rupees 5 coins.
1: అదే నా దక్షిణ అన్నాడు.
0: He said that's the offering, దక్షిణ.
1: ఇస్తూ ఉండంగానే,
0: while I was giving,
1: 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసేది చాలు అన్నాడు.
0: The moment I was about to give, he said, you paid 3 rupees 14 anas before, now give the balance.
1: బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
0: I never met Baba before. Why is it that he's asking
1: like that? దాస్గన్ బాబాకు మహాభక్తుడు.
0: దాస్గన్ is an ardent devotee of Baba.
1: యోచించాడు.
0: He thought over.
1: బాబా ఎప్పుడు లేని విచ్చి పలకడానికి వీలు కాదు.
0: బాబా విల్ నెవర్
1: సర్వత్రా ఉండేటువంటి వాడు బాబా.
0: బాబా ఇస్
1: సర్వ జీవులు ఎందు ఉండేటువంటి బాబా.
0: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు.
0: ఇఫ్ యు సే సో,
1: నీదే దోషం, కానీ బాబాలో దోషం లేదు.
0: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
1: అని మరీ పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాసుగారు.
0: Dasgan asked, in the recent times, did you offer any money in charity to anybody on the way?
1: Shirdi poye 3 dinala munduga nenu tangala vastunte okaru unnadu, okaru mana gramamlone untunnadu, kooli swami.
0: While I was proceeding to Shirdi in Tanga, I saw on the way our local resident, Kooli Swami.
1: Atariki inta annam pettichanu hotel vanto cheppi.
0: I asked that proprietor of the hotel to serve food.
1: ఎవరికి దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయలేదు అన్నాడు.
0: I did not offer money in charity to anybody other than this.
1: అయితే దానికి ఎంత అయింది అన్నాడు.
0: Then what is the cost of the food served for that coolie Baba Swami?
1: తర్వాత ఎవరినో జవాను పంపించి అక్కడ అడిగిచ్చాడు.
0: He sent his few.
1: 3 రూపాయల 14 అణాలు అయింది అన్నాడు.
0: He said the price of the food served to this coolie Swami is 3 rupees 14 anas.
1: ఆ 3 రూపాయల 14 అణాలు నువ్వు బాబాకే ఇచ్చినట్టు, ఎవరికిచ్చినా బాబాకే ఇచ్చినట్టే.
0: 3 rupees 14 anas paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
1: Baba sankalpam lekunda edi jaragadu.
0: Without Baba's will, nothing happens.
1: Gadadu nee du sankalpam lenide gaddi pochayunu karana karana.
0: Without your will, even a grass blade will not move. But the cause of the causes.
1: Adi nidananaganeela pipila kaadi brahma paryantamu neeve. అది ఎరుంగరు, మది గలంగరు, ముదిమి జందరు, భువిని కొందరు, వివేకములం వర్తించదనేవి కడు విర్రవీగెదరు. కాని చివరికి వీళ్ళకేది సంభవించును తెలియజాలదెంత వారలైనా. కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును. అది ఇది అని ఒక్క చెప్పడానికి అవుతుంది. అంతా భగవంతుని యొక్క ఇదే.
0: హౌ డు యూ డిసైడ్ దట్ అట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్?
1: అందరి యందు భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే.
0: వాట్ ఎవర్ యు మే డు ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ యాక్షన్ టు గాడ్. ఇది భారతీయ
1: సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: అన్ని మతములు కూడాను దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
0: ఆల్ రిలీజియన్స్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
1: కనుక అతనికి 3 rupees 14 anas ఇచ్చావు.
0: యు పేడ్ 3 rupees 14 anas టు ద
1: పర్సన్. 3 rupees 14 anas బాబాకి చేరిపోయింది.
0: This 3 rupees 14 anas.
1: అతను అడిగినటువంటి 5 rupees లోపల 1 rupees 2 anas మాత్రమే నీతో తీసుకున్నాడు.
0: సో హీ కలెక్టెడ్ 1 rupee 2 anas ఫ్రమ్ యూ.
1: చూసావా, భగవంతుని యొక్క చరిత్రలు ఇంత విచిత్రంగా ఉంటుంటాయి.
0: ద హిస్టరీ అండ్ ద స్టోరీస్ ఆఫ్ గాడ్ ఆర్ సో మిస్టీరియస్.
1: కనుక నీవు బాబాను ఇంకొక రీతిగా భావించవద్దు.
0: డోంట్ కన్సిడర్ బాబా ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: ఆ వాడియాకు చాలా గొప్ప ఆశ్చర్యం వేసింది.
0: వాడియా వాస్ వెరీ మచ్ అస్టానిష్డ్.
1: ఇది 3 rupees 14 anas, 1 rupee 2 anas అడిగాడు. కరెక్ట్ గానే ఉంటుంది అది.
0: అది టోటల్ బుద్ధి
1: ఈ విధంగా పోయింది.
0: దిస్ ఇస్ ఎగ్జాక్ట్ టోటల్ 3 rupees 14 anas.
1: రెండవ దినమే
0: సెకండ్
1: తిరిగి భార్యను పిలుచుకున్నాడు.
0: అలాంగ్ విత్ హిస్ వైఫ్
1: మహాలస్పతితో వెళ్లాడు.
0: హీ వెంట్ అలాంగ్ విత్ మహల్సాపతి.
1: ఇంకా మహాలస్పతి వస్తున్నాడు కనుక భార్యతో పోవటం కదా కొంచెం ఆలస్యంగా ఉంటుంటది.
0: మహల్సాపతి కేమ్ రాదర్ లేట్.
1: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
0: ఇఫ్ ఇస్ అలోన్ హీ కెన్ గో.
1: ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బంధకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
0: బికాస్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
1: మహాలస్పతి ముందుగానే వెళ్లాడు.
0: మహాలస్పతి వెంట్ బిఫోర్ హిమ్.
1: మహాలస్పతి దాస్గన్.
0: హీ సెడ్ దాస్గన్
1: దాస్గన్
0: దాస్గన్.
1: ఏం చెప్పాడు వాడియా?
0: వాట్ ఇస్ దట్ వాడియా టోల్డ్ యూ?
1: ఆ కూలి స్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్. హౌ మచ్ మనీ ఇస్ పెయిడ్ టు కూలి స్వామి?
1: వాడియా విన్నాడు.
0: వాడియా హర్డ్ దిస్.
1: దాస్గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
0: దాస్గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్ ఇన్ఫార్మ్.
1: బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
0: హీ సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
1: అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు.
0: ద రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
1: అందులో అరటి పండ్లు గులే వంటుండాలి.
0: He was carrying plants and bunch.
1: He planted 4 pieces.
0: He collected 4.
1: Ah, Vadiya bharam pichadu, 4 pichadu.
0: He called the wife of Vadiya and gave him 4 plants. Anati
1: stilu chetulto teesukuneetundi vari kaadu.
0: Those days, women never existed. They will stretch their sari and receive fruits there.
1: Appudu aa sari lopala ee 4 pandlu vesaru.
0: And Baba placed all these 4 fruits there.
1: ఈ 4 నీవే తినాలి.
0: హి సెడ్ యు ఓన్లీ షుడ్ ఈట్ దిస్.
1: ఎవరికి ఇవ్వకూడదు.
0: యు షుడ్ నాట్ గివ్ టు ఎనీబడి.
1: నీకు 4 పుత్రులు అవుతారన్నాడు.
0: యు విల్ హావ్ 4 sons.
1: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్తాము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. చక్కబడలేదు. కరెక్ట్ కరెక్ట్ బాబా నీకు 4 కొడుకులు అవుతారన్నాడు.
0: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
1: ఆ 2వ సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
0: ఫాలోయింగ్ ఇయర్ వెరీ గుడ్ సన్.
1: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
0: and he took his
1: baba pass. Antaku puramu vaadiya chaala mandi ee yokka sanyasul daggara sadhuul daggara potame gaakunda ee astrologers.

0: పుట్టారు. ఫాలోయింగ్ ఇయర్ హెడ్ వెరీ గుడ్ సన్.
1: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
0: అండ్ హి టుక్ హిస్
1: బాబా పాదాల పైన వేసి
0: మేడ్ హిమ్ ఫాలో.
1: ఆనాడు వచ్చేటువంటి భక్తులకు ఏమీ వసతులు లేవు.
0: దేర్ వర్ నో ప్రొవిజన్స్ కన్వీనియన్సెస్.
1: మొట్టమొదటనే వాడియా గేమని ఊటి వాడియా ఇల్లు అని కట్టాడు.
0: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
1: కూడా ఉంటుండే అది ఇంకా అక్కడనే.
0: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. It is now, it is there even now.
1: పాతబడిపోయింది పాపం.
0: It's very old.
1: ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ ఇంక్రీట్ వేసేటువంటిది కాదు.
0: There were no concrete constructions in those days.
1: కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి ఎట్టివి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవటానికి సాధ్యం కాదు.
0: Nobody can say, nobody can ever comprehend God's will, God's actions.
1: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
0: When we lead a true human life, God will certainly know.
1: నీ మనస్సు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
0: Our mind should be pure and clean like a mirror.
1: కంచు మ్రోగినట్టు కనకంబం రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళద్దు.
0: You should never be after show.
1: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
0: You really be after true bliss.
1: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగా ఉండవద్దు.
0: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
0: యు షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
1: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటిది.
0: దిస్ ఏజ్ ఇస్ సచ్.
1: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
0: అట్ టైమ్స్ యూ కమిట్ సర్టన్ మిస్టేక్.
1: ఆ పొరపాటు తిరిగి తాము సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
0: యూ హావ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ అండ్ సీ దట్ యూ డోంట్ రిపీట్.
1: చేసిన పొరపాటే జీవితం అంతా చేస్తూ పోకూడదు.
0: యూ షుడ్ నాట్ కంటిన్యూ టు డూ మిస్టేక్స్.
1: తెలియక పొరపాటు చేయవచ్చును.
0: అన్ నోయింగ్లీ యు మే హావ్ డన్.
1: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
0: హావింగ్ నోన్ యూ షుడ్ నెవర్ రిపీట్ ఇట్.
1: కనుకనే తెలిసి మెలగాలి.
0: దేర్ఫోర్ నో ఇన్ ఫుల్ అవేర్నెస్ నాలెడ్జ్.
1: చూచి రొక్కు.
0: వాచ్ యువర్ స్టెప్.
1: తెలిసి రొక్కు.
0: అండ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫర్ యువర్ ఒబిసాన్స్.
1: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక కుట్ర ఏమిటని చూచి త్రొక్కు. తెలిసి మృక్కు.
0: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యూ ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ థార్న్ ఆర్ వాట్ ఈస్ దేర్.
1: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా కూడా పొరపాటుకు ప్రవేశించవద్దు.
0: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
1: కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్
1: తెలిసి వెలగాలి నాన్న.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
0: యూ షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
1: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
0: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
1: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
0: యూ షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్ రికార్డ్.
1: గ్రాండ్ ఫోన్ ప్లేట్ వలే నీవు పాడవద్దు.
0: నార్ లైక్ ఎ గ్రాండ్ ఫోన్ ప్లేట్.
1: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
0: Know the meaning and chant his glory.
1: హృదయపూర్వకంగా నీవు స్మరించు.
0: Sing his glory wholeheartedly.
1: హృదయంతో కాదు హృదయంతో ఉండాలి.
0: Not lip service. It will full of heart.
1: ఇదే పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
0: This is pure gold.
1: ఈ పలికినట్టుగా నీవు నడుచుకో.
0: You conduct yourself as
1: నడిచినట్టుగా నీవు పలుకు.
0: And you say the way how you behave.
1: పలికినట్టుగా నడుచు నడిచినట్టుగా పలుకు.
0: Conduct yourself the way you declare and you say how you behave.
1: ఇది యొక్క పరిశుద్ధతకు మూల సూత్రము.
0: దిస్ ఇస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్.
1: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా పూలబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ యూ డెవలప్ దీస్ నోబుల్ ఫీలింగ్స్ అండ్ నోబుల్ థాట్స్ రైట్ నౌ యువర్ ఫ్యూచర్ లైఫ్ విల్ బి ఎ రాయల్ రోడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కుల మత భేదములకు అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ అండ్
1: కమ్యూనిటీ.
0: ఆల్ బిలాంగ్ టు మీ.
1: అందరూ బ్రదర్స్.
0: ఆల్ ఆర్ బ్రదర్స్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: Brotherhood of man, fatherhood of God.
1: ఈ రెండింటిని తీసుకొని help ever, hurt never. అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం.
0: The culture of Bharat lies in these two principles, help ever, hurt never.
1: ఈ విధంగా జీవిస్తే భారతదేశమునికే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: If you lead such a life, you will be models to the entire world.
1: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలే కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to be like gold but not like a brass.
2: భజన వినాశక

0: పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేణగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు.
1: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka konavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: But with all this, is it possible for a man to control his senses, the mind, turn inward and remain in steadiness and equanimity? Is that possible?
1: Premaswaruplara.
0: Embodiments of love.
1: Prema rupamu brahmambu prema mayamu prema prema to sandhimpa niva magunu kana prema nu gattiga pattukonna nischala samana chittudai niluvagaladu.
0: God is love. Love is God. It is only possible to establish connection between love to love only. Therefore, strengthen that love in order to be steady and equanimous.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Ee naadu vidyarangamunandu aneka vidhamulainatuvanti okka sampratimpulu jarugutune untunnayi.
0: In the field of education, much of research, discussion and deliberations have been going on.
1: Asalu education ante emto ani mottamotta gurtinchalani prayatninchali.
0: In the first instance, to begin with, we should know the implications and the significance of education.
1: Kevalamu prapanchamalo kottinatvanti grandhamulanni kudanu chadavvachu. దాని అర్థములను వివరించవచ్చును. కానీ ఇంత మొత్తం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
0: బై మియర్లీ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ అవైలబుల్ అండ్ బై నోయింగ్ ది కంటెంట్ అండ్ ది డెప్త్ ఆఫ్ ది మీనింగ్ వన్ కెనాట్ కాల్ హిమ్సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
1: లోకములో చదువులు అనేక మంది ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ప్రపంచంలో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వీరులు మహాజనులు కనిపిస్తూనే ఉన్నారు.
0: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ హావ్ అక్వైర్డ్ హైయర్ నాలెడ్జ్.
1: అయితే ఈ చదువు వల్ల వారు చేసినటువంటి మార్పు ఏమిటి? జగత్తులకు ఏమి వివేకమును అందిస్తూ వచ్చారు? దీనివల్ల వచ్చినటువంటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరూ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge. No one has estimated.
1: Kani vidyavalla kani maarpu galigetundi ee naatiki nee kalugadu.
0: But this
1: antarmukhamu gaavinchukunnappude దాని తత్వము అర్థం చేసుకుని దానిని గ్రహించగలరు.
0: మియర్ నాలెడ్జ్ వుడ్ నాట్ బ్రింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్. ద నాలెడ్జ్ హ్యాస్ టు బి టర్న్డ్ ఇన్ వర్డ్ ప్రాక్టికల్ సో హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
0: వీ హావ్ గాట్ ఆల్ ది వరల్డ్లీ ఇంటెలిజెన్స్.
1: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
0: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
1: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వం గురించి విచారణ చేస్తూ వచ్చారు.
0: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
1: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
0: ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది నీడ్ టు నో దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ వీ హావ్ స్టార్టెడ్ MBA కోర్సెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్.
1: అనగా ఎం అనగా మానసిక తత్వాన్ని గుర్తించడం.
0: ఎం స్టాండ్స్ ఫార్ ద నాలెడ్జ్ ది అవేర్నెస్ ఆఫ్ ద మైండ్.
1: బి అనగా భౌతిక తత్వాన్ని గుర్తించటము.
0: బి ఇస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్.
1: ఏ ఆత్మతత్వాన్ని విచారించటము.
0: ఏ ఇస్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్.
1: MBA అనగా అనేక మంది కేవలము మానసిక తత్వాన్ని గుర్తించడం మాత్రమే తెలుపుతూ ఉన్నారు.
0: MBA in this world, people think it is only that which relates to the mind.
1: అది కాదు ముఖ్యం.
0: It's not that important.
1: మానసిక తత్వాన్ని గుర్తించడము సులభమే.
0: It's quite easy to know the ways of the mind.
1: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
0: But to know the self, the Atma, is much more difficult.
1: ఆత్మనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
0: No one knows what this Atma, the self, is.
1: దానికి ఒక రూపం లేదు.
0: It has no specific form.
1: ఆత్మనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
0: ఆత్మ basically, fundamentally, is awareness.
1: No. Consciousness.
0: Consciousness.
1: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
0: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
1: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
1: ఇంకా కొంతమంది కాన్షియస్ వరకు చేరుతున్నారు.
0: Some have gone to the state of conscience.
1: Anaga ee naati manavaru aatma tattvamu anaga nijamaina chaitanyamunaku evvaru cheratanki prayatninchaledu.
0: Today no one made any attempt to reach that height of consciousness.
1: Ee naadu manamu gurtinchavalsinatundi consciousness ni gurtinchinappude conscience artham avutundi.
0: Today when once we understand consciousness clearly, we can know what conscience is.
1: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
0: విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్షియన్స్ వీ కెన్ ఆల్సో నో ది కాన్షియస్ పర్టైనింగ్ టు ది సెన్సెస్.
1: కాన్షియస్ అనగా సెన్సెన్స్,
0: కాన్షియస్ రిలేటింగ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
0: ది కాన్షియన్స్ ఇస్ ది ఇన్నర్ అవేర్నెస్.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
0: కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ ఎన్కంపాసింగ్.
1: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీన్ని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: టిల్ దిస్ డే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ది ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి యొక్క విషయం అని మీరు భావించుకోవచ్చును.
0: యు మే కన్సిడర్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్.
1: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
0: బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ టోటల్ అండర్స్టాండింగ్ ఓన్లీ.
1: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
0: టు నో ద రియాలిటీ ఆఫ్ ది సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
1: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
0: వీ హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
1: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ is the transcendental principle.
1: Idi fundamental anetundi dan kinda cheltundi.
0: This is the fundamental knowledge, the spiritual knowledge.
1: Ee fundamental knowledge ni manam telusukunnappude laukikamaina bhautikamaina ee yokka vastu yokka vyanadani manam telusukovadaniki prayatninchavachu.
0: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge and the secular knowledge.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఆధ్యాత్మికమనగా కేవలము అర్థం కానటువంటి తత్వం అని మీరు భావించుకోకూడదు.
0: నెవర్ ఫీల్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్.
1: ఇది అంతర్భావంతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తియే.
0: ఇట్ ఈస్ ద వన్ విత్ ఆల్ ఇన్నర్ అవేర్నెస్.
1: ఈ అవేర్నెస్ అనగా ఏమిటి? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుకుంటారు.
0: Awareness, we think, is only recognizing a fact.
1: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
0: What is this? This is a kerchief. Awareness.
1: ఇది ఏమిటి అంటే ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
0: What is this? This is a flower. Awareness.
1: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి ఒక వస్తువు యొక్క ప్రదర్శనలే.
0: These are all related to physical objects.
1: ఈ కర్చీఫ్ అని చెప్పుకుంటున్నావు, బట్ట.
0: You say it is kerchief cloth.
1: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు.
0: What is the fundamental behind this cloth, kerchief?
1: ఇది వస్త్రము.
0: This is the cloth.
1: వస్త్రము దారం లేకుండా కాలేదు.
0: The cloth cannot be there without దారం
1: పత్తి లేకుండా కాలేదు.
0: The threads are out of the cotton.
1: కాబట్టి ప్రతి మొత్తది.
0: So cotton is first.
1: రెండవది దారము.
0: Then the thread.
1: మూడవది వస్త్రము.
0: Third is the cloth.
1: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
1: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
0: Man has been doing research in several fields.
1: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
1: అన్ని చెప్తూ వస్తున్నారు, కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
0: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
1: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: What has to be known today in the modern world is this nature of the self, Atma Tattva.
1: Atma Tattva nu gurtinchinatundi vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
0: Then once you know yourself, you'll be knowing everything the rest.
1: Kanuka Atma Tattvam anaga emiti?
0: What is this self?
1: Ippudu shariram unnadi.
0: Here is the body.
1: Ee shariramunaku anni rakamainatundi angamulu untunnavi.
0: This body has so many senses.
1: ఈ అంగములన్నీ కూడా ఆడుతూనే ఉన్నవి.
0: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
1: అంగములన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నవి.
0: దే ఆర్ ఆల్ ఫంక్షనల్.
1: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆపరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్సెస్?
1: అయితే అంగములు పనిచేస్తున్నాయే, కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను.
0: ద సెన్సెస్ ద లింబ్స్ యాక్ట్ యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్.
1: అయితే ఈ చేతితో ఆ పుష్పాన్ని పట్టుకున్నప్పుడు ఈ చేతికి ఏది శక్తి ఇస్తుంది? అది
0: ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్. What is that gives support to my hand that holds it?
1: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
0: Well, I smell this flower.
1: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: How do you smell it?
1: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి, కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏమి కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
0: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
1: కానీ అంటున్నావు ఇది నా కాలు.
0: You say this is my leg.
1: It is my head.
0: My head.
1: My fingers.
0: My fingers.
1: My hand. My finger. My leg. My head. Kani, who are you?
0: You say this is my hand, my finger, my leg. Then who are you?
1: Nee vanetundi artham telusukunte kada idi naa tala ani cheppagalavu.
0: If only you know who you are, you can say this is mine.
1: Ee tala evardi?
0: Whose head is this?
1: Ee kaalu evardi?
0: Whose legs are
1: they? Ee vasana evardi?
0: Whose hands are they?
1: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు, కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
0: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ, బట్ యు గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
1: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
0: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్
1: ప్రతి దానికి కూడా ప్రతి వ్యక్తులను హూ ఆర్ యూ వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ వేర్ డిడ్ అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా, కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవడం లేదు.
0: యూ గో ఆన్ పుటింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
0: సో ద ఫండమెంటల్ బేసిస్ is this question, who am I?
1: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారం అవుతాం.
0: If you know this I, you'll be knowing the rest.
1: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి యొక్క వ్యక్తం కాదు.
0: Spirituality is not an exercise in vain.
1: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది.
0: There is a fundamental principle behind all this.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make every effort to know this fundamental principle.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
0: What is this love?
1: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుందది?
0: Where does it come from?
1: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
0: Can man live without love?
1: కనుకనే love is God, live in love.
0: So it is said, love is God, live in love.
1: ఈ ప్రేమను మొట్టమొదటి గుర్తించుకోవాలి.
0: We should know love first.
1: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: Without love there is no life.
1: ప్రేమనే లేకపోతే వస్తువు లేదు.
0: Without love there are no objects either.
1: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
0: Without this love you cannot see కనుకనే అన్నిటికీ
1: అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
0: There is an inner latent immanent energy.
1: చాలా మంది చెప్తున్నారు ట్రూత్ ట్రూత్ ట్రూత్. ట్రూత్ అంటే ఏంటి?
0: Many people refer to this truth. What is this truth?
1: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
0: Truth is changeless in all the three periods of time.
1: కాని ఇంత మాత్రంతోనే సత్యాన్ని మనం నిర్ణయం చేయకూడదు.
0: You cannot stop at that level.
1: త్రికాలమునకు అతీతమైనటువంటిది సత్యం.
0: Truth transcends all the three periods of time.
1: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుంది అది?
0: Where does it come from?
1: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు.
0: It is said speak truth and never speak it with all emphasis in a pleasing acceptable way.
1: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
0: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
1: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
0: దో ఇట్ హ్యాస్ నో ఫార్మ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్.
1: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
0: వీ సే ట్రూత్ ఈజ్ గాడ్ love is god but we cannot deny its experience of the form.
1: Annitikini god god god ani upayoginchukuntunnam.
0: We use this word god apply
1: god ani etundi dani yokka antaratham emiti.
0: What is the inner meaning of this god?
1: Evaraina nastikudu kudanu edaina tappu chesinappudu oh my god antaru.
0: Even atheist when he commits a mistake he says oh my god.
1: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
0: దో హీ హాస్ నో ఐడియా యట్ హీ సేస్ ఓ మై గాడ్.
1: ఇలాంటి గాడ్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
0: నోబడీ కెన్ గివ్ ది డెఫినెట్ మీనింగ్ టు దిస్ వర్డ్ గాడ్.
1: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతి.
0: టు నో దిస్ మీనింగ్ యు నీడ్ యువర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్.
1: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
0: హౌ కెన్ యూ నో యువర్ ఎక్స్పీరియన్స్?
1: ఇప్పుడు చూడండి 1+1 2 అయింది.
0: Here is an illustration. 1 plus 1
1: 2
0: is equal
1: to 2. 2 plus 2, 4 ayindi.
0: 2 plus 2 is equal to 4.
1: 2 minus 1, 1 ayindi.
0: 2 minus 1 is equal to 1.
1: Ani ee plus lu minus lu cheppagalutunnare gaani deeniki moola adharamaindi edi?
0: You speak of these additions and deletions, but what is the basis for these?
1: Ee prapanchamlo unnatundi samasta padarthamulu kudanu manam cheppagalutunnamu.
0: We are able to see and say all this material world.
1: Kaani deeni oka satya swaroopam nu gurtinchadaniki prayatninchaledu.
0: But we have not made an attempt to know the fundamental truth.
1: ప్రపంచం అంతా ఇప్పుడు వస్తువులతో చేరినటువంటిది.
0: The whole world is a combination of material.
1: ఇదంతా మెటీరియల్ లోకం.
0: All this world is full of material.
1: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
0: But beyond this material world there is a mind.
1: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
0: Beyond this realm of the mind there is something beyond. అది బుద్ధిద్రాక్యం
1: అతీంద్రియం.
0: That is transcendental, beyond the intellect.
1: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
1: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
0: We may know many.
1: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నెంబరు.
0: You can know everything, count and say crores.
1: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలము?
0: Beyond this, what do you say?
1: ఇవన్నిటికీ చేరితే కట్టగడపటికి ఏమీ అర్థం కాదు.
0: Finally, you would not end anywhere.
1: కనుక మనం పదమును మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీ ఓన్లీ ఎగ్జిబిట్ అవర్ వెర్బాసిటీ నామెన్క్లేచర్ బట్ వీ డోంట్ నో ద డెప్త్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నటువంటి అది ఒక్కటే.
0: బట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ దేర్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
0: దిస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఇస్ ఎవ్రీవేర్.
0: When we say love is God, it only it implies that love is everywhere. This fundamental love is in everyone.
1: Truth is in me.
0: Truth is in me.
1: I am truth.
0: I am the truth.
1: I am truth.
0: I am truth.
1: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు నీవంటే ఏమిటి?
0: You say I am truth, then who are you?
1: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
0: When we want to understand, finally you come
1: to a conclusion. స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
0: It is possible to know, come to the goal only in the spiritual path.
1: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడ తేలేది అది ఒక్కటే.
0: As we gradually research, investigate, explore, you will know the result.
1: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
0: we are not investigating anyway.
1: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్థబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
0: There are certain perversions, deviations in the field of research.
1: కాదు కాదు కాదు కాదు.
0: It shouldn't be so.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి సత్యాన్ని మనం చూడాలి.
0: It's only by inner inquiry you know the truth.
1: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: Inquiry, where does it come from?
1: Inquiry. ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
0: This inquiry, where does it come from?
1: మనం పదాలు ఉపయోగపెడుతున్నాము.
0: We use words.
1: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: We are not understanding the inner meaning of the words that we use.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైంను.
0: Don't waste your time thinking of those things that you do not understand.
1: God is there. You are God. దాన్ని నీవు నమ్ము.
0: Have full faith in that.
1: నమ్మకం చేతనే మనకు గుర్తించడానికి వీలవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
0: It is only the faith that will help you to know. Without this faith you cannot.
1: కనుకనే మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
0: First have full faith in you.
1: I అనేటువంటిది నమ్మినప్పుడే,
0: when you have faith in yourself, I,
1: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది,
0: then you can understand the second person, you.
1: అయ్యే అర్థం కానప్పుడు యూ అనేది అర్థమవుతుంది.
0: When you cannot understand the simple I, how do you expect to know you?
1: కనుక సింపుల్ ఐని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: Make every attempt to know this simple I.
1: అది యూ అనేటువంటిది, ఊయ్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
0: Then it's easy to understand you and then we.
1: ఒక చిన్న పదము,
0: a small
1: I plus you. I plus you రెండు చేరినప్పుడు we అయింది.
0: I plus you is equal to we.
1: We plus he. ఏమవుతుంది?
0: Then what is it then?
1: Only he అవుతుంది.
0: We plus he is equal to he.
1: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
0: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
1: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
0: ఐ చేంజెస్.
1: యూ అనేటువంటిది మార్పు చెందుతుంది.
0: యూ ఆల్సో చేంజ్.
1: యూ అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
1: కానీ ఐ ఆమ్ బాయ్.
0: ఐఎమ్ ఎ బాయ్.
1: ఐ ఆమ్ మ్యాన్.
0: ఐఎమ్ ఎ మ్యాన్.
1: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్.
0: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
0: యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేరు ఉండేది.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్
1: హీ హీ హీ
0: ఫర్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: దైవత్వం తత్.
0: దట్ హీ ఈజ్ గాడ్.
1: ఆ హీ అనేటువంటి దాన్ని నీ ఎందు, వారి ఎందు, వారి అందరి ఎందు ఉంటున్నది.
0: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: హీ ఈజ్ ఎవ్రీవేర్.
0: He, God,
1: in you, with you, above you, below you, around you.
0: He, the God, is in you, with you, above you, below you, around you.
1: కాని ఐ అనేటువంటిది ఇన్ మీ, ఇన్ మై, ఇన్ మై ఇవన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు.
0: It's not possible, nor is it good enough to say it is in me, with me, alone.
1: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి యొక్క దైవత్వాన్ని బోధిస్తుంది.
0: So this he speaks of God.
1: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
0: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
1: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది.
0: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
1: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
0: యు సే ఇన్ ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్.
1: అతను తప్ప నేను దేనిని నేను ప్రేమించడం లేదు.
0: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
1: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
0: హౌ కెన్ దట్ బి ట్రూ?
1: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
0: You don't love yourself.
1: నిన్ను నీ ప్రేమ ఏ రీతిగా ప్రేమించగలవు?
0: How do you love yourself?
1: This is my body. ఈ బాడీని నీవు నమ్మగలుగుతున్నావా?
0: Do you have full faith in your body?
1: నమ్మటం లేదు.
0: No.
1: ఈ బాడీని నీవు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ట నమ్మకగలుగుతున్నావు?
0: When you have no faith in your body, how can you say that this is my
1: body? ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
0: The body goes on changing.
1: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
0: All are changeable.
1: అద్వితీయం, అద్వైతమైనటువంటిది, ఈ అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్.
1: అది నిజమైన ఆత్మతత్వం.
0: దట్ నాన్ డ్యూయల్ చేంజ్ లెస్.
1: దానికి వేరే మనకు పేరు లేదు.
0: దట్ ఈస్ ఆత్మ.
1: మనకు పేరు లేదు.
0: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
1: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
0: దిస్ ఈస్ ఆత్మ.
1: ఆత్మ అనేటువంటి ఎవరు పెట్టారు?
0: Who has given this name?
1: ఒకరు పెట్టి పట్టినటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడి.
1: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈజ్ ఎవ్రీవేర్.
0: is everywhere.
1: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నీవు పెట్టగలవు?
0: What name can you give which is everywhere?
1: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైంను వ్యర్థం చేసుకోవటమే.
0: Just to name them, giving it a word, is just a waste of time.
1: ఈ పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
0: Don't waste your time by your vocabulary.
1: నీవు దాన్ని నమ్మి నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
0: With all the full faith, share with everybody, publicize.
1: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
0: When once you have full faith, you will be successful.
1: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
0: Here is a drop of water.
1: ఆ విధంగా డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంది అది.
0: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
1: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
0: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
1: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడం డ్రాప్ వంటిది.
0: I love you. All this is just a drop.
1: కాని అన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది ఏమవుతుంది?
0: When once you say I love all, what is it then?
1: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
0: That love is ఆత్మా.
1: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
0: It has no name like a drop or water.
1: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
0: We have to know the true nature of Atma and have full faith in God.
1: దైవాన్ని నమ్మకంగా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
0: Without faith in God, whatever you may do, whatever task you may undertake, you will be a failure.
1: ఇవన్నీ టైంను మనం వ్యర్థం చేసుకోవటమే.
0: You will be wasting your time.
1: కనుక మనం ఈ అర్థానికి పోకుండా
0: without going this way.
1: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
0: Know the principle of the self.
1: Atma is everywhere.
0: Atma is
1: in
0: everywhere.
1: You, with you, above you, below you, around you.
0: This Atma, the self, is everywhere. In you, with you, above you, below you, around you.
1: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏమిటది?
0: వాట్ ఈస్ దట్ సరౌండ్?
1: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు సే దట్?
1: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
0: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
1: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
0: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
1: మొట్టమొదట నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
0: First, what you need is faith.
1: అది నీ ఎందున్నటువంటి చైతన్యము.
0: That itself is awareness.
1: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
0: Without this faith, you don't exist.
1: ఇది చైతన్యం.
0: This is awareness, you do not exist.
1: కనుకనే నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
0: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ అవేర్నెస్.
1: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
0: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
1: ఒక గుర్తించడం అని చెప్తున్నారు.
0: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
1: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
0: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
1: ఇది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది గులాబీ పుష్పము.
0: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
0: యూ హ్యావ్ నోన్ ఇట్.
1: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
0: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
1: ఎవరు పెట్టారు నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో.
1: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
0: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
1: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
0: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్ బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
1: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
0: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
1: సాధన లేకుండా దేన్ని మనం సాధించలేము.
0: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీవు వాదన ప్రతివాదంకు నువ్వు పూనుకోవచ్చు.
0: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
1: కనుక మొట్టమొదట నీ దేహ తత్వాన్ని నీవు గుర్తించు.
0: First, know your physical nature, body.
1: ఇది ఫిజికల్ బాడీ.
0: This is the physical body.
1: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
0: There are so many limbs attached.
1: అన్ని అంగములు నేను కాదు.
0: I am not these limbs.
1: అన్ని అంగములలోనా ఉన్నటువంటి వాడినే నేను.
0: In fact, I am in every limb of my body.
1: This is my hand.
0: This is my hand.
1: This is my finger.
0: My finger.
1: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: What is this finger?
1: My hand అంటే ఏమిటి?
0: What is my hand?
1: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
0: This hand has got all the five fingers there.
1: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
0: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరింగ్, యూ విల్ అండర్స్టాండ్ ది యూనిఫామ్ సేమ్ ప్రిన్సిపల్.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
0: టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్.
1: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
0: బికాస్ ఇట్ డిఫికల్ట్ డు నాట్
1: దానిని మనం సాధించవలసింది.
0: వీ హావ్ టు అచీవ్ దట్ అలోన్.
1: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తు వాహనాలను మనం సాధించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు హావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
1: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
0: that self which exists if it is not
1: మనం సాధించిన వారే అవుతాం.
0: యు విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: కానీ ప్రతిదానికి నీవు క్వశ్చన్ వేసుకొని పోతుండాలి.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ యు గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్
1: నేనెవరు,
0: హూయమ్ఐ,
1: నేనెవరు,
0: హూయమ్ఐ,
1: నేనెవరు,
0: హూయమ్ఐ,
1: నేనెవరు, నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థమవుతుంది.
0: యు విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
1: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
0: హూయమ్ఐ, వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
1: ఇది అరూపంలో ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
1: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
0: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
1: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
0: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
1: కానీ ఇదంతా ఒక వెనుక కానే కాదు.
0: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
1: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
0: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
1: మానవునటువంటి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
0: This Chaitanya awareness, consciousness is not there anywhere else.
1: It is awareness, consciousness.
0: It is the consciousness of the awareness.
1: It is conscious kaadu.
0: It is not conscious.
1: Conscience kaadu.
0: It is not conscience either.
1: Consciousness.
0: It is consciousness.
1: Ee consciousness nu sarain reethiga manam artham chesukovali.
0: We have to understand this consciousness clearly.
1: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
0: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
1: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
0: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
1: కాన్షియస్నెస్ అంటున్నాము.
0: దిస్ ఇస్ కాన్షియస్.
1: ఈ కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
0: హాస్ ఎనీబడీ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
1: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
0: To understand, you should get into the field of inquiry.
1: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నెంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
0: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
1: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
0: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులు అయినటువంటి మీకు,
0: యువర్ స్టూడెంట్స్,
1: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
1: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
0: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టన్లీ.
1: నమ్మకం అని రెండు నయనమ్ములేని అంధులేని నేడు అవని అందు.
0: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: బ్లైండ్ అంటే ఏమిటి?
0: హూ ఇస్ బ్లైండ్?
1: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
0: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
1: చీకటి, చీకటి
0: అండ్ డార్క్నెస్.
1: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
0: వేర్ ఫ్రమ్ ఏ హ్యాస్ ఇట్?
1: ఆ చీకటిని చూసిన వాడెవరు?
0: హూ ఇస్ ద సీయర్?
1: కన్నులు మూసుకో.
0: క్లోజ్ యువర్ ఐస్.
1: ఏం చూస్తున్నావు?
0: వాట్ యూ సీ?
1: చీకటి చూస్తున్నాను.
0: యూ ఓన్లీ సీ డార్క్.
1: ఆ చీకటిని చూసిన వాడెవరు?
0: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్?
1: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
1: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
0: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
1: కనుకనే ప్రతిదానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
1: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య, ది ఎంప్టీనెస్.
1: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
0: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ ఎస్ ద బేసిస్.
1: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
0: దాట్ విల్ సటన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
1: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
0: To know the reality, faith is necessary.
1: నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
0: Travel with this faith.
1: నమ్మకం అనే లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయను.
0: Without this faith, you cannot journey anywhere.
1: నువ్వు ఎక్కడో పోతున్నావు.
0: You are going somewhere.
1: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికి నువ్వు చేరగలవు?
0: If you don't know where you are going, how do you reach your destination?
1: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
0: You first decide, I am going to mandir.
1: అక్కడ మందిరం ఉందో లేదో.
0: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
1: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
0: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
1: కనుక నీవు మందిరానికి చేరగలవు.
0: యూ కెన్ రీచ్ దేర్.
1: ఎక్కడ పోతున్నానటువంటి నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
0: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యు ఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
1: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
0: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
1: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
0: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
0: In this eternal journey, we can know the nature of the self.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meeku prema antene teliyatam ledu.
0: You don't know what love is.
1: Edo nu dehani chusi premistunnavu.
0: You love the body.
1: Ee dhanani chusi premistunnavu.
0: You love your money.
1: Ee roopani chusi premistunnavu.
0: You love your form.
1: Ee pravartana chusi premistunnavu.
0: Your behavior.
1: Ee pravartana ekkada nunchi vachindi.
0: Behavior, how
1: ee roopam ekkada nunchi vachindi.
0: The form, how you got.
1: Ee dhanam ekkada nunchi vachindi.
0: Money, how you got.
1: Ee andam ekkada nunchi vachindi.
0: How do you get all this?
1: Ee andachandamantu urthi nu premistunnavu kaani andachandamulku aanandam emiti ani
0: In fact, you only see the external form and the beauty, but you do not understand the reality, the fundamental. You see this and say, I love it. How long does it last? This changes.
1: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
1: చేంజ్ చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
0: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: ఆ మార్పు చెందినటువంటిది ఆత్మతత్వం.
0: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
1: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
0: ఇట్ హాస్ నో చేంజ్. ఏ
1: కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
0: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
1: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
1: మనం చెప్తుంటాం.
0: వీ సే
1: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
0: You say that I love him very much. What is that you love in him? Is his form? Behavior? All his happiness? What is that makes you love him? In fact, none of these.
1: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
0: దే ఆర్ ఆల్ టెంపరరీ థింగ్.
1: ప్రేమ అనేది ఒకటి ఉంది.
0: లవ్ ఇస్ దేర్.
1: ఆ ప్రేమ అనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్.
1: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
1: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: వితౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
0: A mother has a son.
1: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
0: This mother has a son aged 20.
1: తర్వాత కుమారుడు మరణించాడు.
0: Later the son died.
1: తల్లి ఒకటే ఉంది.
0: And the mother remained.
1: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది.
0: And she went on feeling sad.
1: నాయనా నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
0: The mother said, I could live without
1: you. బ్రతికేది ఎక్కడ.
0: Without you, how can I live?
1: కాబట్టి నేను అనిపించింది ఎక్కడ.
0: దెన్ హూ ఎమ్ ఐ.
1: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
0: దీస్ ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ.
1: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం కాని ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
0: ఇన్ఫాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాజ్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
1: దేవుని దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
0: ది లవ్ షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ టు ద ఫిజికల్ ఫ్రేమ్.
1: తదుపరి దేనిని ప్రేమించలేడు.
0: అండ్ సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ ద ఆల్.
1: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
0: సో ఇన్ ఫ్యాక్ట్ అటాచ్ టు దిస్ లవ్.
1: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
0: అండ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
1: ప్రాణమే దైవము.
0: అండ్ దిస్ లైఫ్
1: అది ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ.
1: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: సో ద ఫండమెంటల్ ట్రూత్ ఈస్ దిస్ సెల్ఫ్, ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బి లవ్డ్.
1: ప్రేమ రహిత మరి భూములలో,
0: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
1: ప్రేమాంకురములు పెంపొంది,
0: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
1: ప్రేమావేశముతో,
0: with all the emotion of
1: prema nadulu pravahinchaga muradi,
0: as the rivers of love flow,
1: ganam cheyagade krishna, ganam cheyagade
0: o krishna, sing for us you the melody, the music.
1: Prema nadulu pravahinchali,
0: the rivers of love should flow.
1: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
0: అండ్ సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని, ఒక ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వము.
0: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
0: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
1: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
0: అండ్ డు నాట్ హ్యావ్ ఎనీ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ as the center of love.
1: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకొని పోతే అన్ని శూన్యమైపోతాయి.
0: విత్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ as the centers of love, they'll be void.
1: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
0: If you have this love, it will remain eternally.
1: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
0: So you should be love to love only.
1: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కాని ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
0: What is to be had is only love. Is not love for the body.
1: ఇవన్నీ రూపాలంతా కూడాను అనిత్యములు, అశాశ్వతములు.
0: All the forms are temporary and ephemeral.
1: ఈ అసత్యములు, అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
0: Never love that which is transient.
1: అది భౌతికమైనటువంటి ప్రేమ.
0: And it's only physical love that
1: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
0: And the true love is permanent.
1: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
0: Consider the fundamental truth.
1: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
0: Truth is not material.
1: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
0: And love is not a material.
1: Truth is truth.
0: Truth is truth.
1: Love is love.
0: Love is love.
1: కనుక love is Lord. Love is God.
0: Love is Lord. Love is God.
1: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
0: With this love you can certainly have God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అందరికీ తెలుసు,
0: యు ఆల్ నో దిస్,
1: అనేక రకమైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడా డిసపాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
0: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్ అపాయింట్మెంట్స్ అండ్ డిసపాయింట్మెంట్స్.
1: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసపాయింట్ వస్తుంది.
0: బికాస్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసపాయింట్మెంట్.
1: కనుక నీవు అపాయింట్ ఉన్నటువంటి చేసుకోవద్దు.
0: Don't have any appointment.
1: ఈ డిసపాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: Then there is no scope for disappointment.
1: డిసపాయింట్ కు అపాయింట్మెంట్ కావాలి.
0: సో ఫర్ డిసపాయింట్మెంట్ అపాయింట్మెంట్
1: అపాయింట్మెంట్ అనేది రూపమే.
0: సో దిస్ కైండ్ ఆఫ్ అపాయింట్మెంట్
1: రూపాన్ని నీవు తీసుకోవద్దు.
0: డోంట్ గో బై ఫార్మ్.
1: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
0: హ్యావ్ యువర్ ఇన్నర్ ఫార్మ్.
1: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
0: This self is your real form.
1: ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
0: It will think of any other forms.
1: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
0: Never consider God as a definite form.
1: Rama, Krishna, Govinda, ఇవన్నీ పెట్టిన పేర్లే కాదు, పుట్టిన పేర్లు కాదు.
0: Rama, Krishna, Govinda are the names given.
1: ఈ పెట్టిన పేర్లకు శాశ్వతం లేదు.
0: These names given are not permanent.
1: కాని ఏదో ఒక నామాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి.
0: However, you need one to proceed with.
1: కనుక మీ చదువులన్నీ కూడా చదవటం సత్యమే.
0: Yes, it's needed that you should
1: educate.
0: It is also true that you know the essence. How long does it last? Until it comes to experience. After experience, even the truth also becomes a falsehood.
1: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
0: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫార్మ్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్ విచ్ ఇస్ ఫండమెంటల్.
1: ట్రూత్ ఏమాత్రం రూపం లేదు.
0: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: లవ్ ఈజ్ ట్రూత్. లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ ఏ నీకు గాడ్.
0: దట్ లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
0: గో ఆన్ ఎన్హాన్సింగ్ దిస్ లవ్.
1: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారణ చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఇన్వెస్టిగేట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ ఎక్స్పీరియన్స్ లవ్.
1: భగవంతుడనే వాడు ఒకడున్నాడు.
0: దేర్ ఈజ్ గాడ్.
1: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
0: వితౌట్ గాడ్ ద వరల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
0: And we also find the God, the Creator.
1: పరమాత్మ నుంచి పరతత్వం ఏర్పడుతుంది.
0: And the Creator is necessary.
1: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
0: The Creator God is the true self.
1: అటువంటి ఈ పరతత్వాన్ని నేను ప్రేమిస్తున్నా.
0: Then once you love this God, you will experience.
1: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
0: Don't go on praying a definite form in the name of God.
1: మీరు తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
0: Because all forms go on changing.
1: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
0: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
1: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసపాయింట్ కు అవకాశం ఇవ్వరు.
0: Then once you understand this love clearly, you'll never be disappointed.
1: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసపాయింట్ అపాయింట్ డిసపాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
0: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసపాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
1: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
0: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
1: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
0: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
1: ఆ నేమ్ను నువ్వు ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
1: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసపాయింట్ చూటు ఇవ్వకండి.
0: సో నెవర్ బి డిసపాయింటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
0: ఇఫ్ యూ వాంట్ అచీవ్ గాడ్,
1: ఒక్కటే ఒక మార్గం చాలు.
0: వన్ పాత్ ఈజ్ ఎన,
1: అది ఏ ప్రేమ.
0: That is the path of love.
1: అది ఏ ట్రూత్.
0: That is truth.
1: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along this path of truth.
1: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along the path of love.
1: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
0: And once you hold on to love, you will understand.
1: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
0: It's not to be decided in a day or two.
1: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
0: You should determine to achieve this.
1: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
0: At one time, as you all know, Ramana Maharshi lived here.
1: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
0: And one would say that, Swami, I have come for this purpose. Then Swami puts this question. Ramana Maharishi puts a question, know yourself first, then come back. First know who you are. Then I will tell the rest. Therefore, when once you go on inquiring, investigating the self, who am I? You will know the reality. So this I, the self, has no
1: difference.
0: The birth and death are utterly false. When there is birth, there is death. Birth and death relate to the body, not to the self. Therefore, love the self, which is birthless and deathless, and not the body.
1: Bangaru, mimmalni andarni nenu bangaru bangaru antuntanu.
0: Bhagavan addresses each and every one of you as bangaru.
1: Ee bangaru antamlo unnatundi artham emiti meeku?
0: What is the meaning when Swami calls you bangaru?
1: Bangaru chikkutundi.
0: You have gold.
1: Ee bangaruku ee naatiki nee peru tappadu.
0: And this gold is required for
1: a gold endirukanu kariginchachu endirukamaitundi nagaragaana maarchukovachu.
0: You can just change it and make any ornament jewel out of it.
1: Kani bangaru matram meer maarchadaniki veedu kaadu.
0: But you cannot change the gold its nature.
1: Kaavatti meer bangaru tho cheyinatundi roopaluga ennaina maarthu undachu meeru.
0: So you may be changing, but you are essentially gold.
1: Kani bangaru matram ni pettuko.
0: But have this gold.
1: Adi eppatiki maaradu.
0: It is changeless.
1: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
0: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
1: కనుకనే నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
0: సో భగవాన్ అడ్రెస్సెస్ యూ
1: బంగారు బంగారు బంగారు బంగారు
0: బంగారు గోల్డ్ విచ్ ఇస్.
1: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
0: And this bangaru gold is not going to die. Nor would be born.
1: Bangaru eppudu bangare.
0: Gold is gold.
1: Adi shastramainatundi. Itto cheyinatundi roopaluga ennaina maarthu undachunu meeru.
0: So you may be changing, but you are essentially gold.
1: Kani bangaru maatrame ni pettuko.
0: But have this gold.
1: Adi eppatiki

0: Gold is not going to die. Nor would be born. Gold is gold. It remains
1: once for all.
0: That is truth. So have full faith and desire that which is truth and eternal. Don't desire that which is changeable.
1: Shankara Varu cheppaaru. Punarapi jananam, punarapi maranam. Punarapi janani jatare seyanam iha samsare bahudukkare krupaya pare pahi murare bhaja govindam bhaja govindam govindanni bhajinchandi.
0: Therefore Adi Shankara declared, you are born again and again. You get into the womb of the mother and you take birth repeatedly. Birth and death happen repeatedly. So you desire which is birthless and
1: deathless.
0: Why should you be born again to die? So we should desire to be birthless. Embodiments of love. That love which is in you is not newly born. This love this love is always with you. With you, around you, above you, below you.
1: In you.
0: In you also. And desire that eternal love. If you hold on, cling on to that love, you will be eternal. Consider this truth. And have full faith in this love. Don't have faith in this worldly love. In fact, you have been cheated and deceived by this worldly love. All this worldly love is like temporary clouds. Clouds come and go. Not even one cloud is permanent. So love that which is permanent. That is the self. Love the self.
1: ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు
0: those who want to get into spiritual path
1: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి నేను చెప్తాను.
0: If you want to know the spiritual path, come to Bhagavan. He will tell you and teach you.
1: I will explain.
0: Bhagavan will explain.
1: కానీ ఈ ప్రేమించేటువంటి అంత కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
0: You love all the worldly objects and you are disappointed.
1: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
0: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
1: చదువును చదవండి.
0: యు స్టడీ.
1: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
0: నో ది ఎసెన్స్.
1: గుర్తించుకున్న అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
0: ది ఎసెన్స్ హస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: అనుభవించండి.
0: అండ్ ఎక్స్‌పీరియన్స్.
1: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
0: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్.
1: అంతేగాని
0: మేక్ యు బ్లిస్ఫుల్.
1: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
0: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
1: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
0: లవ్ ఇస్ పర్మనెంట్.
1: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
0: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
1: ఇక ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
0: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
1: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
0: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ are ruining themselves because of these disappointments that will never help you to love anything. Then once you love, never give up.
1: Continue.
0: It goes on enhancing, improving. Embodiments of love. Bhagavan always addresses you as the embodiments of love. Develop only that love. When once the love is with you, it will safeguard you.
1: With you, in you, around you, below you.
0: That is with you, in you, around you, below you.
1: Prema mudita manase kaho Rama Rama Rama Rama Rama Rama.

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంచెం చెప్పే సమయం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ కోరస్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ద టంగ్. It's not simply the limited to instruments only. Everybody should sing joyfully.
0: Aa hrudayamtone nu paadali.
1: Everyone should sing wholeheartedly.
0: Adi meer nechukondi baaga.
1: That you have to learn clearly.
0: Adi nijamaina ipudu shastramaina ipudu oka prema.
1: That is the real fundamental eternal love.
0: Adi eppudu nee ventane jantane intane gantane untundali.
1: This eternal love is always with you, in you, around you.
0: Dani meer paadtu raavali bangaru.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: బ్యాండ్ పాడితే బ్యాండ్ వస్తుంది ఆ రిజల్ట్.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: నోట్ తో పాడితే నీకు వస్తుంది ఆ రిజల్ట్.
1: If you just sing with your tongue, the results will come to you.
0: కనుకనే నీవు నోట్ తో నీవు హృదయంతో పాడాలి.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచం నందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ విత్ ఆల్ ద సెన్సెస్ ఆర్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ బ్యూటీ.
0: కారణం సర్వభూతములు యందు, సర్వ ప్రాణులు యందు, సర్వజీవులు యందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్ ఇన్ ఆల్ క్రీచర్స్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్ వీ ఫైండ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ సచ్చిదానంద బీయింగ్ ప్రెజెంట్ ఓవర్ దేర్.
0: కానీ ప్రతి మానవుని యందు కూడాను సత్యం శివం సుందరం ఈ మూడు కూడాను ఉండినప్పటికీ మానవుడు తన యొక్క సత్యాన్ని, తన యొక్క శివత్వాన్ని, తన యొక్క సుందరాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దీస్ త్రీ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ప్రెజెంట్ ఓవర్ దేర్. మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ బ్యూటీ.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్ని చెప్పాడు. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై ప్లేటో, ఎ డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్, దట్ ది ఎంటైర్ బేసిస్ ఫౌండేషన్ ఫర్ దిస్ యూనివర్స్ ఆర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: ట్రూత్ ఈస్ ద బేసిస్ ఫర్ హోల్ థింగ్.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: ట్రూత్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: గుడ్నెస్ అనగా ఇది నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: గుడ్నెస్ ఈస్ ద ట్రూ డివినిటీ.
0: కారణం ఏమనగా గుడ్నెస్ ఏ గాడ్నెస్.
1: The reason is goodness is godness.
0: కనుక ఈ సుందరమైనటువంటి ఒక తత్వాన్ని, ఈ సత్యమైనటువంటి తత్వాన్ని, ఈ పవిత్రమైనటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: మ్యాన్ టుడే గోస్ త్రూ ద ఎపిక్స్.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: హీ రీడ్స్ బైబిల్.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: హీ స్టడీస్ ఖురాన్.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: హీ రీడ్స్ సేక్రెడ్
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: హీ రీడ్స్
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: Though he goes through all important texts, Gita, Ramayana, Quran and Bible, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: ఇతిహాస పురాణములను కూడాను పఠిస్తున్నాడు.
1: He reads all epics and all sacred texts.
0: బ్రహ్మ సూత్రము భగవద్గీతను కూడాను ఆరాధన చేస్తున్నాడు.
1: He worships Brahma Sutra and Bhagavad Gita.
0: ఇవన్నీను కేవలము పలచని మజ్జిగ వంటివి.
1: That's all diluted buttermilk.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే చక్కగా కాంచి చిక్కనైనటువంటి యొక్క తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదిలి నీవు మజ్జిగను త్రాగటం ఇందులో ఏమైనా సారం ఉన్నదా?
1: యు లీవ్ దట్ thick milk boiled but you drink this diluted buttermilk, what's the use?
0: Acharane మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానము కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రొపగేషన్.

0: ಪ್ರೀತಿ ಕಲುಗಬಹುದು ಪಿಸಿನಿಗೊಟ್ಟು.
1: ಇಟ್ ಈಸ್ ದಿ ಡಾಗ್ ದಟ್ ಲಿಕ್ಸ್ ವಾಟರ್. ದೋ ದೇರ್ ಇಸ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಫ್ಲೋ ಆಫ್ ವಾಟರ್ ಓವರ್ ದೇರ್, ಇಟ್ ಲಿಕ್ಸ್. ದಟ್ ಈಸ್ ದ ಫೇಟ್ ಆಫ್ ಎ ಗ್ರೀಡಿ ಮ್ಯಾನ್.
0: ಮಾನವನಕು ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯಮನು ಉಂಟುನ್ನವಿ.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti?
1: But what is the use?
0: Kevalamu manavuni yandu lobhattam pravejinchinappudu ivi inni undi kudanu taanu panikiranaatimti vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగములోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయేది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వీ ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్కైండ్.
0: తాను తినడు పరులోకి పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamunu pilavachuna leka pasuttam ani cheppavachuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: Daachukune tventi yokka doshattamu abhiruddhi parchukune tventi yokka murkhattamu pasulu endukudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: దాచుకునేటువంటి మూర్ఖత్వము, దోచుకునేటువంటి ఒక క్రూరత్వము మనుల యందు మితిమీరిపోయేది.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: కనుకొని ఎన్ని సాధనలు చేసినప్పటికీని, ఎన్ని జపములు చేసినప్పటికీని, ఎన్ని పూజలు సలిపినప్పటికీని ఇవన్నీ కూడా కేవలము కృత్రిమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
0: ప్రేమలేని పూజ,
1: worship without love,
0: విశ్వాసములేని ఆరాధన,
1: the worship without faith,
0: నిరర్థకమైనటువంటివి,
1: they are useless.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రంలో మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందు కూడా ఉన్నటువంటి అంతరాత్తాన్ని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, it is enough if you have love and faith.
0: ఏమి కొనిపోతున్నాము?
1: What is that you take with you?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యూ అండర్టేక్ వేరియస్
0: శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వీ సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోరుచుకుంటున్నాం.
1: వీ స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును.
1: And he loses his all his
0: tanakungala gauravam dagdam seyun.
1: All his respect would be burned.
0: Sanavarala kedaseyunu.
1: And he will be separated from his home.
0: Lobhamu valana sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idiye ee naati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as an
0: ee lobhattam anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: Ye okka danikaina kudanu tyagam aneetundi manavuni yandu aavirbhavinchadu.
1: There's no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nandu bharatiya sampradayam nandu nakarmana naprajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, it's only through sacrifice you'll attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: సో లాంగ్ హీ హస్ గాట్ వెల్త్ విత్ హిమ్, మనీ విత్ హిమ్, హీ విల్ డిసోబే ఈవెన్ గాడ్.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది. అది
0: ద మూమెంట్ మనీ ఇస్ గోన్ హి విల్ సీ ద వరల్డ్.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: టిల్ దెన్ హి విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
1: ఏమిటి ఈ జగత్?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ఏమిటి ఈ జీవితము?
0: వాట్ ఇస్ దిస్ లైఫ్?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
1: ఏమీ సాధించలేము.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఈ లేత వయస్సునందు
0: at this tender age
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలు చదువుతున్నారు,
0: at this tender age you struggle,
1: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు,
0: you also participate in several activities.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం, అంతా అనిత్యం.
0: Everything is temporary.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ పర్మనెంట్.
1: అది ఏ? దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
0: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
1: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్టకడప్పటికీ ఒట్టి చేతులతోనే వెళ్ళవలసింది.
0: One may live long enough, but they have to go back, return
1: empty-handed.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: Leka prayamam do.
0: The daughter, adolescence or youth?
1: Mudimiyando leka musaliyando.
0: Or old age or prime of youth,
1: urano adavino,
0: either in the city or in the forest, in the midst of water,
1: eppudu vidachedi erukaledu,
0: when one dies no one knows,
1: maraname nischayamu buddhimantudaina దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యూఆర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలుగరే, కర్మోన్నతిని పొందరే వారేది?
0: డోంట్ యూ సీ ద సేయింగ్ కింగ్స్ రూలింగ్ ది కింగ్డమ్స్? వాట్ హ్యాపన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయమునందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసింది.
0: However, we have to work and earn money so that they will be regarded.
1: గారి ఏ విధంగా మనం పిలుచుకుంటున్నాము అదే విధంగా దీన్ని విసర్జించవలసింది.
0: Just as we have inhale and exhale, you must give up some day.
1: ఆహారం ఏ విధంగా మనం స్వీకరించుతున్నామో అదే విధంగా దాన్ని కూడా విసర్జించవలసింది.
0: Just as you take food and also evacuate the useless stuff,
1: ధనమును కూడా సంపాదించవలసింది కానీ విసర్జించవలసింది.
0: You have to earn money, but you must sacrifice.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఎమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవలసినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవాల్సింది.
0: వాట్ యూ హ్యావ్ టు హైడ్ అండ్ ఎమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: ధర్మ ఇస్ ఎ పర్మనెంట్
1: ప్రాపర్టీ. మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavasanta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaila kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసినంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
0: ఇఫ్ యూ ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు
0: వన్ డే
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: it is the tradition in villages this to necessarily go and visit them, the bereaved family.
1: 10 miles దూరం ఉంటుండాలి.
0: It is 10 miles long distance.
1: బస్సు ఎక్కితే ఏ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకొని పోవడానికి ప్రయత్నించాడు పెద్దన్న.
0: The elder brother thought if he were to travel by bus he may have to spend 5 rupees.
1: తెల్లవారు జామనే లేచాడు ఏదో రెండు గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
0: Early morning he got up, packed 2 pairs of his clothing.
1: తమ్ముడికి చెప్పాడు.
0: He told his younger brother.
1: ఒక చిన్న దీపం అంటించరా ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
0: He said light a small lamp, the oil lamp.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు సర్దుకున్నాడు వెళ్ళాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హీ ప్యాక్ 2 పెయిర్స్ ఆఫ్ క్లోథింగ్.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా తక్షణమే ఆ దీపం మారిపేశాడు.
0: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్ హీ హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్
1: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని
0: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్
1: తిరిగి ఒక అర్ధ గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: The elder brother returned in half an hour's time.
1: Into 3 miles nadichipoyadu.
0: He walked on the way
1: 3 miles.
0: And he returned all the 3 miles.
1: 6 miles ayipoyindi.
0: 6 miles total.
1: Talupu tattadu.
0: He tapped the door.
1: Evaru talupu tattade annadu chinna tammudu.
0: Younger brother asked, "Who are you? Who is tapping the door?"
1: Nenu annandra annadu.
0: I am your elder brother.
1: Enduku vachavu annadu.
0: Why have you come?
1: Nenu poyye samayam lopala deepamu aaripoyamani cheppaledu. అందువల్ల దీపం వెలువన వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: వై లీవింగ్ ది హౌస్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆఫ్ ద ల్యాంప్ దేర్ ఫోర్ ఐ రిటర్న్ టు రిమైండ్ యూ దాట్.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు.
0: యంగర్ బ్రదర్ సెడ్
1: బ్రదర్ నాకు మాత్రం అంత బుద్ధి లేదా నీ వెళ్లిన తక్షణమే నేను ఈ దీపం మారిపేశాను.
0: ఆమ్ ఐ నాట్ దట్ ఇంటెలిజెంట్ ఐ హాడ్ ఇమ్మీడియట్లీ పుట్ ఆఫ్ ద ల్యాంప్ ది మూమెంట్ యూ
1: కానీ నీవు 3 మైళ్ళు వెళ్లి 3 మైళ్ళు వచ్చేసావు ఈ 6 మైళ్ళ లోపల నువ్వు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో ఎంత నువ్వు చుచ్చుకోలేదా.
0: బట్ బ్రదర్ నో యూ వాక్ 3 మైల్స్ లాంగ్ అండ్ రిటర్న్ 3 మైల్స్ జస్ట్ ఇమాజిన్ ది వేర్ అండ్ టేర్ ఎఫెక్ట్ ఆఫ్ యువర్ స్లిప్పర్స్.
1: స్లిప్పర్స్ అంతా ఎంత అరిగిపోయినాయో అన్నాడు.
0: స్లిప్పర్స్ మస్ట్ హావ్ బీన్ వర్న్ అవుట్.
1: అప్పుడు అన్న చెప్తున్నాడు
0: బ్రదర్
1: నేను తెలివి తక్కువ కాదురా.
0: హి సెడ్ ఓ బ్రదర్ ఐఎమ్ నాట్ ఎ ఫూల్
1: ఈ చెప్పులంతా కూడా మూట కట్టి చెంకలో పెట్టుకున్నాను.
0: I bundled the slippers, now I am carrying in my arms now.
1: ee vidhamainatundi lobattam unte ee cheppuru enduku.
0: This is the miserliness. Why does he mean
1: daanu sukhapadanatundi okka ee dannadanne meedu enduku.
0: If the money doesn't make you happy, why do you need it actually?
1: Parrukaina sukhanni andinchali.
0: At least make others happy.
1: Taanaina sukhapadali.
0: At least you should be happy.
1: Ee rendu lenatundi okka sukham em prayojanam.
0: With neither, what is the use of all this money?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
0: యూ షుడ్ స్టడీ నాట్ ఫర్ ది జాబ్ సేక్.
1: మన సమాజం లోపల మన విలేజ్ లోపల మన గ్రామం లోపల ఈ చదువును సమాజం యొక్క సద్వినియోగానికి ఉపయోగించాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ విలేజ్.
1: సమాజం యొక్క సంక్షేమాని కోసమని మీ చదువులు ఉపయోగపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలము చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బై గెటింగ్ ఎ డిగ్రీ.
1: ఇది కేవలము డిగ్రీ అనేటువంటిది భిక్షాపాత్ర.
0: డిగ్రీ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ బెగ్గింగ్ బౌల్.
1: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బెగ్ చేస్తున్నావు.
0: విత్ దిస్ డిగ్రీ విచ్ ఇస్ ఎ బెగింగ్ బౌల్ యు గో స్టెప్
1: మన చదువు
0: ఎవ్రీ ఆఫీస్
1: మన పాదములపైన మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్
1: స్వయం కృషి జరగాలి.
0: యూ షుడ్ బి సెల్ఫ్ రిలయన్స్
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ విలేజ్ ఇన్ ద వే దట్స్ రిక్వైర్డ్ నీడెడ్.
1: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
0: వీ షుడ్ గ్రో ద వెజిటబుల్స్ ఇన్ అవర్ విలేజెస్.
1: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజ్ ఇవంతా కూడా కట్టించి చెప్పాలి.
0: వీ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ ప్రాపర్ డ్రైనేజ్ క్లీన్లీనెస్ మెయింటైన్డ్ ఓవర్ దేర్.
1: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
0: దేర్ మెనీ పూర్ పీపుల్ ఇన్ అవర్ విలేజెస్.
1: వాళ్ళకి పరిశుద్ధమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించాలి.
0: వీ షుడ్ ఆల్సో టెల్ దెమ్
1: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ సీ దట్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్లిక్టెడ్ బై డిసీజ్. చిన్న పిల్లలకి కూడా
1: మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
0: వీ షుడ్ టీచ్ దెమ్ ఆల్ దట్ వి హావ్ లెర్న్.
1: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: ఇస్ ద రియల్ హెల్ప్ టు అదర్స్.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చెయ్యాలి.
0: యు షుడ్ హెల్ప్ అదర్స్.
1: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
0: Today, the moment we receive high degrees,
1: employment office lo poi book chestam man register.
0: We register ourselves there in employment exchange office.
1: Kani adi kontha ekkuvaipothe videshalaku apply chestam.
0: Further, we also apply to find jobs elsewhere abroad.
1: Idi sadhuvulu yokka lakshaname kaadu.
0: This is no true
1: mana gramani manam poshinchali.
0: We should serve our village.
1: Neevu puttindedi nee gramamlo.
0: You are born in this village.
1: Nee perigindedi nee gramamlo.
0: You have grown in this
1: village. Nee chadivinedi nee gramamlo.
0: You have studied here.
1: Sarvamu ee gramame neeku andinchindi ee shaktulunu.
0: It is the village that gave you all these abilities.
1: Kanaka neevu chadivina sarva shaktulu kudanu nee yokka society ni neeku andinchindi.
0: Therefore, through society you got all your capacity.
1: Kanaka neeku society ki neevu krutagnatalu andinchanakkarleda.
0: Should you not show gratitude to your village and society?
1: చదువులోనే మనం సొసైటీలోనే పుట్టాము.
0: యూఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సొసైటీలో పెరిగాము.
0: వీ గ్రో ఇన్
1: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: అండ్ వీ
1: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: వీ షుడ్ ఎక్స్‌ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు సొసైటీ.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గోన్.
1: నేను నా వారు.
0: ఐ అండ్ మైన్.
1: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
0: But how about the rest of the people?
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: All are children of God.
1: అందరూ అన్నదమ్ములే.
0: All are brothers.
1: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహనభావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
0: Without any conflict, we should live together in brotherhood. In cooperation and
1: understanding.
0: Unity is very essential.
1: దాని ప్రాక్టికల్ దాని అభివృద్ధికి మార్గము.
0: It is to practice unity is the path to progress. This unity is not confined to saying hello.
1: కలిసి పని చేయాలి.
0: We should work together.
1: కలిసి మెలిగితే కలిసి పుణ్యం అన్నారు.
0: And if we work together, we'll earn merit.
1: కనుక విద్యార్థులలో ఈనాడు విశాల భావం రావాలి.
0: Students should have broad mind.
1: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: We should widen our
1: heart. ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
0: Where is this body?
1: కానీ
0: ఎడమైన
1: హృదయం హృదయం కాదు, అది గుండెకాయ.
0: It is a simple physical heart, what you say that.
1: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
0: Physical heart is the main switch to our body.
1: అది స్విచ్ బోర్డ్.
0: It is a switch board.
1: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
0: It's not that heart.
1: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
0: The spiritual heart is present all over the body.
1: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
0: It has no limit, it has no boundary.
1: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
0: This hrudaya heart is present everywhere.
1: కరుణే సర్వతః పాణిపాదం తస్ సర్వతోటి శిరోముఖం.
0: Therefore it encompasses everything around.
1: కాబట్టి మన హృదయం ఎక్కడి వరకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
0: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం చేత ఐకమత్యంతో మన జీవితాలు సాధించాలి.
0: With this kind of understanding, you should achieve unity.
1: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
0: This studies are not for a living.
1: చదువు సంస్కారం కోసం.
0: You study so as to get culture.
1: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టకూటిది మనం జరుగుతూనే ఉంటుంటాయి.
0: When once you develop your culture, it's not that difficult to carry out a living.
1: ప్రార్థన చేస్తున్నారు. ధర్మో రక్షతి రక్షితః.
0: You all pray, if you protect
1: ధర్మాన్ని నీవు రక్షిస్తుపోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
0: If you protect dharma, dharma will protect you in turn.
1: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
0: So we have to see that the society conducts in the path of dharma.
1: ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
0: If every village treads along the path of dharma, the whole town will develop.
1: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది, కానీ పట్టణాల్లో లేదు.
0: Either culture of Bharat or foreign culture for that matter is noticed more in villages.
1: పల్లెల్లో ఉండినటువంటి ఒక ధర్మము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక న్యాయము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక సహనము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక ప్రేమ పట్టణాల్లో లేదు.
0: ధర్మ, జస్టిస్, అండర్స్టాండింగ్, టాలరెన్స్ ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ మోర్ ఇన్ విలేజెస్ దాన్ సిటీస్.
1: లోపల కోర్టు తయారైపోయినాయి.
0: In township and crore.
1: Banks tayaraipoyinayi.
0: Banks are there.
1: Universities tayaraipoyinayi.
0: Universities.
1: Inka enninno ivanni tayaraipoyinayi.
0: So many are there.
1: Inni undinatuvanti okka aa pattanallo jarigetuvanti anyayalalu akramalu anacharalu inta antari kaadu.
0: You find lot of injustice, horror and terror in cities.
1: Kaani pallallone kotta neethi nijayati untundadi.
0: The honesty and integrity are more in villages.
1: Karukani inka pallali endukodanu కొన్ని ట్రైబల్స్ ఉంటారు.
0: దేర్ ఆల్సో ట్రైబల్స్ ఇన్
1: అడవుల్లో ఏ సంబంధము లేనటువంటి వారు ఉంటారు.
0: దేర్ పీపుల్ దట్ ట్రైబల్స్,
1: వాళ్ళల్లో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
0: Among tribals you find satya and dharma and not in towns.
1: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
0: దే ఓన్లీ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్.
1: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
0: What is that we do have
1: in our culture? We are burning our culture.
0: We are burning our culture.
1: మన నీతి నిజాయితీనంత మంట పెడుతున్నాము.
0: We are really burning our
1: మానవత్వాన్ని మంటగడుతున్నాము.
0: We are burning the human quality.
1: It is manav.
0: What is this human quality?
1: మానవుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరములైపోయింది.
0: Man is born lakhs and lakhs of years
1: ago.
0: కానీ
1: మానవత్వం ఇంకా మానవుడి నుండి పుట్టలేదు.
0: But the human quality is not yet born.
1: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
0: Man is born, human is born, but not humanness.
1: ఈ మానవత్వం
0: when do you expect it?
1: ఎన్ని జన్మలు నశించాయో,
0: we passed through so many
1: lives. ఎన్ని జన్మలు రాబోతుందో,
0: how many more in store.
1: కనుక మానవంతో పాటు మానవత్వం కూడాను పుట్టాలి.
0: So along with man the human quality also should be born.
1: సత్యాన్ని పలకాలి.
0: We should speak truth.
1: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించడం లేదు.
0: Actually there is none who speak truth.
1: నోరెత్తితే అసత్యమే.
0: The moment opens his mouth full of lies, pack of lies.
1: చేయి పెడితే అధర్మమే.
0: Once he resorts to action with his hand, it is adharmika.
1: ఇది మానవత్వం ఎట్టవుతుంది?
0: How do you call it human?
1: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: Animals, birds, they have got a particular code of conduct and behavior.
1: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
0: The animals follow a season and a reason.
1: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
0: But human has no reason, has no season.
1: Inka mee chaduvulu endukosam?
0: Then why do you need study?
1: Enduku ee chaduvulu chadavali?
0: Why should you study?
1: Paniki raani chaduvulu manam enduku chadavali?
0: Why should you study all this useless stuff?
1: Chatta chaduvulu.
0: It's all rotten stuff.
1: Samajamulaku upayogakaramainatvanti chaduvulu manam chadavali.
0: You should study such that as to help
1: mana manavatvanni tempondimpa chesukuneatvanti chaduvulu chadavali.
0: We should learn so as to uphold the human
1: quality. Manaviki manaviki madhyana unnatvanti sambandha bandhavyanni penchukune chaduvulu chadavali.
0: We should develop interrelationships among mankind.
1: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
0: టుడే దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్
1: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
0: దేర్ ఇస్ హేట్రెడ్ అమంగ్
1: రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
0: అమంగ్ ప్రావిన్సెస్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ద్వేషం లేకుండా ఎట్టబోతుంది?
0: వెల్ డోంట్ యూ గెట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్
1: ఎల్సెవేర్. నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
0: దేర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్
1: వారంతా మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ విలేజ్.
1: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
1: ఇంటిలోనే ఉంటున్నాయి కావాల్సిన కలహాలు.
0: వి గాట్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అట్ హోమ్.
1: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
1: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
0: హౌ డు యూ సే దట్ అదర్స్
1: హూ ఆర్ యూ
0: రెస్పాన్సిబుల్?
1: నీకు ఏం శక్తి ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్, వాట్ పవర్ యూ హ్యావ్?
1: కనుకనే మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
0: ఫస్ట్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్. కరెక్ట్ యువర్
1: నీ మానవత్వాన్ని పోషించుకో.
0: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరు కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
0: కన్సిడర్ దట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
0: దిస్ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్.
1: ధనము ధనము ధనము ధనము ధనము.
0: And everywhere we think of money.
1: ఈ ధనం ఎందుకు కాల్చడానికి ధనము?
0: What for is the money? To burn it or what?
1: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
0: What is it you do with
1: it? ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
0: Are you helping this country?
1: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
0: Are you helping anybody?
1: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
0: Are you just offering to anyone?
1: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
0: Do you spend to entertain educational activity? Nothing.
1: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
0: All this money is something like the one hidden in a pit dug deep.
1: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
0: Therefore we should not waste our life for money.
1: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
0: We should spend our life for love.
1: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
0: For the body you need money.
1: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
0: And therefore for human quality be ready to sacrifice your life.
1: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
0: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
1: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
0: దేర్ ఓన్లీ త్రీ రీజన్స్.
1: సత్యాన్ని నిలుపుకోవాలి,
0: అపోల్ ట్రూత్.
1: ధర్మాన్ని ఆచరించాలి,
0: ఫాలో ధర్మ.
1: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధం.
0: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి, సత్యం వద ధర్మం తెర.
0: స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
1: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ మే లీడ్ యూ టు ఇంప్రిజన్మెంట్ ఎట్
1: లేక నీ కంఠం కోస్తామని అంటారు కంఠం కోసుకోను సత్యాన్ని వదలను
0: ఎ మూమెంట్ వెన్ యూర్ అబౌట్ టు బి బిహెడెడ్ బి రెడీ టు స్పీక్
1: హరిశ్చంద్రుని ఆధారంగా తీసుకోండి
0: టేక్ హరిశ్చంద్ర ఎస్ అన్ ఎగ్జాంపుల్
1: ఎన్ని విధమైనటువంటి కష్టంలో వచ్చినప్పటికీ తనకు దైవముంది సత్యాన్ని నిలుపుకుంటూ వచ్చాడు
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్
1: సత్యమే సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి
0: It is the truth that he spoke all his lifetime, protected him, and he got all that he lost. What is the manure that you would offer to truth? Love is the manure. So we have to develop love. You should not take it under limits. It should not be limited to I and mine. If you restrict yourself to I and mine, sit there in the forest, then why should you be here?
1: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి?
0: Why should you be in society?
1: సొసైటీలో ఉన్నందుకు సొసైటీని యొక్క క్షేమాన్ని కూడా కోరాలి.
0: Being in the society, desire the welfare of the society.
1: సొసైటీలో ఉంటుంది, నేను నా ఫ్యామిలీ అంటే ఏమి నువ్వెంత ఒక ప్రత్యేకమైనటువంటి అంటుజబ్బు వచ్చినటువంటి వాడిగా అయిపోతావు.
0: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
1: కనుకని అందరితోనూ కూడాలి
0: యూ షుడ్ బి ఇన్ విత్ అదర్స్
1: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి
0: యూ షుడ్ డెవలప్ యూనిటీ
1: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు
0: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాజ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్యామిలీ ఇట్స్
1: ఎ బ్యాడ్ డిసీజ్
0: ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్ బిగ్ డిసీజ్
1: అందరూ ఉండాలి
0: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్
1: కష్టం నా వంటిదే కదా ఇతరులకు
0: ద అదర్స్ ఆల్సో సేమ్
1: బాధలు నా వంటివే కదా ఇతరులకు
0: ద ఫీలింగ్స్ ఆర్ సేమ్
1: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాల్ని పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు
0: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్ దే విల్ బి
1: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మమును పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి
0: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో హాస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరే భావి భారతోద్ధారకులు
0: యు ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ
1: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్
0: యు ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్
1: లీడర్స్ కనుకనే మీరు సత్యమైనటువంటి తీసుకోండి
0: సో
1: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా పెడ మార్గంలో పోకూడదు
0: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ది రాంగ్ వే
1: ఎట్ట ఉంది తెలుసినా
0: యు నో ద పొజిషన్ ఆఫ్ ది కంట్రీ
1: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చి దిగినప్పటికీ అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్
0: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వీల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్
1: ఈనాటి కలి ప్రభావం
0: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి
1: కాదు అందువల్ల ఈనాడు హరిశ్చంద్రులు ఎవరు లేరు
0: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ
1: ఈ భయానికి ఉదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు
0: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్
1: సత్యమే పరిగెత్తిపోయింది
0: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే
1: అంతా అసత్యమే
0: వాట్ ఆర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్
1: ధర్మమే పరిగెత్తిపోయింది
0: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్
1: కానీ ఉన్నదంతా అధర్మమే
0: వాట్ వి ఫైండ్ ఇస్ అన్రైట్
1: దీన్ని మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి
0: వి హావ్ టు ప్యూరిఫై
1: ఎట్ట చేయాలి
0: హౌ
1: మనం ఆచరించాలి
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే
1: నోటితో చెప్పడం కాదు
0: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ
1: సేయింగ్ ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే
1: హృదయంలో ఉన్నది మాటతో మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి
0: సో వాట్ వి థింక్ వి షుడ్ సే వాట్ వి సే వి షుడ్ యాక్ట్
1: కనుకని మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే
0: సో లాంగ్ వి అడిహర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్
1: ఈ సత్య ధర్మంలో మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు మీరు విషయార్థులైపోతారు
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో దీస్ టూ వి ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్ బట్ వి ఆర్ విషయార్థిస్ ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లేజర్
1: జ్ఞానమనంతం బ్రహ్మ

0: ఒక చిన్న విషయము, మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తూ, కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: In the institute, lo, శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనం కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions you know pretty well, the priority and importance is given
0: అలాంటి వారికి
1: నేను and capitation
0: ప్రాధాన్యత ఇస్తుంటాను. అలాంటి వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
1: We give importance to those people having love.
0: మీరు కూడా విన్నారు.
1: You heard.
0: Second boy సంస్కృతంలో మాట్లాడాడు.
1: The second boy spoke in Sanskrit.
0: కానీ ఆ బాయ్ అబ్బాయికి వేరొక ఆధారం లేదు.
1: Yes, none to support him.
0: తల్లిదండ్రుల యొక్క ఇది లేదు.
1: He lost his parents.
0: Grandparents, అవ్వ తాత ఇద్దరు పోషిస్తూ ఉన్నారు.
1: He is taken care of by his grandparents, grandmother, and father.
0: చెప్పించి వీరు ఇన్ని విధమైనటువంటి అభివృద్ధి పరిచేసేసి ఆ పిల్లవాడు సంస్కృతం లోపల అన్ని విధములుగా తాను నిలిచినంటే ఎంత దుఃఖాన్ని మర్చిపోయి ఉండాలి. మీరు యోచన చేసుకోండి.
1: జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. సచ్ ఎ చైల్డ్ ఈస్ హియర్ టుడే, హి హస్ కమ్ అప్ టు దట్ పొజిషన్ హస్ టు స్పీక్ ఇన్
0: దుఃఖాన్ని మరిపించి
1: ఆనందాన్ని
0: పెంచి
1: గ్రౌండ్ ఇన్ ప్లేస్
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిదే తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: Sai's love is immeasurable to such an extent that one would
0: మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్ యూ షుడ్ హెల్ప్ దెమ్
0: అవుట్ సైడ్
1: అవుట్ సైడ్ యు నో.
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: యు నో అవుట్ సైడ్ ది మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ వర్స్ దెన్ హెల్.
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పద్ధతి పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: వాట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ ఆల్ ద న్యూ కమర్స్ ఫేస్ ఆల్ ట్రబుల్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ ర్యాగింగ్.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతో ఆదరించాలి.
1: ద జూనియర్ బాయ్స్ షుడ్ కన్సిడర్ సీనియర్స్ యాజ్ దేర్ ఎల్డర్ బ్రదర్స్.
0: సొంత బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: వి షుడ్ టేక్ దెమ్ యాస్ అవర్ ఓన్.
0: వారికి ఉన్నటువంటి అనుకూలాలను మనం తీర్చాలి.
1: వి షుడ్ ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: వారి అశాంతిని మనం నిర్మూలన చేయాలి.
1: వి షుడ్ హెల్ప్ దెమ్ సో దట్ దే విల్ నాట్
0: శాంతిని మనం పెంచాలి.
1: వి షుడ్ సీ దట్ దే విల్ బి హ్యాపీ.
0: అది నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చేయమని చెప్తున్నాను.
1: That's what Bhagavan does here and he wants you to do.
0: Education anta free ainappatikini ilanti pillalakanta kudanu bhojanaandi kudanu scholarship lu kuda istunnanu.
1: Though education is offered free here, the students receive scholarship
0: fees kani, oka examination fees kani, laboratory fees kani, library fees kani, tuition fees kani, inke fees kani, ఎక్కడే కాదు, నయా పైసా లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ ఇన్ ఎనీ నేమ్ ఇన్ ఎనీ ఫార్మ్. నో ట్యూషన్ ఫీ, నో ఎగ్జామినేషన్ ఫీ, నో లెబొరేటరీ ఫీ, వాట్స్ ఆర్.
0: అలాంటి దీని కింద ఈ విద్యను పిల్లలకు చెప్పినప్పుడు వాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రావాలి.
1: యూ షుడ్ బి నాచురలీ ఐడియల్.
0: ఇలాంటి ఐడియల్ బాయ్స్ గా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి నాయన నువ్వు బిచ్చం ఎత్తకూడదు, నీకేమి గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి, సహాయం చేయాలి.
1: If you find anybody begging on the street, you should call him, talk to him softly.
0: Why
1: do you beg like that? Help him to carry
0: his living. ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిషెస్ టు ఎ హంగ్రీ పర్సన్.
0: దిన్నము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎంత వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీ డే?
0: ఇది మంచిది కాదన్నాడు. ఒకవేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేసాడు.
1: దెన్ హీ పర్చేజ్డ్ ఎ నెట్ అండ్ ప్రెజెంటెడ్ టు దిస్
0: పూర్ మ్యాన్. వలను తీసుకుని నీవే నీ జీవితాన్ని గడుపుకో.
1: విత్ దిస్ నెట్ క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: అట్టిని మన పిల్లలకు కూడా ఆ విధంగా చేయాలి.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ డూ లైక్ దట్.
0: ఒక జీవనోపాధి కూడా మనం తగినటువంటి ఆ అధికారాన్ని అందించాలి.
1: వి షుడ్ హెల్ప్ అదర్స్ సో యాస్ టు క్యారీ
0: అవుట్ దేర్ లివింగ్. వాళ్ళందరూ మన బ్రదర్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ అవర్ బ్రదర్స్.
0: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
1: ఆల్ బిలాంగ్ టు వన్ ఇన్స్టిట్యూట్.
0: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: All members of this institute are brothers and sisters.
0: Aa premanu meer penchukovali.
1: You should develop that.
0: Aa aapyathanu meer vishalam gavinchukovali.
1: You should have that affection.
0: Aa hrudayanni kudanu vishalam cheskovali.
1: We should broaden our hearts, widen our feelings.
0: Adi ee naadu mana vidyarthu nerchukovalsinatundi.
1: That's what our students should learn today.
0: Ahankaraniki kaani
1: either they go
0: aadambaraliki kaani
1: or show
0: ee maatram avakasam.
1: We should never give scope to them.
0: Amita premaku manamu అవకాశాన్ని ఇవ్వాలి.
1: వీ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్.
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: దెన్ సచ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాడే. ఒక బజార్ లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ హూ జస్ట్ సెల్స్.
0: మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ అనదర్ పర్సన్ కాబ్లర్ హూ పాలిష్ ది షూ.
0: ఆ బూట్స్ పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: యాజ్ హీ polishes the shoe, as he returns them, he used to say, God bless you.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: Another person used to write addresses on
0: envelopes. అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు ఫీలింగ్
1: ఫీలింగ్
0: అలాంటివి ఇచ్చే నాలుగు కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
1: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హి పాసెస్ ఆన్ టెలింగ్ గాడ్ బ్లెస్ యూ.
0: అంత మంచి హృదయం కలిగినటువంటి వాడు.
1: గుడ్ హార్టెడ్.
0: బూట్స్లకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ పాలిష్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ స్కిల్
0: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హీ రోస్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ దేర్ ఇన్ గ్రేట్ బ్రిటన్.
0: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్ ఇట్ ఈస్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: కాదు
1: it's not the education alone.
0: Man, education ఏంటి ఉంటుందని చెప్పు.
1: What is there in education?
0: Churchill, మీకు అందరికీ తెలుసును.
1: You know Churchill, Prime Minister Churchill.
0: ఆయన ఏ విద్యను చదవలేదు.
1: He didn't study.
0: మిలిటరీలో పోయి చేరిపోయాడు. కానీ అతనిలో గొప్ప అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: the one who
0: ఆ భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: Because of faith and devotion, he rose to the position of Prime Minister.

0: కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
1: హి జాయిన్డ్ మిలిటరీ బట్ హి హస్
0: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు.
1: హి ఆల్సో రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్.
0: అతని కుమారుడు మిలిటరీ లోపల సిపాయిగా చేరాడు.
1: హి సన్ వాస్ ఎన్ ఆర్డినరీ సోల్జర్ ఇన్
0: ఆర్మీ. ఈ విధంగా కూడా గొప్ప ప్రఖ్యాతి గందినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: Out of education you cultivate humility, out of humility you get deservedness and then money thereafter.
0: వినయం చాలా గొప్పది.
1: This humility is
0: వినయమే విద్యార్థికి గొప్ప కిరీటము.
1: It is the humility which is the crown.
0: కనుక ఇలాంటి పిల్లలు ఎవరైనా మీ క్లాసు లోపల మీ రూమ్ మీట్ గాను ఉంటుంటే వాళ్ళకి ఏదైనా విచారించి తగిన సహాయం చేయండి.
1: If you find such students,
0: వాళ్ళకి ఎప్పుడో మర్చిపోయినటువంటి దుఃఖానికి అవకాశం ఇవ్వకండి.
1: See that they will not feel sad any longer.
0: ఆ దుఃఖాన్ని మర్చిపోయేటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలి.
1: Make them happy so that they would forget all the sad
0: events. మెడలో చేయిని వేయటం వల్ల ఎంత ఆనందం వచ్చింది. తల్లిదండ్రులు కూడా మర్చిపోయాడు పాపం.
1: బికాస్ భగవాన్ ప్రెజెంటెడ్ హిమ్ ఎ గోల్డెన్ చైన్ నౌ.
0: అలాంటి చూపించాలి, దానికోసమని నేను చేస్తున్నాను.
1: భగవాన్ డస్ ఆల్ దీస్ థింగ్స్ టు సెట్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్.
0: ఎప్పుడు తలచటము చెప్పటము చేయటము ఈ మూడింటి ఏకత్వంతో చేస్తాను.
1: వాట్ ఎవర్ భగవాన్ సేస్ హి డస్.
0: కనుకనే నాకు చెప్పడానికి కూడా అధికారం ఉంటుంది.
1: సో భగవాన్ హస్ ఎవ్రీ రైట్ టు సే.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అందరు కూడా మనుష్యులుగా మీరు బ్రతకండి.
1: లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: పశువులుగా బ్రతకకండి.
1: నాట్ ది లైఫ్ ఆఫ్ అనిమల్.
0: రాక్షసులుగా బ్రతకండి.
1: నాట్ ది లైఫ్ ఆఫ్ ఎ డెమన్.
0: కాఠిన్యమైనటువంటి హృదయాలు పెంచుకోకండి.
1: స్టోన్ హార్టెడ్.
0: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
1: యువర్ హార్ట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.

0: స్వరూపులైన విద్యార్థులారా,
1: జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితమనేటువంటిది ఈ జనన మరణములకు మధ్యయందు చిక్కులుకొని ఉంటుంటది.
2: టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూమ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసార. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ troublesome samsara. Divyatma swarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
1: Aithe manamu ee putti gittudaku madhyalo unnatundi kalamunu ee rakamainatundi margamunandu manamu pradesha petti mana jeevithamunaku taginatundi yokka saarthakathanu manam andukuntunnamu aneatundi yokka vishayanni prathi manavudu kudanu vicharinchavalasinatundi avasaramu.
2: Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
1: Nijamuga itti lotuga adigi vicharam chesinatvanti okka vyaktiki oka vidhamainatvanti vyakti kudanu raaka tappadu.
2: For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
1: Atti virakti pandinatvanti yokka manavudu itti rakti yandu oka vidhamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidhamainatvanti yokka bhavamuto ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే కోకానికి బూటకపులు ఆటలాడి చెప్పండి.
2: ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life.
1: Prarabdhamu tiragane kapata veshal vidanaadi punya papamulato koodi maranintu avo khiladi annadata.
2: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
1: Aithe janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idi ena deeni yokka arthamu leka indulo emaina antarartham emaina unnada ani manam vicharinchinappudu prathi manavuni kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరు.
2: When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on? When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth.
0: We ask ourselves, why do we die? To be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
1: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కాని అది సరి అయినటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటము ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరి అయినటువంటి జవాబు.
0: If you ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
1: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంకా పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరి అయినటువంటి అర్థం.
0: Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth.
1: కాని జన్మించడం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని ఈ కాలచక్రమును జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్యస్వరూపాన్ని గుర్తించడం మానవుని యొక్క కర్తవ్యం.
0: However, to be born so that you die, to die so that you may be born again, and thus get caught in this wheel of time is not the true thing that we should do. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
1: Aite dehame lekapothe ee jagattunandu etti karyam kodanu cheyataniki veelu kaadu. దేహము స్థూల దూహము స్థూల రూపమైనటువంటి దేహము జగత్తుకు అవసరమే. అయితే దీనిని మనం ఉపాధిగా తీసుకుని తద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం లోపల దీనిని ప్రవేశింపచేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవత్వంలో కర్తవ్యం.
0: Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape. But this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world.
1: ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనియేవ మనుష్యానాం కారణం బంధమోక్షయుః అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షమునకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటది.
0: This body is as much responsible for our bondage as it is responsible for our liberation. They say that man's mind is responsible for his bondage as well as for his liberation. No, not only that, the body is also responsible for our bondage and for our liberation.
1: Dehame lekapothe manasu tattvanni gurtinchadam sadhyam kaadu.
0: Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
1: ప్రాణము మనసు బుద్ధి చిత్తము ఈ యొక్క ఇంద్రియములు అంతా కూడాను దేహమును పురస్కరించుకునియే ఈ యొక్క జగత్తునందు ప్రకటనమవుతున్నది.
0: ది లైఫ్ ది మైండ్ ది ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవిడెంట్ టు దిస్ వరల్డ్ ఓన్లీ బై అకాంపనీయింగ్ ది బాడీ.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి దేహమును మనము సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది.
0: Therefore, we must use this sacred body for the useful purpose of looking at truth, of finding out what the truth is. This life which has come to us as a compulsory thing should be regarded as God's gift, and we must make use of this body for this purpose.
1: Manava janmamu maha pavitramainatundi. Jantunam narajalma durlabham. Enni janmala yokka punya phalamu chetano ee manava janmam praaptistundi. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమునరించుకునేటువంటి మార్గములో ప్రవేశపెట్టాలి. దీనిని గురించి శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం పునరపి మరణం, అయ్యా పుట్టటము చావటము ఇంకా తల్లి గర్భము లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది, అనగా మీకు ఆ స్థితి ఎందు తెలియదు కనుక మీకు అర్థం కాదు. నిజముగా పిండము రూపముగా మారే సమయం లోపల నరక వేదన అనుభవిస్తుంది. అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమల కోర్చి ఈ జగత్తును కళ్ళారా చూచినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది.
0: మ్యాన్ ఈజ్ ఎ సేక్రెడ్ యానిమల్. ఆఫ్ ఆల్ ది యానిమల్స్ విచ్ ఇంక్లూడ్స్ మ్యాన్, టు బి బోర్న్ యాజ్ ఎ మ్యాన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్. Therefore, one must use the life as he is born as man in a purposeful manner. The disciples of Shankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again, he dies again and again, and while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable, the pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother. These things are really indescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life.
1: ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటి వాడు, ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world.
1: మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది, చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం, కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటాది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా.
0: ఇన్ అవర్ కాన్సెప్ట్ వి మే థింక్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్మాల్ పిన్ ఇన్ దిస్ బిగ్ మెషీన్, బట్ ది ఎంటైర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మెషీన్ విల్ లై ఇన్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ స్మాల్ పిన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము, పెద్ద ట్రైన్ బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటాది.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. యూ హ్యావ్ ఎ హ్యూజ్ ట్రైన్ విచ్ స్టార్ట్స్ అండ్ ట్రావెల్స్ ఎట్ గ్రేట్ స్పీడ్.
1: కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికీ వారికే ప్రమాదం అందిస్తుంది, కానీ ట్రైన్ నిలచడానికి పూనుకోదు.
0: Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop.
1: Kani engine room lo unnatundi driver brake aneetundi chinna pinnu nu vesetappudiki adu nilichipothundi.
0: But the driver who is in the engine room, if he puts on a small pin which is the brake for the train, then the train comes to a stop.
1: Inta veganga parigettevatundi pedda trainu inni lakshala mandi pattukunnappudiki nilichakapoyinappudiki aa okka chinna pinna dwara ee trainu control lo vippindi. కనుకనే మానవుడు ఏ మనసు, ఏ వ్యక్తి, ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క దేశ కళ్యాణమును ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం.
0: This train which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence, and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself even as a small pin to be a good, useful person in terms of the prosperity of the world.
1: ఈ దేహము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది, లోహ సహజమైనటువంటి యొక్క భౌతిక దేహమునకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే.
3: We should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing. Really, when we think deeply and consider this matter, it should not be a matter of surprise that life will fly away from this body. What should cause surprise is that life should at all stay in this body for that time.
1: అనగ దీనికి ఒక చిన్న ఉదాహరణము.
3: This small example for this.
1: ఒక సైకిల్ టైర్ ఉంటుంది, లేక కారు టైర్ ఉంటుంది. అందులో ఏదైనా చిన్న ఒక పిన్ కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడాను వెళ్లిపోతుంది.
3: We have a cycle tire or a car tire. If in that tire, if you pierce a small pin, then all the air that is contained in the tire will go out.
1: అంత చిన్న పిన్ను కుర్చుకున్నటువంటి ఆ టైర్సే దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడా కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహమనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి, కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి.
3: Even when a small pin is pierced into those tires, all the air just goes out. Under such conditions, we should really wonder how this tire, the tire of our body, when it has 9 punctures to it all over the body, that in that
1: big
3: the
1: punctures.
3: 9 big punctures all over the body, in under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body?
1: Kanuka manaku ఈ యొక్క జీవితం అనేటువంటిది ఇంతకాలం ఈ దేహాన్ని నిలబెట్టినందుకు మనము తగినటువంటి కృతజ్ఞతను అందించడానికి పవిత్రమైనటువంటి కార్యము లోపల మన కాయమును ప్రవేశపెట్టాలి.
3: We should therefore be grateful for life having remained in this body for such a long time, and in return show our gratitude by using the body for sacred purposes only.
1: ఆ దేహమునందు ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపుడైనటువంటి యొక్క హంస గాయత్రి జపమును స్మరించేటువంటి యొక్క ఆ యొక్క గాలి యొక్క తత్వాన్ని మనము అర్థం చేసుకోవటానికి పునుకోవాలి.
3: ఇన్ దిస్ బాడీ ది ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్, టేకింగ్ ఇన్ ది బ్రెత్ అండ్ గివింగ్ అవుట్ ది బ్రెత్, దిస్ ప్రాసెస్ షుడ్ బి రిమెంబర్డ్ యాజ్ సంథింగ్ విచ్ రిమైండ్స్ అస్ ఆఫ్ ది హంస గాయత్రి, ది సేక్రెడ్ మంత్ర ఆఫ్ గాయత్రి, అండ్ వీ షుడ్ రిమెంబర్ దట్ ఇట్ హ్యాస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: కనుక సర్వత్రా భగవత్ స్వరూపమే, సర్వత్రా భగవత్ యొక్క శక్తియే. కనుక మనం ఈ దేహమును మాత్రమే ఒక లక్ష్యం అందించుకుని, దేహమే నా యొక్క ఆధారమని, ఈ జగత్తునకు ప్రధానమని భావించుకోవటం అది సరి అయినటువంటి లక్షణం కాలేదు. దేహమనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి, దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం అందించుకున్నప్పుడు సర్వత్రా ఆనందమునే అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చుని కొన్ని రకములైనటువంటి దీన్ని మనం ఉచ్చరించాలంటే, నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కాని చూచేది నీ కన్నులు కాదు, భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే. కాని భగవంతుని కన్నులు చూస్తున్నాయి, కాని నీ కన్నులు భగవంతుని చూడటం కాదు. నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు.
3: ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రియలైజ్ దట్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ ఫర్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్. వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ దాన్ టు అక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ మీన్స్ బై విచ్ వీ కెన్ రికగ్నైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్సెప్టింగ్ ది డివినిటీ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఎవ్రీవేర్. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world.
1: కనుక నీ కన్నులతో నీవు చూస్తున్నానని నీవు భ్రమిస్తున్నావు, కాదు కాదు, దైవం యొక్క కన్నులతోనే నీవు చూస్తున్నావు.
3: You are imagining that you are seeing everything with your eyes. No, you are seeing everything with God's eyes.
1: Kana sarvamu bhagavatmayamainatundi ee jagattunandu ee anityamo ashashtamo asatyamainatundi neeti budaga vanti ee deha nimittamai manamu paritapinchanakkaraledu. ఈ దేహ నిమిత్తమా మనం ప్రతిపించవలసింది. ఇది మనుషుని యొక్క లక్షణం కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్నో రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు. ధర్మజ్ఞాని అనుసరింప, ధర్మజ్ఞాని కలుగుచుండ ఉద్ధరింప ఏడ్చినావా? లేక నీ యొక్క సత్య స్వరూపాన్ని నీవు స్వరూపించడం దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా? ఎందుకోసం ఏడ్చినావు? చావు కోసం ఏడ్చినావా? ఏడ్పు కోసం ఏడ్చినావా అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు.
3: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్, ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ప్రెసెంట్. అండర్ దోస్ కండిషన్స్ టు గ్రీవ్ ఫర్ దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరీ, విచ్ ఇస్ అన్ట్రూ, విచ్ ఇస్ గోయింగ్ టు పెరిష్, ఈజ్ నాట్ మ్యాన్స్ క్వాలిటీ ఎట్ ఆల్. దట్ షుడ్ నాట్ బి మ్యాన్స్ క్వాలిటీ. ఫర్ డిస్క్రైబింగ్ దిస్ సిచ్యువేషన్ ఎ పోయెట్ విత్ గ్రేట్ ఇమోషన్ ఆస్క్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. యూ క్రై వెన్ యు ఆర్ బోర్న్, యూ క్రై వెన్ యూ డై, యూ క్రై ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ యువర్ బర్త్ అండ్ డెత్. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of atma? You have not done that. This is how the poet in great emotion asks you certain questions.
1: Kanuka manamu ee jagattunu paripalinchetunte yokka divya swaroopudainatunte daiva paripalanayandu manam okka anuvuluga untunnam. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను, మన భాగమునకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి.
3: సో వీఆర్ ఓన్లీ వన్ లిటిల్ బిట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్, విచ్ ఇస్ రూల్డ్ బై గాడ్. And we should recognize that we are only a part of this entire universe, and recognize that we should conduct ourselves in a manner that befits our being one in the rule of God.
1: మనము ఇంద్రియములను నిగ్రహించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి, కానీ కేవలము దేహమును మాత్రమే అరికట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. పుట్ట మీద మర్దించిన పాము మరణమందున తనువును తా దండించిన విషయభోగములు అనుగున ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును.
3: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ ఓన్లీ యువర్ బాడీ. వన్ షుడ్ ట్రై అండ్ కంట్రోల్ ఆల్ అవర్ ఆర్గన్స్, దెన్ ఓన్లీ ది డిజైర్డ్ రిజల్ట్ విల్ కమ్. ఇఫ్ యూ టేక్ ఎ స్టిక్ అండ్ బీట్ సింప్లీ ఆన్ ది అవుట్ సైడ్, విల్ ది స్నేక్ ఇన్ సైడ్ ది అబోర్డ్ డై? In an outward manner, will the result be got? Will your thirst be quenched if you simply look at water? If you just utter mantras and words, will you have the knowledge of the divine?
1: Kanuka mottamoda taanevaro telusukovataniki prayatnam cheyali.
3: First thing to do is to find out who you are.
1: Adi teliyinanta varaku kudanu మనం ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి యొక్క సాధనలు కలిపినప్పటికీ మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు.
3: టిల్ యు అండర్స్టాండ్ హూ యు ఆర్, డజంట్ మ్యాటర్ హౌ మచ్ సాధన యు డు, హౌ మెనీ గుడ్ థింగ్స్ యు డు, యు విల్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: అందువలననే పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడి చేరి వారి యొక్క ప్రబోధనను, వారి యొక్క ఉపదేశములను చక్కగా మనం ఆచరణ యందు ఉంచి తద్వారా మనము కొన్ని రకములైనటువంటి యొక్క స్వశక్తితో కూడాను కొన్ని సాధనలు చేకూర్చుకున్నప్పుడు దాని ద్వారా కొంత అర్థం కావటానికి అవకాశం ఉంటుంటుంది.
3: సో బై గోయింగ్ టు ఎల్డర్స్, బై మీటింగ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బై లిసనింగ్ టు దేర్ సేయింగ్స్, బై అండర్స్టాండింగ్ దేర్ టీచింగ్స్ అండ్ బై పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్, thereafter with our own effort, ourselves doing part of these good things, that is the way by which you can understand the true situation.
1: Kani mee adrishtavashattu meerai aa anubhogulu daggariki velladaniki badulu mee chendake anubhogulainaatunte peddalu anni vidhamulainaatunte yokka vidyanu ardinchinaatunte yokka anubhogulu mee chendake vachi nityamu vaari yokka prabodhalanu వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క టీచింగ్స్ కూడాను మీకు అందిస్తుంటే మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నిర్ణయందు కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనూ ఉపకారం చేసినటువంటి వారైపోతారు.
3: హౌవర్ బై యువర్ గుడ్ లక్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హ్యావింగ్ టు గో టు సచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ది ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్ ఆర్ కమింగ్ టు యూ డ్యూరింగ్ దిస్ మంత్ డైలీ ఇన్ దేర్ టీచింగ్స్ అండ్ ఇన్ దేర్ సేక్రెడ్ సేయింగ్స్ దే ఆర్ టెలింగ్ యూ వాట్ ఈస్ గుడ్ అండ్ ఇఫ్ out of that even some small portion can be put by you into practice and if you understand the significance of those things in future you will become valuable acquisitions for our country.
1: దీనికి ఒక చిన్న కథ.
3: There is a small story for this.
1: వచ్చినటువంటి వారి అందరిని కూడాను ఒక రాజు మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వాడు.
3: One king used to ask three questions of all people who came to him.
1: మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది.
3: ఫస్ట్
1: రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని. మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు.
3: The first question which the king used to ask was, who is the best of people? The second was, what is the best amongst the times? The third was, of all things, of all works, type of action, what is the best action? The king was very anxious to know, what is the best type of work, what is the best time, and who is the best person?
1: కానీ ఎంతమంది ఎన్ని రకములైనటువంటి జవాబులు చెప్పినప్పటికీ ఆ రాజునకు సంతృప్తి కలిగేటువంటిది కాదు.
3: These people used to give different kinds of answers, but the king was never satisfied.
1: ఒకనాడు విహారార్థమై అరణ్యమునకు వెళ్ళాడు.
3: One day he went to the forest in order to have some pleasure.
1: పర్వతములు, కొలనులు, వృక్షములు పరికించుతూ ఏదో అలసిపోయి ఏదో ఒక తెల్లగా ఒక ఆశ్రమం కనిపించేటప్పటికి ఆ ఆశ్రమం చేరుకున్నాడు.
3: He was moving about the hills and the lakes and the trees and after having looked at them, he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram.
1: ఇతను ఈ మహారాజు ఆశ్రమంలో చేరేటప్పటికి ఆశ్రమ వాసి అయినటువంటి ఒక సాధువు పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటుండినాడు.
3: By the time this king reached the ashram, the sadhu who was living in the ashram was giving water to various flower plants.
1: కానీ ఈ రాజు అలసి వచ్చటము తాను గమనించాడు. తక్షణమే తాను పోస్తున్నటువంటి ఒక పాత్రను ఒకచోట పెట్టి ఈ సాధువు పరిగెత్తి వెళ్లి తనకు చల్లటి నీరును, తీయటి పండును అందించాడు.
3: This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plants, ran up to the king and gave him cool water and sweet fruits.
1: ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు.
3: At that time, another individual was brought by other sadhus to the same ashram and that individual was wounded all over his body.
1: ఆ యొక్క వ్యక్తిని తెచ్చిన తక్షణమే తాను చక్కని శుద్ధమైనటువంటి జలముతో ఆ గాయములంతా కడిగి అతనికి కొన్ని రకములైనటువంటి యొక్క ఈ చెట్టు మూలికల ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఔషధములు వేసి అతని ఉపశాంతి నిమిత్తమై చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశములు అందిస్తూ వస్తున్నాడు.
3: As soon as he saw the individual being brought into the ashram, he took some pure clean water and washed all the wounds and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side and he was telling him various good things so that he might cause him rest and peace of mind.
1: సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మర్చి చక్కగా నిద్రించాడు.
3: By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away.
1: తక్షణమే ఈ మహారాజు
4: కాలాతీతమైనది. నేను ఇంక నా గ్రామమునకు వెళ్ళొస్తానని సాధువుకు కృతజ్ఞత చెప్పే నిమిత్తమై సాధువు దగ్గరకు వచ్చాడు.
3: ది కింగ్ కేమ్ టు ది సాధు విత్ ఎ వ్యూ టు టెల్ హిమ్ దట్ ఇట్ ఇస్ నౌ టైమ్ ఫర్ హిమ్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ అండ్ హీ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ది సాధు.
4: సాధువు చక్కగా ఆశీర్వదించి అతనికి వెళ్లి రావచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ మహారాజునుకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువునేమైనా అడిగితే చెప్తాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ మూడు కోరికలు కూడాను వెలువరిచాడు.
3: ది సాధు బ్లెస్డ్ ది కింగ్ అండ్ సెడ్ ఎస్ నౌ యూ కెన్ గో బ్యాక్ బట్ ది కింగ్ హ్యాడ్ ది 3 క్వశ్చన్స్ విచ్ హీ వాజ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ ట్రబ్లింగ్ హిమ్. హీ థాట్ ఇఫ్ ఐ పుట్ ది 3 క్వశ్చన్స్ టు ది సాధు మేబీ ఐ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్స్ అండ్ హీ ఆస్క్డ్ ది 3 క్వశ్చన్స్.
4: ఈ యొక్క ప్రశ్నకు సాధువు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ మూడు క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు.
3: సాధు రిప్లైడ్, ఎస్ ఇన్ వాట్ యూ హ్యావ్ సీన్ టిల్ నౌ, ఇన్ వాట్ హ్యాస్ గాన్ ఆన్ టిల్ నౌ, ది ఆన్సర్స్ టు యువర్ 3 క్వశ్చన్స్ ఆర్ కంటెయిన్డ్.
4: ఈ మహారాజుకు ఏమాత్రం అర్థం కాలేదు. స్వామి, నేను కొంతవరకు అమాయకుడిగా ఉంటున్నాను, ఇది ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో ఏది ఈ మూడు క్వశ్చన్ కు ఆన్సర్ సరిగా ఉంటున్నావో తమరు విశదీకరించి చెప్పాలి అని ప్రార్థించాడు.
3: ది కింగ్ డిడ్ నాట్ అండర్స్టాండ్, దేర్ఫోర్ ది కింగ్ ఆస్క్ ది సాధు, ఐ డూ నాట్ సీమ్ టు బి సఫిషియెంట్లీ షార్ప్ యాస్ టు బి ఏబుల్ టు గెట్ ది ఆన్సర్స్, ఐ రిక్వెస్ట్ యూ టు ఎక్స్పాషియేట్ అండ్ ఎక్స్పాండ్ దెమ్ అండ్ గివ్ మీ ది కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ది 3 క్వశ్చన్స్.
4: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను, అది నా కర్తవ్యం.
3: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
4: Kani atti kartavya karmanu aacharinche samayam nandu neevu ashramaniki vachchavu. Kanuka vachina tachaname naa kartavyanni akkada petti tirigi ashramaniki vachinatundi aditi abhyagatanu aadarinchetundi naa prathama kartavyam. Kanuka vachanu neeku challani neeru tiyani pandlu icchanu neeku shrama teerchanu.
3: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water and I gave you good sweet fruits.
4: Ninnu kontha varaku shanti parche samayamunande inkoka oka badalato vachinatundi vyakti akkada cheraadu. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
3: వైల్ రిలీవింగ్ యూ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ యువర్ టైర్సమ్నెస్ దేర్ కేమ్ అనదర్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సమ్ గ్రేట్ ట్రబుల్స్ దేర్ ఫోర్ ఐ గేవ్ అప్ ది డ్యూటీ ఆఫ్ సర్వింగ్ యూ అండ్ ఐ వెంట్ టు దట్ ఇండివిజువల్ హూ ఇస్ హ్యావింగ్ సమ్ ట్రబుల్.
4: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా, నా యొక్క కర్తవ్యం లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా, వర్తమానమే మంచి కాలము, భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి, మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయింది చూచే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతులు ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో మంచి పలుకుతో మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరైనటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూచుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
3: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, you fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
4: ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు ఈ వర్తమానమునందు మీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి, మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడాను మీరు చేరకుండా మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికి మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతితో సాధించటము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వము తోపల గుణమును పోషించుకోవటము ఇది సరి అయినటువంటి యొక్క టైం. అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
3: At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. Your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner.
4: Kanukare. ఈ డిసిప్లైన్, డివోషన్, డ్యూటీ ఈ మూడింటిని మనం సరి అయినటువంటి రీతి లోపల ఈ వయసు లోపల భద్రపరచుకోవాలి.
3: Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things.
4: కనుక మనము కాలములో ఏది కాలము మంచిదంటే నిజంగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం త్రొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి యొక్క జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకమునకు భారతదేశమునకు మన యొక్క మనసు, బుద్ధి, దేహము కూడాను త్యాగం చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
3: So we ask ourselves the question, what is the best of time? The best of time is the present time. The age in which you now are is the best of time. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body, and all your strength must be used for this purpose and for bringing glory to your country.
4: అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కాని కేవలము దేహం పుట్టింది, దేహం పోతుందని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరి అయినటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యమును చేరేంతవరకు కూడాను దేహం భద్రమైనటువంటిదిగా ఉంటుండాలి. అంతేకాని దేహంపైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరైనటువంటిది కాదు.
3: దిస్ బాడీ ఈజ్ అ సేక్రెడ్ బాడీ. ఇట్ హాస్ కమ్ టు యూ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ పర్పస్. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner.
4: మంచి చేసినా చెడ్డ చేసినా దేహములు కట్టకడపటికి విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైనా లోకము లోపల అశాశ్వతమే, కాని మనం ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై చడమే ఆడుమురా. మంచి సత్కీర్తితో ఒక 5 మినిట్స్ మనం జీవించినా కూడా చాలు, అపకీర్తులతో పల 50 ఇయర్స్ మనం జీవించి కూడా ప్రయోజనం లేదు.
3: Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. Every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years?
4: Prahladuru cheppadu, chetularanga shivuni poojincharani, noru navvanga harikirti nuduvareni, dayayu satyambu dharanilo talupadeni, kaluganeetiki tallula kadupu cheta.
3: Prahlada had said, with all your hands, use them to the fullest extent to perform puja to Shiva.
4: Satkaryam. Pavitramena karyam.
3: Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord, Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health.
4: Kanuka atti talli garbhamunandu janminchinatvanti yokka putrudu aa talli garbhamunu santrupti parche nimittamu kontha varaku manam krutagnata choopali. Mana yokka runamulu 4 untunnayi: matru runamu, pitru runamu, deva runamu, rushi runamu. ఈ 4 రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారబోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం కల్పించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము. కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడాను మూలాధారమైనటువంటి వాడు దైవము. కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము.
3: To have been in the mother's womb and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude. We have 4 kinds of debts in this world: debt to your mother, debt to your father, debt to the rishis, debt to the God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities. You should show your gratitude. Lastly, God, He has made all these things possible. You must show your gratitude to Him.
4: మన భారతదేశమునందు పశుబలి అనేటువంటిది కొన్ని ఉండేటువంటిది.
2: In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal.
4: భూతబలి అని కూడాను ఉండేటువంటిది దీనికి.
2: There is also a name, భూతబలి, that is, you sacrifice a bhuta or a life.
4: బలి అనగా మన యొక్క లోకార్థమునందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దానిని హింసించటము అనుకుంటున్నాం, కాదు. బలి అనగా సుంకము.
2: ఇన్ ఆర్డినరీ పార్లెన్స్ దిస్ వర్డ్ బలి కన్వేస్ టు అస్ ది మీనింగ్ దట్ వీ కిల్ ఆర్ సాక్రిఫైస్ ది యానిమల్. నో, బలి మీన్స్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్.
4: ఇప్పుడు మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాం, నీటికి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడా దేనికోసం కడుతున్నామంటే కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్.
1: మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. అదే విధంగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి మానవత్వాన్ని అందించి వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును అందరానటువంటి సుఖమును పొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనము పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలనేటువంటిదంతా కూడాను భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి అని సరైన అర్థం.
0: మ్యాన్ పేస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఇస్ ది మీనింగ్ ఫర్ ది వర్డ్ బలి. మ్యాన్ పేస్ ఎ ట్యాక్స్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ వాటర్. మ్యాన్ పేస్ ట్యాక్స్ ఫర్ యూజింగ్ ది రోడ్స్. Why? We ask ourselves the question. We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use the roads. So we pay tax. Therefore, Bhutabali means gods have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay by way of sadhana, by way of devotion, our tax to gods in return to the good they have done to us.
1: Kanuka prati manavudu kodanu sukamu, santoshamu, shanti, anandamu kavalanukuntunnadu. Kanuka ee anandamunaku mana sadhana tax, mana sukamunaku mana yokka prarthana tax, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా ట్యాక్స్ల మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గుణములు ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై.
0: మ్యాన్ వాంట్స్ పీస్, మ్యాన్ వాంట్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ బ్లిస్. Man wants these various things for himself. How is he going to get it? You will have to pay tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss. And you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Sachidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
1: కనుక మనం ఏది కావాలని కోరుతున్నామో దానికి ఏదో కొంత మనం చెల్లించక తప్పదు.
0: సో in order to get what you desire, what you want, you have to in return pay something.
1: Kanuka manam ee janmam vachinanduku bhagavantuniki mana yokka hrudayapurvakamainatvanti yokka surrender ni andinchi atani daggara nunchi kudanu pavitramainatvanti aanandanni manam anubhavinchukune nimittamai ee yokka pavitra margamulanta kudanu peddalanta yerparcharu.
0: Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return.
1: Kani eenaadu manamu bhakti bhakti bhakti antunname kani bhakti ante emito kuda artham kaani paristhiti lopala bhakti bhakti bhakti ani manamu uchcharinchukuntu kuda kaalam vyartham chestunnam.
0: Today we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies.
1: Kani ee naadu nijamainatundi bhakti emanaga kashtamu raani sukhamu raani sarvam kudanu na manchi nimittamai prati okkati kudanu bhagavantuni yokka anugraha vara prasadame aneetundi yokka ekatvaniki manam samsiddhulai untundali.
0: What is true devotion? True devotion is, does not matter whether you are in troubles, does not matter whether you are happy and free from troubles, to recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion.
1: మనము ఏమి చేసినా కూడాను మన ఫలితము మన కర్మను అనుసరించే ఉంటుంటాది.
0: whatever we may do, the result will simply depend upon our own karma or action.
1: నీవు ఒక ఆఫీసులో ఫుల్ టైం నీవు వర్క్ చేస్తేవా నీకు ఫుల్ పే ఇస్తుంటాడు, కానీ హాఫ్ టైం వర్క్ చేస్తేవా నీకు హాఫ్ పే ఇస్తుంటాడు. కానీ ఈనాడు మంచి ఫుల్ డివోషన్ లేదు, పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి. దానివల్ల నువ్వు చేసేది పార్ట్ టైం, అడిగేది ఫుల్ పే. ఎట్లా ఇస్తానికి వీలవుతుంది?
0: ఇన్ అన్ ఆఫీస్ ఇఫ్ యూ వర్క్ ఫుల్ టైమ్ యూ విల్ గెట్ ఫుల్ పే, ఇఫ్ యూ వర్క్ ఓన్లీ ఫర్ హాఫ్ టైమ్ యూ విల్ గెట్ హాఫ్ పే. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it?
1: Kanuka, manamu, manasu anto into ichi, manamu full pay anugraham anetundi kavalante atani ivvadu. Kanuka, neevu poorthi nee hrudayapurukanga, naa hrudayavasi neevu. నీ యొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి, కదులుతూ ఉంటుండాలి. కనుక నా యొక్క హృదయవాసి నీవు, నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు, నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద, సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యతలంతా కూడాను తాను తప్పక చూసుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇచ్చి చూడండి, అనుభవించండి.
0: ఇఫ్ యూ గివ్ ఓన్లీ part of your mind, show only part devotion and ask for full return, full grace of God, it is like asking for full pay. How can you
1: do that? Atanu ivvadu kanuka neevu poorthi nee hrudayapurukanga naa hrudayavasi neevu nee yokka tattvam valane ee jeevitam chedulutu untundadi kadulutu untundadi kanuka

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the 3 stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these 3 stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रविष्टुं च परन्तप।
2: ओ परन्तप,
1: ఈ వాక్యము సాధకుని పారమాత్మిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ the different stages in the process of the way that a sadhaka has to follow.
1: Bhakti yogamulo mumukshinaku ee vakyamulu pradhanamaina sopanamuluga nirupistuvachindi.
2: In the bhakti yoga, the yoga of devotion, this has been shown for the person who is seeking liberation.
1: Jnatum anaga shastram guru dwaranu leka ye mahaneeru yokka vakyam chetanu ye grantha patanam chetanu bhagavantudu ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: ఇట్టి శ్రవణము చేతను పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుండినంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక does not get satisfaction.
1: ఇది కేవలము ప్రాథమిక స్థానం.
2: This is only a basic or the primary stage.
1: ఇది ద్వైత తత్వం.
2: This is a principle of dualism.
1: దీనికి ఏమాత్రం కూడాను సాధకుడు తృప్తి నొందడు.
2: By merely this, sadhaka would not get any amount of satisfaction.
1: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణా సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు.
2: బై మియర్లీ పైనింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ he is not going to see.
1: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
2: కంటిన్యూస్లీ he has to develop the aspiration to see.
1: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్డ్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ to have a direct look and direct experience of it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణం.
2: Here is a small example for this.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు.
3: Cowboy.
2: There was a cowboy.
1: ఇతను స్థితి యందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: By circumstances, he was in a difficult situation. But in his aspiration to see God, he had intense desire.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంను ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: In the same village, there was a person who was preaching and who was explaining the philosophy during the evenings to audience.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: For this cowherd boy, it was not possible to give up his profession as such. Therefore, throughout the day he would attend to his job. By the evening, he would leave the animals into their place and then go over to the place where this the harikatha was or sravanam was going on, and then he would listen to it with all care.
1: Anadu ee pauranikudu Vishnu yokka swaroopa lakshanalanu chakkaga varnistu vachadu.
2: On a particular day, this particular person who was delivering a number of discourses, he was describing the characteristic features of Vishnu.
1: ఇతను నల్లటి వాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హి వాస్ టెల్లింగ్ ది person who was giving discourses was telling, describing Hari as the one who was dark and who rides a white kite and who wears a white mark on the forehead and who is prepared to go to the rescue of all those people who seek shelter in him, and he is prepared to accept anything that is given as naivedyam or offering to him, and he was repeatedly describing this.
1: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయంలోకి హత్తుకుంది.
2: దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్ విచ్ వాస్ గివెన్ బై పండిట్ మేడ్ ఎన్ ఇంటెలిజిబుల్ ఇంప్రెషన్ ఆన్ ద హార్ట్ ఆఫ్ దట్ బాయ్.
1: ఇంతేకాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయడానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనంకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: దిస్ కవర్డ్ బాయ్ యూస్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హి క్యారీడ్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హి యూజ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
1: తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదా మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగా మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: He began praying and singing this song. Oh, dark Lord, you ride on a white kite, I am told. You please come and partake this particular eatable.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాజ్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాజ్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా ప్రతపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హూ రెస్పాన్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
2: He practiced singing and he thought that he would be able to just...
1: Balaheenudai aranyaniki cheraadu pasalanu tolukoni.
2: Weak as he was physically, he reached the forest.
1: Aakali vesindi.
2: He was feeling extremely hungry.
1: Bhagavantuniki arpitamu gavinchukunda bhojinchatam tanaku ishtam kaaledu.
2: He was not prepared to take without offering it to the Lord.
1: Taanu practice chesukunnatvanti okka raagamulu. తెల్లగద్దెనెక్కినవునల్లనయ్యా నీవు చల్లగను మెల్లగను రావయ్యా అని గానం చేశాడు.
2: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే దట్ స్వామి సేడ్ హి ప్రేయర్ టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ టు కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హి హస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
2: How did he appear before him? He appeared in the form of a Brahmin.
1: ఈ అసల కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
2: This cowherd boy questioned him. May I know who you are, please? Are you a traveler here?
1: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
2: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హింసెల్ఫ్, హావ్ ప్రేయర్ ఫర్ మీ, దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
1: అప్పుడు నారాయణుడి గానం ఇష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
2: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్ హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ సెడ్ దట్ యూ డోంట్ కన్ఫార్మ్ టు ద డిస్క్రిప్షన్ గివెన్ బై ద పండిట్ దేర్ ఫోర్ ఐ డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ నారాయణ.
1: ఆ బాపన్నయ్య చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనెక్కి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టుము చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
2: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక హీ జస్టే దట్ పండిట్ డిస్క్రైబ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్ వేరింగ్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ అండ్ రైడింగ్ ఎ వైట్ కైట్ విల్ బి కమింగ్ బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. సో హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఎవర్ హీ హర్డ్ యాజ్ డిస్క్రిప్షన్ హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బై సైట్.
1: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
2: బట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫారమ్ యాజ్ సచ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
2: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, ఫీట్ బట్ in order to please and satisfy the devotee who is aspiring he takes whatever form he has been prayed for.
1: Idi bhaktini yokka bhava swaroopame kaani bhagavantuni yokka nija swaroopamlu kaadu.
2: This is not the true form of God but it is only form which has been aspired and desired for by the devotee.
1: Bhagavantudu bhava priyudu kanuka ee bhavamunu puraskarinchukoni భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
2: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన్.
1: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్ నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
2: గాడ్ బీయింగ్ the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
1: Vinnan kannan kani adalto cheredi etla ani ee pasal kapari yochistu vachadu.
2: The next thought that this cowherd boy got was, I heard, I saw. How to reach him is the next question which he was.
1: Vinnanta matramuna trupti kalugodu sadakudu.
2: By merely listening, a sadhaka would not be satisfied.
1: Kannanta matramana itaniki tripti kalugadu sadhakudu.
2: He doesn't get satisfaction even by merely having a vision of him.
1: Atanito cherali.
2: He has to get merged into him.
1: Appude ee sadhakuniki paramanandam.
2: Then only he would get the a sadhaka would get bliss.
1: Darshanam ichadu narayanu antarthanam ayyadu.
2: Narayana gave darshan and then he disappeared.
1: Adhe chitramunu hrudayamunandu chitrinchukoni pasalikapari illu cheri atane cheretuvanti vidhanam emiti ani nirantaramu kudanu chintinchutu vachadu.
2: He pictured the form of Narayana as he saw in his own heart, and this cowherd boy reached home, he continuously began inquiring and thinking as to how to reach
1: him. Adhe vidhamugane sadhakudu shastramu chetanu గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్లా ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతు.
2: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
1: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
2: ఏ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది విన్నా ఏది తలచినా ఆ చిత్రమునంది తాను తాదాత్మ భావాన్ని పొందాలి.
2: వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింక్స్ వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ లిజన్స్ హీ హస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
1: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
2: ద థింగ్ విచ్ హీ హస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
1: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
2: The form of imagination should become a form of feeling.
1: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడాను పరిణమిస్తుంది.
2: This will transform itself into a real experience.
1: క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధిగాంచి ఒకనొక దినమునకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
2: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: నాట్ మియర్లీ విల్ హీ గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూమ్ హీ హాస్ ఆస్పైర్డ్ టు సీ బట్ హీ విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్
1: నాట్ ఫేస్ టు ఫేస్
2: హీ విల్ హావ్ టు హీ విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
1: ee vidhanga daivamato yadaritiga pratyakshanga maatuto maatu ee vidhanga jarupatam cheta taanu kontha varaku trupti padtadu.
2: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
1: Aithe nijamainatuvanti sadhakunaku idi kudanu anta santrupti chekurchadu.
2: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
1: Atanni cherali.
2: He wants to reach him, merge in him.
1: Vinnanu chuchinanu kani atanni pondali.
2: I have heard, I have seen, but I should reach him.
1: Ee chutadam matrame drashtum cha.
2: Drashtum refers to seeing.
1: Inka praveshtum kavali.
2: The next step is praveshtum.
1: అతన్ని ఏ రీతిగా చేరడం.
2: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
1: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమునే అనేటువంటి ఒక భావము ద్రష్టముతో ఏర్పడిపోయింది.
2: ద ఫీలింగ్ దట్ ఐ హావ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రీచ్డ్ బై సీయింగ్ హిమ్.
1: పూర్వము జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ ఎ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్ అండ్ హీ సెపరేట్.
1: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
2: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
1: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి?
2: వాట్ ఈస్ ది వే టు గెట్ ది ఫీలింగ్ దట్ మైసెల్ఫ్ అండ్ లార్డ్ ఆర్ వన్ అండ్ ద సేమ్?
1: దీనికి సాధకుడు యోచిస్తాడు.
2: సాధక థింక్స్ అబౌట్ దిస్,
1: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి,
2: ఏదో
1: అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
2: ఏదర్ ఐ షుడ్ గెట్ మర్జ్డ్ ఇన్ టు హిమ్ ఆర్ యు బికమ్ వన్ విత్ మీ, దెన్ ఓన్లీ దేర్ విల్ బి యూనిటీ.
1: నదీ ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
2: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
1: సముద్రములో ఐక్యమైన తర్వాత ఈ నది యొక్క రూపనామ రుచులంతా కోల్పోయి కేవలము సముద్రం యొక్క రూపమే, సముద్రం యొక్క నామమే, సముద్రం యొక్క రుచిని పొందుతుంది.
2: వన్స్ దిస్ రివర్ గోస్ అండ్ మర్జెస్ ఇన్ టు ద ఓషన్, ఇట్ గెట్స్ ది నేమ్ ఆఫ్ ది ఓషన్, ఇట్ గెట్స్ ది టేస్ట్ ఆఫ్ ది ఓషన్, ఇట్ గెట్స్ ది ఫార్మ్ ఆఫ్ ద ఓషన్.
1: కనుక నేను భగవంతునిలో నేను లీనం కావాలంటే భగవంతుని భావమే నాలో ఉండాలి, భగవంతుని చర్యలే నాలో ఉంటుండాలి, భగవంతుని యొక్క భావంలే నాలో ఉంటుండాలి, సర్వము భగవత్మయం కావాలి అని తాదాత్మ్య భావన పొందుతాడు.
2: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
1: అతని గుణగణములే నాలో అభివృద్ధి కావాలి.
2: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
1: అతని విశాల హృదయమే నాలో ఉండాలి.
2: His broad-mindedness should become a part of me.
1: అతని యందు ఉన్నటువంటి స్వార్థరహితమైనటువంటి భావం నాలో ఉండాలి.
2: The selfless feeling which dominates the Lord should become a part of me.
1: I and you are one anukunnappudu iddari oka tattvamlo ekamaipovali.
2: When you get the feeling I and you are one, there should be unity of feeling.
1: Kanukane ee oka bhavamulu nimittamai thanu aneka vidhamuluga kudanu poratam jarugutadu.
2: For getting this particular feeling he makes every effort and
1: ee poratamto ee natikeena oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
2: హి కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హి ఇస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
2: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
2: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ ది రీచ్ the place or the spot from where they have come, the fulfillment will be there.
1: Laukika jagatlo manam oka vishayanni chakkaga vicharidam.
2: In the secular life we can see one particular aspect clearly.
1: Manaku chaala ishtamainatundi konni maavudi pandlu untuntai.
2: Certain mango fruits may be there which you like immensely.
1: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటది, అభిరుచిగా ఉంటుంటది.
2: ఎ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యూ మే లైక్ వెరీ మచ్.
1: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
2: యూ కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యువర్ లైక్ హ్యాస్ కమ్ టు బజార్.
1: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
2: The moment you hear it, you get a particular type of satisfaction.
1: ఆనందం వచ్చింది గాని అనుభవం కాలేదు.
2: You have got the joy but you have not experienced it.
1: ఈ విన్న తక్షణమే ఈ స్టాక్ అయిపోతుందో ఏమో అని ఆతృతతో బజారుకు వెళ్తాడు.
2: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or
1: చూస్తాడు.
2: You have a look at it.
1: మరింత తృప్తి అవుతుంది.
2: Then you get a little more satisfaction.
1: కానీ అభిష్టం నెరవేరలేదు.
2: But still you are not completely satisfied.
1: దానికి డబ్బును ఇస్తాడు, ఆ ఫలమును కొంటాడు.
2: You pay for it and you acquire that particular thing.
1: ఆ కొన్న ఫలమును బజారు నుండి ఇంటికి వచ్చేంత వరకు చూస్తూ చూస్తూ చూస్తూనే వస్తుంటాడు.
2: Until he reaches home, the one which he has purchased, the fruit which he has purchased, he goes on.
1: దీనికి కారణం ఏమిటి? ఆ ఫలము పై ఉన్నటువంటి ఒక ప్రీతిని.
2: What is the reason for such an action on his part.
1: Palamante atiniki chala abhimanamu chala ishtam.
2: He has a great liking for that particular fruit.
1: Ee ishtam yokka reaction pratibimbame tana yokka action ku sarinatvanti yokka gurtu.
2: The action proves what type of liking he has for that particular fruit.
1: కనుక మనలోందు ఉండినటువంటి యొక్క ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
2: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
1: బయట మనము చూచేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్రములే.
2: Whatever you see externally is only a reflection of your inner thought.
1: Reflection of inner being.
2: Inner reflection of inner being itself.
1: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటూ ఉంటాయి.
2: There will be certain form, certain desires and
1: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములు అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
2: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
1: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
2: This fruit is brought home.
1: Chakkaga kadugutadu.
2: He washes it nicely.
1: Tottimini periki vestadu.
2: He removes the peels of the skin.
1: Tadupari tana notiki andistadu.
2: Then he starts eating.
1: Anandanga rasamunu churrukuntadu.
2: Blissfully he enjoys the juice.
1: Aa taruvata pandu veru ledu.
2: Once he partakes it,
1: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
2: The juice is not there outside.
1: ఈ రసము తనలో లీనమైపోయింది.
2: It becomes a part of himself.
1: దీనితో తాను సంతృప్తి పడతాడు.
2: With that he gets immense joy.
1: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
2: He gets complete bliss.
1: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
2: When did he get this complete joy and bliss?
1: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే నాతు.
2: The first thing is he came to know, he heard about the particular fruit having come to the bazaar. This is gnatum.
1: విన్న తక్షణమే ఏదో బజార్కి వచ్చినాయి, నాలో డబ్బు లేదు అని చెప్పి నిరుత్సాహానికి చాలా ఇవ్వలేదు.
2: After coming to know it, after hearing about it, he did not get discouraged that
1: na ichchani nerveechukune nimittamai appaina sappaina emaina chesina sare naaku aa phalamunu pondali chudali aneetunte oka teevramainatunte oka apekshatanlo abhruddhi kavali.
2: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
1: Kanukane ee aatrutcheta thanu bazaar ki vellatam phalamunu choodatam drashtum.
2: With great intensity of desire, going to the bazaar and taking a look at it is drashtum.
1: Ee choochina phalamunu thanu pondatam, pondina phalamunu anubhavinchatam, idi praveshtum.
2: Afterwards he sees the fruits, he acquires it and he eats it. This is tatvena praveshtum.
1: Aithe ee naati sadhakulu yokka bhavamulu ee reetiga unnava?
2: But today's sadhakas, the feelings of today's sadhakas, are they like this?
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతటినీ మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
2: ఆఫ్టర్ లిసనింగ్ టు ద నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ and after reading a lot of scriptures, after knowing that there is God and God exists, we will have to develop an intense desire to see him, otherwise there is no use.
1: Manaku mundu abhiruddhiki taginatunte oka avakashaniki manam taginatunte paatu padali.
2: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
1: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
2: There are quite a few students and teachers here.
1: Oka vidyarthi ప్రథమ క్లాసులో ప్రవేశించగానే దానితో తృప్తి పడడు.
2: A student after entering into the very first standard.
1: ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
2: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
1: ఒకే క్లాస్ లోపల రెండు సంవత్సరం ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
2: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
1: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానంను కూడా అనుభవిస్తాడు.
2: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీ ఈస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
1: అదే విధంగానే మనము నిరంతరం కూడాను ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
2: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధకస్. హి విల్ రిమైన్ ఇన్ సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
1: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్తున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం? ఉన్న స్థానంలోనే ఉన్నాడు.
2: అదర్స్
1: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
2: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ రీడింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ బట్ వాట్ ఈస్ ది యూస్? దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
1: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
2: దిస్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
1: ఈ తమస్సును మనము దూరం చేయాలి.
2: వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ తమస్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
2: వి హావ్ టు ఎంటర్ ఇంటు ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
1: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
2: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
2: getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him and get all these opportunities, even then we should not be satisfied. We will have to try to go to the next stage.
1: ee advaitam aneetuvanti oka ekatvamunaku cheriyanta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
2: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
1: కాని ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కాని ఆత్మశాంతి కావాలి.
2: But today's man is aspiring for rest for the body, peace of the mind. But this is no good.
1: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
2: He has to try to get the peace of Atma only when you become
1: ఆత్మ నిరంతరము శాంతి స్వరూపమే.
2: ఆత్మ is continuously the very embodiment of peace.
1: Aithe amsha roopamto undinatvanti oka jeevaatma tattvamu paramaatma tho ekam kavali.
2: But the aspect of the jeevaatma, it has to become one with paramaatma.
1: Ee nadi samudram nunche puttindi.
2: River is born from ocean.
1: Meghamuluga tayarayindi.
2: It has become clouds.
1: Meghamuluga tayarinappudiki dvaitanga yerpadipoyindi. Samudram veru, meghamulu verayindi.
2: Once it became clouds, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
1: Aithe ee dvaitam lopala advaitanni, visishta advaitanni oka ruchi roopakanga marchukundi.
2: This must take the form of a particular taste in the form of visishta advaita.
1: Samudrapu neeru
2: the water of the ocean would be salty.
1: Cloud ga maareteppudiki teeyaga roopondutundi. Ide visishta advaitam.
2: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishta advaita.
1: ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్టాద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు, ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులు వర్షంగా రూపొందుతాయి.
2: దిస్ పర్టికులర్ వాటర్ విచ్ హెస్ బికమ్ క్లౌడ్స్, ఇట్ హెస్ టు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది రెయిన్ ఆఫ్ లవ్.
1: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
2: దిస్ వాటర్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద క్లౌడ్స్ బికమ్స్ ఎ రివర్ అండ్ విత్ గ్రేట్ ఎంథూజియాజం వాస్ జాయిన్ అగైన్ ద ఓషన్.
1: ఇది ద్రష్టుని యొక్క ആവേദനം.
2: This is the anguish or the ask.
1: ഈ വിശിഷ്ടംതോ ചേർന്നിട്ടുണ്ട് യൊക്ക ഈ പ്രവാഹമു അദ്വൈതമു തന യൊക്ക സ്വസ്ഥാനമെന്ന സമുദ്രംതോ ലീനമൈപോതുണ്ട്.
2: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
1: కనుకే మానవులుగా పుట్టాం మానవులుగా జీవిస్తున్నాము సాధకులుగా బయలుదేరాము.
2: We are born as men, living as men, and we have taken up the path of
1: సత్సంగంతో చేరినాము.
2: We have joined good company.
1: సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము.
2: We are listening to the principle of సర్వేశ్వర.
1: కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి పూనుకోవాలి.
2: But we have to now make an effort to have
1: darshinchinanta maatramana trupti undaradu.
2: To have a vision of the Lord and we should not be satisfied even with that.
1: Dayamto sambhashana salpinanta maatramana trupti undaradu.
2: By merely having an opportunity to talk to the Lord we should not be happy.
1: Tanato ekamai povali.
2: We should become one with him.
1: Appude ee jeevitaniki oka vidhamaina saarthakata yerpadutundi.
2: Then only this life gets its fulfillment.
1: Ee vidhamuga ధనంజయునకు బోధించాడు.
2: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున.
1: ధనంజయ అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున పాల్గొన పార్థివ కిరీటి సేతువాన విశ్చయ జయకృష్ణ సవిజాతి ధనంజయ అని. ఈ ధనంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
2: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున పాల్గొన పార్థి
1: ఈ ధనంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
2: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హాస్ గాట్ హావ్ బీన్ వన్ ఇన్ ఏ వరల్డ్లీ వే.
1: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
2: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్ ఇట్? ఇస్
1: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చారు.
2: అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ.
1: కట్ట కడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతిస్తే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా నీవు అమృతపుత్రుడు కాదు, అమృతపుత్రుడవు అని. నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
2: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున యూఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ది సన్ ఆఫ్ మార్టాలిటీ.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
2: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
1: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
2: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
1: కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యం చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, దైత్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
2: హీ ఫేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రాసెస్ బట్ విత్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, కన్విక్షన్, ఫెయిత్, డిటర్మినేషన్, రిజాల్వ్ హీ వన్ అల్టిమేట్లీ ద వెపన్.
1: ఈ ధనుస్సును సాధించట పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
2: He did not care for them. He was firmly resolved.
1: Dhanushunu sadhinchinatuvanti vaadu kanuka Arjuna neevu dhanunjeyavu dhanunjeyadam annaru.
2: Because he was able to win that dhanush, Lord was conferred formally in the normal way. He was also called later on as dhanunjeya.
1: Deeniki kudunu artham lekapoledu.
2: There is a meaning for this.
1: Rajasuya yagam cheyadaniki dharmaraju poonukunnadu.
2: ధర్మరాజు అండర్టూక్ రాజసూయ యాగం.
1: కానీ దుర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ దీస్ వికెడ్ బ్యాడ్ పీపుల్ ది సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్.
1: కానీ పాండవులకు ఖజానాలో ఏమాత్రము పైసా లేదు.
2: ఇన్ ద ట్రెజరీ ఆఫ్ పాండవ దేర్ వాస్ నో మనీ.
1: ధర్మజుడు అర్జునుడికి చెప్పాడు, తమ్ముడా మనం రాజసూయ యాగం చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని పోగు చేసుకోవటం అని అన్నాడు.
2: ధర్మరాజు టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షంలో దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనము తెస్తానన్నాడు.
2: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్, వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్, వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
1: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
2: అర్జున వెంట ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
1: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైన రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
2: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
1: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
2: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
1: ధనము రాసులుగా బయలుదేరినాయి.
2: There were heaps of wealth and money.
1: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
2: లార్డ్ కృష్ణ కేమ్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్ ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్.
1: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
2: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యువర్ జస్ట్ టెలింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హై గాట్.
1: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
2: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున ధనంజయ.
1: ధనమును ప్రోగు చేసినాడు కనుక, ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినటువంటి కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతని సంబోధిస్తూ వచ్చాడు.
2: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్ కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
1: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
2: Another name that is given to Arjuna is Partha.
1: Prithvi putrudu kanuka atiniki Parthudu ani oka artham.
2: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
1: Unmundu ee Arjuna yokka pellaku taginatvanti yokka arthani kudanu manam gurtinchi dani chakkari teelopala manam aacharanalo pettadaniki prayatnistam.
2: In future we will try to know a little more of the names of Arjuna and after knowing it we'll try to put it into practice.
0: That was the sixth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: బ్రహ్మవిద్యం పర నేర్పుటయే కాదే బ్రహ్మవిద్య.
1: The one that teaches the establishment of peace in the universe, and the one that helps to dispel all narrow feelings, the one that fosters unity and to live in togetherness and utter cooperation is the real Brahma Vidya or spiritual education. Embodiments of love, students, men and women.
0: జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దటమే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం.
1: The main duty of every student is to mold himself purposeful and useful and strong in all walks of life.
0: కాని నేటి విద్య ఈ ప్రధానమైనటువంటి యొక్క పుష్టిత్వము ఐకమత్యము ప్రేమతత్వము సన్నగిలినది.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, దేర్ ఇస్ నో యూనిటీ అండ్ దేర్ ఇస్ నో లవ్.
0: నీ విద్యను నేర్చినను నేర్చకపోయినను ప్రధానమైన సంస్కృతిని నీవు పాటించినను పాటించకపోయినను దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము క్షణ క్షణము కూడాను ఐసుగడ్డ వలె కరిగిపోతున్నది. ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పాయింట్ వెదర్ యు లెర్న్ ఆర్ నాట్, వెదర్ యు ఫాలో ద కోడ్ ఆఫ్ అవర్ కల్చర్ ఆర్ నాట్. వన్ థింగ్ ఇట్స్ సర్టన్ దట్ లైఫ్ స్పాన్ ఇస్ మెల్టింగ్ లైక్ ఐస్.
0: జీవితం యొక్క పరమావధి అంటే ఏమిటో ఈనాటి విద్యార్థులకు బోధపడటం లేదు.
1: The modern students are not aware of the purpose of life.
0: బోధపడలేదనేటువంటి బాధ కూడాను చాలా మందికి కనిపించడం లేదు.
1: Some also don't feel the pain of not knowing the purpose of life.
0: నూటికొక్కరో కోటికొక్కరో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవిత పరమావధి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదియే పరమావధికి ప్రథమ సోపానం.
1: వన్ ఇన్ హండ్రెడ్ ఆర్ వన్ ఇన్ ఎ క్రోర్ విల్ బి ఏబుల్ టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ ద ల్యాడర్.
0: అయితే ఈనాటి విద్యార్థులు కాని సహజ మానవుల యొక్క స్వభావం కాని జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి దాన్ని విచారించినప్పుడు
1: either the students or people in general, when they inquire the purpose of life,
0: kanti ninduku nidra, onti ninduku vastramu, kadupu ninduku annamu, inti ninduku pillalu, kalakala laadetvanti kadatram, tadatala laadetvanti vastu vahanadu, iviye ee naati jeevitamunaku paramavadi yokka lakshyamulu anukuntunnaru.
1: We consider the purpose of life includes these things such as enough of sleep and food, raiment and shelter, enough of children at home, a beautiful wife and all comforts and conveniences.
0: Aithe ivi kaadu mana jeevitham yokka paramavathulu.
1: They are not objectives of our life anyway.
0: Ee paramavathi aneetundi teliyinanta varaku kudanu mana manavattam aneetundi విషాదకరమైనటువంటి యొక్క జీవితంగా గడిచిపోతుంటుంది.
1: సో లాంగ్ వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ద హోల్ లైఫ్ వుడ్ బి స్పెంట్ ఇన్ అటర్ సాడ్నెస్.
0: ఏనాడు ఈ పరమావధిని గుర్తింతుమో ఆనాడే ఈ నిర్వేదము నుండి వేదముగా మారుతాం.
1: దట్ డే వెన్ వి నో ద పర్పస్ ఆఫ్ లైఫ్ విల్ బి అవుట్ ఆఫ్ దిస్ సాడ్నెస్ అండ్ విల్ బి ఆల్ హ్యాపీ.
0: వేదం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై వేదం?
0: విజ్ఞానము అని వెలుగు అని.
1: It is called the wisdom and the light.
0: Tana uniki ani
1: and one's own existence.
0: Ee moodintini gurtinchinappude manamu nirvidanamlo jeevinchi vedamunandu aanandanni pondagalamu.
1: Then once we recognize this Trinity, we'll be away from this misery and we'll be in the blissful state of Veda.
0: ఏమిటి ఈ వెలుగు?
1: What is this value?
0: సూర్యుని వెలుగ, లేక చంద్రుని వెలుగ, లేక దీపం వెలుగ?
1: What is this light? Is it the sunlight or the moonlight or that of the lamp?
0: కాదు కాదు, హృదయం యొక్క వెలుగు.
1: No, it is the light of one's own heart.
0: విజ్ఞానం అనగా ఏమిటి?
1: What do you mean by విజ్ఞానం?
0: లేక పదార్థ శాస్త్ర విజ్ఞానమా?
1: It is material science.
0: లేక లౌకిక శాస్త్ర విజ్ఞానమా?
1: Or worldly science.
0: కాదు, విజ్ఞానం అనగా హృదయమునకు సంబంధించినటువంటి యొక్క పరివర్తన విజ్ఞానము.
1: The transformation of one's own heart is vijnana or knowledge.
0: Uniki anaga yemiti?
1: What do you mean by existence?
0: Tana yokka nijatattvani tanu gutti.
1: The blissful state of Veda.
0: Yemiti ee vilugu?
1: What is this value?
0: Suryuni veluga, leka chandruni veluga, leka deepam veluga?
1: What is this light? Is it

0: own heart is vijnana or knowledge.
1: Uniki anaga yemiti.
0: What do you mean by existence?
1: Tana yokka nijatattvani tanu gurtinchatamu.
0: To know one's own nature is existence.
1: Nenu dehamuna leka manasuna leka indriyamuna inke vidhamainatundi yokka padarthamuna nenu kaadu kaadu padarthamulaku atheetamainatundi pararthamune nenu aneetu satyanni gurtinchatame manavuni yokka uniki.
0: The human existence lies in knowing these things. Am I the body? Am I the mind? Am I the senses? Am I the matter? It is something transcendental.
1: ఇవన్నీ కూడాను కేవలము ఒక నెగటివ్ తో చేరినటువంటివి.
0: These are all negative.
1: దీనికి అతీతమైనటువంటి యొక్క పరమతత్వమే దీనికి పాజిటివ్.
0: The supreme quality that transcends is positive.
1: ఈనాడు మానవుడు హృదయం నిండుకు నెగటివ్ నింపుకొని పాజిటివ్ ను ఆశిస్తున్నాడు.
0: Man has filled his heart with negative but expects positive.
1: ఇట్టి మానవుడు పాజిటివ్ ని ఏ రీతిగా పొందగలడు?
0: Such a man, how do you expect him to acquire positive?
1: లోపల ఉన్నటువంటి దాని యొక్క రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ని పొందగలడు కానీ అతీతమైన దానిని తాను పొందలేడు.
0: After all, he would be getting what all that comes back to him as reaction reflection is.
1: కనుక మన యందలి ఉండినటువంటి యొక్క నెగటివ్ భావాన్ని పూర్తి నిర్మూలన చేయాలి.
0: Therefore, we have to give up totally the negative feeling within us.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వానికి సరైన అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
0: We have to investigate the meaning of divinity in human life.
1: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన ఈ ప్రపంచమునందు మొట్టమొదట మనము చేయవలసిన విధానం ఏమిటి?
0: In this physical transient world, what is the procedure to be adopted?
1: మన ఇంటిలో శిశువుకో పశువుకో అనారోగ్యం చేస్తుంది.
0: At home, either a child or the cow is sick, for instance.
1: డాక్టర్ వచ్చి దానికి సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావించి వాటికి ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: Doctor visits in such a situation and suggests the relief.
1: అట్టి డాక్టర్కు మనము ఏ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను అందిస్తున్నాము?
0: What sort of gratitude we express to doctor?
1: ఈ విధమైన ప్రశ్నలు వేసినప్పుడు ఈనాటి విద్యార్థుల్లో ఇది డాక్టర్ యొక్క డ్యూటీ, తన యొక్క కర్తవ్యము, తాను చేశాడు, తనకు మనము గ్రాటిట్యూడ్ అందించవలసినటువంటి అవకాశం ఏమిటి, అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ విల్ క్వశ్చన్ లైక్ దిస్, జస్ట్ డాక్టర్ డిడ్ హిస్ జాబ్, ఇట్ ఈస్ ఎ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, వై షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్?
1: కానీ నీ విద్యార్థి అయికూడను డాక్టర్ యొక్క కర్తవ్యాన్ని మాత్రమే నీ గుర్తిస్తున్నావు, కానీ నీ కర్తవ్యం ఏమిటి?
0: బీయింగ్ ఎ స్టూడెంట్ యు నో ది responsibilities of a doctor, then how about your
1: doctor ki ye vidhamainatundi kartavyam unnado rogikudunu aa vidhamainatundi kartavyam unnadi.
0: Just as a doctor has got a duty, the patient also has got a duty to follow.
1: Kanuka doctor yokka kartavyanni thanu nirvartinchinappudu patient kudunu tana kartavyanni thanu nirupinchali.
0: Therefore, when doctor discharges his duty, the patient has got an obligation to fulfill his own duty.
1: Tana baadhalu teerinantane doctor ni marchipovatamu idi రోగి యొక్క కర్తవ్యం కాదు.
0: ఇట్ షుడ్ నాట్ బి ద నేచర్ ఆఫ్ ద పేషెంట్ టు ఫర్గెట్ ద డాక్టర్ ద మూమెంట్ హీ గెట్స్ ద రిలీఫ్.
1: ఆనాడు ఆ డాక్టరే నీ యొక్క రోగమును నివారణ చేయకుండా నీవు ఏ విధమైన పరిస్థితిని పొందేటువంటి వాడవో, కనుక ఆ యొక్క పరిస్థితికి తగినటువంటి యొక్క ఆదుకొని నీకు ఉపకారం చేసినందుకు ఆ యొక్క కృతజ్ఞతను నీవు జీవితం అంతా కూడాను నీవు దాన్ని లక్ష్యం అందించుకోవాలి.
0: You have to think this way. What would have happened to you had you not been cured by the doctor? He supported you, helped you, and you have to remember him throughout your life.
1: Navamasamulu mosi kani penchi jabbulu chesinappudu nidraharamulu kodunu mani talli tana biddanu entano poshinchukuntu vastundi.
0: His mother who bears you all the time and takes care of you, even sacrificing the food and drink.
1: Idi kannanduku talli yokka kartavyame kani మనం దానికి చూపవలసినటువంటి ఒక కృతజ్ఞత ఏమిటి అనేటువంటి విచారణకు వస్తున్నారు ఈనాటి విద్యార్థులు.
0: మోడర్న్ స్టూడెంట్స్ థింక్ దిస్ వే, ఆఫ్టర్ ఆల్ మదర్ డిడ్ హర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, వై షుడ్ ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్?
1: ఇక్కడ కూడా తల్లి ఏ విధమైనటువంటి ఆప్యాయతతో, ఏ విధమైనటువంటి ప్రేమతో, ఏ విధమైన త్యాగంతో నిన్ను రక్షిస్తూ వచ్చిందో ఆ విధమైనటువంటి ఆప్యాయత, ఆ విధమైనటువంటి త్యాగంతో నీవు కూడాను తల్లి యొక్క మనసును సంరక్షిస్తూ రావాలి.
0: Just as your mother has showered generously all the affection, love and sacrifice, you should in turn show all these things and make her happy.
1: Annamuleka akalite adamatinchu.

0: వంటి యొక్క వ్యక్తికి ఒక మార్గంను చూపి తన యొక్క జీవనోపాధికి సరైన సహాయం చేసినందుకు ఇలాంటి వ్యక్తికి కూడాను ఈ యొక్క కృతజ్ఞతను మనం నిరూపించాలి.
1: వెల్ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు పర్సన్ హూ గేవ్ us some job and earn our living and appease our hunger.
0: గ్రీస్ దేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ దీనికి చెప్పాడు. ఇవన్నీ కూడాను తమ తమ కర్తవ్యాలు తాము ప్రకటిస్తున్నారు, తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తున్నారు, ఇంతేగాని దీనికి గ్రాటిట్యూడ్ చెప్పనక్కర్లేదు కదా అన్నాడు.
1: Alexander of Greece also said, each one is discharging his own duty. It's not necessary to express gratitude.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: కానీ మరొక దానికి విషయంలో మాత్రము ఈ అలెగ్జాండర్ పరిపూర్ణంగా అంగీకరించాడు.
1: But to another opinion, Alexander consented, totally agreed.
0: తల్లికి బిడ్డ పైన ఒక విధమైనటువంటి ఒక సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: There is a relationship between the mother and the child.
0: భౌతికంగా, లౌకికంగా, రక్తంగా, అన్ని విధాలు కూడాను ఆ బిడ్డకు తల్లికి సంబంధం ఉంది.
1: There is a relationship between the mother and the child, physically and they are also blood
0: related. ఇందులో కొంత స్వార్థం ఇమిడి ఉంటుండాలి.
1: There is some selfishness here.
0: టీచర్ ఒక విద్యార్థికి విద్య నేర్పినప్పుడు ఆ టీచర్ కూడాను ఒక స్వార్థం ఉంటుంటుంది.
1: When teacher teaches a student, there is selfishness there.
0: కాని ఎట్టి స్వార్థము, ఎట్టి సప్రయోజనము లేక ఎట్టి ప్రతిఫలమును ఆశించినటువంటి యొక్క దైవము మానవులకు ఎన్నియో విధములుగా తోడ్పడుతూ ఉంటున్నాడు.
1: But God is helping every person utterly selfless and self-interest.
0: భగవంతునికి ఎట్టి స్వార్థము లేదు.
1: God has no
0: trace of self-interest.
1: No self-interest at all.
0: నీ నుండి ఎట్టి ప్రతిఫలమును కూడా తాను ఆశించటం లేదు.
1: He doesn't expect anything in return.
0: మానవ లోకమునకు అన్నీను భగవంతుడే అనుగ్రహించి ఈ జగత్తునకు సంభవించినటువంటి యొక్క అశాంతులను దూరం చేస్తున్నాడు.
1: It's God who gifted the entire universe. Everything that we find around conferring peace
0: ఇది మానవుల వల్ల సాధ్యం కాదు.
1: It's not possible for mankind to
0: ఎన్ని పవర్ఫుల్ బల్బ్స్ పెట్టినప్పటికీ సూర్యుని యొక్క ప్రకాశానికి ఏమైనా సాటి తగులుతాయా?
1: We may have bulbs, very powerful bulbs. They will never be equal to that of sunlight.
0: ఎన్ని పంప్ సెట్స్ పెట్టి పంప్ చేసినప్పటికీ రాత్రి కూచినంత వర్షము ఈ యొక్క నీరు ఎవరైనా మానవుడు అందించగలుగుతున్నాడా?
1: Do you find anyone who could give us enough of water as you get out of rain, same as out of
0: ఎంత పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టినప్పటికీ జగత్తునికి అంత కూడాను ఈ వాయువును అందించి సర్వ ప్రాణులు కూడాను సంరక్షిస్తూ ఉంటున్నాడు. ఈ వాయువు ఎవరి నుంచి లభ్యమైంది?
1: యు మే ఎంప్లాయ్ సో మెనీ ఫ్యాన్స్ దట్ విల్ సప్లై యు విండ్ బట్ దట్స్ నథింగ్ వెన్ కంపేర్ టు ద ఎయిర్ బ్రీజ్ అరౌండ్
0: దట్ సస్టైన్స్ యువర్ లైఫ్. మానవాతీతమైనటువంటి యొక్క ఫలితములను జీవులకు అనేక రూపములతో భగవంతుడు అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ బీన్ గివింగ్ అస్ ద గిఫ్ట్స్ విచ్ ఆర్ ట్రాన్సెండెంటల్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
0: ఎలక్ట్రిసిటీ కూడాను భగవంతుని యొక్క స్వరూపమే.
1: Electricity is the divine
0: form. ఈ మ్యాగ్నెట్ నుంచి పుట్టినటువంటి ఎలక్ట్రిసిటీ.
1: Electricity is born from magnet.
0: ఈ నుంచి వచ్చినటువంటి వెలుగు.
1: And then light.
0: ఈ వెలుగు నుంచి వచ్చినటువంటిది వేడి.
1: And then heat.
0: ఇవన్నీ కూడాను కేవలం పదార్థం యొక్క ప్రతిబింబములుగా భావిస్తున్నారు.
1: We consider them that as reflections of matter.
0: కాదు కాదు.
1: No.
0: భగవంతుడే పెద్ద మ్యాగ్నెట్.
1: God is a big magnet.
0: అలాంటి భావంతో ఉండినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించినప్పుడు మనము ఈ యొక్క వెలుగును కాని, ఈ గాలిని కాని, ఈ విధమైనటువంటి ఒక నీరును కాని మనం పొందలేము.
1: When we don't understand this principle, you cannot really appreciate and enjoy the light and the wind and the water.
0: ఒక్క ఎలక్ట్రిసిటీ ఒక పెద్ద క్యాంప్ నుంచి మన ఇంటికి ఏదైనా ఒక వైర్ వేసినామంటే ఆ దానికి మనం ట్యాక్స్ని వసూలు చేస్తున్నాడు.
1: Out of this power station, if you connect it to your house through a wire and have the electricity, you pay the tax.
0: ఈ జలమును చెరువు నుండి బావి నుండి లేక మరొక రిజర్వేర్ నుంచి మనకు అందించినప్పుడు ఈ వాటర్ ట్యాక్స్ కూడాను కలెక్ట్ చేస్తున్నారు.
1: If you draw water out of the well or the reservoir, you pay water tax.
0: కొన్ని ఫ్యాన్లు పెట్టుకుంటే ఈ ఫ్యాన్ లోపల ఖర్చైనంత ఈ యొక్క కరెంటు కూడాను ఈ గవర్నమెంట్ వసూలు చేస్తుంటుంది.
1: As we make use of the fans, the government collects the electricity bill.
0: ఈ చిన్న చిన్న విషయములకే ఇంత ట్యాక్స్, ఇంత కృతజ్ఞతగా వారు అందిస్తున్నప్పుడు ఇంత గొప్ప విశాలమైనటువంటి విషయములకు ఈ గాలి, ఈ నీరు, ఈ వెలుతురు అందిస్తున్నటువంటి భగవంతుని కూడాను మనము ఒక కృతజ్ఞతను అందించనక్కర్లేదా?
1: When we express gratitude in small matters like this, God has given us this mighty stupendous elements like water.
0: కనుకనే ఈ ఐదు తత్వముల యొక్క ప్రభావాన్ని ఫైవ్ సెన్సెస్ అనగా ఫైవ్ ఎలిమెంట్స్ కూడాను తగినటువంటి కృతజ్ఞత కూడా మనం అందించాలి.
1: Being the recipients of all the five elements, we should show our gratitude.
0: Idhe Bhagavat yokka swaroopamudu.
1: There's divine forms.
0: Gali, Velturu, Neeru, Shabdamu, Sparsha. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు మనం ఎంతవరకు కృతజ్ఞతను అందిస్తున్నాం?
1: ఎంజాయింగ్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫైవ్ సెన్సెస్ టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ వి
0: వీటిని ఉపయోగపెట్టి దీనికి ఉండినటువంటి శక్తి కంటే అమితమైన శక్తిని మనం ఉపయోగించుకుని తద్వారా మనం బలహీనుడైపోతున్నాం.
1: We make use of these elements, five, and the energy thereafter, and become weak ultimately. But we are not showing gratitude even a little.
0: కనుక నీ మానవునికి ప్రధానముగా గ్రాటిట్యూడ్, ఈ కృతజ్ఞత అనేటువంటిది ఇది వెన్నెముక వంటిది మానవునకు.
1: గ్రాటిట్యూడ్ ఈజ్ ది బ్యాక్ బోన్ ఫర్ మ్యాన్ కైండ్.
0: కానీ దీనిని ఈనాటి మానవుడు చాలా సులభంగా చులకంగా చూస్తున్నాడు.
1: ద మోడర్న్ పీపుల్ మోడర్న్ సొసైటీ టేక్స్
0: అందువల్లనే దేశంలో అనేక విధములైనటువంటి యొక్క కలతలు కల్లోలములు కరువు కాటకాలు కూడా బయలుదేరి మానవునికి అనేక విధములైనటువంటి దుఃఖాన్ని చేకూరుస్తూ ఉంటున్నది.
1: ఫర్ దట్ రీజన్ హ్యూమన్ సొసైటీ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్ హావక్ అండ్ ఇన్ ఫైట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎజిటేషన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు మొట్టమొదట గుర్తించవలసినది రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ అనేటువంటి పరమ సత్యము అనేటువంటి దాన్ని విశ్వసించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిజౌండ్.
0: ఎట్టి పనులు మనం చేస్తామో అట్టి ఫలితం మనం అనుభవించక తప్పదు.
1: యాజ్ ఈస్ ది యాక్టివిటీ దట్ యు అండర్టేక్ సో ఈస్ ది కాన్సిక్వెన్స్.
0: ఎట్టి శబ్దము మనం చేస్తామో దీనికి శబ్దం తగినటువంటి యొక్క రీసౌండ్ మనం అనుభవించక తప్పదు.
1: యాజ్ ఈస్ ది సౌండ్ సో ఈస్ ది రిసౌండ్ విచ్ యూ హ్యావ్ టు లిసన్ టు.
0: ఎట్టి యాక్షన్ చేస్తామో మనము దీనికి తగినటువంటి రియాక్షన్ మనం అందుకోక తప్పదు.
1: As is the action, so is the reaction which you cannot escape.
0: ఈ విధమైన విశ్వాసాన్ని ఈనాడు విద్యార్థులు పెంచుకున్నప్పుడే దేశము చల్లగా అభివృద్ధి కాగలదు.
1: When such a faith is fostered and developed among students, there will be peace and security.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క ఈ బలహీనతలు ఈనాడు మనం తొలగించుకోవాలి.
1: We should give up this kind of weakness present within us.
0: మానవుని యందు ఒక అమితమైనటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: Every man has got unlimited power.
0: మానవుని యొక్క దేహమే ఒక పెద్ద జనరేటర్.
1: Human body is a very big generator.
0: మానవుని యొక్క ముఖమే దీనికి ఒక టెలివిజన్.
1: Human face is television.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త వస్తువులు కూడాను మానవుని యొక్క దేహం నందే ఇమిడి ఉంటున్నవి.
1: All that you find in the world, all around objects are present within the human body.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వము మానవుని యందే కూడాను ఇమిడి ఉంటున్నది.
1: The eternal principle, the truth, the divinity is within man.
0: కానీ తన యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకోలేక బయట ప్రపంచమునందు కనిపించేటువంటి యొక్క భౌతిక లౌకికమైనటువంటి యొక్క విషయాలపైనే మనము నిమగ్నులైపోతున్నాం.
1: He is not able to understand the latent divinity within, but he is deluded by the apparent transient worldly thing.
0: ఇంత శక్తి మానవుని యందు ఉన్నదా అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించండి.
1: Understand clearly there is mighty power within everyone.
0: మట్టిలో మునిగి రాతిలో చేరి కేవలం విలువలేని కనికరాయి వలె కనిపించేటువంటి దానిని మానవుడు దానిని తీర్చిదిద్ది పరిశుద్ధ పరచి కోతలు కోసి ఒక విలువైనటువంటి డైమండ్ గా మారుస్తున్నాడు.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మడ్ యాక్చువల్లీ ఏ స్టోన్ లైక్ థింగ్ ఈజ్ రిఫైన్డ్ అండ్ పాలిష్డ్ అండ్ ప్రాసెస్డ్ అండ్ విత్ సో మెనీ కట్స్ ఇట్ వుడ్ షేప్ ఇన్ టు డైమండ్.
0: కానీ ఈనాటి అజ్ఞానులైనటువంటి మానవులు డైమండ్ కు విలువిస్తున్నారే కానీ ఈ డైమండ్ గా మార్చినటువంటి ఒక మనిషికి విలువనివ్వటం లేదు.
1: The foolish people attach value to the diamond, but not to the person that makes a diamond.
0: ఈ మానవుని వల్లనే కదా ఇంత విలువ దీనికి లభ్యమైంది.
1: The value is because of man who does
0: it. ఈ విలువ ఎక్కడ ఉంటుందా ఈ మానవుని యందు?
1: Where does this value lie?
0: ఉన్నది.
1: Is there?
0: కానీ ప్రాకృతమైనటువంటి బాహ్యమైనటువంటి వస్తువులకు మనం ఎక్కువ అట్రాక్షన్ ఇస్తున్నాము.
1: There is power within us, but we attach value to external things.
0: ఇది కేవలము ఇది ప్రతిబింబమే.
1: It's only a reflection.
0: Reflection of the inner being.
1: It is the reflection of the inner being.
0: Tana hrudayamulandu unnatundi nitya satyamainatundi yokka aatma tattvam yokka pratibimbamle ivanni.
1: That's all the reflection of the inner latent eternal truth.
0: Ee maati chaduvulanni kudunu kevalamu bhautikamaina laukikamaina prakrutamaina kevalam viluvaleinatundi chaduvulga chetta chaduvulga tayaravutundayi.
1: The modern education is just physical, worldly and secular, and it's of no use at all.
0: Vit anaga emiti?
1: What do you mean by vid?
0: Vid plus ya, adi vidya.
1: Vid plus ya is vidya.
0: Vid anaga prakashamu.
1: Vid means effulgence.
0: Ya anaga yedi.
1: Ya what?
0: Yedi prakasham nandinchuno adiye vidya.
1: That which gives us the brilliance is vidya.
0: ఈనాటి విద్యలు అంధకారం అందిస్తున్నాయి కానీ ప్రకాశం అందించటం లేదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ టేక్ అస్ టువర్డ్స్ డార్క్నెస్ బట్ నాట్ లైట్.
0: ఏదో నిత్య జీవనోపాధి నిమిత్తమై తాను అనేక విధమైనటువంటి పాటుపడుతున్నాడు ఈ విద్య వల్ల.
1: Because of this modern education, he struggles hard to carry on his living.
0: ఈ విద్యకు తగినటువంటి యొక్క అర్థము కాదు.
1: This is not the true meaning of vidya.
0: ప్రకాశాన్ని అందించాలి.
1: He should give, shed light.
0: తమసోమా జ్యోతిర్గమయ, ఈ అంధకారాన్ని దూరం చేయాలి.
1: He should dispel darkness.
0: అజ్ఞానాన్ని దూరం చేయాలి.
1: He should dispel ignorance.
0: అవివేకాన్ని దూరం చేయాలి.
1: Also foolishness.
0: కానీ ఈనాటి విద్యలంతా కూడాను ఆత్మజ్ఞానాన్ని, ఆనందాన్ని, వివేకాన్ని దూరం చేస్తున్నాయి.
1: But the modern education is keeping you far off from the spirit, from the bliss and discrimination. He is not able to give up his own ignorance. He is not dispelling the darkness within him.
0: కానీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
1: He forgets his own true self, ఆత్మతత్వం.
0: అనగా దీని యొక్క ఏతావాత, దీని యొక్క అంతరాత్మ తనను తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: With all said and done, everyone is forgetting one
0: విద్యార్థులు కన్నుండి కూడా నువ్వు గ్రుడ్డివారుగా తయారవుతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దో దే హ్యావ్ ఐస్ టు సీ యెట్ దే ఆర్ బ్లైండ్.
0: చెవి నుండి కూడా నువ్వు చెవిటివాణిగా తయారవుతున్నారు.
1: దే హ్యావ్ ఇయర్స్ బట్ యెట్ దే ఆర్ డెఫ్.
0: మతి నుండి కూడా నువ్వు ఉన్మత్తులుగా మారిపోతున్నారు.
1: దో దే హావ్ గాట్ ఆల్ ది మైండ్ బట్ యెట్ దే ఆర్
0: తన చెవులను తాను నమ్మటం లేదు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ బై వాట్ దే లిసన్ టు.
0: తన కన్నులను తాను విశ్వసించటం లేదు.
1: దే హావ్ నో ఫెయిత్ ఇన్ దేర్ విజన్.
0: ఏ తర్వాత దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: బీ దట్ యాజ్ ఇట్ మే, వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ హియర్?
0: తనను తాను వంచితుడిగా చేసుకుంటున్నాడు.
1: హీ బిట్రేస్ హింసెల్ఫ్.
0: ఇతరులు చెప్పిన మాటలు వింటున్నాడు.
1: హీ గోస్ బై వాట్ హీ సేస్.
0: ఇతరులు చూపిన దాన్ని చూస్తున్నాడు.
1: హీ సీస్ వాట్
0: అదర్స్ సే. తనను చూచినటువంటి యొక్క నేత్రములు తాను నమ్మటం లేదు.
1: బట్ హీ డజంట్ రిలై ఆన్ హిస్ ఓన్ సైట్.
0: తన నేత్రములే తాను నమ్మనటువంటి వాడు పరుడి నేత్రములు ఏ రీతిగా నమ్ముతాడని విశ్వసించాలి?
1: వెన్ యూ హావ్ నో ఫుల్ ఫెయిత్ ఆన్ హిస్ ఓన్ విజన్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్ అదర్?
0: వీడు నిజమైన మానవుడేనా?
1: కెన్ హీ బి ఎ ట్రూ హ్యూమన్?
0: తన చెవులనే తాను నమ్మలేనటువంటి వాడు ఇతరుల చెవులను ఏ రీతిగా నమ్మగలడు?
1: వెన్ హీ కెనాట్ రిలై ఆన్ హిస్ ఓన్ హియరింగ్,
0: ఈనాటి మానవుడు విద్యావంతుడు పరుల చెవులతో వింటున్నాడు, పరుల కన్నులతో చూస్తున్నాడు, పరుల యొక్క హృదయంతో ఆలకిస్తున్నాడు.
1: వాట్ మోడర్న్ మ్యాన్ డస్ ఇస్ హీ వాంట్స్ టు సీ త్రూ ది ఐస్ ఆఫ్ అదర్స్, హీ వాంట్స్ టు లిసన్ త్రూ ది ఇయర్స్ ఆఫ్ అదర్స్.
0: తనది అన్నటువంటిది ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు యువర్ ఓన్ ఫ్యాకల్టీస్?
0: కనుక నీ ప్రతిదానికును ఐ, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై.
1: So for everything we claim, this is my, my.
0: ఆ ఉనికిని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to know the existence of that.
0: ఎవరో చెప్పిన దాన్ని మనం వినటం లోపల మనం ఒక గుడ్డివారిగా తయారవుతున్నాము.
1: If we go by the hearsay, we turn
0: blind. నీ గుడ్డివారిని విశ్వసించలేకపోతున్నావు.
1: You are not able to believe what you see.
0: ఇంకా నీకంటే అంధుడు మరొకడు ఉన్నాడా?
1: Can there be a person who is more blind than you?
0: ఎంత చదివియు ఏమి ఫలం?
1: What is the use of all education?
0: తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
1: Who can make you escape from the destiny?
0: Chedda buddhulu tanatala cherineni.
1: If the wicked thoughts are there in mind.
0: Enda barunu buddhulu bendu baru.
1: You become dry.
0: Kanukane mana buddhulu manamu sankuchitanga manam anubhavistunnam.
1: So we are narrow minded.
0: మన కన్నులను మనం విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు.
1: We have no faith in our vision or sight.
0: మన చెవులను కూడాను మనం నమ్మడానికి ఏమాత్రం కూడాను అనుభవించడం లేదు.
1: We are not experiencing the true power of audition.
0: ఇలాంటి మానవుడు ఇంకా సాధించేది ఏమిటి?
1: What is that the modern man can accomplish?
0: ఇలాంటి మానవుని వల్ల దేశానికి గాని సమాజానికి గాని ఏమిటి ఫలితం?
1: What type of results you expect from such society?
0: కనుకనే విద్యార్థి అనగా ఏమి సమాజమునకు సంక్షేమాన్ని అందించేటువంటి ఒక వ్యక్తిగా రూపొందాలి.
1: విద్యార్థి స్టూడెంట్ మీన్స్ హూ వర్క్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: విద్యా ప్లస్ అర్థితి ఇది విద్యా.
1: విద్యా ప్లస్ అర్థి ఇస్ విద్యార్థి.
0: ఈనాడు విద్యార్థిగా ఉండటం లేదు.
1: హీ ఈజ్ నాట్ విద్యార్థి.
0: విద్యాలయంలో ప్రవేశించి కూడాను విషయార్థిగా మారుతున్నాడు.
1: దో హీ సీక్స్ అడ్మిషన్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్
0: విద్యను విస్మరిస్తున్నాడు.
1: హీ ఫర్గెట్స్ ది మెయిన్ థింగ్.
0: కానీ తాను విషయాన్ని మాత్రము విశ్వసిస్తున్నాడు.
1: బట్ హీ గోస్ బై ది సెన్సువల్ ప్లెజర్.
0: విద్య కాదు మనకు ముఖ్యం అనుకుంటున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్.
0: అలాంటి వాడు విద్యాలయంలో ఎందుకు ప్రవేశించాలి?
1: Why should such a man seek admission here?
0: Vidyanu abhyasincheetundi vaade vidyalayamlo praveshinchali.
1: The one who is prepared to learn and study should seek admission.
0: Ilanti vidyavantulu enta mando kotlaku untunnaru prapanchamlo.
1: In this world there are crores and crores of educated people.
0: Kaani mana vidya kevalamu grandhallo maatrame parichayam kaakoddu.
1: But our education should not be limited to textual information.
0: Meekandariki telusunu.
1: You all know that.
0: West Bengal lopala Lala Lajapati Rai, Bala Gangadhar Tilaku, విపిన్చంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, అరవింద ఘోషు ఇలాంటి గొప్ప గొప్ప విద్యావంతులంతా కూడాను అందులో అభివృద్ధి అయ్యారు.
1: యు నో వెస్ట్ బెంగాల్ దట్ హెస్ గివెన్ బర్త్ టు లాల్ బాల్ పాల్ టాగోర్ అండ్ అరవింద్ ఘోష్.
0: కానీ వీరందరి యొక్క పేర్లు ఈనాడు ఎక్కడ ఉంటున్నది?
1: Where do you find their names today?
0: ఏదో గ్రంథాల్లో చేరి ఉంటుండొచ్చు కొన్ని పేర్లు.
1: You'll find their names in texts.
0: కొంతమంది పేర్లు గ్రంథాల్లో కూడా చేరటం లేదు.
1: And some of the names are not noticed in texts either.
0: ఇదంతా విద్య యొక్క సరైనటువంటి యొక్క ప్రమాణం కాదు.
1: It's not standard measure for education.
0: ఏ చదువు చదవలేదు.
1: He has no education.
0: ఏ ABCDలు రావు.
1: He doesn't know ABCD letters.
0: ఏ ఓనామాలు రావు.
1: He has no formal study.
0: రామకృష్ణ పరమహంస సర్వుల హృదయాల్లో కూడా ప్రతిష్ట అయిపోయాడు.
1: Such illiterate Ramakrishna Paramahamsa has installed himself in the hearts of everybody.
0: హృదయములోపల ప్రతిష్ట కావాలి మన యొక్క బుద్ధులు.
1: All our feelings should be imprinted in our
0: heart. కారణం ఏమిటి?
1: What's the reason?
0: అతను ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరినటువంటి వాడు.
1: Because he's an expert in spiritual
0: path. ఎన్ని విద్యలు ఉండినప్పటికీ,
1: in spite of all education,
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికం యొక్క ఈ మూడింటి బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉండాలి.
1: There should be the combination as a background of these three: ethical, dharmic, and spiritual.
0: ఈ మూడింటి యొక్క దృశ్యములు మనకు బ్యాక్గ్రౌండ్ గా లేకపోతే మన చదువు అంతా కూడా నిరుపయోగమైన చదువు, దమ్మిడీకి పనికిరాని చదువు.
1: Without the background of these three things, all our education is a waste.
0: ఈ చదువుల వల్ల మనం అనుభవించేది ఏమిటి?
1: What is that you get out of this education?
0: MBAలు BAలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: there may be mighty people with the degrees of BA and MA.
0: సంపదలుండి సద్దానపరులైన పుడమిగిత్తిని కన్న పుణ్యులైన,
1: there may be reputed people, the rich people, affluent people of charity. ఆయుర్వేదములు
0: అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైన,
1: there may be very strong people physically,
0: సతతము జపములు తపములు చేయుచు వేదములను నేర్చు విప్రులైన,
1: there may be priests who teach you all Veda continuously throughout the day.
0: సాటి గారు భక్తులకు ఏనాటికైనా,
1: they never equal devotees at any point of time.
0: చూసారా? ఆ దైవ భక్తి అనేటువంటిది ఉండినప్పుడే అల్పుడు కూడా అధికుడిగా మారిపోతున్నాడు.
1: With that devotion, even a low man would become very high, great.
0: అట్టి దైవ విశ్వాసం లేనటువంటి వాడు అధికుడు కూడాను అల్పుడిగా దిగిపోతున్నాడు.
1: Without faith in God, he may be a very big man, but becomes so low.
0: కనుకనే భారతీయ సంస్కృతి అనగా ఏమిటి?
1: What do you mean by భారతీయ
0: సంస్కృతి? నైతిక ధార్మిక ఆధ్యాత్మిక యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat has got the combination of these three: the moral, the dharmic, and spiritual.
0: దీనిని ఒక షార్ట్ నేమ్ లోపల చిన్న పేరుతో ఇలియట్ చెప్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ అబ్రీవియేటెడ్ ఫార్మ్ బై ఇలియట్. ఇలియట్
0: ఇతను ఈ సంస్కృతిని గురించి అనేక పరిశోధనలు చేస్తూ వచ్చాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్ ఆన్ కల్చర్.
0: కట్టకడపటికీ అన్ని విధాల విచారణ చేసి చిన్న ముక్కగా ఇస్ ది వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: After all investigations, he came to this conclusion that culture is the way of life.
0: సరి అయినటువంటిది కూడా కాదు.
1: ఇట్స్ నాట్ ఈవెన్ ప్రాపర్.
0: లైఫ్ ఎవరి లైఫ్?
1: లైఫ్ హూజ్ లైఫ్?
0: పశులైప, రాక్షసలైప, మానవుల యొక్క లైప, క్రిమికీటకాదుల యొక్క లైప?
1: ఇస్ ఇట్ యానిమల్ లైఫ్ ఆర్ ద లైఫ్ ఆఫ్ ఎ డెమన్ ఆర్ దట్ ఆఫ్ ఎ బీస్ట్ ఆర్ ఎన్ ఇనిసెంట్?
0: వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: సెట్ యు వే ఆఫ్ లైఫ్?
0: కాదు కాదు, ఇది కాదు వే ఆఫ్ లైఫ్.
1: దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
0: మానవత్వాన్ని ఏకత్వంగా భావించి,
1: taking human life in general as
0: అనంతములో ఉండేటువంటి ఏకత్వాన్ని విశ్వసించి,
1: having full faith in the unity and diversity,
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించాలి.
1: One should visualize the unity and diversity.
0: అది ఏ మన కల్చర్?
1: That's our culture.
0: కాస్ట్ వేరు, కల్చర్ వేరు. కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ,
1: ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: కల్చర్ ఆఫ్ లవ్,
1: ద కల్చర్ ఆఫ్ లవ్.
0: ఈ కల్చర్ ఆఫ్ లవ్ అనేటువంటిది మనం పెంచుకున్నప్పుడు ఇదే దైవం యొక్క ప్రమాణము.
1: This is the measure, the standard of the divinity, the culture of love.
0: కానీ ఈనాటి లవ్ అంతా కూడా మనం లవ్ లవ్ గా అనుకుంటున్నాము.
1: But we go by this modern love.
0: ఈనాటి లవ్ అనేటువంటిది లవ్వే కాదది.
1: This modern love is no love at all.
0: కేవలం అటాచ్మెంట్.
1: It's only attachment.
0: తల్లి పైన బిడ్డ, బిడ్డ పైన తల్లి.
1: Is an attachment. Attachment to
0: భార్యను భర్త, భర్తను భార్య ప్రేమిస్తున్నారు.
1: The husband and wife, they love each other.
0: మిత్రుని మిత్రులు ప్రేమిస్తున్నారు.
1: There's love among friends.
0: బంధువులు బంధువులను ప్రేమిస్తున్నారు.
1: Love among relations.
0: ఇదంతా కూడాను కేవలం ప్రేమనా కానే కాదు.
1: Is that all love? No, certainly not.
0: ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి తల్లి,
1: the mother with so much of love towards her
0: child, మరణించిన తక్షణమే,
1: the moment she dies,
0: ఆ తల్లిని క్షణమైనా వదలలేనటువంటి కుమారుడు కూడాను నిర్దాక్షిణ్యంగా నిప్పులు వేసి కాల్చివేస్తున్నాడు.
1: The son has got intense love for his mother. The moment mother dies, he will just cremate her.
0: నిర్దాక్షిణ్యం,
1: without any compassion.
0: అలాంటి సమయం లోపల ఇది లవ్ ఎట్లా అవుతుంది?
1: Then how do you call it love?
0: ఇది దేహానికి దేహానికి కనిపించినట్టు ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్.
1: ఇట్స్ ఓన్లీ అన్ అటాచ్మెంట్ బిట్వీన్ టూ బాడీస్.
0: ఈ అటాచ్మెంట్ ని లవ్ అనుకోకూడదు.
1: యూ కెనాట్ మిస్.
0: ఈ అటాచ్మెంట్ మధ్యలో వచ్చినవే కానీ మనకు పూర్వం కానీ మన తదుపరి కానీ వచ్చేటువంటివి కాదు.
1: అటాచ్మెంట్స్ హావ్ కమ్ ఇన్ బిట్వీన్. దే వర్ నాట్ దేర్ ఇన్ ద బిగినింగ్.
0: లవ్ రిమైన్డ్ దేర్. పుట్టుకకు పూర్వము ఉంటుండాలి.
1: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
0: మరణించిన తర్వాత ఉంటుండాలి.
1: ఇట్ విల్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ డెత్.
0: కానీ అటాచ్మెంట్ మధ్యలో వచ్చింది, పాసింగ్ క్లౌడ్స్.
1: బట్ అటాచ్మెంట్ హాస్ కమ్ ఇన్ బిట్వీన్.
0: పెళ్లి జరిగిన తర్వాతనే భార్య భర్త.
1: వన్ బికమ్స్ హస్బెండ్ వైఫ్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్.
0: తానెవరు, నీవెవరు?
1: ప్రయర్ టు వెడ్డింగ్ హూ ఆర్ యూ?
0: పుట్టిన తర్వాతనే బిడ్డ తల్లి.
1: ఇస్ ఓన్లీ ఆఫ్టర్ బర్త్ వన్ ఇస్ ద మదర్ అండ్ ఫాదర్.
0: నీవెవరు, ఆ తల్లి ఎవరు?
1: Prior to birth, who are you and who is your mother?
0: ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్. ఇది ప్రేమ కాదు.
1: దర్ పాసింగ్ క్లౌడ్, దట్స్ నాట్ లవ్.
0: శాశ్వతమైనటువంటిదే ప్రేమ.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్
0: ఇస్ లవ్. నిత్య సత్య శుద్ధమైనటువంటిదే ప్రేమ.
1: ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం, ఇది ఏ ప్రేమ.
1: ఇట్ ఇస్ ది ప్యూర్ అన్సలీడ్ అనడల్టరేటెడ్ అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్ ఇస్ లవ్.
0: కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే అదే దైవ ప్రేమ.
1: Therefore the divine love is that that does not
0: expect anything in return. స్వార్థ లేకుండా ప్రేమించేటువంటిదే నిజమైన ప్రేమ.
1: Is a true love will not entertain selfishness.
0: తప్ప అన్యుడికి సాధ్యం కాదు.
1: That love is there in God, none else.
0: అది మన భారతీయ కల్చర్ అని.
1: That is the culture of Bharat.
0: ఒక భారత కల్చర్ కును వివిధ దేశముల యొక్క కల్చర్ కు వ్యత్యాసం అని చూడకూడదు మనం.
1: We should not go by the differences between the culture of Bharat and the nations.
0: ప్రేమ ఉన్నది.
1: There is love in all.
0: Culture ante empty culture of university, universal.
1: Culture is universal.
0: Kanukane oka bharatdeshaniki inkoka deshaniki sambandham ledani cheppakoddu.
1: We should not say that it has no other affinity with other nations.
0: Mana bharatdesham culture chala goppadi, idar deshamlo oka culture chinnadi ani manu vimarsinchakoddu.
1: We should not criticize and claim that our culture is great.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Idi e mana oka culture.
1: This is our culture.
0: Kalasi melasi perugudam.
1: Let's move together.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi telustukunna telivini pochinchudam.
1: Let us develop the intellect, intelligence that we have developed.
0: Kalasi melasi kalataleka telivito jeevinchudam. Ide mana culture.
1: Let us mingle together and live in friendship.
0: Ituvanti bhagavat deenni manam ee naadu అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ టుడే.
0: ఏ విద్యా సంస్థలు ఎందుకు కూడాను ఇలాంటి దీన్ని బోధించటం లేదు.
1: సచ్ ఎ థింగ్ ఇస్ నాట్ టాట్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్.
0: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ పైన మాత్రమే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు.
1: దే ఓన్లీ టీచ్ సబ్జెక్ట్స్.
0: ఆ సబ్జెక్ట్ అంతా కూడాను కేవలం ఆబ్జెక్ట్ గా మారిపోతున్నాయి.
1: ఆల్ ద సబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఆబ్జెక్ట్.
0: కనుకనే మన ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంతా కూడా ఒక ప్రేమతో కూడినటువంటిది.
1: Therefore subject and object.
0: అదే పాజిటివ్.
1: That love is positive.
0: అదే దివ్య శక్తి.
1: That is divine power.
0: ఈ నెగటివ్ అంతా కూడాను మార్పు చెందేటువంటివి.
1: All the negative changes.
0: ఆ నెగటివ్ లోపల మన పరిమితమైనటువంటి ఒక స్వరూపాన్ని నిరూపించదు.
1: That negative will never show your sacred form.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఒక కెమెరాలో ఫోటో తీశాడు.
1: Suppose you click your camera.
0: ఆ కెమెరా తీసినప్పుడు నెగటివ్ వస్తుంటుంది.
1: Then you get the negative.
0: ఆ నెగటివ్ చూస్తే ఎట్లా ఉంటుంది? ఆ నెగటివ్ ని ప్రింట్ చేసి చూస్తే ఆ ఫోటో ఎంత అందంగా ఉంటుంది?
1: How does the negative look? When you print the same negative, how do you look? Find the photo there.
0: కనుకనే ఈ నెగటివ్ అనేటువంటి దాంట్లో మన అందచందములు సుస్పష్టంగా కనిపించవు.
1: There in the negative you don't find clearly see your own beauty.
0: ఈ ఫోటోలో కూడాను మరొక విషయాన్ని మీరు చక్కగా కల్చర్ విషయం యోచించాలి.
1: In photo you'll find another instance in regard to culture.
0: నీ దేహాన్ని ఒక కెమెరామన్ వచ్చి ఫోటో తీస్తాడు.
1: Supposing a photographer clicks his camera.
0: కానీ నీ దేహం పైన ఏమేమి ఉంటున్నావో అవన్నీ ఆ ఫోటోలో వస్తాయి.
1: What all you have put on your body you'll find there in the photo.
0: ఏ యొక్క కలర్ వేసుకున్నావో,
1: the color,
0: ఏ యొక్క చైన్ వేసుకున్నావో,
1: the chain,
0: ఏ విధమైనటువంటి అలంకారం చేసుకున్నావో అవన్నీ వస్తాయి ఫోటోలో.
1: All the decoration you have, you'll find it in the photograph.
0: కానీ బయట మాత్రమే వస్తున్నాయి.
1: But you find only outer things.
0: లోపల ఉన్నటువంటి నీ కండరములు, లోపల ఉన్నటువంటి నీ బోన్స్, లోపల ఉన్నటువంటి నీ నరములు ఈ యొక్క ఫోటోతో వస్తున్నాయా?
1: But do you find there in the photo your muscles, the nerves and the bones within the body?
0: కాదు, దీనికి మరొక ఫోటో ఉంటుంది.
1: But there is another photo now.
0: అదే ఎక్స్రే అన్నారు.
1: That is
0: ఎక్స్రేలు ఇవన్నీ వస్తాయి.
1: In X-ray you find inner.
0: కానీ ఫోటోలు ఇవన్నీ రావు.
1: In photo you don't find.
0: ఈనాటి చదువులంతా కూడాను బయట ఫోటోలు తీసినట్టుగా ఉంటుంది.
1: సో ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ లైక్ ఎక్స్టర్నల్ కెమెరాస్.
0: కానీ స్పిరిచువల్ కల్చర్ అనేటువంటిది ఈ యొక్క లోపల ఉండినటువంటి దాన్ని ప్రత్యక్షంగా మనం నిరూపించి చూపించాలి.
1: బట్ ది స్పిరిచువల్ కల్చర్ విల్ సర్టన్లీ షో మేనిఫెస్ట్ దట్ విచ్ విదిన్.
0: అదే ఎక్స్రే ఫిలిం.
1: దట్ ఈస్ ఎక్స్రే ఫిలిం.
0: అది ఒక్క మనసుతో తప్ప మరొక దాంతో చేరదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ప్రెసెంట్ విత్ ద మైండ్.
0: మనసు అనేటువంటి ఎక్స్రే దీనికి ప్రేమ అనేటువంటి ఫిల్మ్ వేసి తీసినప్పుడు అవన్నీ లోపలవన్నీ బయటకు వస్తుంటాయి.
1: సో మైండ్ ఈజ్ ది X-ray and love is the film, then you get everything there.
0: కనుకనే X-ray అనేటువంటి యొక్క కెమెరా ఉండి కూడాను ఫిల్మ్ లేకపోతే ప్రయోజనం లేదు.
1: You may have the X-ray camera, without the film it's useless. కనుక
0: మైండ్ అనేటువంటిది కూడాను చాలా కరెక్ట్ గా ఉండాలి.
1: So mind should be perfect.
0: ఏ విధమైనటువంటి స్పాయిల్ కాకుండా ఉండాలి కెమెరా.
1: This camera should not be spoiled.
0: దాంట్లో ఒక విధమైనటువంటి యొక్క బల్బు, ప్రేమ బల్బు, అది ఎక్స్పైర్ కాకుండా ఉండాలి.
1: We should also see the bulb of love still shines, working.
0: It should help you to take the photograph in time.
1: Today we find the bulbs that do not function.
0: మన కార్యాలు తీరిన తక్షణమే ఆ ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోతుంది.
1: The moment our object is fulfilled, love goes. It's no love at all.
0: ఎప్పటికీ ఎన్ని కష్టములైనా నష్టములైనా దుఃఖములైనా సంభవించినప్పటికీ భగవంతుని మాత్రం మనం దూరం చేసుకోకూడదు.
1: We may have so many problems, anxieties and worries.
0: ఈనాడు లౌకికమైన కొన్ని కారణాల చేత నిత్య సత్యమైనటువంటి భగవంతుని కూడా దూరం చేసుకుంటారు.
1: బికాస్ ఆఫ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వరల్డ్లీ రీజన్స్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
0: ఇది నిజమైనటువంటి భక్తి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ డివోషన్.
0: ఏమైనా సంభవించని,
1: లెట్ ఎనీథింగ్ హ్యాపన్,
0: దేహమును ధరించిన తర్వాత దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు సంభవించవచ్చు.
1: హావింగ్ బీన్ గివెన్ దిస్ బాడీ, ఇట్ ఇస్ బౌండ్ టు ఫేస్ ఆల్.
0: ఇది ఏ నాటికైనప్పుడు నిత్యమైనటువంటిది కాదు.
1: It is never permanent, the body anyway.
0: సత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
1: That eternal truth, love, has got to be kept safe and secure.
0: అనేక మంది భక్తులు కూడాను చరిత్రలు మీకు తెలుసును.
1: You know the history of many of the devotees.
0: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని ముందుకు సాగటం చేతనే వారి జీవితాన్ని ఒక ప్రకాశవంతమైనటువంటి ఆదర్శంగా లోకానికి అందిస్తూ వచ్చారు.
1: Devotees could face all the problems, sufferings, yet they could resist and so demonstrate the entire brilliance of the world.
0: దేహాన్ని మర్చిపోతారు.
1: They forget their body.
0: మీకు తెలిసిన భాగవతంలో ప్రహ్లాదుని యొక్క చరిత్ర.
1: You know the history of Prahlada in Bhagavata.
0: ఎన్ని బాధలో పెట్టాడు కన్న తండ్రియే.
1: The very father has put him to suffering.
0: దేని వల్ల?
1: Why?
0: తనకి ఇష్టమైన కానటువంటి దాన్ని తనకి ఇష్టంగా భావిస్తూ వచ్చాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద స్టార్టెడ్ లైకింగ్ దాట్ విచ్ ఇస్ డిస్లైక్డ్.
0: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు, దైవ ప్రీతి ప్రహ్లాదుడు.
1: హిరణ్యకశిపు హస్ గాట్ అట్టర్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్ వైల్ ప్రహ్లాద లవ్డ్ గాడ్.
0: చేతనే సర్వమును భరించుకుంటూ వచ్చాడు.
1: Because his love that made him resist all problems.
0: Our teachers kuda nu vachi Hiranyakashipu daggara mora pettukuntunnaru.
1: Teachers came and pleaded in front of Hiranyakashipu.
0: Tannu nishacharul poduva.
1: When he was attacked by all the demons.
0: Daitya kumarudu.
1: The son of this Hiranyakashipu Prahalada.
0: Pannagashayi.
1: He has been saying, O Pannagashayi, O God.
0: Banjanam.
1: Praising God, Dhanujabhanya.
0: Amchu nutinchekani.
1: He only extols, he only praises God.
0: Tanula nirutedu.
1: He never shed a tear.
0: Bayakampa sametudu kadu bhuvara.
1: O king.
0: Bayakampa sametudu kadu bhuvara.
1: O king, he is not fear-stricken, he is not afraid of
0: anything. Chinna pillavadu.
1: Young God.
0: Ee kashtamulu kantaku bharinchukogalada?
1: Can he really bear all the
0: Ledu.
1: Suffering?
0: Tana manasu, tana dehamu, daiva chintanlo imichadu.
1: Because his body and the mind centered around
0: body
1: God.
0: ఎన్ని కష్టములు కలుగుతున్నాయో ఏమీ విచారించడం లేదు.
1: So much body is put to suffering but he's not
0: mindful. ఆపరేషన్ చేసినప్పుడు 5 inches చేయి 50 inches చేయి మనకి ఏమీ తెలియదు.
1: Giving chloroform, one doctor might operate 5 inches or be much bigger but you are not affected.
0: అదే విధంగానే ఆ దైవత్వంతో లీనమైనటువంటి ఆ మనసుకు ఎన్ని బాధలు కలిగినా ఎన్ని కష్టములు కలిగినా ఏమీ లెక్క చేయలేదు.
1: Therefore the mind in the presence of the divine is not mindful of the
0: troubles.
1: That brings success.
0: Kanukane the pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: Rendu baadhala madhyalone aa sukham manaku labhyam avutundi.
1: So there is pleasure between.
0: Kani ee naati mana yokka vidyalu kani mana bhakti siddhalu kani kashtamulu vaste photolu maaripothayi sukham vaste rendu photolu ekkuva pettestam.
1: The modern education, our steadfastness, devotion would be on the rise. In terms of pleasure, in terms of pain, we turn photos. It's not devotion.
0: ఏ కష్టములైనా కలగని.
1: At any troubles come to you.
0: నీ ప్రసాదమే.
1: It's all your gift.
0: ఇదంతా నీ గిఫ్టే.
1: It's all your gift.
0: సుఖము నీ గిఫ్టే.
1: Pleasure is
0: సుఖము నీ గిఫ్టే.
1: Pain is your gift.
0: సుఖమే లేకపోతే దుఃఖానికి విలువ ఎక్కడ ఉంది? దుఃఖమే లేకపోతే సుఖానికి విలువ ఎక్కడ ఉంది?
1: Without pleasure there cannot be pain. Without pain there cannot be pleasure.
0: యొక్క ఏకత్వాన్ని మనం వహించాలి.
1: We should know the unity, oneness behind these two.
0: అది ఏ కల్చర్.
1: That is culture.
0: ఈ కల్చర్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ కల్చర్?
0: కల్చర్ అండ్ స్పిరిచువల్ అని పెట్టారు.
1: వి సే కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ కల్చర్ అనేటువంటి ఏకాత్మ భావన పెట్టుకుంటే అదే స్పిరిచువల్ అనేటువంటి రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ వన్స్ యూ వ్యూ కల్చర్ ఇస్ ద వన్నెస్.
0: కల్చర్ నెగటివ్.
1: కల్చర్ ఇస్ నెగటివ్.
0: పాజిటివ్ పిక్చర్ కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వమే మన స్వస్వరూపాన్ని అందుకోగలుగుతున్నాం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ విల్ మేక్ యూ నో యువర్ నేచర్.
0: కేవలం భౌతికమైనటువంటి విద్యలే ప్రధానం కాదని మీరు విశ్వసించకూడదు.
1: Don't think that the secular knowledge you have is mainly important.
0: ఈ విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య విజ్ఞానం.
1: Along with this education, spiritual knowledge is
0: అప్పుడే మన జీవితానికి ఒక విధమైనటువంటి తేజస్సు మనకు లభ్యమవుతుంది.
1: Then only you will have light of life.
0: లేకపోతే నీ యొక్క చదువు ఏమిటి?
1: Otherwise, what's your education?
0: చదివేంత వరకు జ్ఞాపకంగా ఉంటుంది.
1: You remember so long you
0: ఇంటికి పోతానే ఇవన్నీ మర్చిపోతాము.
1: By time you go home, you forget.
0: ఈ చదువులంతా కూడా నువ్వు పొట్టకూటి కోసం చదివినటువంటి చదువులే.
1: All this education is for our living.
0: ఈ కూడు కాదు మనకు.
1: ఇట్స్ నాట్ దిస్ ఫుడ్ ఇంపార్టెంట్.
0: ఆత్మానందమైనటువంటి అందించేటువంటి ఒక ఫుడ్ మనకు కావాలి.
1: వీ నీడ్ ద ఫుడ్ దట్ గివ్స్ బ్లిస్ టు ద స్పిరిట్.
0: ఆ హెడ్ ఏ గాడ్.
1: దట్ ఫుడ్ ఈస్ ద హెడ్. దట్ హెడ్ ఈస్ ద.
0: ఈనాటి భౌతిక ఫుడ్ స్టమక్ చేరుతుంది.
1: ద ఫిజికల్ ఫుడ్ విల్ గో టు ద స్టమక్.
0: తలకు చేరటం లేదు.
1: ఇట్ వోంట్ రీచ్ హెడ్.
0: కాబట్టి ఇది నెగటివ్ అయిపోతుంది.
1: సో ఇట్ టర్న్స్ నెగటివ్.
0: తలకు చేరినప్పుడే అది పాజిటివ్ గా వస్తుంది.
1: ద మూమెంట్ ఇట్ రీచెస్ హెడ్ ఇట్ టర్న్స్ పాజిటివ్.
0: కనుకనే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఎస్ ద బేసిస్
0: ఫౌండేషన్. అంతే కాకుండా నైతిక విద్య,
1: ద మారల్ ఎడ్యుకేషన్.
0: అనగా నైతికమనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై మారల్ ఎడ్యుకేషన్?
0: నడవడిక,
1: గుడ్ కాండక్ట్,
0: మొరాలిటీ. ఇది మంచి నడతగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్రాపర్ గుడ్.
0: బయటికి పోతానే వికారంగా మనం జీవించటము.
1: The moment we go out, we live a different life.
0: Hostel no, like college no, chadive enta varaku manchi pativrataga undatamu.
1: So long we are in the hostel and sacred, in the hostel college we are sacred.
0: Idi kaane kaadu chadu.
1: You cannot call it education.
0: 99% మంది అట్టే ఉంటున్నారు.
1: 99% ఆర్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఇంకా ఎక్కడ ఉంది మొరాలిటీ?
1: వేర్ ఇస్ మొరాలిటీ?
0: కనుకనే మొరాలిటీని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ మొరాలిటీ.
0: నీతితో మనం నడచడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ కాన్షియన్స్.
0: ఎవరైనా చూచినా చూడకపోయినప్పటికీ నా యొక్క కాన్షియన్స్ నాకు తృప్తి అనేటువంటి ఒక సత్యాన్ని మనం వహించాలి.
1: వెదర్ యు ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ నాట్, యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: మంచి నడతనే ఇది నీతి అన్నారు.
1: గుడ్ బిహేవియర్ ఇస్ మొరాలిటీ.
0: నతా ఇతి నీతః అని బోధించింది ఉపనిషత్తు. అనగా ఏమిటి? నడిత మంచిదిగా ఉండినటువంటి వాడే నీతి పరుడు.
1: So the one with good conduct is the one is a good person.
0: Jati gauravamgu neeti pai nilachunu neeti lekayunna jati chedunu.
1: The respect and the prestige of the nation depends upon the morality, the conduct.
0: Neeti

0: Should be spoiled.
1: నీతి లేని వాడు కోతి కంటే హీనం అన్నాడు.
0: The one without morality is worse than a monkey.
1: ఇలాంటి వాడు ఎన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం?
0: What is the use of all education?
1: మన నడతను చక్కగా పెట్టుకోవాలి.
0: Therefore our conduct should be good.
1: మన దృష్టిని కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: We should have control on our looks.
1: మన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: We should have control of mind.
1: అయితే మనసును కంట్రోల్ చేయడం కష్టమే.
0: However, it's difficult to control the mind.
1: సులభం కాదు.
0: It's not that easy.
1: కానీ డైవర్ట్ చేయొచ్చు.
0: But we can divert it.
1: అనగా ఈ ప్రాకృతమైనటువంటి పోయేటువంటి ఈ మనసునంతా దైవం పైన మరచు.
0: ద మైండ్ దట్ ఈస్ వరల్డ్ సైడ్ కెన్ బి డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: అప్పుడే ఇది చక్కని పవిత్రమైనటువంటి మొరాలిటీగా రూపొందుతుంది.
0: దెన్ ఇట్ వుడ్ షేప్ ఇన్ టు సీక్రెట్ మొరాలిటీ.
1: ఎట్లా?
0: హౌ?
1: ప్రాకృతం పైన పెట్టినప్పుడు నీవు బంధుటరైపోతున్నావు.
0: వెన్ ఇట్ ఇస్ వరల్డ్ వైడ్ ఇట్ ఈ యువర్ బౌండ్.
1: పరమాత్మ పైన పెట్టినప్పుడు నీవు లిబరేషన్ అనగా స్వేచ్ఛను పొందుతున్నావు.
0: సో ద మైండ్ టువర్డ్స్ ది వరల్డ్ సైడ్ ఇస్ బాండేజ్, టువర్డ్స్ గాడ్ వర్డ్ ఇస్ లిబరేషన్.
1: ఒక లాక్.
0: Our heart is a lock.
1: నీ మైండ్ ఏ ఒక కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్ లాక్.
0: టర్న్ రైట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
1: లాక్ అండ్ కీ సేమ్.
0: Lock and key are same.
1: Turning difference undi.
0: There's difference in the turning.
1: కనుకని నీ మైండ్ ను.
0: సో యువర్ మైండ్
1: ప్రకృతి వైపున ప్రవహింపచేస్తే బంధితుడైపోతున్నావు.
0: ఇఫ్ యువర్ మైండ్ ఇస్ వరల్డ్ వర్డ్ ఇట్ ఈస్.
1: ఈ మైండ్ ను దైవం వైపును మరల్చినప్పుడు నీవు మోక్షాన్ని పొందుతున్నావు.
0: ఇఫ్ ఇట్ ఇస్ డైవర్టెడ్ టువర్డ్స్ గాడ్ యు ఆర్ లిబరేటెడ్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ లిబరేషన్?
1: ఒక ప్రత్యేకమైనటువంటి భవనం, ఎయిర్ కండిషన్ ఇవన్నీ సనుకూలపరిచినటువంటివి కాదు.
0: లిబరేషన్ డజంట్ మీన్ ఏ మ్యాన్షన్ ఆర్ ఎయిర్ కండిషన్.
1: మోక్షయం మోక్షం అన్నారు.
0: దట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ ద డెల్యూషన్ ఇస్ లిబరేషన్.
1: ప్రాకృతమైనటువంటి చింతన నుంచి పరమాత్మ చింతన వైపును మరల్చాలి.
0: You have to direct our mind away from the worldly matter towards God.
1: మన యొక్క మొరాలిటీ.
0: దాట్స్ అవర్ మొరాలిటీ.
1: దాంట్లో ఎంత నీతియో ఉంటుండాలి.
0: లోడ్ ఆఫ్ మొరాలిటీ దేర్.
1: అది ఎంతో అభివృద్ధికి ఆదర్శానికి అవకాశం ఇస్తుంది.
0: ఇట్ విల్ సెట్ అన్ ఐడియల్ అండ్ ఇట్ విల్ ప్రోగ్రెస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరందరూ ఆదర్శ పురుషులుగా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ షేప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఐడియల్.
1: కేవలం ఈ తుచ్చమైనటువంటి యొక్క గ్రంథ పరిచయం కోసం మీరు రానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ కమ్ హియర్ టు అక్వైర్ దిస్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ సో లో.
1: నిత్యము మీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి.
0: యూ హావ్ గాట్ యువర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ.
1: కానీ ఈ సమ్మర్ క్లాస్ లోపల,
0: బట్ ఇన్ సమ్మర్ క్లాసెస్,
1: దీని అన్నింటికీ మించినటువంటి యొక్క ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క ఆదర్శాన్ని ఇచ్చేటువంటి యొక్క చక్కని ఘనతను మనం సంపాదించుకోవాలి.
0: ఇన్ ది కోర్స్ ఆఫ్ ది సమ్మర్ క్లాసెస్ యూ షుడ్ హ్యావ్ దట్ బ్లిస్ that gives the majesty and the glory which is beyond all the subjects available to you.
1: Dhanamul galgi dharma gunam unna santati ledane chintayundu.
0: He may have all wealth and good character, righteousness, but he will feel so sad that he has no children.
1: Dhanamul galgi dharma gunam unna santati ledane chintayundu.
0: He may have all the affluence.
1: Vidyadhikariyai virraviguchununna udyogamulu leka vetalanundu.
0: As a good student, he may pride himself because of all knowledge, but yet he feels so sad because there is no job.
1: Yendi vidya.
0: What is this education?
1: Udyogalu kosam intinti venta becchamni ettukotama.
0: We have to beg, approaching door to door for a job.
1: Kalaku neevu adhe okka beg bhagavantun daggara cheyi.
0: Let's beg God.
1: Anta tane istadu.
0: He will give everything you want.
1: Neeku sariyainatundi nadatanu neevu penchuko.
0: Develop good conduct.
1: Nee nadatha sariga lenappudu enta vidyalu nerchi em prayojanam?
0: If your behavior is not proper, what is the fun of all knowledge that you acquire?
1: Mundu vastundi.
0: You'll come to know later.
1: Ee naati sayankalam nunchi,
0: right from this evening,
1: ramayanamulo undinatundi neeti prabhavalanta kudanu prabodhinchali pillalakani vice chancellor aashinchadu.
0: Vice chancellor prayed to Bhagavan to talk to us on moral principles contained in sacred text Ramayana.
1: ee ramayanamlo undinatvanti prati anuvu prati kanamu kudanu vidyarthiki atyavasaram.
0: Every episode, everything there in Ramayana are absolutely essential.
1: Mana deham lopala prati blood cells kudanu anta ekamai untundadi.
0: There are present blood cells in our
1: body. Body anta cells.
0: The body is full of cells.
1: ఒక్కొక్క సెల్ లోపల కూడా ఒక్కొక్క రూపం ఉండే ఉంటుంది.
0: ఎవ్రీ సెల్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫామ్.
1: రామాయణం అంతా కూడా ఒక పవిత్రమైనటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటిది.
0: సో రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ నీతి, మొరాలిటీ, నిజాయితీ, ఇంటెగ్రిటీ.
1: దానిని మనం చక్కగా గుర్తించి
0: రికగ్నైజ్
1: ఈ చరిత్ర యొక్క పవిత్రతను మనం ఆశించినప్పుడే హిస్టరీ
0: అవర్ హ్యూమన్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలం ఈ లౌకికమైన సబ్జెక్ట్స్ తో మాత్రమే తృప్తి పడనక్కర్లేదు.
0: Don't get merely satisfied with the knowledge. It's also necessary anyway.
1: Ihamana sukimpa hematāraka vidya, paramana sukimpa brahma vidya.
0: To be happy in this world, this secular knowledge. To be happy in the other world, Brahmic knowledge. You know that students.
1: Football ade 20 pillalu, atu vaipuna 6, itu vaipuna 6 mandi untaru.
0: Students that play the football game find 6 of that size.
1: Atu last lopala, itu last lopala kodano, rendu limitlu pettintaru goalku.
0: On either side, there will be certain limits setting the goals. So now if they hit the ball this way, that will be game.
1: On the
0: other hand, if they hit from that side, this will be goal to this
1: man.
0: However, it crosses the limit, even goes to a furlong, it's out but not a goal.
1: Paramanusukimpa brahma vidya, ee rendu goals ga untunnayi.
0: Therefore, secular knowledge and spiritual knowledge are two goals.
1: Ee rendintiki madhyalo mana jeevitham anetundi ball nu kottali.
0: And we hit this ball of life that go in between.
1: Mana life ee oka ball.
0: Our life is a ball.
1: Ee ball unnatundi enta varaku manam kaalato kottunnam.
0: How long can you hit this
1: ee
0: ball?
1: Ee ball lopala air undinanta varaku kaalato vaadu kottadu veedu kottadu.
0: So long this ball is full of air, it is hit on by both the parties.
1: Air anetundi emiti?
0: What is this air?
1: Ade ahankaramu.
0: This is the air of ego.
1: Ee ahankaram anetundi air ball lo unnanta varaku andaru kaalatone kodutunnaru kani chetto ok muttaru.
0: So long this air of ego, everyone starts hitting with the leg.
1: Eppudu aa air potundo appudu thanu chetiki teesukuntadu aa ball.
0: The moment the air is let off, he will collect the ball with his hands.
1: అదే విధంగానే మన లైఫ్ అనే గేమ్ లోపల ఈ అహంకారం అనేది ఉండినంత వరకు మనకి ఈ బాధలు తప్పింది కాదు.
0: Therefore in this game of life, so long there is ego, we cannot be free from the problems.
1: ఈగోను మనం దూరం చేసి,
0: we should give up ego.
1: మనం ప్రేమను మనం పెంచుకున్నప్పుడు,
0: we should develop love.
1: నిజమైనటువంటి ఆదర్శ జీవితం అయిపోతుంది.
0: Then we lead an ideal life.
1: ఇవన్నీ నేడు వస్తాయి, రేపు పోతాయి.
0: The rest come and go.
1: కానీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన భావము ఆధ్యాత్మికము.
0: But that spiritual divine feeling has got time coming out.
1: మనం ఈ కర్మలు ఆచరించినప్పటికీ దీనికి బ్యాక్ గ్రౌండ్ నైతిక భౌతిక ధార్మికము. Spirituality.
0: Therefore, spirituality, which is moral and ethical, is the background.
1: Mana vennemuku lekapothe manam nilchagalama?
0: Without backbone, can we stand?
1: Kanukane.
0: So,
1: naitikamu, dharmikamu, aadhyatmikamu, mana yokka vennemuku vantidi.
0: Therefore, the morality and the righteousness and spirituality
1: are like a backbone. Deeniki undinatvanti rings vantivi.
0: They are the rings of this backbone, vertebrae.
1: Aa 33 tattvamulu emiti anetvanti danni?
0: The nature.
1: Mundu, Ramayanam nandu. విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: యు విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద 33 రింగ్స్ వర్టిబ్రే విచ్ ఆర్ ది ఎపిసోడ్స్ ఆఫ్ రామాయణ. యు విల్ సర్టన్లీ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్.
1: కేవలం విద్యార్థులు మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ స్టూడెంట్స్,
1: పెద్దలు కూడాను,
0: ఎల్డర్స్,
1: మనము ఈ ధార్మికాన్ని నైతికాన్ని ఆధ్యాత్మికాన్ని అలవర్చుకోవాలి.
0: ఎల్డర్స్ ఆల్సో షుడ్ కల్టివేట్ దీస్ త్రీ.
1: ఆనందాన్ని ఇవ్వదు.
0: Any amount of wealth will never make you happy. No family would give you happiness.
1: కానీ ఒక దైవ ప్రేమనే ఉంటుంటే ఎక్కడ లేని ఆనందాన్ని మనకు అందిస్తుంది.
0: But with divine love you will have limitless bliss.
1: బలం అనేటువంటిది ఎన్నో ఏనుగుల యొక్క బలం వంటిది.
0: That gives you the strength of many of the elephants.
1: ఎలాంటిదానైనా కూడా మీట్ చేసేసి దాన్ని సాధిస్తుంది.
0: It gives you all the strength to face all challenges of life.
1: కనుక అట్టి దైవ బలమును దైవ ప్రేమను మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: So we should make every effort to develop the divine strength and divine love.
1: అది లేకుండా మాత్రం కేవలం చదువులు చదివితే ప్రయోజనం లేదు.
0: Without that it is useless to study other way.
1: చదువులన్నీ చదివి
0: having all
1: చాలా వివేకి అయి
0: one may be intelligent.
1: మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: A foolish person does not know his own self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కుడంబు మానలేడు.
0: One may be highly educated and occupying exalted position, but he will never give up his mean mind.
1: Tarachi chaduva chaduva, tarachi chaduva chaduva, tarkavadame kani purna jnanam eppudu pondaledu.
0: With all this education and learning, he comes down to the level of arguments, argumentation.
1: Chaduva chadivi chadivi chavanga netiki.
0: Why should anyone die studying all throughout his life?
1: Satyanta varaku chadutune untaru.
0: One studies until they die.
1: 87 90 aina gani book pettukoni chadutune untadu.
0: One may be age 80 90 but he goes on reading.
1: Emiti ee chaduvulanta kodunu?
0: What's all this?
1: Chaavuli ani chaduvu chaduvamalayu.
0: You should study so as to be mortal.
1: ఏమిటి డెత్ లేనిటువంటి చదువు చదవాలి.
0: యూ షుడ్ స్టడీ సో టు బి డెత్లెస్.
1: అదే ఇమ్మార్టాలిటీ.
0: దట్ ఈస్ ఇమ్మార్టాలిటీ.
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మారాలిటీ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మారాలిటీ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: ఇమ్మార్టాలిటీ చదువు చదవాలి.
0: వీ షుడ్ స్టడీ టు హావ్.
1: ఇవన్నీ ఏనాడైనా ఒకనాటికి జారిపోయేటువంటివి.
0: అదర్ థింగ్స్ డ్రాప్ డౌన్.
1: ఇవి ఏనాడైనా ఒకనాటికి కూలిపోయేటువంటివి.
0: డౌన్.
1: ఇవి ఏనాడైనా ఒకనాటికి కాలిపోయేటువంటివి.
0: అండర్ అదర్ దేర్ షుడ్ బి
1: కాలని కూలని తాళని అనేటువంటి యొక్క తత్వాన్ని మనం ఈనాడు సాధించాలి.
0: వీ షుడ్ హావ్ దట్ నేచర్ దట్ విల్ నెవర్ ఫాల్ దట్ విల్ నెవర్ గెట్ బర్న్ దట్ విల్ బి పర్మనెంట్.
1: ఈనాడు దేశానికి చాలా అవసరము.
0: దట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దిస్ కంట్రీ.
1: ఈనాడు దేశమంతా స్వార్థము స్వప్రయోజనంలో మునిగి దేశం యొక్క సుక్షేమాన్ని ఎవడూ ఆశించటం లేదు.
0: టుడే ది హోల్ కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. Nobody is bothered of this nation.
1: కనుకనే మన విద్యార్థులు ఈ దేశం యొక్క సమాజం యొక్క మంచితనాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కంకణాలు కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు డిటర్మిన్ టు వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ చ

కంటియెదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుళికెడు చంద్ర మఖండ కలతోడ మెరుగు చామన ఛాయల మేనితోడ మెరుగు చామన ఛాయల

కొండు కంటి ఎదుట మౌళి గుల్కెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడ విచ్ఛాశ్రవద్దయ వృష్టితోడ

0: மேனி தோட நீடு கண்டியதுட பிரத்யட்சமாயன் கண்டியதுட பிரத்யட்சமாயன்.
1: The shining moon above with all the light and the splendor and the four locks so closely intertwined and the water flowing incessantly with a broad forehead and vermilion kumkum on the forehead and with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swarupulara.
1: Embodiments of law.
0: Prati dinamu kudanu Isharatmanu gurinchi aneka mandi aneka vidhamulaga kudanu telputu vacharu.
1: Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity.
0: Isharudanaga కేవలము జడలతో పాములతో అలంకృత చేసుకొని వస్తుంటాడని అనేక మంది భావములు.
1: మెనీ ఫీల్ దట్ ఈశ్వర ఈజ్ ఎ ఫార్మ్ విత్ మాప్ ఆఫ్ హెయిర్ ఇంటర్లాక్డ్ డెకరేటెడ్ విత్ స్నేక్స్ ఆల్ రౌండ్ హిస్ బాడీ.
0: ఇది కాదు ఈశ్వరుని యొక్క స్వరూపము.
1: దిస్ ఇస్ నాట్ సో ఎగ్జాక్ట్లీ.
0: సహజమైనటువంటి స్వరూపమును సర్వత్రా ఉండినప్పటికీ భక్తుల యొక్క భ్రమల చేత ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: దో ఇన్ రియాలిటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ టు సాటిస్ఫై ద నోషన్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డివోటీ. God comes down in the form of his choice and taste.
0: Bharatiya yokka balahinata ee rakanga untunnadi taamu talanchinatvanti deva swaroopalu kudanu devata vigrahamulu kudanu kevalamu oka vidhamainatvanti bichchagaanduga bhavistu vastunnaru.
1: There is a temperamental weakness among Bharatiyas to consider the idols they worship and the idolatry they adopt as a sort of begging.
0: Nijamuga vicharinchi chuchina Bharata desamulo evvaru kudanu bichchagaandle leru undutaku veelu ledu.
1: Proper inquiry will reveal the fact there are no beggars in this Bharat. There is no chance for any kind of beggary whatsoever.
0: Prati vyaktini kudanu varikante chinna varani varikante takku vaadani varu beg cheyataniki vacharani aneka rangula manasulo balahinatalu erpadutuntayi.
1: It is only the mental weakness that considers other person inferior to him and that he is so poor and the other person is expecting

0: మనీ ఫ్రమ్ హిమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను, ఈ దేశంలో అందరికీ బిచ్చగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
0: బికాస్ ఆఫ్ దిస్ టెంపరమెంటల్ వీక్నెస్ మెనీ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ దట్ ఆర్ అప్రోచింగ్ పీపుల్ ఫర్ బెగింగ్. This has been the feeling among many of the foreigners.
1: ఇది చాలా పొరపాటు.
0: This is a mistaken view.
1: భారతదేశము అతి బీద దేశము కాదు.
0: Bharat is not a very poor country.
1: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడాను సామాన్యంగా ధనహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
0: People consider them as beggars because they are weak.
1: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను పిచ్చగాళ్లు కనిపిస్తున్నారని భావిస్తారు.
0: బికాస్ ఆఫ్ దిస్ సైకలాజికల్ వీక్నెస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ ఎవ్రీవేర్.
1: ఇది చాలా పొరపాటు.
0: దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: మనమే మనమే కేవలము బిచ్చగాళ్లుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాళ్లు లోకంలో లేరు.
0: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
1: Kevalamu oka dhanam adiginanta matramana oka tindini aashinchinanta matramana veeru beggars ga bhavistunnaru.
0: If any person approaches you for money or asks for food, we consider that person as a beggar.
1: Kani yadarthamunaku bharat deshamlo etti bichchagaandu kodanu leru.
0: In fact, there are no beggars in this country, Bharat.
1: Manamai maname bichchamlu pedtu varini bichchagaanduga bhavinchukuntu వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
1: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము. ఈ దేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
1: భగవంతుని కూడా బెగ్గర్గా భావిస్తున్నారు.
0: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగర్.
1: ఇది చాలా బలహీనత.
0: దిస్ ఇస్ సైన్ ఆఫ్ వీక్నెస్.
1: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
0: వీ గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డిజైర్స్. ఓ గాడ్, ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ నోబుల్. దట్స్ హౌ వీ ఫీల్ లైక్ దాట్.
1: మీరు తెలుసును, ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాళ్ళంతా కూడా చేరుతుంటారు.
0: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
1: భగవంతుడు బీదవాడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ పూర్.
1: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరు బీదవారు కాదు.
0: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
1: కేవలము మానవులు తమంతు తామే సృష్టించుకుని వారి బీదవారుగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
0: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ ఎ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్.
1: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణ భారతదేశంలో మానాలి.
0: దిస్ బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి స్లోలీ గ్రాడ్యువలీ గివెన్ అప్.
1: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్గా భావిస్తుంటారు.
0: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
1: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము. అతను ఇచ్చినటువంటి విషయాన్ని మీరు అందుకోవటము ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
0: వి గో ఆన్ బెగ్గింగ్ గాడ్, వి గో ఆన్ ఆస్కింగ్ హిమ్ టు గివ్ దట్ అండ్ దిస్ అండ్ కన్సిడర్ హిమ్ ఆల్సో ఏ బెగర్.
1: కనుక భగవంతుని బిచ్చగాడిగా భావించుకోకూడదు.
0: నెవర్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ బెగర్.
1: మన సొంతము తండ్రిగా భావించాలి.
0: గాడ్ ఈజ్ యువర్ ఓన్ ఫాదర్.
1: దైవ ప్రీతిని మానవ ప్రీతిని పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ ది హోల్ ఆఫ్ ది హ్యుమానిటీ.
1: అంతేకాని కానీ మే మానవులకు బెచ్చగాళ్ళుగా భావించుకుని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము, ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
0: We should also develop a habit not to consider anyone a beggar and come ask him to come close to you so that you can offer him something that he needs.
1: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
0: Love all those that suffer, that are in pain.
1: దైవ ప్రీతిని పాప భీతిని.
0: Develop love for God and fear of sin.
1: కనుక అతను ఏమీ చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుక్కోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి బిచ్చగాడిగా భావించుకోకూడదు.
0: నెవర్ కన్సిడర్ ఎనీబడి హెల్ప్లెస్. నెవర్ హ్యూమిలియేట్ ఎనీవన్.
1: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు, మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.
0: Then we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody.
1: తోటి మానవుడు నా సోదరుడే కానీ పిచ్చగాడు కాదు.
0: All the people around are your brothers, they are not your beggars.
1: అందరూ కూడాను సోదరు సోదరి మండలిగా భావించాలి.
0: Consider all as your brothers and sisters.
1: వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake if you consider that you serve others, that you feed others, that others are inferior to you.
1: ఇంతే కాదు, కొన్ని కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు.
0: We also have businessmen.
1: వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు.
0: They bribe others and get their things done.
1: వారు కూడాను లంచం తీసుకుని వీరి పనులు చేస్తుంటారు.
0: The other people on the other hand also accept the bribe.
1: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
0: They are also sinners. They are sinful acts indeed.
1: నీవు బిచ్చం అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడా ఈ జగత్తులో ఉండకూడదు.
0: The one who begs and the one who serves, that should not happen, are equally guilty.
1: నీవు బిచ్చం పెట్టేటువంటి వాడు కానీ తాను పుచ్చుకునేటువంటి వాడు కానీ కాదు.
0: In fact, you are neither the receiver nor the giver.
1: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ దీని యొక్క ప్రమాణమును పూర్తి విస్మరిస్తూ వస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డెప్త్ హ్యాస్ బీన్ ఫర్గాటన్. ఇన్ రియాలిటీ ఆల్ ఆర్ వన్. దేర్ ఆర్ నో బెగర్స్ అట్ ఆల్.
1: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందపెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
0: ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ పర్సన్ వితౌట్ ఫుడ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సర్వింగ్ హిమ్ ఫుడ్. But never underestimate him.
1: Kanuka mana deshamulopala motta mota ee bichchamu aneetvanti dani paina manu ye maatram kodunu choti ivakoddu.
0: We should never give any scope for this habit of begging.
1: Edo vaalla barihetto ayya amma ma koncham annam pettandi ani adiginta maatram vaallu bichchigaalu kaadu.
0: Out of weakness one may ask for food, but truly speaking he is not a beggar.
1: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
0: యాజ్ యూ సర్వ్ ఫుడ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ యు ఆర్ రియలీ గ్రేట్ ఎయిదర్.
1: వాడికి ఇంత ఆకలికి పట్టెడు అన్నం పెట్టి పొట్టనింపుంది చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
0: యు కెన్ సర్వ్ హిమ్ ఫుడ్, సేషియేట్ హిస్ హంగర్, బట్ నెవర్ హ్యూమిలియేట్ హిమ్, నెవర్ ఇన్సల్ట్ హిమ్.
1: ఇట్టి బిచ్చగాడుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
0: ద గ్లోరీ ఆఫ్ ది భారత్ ఈజ్ లాస్ట్ యాజ్ వీ ఎంటర్టైన్ బెగ్గింగ్ అండ్ బెగర్స్.
1: భారతదేశము ఏనాటికి కూడాను ఇది బీదది కాదు.
0: Under any circumstances, at any point of time,
1: భారతదేశము ఇలాంటి బిడ్డ దేశమే పోటీ ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
0: ఇఫ్ ఇట్ ఇస్ రియలీ పోర్, హౌ ఇస్ ఇట్ మెనీ పీపుల్ ఫారెన్ ఇన్వేడర్స్
1: అనేక దేశముల ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు.
0: మెనీ పీపుల్ ఇన్వేడెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ హావ్ రాబ్డ్ దిస్ కంట్రీ ఆఫ్ ద ప్రెషస్.
1: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కానీ బీద దేశం కాదు.
0: సో భారత్ ఇస్ ఎ రిచ్ కంట్రీ అండ్ ఈస్ నాట్ పోర్.
1: తనంతకు తాను భావించుకొని నేను బీదవాణ్ణి కదా, నా వలే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవటం జరుగుతూ ఉండాలి.
0: దిస్ ఫీలింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కంపారిజన్. We consider others as poor and we want to help them.
1: ఎవరైనా భవతి భిక్షాందేహి అని వస్తే వారికి బుద్ధి చెప్పాలి మీరు.
0: If anyone approaches you begging, ask them to go.
1: నీవు భిక్షం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
0: You are not a beggar. You are just as good as me. That's what we should
1: say. ఈ సమయంలో చేతి లోపల కొంచెం అన్నం లేకుండా నన్ను అని వచ్చి ఆశించవచ్చును. అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
0: అట్ దిస్ మూమెంట్ యూ మే నాట్ బి హ్యావింగ్ ఫుడ్, దట్ డజన్ మీన్ దట్ యు ఆర్ ఎ పాపర్ అండ్ ఐఎమ్ ఎ మిలియనేర్.
1: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
0: వీ షుడ్ అప్హోల్డ్ ద గ్లోరీ, ఎస్టీమ్, ప్రైడ్ ఆఫ్ భారత్.
1: మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి.
0: లవ్ దిస్ కంట్రీ భారత్, డిక్లేర్ ప్రౌడ్లీ దట్ భారత్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: నా భారతదేశము ఎంతో గొప్పది.
0: మై భారత్ ఇస్ ఎ గ్లోరియస్ కంట్రీ.
1: అనేక మందికి అనేక శాస్త్రపీరకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది.
0: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
1: Shastra Puranam lanta kudanu bodhinchi ninna dinam aadavar cheptaru upanishattulu shastramulu geetalu aneka rakamainatundi chaala goppuga pandincharu.
0: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
1: Prati dani kudanu manam Bharatadesanni goppaga bhavinchi dani varninchali.
0: In every aspect consider Bharat great, extol it, praise its glory.
1: Appude meeru Bharatiyuluga ani cheppukodaniki oka vidhamainatundi garvakaranamga untadi.
0: That will be a matter of pride when you think of the heritage, legacy of this country.
1: నా దేశం గొప్పది అని అనుకోని మీరు చిన్నవారిగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్టి గొప్ప అవుతుంది.
0: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
1: పరమ పావనమైన భారత ఆవరణయందు
0: in the sacred land of
1: Bharat, శాస్త్రం అన్నది మనకు చక్కదనము
0: and this tolerance for
1: barrenness is beauty. నీతి అన్నది మనకు ప్రీతి అగును.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ టేస్ట్ చాయిస్ ఫర్ మొరాలిటీ.
1: మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావము కంటే మాన్యమైంది.
0: ద నెక్టరైన్ ఫీలింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ దాన్ దిస్ అదర్ దాన్ ది ఫీలింగ్ టువర్డ్స్ ఎ మదర్.
1: నా తల్లి నా భారతదేశం.
0: దిస్ భారత్ ఈజ్ మై మదర్.
1: నా తల్లి బీదదైతే నేను కూడా బీదవాడినే కదా మరి.
0: ఇఫ్ మై మదర్ ఈజ్ పోర్, ఐఎమ్ ఆల్సో పోర్.
1: కాదు కాదు, నా తల్లి చాలా గొప్పది.
0: నో, మై మదర్ ఇస్ రిచ్.
1: మధుర భావం వేది మన దేశం అందన్న మాతృభావం కంటే మాన్యమేది.
0: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఇట్ ఈస్ ది ఫీలింగ్ టువర్డ్స్ మదర్.
1: కనుక నా దేశము నాకు మాతృదేశము.
0: దిస్ కంట్రీ ఈజ్ మై మదర్ ల్యాండ్.
1: కనుక ఆ మాతృదేవిని మనం చాలా గౌరవంగా కాపాడుకుని గౌరవంగా ఆమె పేరును మనం పెంచాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ట్రీట్ దిస్ కంట్రీ విత్ ఆల్ ద డిగ్నిటీ అండ్ ద ఆనర్, అప్హోల్డ్ ఇట్స్ greatness.
1: Sakala shastra purana samvadananu andariki bodhinchi penchi pedda chesinatvadi Bharat desam.
0: In fact, it is the Bharat that is responsible for the heights in philosophy, in epics and all of the sacred texts.
1: Kanuka inta shastramulanta sampadinchinatvadi talli bidulettavutundi.
0: This mother of rich cultural heritage in spirituality and philosophy cannot be poor.
1: Ninnu kanna talli koncham bidiga undavachunu.
0: In fact, the physical mother may be poor.
1: కాని కన్న దేశం మాత్రము బీదది కాదు.
0: But motherland can never be poor.
1: మదర్ ల్యాండ్ చాలా గొప్పది.
0: మదర్ ల్యాండ్ ఈజ్ వెరీ గ్రేట్.
1: ఈ దేశం నందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించినటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది నేషన్స్ భారత్ స్టాండ్స్ ది హైయెస్ట్, హైలీ రిప్యూటెడ్.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
0: Such a sacred land, Bharat, can never be viewed as so simple and ordinary. The morality and the integrity in this country are not noticed anywhere in the world.
1: కనుక ఈ భారతదేశం కంటే మించినటువంటి దేశము మరొక దేశమే లేదు.
0: There is no other country greater than Bharat.
1: భారతదేశం అన్న బంగారం అనకుండా వెండి బంగారు కై వెతకనేలా.
0: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
1: దేశమే మనకు గొప్ప భారతదేశము బంగారు దేశము.
0: In fact, the very country, motherland, Bharat itself is
1: gold. Why do
0: you need to buy the other metals like silver and other metals?
1: Wherever
0: you go, you find gold.
1: అటువంటి బంగారం వంటి ఈ దేశాన్ని మనం చాలా నీచపరుస్తున్నాము.
0: వీఆర్ హ్యూమిలియేటింగ్ దిస్ గోల్డెన్ ల్యాండ్.
1: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడా భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడా తీర్చిదిద్దాలి.
0: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఎ గోల్డెన్ కంట్రీ.
1: అయితే ఈ చదివేటువంటి వారు కూడా ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
0: The educated people also are not able to understand the greatness of the country.
1: వాళ్ళు వెళ్ళిన దగ్గర అంతా కూడా ఈ భిక్షగాళ్ళు అధికంగా చేరుతుంటారు.
0: Wherever they go, they find many beggars.
1: ఈ చేరడానికి మనమే అభ్యాసం చేశాము.
0: In fact, we are responsible for this habit of begging.
1: భిక్షలు పెట్టడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళు అధికంగా అవుతున్నారు.
0: Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage beggars.
1: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇది తీసుకొని ఒక వస్త్రం కావాల్సింటే ఇవ్వచ్చును.
0: యూ కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్ క్లోత్స్, ఎస్ యూ కెన్ గివ్ హిమ్ వన్ పేర్.
1: తినడానికి తిండి కావాలా, ఇది పట్టు తీసుకో.
0: ఇఫ్ యూ వాంట్
1: తిండి పెట్టండి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫుడ్, సర్వ్ హిమ్ ఫుడ్.
1: అంతేగాని వారింత అన్నం కావాలంటే వారిని అందరి మింటికి పిలిచి వారందరికి బిచ్చం పెట్టి వాళ్ళందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
0: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
1: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
0: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
1: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
1: ఈ లంచాలు కూడా ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
0: And this is also part of the poverty mental, that's what we find.
1: లంచాలు పుచ్చుకోవటము, లంచాలు ఇచ్చుకోవటము, ఇచ్చుకోవటం పుచ్చుకోవటం రెండు కూడా చాలా చెడ్డవి.
0: Bribing the other person, accepting the bribe, corruption are very bad.
1: ఎవరు కూడా ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నమునకు మనం పూనుకోకూడదు.
0: Nobody should get into this sort of corruption.
1: ఇంకా మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కాషన్ ద గవర్నమెంట్ ఆల్సో.
1: ఈ ప్రభుత్వము మన దేశం లోపల బిచ్చగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
0: ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ మెంట్ టు ఎంటర్టైన్ బెగర్స్.
1: కనుక బిచ్చగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ గివ్ మనీ టు బెగర్స్.
1: మనీ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
0: దే షుడ్ నాట్ రిసీవ్ అండ్ వీ షుడ్ నెవర్ గివ్.
1: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
0: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
1: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
0: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
1: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
1: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
0: వి ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా ఆసాదిస్తున్నాము.
0: And we make every effort to attain God.
1: ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజలు తట్టనిచ్చి పెట్టారు.
0: You go to any temple, you find the priest with a plate in his
1: దాంతో ఇంత దక్షిణ వేసేదిని వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
0: And he expects some dakshina, some money, and we receive prasadam.
1: ఈ దక్షిణే మనకొద్దు.
0: Let us not accept.
1: ఈ బిచ్చమే మనకొద్దు.
0: We don't want that kind of
1: రిచ్ వాడిగా ఉండాలి.
0: You cannot be bhiksha the
1: beggar.
0: In fact, we should never accept such kind of bhiksha or begging.
1: కనుక ఎవరైనా కూడాను ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు వెళ్ళి బుద్ధి చెప్పండి.
0: ఇఫ్ యూ కమ్ అక్రాస్ బెగర్స్ యూ ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ ఎంకరేజ్.
1: నీవు భరత మాత పుత్రుడవు.
0: యు ఆర్ ద సన్ ఆఫ్ భారత్.
1: భరత మాత పిచ్చిది కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ బెగర్స్ ఆఫ్ భారత్.
1: రిచ్ది.
0: భారత్ ఇస్ రిచ్.
1: అన్ని దేశాలను కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటిది.
0: ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ కంట్రీస్.
1: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చబెత్తడం న్యాయం కాదు.
0: You are not justified in begging, being the son of
1: Bharat. And you should
0: not carry money in your pocket.
1: And in fact, if
0: those people that want, just finish the
1: matter there. And in fact, it lies on
0: the giver.
1: కాసులు కాని తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
0: Though you received money, in fact you have lost the very name of your country.
1: కనుకనే నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
0: It is necessary to keep up the honor of the mother.
1: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
0: Such sons of Bharat are very much essential today.
1: ఇంతే కాకుండా
0: not only this.
1: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
0: There are also certain aspects in this present day world.
1: దేవాలయంలో పోతుంటే విభూతి.
0: ఇఫ్ యూ గో టు దేవాలయం యూ ఫైండ్ విభూతి.
1: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
0: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
1: కాదు. ధనం కూడాను ఒక విభూతి.
0: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
1: ధాన్యం ఒక విభూతి.
0: గ్రెయిన్ ఇస్ ఆల్సో.
1: బంగారం ఒక విభూతి.
0: గోల్డ్.
1: పెండి ఒక విభూతి.
0: సిల్వర్.
1: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
0: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
1: కనుక నీవెవ్వరికి కానీ ఏ విధమైనటువంటిది అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
0: పీపుల్ మే అప్రోచ్ యూ ఫర్ సెవరల్ థింగ్స్ బట్ బీ కన్విన్స్డ్ దట్ యూ షుడ్ నెవర్ ఒబ్లైజ్ దెమ్.
1: కనుక మనం ప్రపంచం లోపల పుట్టినాము.
0: వీఆర్ బౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎందుకోసం మనం పుట్టాము? దేనికోసం పుట్టాము? పిచ్చమెత్తడానిక పిచ్చం పెట్టడానిక కాదు. కాదు.
0: Why are we born in this world? Is it to beg? Is it to entertain begging? What for is our life?
1: నీ తల్లి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చావు.
0: I am born to maintain the prestige and the dignity of my mother.
1: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: When you don't keep up the name and the fame of your mother, what is the meaning of your very life?
1: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: So make every effort to maintain the name.
1: మా పిల్లలు రామాయణంలో పాడుతుంటారు.
0: Our students also sing that song.
1: అమ్మా ఎందుకు కంటిదారలు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
0: Our sons this way question Sita.
1: Amma mem kevalamu oka paradhinamlo untunnam ane uddeshanto neevu aa vidhanga bhavistunnava?
0: And the children say that mother, are you crying feeling sad that we are under the control of someone else?
1: Kaadu kaadu, ramala kante minchina varam memu.
0: In fact we are greater.
1: Kanuka ilanti kumarulu undaga neevu mammanu bichigaadiga bhavistunnavu.
0: When you have sons of this type, never consider us cheap or beggars.
1: Kanuka కంటిదారలు కార్చకూడదు అన్నారు.
0: యు డోంట్ నీడ్ టు షెడ్ ఇట్ హియర్.
1: నీవు కంటిదారలు కార్చుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
0: ఓ మదర్ ఇఫ్ యూ షెడ్ టియర్ ద హోల్ కంట్రీ విల్ బి మిజరబుల్.
1: తన కన్న తల్లి యొక్క కంటిదారలు కార్చనికోకుండా కొన్న కుమారుడుకు కాపాడుతూ రావాలి.
0: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సన్ టు సీ దట్ మదర్ వుడ్ నెవర్ షెడ్ ఇట్ హియర్.
1: అమ్మా నీవేమాత్రం కంటిదారలు కార్చకూడదు.
0: ద సన్స్ టోల్డ్ సీతా,
1: మేమున్నాము.
0: We are here, don't cry.
1: ప్రాణాలైనా వడ్డి మిమ్మల్ని కాపాడతాము.
0: We are ready to sacrifice our life and protect.
1: అంతే కానీ కంటిదారులు కార్చకూడదు అని చెప్పి చెప్పారు.
0: Oh mother, never cry and shed tears was their prayer.
1: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
0: Such sons of that quality we don't have today.
1: అన్నిటికీ బలహీనత బలహీనత బలహీనత.
0: We find the weakness in every aspect of life.
1: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
0: In fact, Bhagavan feels that we are encouraging this sort of a beggar.
1: ఇంత గొప్పవారేగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీళ్ళకి ఎందుకు పెంచుకుంటున్నారు?
0: Though people are rich enough, why do they have that mean, cheap mentality?
1: కనుక నా దగ్గర లేదు అనేటువంటి భావం మాత్రం మీ నుంచి రాకూడదు.
0: Never have a feeling that you do not have.
1: మీకు తెలుసు, ఒకానొక సమయం లోపల
0: at one time
1: ఒక 5 రూపాయలు కావాల్సి వచ్చింది.
0: Wanted 5 rupees.
1: ఆయన ఒక శెట్టి గారింటికి పంపించాడు.
0: అండ్ హీ సెంట్ హిమ్ టు ఎ బిజినెస్ మ్యాన్,
1: ఎవరిని, తమ యొక్క శిష్యుడు.
0: అండ్ హీ సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ ఫైర్.
1: అక్కడ పోతే ఆ శెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
0: అండ్ ద బిజినెస్ మ్యాన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
1: రెండో శెట్టి గారింటికి పోమన్నాడు.
0: అండ్ హీ ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్
1: మ్యాన్. ఆ శెట్టి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూసి.
0: అండ్ హీ టు లాక్డ్ హిస్ షాప్.
1: ఇంకొక ఇంటికి పోయినాడు.
0: అండ్ హీ వెంట్ టు అనదర్ బిజినెస్.
1: వాళ్ళు ఎవరు అక్కడ లేకుండా పోయారు.
0: నో వన్ వాజ్ నోటీస్డ్ దేర్.
1: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
0: అండ్ హీ ఫౌండ్ అనదర్ బిజినెస్ మ్యాన్ బై హిస్ సైడ్.
1: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడా వీడికి మా శిష్యుడు పోయిన దగ్గర లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చని అడుగుతూ వచ్చారు.
0: అండ్ హీ వెంట్ ఆన్ సేయింగ్ ఇట్, హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఈజ్ సేయింగ్ హ్యావింగ్ 5 రూపీస్ దో ఐ నీడ్ ఇట్ నౌ.
1: అయ్యా, నీవు కోటను ఎందుకు డబ్బు పెట్టుకున్నావు? నీవు ఒక త్యాగానికి పొందుకోకూడదా? ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది?
0: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of currency in your 5.
1: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
0: He corrected him. Then this businessman
1: shared his 5 rupees. 5 ముక్కలుగా చించి వేసేశాడు.
0: And he tore to 5 pieces.
1: కనుక ఈ విధమైన బలవంతంతో పెట్టుమని చెప్తున్నారు, కానీ ప్రేమతో వారికి ఒక అందించడం లేదు.
0: This is due to pressure and not out of one's own willingness.
1: కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
0: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
1: వాడు భౌతిక భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా, రా నా వరుండాలి కూర్చో అని ఇంటి లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాల.
0: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
1: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికీ ఈక్వల్ షేర్.
0: In fact, whatever we have in this world, all have equal share.
1: అంతే కాని నీకు గొప్పగా ఉన్నదని ఇంకొకరికి లేదని నీవు వారికి వడ్డించడానికి ప్రయత్నం చేయవద్దు.
0: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
1: కనుక ఈ రకమైనటువంటి ఒక చిల్లర బుద్ధులు మనము కొంతవరకు మానుకోవాలి.
0: So, we should abandon this cheap mentality.
1: త్యాగము అనేటువంటి భావము మనలో నుంచి బయలుదేరాలి.
0: We should foster the spirit of sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
0: When once you have this sacrifice, you are bound to be great.
1: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని ఎందుకు లేదు.
0: Today we don't find sacrifice in anyone.
1: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తన జోబి నుండి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరిశ్రమ చేయరు.
0: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
1: కనుక ఇలాంటివి చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
1: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: ఇస్ ఓన్లీ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్
1: హార్మనీ. మానవుడు
0: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్ హీస్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి.
0: అండ్ యూ కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: తీసుకుని వచ్చి పెట్టద్దు.
0: యూ డోంట్ నీడ్ టు బారో.
1: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
0: దిస్ హౌ వీ హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
1: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్ ఆఫ్ ది.
1: బిచ్చగాళ్లను తయారు చేయటం ఎవరు? చదువుకున్న వారే.
0: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
1: అసలు ఇదేనా చదువుకోవటము?
0: ఇస్ దట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
1: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
0: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్ టు ఎంటర్టైన్ బెగర్స్?
1: చీ చీ చీ చీ, చదువులు నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
0: That education is not required.
1: MBA, BA, pass ayyochu, peru gaanchina pedda varalaina.
0: You may be great people with the degrees, undergraduate, postgraduate.
1: Sambadalundi saddana paruleina, pudavagirtini ganna punyulaina.
0: You may be rich and affluent with all the name and fame for
1: charity. Aarogyamulu anavartamundi paripurna balulaku varulaina.
0: You may be very healthy with all the perfect physique and strength.
1: Satramu japamulu tapamulu cheyachu vedamulanu nerpu vipurulaina.
0: You may be scholars reciting the Vedic texts every moment in each Veda.
1: Saadharu bhaktulaku enaatikaina.
0: None can ever equal a devotee.
1: ఇలాంటి వాళ్ళు ఇంకా చెప్పి ప్రయోజనం ఏమిటి?
0: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ ద టీచింగ్.
1: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి ఎందు లేకపోతుండాలి.
0: వీ డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్.
1: చాలా బలహీనుడైపోతున్నారు.
0: వీఆర్ వీక్.
1: దేశం యొక్క గౌరవాన్ని, తన మాతృదేశమును, మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
0: వీఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ద
1: ఫ్యామిలీ. గౌరవాన్ని నిలపాలి.
0: వీ షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
1: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
0: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్, బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ఇట్.
1: తల్లి గౌరవాన్ని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము.
0: యు ఆర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
1: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంతుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
0: You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, well, you are no longer great in any sense.
1: కనుకని అన్ని చరిత్రలు ఎందుకు కూడాను రామకృష్ణ పరమహంస చరిత్ర ఎందుకు నువ్వు రవీంద్రనాథ్ ఠాకూర్ చరిత్ర ఎందుకు అని వివేకానంద చరిత్ర ఎందుకు కూడాను అన్ని చెబుతాడు ఇలాంటి బెగ్గరగా తయారు కావటమే.
0: In the biographies of all great people, Ramakrishna Paramahamsa, Vivekananda, you also find this particular aspect. People maintain the name and the fame of the family.
1: Kanuka pernu mam chudala.
0: So it is the name, reputation.
1: Nenu evaru, nenu Bharatamata putrudanu.
0: And the son of Bharat.
1: Nenu Bharata putrudanu.
0: And the son of Bharat.
1: Aa Bharata putrudu anetuvanti pernu nilipalanukunte tyagam poonukovali.
0: To be a true son of Bharat, be ready to sacrifice.
1: Naaku lekapoyina paravaledu vaani konchi pettali.
0: I may not be having, but I am prepared to serve.
1: Ee vidhamainatuvanti tyaga bhavam raavali.
0: This spirit of sacrifice should be there.
1: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి భరతుడు,
0: ది బ్రదర్ ఆఫ్ రామచంద్ర భరత,
1: భరతునికి రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
0: అండ్ హీ వాజ్ కరోనేటెడ్
1: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ భరత్ ఈస్ నాట్ నోటిస్ ఎనీబడీ.
1: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
0: అండ్ లక్ష్మణ బై ద సైడ్ వాజ్ ఫ్యూరియస్.
1: తల్లి మనల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
0: ఇట్ ఇస్ లక్ష్మణ హూ సెడ్ ద మదర్ హ్యాస్ డ్రివెన్ అస్ టు ద ఫారెస్ట్ అండ్ ద సన్ హ్యాస్ కమ్ హియర్ నాట్ టు హ్యాండ్ టు డినై దిస్ షెల్టర్ ఇన్ ద ఫారెస్ట్.
1: లక్ష్మణ, నీకు రాజ్యం పైన ఏమైనా ఆశ వచ్చిందో ఏమిటో, నీవు పోయి రాజ్యం లేదు, నేను భర్తని నా వెంట పెట్టుకుంటానన్నాడు.
0: అండ్ రామచంద్ర సెడ్ లక్ష్మణ యూ వాంట్ టు బి ది కింగ్, యూ వాంట్ టు బి ది రూలర్, బెటర్ యూ గో ఓవర్ దేర్ అండ్ ఐ విల్ కీప్ భరత్ బై మై సైడ్.
1: త్యాగమయుడు
0: Bharat is one of sacrifice.
1: Seelamayudu.
0: One of character.
1: Atan daggara unnatundi oka tyaga buddhi mari evvar daggara ledu.
0: The spirit of sacrifice noticed in him is not present in anyone.
1: Kadapatiki tanni ye vidhamainatundi oka deeni korinappatikini kumarudu danni khandistu vachadu.
0: Whatever that mother asked for, Bharat did not agree to give her and he negated her.
1: Kanuka Bharatudante chaala goppa gunam kalavadu.
0: Bharat is highly virtuous.
1: అలాంటి గొప్ప గుణం కలిగి ఉన్నాడు కనుక రాములు భరతుని ఆశిస్తూ వచ్చాడు.
0: దట్స్ ద రీజన్ వై భరత్ వాజ్ వెరీ మచ్ లైక్డ్ బై రామచంద్ర.
1: భరతుడు అరణ్యానికి పోయిన తక్షణమే
0: ద మూమెంట్ హి వెంట్ టు ద ఫారెస్ట్,
1: నాయన భరత అమ్మా నాన్న బాగున్నారా అన్నాడు.
0: ద ఫస్ట్ క్వశ్చన్ దట్ రామ పుట్ వాస్ దిస్, హౌ ఆర్ ద పేరెంట్స్.
1: తన తల్లి అయినటువంటి కౌసల్య బాగుంది అని అడగలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ కౌసల్య.
1: కైక బాగుందా?
0: In fact, he asked about the welfare of Kaika.
1: Kaika ani peru cheppetappudike Bharatuniki leeri kopam vachindi.
0: The moment Kaika's name was mentioned,
1: aa dummargulala valane neevi aranya paaraipothavu.
0: Because of that wicked woman you are here in the forest.
1: Chi, aa peru na vedda cheppakoddu.
0: What a shame it is never mention her name.
1: Appudu daggara pilchi Ramulu, Bharata nee talli chaala goppadi.
0: Rama came close to Bharata and said, your mother.
1: Ramulu yokka satkeetini jagatruku vyapippa chesinatundi ee talliye.
0: And in fact, she was responsible for the name that has been widespread today.
1: Kanuka bahyamainatundi oka bhavam cheta nee aamanu thurunadaddu.
0: Never insult her because of external consideration.
1: Bhavalu aame yendu chaala goppavanne unnai.
0: Her inner feelings are so great and lofty.
1: Ani taanu andarni nettukoni Kaika undetundi chotu payal deripoyadu.
0: And he went to meet Kaika.
1: Kaika daggariki poi paadala pai namaskaram chesi.
0: And he fell at her feet.
1: Talli, నీ వలన నేను క్షేమంగా ఉన్నాను.
0: He said, because mother, because of you I am very fine here.
1: భరతునికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం ఏలించు.
0: Better Bharat be coronated.
1: నీతి వాక్యమునంతా బోధించు.
0: Teach him all conduct and code.
1: నేను తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నా భరతుని చూసుకుంటాను.
0: After 14 years I will come back and take care of Bharat.
1: కానీ పితృవాక్య పరిపాలన జరపాలి.
0: But I must follow the command of my father.
1: మాతృ పితృ వాక్యములు మాత్రమే కాదు ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి.
0: It is not only following the command of the parents of father and mother.
1: ప్రభుత్వం ఏ రకమైన యొక్క నిబంధనలు సాధించిందో,
0: one should follow the regulations of the
1: government. ఆ నిబంధనలను మనం చక్కగా చాటుకొని నిలవార్చాలి.
0: We should follow the rules and the regulations of the government.
1: వహించినప్పుడే మనం ఫలాని రాజ్యపుత్రులము అని మనం పేరు తెచ్చుకున్న వారం అవుతాం.
0: When this is followed, then only we can call ourselves fitting citizens.
1: కనుక రాములు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృలకి మాత్రమే కాకుండా
0: But Rama said not merely the parents only.
1: ప్రజల యొక్క ఉన్నతమైన స్థితిని కూడా చూడాలి.
0: The feelings and the welfare of the people also have to be taken into
1: consideration. కూడా మనం కోరాలి.
0: We should also desire for the advancement of the people.
1: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
0: We should also work for the bliss of the people.
1: అప్పుడే మనము నిజమైనటువంటి ప్రజలుగా తయారవుతాం.
0: Then only we will be true citizens of this country.
1: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలము మనం ఈ రామరాజ్యాన్ని తగినట్టుగా మనం నడుచుకోవాలి అనుకున్నారు.
0: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
1: ఈ నీతి వాక్యములన్నీ కూడా వారు చెప్తుంటే లక్ష్మణ్ కూడా మనసులో చేరిపోయింది.
0: And as listening to this teaching, the mind of Lakshmana also changed.
1: అన్న నాకు చాలా మనసు కుదిరింది.
0: And Lakshmana said, now my mind has settled.
1: కానీ భరతుణ్ణి ఈ రాజ్యాన్ని ఈ సైన్యాన్ని చూసినప్పటికే నాకు మండిపోయింది నా గుండె.
0: I am so angry because I saw Bharat here and the army around him.
1: భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు కానీ అంతర్ముఖమైనటువంటి ఆనందానికి నీవు ఏమాత్రము చోటు ఇవ్వటం లేదు.
0: And Rama said, you are furious watching all the external exterior, the army and the brother. You are not noticing his inner feelings and sentiments.
1: కనుకనే దగ్గర వెళ్ళిన తర్వాత భరతుణ్ణి పిలిచాడు.
0: And then he called Bharat to come close to him.
1: తలపైన కూర్చోబెట్టుకున్నాడు.
0: He made him sit close to him.
1: భరత నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే.
0: వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ ఆర్ సర్టెన్లీ.
1: కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు.
0: But you are disobeying your father.
1: తల్లి ఆజ్ఞను శిరసావహించు.
0: You follow your mother.
1: తండ్రి ఆజ్ఞను శిరసావహించు.
0: Follow your father.
1: వారి ఇరువురికి నీవు ఆనందం పెట్టుకుంటే నేను తప్పక ఆనందిస్తానన్నాడు.
0: Make both of them happy, then I will be extremely happy.
1: కనుకనే ప్రజావాక్యములంతా కూడా పరిపాలన చేసేటువంటి సిద్ధుడు నీవై ఉండగా నీవెందుకు ఇంత బాధపడ్డాం?
0: When you have to follow the verdict of the people, why do you feel sad?
1: రాజు కావాలనుకోవటం నీ స్వార్థం.
0: And if you want to own the king only all by yourself, sacrifice that your own feeling.
1: ప్రేమను బంధుత్వంని ప్రీతిపరచు.
0: And in fact, let your love transcend your relationship.
1: కనుక త్యాగం చేసినప్పుడే నీకు ఈ భోగములంతా లభిస్తాయన్నాడు.
0: When once you sacrifice, you can certainly enjoy life.
1: వెంట పోయినటువంటి వశిష్ఠ విశ్వామిత్రుని కూడాను
0: Vasishtha and Vishwamitra who followed them.
1: వారు కూడా ఈ వాక్యమునంతా విని చాలా కంటిదారులు కార్చారు.
0: They heard the teachings of Rama and started shedding tears.
1: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
0: This is your position, Ramachandra.
1: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
0: And these are all your
1: ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి మేలునే మాత్రం చూస్తున్నావు.
0: Though people did so many things against your interest, yet you could pardon them.
1: తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
0: వీఆర్ వెరీ హ్యాపీ నోటీసింగ్ యువర్ ఇంటెలిజెన్స్.
1: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
0: అట్లీస్ట్ యూ షుడ్ స్టెప్ ఇన్ దిస్ రామరాజ్య వన్స్.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: దెన్ రామా సెడ్,
1: ఇప్పుడు భరతరాజ్యమే కానీ రామరాజ్యం కాదు.
0: రైట్ నౌ ఇట్ ఇస్ భరతరాజ్య అండ్ నాట్ రామరాజ్య.
1: కనుక నీ భరతరాజ్యం కనుక ఇది భారతదేశం అన్నాడు.
0: బికాస్ ఆఫ్ భరతరాజ్య దిస్ ఇస్ భారతదేశ భారత్.
1: కనుక నీ భారతదేశం అంటే బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
0: వెన్ యూ హ్యావ్ గోల్డ్ ద భారత్, దెన్ వై డు యూ సఫర్?
1: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా మనకు చిక్కదు.
0: సేక్రెడ్ ల్యాండ్ యాజ్ ద టైప్ ఆఫ్ భారత్ ఈజ్ నాట్ ప్రెజెంట్.
1: కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
0: The Bharat has progressed, advanced, stands at the top of the world because of sacrifice.
1: ఈ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
0: No other country got this great name.
1: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి దేశం.
0: It is a name of reputation and esteem, honor.
1: కన్న తల్లి గాని,
0: మదర్,
1: తండ్రి కాని,
0: ఫాదర్,
1: కన్న కుమారుడు కాని,
0: ఆర్ సన్,
1: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
0: All started sacrificing everything for this country.
1: భారత దేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
0: There cannot be greater sacrifice other than sacrificing
1: for this country.
0: You may be man of charity.
1: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
0: You may distribute your money.
1: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
0: That's not great, nothing great.
1: ప్రేమతో మాట్లాడాలి.
0: Talk lovingly.
1: ఆ ప్రజల యొక్క బాధలను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
0: See that you remove suffering of the people.
1: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి,
0: లవ్ ఎవ్రీబడి,
1: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే,
0: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ యువర్సెల్ఫ్,
1: ఇది నిజమైనటువంటి ధర్మము.
0: దిస్ ఇస్ ద రైచస్ కాండక్ట్.
1: ధర్మం అనగా కేవలం దాన ధర్మాలు చేయటము, ఇది కాదు ధర్మము.
0: ధర్మ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: హృదయమును ధర్మం చేయాలి.
0: We have to do this dharma wholeheartedly. We should sacrifice. We have to sacrifice
1: selfishness.
0: We should love the other aspect. We should love everybody. And we should join the society. We should not consider anybody separate from
1: you.
0: You should mingle with love. Talk to people lovingly.
1: ఈ ప్రేమ ఒక్కటి ఉంటుంటే ఎందరినైనా మనం సాకవచ్చు.
0: విత్ దిస్ లవ్ యూ కెన్ సర్టన్లీ విన్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
1: కనుక మనం నేర్చుకోవాల్సింది, ఈనాడు పెంచుకోవాల్సింది మానవుని యందు ప్రేమనే.
0: వాట్ యూ హావ్ టు లెర్న్, వాట్ యూ హావ్ టు డెవలప్ టుడే ఈజ్ లవ్.
1: దైవ ప్రేమ,
0: లవ్ ఫర్ గాడ్.
1: బీదలు బాగా లేకుండా చూసుకోవాలి.
0: అండ్ సీ దట్ వీ ఎలివియేట్ ది సఫరింగ్ ఆఫ్ ది పీపుల్.
1: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే, ఇదే నిజమైన మీ యొక్క విద్య.
0: The true education lies in developing these two qualities, removing the suffering of the people on one hand and developing love for God.
1: ఇంట్లో తల్లే బాధపడుతుంటుంటే ఈ పనులను ఎంత ప్రేమించి ప్రయోజనం ఏమిటి?
0: When mother at home is suffering, what is the fun of loving everybody?
1: కనుక మొట్టమొదటి కన్న తండ్రిని తల్లిని ప్రేమించు.
0: First love your mother, love your father.
1: తరువాత పెద్దలందరిని ప్రేమించు.
0: And then you can love the whole society.
1: మొట్టమొదట రాముడు భరతుడికి ఉపదేశించినటువంటిది ఇదియే.
0: This is the first and foremost teaching of Rama to Bharata.
1: Bharata, tax ఎట్లా వేస్తున్నావు పిల్లలకు?
0: He inquired, Bharat, how is taxation there?
1: Anna, నేను చాలా పొరపడ్డాను.
0: He said, brother, I am mistaken.
1: నీవు చెప్పేటువంటి మాటలు ఏది కూడా నేను చేయలేకపోయాను.
0: I could not do what all you wanted me to do.
1: కావలసినంత ధనం ఉండి కూడాను,
0: though there's lot of money,
1: kajana nindipothundadi gaani daanu teesi pedal lopala ye maatramaina premanu sampadinchukolekapoyanu.
0: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
1: Appudu pakkana unnatundi Lakshmana kopam vachindi.
0: Then Lakshmana by his side was very angry.
1: Idi tandri chesinatundi mosam ivanta.
0: And this is a cheating of the father.
1: Dasarathudu anni vidhara kudanu ramulu sampadistadu ani cheppi ramulu paina petti ninnu dooram cheyatam chethane idantha kudanu erpadipoyindi.
0: This is all the cheating. This is all the deceit of the father. He amassed wealth.
1: Ramulu Bharatuni kudanu Lakshmanu kudanu nindinchadu.
0: And the Lakshmana also blamed him.
1: Lakshmana,
0: Lakshmana,
1: neevu evari kumaru?
0: Whose son are you?
1: Dasaratha kumaru.
0: You are the son of Dasaratha.
1: Talli evaru?
0: Who is your mother?
1: Neevu Sumitra.
0: Sumitra is your mother.
1: Sumitra kumaruve neevu Sumitraki ichinatvanti endukosam ichadu Bhagavantudu.
0: And why is it that they're born as your brothers?
1: కష్టాల సమయం లోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుని వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
0: The main idea is that a brother should stand in support of his another brother. Like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
1: కనుక భరత శత్రుఘ్నుడు అందరూ కూడాను చాలా గొప్పవాడు.
0: The Bharata Shatrughna are very great people.
1: భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు.
0: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై
1: రాముని దగ్గర లక్ష్మణ్ణి పెట్టాడు.
0: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
1: రాముని యొక్క సేవలంతా చేసి
0: సర్వింగ్ రామ కంప్లీట్లీ.
1: రాజ్యాన్ని కాపాడాలి,
0: దట్ ది కంట్రీ హాస్ టు బి ప్రొటెక్టెడ్,
1: చిరంజీవిగా నిలపాలి,
0: దట్ ఈ షుడ్ బి మోర్టల్
1: అని రామునికి బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
0: అండ్ దట్ వాజ్ ద ఫీలింగ్ ఆఫ్ లక్ష్మణ.
1: శత్రుఘ్నుడు భరతునికి బోధిస్తూ వచ్చాడు.
0: అండ్ శత్రుఘ్న టాట్ ఇన్ డిఫరెంట్ వేస్ టు భరత్.
1: అన్నా, మీరు ఏమాత్రం కూడాను తల్లిపైన ప్రేమ పెట్టుకుని నా తల్లిని నిందించకూడదు.
0: నెవర్ బ్లేమ్ యువర్ మదర్ బికాస్ ఆఫ్ ది థింగ్స్ దట్ హ్యాపెండ్.
1: ఇది కేవలం పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది.
0: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్.
1: నీ వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు.
0: యు లవ్ యువర్ మదర్ కీపింగ్ ది శాండల్స్ ఆన్ ద థ్రోన్.
1: రామాయణంలో ఎక్కడ చూసినా కూడాను సుమిత్ర అనే పేరే రావటం లేదు.
0: And in fact, Ramayana, we don't find the name of Sumitra.
1: Sumitra ane tundi peru lene untundi adi enta mitrutvam.
0: Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself.
1: Kanuka aa Sumitra ane tundi amine ee rajyananta kudanu chaala premaga choopinchi biddal cheta premaga penchinchi vaaru chaala gauravanni chesadu.
0: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.
1: Kausalya kante
0: more than Kausalya,
1: Sumitrane goppa tyagavantaralu.
0: Sumitra is one of sacrifice.
1: Sumitra kunnatvanti gunamulu,
0: the qualities of Sumitra,
1: Kausalya kani Kaikeyi kani evariki levu,
0: are not noticed in Kausalya and Kaikeyi.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: రాముని ఇంకా అరణ్యానికి వెళుతున్నాడు.
0: అండ్ రామ వాస్ ప్రొసీడింగ్ టు ద ఫారెస్ట్
1: కౌశల్యకి నమస్కరించి
0: హి పేడ్ రెస్పెక్ట్ టు హిస్
1: ప్రయాణం కావాలి.
0: అండ్ హి వాస్ టు స్టార్ట్
1: అప్పటి లోపల
0: అట్ దట్ మోమెంట్
1: సుమిత్ర రాముని యొక్క చిత్రాన్ని అంతా రాస్తూ ఉండాలి.
0: అట్ దట్ టైం సుమిత్ర వాస్ పెయింటింగ్.
1: ఆమె చాలా గొప్ప పెయింటర్.
0: హి ఇస్ ఎ గ్రేట్ పెయింటర్.
1: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
0: అండ్ హిస్టరీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్.
1: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏలుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముడి యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
0: ఎక్స్పెక్టింగ్ ద రామా టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ హర్ లవ్ ఫర్ రామా షీ స్టార్టెడ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామచంద్ర విచ్ వాజ్ సో బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: రాముడు సుమిత్ర రూమ్ కు వెళ్లాడు.
0: రామా విజిటెడ్ సుమిత్ర.
1: తల్లి మిమ్మల్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాను.
0: మదర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ యువర్ కంపెనీ.
1: అడవికి పోవడం నాకు ఇష్టమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వుడ్ లైక్ టు గో టు ఫాదర్. తండ్రి
1: ఆజ్ఞ శిరసావహించడం నాకు ఇష్టమే.
0: ఐ లైక్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ మై
1: ఫాదర్. కానీ కౌసల్యనైనా వదులుతాను గాని నిన్ను నేను వదలలేను తల్లి.
0: ఐ యామ్ ప్రిపేర్ టు లీవ్ ద కంపెనీ ఆఫ్ కౌసల్య అండ్ నాట్ యువర్ కంపెనీ
1: అని చెప్పి సుమిత్ర
0: నమస్కారం
1: తిరిగి తిరిగి నమస్కారం చేసి
0: హి పేడ్ హిస్ రెస్పెక్ట్స్.
1: తల్లి నీ యొక్క ప్రేమ నాకు పంచాలి.
0: అండ్ హి సెడ్ మదర్
1: నాకు అది ఒక్కటి చాలు.
0: See that you love me, that is enough.
1: అని చెప్పి
0: so saying
1: తాను అయోధ్యను వదిలాడు.
0: And he left Ayodhya.
1: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
0: The nature of Sumitra is full of friendship, which is
1: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
0: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
1: ఈ రాజకన్యకల పైన సుమిత్రకున్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికీ లేదు.
0: ద గ్రేట్ నోబుల్ ఫీలింగ్స్ ఆఫ్ సుమిత్ర
1: కౌసల్య కూడా లేదు.
0: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య.
1: సీత కూడా లేదు.
0: నాట్ ఈవెన్ ఇన్ సీత.
1: కానీ ఈ సుమిత్ర చాలా గొప్ప గుణవంతురాలు.
0: సుమిత్ర ఇస్ అ వర్చువస్ వన్
1: అని ఆమె చాలా వర్ణించారు.
0: అండ్ దే వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ హర్ గ్రేట్నెస్.
1: ఈ విధంగా అందరికీ గొప్పతనం చేయడానికి మన గొప్పతనాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తిని గొప్పతనాన్ని పెంచుతూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు నోటీస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అదర్స్. వీ షుడ్ నాట్ బీ ఇన్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు రేపటి నుంచి సాధ్యమైనంత వరకు కూడా ఎవరిని చిన్న భావంతో చూడకండి.
0: ఫ్రమ్ టుమారో నెవర్ కన్సిడర్ ఎనీబడీ లో అండ్ చీప్.
1: గొప్ప విశాలమైన భావంతో మీరు చూడండి.
0: హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: అందరూ నా వంటి వారే. వీరు కూడాను
0: కన్సిడర్ ఎవ్రీబడి ఈక్వల్ టు యూ.
1: సోదరా, మనం భోంచేస్తాం రాండి అని పక్కనున్న వాడిని కూడా పిలిచి మనం గట్టిగా భోంచేసేయాలి.
0: యూ కెన్ జస్ట్ గో అండ్ డైన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ యువర్ అనదర్ బ్రదర్.
1: ఎవరిని కూడా బీదవారిగా కానీ లేక బిచ్చగాని కానీ అని మనం చూడకూడదు.
0: నెవర్ కన్సిడర్ ఎనీబడి ఏ బెగర్ ఆర్ పూర్ ఆర్ లో ఆర్ మీ.
1: అందరూ కూడా రిచ్ మ్యాన్లే.
0: ఆల్ ఆర్ రిచ్ ఎనఫ్.
1: కనుక మనం బీదవాళ్ళుగా కావడానికి వీల్లేదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ బెగర్స్.
1: మీ భావములు అట్టు బీదగా మారిపోతున్నాయి కానీ
0: యువర్ ఫీలింగ్స్ మే బి పూర్.
1: కానీ వారిలో బీదతనం అనేది ఎప్పుడు లేదు.
0: దేర్ ఇస్ నో పావర్టీ ఎట్ ఆల్
1: భారతదేశంలో.
0: ఇన్ భారత్
1: భారతదేశంలో.
0: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్
1: ఈ గొప్ప వారి కంటే మించిన వారు ఎవరు లేరు.
0: గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ హియర్.
1: విశాలమైన హృదయులు వారు.
0: ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఆర్ హియర్.
1: అటువంటి ఇంటికి నేను సీతను వచ్చినాను కదా అని సీత కూడా చాలా ఆనందించింది.
0: సీత వాజ్ సో హ్యాపీ బికాస్ షీ కుడ్ కమ్ టు దట్ కంట్రీ.
1: పూర్వము జనక మహారాజ్ దగ్గర ఉన్నప్పుడు నాన్నతో చెప్పేది.
0: అండ్ సీత టోల్ జనక మహారాజా,
1: నాన్న నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
0: హి సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
1: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
0: సెండ్ మీ దేర్ యాజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
1: అని దిన్నము ప్రార్థించేటువంటి.
0: హి ప్రేడ్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
1: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్ళినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
0: సీత వాజ్ వెరీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దట్ రామలక్ష్మణ రీచ్డ్ మిథిలా నగర్.
1: నీ నిబంధన అంతా కూడా మానివేసేసేవి.
0: And you just give up all your limitations.
1: Sita dinini ettindi aneetundi dinini gurinchi maanesese.
0: And forget the fact that Sita could lift up.
1: Sri Ramachandra dinni kaadu dinanta padintalaina bharam kuda nu ettagaladu.
0: Sri Ramachandra can lift heavier things, heavier than
1: dharmame anni vidhalu pavitramainatundi.
0: And that itself is a highly sacred. Adani
1: premane sarvamu pavitramainatundi.
0: His love is most sacred.
1: Kanuka naaku Ramulaku ichi penni cheyamani cheppina korindi.
0: And see that I marry Rama.
1: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగలు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీత షుడ్ బి మ్యారీడ్ టు ఎ పర్సన్ of the type of Rama.
1: Kanuka, ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కూడాను ఒక్క పలంలోని కోతల వంటి వారే.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న బేసికలీ ఆర్ ఎసెన్షియలీ వన్ ఓన్లీ.
1: వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలాపండు వలుస్తూ
0: టేకింగ్ అవే ది పీలింగ్ ఆఫ్ ద ఆరెంజ్
1: సుమిత్ర వలుస్తూ ఒక్కొక్కతన ఇది రాముడు, ఇది లక్ష్మణుడు, ఇది భరతుడు, ఇది శత్రుఘ్నుడు, ఇవి సీత అని అన్ని దాన్ని పేర్లు పెట్టి భుజించేటువంటిది.
0: As the peeling of the orange fruit was taken away, they started eating the fruit, one after another piece, repeating the names of Rama, Lakshmana, Bharata, Shatrughna.
1: ఇలాంటి పవిత్రమైన కోడలు నాకు చిక్కారు కదా అని చాలా ఆనందించింది.
0: And she was very happy because of the company around.
1: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
0: The daughter Silla respected their mother.
1: ఈ కుమారుడు కూడాను చాలా ప్రేమగా చూసుకున్నారు.
0: They also taken care of their daughter.
1: ఒక సమయం లోపల
0: At one time,
1: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
0: after Bharat was coronated,
1: కొంత పని లోపల చేరిపోయి
0: having gone to the place,
1: కొంచెం అలసిపోయి
0: because tired,
1: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత
0: as it was late in the night,
1: తన రూముకు పోవలసినటువంటి భరతుడు రాముల రూముకు వెళ్ళాడు.
0: Instead of getting into his own room, Bharat happened to go to get into the room of Rama.
1: అక్కడ ఆ రూమ్ లో సీతమ్మవారు ఉంటున్నారు.
0: Their mother Sita was there.
1: సీత ఉన్నటువంటిది చూచి
0: హావింగ్ నోటీస్
1: అక్క నన్ను క్షమించమని పాదాలపైన పడింది.
0: అండ్ హి సెడ్ పార్డన్ మీ అండ్ ఫెల్ ఎట్ ద ఫీట్.
1: అలసిపోవటం వల్ల
0: బికాస్ ఆఫ్ టైర్స్
1: నలుగురు రూములు కూడా నువ్వు సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడి రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
0: As all the rooms are of the same pattern, by mistake I stepped into Rama's.
1: లక్ష్మణ్ భార్య
0: అండ్ దెన్ ది వైఫ్
1: లేచి వచ్చి
0: బ్రాట్ అప్ అండ్ సెడ్
1: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు.
0: Sir, why do you feel sad?
1: మీది మాదే మాది మీది.
0: And in fact,
1: ఇదే మాటలే రాముడు కూడా చెప్పింది, నేను నీవే నీవు నావే.
0: In fact, we belong to the same. All belong to us.
1: కనుకనే రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
0: And in fact, all the four brothers stood by the same word.
1: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
0: So also their counterparts.
1: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
0: This is the reason why Ramarajya has become so great.
1: Kanuka meeru ee Bharata Desamunandu puttinatuvanti varu Bharatiyuluga meeru perigali.
0: Having been born here in this country, be true Bharatiyas.
1: Bharatiyulu.
0: Bharatiyas.
1: Ee Bharatiyaga undali.
0: Bharatiyulu tiya sweetness, you should be sweet.
1: Meeru aa Bharatiyuluga meeru bayyadi.
0: Consider yourself so sweet.
1: Ee okka vishayamunandu kuda nuvvu evarini chilleriga bhavinchukovadu.
0: Never consider anybody low in
1: ఎవరైనా బజార్లో పోతుంటుంటే బిచ్చగాడిగా వస్తుంది, వారు మన ఇంటికి వస్తారు ఏమో అని కాచుకోనుండి వారికి ఇక్కడ పెట్టాలి.
0: అండ్ యూ ఆల్సో సర్వ్ దోస్ పీపుల్ దట్ నీడ్ యువర్ సర్వీస్.
1: ఈ త్యాగభావం మీలో ఉండినప్పుడే
0: వెన్ దిస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్
1: నిజమైన భోగభావం మీలందు చేరుతుంది.
0: యూ కెన్ సడన్లీ ఎంజాయ్ ద భోగ ఇన్ దిస్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: పవిత్రమైన ఈ భారతదేశమందు
0: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్
1: ఈనాడు
0: టుడే
1: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి
0: Being a festival day, sacred day.
1: ఈ దసరా పెట్టెలు.
0: The Dasara.
1: Dasara అంటే దశమి.
0: Dasara, this being the 10th day, Dashami.
1: తొమ్మిది దినములు చాలా బాగా చేసి
0: having performed rituals for 9 days.
1: ఇలాంటి తొమ్మిది దినములే మా జీవితంలో ఎప్పుడు కూడా జరగాలి అని ఆశిస్తూ
0: this kind of ritual, sacred ritual should continue throughout our life.
1: అందరూ కలిసిమెలిసి
0: that we should mingle together.
1: కలిసిమెలిసి మెలగాలి.
0: Move together.
1: కలిసి మెలిసి మెలుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let us move together. Let us live together. Grow in intelligence.
1: కనుకనే మీరందరూ కలిసి మెలిసి మెలగాలి.
0: We should move together.
1: మీ తెలివిని పోషించుకోవాలి.
0: We should also
1: తల్లిదండ్రులకు ఆనందాన్ని పెట్టాలి.
0: We should make our parents happy.
1: తల్లిని చాలా ప్రేమతో పూజించాలి.
0: We should worship our mother.
1: ఈ విధంగా మీరు వస్తుంటుంటే దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చని తోరణం.
0: ద హోల్ కంట్రీ విల్ డాన్స్ ఇన్ జాయ్, ఏ గ్రేట్ సెలబ్రేషన్, ఫెస్టివిటీ అరౌండ్.
1: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరందరికీ ప్రదర్శించాలి.
0: వాట్ ఆల్ యూ హావ్ లెర్న్ టుడే స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ టుమారో.
1: అందరి ముఖము ఎందుకు నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
0: దేర్ షుడ్ బి స్మైలింగ్ ఫేస్ ఆన్ ఎవ్రీబడి.
1: ఎవరి ముఖం కూడా క్యాస్టాయిల్ తేజస్గా పెట్టుకోండి.
0: నోబడి షుడ్ హావ్ ఎ క్యాస్ట్రాయిల్ ఫేస్.
1: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
0: Our students don't have castor oil face any time.
1: Kani, మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
0: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
1: Serve all.
0: Serve all.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

0: పొట్టకు హద్దును పద్దులేక వ్యయమంతగా చేయుచు జీవితంబు. మీరిద్దుల దారబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ వితిన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు ఎక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యు హ్యావ్ డిరైవ్డ్. ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కూటిపోయేది మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు. కానీ ఆ కాలంలో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా?
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jillane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడిచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramanu padinappadikini varu ye maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kudanu manas shanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka baadhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి పిడక వంటిది శరీరము.
1: body is like a water bubble.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర కోసం నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకను ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
0: కాని నిజంగా విచారించి దాని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
0: కాని నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్,
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్,
0: దారి సంచలనము దుంపు పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు ఉదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్ టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ది డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేరు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టగడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థనను పురస్కరించుకొని ఏ ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: Mere words would not satisfy you, but Bhagavan is always ready to fulfill your desires.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థపడుతూ వచ్చారు.
1: There are many people from places where there is shortage of water.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కానీ ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటికి మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate, sensitive.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: Bhagavan feels 100 times more for you than your own suffering.
0: కనుక మీరు ఏమాత్రమూ బాధపడనక్కర్లేదు.
1: Don't be worried, don't feel sad.
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉండాలి.
1: Entertain the feeling that all these difficulties are for your own good.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: Worldly difficulties do appear.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరు బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనుక్కుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈస్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్ దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహము ధరించిన ప్రతి వ్యక్తి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కాని దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈస్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: విదౌట్ మెంటల్ పీస్ all physical comforts and conveniences are useless.
0: ee manasika shanti oka daiva chintanate tappa maroka margamlo manaku nivarana kaadu.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్ contemplate on God, then you'll be free from your own problems.
0: Inta kaalamu meeru padina baadalaku ee oka nama chintane meeku sampurnamainatvanti shantini andistu vachindi.
1: In spite of prolonged period of suffering, you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: Daivamu deenulu daggarane untuntadu.
1: God always in the company of forlorn.
0: Badana padetunte vaari chentane untadu.
1: God is always with suffering.
0: Kanukane daivam ekkado dooranga ledu.
1: God is not at a distance.
0: Mee hrudayalone mee prakkane mee oka deeni ende cheri untunnadu.
1: God is in you, with you, above you, below you, around you.
0: Kanuka meeru daivanni dooram chesukovadaniki e maatram kuda prayatnam cheyakandi.
1: Never be away from God at any point of time.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: Nobody will stand by you, friends or relations. Only God, only be with you.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనప్పుడు దైవమే మీకు రక్షించటము.
1: Under any circumstances, it is only God who will protect you.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా.
1: We should not forget God.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి సేవలు పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయస్ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. దే సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: Aa yokka manasika shanti oka bharatiyulu yokka bhagyame tappa itharu kittiyatti bhagyam labhinchatam ledhu.
1: Mental peace is the property of bharatiyas, which is not present anywhere.
0: భారతీయుల భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనేటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకొని వచ్చి మన ప్రశాంతంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యు వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్, ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతనిలయం, యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది, కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ is only God and constant thought of Him. All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పని చేయాలి. కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతన మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: ది పర్వర్టెడ్ మైండ్స్, ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. వై కాంట్ యూ వర్క్, బెండ్ డౌన్, వర్క్ ఫర్ యువర్ ఓన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, దట్ దే మే సే లైక్.
0: అవన్నీ అసూయ వ్యాపారులకు బోధించేటువంటి బాధలే.
1: That's all the teaching of jealous people.
0: కరుకని మీరు అట్టి వారితో మీరు ఏమాత్రమో ఏకీభవించగా నిరంతరం కూడాను దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing, Many people are suffering in all the villages, towns, They have been suffering from physical ailments and mental agitations. Only Bharatiya knows the procedure. How to be blissful at the mental level, being free from mental disturbance.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దాని వల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రమూ భద్రమైనవి కాదు.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంక ఏది అంటూ అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే మనకు లభిస్తుంది, కానీ అన్య చింతన చేతనే మనకు ఏమాత్రము లభించదు.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a problem.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతరి చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి, కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి ఈ కష్టంలంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టంలో వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములు అన్ని చింతా.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా ఒక చింతని.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: There lies in every man infinite joy, infinite love.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: It is this love that is infinite. There will never be shortage.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: ఇఫ్ యూ జస్ట్ గో అండ్ సిట్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ స్టార్ట్ సింగింగ్, దోస్ దట్ లిసన్ టు యూ విల్ ఆల్సో బి పీస్ఫుల్.
0: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: చిల్డ్రన్ ది అనిమల్స్ ఆల్సో రెస్పాండ్ enjoy blissfully in response to the music.
0: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైన హృదయమైన కరిగి ప్రవహిస్తుంది.
1: The moment you start singing the glory of God namasmarana, even a stone hearted man, his heart will start melting.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్రలందు చదువుతున్నాము, చూస్తున్నాము.
1: The history of Bharat is a revelation of such multitudes of people who have experienced such bliss.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే,
1: if you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: All that, the dirt, the soil that you just take it out and keep it,
0: ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటుంది.
1: Deeper the pit here and the top bigger the hole over there.
0: ఇంత పెద్ద గుంత ఉంటుందాది అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్టమట్టే గుంత మట్టి.
1: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: కనుక మీరు ఎన్ని కష్టపడి పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట అనే మనసుకములు కూడా ఉంటుంటాయి.
1: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాజ్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను బూడ్చటము.
1: How can I cover it up?
0: ఏ విధంగా నేను భరించటము.
1: How can I bear?
0: బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్టమట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: And the soil just by its side of the pit can be used to cover this pit, the difficulty.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: This you can experience through devotion.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్టమట్టే గుంతమట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీ దాట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ పిట్ ఆఫ్ డిఫికల్టీస్ బై కవరింగ్ అప్ విత్ ద సాయిల్ బై ఇట్ సైడ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో,
1: you have come here with lot of love for Bhagavan.
0: Adhe prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: Akkada poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinaatundi gunta yokka bhootu poorthi chesukovachunu.
1: The moment you recall and recollect the bliss that you experienced here back home, you will naturally forget.
0: Kashta sukhamulu rendunu kalisi undu.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together. It is impossible for anybody to separate them. The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్ట సుఖములు మనకు వచ్చిండేటువంటి అంతగును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్ ఇన్ అవర్ లైఫ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ, ఈక్వల్ మైండెడ్నెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీరు తరగనేటువంటి యొక్క ఆస్తి ఒక ప్రేమ.
1: యు హావ్ గాట్ దిస్ బౌండ్లెస్ లవ్ విత్ ఇన్.
0: ఆ ప్రేమనే భగవంతుని యొక్క ప్రాపర్టీ.
1: యువర్ లవ్ ఇస్ ది ప్రాపర్టీ ఆఫ్ భగవాన్.
0: కనుకనే మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: సీ దట్ యూ గ్రో ఇన్ లవ్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమ దీనికి చోటునీడై మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: ఇట్స్ ద డివైన్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ అస్. ఇట్స్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ అవర్ యాంకర్ అండ్ సపోర్ట్.
0: మన ఆస్తి పాస్తులంతా ధనధాన్యముల చేత ఏర్పడినవన్నీ మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: Mana nijamainatvadi dhanamu premane premane premane.
1: Our true wealth is only love.
0: Prema karigeetvantidi kaadu.
1: And it, this wealth of love will never diminish.
0: Kaani tarigeetvantidi kaadu.
1: It will never run short.
0: Eppudu kudanu perugutune pothuntadi.
1: It goes on increasing ever and ever.
0: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చును.
1: Those that have realized the significance and the nature of love will know that.
0: నిన్న దినం మీరు బజార్ బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: You went around all the streets there in Puttaparthi spreading joy to everybody. That must have given you bliss.
0: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా ఆశ్రయం చేస్తారేమని దానిని భయపడకండి.
1: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ఏ విష్. But have the conviction that you believe in God. Sing His glory.
0: Appude meeku tagineatvanti daiva shakti meelo labhistundi.
1: Then you will have all the divine power.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru ikkada cheratam.
1: All of you assembled here.
0: Naaku ento aanandam.
1: All of you assembled here and made Bhagavan very, very happy.
0: Meekandariki aanandamu, saukhyamu, santoshamu, శాంతి అన్ని కూడా లభించాలని నేను ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉంటాను.
1: భగవాన్ ఆల్వేస్ విషెస్ అండ్ బ్లెసెస్ యూ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ ఎటర్నల్ బ్లెస్, ఎటర్నల్ పీస్, ఎటర్నల్ హ్యాపీనెస్.
0: ఈనాడు మీరు 5,000 మంది ఇక్కడ చేరారని అనుకుంటున్నారు.
1: యు ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ నంబర్ 5,000 హియర్.
0: ఈ 5,000 మంది కూడా ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: Bhagavan wants you to have Bhagavan's prasadam there in the canteen today.
0: Idiyemi gani achayanga mari poi.
1: This prasadam you are going to have here will be infinite.
0: Ee kashtamulu nashtamulu annitinchi chayamanta kudanu nivarana avutundi.
1: And it is going to make you free from all your problems, worries and anxieties.
0: Anni kudanu ikkada aanandangane free gane labhincheetvantivi.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడ గాని భగవంతుడు ఒక కాసును కై లొంగి తాను పేరును పెట్టి చెడగొట్టుకోవడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తి అంత ప్రేమమే.
1: Bhagavan's property is love, love.
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడా నివారణ అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ wants you to have prasadam there in the canteen totally free and enjoy his blessings.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ikkada vachinanduku mee hrudayallo premanu poorthi nimpukondi.
1: Having been here, fill your hearts totally with love.
0: Puramu ikkadiki vachetappudanta kudanu oka singer undetunte vaadu.
1: Earlier there was one singer.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
1: He used to visit this place frequently.
0: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడా పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: Goes on singing all the time, all over, wherever he moves about.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాల్లో ఉప్పింపచేస్తుంది.
1: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: రాజేశ్వర రావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
1: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారి పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
1: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
0: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: Therefore that would remain with us permanently, eternally, is only God's
0: name. ఒంటి ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
1: వీ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ, వీ మే నాట్ హ్యావ్ సఫిషియెంట్ ఎనర్జీ టు డూ సో, బట్ వీ కెన్ సింగ్ విత్
0: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
1: రెప్యుటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ విల్ ఎర్న్ గాడ్స్ మెరిట్, ద పుణ్య, లాట్స్ ఆఫ్ ఇట్.
0: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
1: గాడ్స్ నేమ్ విల్ బి ఏ సపోర్ట్ ఎట్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడాను పోషిస్తుంది.
1: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్, it also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
0: Kanuka ee oka daiva sitena meeku anni vidhala toduga untuntadi.
1: God will support you in every way.
0: Edaina inta pichadanu bujinchukunnetappudu danni bujinchi bhagavata namaskaram chesi mringandi.
1: Before you start eating things, think of God and pray to him.
0: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించి ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
1: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God, and then start.
0: కానీ వారికి తెలుసో తెలియకనో బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
1: Whether they know or not, as they offer to God, there is an answer from within.
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణనాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచాన్నం చతుర్విధం.
1: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who mastigate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
0: Kanuka lopal nunchi manaku supply vastuntundi, adhe resound, reflection, reaction.
1: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
0: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడీ, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విద్ ఇన్ సైలెంట్లీ.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

शांति नहीं है। हरि भजन बिना सुख शांति नहीं है।

యజ్ఞ వాటిని పాటింప ఏమి చేయు. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. ఇంద్రియంబుల త్యాగమే ఇష్టమగును. చమయే

0: ఉన్న మాటను తెలుపుచున్న మాట, ఉన్న మాటను తెలుపుచున్న మాట.
1: What is the flower that God likes? What is to be offered there at the altar of this yajna in the sacrificial fire? It is the sensual pleasure that has got to be sacrificed. It is the forbearance which is the peace. This is the word of truth declared.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Krutayuga tretayugam nandu ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి మార్గములు యందు యజ్ఞములు కావిస్తూ వచ్చారు.
1: వే బ్యాక్ ఇన్ కృతయుగ అండ్ త్రేతాయుగ ద సేజెస్ అండ్ ద సీయర్స్ పర్ఫార్మ్డ్ సేక్రెడ్ రిచువల్స్.
0: ద్వాపర యుగమునందు కూడాను విశ్వామిత్రుడు యజ్ఞము సల్పాడు.
1: వి ఆల్సో హర్డ్ ఆఫ్ విశ్వామిత్ర పర్ఫార్మింగ్ యజ్ఞ ఇన్ ద్వాపర ఏజ్.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి రాక్షసులను దునుమాడి యజ్ఞము సమాప్తి గావించాడు.
1: ద యజ్ఞ కేమ్ టు ఎ కన్క్లూజన్ ఆఫ్టర్ ఎన్హిలేటింగ్ ద వికెడ్నెస్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద డెమోనిక్ నేచర్.
0: దుష్టగుణములను దుష్టభావములను దుష్ట స్వరూపములను దునుము చేసి తదుపరి శాంతి శాంతి శాంతి అని యజ్ఞమును పరిపూర్ణము గావించాడు.
1: The yajna came to conclusion by repeating this word shanti thrice. Only after annihilating the wicked qualities, the wild nature in man.
0: Samapti nedu yajnam samapti.
1: Today is the concluding day of yajna.
0: Saptasate yajnamlo ee naati samapti yokka antarathamanu gurtinchadaniki prayatninchali.
1: We have to make an attempt to know the inner significance of the concluding day of yajna.
0: Prati manamuni yendu kodanu ee yokka indriyamulu yokka pattudamu indriyamulu yokka durmargamu indriyamulu yokka aavedana aneka vidhamuluga manam chustune unnam.
1: We find in every man the sensual pleasure, the agitations and the desires of all the senses prevailing.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటివి.
1: హౌఎవర్ ది ఆర్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: బాహ్యమైనటువంటిది,
1: దే ఆర్ ఎక్స్టర్నల్.
0: ప్రాకృతమైనటువంటివి,
1: దే ఆర్ వరల్డ్లీ.
0: ఇవి కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఎఫీమరల్ వరల్డ్.
0: అయితే ఈ యజ్ఞం యొక్క అంతరార్థం ఏమిటి?
1: హౌఎవర్ వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యజ్ఞ?
0: భగవంతుడు ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమును ప్రబోధిస్తూ ఉంటాడు.
1: గాడ్ టీచెస్ అస్ ది అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ప్రాసెసెస్.
0: ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు దురాచారములు దుర్భావములు.
1: ద అవుట్వర్డ్ నేచర్ ద ట్రెండ్ రిప్రజెంట్స్ ద వికెడ్ ద క్రూయల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: నివృత్తి యొక్క లక్షణములు హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సత్యము ప్రేమ సహనము సానుభూతి.
1: Although that come out of the inward path are the truth, love, the forbearance and sacrifice.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములు నిరంతరం కూడా శాశ్వతమై ఉంటాయి.
1: Those qualities that come out of the heart are permanent.
0: ప్రవృత్తి అయిన హెడ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తూ ఉంటాయి. ప్రవృత్తి తన నుండి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు దురాచారములు దుర్భావములు.
1: The outward nature, the trend, represents the wicked, the cruel, bad qualities.

0: నుంచి ప్రారంభమయ్యేటువంటి యొక్క దుర్గుణములు తాత్కాలికంగా మాత్రమే బాధలిస్తుంటాయి.
1: ద క్వాలిటీస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ పాత్ ఆర్ టెంపరీ అండ్ మేక్ యూ సఫర్.
0: దీన్ని ఎవరికి అర్పితం గావించాలి?
1: టు హూమ్ ఆర్ దే టు బి ఆఫర్డ్?
0: భగవంతుడు అన్నారు.
1: దే ఆర్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: భగవంతుడు అనగా ఏమిటి? భగవాన్ అంటే ఏమి? దీని అర్థం
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ భగవంతుడు? భగవాన్
0: భగవాన్
1: భగవాన్
0: భ అనగా కాంతిని, కాంతిని ప్రసరింపజేసేటువంటి వాడు.
1: భ మీన్స్ ద వన్ హూ షెడ్స్ లైట్,
0: ప్రకాశమును అందించేటువంటి వాడు.
1: ద వన్ హూ పాసెస్ ఆన్ ద
0: తేజస్సును కలిగించేటువంటి వాడు.
1: హీస్ వెరీ ఇల్యూమినేషన్,
0: వెలుగును అభివృద్ధి పరిచేటువంటి వాడు.
1: హీ ఇంక్రీజెస్ ద రేడియన్స్.
0: ఇది బకారం యొక్క అంతరార్థము.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లెటర్ గా.
0: గానగా దీనిని వ్యాప్తి గావించేటువంటి ఒక తత్వము.
1: గా మీన్స్ దిస్ ఎక్స్పాన్సివ్ నేచర్.
0: వ్యాప్తి గావించటము,
1: వాట్ ఈస్ టు బి ఎక్స్పాండ్?
0: కాంతిని, ప్రకాశాన్ని, తేజస్సును వ్యాప్తి గావించటమే.
1: ఇట్ ఈస్ ద షెడ్, ఇట్ ఈస్ ద లైట్, ద ఇల్యూమినేషన్ దట్ హెస్ గాట్ టు బి స్ప్రెడ్.
0: వాన్
1: వాన్
0: దీనికి సమర్థుడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ అథారిటీ, ద రైట్ వన్ టు స్ప్రెడ్.
0: భగవాన్ అనగా కాంతిని ప్రసరింపజేసేటువంటి సమర్థుడు భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరము.
1: గాడ్ ఈజ్ ద రైట్ వన్ టు స్ప్రెడ్ దిస్ ఇల్యూమినేషన్ బ్రిలియన్స్ ఆర్ లైట్.
0: కనుక మన యందుండేటువంటి యొక్క కాంతి చాలా తేజవంతమైనటువంటిది.
1: ద లైట్ విత్ ఇన్ ఈజ్ సో బ్రిలియంట్.
0: దీన్ని తమసోమా జ్యోతిర్గమయ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్.
0: కప్పబడినటువంటి యొక్క చీకటిని వేరు చేసి పారద్రోలి ప్రకాశమును, ప్రశాంతిని ప్రబోధించి ప్రకాశింపచేయటం.
1: ద ఇగ్నోరెన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ స్ప్రెడ్.
0: ఇలాంటి ప్రకాశతత్వము ప్రతి మానవుని ఎందుకు అత్యవసరము.
1: దిస్ కైండ్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
0: ఈ విధమైనటువంటి ప్రవృత్తి తత్వం అన్ని కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క సెన్స్ అనగా ఇంద్రియముల ద్వారానే మనకు ప్రారంభమవుతున్నాయి.
1: ది ఎక్స్టర్నల్ పాత్ రిక్వైర్స్ ది ఇండల్జెన్స్ ఆఫ్ ద సెన్సెస్.
0: కానీ ఇంద్రియములకును, ఇంద్రియ భూతములకును వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సెన్సెస్ అండ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ భూతములు అనేటువంటిది దైవంతో సమానము.
1: ది ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుకనే పంచభూతములు అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ పంచభూత ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు అనగా భూమి, పృథ్వీ
1: మీనింగ్ ద
0: మొదటిది. దీనినే భూదేవి అని పిలిచారు.
1: దిస్ ఆల్సో కాల్డ్ మదర్ ఎర్త్.
0: రెండవది జలము.
1: సెకండ్ వాటర్.
0: దీనిని గంగాదేవి అని పిలిచారు.
1: వాటర్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గంగాదేవి.
0: మూడవది అగ్ని.
1: థర్డ్ ఫైర్.
0: అగ్నిదేవుడు అని పిలిచారు.
1: ఫైర్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ ఫైర్ గాడ్.
0: నాలుగవది వాయువు.
1: ఫోర్ విన్.
0: దీనికి వాయుదేవుడు అని పిలిచారు.
1: విన్ గాడ్ ఇస్ నోన్ యాజ్ విన్ గాడ్.
0: ఐదవది ఆకాశము.
1: ఫిఫ్త్ వన్ స్పేస్.
0: ఆకాశమే శబ్ద బ్రహ్మము అన్నారు.
1: ద స్పేస్ రిప్రజెంట్ ద సౌండ్.
0: కాబట్టి ఈ పంచభూతములకు పరమాత్మ పేరునే ఆవిర్భవింపచేసి పరమాత్మ పేరుతోనే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Therefore these five elements are basically divine and worshiped as divine.
0: దేవుడనగా ఎవరనగా పంచభూతములే.
1: Who is God? Is represented by five elements.
0: ఈ పంచభూతములు సర్వలు యందు కూడా ఉంటున్నది.
1: The five elements are in everyone.
0: సమస్త స్థలములు యందు కూడాను వ్యాపించినటువంటిది.
1: They are located in every place.
0: సర్వ ప్రదేశములు యందు కూడాను సంచరించేటువంటిది.
1: They move about all over.
0: సర్వ దేశస్థులకు కూడాను ఇది సమానమైనటువంటిది.
1: They are equal to people of all nations.
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి దేశకాల పాత్రలు ఏమాత్రము భేదము లేదు.
1: ఇట్ హాస్ నో డిఫరెన్సెస్ ఆర్ కన్సిడరేషన్స్ యాజ్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములు ఎందుకూడను ఈ పంచభూతములు ప్రకరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ కంట్రీస్.
0: ఏ వ్యక్తి కానీ ఏ దేశము కానీ ఈ పంచభూతములు కాదని చెప్పడానికి వీలు కాదు.
1: నో నేషన్ నో ఇండివిజువల్ కెన్ డినై ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ సైంటిస్ట్ కూడాను దీన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: నో సైంటిస్ట్ కెన్ సెపరేట్ దీస్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు ప్రాణ సమానము.
1: The five elements constitute life.
0: ప్రతి వ్యక్తి ఎందుకూడను ఇది పంచభూత ప్రాణములతో సమానంగా ఉంటుండాలి.
1: In every individual the five elements are present in basic life.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పేరుతో ప్రార్థిస్తూ వచ్చారు.
1: These are prayed as five life breaths, the life principles of man.
0: కనుకనే ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క ఆకారములే.
1: దే ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అట్టి ఆకారములు గుర్తించడము సామాన్యమైన వాళ్ళకు సరైనటువంటిగా కనిపించదని ఉద్దేశంతో భగవంతుని కొన్ని రూపములుగా నిర్మించుకుని

0: తద్వారా భగవంతుని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందాన్ని పొందుతూ వచ్చారు.
1: As it is possible, as it is not possible for the ordinary one to imagine the God and his form, they have assumed the forms of their own choice and started worshiping.
0: పంచభూతములందు ఎట్టి దోషములు లేవు.
1: In fact, there are no mistakes at all, basically.
0: పంచభూతముల యొక్క ప్రవృత్తులందు మాత్రమే ఈ దోషములన్నీ కనిపిస్తున్నాయి.
1: It is only the expression of the five elements where you find certain
0: mistakes. ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: There are all the nature of the external
0: part. తన నుంచి పుట్టేటువంటి విద్యలన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: మనం నేర్చినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge that we acquire is external.
0: ఆచరించినవన్నీ కూడాను ప్రవృత్తి విద్యలే.
1: All the knowledge is external.
0: కంటితో చూచినవి, చెవులతో విన్నవి, మనసుతో అనుభవించినవి కూడాను పంచభూతముల యొక్క సొంతములే.
1: All that you listen to, all that you watch, all that you think of,
0: ప్రవృత్తి యొక్క లక్షణాలే.
1: They're all the nature of the external.
0: కానీ నివృత్తి యొక్క లక్షణమే చాలా నిర్గుణంగా నిరాకారంగా ఉంటుంటాది.
1: బట్ ద క్వాలిటీస్ ఆఫ్ ది ఇన్నర్ పాత్ ఆర్ ఫార్మ్లెస్, అట్రిబ్యూట్లెస్, పర్మనెంట్ అండ్ ప్యూర్.
0: దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: ది ఇన్వర్డ్ పాత్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్యూర్, అన్సలీడ్, ఎటర్నల్, నెక్టరైన్, ఇమోర్టల్,
0: శాశ్వతంగా ఉండేటువంటివి.
1: ఇట్ ఇస్ పర్మనెంట్ ఆల్ ఓవర్.
0: ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క గుణమును అభివృద్ధి చేసుకుని
1: we have to develop this permanent qualities.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనటువంటి ప్రవృత్తి లక్షణాలను మనం దూరం గావించి,
1: in fact we have to distance ourselves from these temporary, ephemeral, momentary qualities.
0: శాంతిని పొందాలి.
1: And we should earn mental peace.
0: మానవుడనగా ఎవరు?
1: Who is, what is bliss?
0: శరీర, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
1: Man is the combination of the body, mind and the spirit.
0: బాడీ పనులు చేస్తుంది.
1: Body acts.
0: మైండ్ విచారణ సల్పుతుంది.
1: మైండ్ ఎంక్వైర్స్.
0: ఆత్మ సాక్షిభూతిగా ఉంటాది.
1: ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: ప్రతి కర్మ కూడాను దేహం అత్యవసరము.
1: దేర్ఫోర్ టు ఫర్ ఎవరీ యాక్టివిటీ బాడీ ఇస్ ఎసెన్షియల్.
0: కర్మలు ఆచరించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ యాక్ట్స్.
0: మంచి చెడ్డలు నిర్ణయించేటువంటిది మనసే.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ డిసైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: దీనిని పురస్కరించుకుని ఆత్మ దీనికి సాక్షిభూతంగా ఉంటాది.
1: ఫర్ ఆల్ దిస్ ఆత్మ ద స్పిరిట్ స్టాండ్స్ ఎస్ ద విట్నెస్.
0: శాశ్వతంగా ఉండేటువంటిది ఆత్మనే.
1: ది స్పిరిట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ సల్పినది మనసే.
1: It is the mind that distinguishes.
0: And
1: then it is the body that
0: behaves. Man
1: is the combination of these three.
0: కనుకని ఈ మానవుడు,
1: this man,
0: శరీరమును,
1: the body,
0: మనస్సును,
1: the mind,
0: ఆత్మతో కలిసి ఉండినప్పుడు,
1: and when he is in the company of the self,
0: ఇతనే పరిపూర్ణ మానవుడు అంటారు.
1: And he, that makes the total manhood.
0: కానీ మనస్సును, ఆత్మను త్యజించి,
1: but if he gives up mind and ఆత్మ,
0: కేవలం శరీరమును మాత్రమే అనుభవించే సమయం లోపల,
1: if he just experiences with this body,
0: దీన్ని పశుత్వము అన్నారు.
1: He comes down to the level of animality.
0: ఈ శరీరము, మనసు రెండు చేరి ఆత్మను విసర్జించినప్పుడు,
1: therefore when the body and the mind together give up the
0: ఇది
1: ఆత్మ,
0: దానవత్వము అన్నారు.
1: And this is called the demonic nature.
0: శరీరమును, మనసును త్యజించి,
1: if body and mind are given up,
0: ఆత్మసత్వంలో మాత్రమే జీవించేటువంటి దాన్ని దైవత్వము అన్నారు.
1: ఇఫ్ ది లైఫ్ ప్రొసీడ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది స్పిరిట్,
0: దైవత్వం అనగా కేవలం ఆత్మతో మనం సంబంధం కల్పించుకోవటమే.
1: ది డివైన్ పాత్ వాంట్స్ యు టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్
0: విత్ ఆత్మ. ఆత్మాభిమానమును మాత్రమే మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వాంట్స్ యు టు హావ్ అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: ఈ దేహాభిమానమునే అభివృద్ధి గావించుకోవటం వల్ల అది పశుత్వంగా మారిపోతుంటారు.
1: ది బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బీస్టియల్ నేచర్.
0: దేహంతో పాటు మనసును కూడా చేర్చడం చేతనే దానవత్వంగా రూపొందుతుంది.
1: యాజ్ ద మైండ్ follows the body, it makes you a demon.
0: ఈ రెండింటిని త్యజించి ఆత్మ యొక్క సంబంధమునే కలిగించుకోవటము ఆత్మాభిమానం అన్నారు.
1: One has to sacrifice both these two and develop attachment to the self.
0: ఆత్మాభిమానమే నిజమైనటువంటి యొక్క తేజో సంబంధమైనటువంటిది.
1: Attachment to the self is really brilliant and effulgent.
0: కనుకనే
1: so
0: మానవుడు ఇచ్చినటువంటి ఈ మూడింటిని,
1: the three that are gifted,
0: సద్వినియోగపరిచి,
1: must be properly used,
0: సదాచారంలో ప్రవేశపెట్టి,
1: take to right path,
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని,
1: based on the circumstances and the time,
0: సమయస్ఫూర్తిగా వీటిని వినియోగించుకోవాలి.
1: we have to make use of them in the appropriate right way.
0: ఏదో మనసున్నది కదా అని ఇష్టప్రకారం దానిని ప్రసరింప చేయకూడదు.
1: just as the mind is given, you cannot think as you like.
0: పరిమితములు ఉంటున్నాయి.
1: the thinking must be under certain limits.
0: ఏది చేయవచ్చును, ఏది చేయకూడదు.
1: what is to be done, what is not to be
0: done. ఏది మంచి, ఏది చెడ్డ.
1: what is good, what
0: అది విచారణ శక్తి మనసుకు ఉంటుండాలి.
1: One must inquire with the mind.
0: ఈ విచారణ లోపల మంచి అని తెలిసినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
1: On inquiry that you find good must be practiced, adopted.
0: తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటము,
1: being not able to practice having known,
0: దీనిని దానవత్వము అన్నారు,
1: is demonic temperament.
0: కానీ ఇట్టి మనసు యొక్క తత్వాన్ని ఏమాత్రము లెక్క చేయక,
1: is not mindful of the nature of the mind,
0: దేహమనే లక్ష్యంలో ధరించుకొని
1: కీప్స్ ఆల్వేస్ ద బాడీ
0: దేహాభిమానం చేతనే జీవిస్తూ
1: అండ్ క్యారీస్ ఆన్ ద లైఫ్
0: దేహమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులన్నీ కూడా అనుభవిస్తూ ఉండటం
1: అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద బాడీ ఆర్ ఇన్ ఎవ్రీ వే
0: దీనికి ఏమాత్రము తారతమ్యం లేదు
1: The body has no differences.
0: హెచ్చు పల్లములు లేదు.
1: No differences, ups and downs.
0: భేదములు ఏమాత్రము పాటించదు.
1: It doesn't follow any norms.
0: కనుకనే దేహమునకు సంబంధించినటువంటి ఇచ్చలను అనుభవించకపోతమే ఇది ఏ పశుత్వము అన్నారు.
1: The animal enjoys with the body, go by its desire.
0: లోకములో కూడా అనేక మంది పెద్దలు చెప్పేటువంటి వారు.
1: The elders in the world also say.
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమరా నువ్వేం పశువా అంటారు.
1: If you act in the way easily in a free way they ask you are you animal
0: kevalam manasunu maatrame anubhavinchukuntu undetundlo kevalam athaniki rakshasulu antuntaru
1: if it's only at the mental levels it's a demonic quality
0: ఈ రాక్షసత్వం అనేటువంటిది దేని నుంచి ప్రారంభమైంది
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ స్టార్టెడ్
0: శరీరమును త్యజించి
1: గివింగ్ అప్ ద బాడీ
0: ఆత్మను విసర్జించి
1: గివింగ్ ఫర్గెటింగ్ ఆర్ స్పిరిట్
0: మనసు యొక్క తత్వం అనే ప్రాటిస్తూ ఉంటాము
1: అండ్ దెన్ హి ప్రొసీడ్స్ అలాంగ్ ది సైకలాజికల్ పాత్
0: కనుకనే మనస్సుకు ఏమాత్రం కూడాను మంచి చెడ్డలు బోధించుకోదు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ గో బేసికలీ
0: అది శరీరంతో సంబంధమైనప్పుడే మంచి చెడ్డలు కొంతవరకు విచారణ చేస్తుంది
1: యాజ్ ద మైండ్ ఫాలోస్ ద బాడీ ఇట్ డిస్టింగ్విషెస్ గుడ్ అండ్ బ్యాడ్
0: కనుకనే దీని దేనితోనూ సంబంధం లేకుండా కల్పించుకోవటమే ఈ మనస్సు యొక్క స్వభావము
1: దేర్ఫోర్ ద మైండ్ కెన్ థింక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్
0: ఈ మనసు శరీరమును త్యజించి
1: and giving up the body and
0: atmaabhimanam tho sancharinchetunti vaade daivattamu
1: giving up the mind if one follows the self he attains divinity
0: karukane atti daivatvanni pondetaniki ee manavudu taginatunti krushi cheyali
1: man should make every attempt to reach divine
0: manasu undavachunu
1: mind exists
0: shariram undavachunu
1: body is there
0: kaani idi shariram pani chese nimittamu
1: but body is there to function
0: kaani manasu vicharana cheyali
1: mind should inquire
0: manchi chettunu tarkinchali
1: mind should discriminate
0: తర్కించి మంచి అని తెలిసినటువంటి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి
1: హావింగ్ డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్
0: కనుకనే మానవత్వంలో ఇంతటి సూక్ష్మమైనటువంటి యొక్క క్రియలన్నీ ఇప్పుడు నిలిచి ఉన్నాయి
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఆర్ సో మెనీ సటిల్ సీక్రెట్స్
0: దైవత్వము కాంతిని చూపేటువంటి వాడు
1: గాడ్ షోస్ లైట్
0: ప్రకాశాన్ని అందించేటువంటి వాడు
1: హి గివ్స్ యు ఆల్ ది బ్రిలియన్స్
0: మనస విచారణ చేసి
1: mind investigates
0: aatmaabhimanamani penchukuneetundi
1: and wants you to develop attachment
0: to self aatmaabhimanam aneetundi ee naadu marchipoyinaru
1: today we don't find attachment to spirit
0: aatmaabhimanamane jeevithamanta gadubutunnaru
1: the life is carried today being attached to the body
0: emiti
1: what is this body
0: ఇది పాంచభౌతికమైన దేహమే
1: it is made up of the elements
0: కానీ ఇది అనిత్యమైనటువంటిది
1: but it is temporary
0: body is like a water bubble
1: body is like a water bubble
0: mind is like a mad monkey
1: mind is like a mad monkey
0: don't follow the mind don't follow the body
1: don't follow the mind don't follow the body
0: follow the conscience అదే ఆత్మను అనుసరించు
1: follow the conscience the self
0: అప్పుడే నీకు సరైన మార్గం కనిపిస్తుంది
1: then you will find the right path
0: కానీ కొంతవరకు మూడింటిని కూడా అనుభవించుకోవటంలో తప్పు లేదు
1: there is nothing wrong in experiencing all the three body mind and the self
0: కాంతి చేత
1: విత్ ది లైట్ ఆఫ్ ది సెల్ఫ్
0: మనసు యొక్క ప్రబోధన చేత
1: విత్ ది టీచింగ్ ఆఫ్ ద మైండ్
0: శరీరం చేత కర్మలు అనుభవించవచ్చు
1: వన్ కెన్ యాక్ట్ విత్ ది బాడీ
0: వీటినే ప్రాకృతమైన ధర్మములు అన్నారు
1: దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఫిజికల్ కాండక్ట్
0: ఇది ధర్మములు అనేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి యొక్క అర్థములు కూడా ఉంటున్నాయి
1: ధర్మ హ్యాస్ గాట్ సటిల్ మీనింగ్స్
0: ఏది హృదయ ధర్మము
1: వాట్ ఈస్ దట్ రిలేటెడ్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: that dharma of the heart is constant integrated awareness
0: kaani sharirik sambandhamainatundi manasika sambandhamainatundi dharmamulandi kudunu prakrutamainatundi prabhutulu
1: the physical and the mental dharma are external
0: ivanni prabhutule
1: they all represent the external way
0: kaani nivruttiki e maatramu sambandham ledhu
1: it has no relationship with the inward journey
0: kaani ee yokka moodinti yokka cheriki chetane prabhutti nivruttulu yokka sammilitamainatundi tattvanni manam anubhavinchavachchu
1: we can experience at the same time the combination of prabhutti external and nivrutti internal
0: prema swarupulara
1: embodiment
0: of manaviki undinatundi ee moodu indriyamulu kudunu sariyina margamlo pettukovali
1: man should proceed in the right direction with these three
0: shariram తో కర్మలు ఆచరించాలి
1: do all activity with this body కాని
0: ఎట్టి కర్మలు ఆచరించాలి
1: what kind of action
0: ఎప్పుడు ఆచరించాలి
1: when
0: దేని కోసం ఆచరించాలి
1: what for
0: దీని యొక్క ఫలితం ఏమిటి
1: what is the result
0: అని అన్నిటికీ అర్థం తెలుసుకొని
1: one has to understand all aspects
0: ఎప్పుడు ఎక్కడ ఎచ్చట ఏమి ఎందుకు
1: One has to answer all these questions where, when, why,
0: how.
1: With all the five senses we should take to action.
0: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
1: Then it will never go along the wrong path.
0: కనుకనే ఈ శరీరం ఇచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం ప్రవృత్తి లక్షణం.
1: Body is gifted to undertake activity.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: Body is there to do all right action.
0: ఎట్టి ధర్మము లోక ధర్మము.
1: What kind of dharma?
0: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: The body is given by God to do
0: right action. కలు ధర్మ సాధకం.
1: Body is given to do all right activity.
0: మనసు ఇచ్చినటువంటి దేని కోసం?
1: Why mind is given?
0: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
1: Mind is there to inquire what is fleeting, what is
0: పరిశీలన గావించే కోసమని.
1: And to discriminate what is good and bad.
0: కనుక ఈ పరిశీలన గావించి
1: one should inquire.
0: ఈ పరిశీలన దేని వల్ల గాలించడానికి వీలవుతుంది?
1: And how is it possible to inquire?
0: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
1: The inquiry is possible basing on the light of the
0: spirit. మనసు మధ్యలో ఉంటుండాలి.
1: The mind is in between.
0: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
1: On one side there is the body, the other side the self.
0: కనుక ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
1: the mind should follow the spirit.
0: శరీర కర్మలు ఆచరించడం.
1: And should undertake activity with the body.
0: ఈ మార్గమే.
1: This is the proper path.
0: కానీ ఇప్పుడు ఆత్మ ధర్మాన్ని విసర్జిస్తున్నారు.
1: టుడే వన్ హస్ గివెన్ అప్ ది నేచర్ ఆఫ్ ద
0: సెల్ఫ్. శరీరమే ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
1: అండ్ దే గో బై ద బాడీ ఇన్ ది ఎక్స్టర్నల్ పార్ట్.
0: కనుకనే శరీర మనసులు రెండు చేరిపోవటం చేతనే రాక్షసుడిగా రూపొందుతున్నాడు.
1: As there is a combination of the body and the mind, man has become a demon.
0: ఈనాడు లోకము లోపల జరిగేటువంటి అన్నీ కూడాను ఈ రాక్షస కర్మలే జరుగుతున్నాయి.
1: Today we find in this world all devilish demonic activity.
0: విచార శక్తి ఏమాత్రము లేదు.
1: There is no discrimination at all.
0: జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది?
1: How do you hope to acquire
0: wisdom? ఆత్మాభిమానము సంభవించినప్పుడే జ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: When you are attached to the self, it is possible to be wise. That is non-dualism is jnana.
0: కేవలం ఆత్మను మాత్రమే అనుసరించాలి.
1: And that is only the knowledge of the
0: self. శరీర మనసును ఏ మాత్రం కూడా టచ్ చేయకూడదు.
1: And you should not never go by the body and the mind.
0: ఈ ప్రాకృతమైనటువంటి ధర్మం లోపల
1: in the worldly context,
0: శరీర మనసు ఆత్మల మూడింటి యొక్క ఏకత్వం చేతనే మనం కర్మలు అనుసరించాలి.
1: In fact, we can carry on life surgeon by combining all these three, body, mind and the self.
0: కనుకనే కర్మణ్యేవ అధికారస్తి అని భగవద్గీత చెప్పింది.
1: భగవద్గీత
0: నీవు కర్మాధికారిగా నీవు కావాలి.
1: You have got the right on action.
0: ఎట్టి కర్మలు?
1: What sort of action?
0: ప్రవృత్తివి కాదు,
1: నాట్ ఎక్స్టర్నల్.
0: నివృత్తి కర్మలు ఆచరించాలి.
1: ఆల్ దట్ ఇన్వర్డ్.
0: ప్రవృత్తి కూడాను ఆత్మాభిమానంతో అనుసరించాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ కెన్ బి డన్ బై అటాచ్మెంట్ టు ది సెల్ఫ్.
0: నీ కొన్ని నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
1: రెస్పాన్సిబిలిటీ.
0: నీ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
1: యాజ్ యూ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, it is not enough if you are
0: simply attached to self. మానసిక ధర్మమును ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
1: The physical activity and the mental activity could be taken by attaching to the spirit.
0: శరీర ధర్మమునే నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
1: Therefore, if and once you do the right activity, mind will enjoy
0: peace. మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
1: When once the mind is at rest in peace, one can visualize
0: the self. ఈ మూడు కూడా ఒకే శరీరమునందే మనం సంచరిస్తున్నాయి.
1: All the three are present in one and the same man.
0: వేరు వేరు మార్గంలో లేదు.
1: They are not diversified.
0: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
1: what man has to do today.
0: ఏ శరీర ధర్మములు మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
1: Whatever action might be done, whether it's good or bad.
0: నా గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
1: Whether it upholds the prestige
0: of the family. నా గౌరవిస్తుందా లేదా?
1: Well, it will represent the manhood, the human quality.
0: ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
1: Will people call me a human being or not?
0: సమాజం కూడా ఒకవైపు ఉంటుండాలి.
1: There is society on one hand.
0: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము మూడింటి యొక్క తత్వమును మనం విచారించాలి.
1: Therefore, we have to investigate the individual change, the societal change and the transformation of the spiritual.
0: కనుకని మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
1: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్ టు బిగిన్.
0: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపర్మెంట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: వీటిని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ దెం టోటలీ.
0: అప్పుడే దీని కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టెన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
0: అసత్యం ఆడటం,
1: ఫాల్స్హుడ్,
0: అధర్మములో ప్రవేశించటం,
1: అన్‌రైచస్నెస్,
0: దొంగతనము చేయటము,
1: స్టీలింగ్,
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకముగా ప్రవర్తిస్తుంది.
1: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సీక్రెట్ వే.
0: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
1: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
0: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తుంటాది.
1: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ద ఫిజికల్ లెవెల్.
0: సమాజధర్మం మనం పాటించాలి.
1: అండ్ వీ హావ్ టు అబ్జర్వ్ ద సోషల్
0: సమాజంలో ఏమిటి ఇది,
1: వాట్ ఈస్ సొసైటీ,
0: త్రాగటము తినటము ప్రవర్తించటము సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
1: ఈటింగ్ డ్రింకింగ్ ఫుడ్ రేమెంట్ షెల్టర్ లిమిట్లెస్ డిజైర్ ఇస్ జస్ట్ వరల్డ్లీ.
0: జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
1: గ్యాంబ్లింగ్ ఇస్ ఆల్సో అన్ ఎక్స్టర్నల్ ట్రేడ్.
0: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటాది.
1: దట్ లీడ్స్ టు మెంటల్ పొల్యూషన్.
0: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
1: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
0: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
1: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
0: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్ సోషల్ చేంజ్ దెన్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది.
1: ఇండివిజువల్ జర్నీ కమెన్స్ ఆల్ అలోన్.
0: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
1: సోషల్ చేంజ్
0: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
1: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటల్లీ సీక్రెట్.
0: కనుకనే దీనినే ఎస్ఏఐ అన్నారు.
1: దిస్ ఈజ్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ ఎస్ఏఐ.
0: ఎస్ అనేటువంటిది ఏమిటి?
1: What is yes?
0: అది ఏ స్పిరిచువల్ పరివర్తన.
1: That is spiritual transformation.
0: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
1: What is A?
0: Association పరివర్తన.
1: Change in association.
0: అది సామాజిక పరివర్తన.
1: This is societal change.
0: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
1: ఐ ఇస్ ఇండివిజువల్ చేంజ్.
0: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
1: All these three are there only in Sai.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తన ప్రతి మానవుని కూడా అత్యవసరమైనటువంటి.
1: స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్.
0: ఈ స్పిరిచువల్ ప్రవర్తన మనలో మార్పు చెందిందంటే అసోసియేషన్ లో సులభంగా మనము ప్రవేశించవచ్చు.
1: వెన్ వన్స్ దేర్ స్పిరిచువల్ చేంజ్ ఇట్ ఇస్ ఈజీ టు గెట్ ఇన్ టు సొసైటీ.
0: అసోసియేషన్ లో మనము పరివర్తన మార్చడం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్ ద సొసైటీ.
0: ఈనాడు అసోసియేషన్ అనేటువంటిది చాలా దిక్కుమొక్కు లేకుండా ఉంటుండాలి.
1: టుడే ది సొసైటీ హాస్ నో ప్రాపర్ డైరెక్షన్.
0: దానికి ఒక విధమైనటువంటి ఒక పితమే లేదు.
1: It has no boundaries nor limitations.
0: ఇష్టం వచ్చినట్టు సంచరిస్తుంటుంది.
1: It goes about in a wayward way.
0: ఏది మంచి చెడ్డ అనేటువంటి విచారణ శక్తియే లేదు.
1: It does not discriminate good and bad.
0: ఇలాంటి పరిస్థితుల లోపల మనం సామాజిక దీనిని అనుసరించడం చాలా కష్టము.
1: Under these circumstances it is difficult to follow the mind. కొన్ని
0: సామాజిక ధర్మములని చాలా అనేక మంది సామాజిక ధర్మాన్ని అనుసరిస్తున్నారు.
1: We follow the social norms.
0: ఈ సామాజిక ధర్మంలో తప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ ద మిస్కాండక్ట్ ఇన్ సొసైటీ.
0: కనుకనే స్పిరిచువల్ పరివర్తనలో మొట్టమొదటి పవిత్రులైపోతే తర్వాత సామాజికంలో కూడా సహజంగానే సరిపోతుంది.
1: వెన్ వన్ దేర్ ఇస్ ఎ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద సొసైటీ ఆటోమేటికలీ ఇన్ ఎ సింపుల్ వే.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము.
1: The country is facing so many problems.
0: అగ్నిగుండంగా కూడా మారిపోతుందాది ఈ ప్రపంచము.
1: The whole world has become a bonfire in flames.
0: ఎక్కడ పోయినా భయమే.
1: Everywhere there is fear.
0: ఏం చేసినా భయమే.
1: Whatever you
0: ఏం చెప్పినా భయమే.
1: Whatever he said.
0: సత్యాన్ని కూడా భయపడుతున్నారు.
1: We are afraid even to speak truth.
0: కనుకనే ఇలాంటి పరిస్థితుల లోపల మొట్టమొదట ఆధ్యాత్మికత చాలా అవసరమైనటువంటిది.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ.
0: ఈ ఆత్మవిశ్వాసంను కోల్పోవడం చేతనే
1: యాజ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ లాస్ట్
0: ఇంత అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: సో మెనీ డిస్టార్షన్స్ పర్వర్షన్స్.
0: ఎంత గొప్పవాడైనప్పటికీ,
1: హి మే బి గ్రేట్ మ్యాన్,
0: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
1: హౌఎవర్ వైజ్ హి ఇస్,
0: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
1: వెల్దీ పర్సన్,
0: కానీ మార్గము తప్పి ప్రవర్తిస్తున్నాడు.
1: బట్ హి ఇస్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ వే.
0: పేరు పెద్దది,
1: హస్ గాట్ ఎ బిగ్ నేమ్,
0: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటి.
1: బట్ హిస్ కండక్ట్ ఇస్ సో మీన్.
0: ప్రవర్తన చేతనే పేరు మనకు సంపాదించాలి.
1: యు హావ్ ఎ గుడ్ నేమ్ బై ఫాలోయింగ్ ద రైట్ కండక్ట్.
0: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ బియాండ్ ద రైట్యూస్ కండక్ట్.
0: అన్ని విధాలా వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
1: దేర్ ఫోర్ ఇట్ ద కండక్ట్ దట్ డిసైడ్స్ యువర్ నేచర్.
0: కానీ ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు గివ్ ఎక్స్టర్నల్ పార్ట్. కానీ
0: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ప్రొసీడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
1: Work for your the satisfaction of your conscience.
0: నీ ఆత్మ తృప్తియే లేకుండినా ఎట్టి కార్యములు ఎందుకు కూడాను నీకు సరైన విజయాన్ని చేకూరదు.
1: When your conscience is not satisfied, you'll never win, you'll never be successful.
0: ఏదో ప్రకృతి కాలం లోపల ప్రవృత్తి లక్షణం లోపల
1: in the external nature in earlier ages of
0: Kalyuga
1: it was possible only for a couple of the people in those days.
0: కానీ కలియుగం లోపల ఈ పాపమునకు పరిమితమే లేదు.
1: The sins have no limits at all.
0: ఇది ఎంచుటక వీలు కాదు.
1: And it's not possible to give up either.
0: ప్రతి క్షణం కూడాను పాపమే.
1: Every moment sin is committed.
0: ప్రతి కణం పాపమే.
1: Every moment is full of
0: ప్రతి అణువు కూడాను పాపమే.
1: And every cell is full of sin.
0: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
1: When the sinful nature is so predominant, how to conquer it?
0: కనుకని so కృష్ణుడు కూడా చెప్పాడు.
1: Krishna also said,
0: Arjuna, నీవు యుద్ధానికి పోతున్నావు.
1: You are going to the battlefield.
0: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
1: It's not ordinary battle.
0: అన్ని విధాలా కూడా చాలా అభివృద్ధి గాంచుతూ ఉండాలి.
1: And you find all kinds of weapons there.
0: కానీ ఈ యుద్ధంతో నీవు సాధించేటువంటి విజయము సరైనటువంటి విజయం కాదు.
1: The victory you are going to get is not the right one.
0: లెమ్ము ధనుంజయ.
1: Get up, Arjuna.
0: విధి బలీయము.
1: The fate is certain.
0: న్యాయము గెలుచు.
1: Justice will be triumphant.
0: స్వార్థము.
1: Sacrifice the self
0: ఇదే కదా.
1: And this is going to be the
0: కనుగుమ్మిక. నన్ను నీవు అనుసరిస్తే కనుగుమ్మిక.
1: Understand this.
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా
1: the father with 100 sons.
0: అంత్యమున పిండమిగులు ఎక్కువ కలగలగా ప్రారంభం అదేమిటో.
1: The father of 100 sons will not be left behind even if one to do obituary rites.
0: Intiye kaadu.
1: Not only this.
0: Inka saravarsham tappadu vishwajatikinna.
1: There is bound to be the rain of arrows for world peace.
0: Kevalam nee ambula cheta nee sampanchi ambula cheta nee potaadte prayojanam kaadu. Saravarsham tappadu.
1: It is not simply enough to fight with an arrow.
0: Ambula varshame kurchali.
1: There should be the rain of arrows.
0: Ravulkone manta minta vivachuni inta.
1: And it's going to happen all over here and there.
0: Okavaipuna sekuni.
1: And there is Shakuni.
0: And Karna
1: on one side.
0: ఈ ఇద్దరు కూడాను దుర్మార్గమైన మార్గాన్ని అవలంబిస్తున్నారు.
1: They are following the wrong wicked path.
0: సత్యము తెలిసి కూడాను కర్ణుడు దీన్ని ప్రవేశించడం లేదు.
1: And Bhishma has not gone into the right way.
0: సత్య ధర్మమును పూర్తి తెలుసును కర్ణునికి.
1: And Karna knows సత్య and ధర్మ.
0: ఎంత సత్యమున్నా ఎంత ధర్మమున్నా ఈయన గుణము మానలేడు.
1: Though with all this righteousness and the truth he has not given up his mean mentality.
0: కర్ణుడంతటి వాడు
1: Karna
0: kadapatiki emayye.
1: What happened to him at the end?
0: Vinudu Bharatiya veerasutuda.
1: The son of Bharat, understand this.
0: Karnudu elanti dana karnudu ani peru pondinatundi vaadu.
1: You know the Karna stands for
0: Ala,
1: charity.
0: Karnudu kodanu katta kadapatiki emanipinchadu.
1: What happened to Karna at the end?
0: Kanukone bhagavantuni antadandalu potti pondinaru pandavudu.
1: Pandavas were the recipients of God's grace.
0: Tana aagna tappa maroku danini anusarinchadam ledu.
1: They never disobeyed God's command.
0: Yuddhamu go rayabaranaku vellaadu.
1: When emissary was sent,
0: కానీ తిరిగి వచ్చినప్పుడు
1: when he returned,
0: నకుల సహదేవులు ఇద్దరు కూడాను పాదాల పెనబడ్డారు.
1: నకుల సహదేవ fell at the feet of
0: వారికి కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
1: They love Krishna intensely.
0: బిడ్డల వలె వారు ఆశించేటువంటి వారు.
1: And in fact, he treated them as his children.
0: కృష్ణ ఏమి జరిగింది నీ సంభాషణలో?
1: Krishna, what happened there?
0: నాయన వారు యుద్ధమునకు అంగీకరించారు అన్నారు.
1: He said they accepted to fight.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he says,
0: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు
1: హావింగ్ గాన్ దేర్ ఫర్ కాంప్రమైజ్
0: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి
1: యూ హావ్ రిటర్న్డ్ సేఫ్ ఎనఫ్
0: ఇది ఏ 10,000 నేటికి
1: దిస్ ఈజ్ ఎనఫ్ అండ్ ఎనఫ్ ఆల్ ద వెల్త్ ఫర్ దిస్ డే
0: మార్గం మా కృష్ణుడు ఏం చేస్తారో అని భయపడ్డాను.
1: వేర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్
0: కానీ మా కృష్ణుడు ఇంటికి వచ్చాడు.
1: యూ రిటర్న్ సేఫ్
0: ఇదే మాకు 10,000 అన్నారు.
1: దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్
0: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
1: దే వర్ సో హ్యాపీ ఎట్ దట్ మోమెంట్
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: అర్జున్లో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
1: అర్జున కమిటెడ్ సర్టన్ మిస్టేక్స్
0: దీనికి పురం రాయబారానికి పోయినప్పుడు
1: ఎర్లియర్ యాజ్ వెన్ హి వెంట్ టు ది అంబాసడర్
0: మనకు అక్కర్లేదు.
1: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ కాంప్రమైజ్
0: సిద్ధమని చెప్పు.
1: యు షుడ్ నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్.
0: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
1: వెల్ వార్ స్టార్టెడ్.
0: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను గురువులను శిష్యులను అందరినీ చూచాడు.
1: హి కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్ ప్రిసెప్టర్స్ అండ్ అసోసియేట్స్.
0: అభిమానం మారిపోయింది.
1: అండ్ దెన్ దేర్
0: ఇస్ దేహాభిమానము.
1: దట్ ఇస్
0: అక్కడ దేహాభిమానం చూసి ఇంత అర్జునుడు పాల్గొడ్డాడు.
1: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
0: ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
1: How is it to kill all these relationships and so many people relations?
0: Na kannulu virugutunnavika kalam gadupukaka kadalam intikinnannadu.
1: My head is reeling. I am not able to stand here. Let me go back.
0: Krishna ku kopam vachindi.
1: Krishna was angry.
0: Nenu urukunnatvanti vaadu nannu purukolpavu.
1: In fact, you provoked me.
0: యుద్ధము సిద్ధమని చెప్పావు.
1: You said that I should be ready to fight.
0: రమ్మిక యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకయ్యేలా.
1: And you said, why waste of time? Be ready.
0: ఈ కాలహరణమే చేయొద్దు.
1: You said, don't waste time.
0: యుద్ధము సిద్ధమని చెప్పు.
1: Be ready to fight.
0: అని చెప్పినటువంటి ఈ అర్జునుడు
1: కాలహరణము
0: చేయక కదలం ఇంటికి అన్నాడు.
1: And he said, don't wait, let me go back. He says now.
0: కానీ కౌరవులు ఎలాంటి వారు?
1: But what sort of man Karna is?
0: కేవలము చాలా విషపురుగులు.
1: And they're like the almost poisonous. అమృతంతో
0: కలిపినటువంటి యొక్క విషములు.
1: And they're fully highly poisonous.
0: అలాంటి వారితో నీవు సందేహం చేసుకోవటం ఎంత వెర్రితనము.
1: To think in this line is foolishness.
0: మీ నిమిత్తమై నేను ఇంత కూడా రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
1: For your sake only I acted as an ambassador, as your emissary.
0: కాలకూటమున అమృతము సృజింపవీలా? కాలకూటమున అమృతము సృజింపవీలా?
1: Is it possible to convert the poison into nectar?
0: బయట దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Is it possible to throw the flowers into the fire?
0: ముష్కరుని మ్రోలా?
1: And is it possible?
0: హితోక్తులు మేలా? గుణజాలా? ఏలయికి ఈ సంధి మాటలు?
1: Will wicked people listen to all good words? Is the path of right way?
0: కాలకూటమున అమృతము సృజింపవీలా? ఈ కాలకూటములో అమృతం పుడుతుందా?
1: In this poison, is it possible to have nectar?
0: బయట దావాగ్నిలో మళ్ళీ పూల వెజదల్లు లీలా?
1: Would you throw the jasmine flowers into the flames?
0: ముష్కరుని మ్రోలా?
1: In front of the all bad people?
0: హితోక్తులు మేలా?
1: Will they pay heed to good words?
0: హితోక్తులు బోధిస్తే గాని సరిపోయేటువంటివి కాదు.
1: They don't listen to good teachings at all.
0: ఇక సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్న.
1: Therefore, for the world peace, rain of arrows is bound to happen.
0: అది ఎందుకోసము?
1: What for?
0: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
1: ఫైర్
0: వ్యాన్లు అంతా తీసుకుని పోయి,
1: and they went in their fire van.
0: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
1: దే కుడ్ ఎక్స్టింగ్విష్ టు సమ్ ఎక్స్టెంట్. ఎక్కడ
0: చూసినా కానీ అగ్ని మండుతుండే సమయం లోపల,
1: వెన్ ది ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్,
0: దీనికి ఏ యొక్క ఇంజిన్లు ప్రయోజనం లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్విష్ ది ఫైర్.
0: ఏ ప్రయత్నము దీనికి సాధ్యం కాదు.
1: నో ఎఫర్ట్ విల్ బి సక్సెస్ఫుల్.
0: శరవర్షము తప్పది విశ్వశాంతికి. కృష్ణ, ఇంకా దీనికి శరవర్షమే తప్పదు.
1: The rain of arrows must should happen.
0: ఇది కూడా దేని కోసం? విశ్వశాంతికి.
1: What for? For the world peace.
0: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
1: Even for world peace one has to fight.
0: అంతేకాని విశ్వశాంతి విశ్వశాంతి అని యుద్ధం చేయకుండా పోవటం కాదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ పీస్ యూ కెనాట్ విత్డ్రా ఫ్రమ్ వార్.
0: ఎందుకోసం? అంటే దుర్మార్గం పెరిగిపోయింది.
1: బికాస్ వికెడ్నెస్ ఈస్ రైజింగ్.
0: దుష్టత్వం అభివృద్ధి అయిపోయింది.
1: ద బ్యాడ్ టెంపర్మెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్.
0: మంచితనం మడుగుపడిపోయింది.
1: గుడ్నెస్ ఇస్ సబ్డ్యూడ్.
0: ఎక్కడ చూసినా మంచి కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో గుడ్నెస్ ఎట్ ఆల్ ఎనీవేర్.
0: నేడు మంచివాడే రేపు చెడ్డవాడిగా మారిపోతున్నాడు.
1: ఏ గుడ్ మ్యాన్ టుడే బికమ్స్ బ్యాడ్ టుమారో.
0: మిత్రుడే రేపు శత్రుడిగా మారిపోతున్నాడు.
1: ఏ ఫ్రెండ్ బికమ్స్ ఎన్ ఎనిమీ టుమారో.
0: ఇలాంటి పరిస్థితి లోపల దీనికి శరవర్షము తప్పది విశ్వశాంతి.
1: Therefore, under these circumstances, for the world peace, the rain of arrows should happen.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: పవిత్రమైనటువంటి దేశములు అన్ని కూడాను సుక్షేమంగా ఉండాలని ఆశించాలి.
1: We should pray for the peace of the whole world.
0: కొన్ని వైపులు శరవర్షం దప్పుతూ,
1: on one side you find the rain of arrows,
0: కొన్ని వైపులు దుర్మార్గం మితిమీరిపోయింది.
1: There is wickedness on one side.
0: ఈ దుష్టతనం అనేటువంటిది చాలా పెరిగిపోయింది.
1: ద క్రూయల్టీ ఇస్ రైజింగ్ ఆన్ ద అదర్ వే.
0: ధర్మ న్యాయములే నశించిపోయినాయి.
1: దేర్ ఇస్ నో రైటియస్నెస్ ఇన్ జస్టిస్.
0: ఎవరు సత్యములో ప్రవేశిస్తున్నారో వాళ్ళకంతా కూడా కష్టం చేయగలుగుతున్నాయి.
1: ద వన్ హూ ఇస్ ప్రొసీడింగ్ ఆన్ ద పాత్ ఆఫ్ ద ట్రూత్ ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: అలాంటి పరిస్థితిలో శరవర్షమే తప్పదు.
1: ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ద రెయిన్ ఆఫ్ ఆరోస్ విల్ హ్యాపెన్.
0: అట్టి పరిస్థితి లోపల
1: దెన్
0: అర్జున్ని పంపుతుండాలి.
1: అండ్ అర్జున్ వాస్ సెంట్.
0: అర్జున్ యుద్ధానికి పంపినప్పుడు
1: దానికి
0: పూర్వము అభిమన్యు కూడా పంపించింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అభిమన్యు వాస్ సెంట్ ప్రయర్ టు అర్జున.
0: సుభద్ర.
1: సుభద్ర సెంట్ హిమ్.
0: అయ్యో, నా అక్కగారైనటువంటి ద్రౌపదికి పంచము ఉత్తమైనటువంటి పిల్లలు కూడా నశించిపోయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సిస్టర్ ద్రౌపది లాస్ట్
0: పాండవులందరూ కూడా గొంతులు కోసరి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే వర్ బిహేడెడ్.
0: ఉన్నది ఒక్కడే అభిమన్యుడు.
1: ఓన్లీ అభిమన్యు ఇస్ రిమైనింగ్.
0: ఈ అభిమన్యుని మాత్రము నేను ఎట్ట రక్షించుకోవటము?
1: హౌ టు ప్రొటెక్ట్ హిమ్, హౌ టు హ్యావ్ హిమ్.
0: అప్పుడు చెప్పాడు అభిమన్యుడు.
1: దెన్ అభిమన్యు సేస్,
0: అమ్మా, నా తండ్రి లేడు.
1: My father is not here.
0: మా తండ్రియు మామయ్య లేరిచ్చట.
1: And my father uncle are not here.
0: మాను నీ తలపింక మంచి.
1: Don't entertain this kind of a thought, mother.
0: యుద్ధమునకు సిద్ధమని చెప్పు.
1: Tell me to be prepared to fight.
0: ధర్మజు ఒక్కడే మాత్రమే ఉన్నాడు ఇంటి లోపల.
1: Dharmaja was only one at home.
0: నాయన, నిన్ను నేను ఏ విధంగా పంపించేది?
1: He says, my dear son, how can I send you?
0: అందులో ఆ పద్మవ్యూహము పనినటువంటి వాడు చాలా క్రూరుడు.
1: The 12th one among that group is very bad.
0: దుష్టుడు.
1: And wicked
0: man. దుర్మార్గుడు.
1: And is very bad, dangerous.
0: పద్మవ్యూహం పన్నాడు.
1: అండ్ హీ హాస్ గాట్ ద డివైస్ ద పద్మవ్యూహం.
0: ఈ పద్మవ్యూహం లోపల జయం అనేటువంటిది చెప్పటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహం.
0: వద్దు వద్దు అన్నాడు.
1: సో డోంట్ గో, హీ సెడ్.
0: అప్పుడు అభిమన్యుని కోపం వచ్చింది.
1: దెన్ యూ సో యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నా మామ అయినటువంటి కృష్ణుడు, నా తండ్రి అయినటువంటి అర్జునుడే వచ్చేస్తే, వారు యుద్ధానికి పిలిచినప్పుడు నేను పోలేదని చెప్తే నా తండ్రి నా గొంతు తీస్తాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్టర్ ద రిటర్న్ ఆఫ్ మై ఫాదర్ అర్జున అంకుల్ కృష్ణ, దే విల్ కిల్ మీ.
0: కొడుకై పుట్టినందుకు కులములకు కీర్తి తేవాలి.
1: బీయింగ్ బోర్న్ ఏ సన్ ఐ షుడ్ బ్రింగ్ ద రెప్యూట్ గుడ్ నేమ్ టు ద ఫ్యామిలీ.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి.
1: దే షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: తల్లిదండ్రులకు మంచి పేరు తేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటని గొంతు వస్తాడు నా తల్లి.
1: అండ్ దేర్ఫోర్ ఇఫ్ హి ఫైండ్స్ దట్ ఐ యామ్ బ్రింగింగ్ ఎ బ్యాడ్ నేమ్ హి విల్ కిల్ మీ.
0: కనుక నేను ఇంకా ఉండను.
1: దేర్ఫోర్ ఐ వోంట్ స్టే బ్యాక్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సేస్
0: నేను ఇంకా ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వై షుడ్ ఐ స్టే?
0: ఇక్కడ ప్రాణం ఇచ్చే బదులు యుద్ధంతోనే ప్రాణం ఇచ్చి నేను వీర స్వర్గాన్ని పొందుతాను.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ హియర్ బెటర్ ఐ ఫైట్ దేర్ అండ్ డై అండ్ రీచ్ హెవెన్.
0: అప్పుడు సుభద్ర ఈ మాటలు వినలేకుండా పోయి అప్పుడు ఆశీర్వాదం చేస్తుండాలి.
1: దెన్ సుభద్ర కుడ్ నాట్ హియర్ ఎనీ లాంగర్ స్టార్టెడ్ బ్లెసింగ్. మై డియర్ సన్,
0: నీవు చాలా గొప్పవాడు.
1: యు ఆర్ వెరీ గ్రేట్.
0: నాకున్నది ఒకే కుమారుడు.
1: ఐ హావ్ ఓన్లీ సన్.
0: కానీ పరిస్థితి సరైనటువంటివి కాదు.
1: అండ్ ది సిచువేషన్ ఇస్ నాట్ గుడ్.
0: మాయమును మామయ్య తండ్రిని ఏరిచట.
1: అండ్ దెన్ యు అంకుల్ ఆల్సో వాళ్ళ
0: గర్భవతి.
1: యువర్ వైఫ్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాలమిటును చెప్పలేము.
1: అండ్ వి కెనాట్ సే.
0: మానము నీ తలపింక పుత్రక.
1: బెటర్ యు గివ్ అప్ దిస్ ఐడియా సన్.
0: చెప్తే అప్పుడు ఆయన వినలేకుండా కట్టకపడి ఆశీర్వాదం చేస్తున్నది.
1: అండ్ ఎట్ ది ఎండ్ షి బ్లెస్డ్ హిమ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్భ భంజనోద్దామ పనుండు కుంభజుడు దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమిటుండును చెప్పలేము. మీ మామయ్య తండ్రి లేదిచట. మానుము నీ తలపింక పుత్రక.
1: అండ్ సెడ్ మై డియర్ సన్ గివ్ అప్ దిస్ ఐడియా బికాస్ ది ఎంటైర్ పద్మ వ్యూహ ఇస్ ద డిజైన్ ఆఫ్ ద్రోణాచార్య అండ్ యువర్ ఫాదర్ ఇస్ నాట్ ఎట్ హోమ్, ద అంకుల్ ఇస్ నాట్ ఎట్ హోమ్ అండ్ ద గ్రేట్ ఫైటర్ కర్ణ ఇస్ ఓవర్ దేర్. గివ్ అప్ దిస్ ఐడియా.
0: అప్పుడు తనకి ఆశీర్వాదం చేస్తుండాలి తల్లి సుభద్ర.
1: అండ్ సుభద్ర మదర్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హిమ్ అల్టిమేట్లీ.
0: తారకాఖ్యాసుర దోర్దర్ప మడచు వేళ గౌరీ తనకు కిడ్డ మీర రచ్చ.
1: ద బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై గౌరీ టు హర్ సన్ వై స్లేయింగ్ తారకాసుర.
0: శంభరాసుర వీర చంపగాచను వేళ భార్గవ సుత కిడ్డ భవ్య రచ్చ.
1: While killing Shambharasura, the blessing given by Bhargava.
0: Matru dasitambu manpan arugu veda vinata putruna kidda vimala raksha.
1: The kind of blessing given by Vinata to her son.
0: Atti.
1: That blessing.
0: Gana raksha.
1: The mighty blessing.
0: Sri raksha. Yanga raksha. Rakshalandunu divyamamu Sri Rama raksha. తోడు నీడై నిన్ను కాపాడుగాక.
1: ద కైండ్ ఆఫ్ సీక్రెట్ బ్లెస్సింగ్, ద డివైన్ బ్లెస్సింగ్ ఇన్ ద బెనిడిక్షన్ బీ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ప్రొటెక్ట్ యూ.
0: పారాయణం రాసి ఇంత తల్లి యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు.
1: అండ్ దెన్ హీ వాస్ సో టోటలీ బ్లెస్డ్.
0: అలాంటి కుమారుడు ఈ జగత్తులో ఎక్కడున్నారు?
1: వేర్ డు యు ఫైండ్ సచ్ ఎ సన్
0: టుడే? అందరూ అపకీర్తిని తెచ్చేటువంటి కుమారుడే.
1: అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బ్రింగ్ బ్యాక్.
0: ఈ కలికాలం లోపల చూస్తామంటే
1: ఇన్ దిస్ కలి ఏజ్
0: ఈ చదువుల కోసం అని చెప్పి విదేశాలంతా పంపుతున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఎడ్యుకేషన్
0: ఆ విదేశాల్లో కుక్కల కంటే హీనంగా బ్రతికి వస్తున్నారు.
1: అండ్ దేర్ వి లీడ్ ద లైఫ్ మచ్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎ డాగ్.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తించి వస్తున్నారు.
1: అండ్ వి బిహేవ్ మచ్ వర్స్ దాన్
0: అనిమల్. వారిని తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు.
1: అండ్ పేరెంట్స్ ఆల్సో ఎండార్స్ దిస్ ఐడియా.
0: వీరు మంచి వారిని పొగుడుతున్నారు.
1: అండ్ దే ప్రైజ్ దేర్
0: ఈ తల్లిదండ్రులే పిల్లలను గొంతులకు వస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ వార్డ్స్.
0: ఈ విధమైన యొక్క తల్లి లోపల ఈ పవిత్ర యొక్క భారతదేశం నందు మంచి సార్థక నామాన్ని తీసుకుని రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే షుడ్ బ్రింగ్ ఎ బిఫిటింగ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా ఎంతో గొప్పవారు.
1: యు ఆర్ రియలీ గ్రేట్.
0: స్వామి యొక్క సన్నిధి లోపల అనేక సద్గుణాలు మీరు పోషించుకున్నారు.
1: అండ్ యూ హావ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
0: కానీ ఈ పోషించుకున్నటువంటి విద్యలను మీరు దాన్ని ప్రవృత్తి చేయించుకోవాలి.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యు కల్టివేటెడ్ డెవలప్ దెమ్ మోర్
0: అండ్ మోర్. ఆచరణలో పెట్టాలి.
1: అండ్ యు ప్రాక్టీస్ దెమ్.
0: ఆచరణలో పెట్టాలి, సమాజానికి అందించాలి.
1: హావింగ్ ప్రాక్టీస్డ్ ప్రొపగేట్ అండ్
0: షేర్. ఎవరైనా అన్యాయం చేస్తుంటే నీ కంటికి కనిపిస్తే వాడికి పోయి బుద్ధి చెప్పాలి.
1: వెన్ యు ఫైండ్ ఇన్జస్టిస్ టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయనా ఇది మంచిది కాదు. మనం మానవుడై పుట్టాము. మనం రాక్షసులు కాదు, మనం పశువులు కాదు, మనం మానవులు.
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ నాట్ అనిమల్. యు ఆర్ నాట్ డెమన్. బిహేవ్ ప్రాపర్లీ.
0: నోరెత్తితే అబద్ధము.
1: అండ్ యు ఫైండ్
0: పాలు పెడితే అధర్మము.
1: అండ్ వి ఆర్ అన్రైచ్యూస్.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గము.
1: అండ్ వికెడ్నెస్, క్రూయల్టీ.
0: ఇలాంటి దృష్టి, ఇలాంటి యొక్క భావములు, ఇలాంటి యొక్క మాటలు ప్రపంచంలో చాలా దుర్లభమైపోయినది.
1: అండ్ ఇట్ హెస్ బికమ్ మోస్ట్ కామన్ ది క్రూయల్టీ అండ్ ది వికెట్నెస్ ఆల్ ఓవర్ బోత్ ఇన్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ అండ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మీరందరూ మంచివారైనప్పుడే దేశం మంచిది అవుతుంది.
1: ఫస్ట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ వుడ్ బి గుడ్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్.
0: విద్యార్థుల యొక్క భావములు మంచివైనప్పుడే
1: when the feelings of two students
0: మంచివైతాయి.
1: Their conduct will be good.
0: ప్రవర్తన మంచిదైనప్పుడే
1: when the behavior is good
0: మానసిక శాంతి లభిస్తుంది.
1: There will be mental peace.
0: కనుక ఈ మొట్టమొదట మీరు థాట్స్ సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
1: Therefore make your thoughts pure.
0: సత్య సంకల్పాలను పెంచుకోండి.
1: Develop pure thoughts.
0: సత్య భావాల్లో మీరు ప్రవేశించండి.
1: Get into truthful way.
0: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
1: Follow the path of truth.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
0: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా నువ్వు పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
1: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాసిబుల్ డేంజర్.
0: యుక్తి కూడా దుర్మార్గంలో పోకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
0: మానసిక తృప్తిగా నీవు నచ్చవాలా.
1: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: తగినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదట మన దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: Therefore we should give up all bad qualities.
0: అది ఈ యజ్ఞం యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the chief purpose of yajna.
0: రాక్షస గుణములను దూరం చేయాలి.
1: Demonic nature should be given up.
0: రామలక్ష్మణులు వెళ్ళారు విశ్వామిత్రుని యొక్క యాగమునకు.
1: రామ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర.
0: రాక్షసులు కనిపించారు.
1: There are demons all over.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సే
0: నాయన ఇంకా మీ పని మీరు ప్రారంభించండి అన్నారు.
1: నౌ యువర్ టాస్క్ బిగిన్స్ హి సెడ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ఇట్?
0: ఆ రాక్షసత్వాన్ని దునుమాటమే వీళ్ళ యొక్క పని.
1: మీనింగ్ వాట్? ఎనిహిలేటింగ్ ద డెమోనిక్ టెంపర్మెంట్.
0: అప్పుడే నా యజ్ఞం పరిపూర్ణమైంది.
1: దెన్ దట్ విల్ బి టోటాలిటీ.
0: ఈ పరిపూర్ణమైన తర్వాత రామ నీకు కళ్యాణం జరుగుగాక అని ఆశీర్వదించాడు విశ్వామిత్రుడు.
1: వెన్ ది టోటల్ టాస్క్ ఇస్ రియలైజ్డ్ విశ్వామిత్ర బ్లెస్డ్ హిమ్.
0: జనకరాజు నుంచి కూడా ఒక వార్త వచ్చింది.
1: దెన్ మెసేజ్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ జనక.
0: సీత యొక్క స్వయంవరం కోసమని
1: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ ఆఫ్
0: సీత. శివరసును పరీక్షించేటువంటి వీరుడు రావాలి అని చెప్పాడు.
1: అండ్ ద వన్ హూ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ది శివధనుస్సు షుడ్
0: పార్టిసిపేట్. ఆ వార్తను ఈ యొక్క రామకృష్ణుడికి రామ బలరామకృష్ణుడికి చెప్పారు. కాదు కాదు,
1: అండ్ దిస్ మెసేజ్ ఇస్ కన్వేయ్డ్
0: చెప్పాడు.
1: అండ్ ద మెసేజ్ వాస్ కన్వేయ్డ్ టు దెం.
0: అప్పుడు రామలక్ష్మణులకి ఏమిటి? పెండి పైన కాదు ఇష్టము.
1: అండ్ ఇస్ నాట్ ద వెడ్డింగ్ దట్ ఇస్
0: ఇంపార్టెంట్. అంటే ఏమిటి?
1: అండ్ వాట్ ఇస్ ది శివధనుస్సు?
0: చూడాలి,
1: వన్ హాస్ టు సీ.
0: ఎట్ట ప్రవేశపెట్టాలి, ఎట్ట ప్రయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో శివ ధనస్సును చూచే నిమిత్తమై వాడు కూడా సిద్ధమయ్యారు.
1: రామ లక్ష్మణ వర్ ప్రిపేర్డ్ టు సీ ద శివ ధనస్సు, హౌ టు లిఫ్ట్ ఇట్, హౌ టు బ్రేక్ ఇట్.
0: రాముడు కొంతవరకు సిద్ధం కాలేదు.
1: అండ్ రామ వాజ్ నాట్ ఇనిషియలీ ప్రిపేర్డ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సెడ్
0: నాయన ఇది చాలా అవసరమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శివ ధనస్సును నీవు చూడవలసినటువంటిది, చూడదగినటువంటిది.
1: యు షుడ్ నెసెసరీ సీ దిస్ శివ ధనస్.
0: కానీ చెప్పాడు అప్పుడు రాముడు.
1: దెన్ రామ సేస్
0: నా తండ్రి విశ్వామిత్రుని యాగ సంరక్షణ కోసం పంపించాడు, కానీ మిథిలాపురం పోయి ఈ యొక్క రాజు యొక్క సింహాసనం చూచి అక్కడ శివధనుస్సును చుట్టూ కోసం నన్ను పంపలేదు.
1: రామ సేస్ మై ఫాదర్ సెంట్ మీ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ దేర్, నాట్ టు గో టు మిథిలా.
0: జనకునికి నీ దగ్గరికి నేను ఎందుకు పోవాలి?
1: వై షుడ్ ఐ గో టు జనక?
0: కేవలం విశ్వామిత్రుని దగ్గరికి నేను వచ్చాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ యూ.
0: నేను ఇంకొక గ్రామానికి నేను వెళ్ళను.
1: ఐ డోంట్ గో టు ఎనీ అదర్ ప్లేస్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: దెన్ విశ్వామిత్ర సేస్
0: నాయన కేవలం యాగ సంరక్షణే కాదు, విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసా వహించు అన్నాడు.
1: యువర్ ఫాదర్ సింప్లీ వాంట్ సెంట్ మీ.
0: మొత్తం పైన తాను పర్మిషన్ ఇచ్చాడు.
1: యువర్ ఫాదర్ గేవ్ పర్మిషన్ దట్ యు షుడ్ ఫాలో మై కమాండ్.
0: కామన్ పర్మిషన్ ఇచ్చాడు.
1: ఇట్ ఇస్ ఎ కామన్ పర్మిషన్.
0: అప్పుడు ఇంకేం చేయగలరు? ఒప్పుకొనక తప్పదు.
1: సో హి మస్ట్ నెసెసరీ కన్సీడ్.
0: బండల్లో బయలుదేరారు, పోతున్నారు.
1: అండ్ దే ఆర్ ఫాలోయింగ్ హిమ్ వెన్ దే ప్రొసీడెడ్.
0: పోయిన తర్వాత అక్కడ శివధనుస్సును తెచ్చారు.
1: దేర్ దే సా ద శివధనుస్.
0: ఆ శివధనుస్సును చూసే కోసమని రామలక్ష్మణులు చాలా కుతూహల పడుతున్నారు.
1: రామలక్ష్మణ వెరీ యాంగ్షియస్ టు సీ శివధనుస్.
0: ఆ తెచ్చి అక్కడ పెట్టారు.
1: ఇట్ వాస్ బ్రాట్ అండ్ కెప్ట్ దేర్.
0: ఇద్దరు ఎక్కడ చూడటం లేదు.
1: దే వర్ నాట్ లుకింగ్ ఎనీవే.
0: దృష్టి అంతా కూడా దానిపైనే ఉంటుండాలి.
1: దే కాన్సంట్రేటెడ్ ఆన్
0: ఏ పని కోసం పోయినామో దానిపైన మనం లక్ష్యం పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ కాన్సంట్రేట్ ఆన్ ద టాస్క్ గివెన్.
0: నేను పోయినటువంటిది శివధనుస్సును చూసే కోసమని.
1: దే హావ్ గాన్ దేర్ టు సీ ది శివధనుస్.
0: కాబట్టి మా దృష్టి ఇంకా దేనిపైన లేదు.
1: సో వీ డోంట్ లుక్ ఎనీవే.
0: ఊరికి కను రెప్పని వేయకుండా చూడాలి. ఆ యొక్క శివధనుస్సును చూస్తూ ఉన్నారు.
1: దే వెంట్ ఆన్ స్టేరింగ్ ఇట్ కంటిన్యూస్లీ.
0: కానీ వచ్చిన జనమంతా కూడా ఈ పిల్లల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: యువకులు,
1: దేర్ యంగ్స్టర్స్.
0: వీరు చాలా ముద్దు బిడ్డలు.
1: అండ్ దట్ సో హ్యాండ్సమ్.
0: రాజకుమారులో వీరు.
1: అండ్ యు ఆర్ ప్రిన్సెస్.
0: వీరి యొక్క దృష్టి అంతా కూడా శివధనుస్సు పైన ఉండాలి.
1: అండ్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ దేర్ లుక్స్ ఆన్
0: శివధనుస్సు.
1: అండ్ దే డోంట్ హావ్ ఎనీ అదర్ లుక్స్.
0: చూచారు ఎంత గొప్ప పేరు తెచ్చారు.
1: వాట్ ఎ గుడ్ నేమ్ దే బ్రాట్.
0: ఈనాడు
1: టుడే
0: మన వారు చదువుకోవడానికని అమెరికాకు పంపిస్తే
1: When our people are sent to America for studies,
0: అక్కడ స్టడీ విషయం మర్చిపోతారు.
1: They forget studies.
0: ఇంకా అనేక విషయాల్లో వీళ్ళు దృష్టిని ప్రదర్శించేస్తారు.
1: They get into different fields of activity.
0: ఇలాంటి వాళ్ళు కట్టగలబడికి ఎంత కాలమైనా ఇంకా చదువుతూనే ఉంటుంటారు.
1: He goes on studying lifelong.
0: పాస్ చేస్తే కదా.
1: He will never pass.
0: తల్లిదండ్రులకు మాత్రం పాస్ అయింది అని రాస్తుంటారు.
1: But he reports to their parents that he is secure.
0: ఆ యూనివర్సిటీ పోయి విచారించే వాళ్ళు ఎవరున్నారు?
1: But who will go to that university and investigate? No one will go there.
0: ఈ విధంగా ఆనాడు చేసేటువంటిది వీలు కాదు.
1: But this was not
0: there. రామలక్ష్మణులు దృష్టిని ఒకే శివధనస్సు పై పెట్టారు.
1: రామ లక్ష్మణ హస్ గాట్ వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్.
0: ఇవంతా చూస్తూ ఉండగానే రావణుడు బయలుదేరి వచ్చాడు.
1: And then Ravana started proceeding towards Sivadhanasa.
0: అతను చాలా గట్టిగా భద్రమైనటువంటి ఒక శరీరంతో ఆ శివధనుసును ఎడం చేతితో ఎత్తడానికి ప్రయత్నం
1: చేశాడు.
0: సాధ్యం కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్.
0: తిరిగి రెండు చేతులు పట్టాడు గట్టిగా.
1: అండ్ విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్
0: టు బలం అంతా వినియోగించాడు.
1: హి యూజ్డ్ ఆల్ ద స్ట్రెంగ్త్.
0: కట్టగలబడి కింద పడిపోయాడు. ఆ శివధనుసు తలపైన పడిపోయింది.
1: హి ఫెల్ డౌన్ అండ్ శివధనుసు ఫెల్ అపాన్ హిమ్.
0: కానీ ఎత్తడానికి కూడా ఎవరు లేరు.
1: అండ్ నోబడీ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: ఈ సమయం చూస్తున్నాడు రాముడు.
1: Rama watched the situation.
0: నేను పోయి అతనికి కష్టం లేకుండా అతనికి సహాయం చేయాలన్నాడు.
1: He wanted to go and release him.
0: అప్పుడు విశ్వామిత్రుడు ఇదే సమయం అనుకుని,
1: విశ్వామిత్ర నోటీస్ ద టైం,
0: నాయన పోయి నీ పని నువ్వు చెయ్యి అన్నాడు.
1: బెటర్ యూ గో అండ్ మేక్ యువర్ రిటర్న్.
0: అతను శివధనుసును పెంచడానికి పోలేదు.
1: హి హస్ నాట్ గాన్ దేర్ టు బ్రేక్ శివధనుసు.
0: రావణుని పడినటువంటి దాన్ని ఎత్తి రావణునికి బాధ తీర్చాలి అని.
1: బికాస్ రావణ షుడ్ బి రిలీజ్డ్ బికాస్ శివధనుసు ఫెల్ ఆన్ హిమ్.
0: నెవర్ హర్ట్, నెవర్
1: హెల్ప్, ఎవర్ హర్ట్, నెవర్.
0: ఈ రావణంతా నువ్వు హెల్ప్ చేయడానికి అని పోయినాడు.
1: అండ్ రామ వెంట్ దేర్ టు హెల్ప్ రావణ.
0: దాన్ని తీశాడు.
1: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్
0: ద పెట్టెలో పెట్టాడు.
1: అండ్ హి kept it on one side.
0: ఈ ఎత్తేటప్పటికే అందరూ ఆశ్చర్యపడ్డారు.
1: When Sivadhanasa was lifted, all were astonished.
0: దీన్ని ఎత్తేటువంటి వాడే లేడు లోకంలో.
1: No one can lift it up.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: 100% to
1: 100%.
0: ఇతని యందు ఆ శక్తి ఉంటుందా? దివ్య శక్తి.
1: He has got the divine power that made him lift up.
0: ఆ divine power ని ఏమన్నారు?
1: What did they say?
0: అది ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
1: దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ పూర్తి 100% ఉంటుంది రాముల లోపల.
1: కాస్మిక్ ఎనర్జీ ఇస్ ప్రెసెంట్ దేర్ 100%.
0: అయస్కాంతము అని దాని పేరు.
1: దట్ ఈస్ మ్యాగ్నెట్.
0: దాన్ని ఎత్తేటప్పటికి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: పీపుల్ వర్ వెరీ మచ్ అస్టానిష్డ్ అండ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్.
0: అప్పుడు జనకుడు వచ్చాడు.
1: దెన్ దేర్ కేమ్
0: జనక. ఎత్తినటువంటి వాడు దాన్ని విచ్చడానికి కూడా ప్రయత్నం చేయమన్నాడు.
1: ద వన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ శివధనుస్ కెన్ ఆల్సో బ్రేక్ ఇట్.
0: అప్పుడు విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ.
1: And Vishwamitra command is
0: necessary.
1: One has to follow the command of Guru. And my
0: Guru brought me here. I cannot disobey him. And
1: Vishwamitra
0: vaipan chuchadu.
1: And he watched
0: Vishwamitra prasangi chesadu cheyamannadu.
1: And Vishwamitra gave him signal to proceed.
0: Danni patti itla vanchadu pakkani irigipoyindi.
1: And then he was trying to bend the bow. It broke.
0: జయధ్వనులంతా కూడా ప్రజ్వలిల్లుతున్నాయి.
1: దేర్ వాస్ అప్లాజ్ అండ్ చీర్స్.
0: శ్రీరామచంద్రునికు జై జై జై అని
1: పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ శ్రీరామచంద్ర జై.
0: కానీ ఇంకా కళ్యాణము.
1: అండ్ దెన్ వెడ్డింగ్.
0: వచ్చాడు జనక మహారాజు.
1: జనక కింగ్.
0: నేను ప్రతిజ్ఞ చేసినటువంటిది నా కుమార్తెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలని.
1: మై వౌ ఇస్ టు గెట్ మై డాటర్ మ్యారీడ్ టు దట్ పర్సన్.
0: ఇదం సీత అన్నాడు.
1: హియర్ లైస్ సీత.
0: అంటే ఏమి? ఇదిగో సీత అన్నాడు.
1: హి మీన్స్ హియర్ ఇస్ సీత.
0: రాముడు చూడలేదు.
1: రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తరిగి మరి ఇటువంటి వైపును కూర్చోబెట్టి ఇదం సీత మమ పుత్రి అన్నాడు.
1: అండ్ హి మేడ్ హర్ సీత ఆన్ ద అదర్ సైడ్.
0: కానీ రాముడు ఇటువైపు తిరిగాడు, చూడలేదు.
1: అండ్ రామ అటర్డ్ ద అదర్ సైడ్ అండ్ డిడ్ నాట్ లుక్
0: ఎట్ హర్. జవాబు ఇవ్వలేదు.
1: అండ్ హి డిడ్ నాట్ గివ్ రిప్లై.
0: అప్పుడు కేవలము విశ్వామిత్రునికి చెప్పాడు జనకుడు.
1: Then Vishwamitra told Janaka.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: Then Rama replied.
0: నేను తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా,
1: without permission of my parents,
0: నేను యువకుడైనటువంటి వాడు,
1: being an young man,
0: ఏ కార్యములకు నేను ముందు పోను.
1: I don't proceed.
0: నీ యజ్ఞ సంరక్షణ కోసం నేను పంపించారు, వచ్చాను.
1: I followed you to protect your sacred ritual.
0: నీ ఆజ్ఞ ప్రకారం దీన్ని శివధనుసు చూడటానికని వచ్చాను.
1: Following your command, I followed శివధనుసు. That's all. Task is over.
0: కానీ కళ్యాణమునకు నేను ఏమాత్రం ఇష్టం లేదు.
1: But I am not prepared to get
0: married. నేను అంగీకరించను.
1: I don't accept.
0: బిడ్డనైనా చూడండి అన్నారు.
1: And he said, at least look at her.
0: వివాహం కాకపురము పరస్త్రీని చూడటం మహాపాపము అన్నాడు.
1: It is worst of the sins to look at a woman before marriage.
0: ఆ మాట అనేటప్పటికీ,
1: when that is said,
0: జనకుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: జనక వాజ్ వెరీ సర్ప్రైజ్.
0: ఇలాంటి సత్యశీలుడు కూడా లోకంలో ఉన్నారా?
1: ఆర్ దేర్ పీపుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్?
0: కానీ దేనికి అంగీకరించలేదు.
1: వెల్ రామ డిడ్ నాట్ కన్సీ.
0: సైన్యాన్ని పంపించాడు రథాలతో అయోధ్యకు.
1: అండ్ ది ఆర్మీ వాజ్ సెంట్.
0: తిరిగి వారు రావడం కోసం నాలుగు దినములు పట్టింది.
1: ఇట్ టుక్ 4 డేస్ టైం టు గెట్ ద రిప్లై.
0: ఈ నాలుగు దినములు కూడా వాళ్ళు వచ్చేటప్పటికి
1: బై టైమ్ ది రిటర్న్
0: ఎక్కడా పోలేదు, ఎవరిని చూడలేదు.
1: రామలక్ష్మణ డిడ్ నాట్ స్టర్ అవుట్.
0: జనక మహారాజు ఇంటికి విందుకు కూడా పోలేదు.
1: దే డిడ్ నాట్ గో అండ్ ఎంజాయ్ ద బ్యాంక్వెట్. నో,
0: ఈ సంబంధమే నాకు అక్కర్లేదు అన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ రిలేషన్షిప్.
0: అలాంటి దీక్షను పూనినటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాడ్ దట్ డిటర్మినేషన్.
0: తల్లిదండ్రులు వచ్చారని తెలిసేటప్పటికి
1: అండ్ హావింగ్ కమ్ టు నో పేరెంట్స్,
0: రామలక్ష్మణ భరత శత్రులు ముగ్గురు కూడా నలుగురు కూడా వెళ్లి వారికి నమస్కరించారు.
1: రామలక్ష్మణ భరత శత్రులు నా పేరు
0: దేవసాన్. అప్పుడు విశ్వామిత్రుడు ఈ కథనంతా కూడా చక్కగా వర్ణించాడు.
1: అండ్ విశ్వామిత్ర narrated the whole lot.
0: జరిగింది.
1: అండ్ ఇట్ హ్యాపెన్
0: నలుగురు పీటల పైన కూర్చున్నారు.
1: ఆల్ ద ఫోర్ టుక్ దేర్ ప్లేసెస్.
0: నలుగురు మాలలు పట్టుకున్నారు.
1: అండ్ దేర్ హోల్డింగ్ గార్లెండ్స్.
0: మాలలు పట్టుకొని వారి కంఠం నందు ధరించడానికి సిద్ధమైపోయారు.
1: దే ఆర్ అబౌట్ టు గార్లెండ్ దేర్ రెడీ.
0: ఎందుకోసం ఇదంతా చెప్తున్నానంటే ఆనాటి యువకుల యొక్క గుణములు, ఆనాటి యువకుల యొక్క సత్యశీలములు ఎలాంటివి అనేటువంటిది మీకు గుర్తింపజేయడానికి.
1: భగవాన్ ఈస్ టెల్లింగ్ ఆల్ దిస్ టు మేక్ us నో ది కండక్ట్ అండ్ ద వర్చ్యూ అండ్ ద ట్రూత్ఫుల్ నేచర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఆఫ్ దోస్ డేస్.
0: సీతకుడును హారం తీసుకుని వచ్చింది.
1: సీత ఆల్సో ప్రొసీడింగ్ ద గార్లెండ్.
0: ప్రథమంలో ఆమె యొక్క స్వయం వరమే ముఖ్యమైనటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: స్వయం వరం వల్లే వీరు నలుగురు అన్నదమ్ములు అంటే వల్ల నలుగురు బిడ్డలు కూడా తనతో సోదరుని బిడ్డలు తీసుకొచ్చారు.
1: అండ్ సిన్స్ అదర్ బ్రదర్స్ హ్యాపెన్ టు బి దేర్ ద బ్రైడ్స్ ఆల్సో వర్ బ్రాట్ దేర్.
0: అప్పుడు ఆమె మాల పట్టుకొని నిల్చుకుంది.
1: అండ్ సీత వాస్ హోల్డింగ్ ద గార్లెండ్.
0: కానీ రాములు ఆమె వైపునే చూడలేదు.
1: అండ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ హర్.
0: తన కింది కొంచుకొని ఉన్నాడు.
1: అండ్ హీ బెంట్ డౌన్ హిస్ హెడ్.
0: తర్వాత అందరు కూడా విశ్వామిత్రుడు కూడాను కొంచెం రామా నీవు ఆజానుబాహుడు కొంచెం గుంగు అన్నాడు.
1: అండ్ విశ్వామిత్ర సెడ్ రామా ఇస్ సో టాల్ జస్ట్ బెంట్ లిటిల్ ఎక్స్టెండ్.
0: గురుజీ నేను రాజకుమారుడు.
1: అండ్ ద ప్రిన్స్
0: నేను పురుషరత్నాన్ని. నేను సత్యశీలం కలవాడు. నేను స్త్రీలకు తల వంచను.
1: ఐ విల్ నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎ ఉమన్.
0: నేను వంచను.
1: నో ఐ డోంట్ బెండ్.
0: ఎవరు ఆ స్త్రీ?
1: హూ ఇస్ దట్ ఉమన్?
0: ఆమె నాకేమి సంబంధం లేదు.
1: వాట్ రిలేషన్షిప్ ఐ హావ్?
0: అలాంటి ఆమెకు నేను తిరస్కరిస్తే ఎందుకు ఉంచాలి?
1: దెన్ వై షుడ్ ఐ బెండ్ బిఫోర్ హర్?
0: పెళ్లి అయిన తర్వాత కావచ్చును భార్య.
1: ఆఫ్టర్ వెడ్డింగ్ షీ మై బి మై వైఫ్.
0: ఆమె వేరు, నేను వేరు.
1: ప్రయర్ టు దట్ వి ఆర్ సెపరేట్.
0: నేను వంచను అన్నాను.
1: ఐ డోంట్ బెండ్, హీ సెడ్.
0: ఈ దీక్షను గుర్తించినటువంటి లక్ష్మణుడు,
1: లక్ష్మణ వాచింగ్ దిస్,
0: కృష్ణుడితో సైగలు చేస్తున్నాడు రాములతో.
1: అండ్ హీ వాస్ జస్ట్ గివింగ్ సిగ్నల్స్.
0: రామలక్ష్మణులకు సరైనటువంటి ఒక సంబంధము.
1: రామ లక్ష్మణ ఇస్ ద రైట్ కాంబినేషన్.
0: రాముని యొక్క సైజు లక్ష్మణుడికి గుర్తించాడు, గుర్తుని లక్ష్మణ్ యొక్క సైజు రాముని గుర్తిస్తాడు.
1: అండ్ రామ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సిగ్నల్స్ ఆఫ్ లక్ష్మణ అండ్ వైస్ వర్సా.
0: అప్పుడు రాముడు చెప్పాడు.
1: అండ్ రామ సైడ్,
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: కొంచెం నీవు ఆదిశేషుడు కదా, ఈ భూమిని కొంచెం అట్టు ఎత్తు అన్నాడు.
1: యు ఆర్ ఆదిశేష, లిఫ్ట్ అప్ దట్ పోర్షన్, రైజ్ ఇట్.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు.
1: లక్ష్మణ
0: అన్న, సీత ఉన్నటువంటి ఒక స్థానంలో మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఎత్తితే భూమంతా ఎత్తాలి.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైజ్ దట్ పార్ట్ వేర్ సీతా ఈస్ స్టాండింగ్, ద హోల్ ఎర్త్ మస్ట్ బి రైజ్డ్.
0: అప్పుడు నీవు కూడా నువ్వు పెద్దవాడైపోతావు.
1: యూ విల్ ఆల్సో బి రైజ్డ్.
0: కాబట్టి ఇది సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, హి సెడ్.
0: అయితే దీనికి తగినటువంటి ఉపాయం చేయమన్నాడు.
1: దెన్ దేర్ షుడ్ బి సమ్ డివైస్ to solve the problem.
0: ప్రజలందరూ కూడా చాలా విసుగుపడిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ వెయిటింగ్.
0: ఈ రెండు ఇద్దరి యొక్క కళ్యాణం చూడాలని కన్నుకు ఆనందంతో కూతలూస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వెంట్ దేర్ టు వాచ్ దిస్ హోలీ వెడ్డింగ్.
0: ఈ కుతూహలంతో చాలా ఎవరు పట్టలేనటువంటి ఆనందమును ఉప్పొంగిపోతున్నారు.
1: అండ్ దే హావ్ గాట్ ద లిమిట్లెస్ జాయ్ అండ్ ద బ్లిస్.
0: చచ్చనే ఉన్నట్టుండి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: ఇమీడియట్లీ లక్ష్మణ ran all the way and fell at the feet of Rama.
0: రాముని పాదాల పైన పడినటువంటి వాడు లేగలేదు.
1: And he did not get up for a long time.
0: అప్పుడు రాములు లక్ష్మణ లెమ్ము అని వంగి అతని లక్ష్మణ్ లేపడానికి అని వంగినాడు. అప్పుడు సీత కనుక్కొని తక్షణమే మాల వేసింది.
1: దెన్ రామ జస్ట్ బెండ్ డౌన్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ హూ ఫెల్ ఇట్ హిస్ ఫీట్. ఇమ్మీడియట్లీ సీత
0: గారు కలియడం జరిగింది.
1: అండ్ దట్ వాస్ ద వెడ్డింగ్ టైం.
0: అప్పుడే విశ్వామిత్రుడు చెప్పాడు.
1: దెన్ విశ్వామిత్ర సేడ్,
0: నాయన నేను పుట్టినది దీనికోసమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్
0: హియర్. నా తపస్సంతా దీనికోసమని.
1: అండ్ ఆల్ దిస్
0: నా శక్తి అంతా దీనికోసమని. నా తపస్సంతా శక్తి, ఈ శక్తినంతా కూడా నీకే అర్పితం చేస్తున్నానని ఆ విశ్వామిత్రుడు సంపాదించిన సమస్త అస్త్రములు కూడాను రాముడికి అర్పించాడు.
1: విశ్వామిత్ర దెన్ సెడ్ ఆల్ మై పెనెన్స్ అండ్ మైటీ పవర్ ఈస్ ఫర్ దిస్ టాస్క్ ఫర్ దిస్ చీఫ్ పర్పస్ ఓన్లీ. అండ్ దెన్ హీ గేవ్ ఆల్ హిస్ వెపన్స్ విత్ హిమ్.
0: అప్పుడు మాత్రమే మమ సీత అని చెప్పినప్పుడు ఇతను దశరథ జనక మహారాజు అప్పుడు ఆమె వైపును చూచాడు రాముడు.
1: And then when Janaka said, here is my daughter Sita, then Rama
0: looked at her.
1: Until not till then.
0: ఈ నాటి కాల పిల్లలు ఇట్లా కాదు.
1: But students today
0: అన్ని జరిగిపోయి పిల్లలు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంటారు.
1: And they get married after begetting children.
0: ఏమిటి ఈ కర్మలో ఏమిటో, ఏమిటి ఈ పాపమో ఏమిటో.
1: Why this sin? What is the plight?
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్ దిస్,
0: ఇంకా అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నారు.
1: దేర్ మెనీ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: మన విద్యార్థులు ఆ విధమైనటువంటి దీంట్లో బ్యాడ్ లీడ్ ఎప్పుడు చేయకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్
0: దట్. తల్లిదండ్రులను సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: తల్లిదండ్రులకు ప్రసన్నులు చేయండి.
1: అండ్ మేక్ ప్లీజ్ యువర్ పేరెంట్.
0: నీకేదైనా ఇష్టం లేకపోతే వాళ్ళని తగిన రీతి లోపల వాళ్లకు మాటలు చెప్పి వాళ్ళు సంతృప్తి పరచండి.
1: If they don't agree with you, explain them sweetly, softly.
0: విరుద్ధమైన మార్గంలో మీరు ఎప్పుడు ప్రవేశించకండి.
1: Never act against their interests.
0: ఈ రామచంద్రుని యొక్క తత్వమే జగత్కంతా వ్యాప్తి అయిపోయింది.
1: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ రామ దట్స్ వైడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ రామచంద్రుని యొక్క చరిత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా నూతనంగా జరిగినట్టుగా కనిపిస్తుంది.
1: థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హావ్ పాస్డ్, స్టిల్ రామాస్ గ్లోరీ అండ్ యెస్టర్డే ఆర్ సన్.
0: మానవుడు పుట్టే కొన్ని కోట్ల సంవత్సరాలైంది.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ was born crores of years ago.
0: కోట్ల సంవత్సరాలకు పూర్వమే రామచంద్రుని యొక్క ఇది.
1: అండ్ రామ స్టోరీ ఆల్సో బిలాంగ్ టు ది యోర్.
0: అట్టి రామ చరిత్రను ఈనాటి కూడా గొప్ప చరిత్రగా పవిత్రిస్తున్నారు.
1: ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇస్ సో మైటీ అండ్ నో నోబుల్.
0: అలాంటి సత్యశీలుడు కావాలి.
1: సో వన్ షుడ్ బి వన్ ట్రూ.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడు కావాలి.
1: అండ్ వన్ షుడ్ హ్యావ్ సచ్ డిజర్వింగ్ సీక్రెట్.
0: కానీ దేనియందు లేకపోయినప్పటికీ,
1: ఇట్ మే బి దేర్ నాట్ బి దేర్,
0: వివాహ విషయమునందు మాత్రము ఏ మాత్రం కూడా మనసు చెరించి చేయకూడదు.
1: అండ్ సీ దట్ యువర్ మైండ్ విల్ నెవర్ వేవర్.
0: లాంగ్ లైఫ్,
1: యు గాట్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్.
0: ఈనాడు అట్ట కాదు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి మూడవదినే విడాకులకు బయలుదేరుతున్నారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్, దే గెట్ మ్యారీడ్ యాస్ పర్ దేర్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్. అండ్ దట్ లీడ్స్ టు డైవర్స్.
0: యోజన చేయకుండా చేయటం వల్ల ఈ పెద్దల యొక్క ఆశీర్వాదం లేకుండా, పెద్దల యొక్క అనుగ్రహం లేకుండా సంతోషంగా ఇది చేయటం వల్ల ఈ విధమైన పరిస్థితికి వస్తున్నారు.
1: ద రీజన్ ఇస్ దట్ దే హావ్ నాట్ సాట్ ద పర్మిషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ దేర్ ఎల్డర్స్.
0: నా ఇష్టం అంటారు.
1: దే సెడ్ ఇట్స్ మై విష్.
0: నీ ఇష్టము, ఇష్టం వచ్చినట్టుగా నీవు సంచరించటమేనా?
1: యూ కెనాట్ యాక్ట్ యాజ్ పర్ యువర్ విష్.
0: ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫార్ యూ గాట్ దిస్ విష్?
0: కాన్షియస్ అనేది ఆత్మ నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్
0: కేవలం పిచ్చి దృష్టి నుంచి కూడా వచ్చింది.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ యువర్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ టెంపర్మెంట్.
0: కనుక నీ బ్యాడ్ లుక్, బ్యాడ్ థాట్స్ వల్ల నీకు వచ్చింది.
1: యువర్ విష్ ఇస్ బేస్డ్ ఆన్ ది బ్యాడ్ లుక్స్.
0: నీ మాటలు ఏం మంచి సత్యమైనటువంటివా?
1: ఆర్ యువర్ వర్డ్స్
0: కాదు కాదు అసత్య సంబంధమైనటువంటి మాటలు?
1: దే ఆర్ అటర్లీ ఫాల్స్.
0: దుర్గుణమైనటువంటి చూపులు,
1: ఆల్ బ్యాడ్ లుక్స్.
0: దురాచారమైనటువంటి చర్యలు,
1: ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్. దీనివల్ల
0: నీకు దుర్గుణాలు బయలుదేరుతున్నాయి.
1: అండ్ దట్స్ ద కాజ్ ఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కానీ అలాంటి దుర్గుణాలకు విద్యార్థులు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఈవిల్
0: టెండెన్సీస్. తల్లిదండ్రులకు తగినటువంటి రీతిగా చెప్పి వారిని సంతృప్తి పరచండి.
1: యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యువర్ పేరెంట్స్ అండ్ ప్లీజ్ దెమ్.
0: వారిని ప్రసన్నులు గావించండి.
1: మేక్ దెమ్ హ్యాపీ.
0: తల్లిదండ్రులు ప్రసన్నులు కాకుండా నీవు ఏమి చేసినా కానీ అది నీకు ఫలించదు.
1: వితౌట్ యువర్ పర్మిషన్, బ్లెస్సింగ్, వాట్ ఎవర్ యూ డూ, యూ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక నీ దుర్గుణాలను మనం ఈనాడు త్యాగం చేయాలంటే ఈ విధమైనటువంటి త్యాగం చేయాలి.
1: దిస్ ఈస్ ది ట్రూ సాక్రిఫైస్ టుడే.
0: యజ్ఞయాగాదం చేసినటువంటి దుర్గుణాలను త్యాగం చేయడం కోసమని,
1: సీక్రెట్ రిచువల్స్
0: దురాచారంలో త్యాగం చేయడం కోసమని, సత్కర్మను సదాచారంలో అభివృద్ధి పరచుకునే నిమిత్తమే, అప్పుడే నీవు సత్యశీలుడు అవుతావు.
1: దెన్ యూ విల్ బి వన్ ఆఫ్
0: ది. ఈ జగత్తులో ఈనాడు సత్యశీలుడు లేకపోవడం చేతనే అనేక రకమైనటువంటి అల్లకల్లోలములు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ నో మెన్ ఆఫ్ ట్రూత్ టుడే, దేర్ఫోర్ ఎడ్యుకేషన్
0: ఎక్కడ చూసినా కానీ దుఃఖములే,
1: ఎవ్రీవేర్
0: ఎక్కడ చూసినా కానీ విచారములే, ఎత్తితే చాలు డెడ్ బాడీస్.
1: ది మూమెంట్ యు సీ ది న్యూస్‌పేపర్ చూడటము, కిల్లింగ్ అండ్ వయలెన్స్,
0: ఈ వార్తలు వినటము కాదు కాదు.
1: అండ్ వి ఫైండ్ ఎవ్రీవేర్ ది ఎడ్యుకేషన్.
0: ఎప్పటి నుంచి చెప్తున్నాను, మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైనటువంటి దుర్మార్గ భావాలు రావు.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ సెన్సెస్ దెర్ విల్ బి నో బ్యాడ్ ఐడియాస్.
0: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
1: దెన్ యూ నాట్ హేట్ ఎనీబడీ.
0: తిట్టిన వాడు నా ఎందే ఉన్నాడు, నేను కూడా తిట్టిన వాడి ఎందే ఉంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ అక్యూజ్ మీ ఇస్ ఇన్ మీ అండ్ ఐ
0: తిట్టిన వాడు నేను,
1: and we are not different.
0: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
1: The same self is present in both of us.
0: ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకోవాలనుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
1: And when once we have this one pointed spirit of the self,
0: అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
1: And both of us will be happy.
0: ఎవరే సంభవించవు.
1: And there will be no problems.
0: విచారములే సంభవించవు.
1: No anxieties.
0: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
1: There will be no hatred at all.
0: అట్టి ప్రేమను మనం పెంపొందించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop that love. We should have single
0: నా ఎందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ బోత్ ఆఫ్ us.
0: అందున ఇందున ఎక్కడ చూసినా ఒందే ఆత్మలో మకువై ఉన్నాడు.
1: ద సేమ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్ ఎవ్రీవేర్.
0: కనుకనే మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
1: టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ షుడ్ హ్యావ్ దిస్
0: దేహాలు భిన్నంగా ఉండవచ్చును,
1: బాడీస్ మే బి డిఫరెంట్,
0: మనసులు భిన్నంగా ఉండవచ్చును,
1: మైండ్స్ మే వేరీ,
0: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
1: బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి.
1: సో మెనీ హ్యావ్ అసెంబ్లెడ్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఆత్మతత్వం ఒక్కటే.
1: సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఉదాహరణగా మీరు తీసుకోండి, ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
1: యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ యు ఫైండ్ సో మెనీ బల్బ్స్.
0: చిన్న చిన్న బల్బులు ఉన్నాయి, ఇక్కడ విడివిడి బల్బులు ఉన్నాయి, ఇక్కడ గుత్తి బల్బులు ఉన్నాయి. ఎన్ని బల్బులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
1: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్ బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
0: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివే.
1: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి. అందరియందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంటు ఒక్కటే.
1: కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని
1: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
0: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకొని దేహాభిమానం క్రమక్రమేణ తన్నగించుకు చేసుకోండి.
1: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
0: అతి శీఘ్రకాలం నుండే
1: వెరీ సూన్
0: ఈ ఏకాత్మవాదం వల్ల లోకములో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమములు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడా ఆశీర్వదిస్తాడు.
1: యు ప్రే ఫర్ ది వరల్డ్ పీస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ వరల్డ్ వెన్ యు ఆర్ వెన్ వీ హావ్ వన్ పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్. డోంట్ హేట్ ఎనీబడీ.
0: లోక సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
1: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
0: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
0: విశ్వ కుటుంబీకులమే మనము.
1: వీ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒక కుటుంబీకులే.
1: ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
0: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
1: ద హ్యూమన్ సొసైటీ
0: అంతా కూడా తండ్రి భగవంతుడే.
1: అండ్ గాడ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
0: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man and fatherhood of God.
0: ఈ రెండింటిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ దీస్ టూ ఐడియాస్.
0: అప్పుడే లోక సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
1: So all that has been prayed for and said that the world should be happy.
0: అతి శీఘ్రకాలంలో
1: వెరీ సూన్
0: ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
1: ఆల్ పీపుల్ షుడ్ బి హ్యాపీ.
0: అన్ని దేశముల వారు కూడా ఆనందంగా ఉండాలి.
1: పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ షుడ్ బి జాయ్ఫుల్.
0: ప్రార్థన మీరు చేసి
1: ప్రే లైక్ దట్.
0: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని, ఆనందాన్ని కూడా అనుభవించి
1: అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్
0: జగత్తు కూడా దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
1: ప్రాపగేట్ అండ్ పబ్లిసైజ్ ద నీడ్ టు బి జాయ్ఫుల్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: ఇదే మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ ఇస్ ద జాబ్ దట్ వి షుడ్ డూ.
0: భజన బినా సుఖ శాంతి నైంచినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
1: సో ఆల్ దట్ హస్ బీన్ ప్రేడ్ ఫర్ అండ్ సెడ్ దట్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ
0: అట్ సీ బి రియాలిటీ వెరీ సూన్ ఈ జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: అన్ని దేశముల వారు కూడా

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.
1: బ్రహ్మంబు ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప

0: Love is God. God is love. Therefore, there should be a connection, contact, love to love. That should be the proper procedure. And therefore, if you strengthen this love, you will be unparalleled, unbeaten.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: మీరందరూ ఏదో ఇది కాన్ఫరెన్స్ అని ఈ కాన్ఫరెన్స్లో మీరు అటెండ్ కావటము తక్కువ టైం, కానీ మీరు వర్ణించటం చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. మీరు ఆశించినంత ఆశ ఫలము మీకు ఇంకా దక్కలేదు.
0: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ for a brief period of time, but your experience, your narration, your description is far, far beyond. Yet you are to experience that what you really deserve and expect.
1: Sadbhaktulandaru bhagavantuda anchu chevula kimpuga smarana cheyi dinam bidala vetalanni ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము దైవ చింతన చేయు దాసబృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
0: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood, when all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day, which is well spent. All the rest of the days are annual ceremonies or obituaries.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Prema ante emito ee naati yuthulaku neti karyakramam gurinchi neti kartavyanni gurinchi neti pravartanna gurinchi meer cheptunnare kaani prema anaga idi kaadu nijamaina prema.
0: All the observations you made on love are based on the activity going on here, your behavior in the campus, and the duties that lie ahead of you in future.
1: Rendu hrudayamulo unnatundi prema kaadu.
0: It's not the love that is limited to the two individuals.
1: Ekatma prema ne nijamaina prema.
0: The true love is the spirit of oneness.
1: ఒకరు ఇవ్వటము మరొకరు పుచ్చుకోవటము ఇది ప్రేమ కాదు.
0: Give and take does not reflect the spirit of love.
1: నిరంతరము సర్వకాల సర్వావస్థలయందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
0: The true love demands of us to continue to give and give throughout.
1: కష్ట సమయం లోపల మనము వెలుకకు వెళుతున్నాం, అది చాలా పొరపాటు.
0: We retreat, go back in times of difficulties, it is a mistake.
1: అది ప్రేమ అనిపించుకోదు.
0: You cannot call it love by any standard.
1: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థమైనటువంటిది త్యజించి పరార్థమైనటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
0: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ ద సెల్ఫిష్నెస్ అండ్ యూ షుడ్ బీ ఆఫ్టర్ పరార్థ ద స్పిరిచువాలిటీ అండ్ అండర్స్టాండ్ యథార్థ ద సిగ్నిఫికెన్స్ అండ్ ద డెప్త్.
1: పదార్థం యథార్థమునకు ఎంత భేదమున్నదో మీరు గుర్తించాలి.
0: యు షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ పదార్థ ద మెటీరియల్ అండ్ ది యథార్థ రియాలిటీ.
1: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
0: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
0: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖదుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
0: వీ హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, బి దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, పెయిన్ ఆర్ ప్లెజర్.
1: మనస్సును ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్.
1: మైండ్తో కూడినప్పుడు అది కేవలం ఒక మ్యాటర్గా చేరుతుంది.
0: ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ టు ది మైండ్ ఇట్ విల్ టేక్ యూ టువర్డ్స్ మ్యాటర్.
1: కానీ మ్యాటర్కు తనకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
0: There should not be any relationship between the matter outside and the mind within.
1: Manasu cherin daggara antai kudanu bhinnatvame erpadutundi gaani ekatvam anetundi erpadadu.
0: Wherever mind gets in, you always notice duality, no scope for non-dualism.
1: Renduga cherinatundi adi sariyinatundi bhakti e kaadu.
0: That which is the jewel does not stand for true devotion.
1: Kanuka premaswarupulara mi yendunnadi parva yendunnadi kudanu oka prema maatrame.
0: Therefore understand clearly that love which is within you is very much same as the love in others.
1: Prema ekatvam anetundi satyanni gurtinchi vartinchadame భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ డివోటీ టు రియలైజ్ దట్ లవ్ ఈజ్ వన్.
1: రెండుగా చేరినటువంటిది ఇది భక్తి కానేరదు.
0: డ్యుయాలిటీ ఈజ్ నాట్ డివోషన్.
1: ఇది ద్వైతంతో కూడినటువంటిది.
0: ఇట్ గోస్ ఆఫ్టర్ దిస్ డ్యుయలిజం ఆర్ డ్యుయలిస్టిక్ అప్రోచ్.
1: ఈ డ్యూయలిజం అనేటువంటిది భక్తియే కాదు.
0: డ్యూయలిజం ఈజ్ నాట్ ట్రూ డివోషన్.
1: ఏకత్వమైనటువంటిదే భక్తి.
0: నాన్ డ్యూయలిజం ఈజ్ డివోషన్.
1: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయము చేర్చగా అర్హుడగును.
0: దేర్ఫోర్ గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. స్ట్రెంగ్థెన్ దిస్ లవ్. దట్ షుడ్ బి ది అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. దేర్ షుడ్ బి లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ, సో దట్ యూ క్యాన్ బి నాన్ డ్యూయల్.
1: ఇట్టి లౌకికమైనటువంటి ప్రేమ జగత్తులో ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను ఇదే జరుగుతూ ఉంటున్నది. దీనిని ప్రేమ ప్రేమ ప్రేమ అని అందరు కూడాను భ్రమిస్తున్నారు.
0: ద లవ్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్, వీ కాల్ దిస్ లవ్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ నాట్ లవ్ అట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఈ ప్రేమ దీన్ని ప్రేమ అనిపించుకోదు.
0: దిస్ వరల్డ్లీ లవ్ ఈజ్ నాట్ ట్రూ లవ్.
1: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
0: దెర్ఫోర్ ది లవ్ హ్యాస్ గాట్ ఓన్లీ వన్ గోల్, ఓన్లీ వన్ పాత్, ఓన్లీ వన్ రిడెంప్షన్, only one fulfillment.
1: Itti premanu manam bhinnanga bhavinchukovatam chaala porapatu.
0: To divide love is a big mistake.
1: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
0: వి గో బై ద పాత్ ఆఫ్ ద డివైడెడ్ లవ్.
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: లివ్ ఇన్ లవ్,
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమ అప్పుడే ఒక్కటిగా అది చేరుతుంది.
0: Then only you will find oneness in love.
1: Itti premanu etti hrudayamlo naatukondaro atti saarthakatanu vaaru pondudaru.
0: The day when you sow the seeds of love, naturally you will enjoy, experience the result, the bearing of it.
1: Prema mudita manasakako rama rama rama.
0: Say the name of God with all love.
1: Kani ee peru chuchinappudigini adi prema kinda chelinatundi.
0: You may give any name to God, but it is full of love.
1: Itti premanu, itti pavitramaina premanu, itti saarthakamaina premanu, itti ekatvamaina premanu, itti madhuramainatundi premanu manamu అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
0: దిస్ సీక్రెట్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్ లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ యాజ్ జ్యూవెల్ ఆర్ డివైడెడ్.
1: కనుక ఇది ఇష్ట ప్రేమలు ఎందు కూడాను, ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
0: The love should remain as it is, uniform in likes and dislikes, in difficulties and also in moments of pleasure.
1: దీనిలో ఎట్టి భేదములు కూడాను ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
0: There is no scope for differences to exist in love.
1: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కాని ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
0: ఆల్ ది డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ, బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: ది రియాలిటీ సేస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
1: యూ నీవు, ఐ నేను, నీవు నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
0: We should not have differences such as you and I.
1: You anetvantidi kevalam third person.
0: When you say you, it refers to third person.
1: I anetvantidi ekatma person.
0: And this I is singular, that stands for oneness.
1: Kanuka you and I are one anetvantidi antu ee you anetvantidi e matramu undakoddu.
0: Therefore there should not be anything like the other you.
1: Kanuka manamu itti bhedamanu dooram chesi divyatvanni pavitratanu manamu aacharinchali.
0: Therefore we should give up this dualistic mind and try to attain the divinity and sanctity behind this oneness.
1: Ee prema tattvam anetvatidi idi అనుభవించవలసిందే కానీ బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
0: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
1: కానీ ఈనాటి ప్రేమను మీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
0: బట్ వీ అండర్స్టాండ్ లవ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. Interpret and follow.
1: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
0: Love should not have any links with the physical body.
1: ఈ దేహంతో కూడినటువంటిదంత కూడాను మ్యాటర్తో కూడినటువంటిది.
0: The body is composed of matter only.
1: ఈ మ్యాటర్తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కాని ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
0: దిస్ బాడీ మూవ్స్ అహెడ్ మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్ బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్, బీ అలైట్ టు ఎవరీ వన్.
0: ఇఫ్ వీ డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ డ్యూయల్ వే, ఇఫ్ వీ డు నాట్ గో బై దిస్ డివైడెడ్ మైండ్, ఇఫ్ యూ రిలై ఆన్ ద వన్నెస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్,
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని ప్రాకృతమైన మార్గంలో మనము తీసుకుని పోతున్నాము, అదే పెద్ద పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.
1: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యుయలిస్టిక్ వే ఇన్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
0: దో యు ఆర్ మెనీ హియర్ ఇన్ నంబర్స్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ బట్ లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి, దేర్ ఫోర్ భగవాన్ అడ్రస్సెస్ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ఒక్కటే కాని అనేకంతో కూడినటువంటిది కాదు.
0: Love is always one and is never divided.
1: Kanuka meer daiva premanu ekanga bayar bhavinchandi.
0: Therefore consider the divine love as unity, one only.
1: Itti premane nijamainatundi bhakti kinda chertundi.
0: Such love is true devotion.
1: Kanukane jayadevudu gaurangadudu ఏకసంతరుడు వీరందరూ కూడాను దేహమును వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
0: Therefore great people like Jayadeva, Gauranga, though they have different bodies, the vestia they have taken upon themselves, but they always proceeded along the principle of love, which is one and the same.
1: Meera, Sakubai, వీరందరూ కూడాను ప్రేమ అనేటువంటి దీంతో ఒక్క మార్గంలోనే పోయారు, కానీ కృష్ణ అని, రామ అని, గౌరంగా అని వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
0: లైక్ వైజ్ డివోటీస్ లైక్ మీరాబాయ్, సక్కుబాయ్ ఆల్వేస్ హెవ్ ప్రొసీడెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్, సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్, దే నెవర్ అబ్జర్వ్డ్ ఎనీ డ్యుయాలిటీ ఆర్ డివైడెడ్ మైండ్.
1: కనుక వారు డ్యుయాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
0: Those that go by duality ruin themselves.
1: మనం డ్యుయాలిటీలో తేలికోకూడదు.
0: So we should never be dualistic in our approach.
1: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
0: We should experience that one-pointedness, that is the experience of the self.
1: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఈశ్వర అను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
0: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
1: ఇట్టి గోల్ను మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
1: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధకు కనిపించకుండా వెళ్ళాడు.
0: ఇట్ సో హ్యాపెండ్ that Krishna was not noticed by Radha.
1: Kani aakaramnu Krishna ga bhavinchukoni ee aakaram kosamu ee aneka vidhamuluga kudanu paritapinchi prayanalu chesindi.
0: But Radha has considered Krishna in his physical form, always pined and yearned for his presence.
1: Kanuka ee perulo unnatundi yokka naamamu, perulo unnatundi yokka roopamu ekamge kani అన్యము కాదు.
0: Therefore the name and form are one and the same, they are not different.
1: కాని మనము అంతటి లోతులకు పోయేటువంటి ఒక శక్తి సామర్థ్యములు లేవు.
0: We don't have that ability and capacity to dive into that depth.
1: Prema goppa shakti vantamainatundi.
0: Love is highly powerful.
1: Deeni shakti mari deeniki kodanu raadu.
0: The power of love is not noticed anywhere.
1: Ee power of love nu enni vidhara parishodhan chesinappudiki ee chikkedi dakkedi kaadu.
0: Investigation, experimentation will never give you results to know the power of result, of love.
1: Prema prema chotune untuntadi kani anya margamu prayasinchadu.
0: Love can be understood only by establishing links love to love, nothing else.
1: Kani maharana ee devalayam lopra bhajan chestu undaga kani aameku తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
0: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
1: రాణా, ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
0: రాణా సెడ్, దిస్ ఈజ్ ద టెంపుల్ బిల్ట్ బై మీ, యూ కెనాట్ pray here, get out, he said.
1: బయటికి వెళ్లిపోమని చెప్పేటప్పటికి ఇది మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
0: ఇట్ వాస్ ఎ షాకింగ్ న్యూస్ ఫర్ మీరాబాయ్.
1: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడు, ఎక్కడ బయట పోయేది, కృష్ణుడు ఉండేది బయటనా లోపలనా అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
0: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వై ఈజ్ ఇట్ దట్ ఐమ్ ఆస్క్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్. Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
1: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి ఒక పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
0: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
1: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
0: Then she could have the proper understanding.
1: Tanu Madhuraku bayalderindi.
0: And she was prepared to reach Madhura.
1: Ee Madhuralo unnadu Krishnudu anukundi.
0: She thought Krishna was there in Madhura.
1: Madhura anaga oka pattanam kaadu, madhuramainatvanti hrudayame Madhura.
0: Madhura is not a geographical location. Madhura symbolizes the nectarine nature of the reality.
1: చెలో రే మన్ గంగా యమునా తీర్ చెలో రే మన్.
0: లెట్ మైండ్ గో అలాంగ్ ద షోర్స్ ఆఫ్ గంగా అండ్ యమునా.

0: मन गंगा यमुना तीर चलो रे मन गंगा यमुना तीर मन गए गंगा कुड़ी प्रकन यमुना एडम प्रकन ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమునా తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: She could have the exact interpretation.
0: Maharana cheppinattuga ee ganga yamunaku ekkada ticket ku thanu chikkaledu.
1: She didn't follow what Rana meant by these two, ganga yamuna.
0: Velutundi paapam.
1: He was proceeding and proceeding by.
0: Krishna krishna krishna anukuntu bayal derindi kondalu guttalu raallu rappalu adavi annitini daatipoyindi.
1: She was repeating Krishna's glorious name. She was proceeding along the mountains, the down the valleys, up the hills.
0: Cherindi katta kadapatiki Vrindavanam cherindi.
1: She reached finally Vrindavan.
0: Akkada vellatappudu talupulu moosukundi.
1: There she noticed closed doors.
0: Evarenni prarthanalu chesinappatikini aa talupulu open kaaledu.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted,
0: కృష్ణ, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: కృష్ణ, యు ఆర్ నాట్ ద వన్ టు మూవ్ అబౌట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: You are the very existence. You remain where you are.
0: Kaluka meera hrudaya sthayi neevu.
1: You reside in the altar of the heart of meera.
0: Meera hrudayamu okkate kaani rendu devu.
1: The heart of meera is one and not two.
0: Kaluka aa hrudayanni neevu andukovani cheppindi.
1: You accept my heart, she prayed.
0: Mora makuta bheetambara dhari.
1: And you wear that pitambara and with all that insignia of the Lord Krishna.
0: Akkade poyetappatiki thanu aa dwaramunaku tala kottindi.
1: And she had hit her head against the doors.
0: Tala pagalindi krishnudaka pratyakshamayyadu.
1: And there she could experience the manifestation of Krishna.
0: Krishna ekatvam ayyetappatiki maharana ventane pothunnadu.
1: And Maharana also was passing by along the same road.
0: Nenu porapaatu topala meeranu kopaddanu.
1: I was deluded, I was mistaken in giving this treatment to Meera.
0: Krishna, meeranu kshaminchu, nannu kshaminchu ani Krishnuni prarthinchu poyadu.
1: And Rana prayed for pardon. Oh Krishna, pardon me, pardon Meera.
0: Aame kinda padindi pranam vadalindi.
1: As she fell down, she breathed her last.
0: Kani idi poi Krishnunde cherin tarvata Krishnudu pratyakshamai prayojanam emiti.
1: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
0: Kalugna hudayasthaye nee yokka sthaye ani cheppinappudu hudayasthaye cheripoyadu Krishnudu.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరు దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
1: సో పీపుల్ గో బాయ్ ద వర్డ్స్ టేకింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక మనము ఈ వర్ల్డింగ్ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వర్ల్డ్లీ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావంనే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్, It is stable, it is steady, permanent, eternal.
0: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
1: Heart never changes.
0: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
1: The level of the heart, the stature, will never change.
0: పట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: Therefore we should take that into consideration which is changeless.
0: ఈ విధంగా మీర తన యొక్క ప్రియమైనటువంటి యొక్క క్రీస్తుణ్ణి పొందుతూ వచ్చింది.
1: That's how Meera could experience oneness with Krishna.
0: ప్రేమించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond love.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుండాలి.
1: That love is always one.
0: కనుక భక్తిని కోరేటువంటి వారందరూ కూడాను ప్రేమతత్వాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకోవాలి.
1: Therefore, all devotees should have a firm grip on this love.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: No other path will take you to God other than love.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: Therefore, go by this path of love, sharing.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: Love is with you.
0: కంటనే కూడా ఉంటుండాలి.
1: Love is with you, in you, around you, above you, below you.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: How can you ever change love?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
1: The ordinary people may go on changing this principle of love. But devotees should have this love which is changeless.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: Inga deenini kodanu marchanakkarledu.
1: You don't need to bring changes in any way.
0: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
1: God is always with you, in you, around you, below you, above you.
0: Kanuka, Krishna, nenu nee venta vastanu ani prarthisukunte thanu Krishna mundu pothuntadu, thanu venta vastuntadu, thanu veru itana veru.
1: If you pray, Krishna, please be with me, it means that he is always with you, by your side.
0: Kani, Krishna, neetone nenu vastunnanu annappudu కృష్ణ లోపలనే ఉంటుంటాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఇన్ యూ.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: ఇఫ్ యూ గో బై ద రియల్ మీనింగ్ యూ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కృష్ణ ఐఎమ్ ఇన్ యూ అంటారు.
1: యూ సే కృష్ణ ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: When Krishna is in you, how do you find him outside?
0: Chala mandi bhaktulu kodanu, I am with you, I am in you, I am to you, I am for you, I am tuntaru.
1: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
0: Ivanni kodanu kevalamu distinct padamulu tappa nijamainatundi padamulu kadu.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు, కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్.
0: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
1: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
0: ఇంకా ఎంతనో ఉంటుంది, అది మీరు పడవలసిన ఆనందం.
1: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లెస్ వెయిటింగ్ ఫర్ యూ.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్ కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: ఏదో కొంచెం తినేసేసి కడుపు నిండిందని అనుకోకండి మీరు.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
0: కనుక ఇంకా మన ముందు మీరు ఎంతైనా మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుండాలి.
1: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

సత్యం ధర్మం అహింసయు శాంతి ప్రేమ మానవుని

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala uttrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Ihi medha vikasamanandu kudanu kudamiyandu gala jeevulanninti yandu ee manavattamu uttama sthanam nandukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: Antiye kaadu. తన యొక్క జీవితము పరిమితమైనటువంటిది.
0: బట్ నాట్ ఓన్లీ దాట్ హిస్ లైఫ్ హ్యాస్ టు కమ్ ఇట్ హ్యాస్ ఎన్ ఎండ్.
1: పరిమితమైన జీవితమునందు దుర్బలమైనటువంటి మానవత్వమునందు దివ్యత్వాన్ని ప్రకటింపజేసుకునేటువంటి ఆత్మశక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: బట్ దెన్ ఇన్ దిస్ లైఫ్ విచ్ హ్యాస్ ఎన్ అపర్ లిమిట్ అండ్ విచ్ ఇస్ బేసికలీ a weakness all around, there is this power of the Atma, the Atma Shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatvanti manavudu parimitamainatvanti jeevitamunandu ee medha shaktini sattakam gavinchukunetvanti pravartana yende tana jeevitamuno ankitam gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamu nundi Bharata deshamulo ee pancha sutramulanu pranamuluga bhavinchi prachara prabodhamulu kalpinatvanti pavitra deshamu ee Bharata desham.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: భారతదేశమునందు అనేక సాంప్రదాయములు అనేక తెగలు అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశము భారతదేశము.
0: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈజ్ వన్స్ అగైన్ ఎ ల్యాండ్ రిచ్ ఇన్ ట్రెడిషన్ రిచ్ ఇన్ కస్టమ్స్ అండ్ దేర్ఫోర్ దో ఇట్ హాస్ బీన్ హ్యావింగ్ దీస్ థింగ్స్ లైక్ కాస్ట్ అండ్ రిలీజన్ ఇట్ హాస్ నెవర్దర్లెస్ సస్టైన్డ్ ఇట్సెల్ఫ్ అగైన్స్ట్ ఆన్సాట్ టైమ్.
1: ఏకత్వమే భారతీయుని యొక్క లక్ష్యము.
0: And has realized the principle of oneness in the many.
1: కాని ఇట్టి సత్యాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు భారతదేశం యొక్క సాంప్రదాయమును అనేక రీతులుగా కల్పనలు చేసి దీనిని వంచడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
0: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land.
1: అన్ని మతములను అన్ని తెగలను అన్ని సాంప్రదాయములను అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
0: ద గ్రేట్ డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ దేర్ టు బి ఫౌండ్ ఓన్లీ ఇన్ దిస్ ఏన్షియంట్ ల్యాండ్ ఈజ్ దట్ అమంగ్స్ ఆల్ దీస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ రిలీజన్ కాస్ట్ ట్రెడిషన్స్ అండ్ నార్మ్స్ దేర్ ఈస్ ఎ బేసిక్ వన్నెస్ ఆఫ్ పర్పస్.
1: అది ఏ మన సంస్కృతి.
0: అండ్ దట్ ఈస్ దిస్ రిచ్ కల్చర్ ఆఫ్ ఆర్.
1: నారంజి పండుగందు అనేక తొనలు వేరువేరుగా కనిపిస్తుంటాయి.
0: ఇన్ అన్ ఆరెంజ్ ఫ్రూట్ యూ కెన్ కమ్ అక్రాస్ ద డిఫరెంట్ ఎంటిటీస్ విచ్
1: ఆరెంజ్. అయితే తొనలు వేరువేరుగా కనిపించినప్పటికీ పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit, but the skin that covers them all is one and the same.
1: అదే విధముగాని అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, కులమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: Jati kante neeti mukhyamaniyu, matamu kante mamata abhivruddhi aniyu bodhinchinatuvanti desham bharatiya samskruti.
0: Rather than the race, it is the character which is important, and rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
1: మతము ప్రధానము కాదు, మమత ప్రధానము.
0: రిలిజన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో మచ్ యాజ్ యువర్ ఫీలింగ్ వన్ విత్ యువర్ సెల్ఫ్.
1: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే ఇందులో ముఖ్యము.
0: యువర్ కాస్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, యువర్ రేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ యువర్ క్యారెక్టర్ ఈస్ ఇన్ డీడ్ ఇంపార్టెంట్.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
0: ద హ్యూమన్ నేచర్ ఇస్ దాట్ వెరీ యూ ట్రై టు ఫర్దర్ ది కాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, స్ట్రెంగ్థెన్ ఇట్.
1: కనుక సత్య, ధర్మ, అహింస, శాంతి, ప్రేమలు అనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: దేర్ఫోర్ ది వెరీ ఎసెన్షియల్ వైటల్ లైఫ్ గివింగ్ ఫోర్సెస్ టు మ్యాన్ ఆర్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య, ధర్మ, అహింస, శాంతి అండ్ ప్రేమ.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వీక్షింపజేసి, ప్రకటింపజేసి, ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization, and one's own understanding of oneself.
1: Manavuniki charitra pradhanam.
0: For man, history is important.
1: Vyaktitvam aadharam.
0: His own individual nature is the key.
1: Jatiyata mukhyamu.
0: His sense of patriotism is important again.
1: Pavitram aadharam.
0: Sacredness is again his guiding principle.
1: Aikamatyame deeni yokka pradhana tattvam.
0: And the principle of unity is the key to this.
1: Kanukane charitram, vyaktitvam, జాతీయత, దివ్యత్వము, ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు, భారతీయుని యొక్క శాస్త్రములు.
0: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్, వన్స్ హిస్టరీ, క్యారెక్టర్, వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ద లైక్.
1: దీనిని పురస్కరించుకుని ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ ద రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ This land of Bharat has also been called the land of Hindu land. Hindu
1: Angleyulu ee Hindu desam ani peru pettinappatikini Bharatiya sampradayamunu evvarukunu e maatram kodanu maarchutaku veelu kaadu, cherchutaku alavi kaadu.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Hindulo kodanu varu teliyaka vanchinchi దీన్ని హిందూ అనేటువంటి పదములు ఏర్పరిచినప్పటికీ ఇందులో కూడాను పంచప్రాణ సూత్రములు ప్రకాశించుచే ఉంటున్నవి.
0: దో ఆస్ అ ఫార్మ్ ఆఫ్ డిసీట్ దే గేవ్ దిస్ నేమ్ హిందూ, దే హ్యావ్ అన్విటింగ్లీ గివెన్ టు అస్ అగైన్ ఇన్ దిస్ టర్మ్ హిందూ ద ఫైవ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్.
1: ఆంగ్ల భాషలో హెచ్ ఐ ఎన్ డియు ఈ యొక్క ఐదు అక్షరములు.
0: నౌ దిస్ వర్డ్ హిందూ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ లెటర్స్ హెచ్ ఐ ఎన్ డియు.
1: హెచ్ అనగా హిస్టరీ,
0: హెచ్ స్టాండింగ్ ఫర్ హిస్టరీ.
1: ఐ అనగా ఇండివిజువల్, అనగా వ్యక్తిత్వం.
0: ఐ స్టాండ్ ఫర్ వన్స్ ఇండివిజువాలిటీ.
1: ఎన్ అనగా నేషనాలిటీ, అదే జాతీయత.
0: ఎన్ స్టాండ్ ఫర్ నేషనాలిటీ, సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
1: డి అనగా డివోషన్ అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
0: డి అగైన్ స్టాండ్స్ నాట్ ఓన్లీ ఫర్ థింగ్ లైక్ డివోషన్ బట్ ఆల్సో ఫర్
1: అదే దివ్యత్వము,
0: దట్ ఈస్ యువర్ డివినిటీ.
1: యు అనగా యూనిటీ.
0: And U stands for the word unity.
1: Kanuka, ee Hindu aneetundi padamulandu kudanu history, vyaktitvamu, jatiyata, divinity, unity aneetundivi ee panchapranamulu panchasutramuluga ninchi unnavi.
0: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
1: Ee unity ne mochamaniyu.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రభువైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు
0: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyo.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyo.
0: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mochamanaku aadharamaniyo.
0: Rather, there will be a thing like divinity, and only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmartha kama mochamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again, we have these purushartas in the form of dharma, artha, kama, and
1: kani. Ee naadu duradrishtavashattu manavulu dharmarthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamunu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mochamulu variki emo artham kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga puttagalavu.
0: Without roots in the first place, how can you think of the branches?
1: Artha kamamulane kommala paina jeevinchetuvanti vyakti ఏ నాటికైనాను కిందకి దిగదు తప్పదు.
0: వన్ హూ ఇస్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ, సూనర్ దెన్ లేటర్ హీ హాస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితమును వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ, దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్, హీ విల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అన్ ఎక్స్ట్రాజన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మ మోక్షములను లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా గుర్తించాలి.
0: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
1: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
0: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
1: Antarathani vicharinchatam ledu.
0: He does not go for the significance contained
1: in any chinna vishayam.
0: Here is a small example.
1: Suryodayamu kaagane manamu chaala aanandistunnamu.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: Karanam,
0: what's the reason?
1: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevithamunu aanandamainatundi jeevithanga gadapalani mana yokka vaancha.
0: Because it's our desire that we undertake the daily tasks assigned to us and thereby derive some joy and happiness.
1: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసము.
0: బికాస్ వి టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
1: ఈ కర్మలన్నీ కూడాను కేవలము భోగభాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కాయమునకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: Aithe meeriki telisinatundi artham inti karmaacharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka vishranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavuniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: Idi yadartham kaadu.
0: But then this is not the significance of these.
1: Nijamuga ee suryodaya suryastamam yokka antarathanni gurtinchinatvanti vyakti aanandanni anubhavinchadu.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: Prati suryodaya suryastamam rendu kudanu మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యెట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్, ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది.
0: టు అండర్స్టాండ్ ఇన్ దీస్ ఫినామినా లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ దట్ ద సన్ హాస్ రిజన్ సో దట్ ద బాడీ మే పెర్ఫార్మ్ వాట్ ఎవర్ ఇస్ డ్యూ టు బి డన్ అండ్ ద సన్ హాస్ సెట్ సో దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ ఫర్ ది బాడీ.

0: every sunrise and every sunset marks yet another day in the life of man. It reduces his lifespan.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: So this rising of the sun and the setting of the sun has snatched away day from your life.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపించుతూ వస్తున్నాడు.
0: In other words, you are approaching day by day your own end.
1: దీని యందు ఉండినటువంటి అంతరార్థం ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: This being the inner significance, we give some other interpretation and tend to feel joy and happiness.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: In this world, nothing in the world is given to man for his own sake.
1: పనిబడి 10 దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: పనుల నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానము చేరుతుంటాడు.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
0: Just because you have stayed 10 days in a hotel, has that become your home?
1: అదే విధముగానే మానవుడు తల్లి, తండ్రి, ఆస్తి, పాస్తి, ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: Likewise, man tends to feel that the mother, the father, his possessions, material, and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలం విశ్రాంతి మందిరములక మాత్రమే కాని సొంతము కాదు.
0: But what you have to understand is, these are there so that you can take some momentary rest. They are not your own.
1: కారణము తనతో రావు.
0: Reason being, they do not go with you, come with you.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: If they are really his, why don't they accompany him?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: Because they are not his, they do not go with him.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: In such matters, when you tend to go deep into the inner significance and try to understand what it's all about, can you really understand the meaning of your existence?
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: Therefore, this lifespan of man is rather limited.
1: మేధా వికాసము ఎక్కువ.
0: Whereas the power of the intellect is stupendous.
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: Through the power of the intellect, that which has an end, that your lifespan, try to sanctify it, make the best of it.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: How can we seek this sense of fulfillment?
1: ధనమున్నది.
0: We have money.
1: బలమున్నది.
0: We have strength.
1: గుణమున్నది.
0: We have our own qualities.
1: అధికారమున్నది.
0: And we have a sense of authority.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: These have to be channelized in the proper way so that we can get the best out of them.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ వీ హ్యావ్ మనీ, వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
1: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి యూజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వీ హ్యావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
1: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: బికాస్ వీ డి నాట్ మేక్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్ ఆఫ్ ఎనీ గివెన్ థింగ్, వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ దేర్ ఫర్.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: సో ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సేక్రెడ్ పర్పస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. దేర్ఇన్ లైస్ ద సాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్స్.
1: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హౌ డస్ వన్ యూజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్?
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు.
0: Now misuse of money is evil, it's been said.
1: దీనిని దుర్వినియోగం చేయరాదు.
0: We should not misuse money.
1: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించడు కానీ నీ విత్తాన్ని ఆశించడు.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: నీ నీతిని మాత్రమే తాను కోరును కానీ నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
0: He seeks your character. He does not go

0: టు వాట్ కాస్ట్ ఆఫ్ రిలీజియన్ యు బిలాంగ్
1: మానవ జాతి ఎందు పుట్టి మహత్తరమైన యొక్క దివ్యశక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
1: కాని కలిప్త భావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుండినంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
1: స్వార్థమనే సంకెళ్లలో మానవుడు బంధితుడై తద్వారా అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: He indulges in actions which are selfish to the core and he lets himself be bound in this idea of selfishness.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడే కానీ పరార్థ నిమిత్తమై ఏమాత్రం కూడా ప్రాకులాడతలేడు.
0: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనము త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: Or now does he try to understand what lies beyond the Paratha Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu jnanamulu japamulu ityadi karmalu acharinchatam matrame bhakti kaneradu.
0: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do jnana or sing bhajan.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
0: We shouldn't hurt others' feelings. We shouldn't criticize them. We shouldn't ridicule them. To the extent possible, we should try and go and help them.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
0: And we should have this feeling of brotherhood amongst all men.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
0: Only then will this world of ours verily become heaven.
1: దినదినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
0: Day by day, this broad outlook and attitude is
1: సంకుచితమైన భావములు పెరుగుతున్నవి.
0: మోర్ అండ్ మోర్ ఆఫ్ నారో మైండెడ్నెస్ ఈస్ క్రీపింగ్ ఇన్.
1: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప పరులు పరవారు అనేటువంటి ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు పెంచుకుంటలేదు.
0: మోర్ అండ్ మోర్ ఇట్స్ అ కేస్ ఆఫ్ ఐ మైన్ అండ్ థైన్, దిస్ డిఫరెన్షియేషన్. యు ఆర్ ఆల్ ది వైల్ బాదర్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్. జీవితం అనగా
1: నేను అనేటువంటి ప్రదేశం నుంచి మనము అనేటువంటి గమ్యం చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
0: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: Jeevitam antayi kudanu nenu nenu nenu aneetunti yokka thai ende undina gamyam ni eritiga cheragalad.
0: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
1: Kanukane yesamulo dhanamu pradhaname.
0: But then as far as our existence goes, money is important, no doubt.
1: Gunamu avasarame.
0: You need character also.
1: బలం కూడా నువ్వు చేకూర్చుకోవాల్సినది.
0: అండ్ సర్టన్లీ యూ మస్ట్ స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్.
1: అయితే దీనిని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రములో మనం దీనిని అనుభవించాలి.
0: బట్ హౌ ఫార్ డూ వీ గో క్యాటరింగ్ టువర్డ్స్ దీస్ నీడ్స్ అండ్ వాట్ ఇస్ ద వే ఇన్ విచ్ యూ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దెమ్.
1: గోవు పెరుగు కొలది కొమ్మును కూడా నువ్వు పెరుగునట్టుగా మన ధనము పెరుగు కొలది అహంకారం కూడా నువ్వు పెరుగుతుంది.
0: నౌ యాజ్ ద కౌ గ్రోస్ సో డూ ద హార్న్స్ గ్రో, ఇట్ ఇస్ సెడ్. So also as the money grows, our sense of ego also grows.
1: Dhanamechina manavechunu madamechina durgunambu manakayechunu dhanamu negina madamudugunu madamudugina durgunambu manunu vema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamulainatundi ahankaramulaku abhimanamulaku guriyai tana manavatvanne marachi taanu jeevithamunu vyartham gavinchukunnadu.
0: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
1: Bharat deshamulo annam leka alladetunti varu kota ani kotla galaru.
0: In this country of Bharat, there are any number of people who do not have enough to eat.
1: Manavudu durasalacho munigi dukkamche kungipovuchunnadu.
0: And man is weighed down by a sense of burden or trouble.
1: Ee dukkamunu nivritti gavinchukune nimittame aasaranu arikattukomani bodhincham.
0: Now by way of putting an end to this sorrow and grief, put a ceiling
1: arikattukunnappude aanandam chekurutundani kudanu deeni yokka antarathamu.
0: Put a ceiling on your desires because therein lies the key to happiness.
1: Aithe sadhakulainatundi meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
0: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
1: Ceiling on desires అనగా దీని యొక్క అర్థం ఏమిటి? మన యొక్క ఆశలను అరికట్టుకోవటము అని దీని అంతరార్థము.
0: నౌ వాట్ డస్ దిస్ మీన్ సీలింగ్ ఆన్ డిజైర్స్? ఇట్ మియర్లీ మీన్స్ కర్బింగ్ అవర్ డిజైర్స్.
1: ఈ విధమైనటువంటి ఆశలను అరికట్టుకోవటం వల్ల ధనమును కూడాను కొంత నిలబెట్టుకున్న వారం అవుతాం.
0: Now, even as we curb our desires thus, we can also accumulate some money.
1: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవడానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
0: That money in turn could be used to support.
1: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
0: To support a fellow being and also use it for any other charitable purpose or for some worthwhile cause.
1: తన కుటుంబములో చెలరేగినటువంటి సమస్యలను కూడాను ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
0: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూస్డ్ టు ఎలీవియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్. కలియుగము
1: ధనమూలం ఇదం జగత్తు. ధనము లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడాను మనం చేయలేము.
0: బికాస్ వితౌట్ మనీ వి కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
1: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము సీలింగ్ ఆన్ డిజైర్స్ ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
0: Therefore, to support one's own family, to extend help to others, and to carry out some sacred and noble task, money is necessary. That's why we have stated sealing on desires.
1: మన సమస్యలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు ప్రధానములైనటువంటివి.
0: And then again, in our organization, this idea of sealing on desires is fourfold.
1: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
0: The first one is, do not waste money. Do not misuse money.
1: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
0: సెకండ్ ఇస్ డు నాట్ వేస్ట్ ఫుడ్.
1: కాలమును వ్యర్థము చేయవద్దు.
0: థర్డ్ థింగ్ ఇస్ నాట్ వేస్ట్ టైం.
1: మీ యొక్క శక్తిని మేధస్సును వృథా కరపోవద్దు.
0: అండ్ దెన్ డు నాట్ మిస్ యూజ్ ఫ్రిటర్ అవే యువర్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ, యువర్ సెన్స్ ఆఫ్ పర్పస్.
1: కనుక డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనము స్థాపించాం.
0: Therefore, in this fourfold path you have, do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
1: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు నందు కడుతున్నారు.
0: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
1: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
0: Sai has not launched this organization for the sake of money.
1: Mee yokka aasananu arikattukoni vairagya margamanandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
0: It has been my hope that you'll curb your desires, develop this sense of detachment, and thereby experience untold bliss and joy.
1: అట్టి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
0: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్ దట్ ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండర్ ది సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఇది సరియైనటువంటి మార్గం కాదు.
0: దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దిస్.
1: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రము అరికట్టుకునక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
0: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్, మిస్ గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్, పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
1: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క తుచ్చభావం నాలో లేదు.
0: ఐ నెవర్ హ్యావ్ దిస్ డర్టీ ఫీలింగ్ ఆఫ్ ట్రైంగ్ టు గో ఫర్ వెల్త్.
1: ఈనాడే కాదు, ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
0: నాట్ ఓన్లీ టుడే బట్ ఆల్సో ఇన్ ద పాస్ట్ నెవర్ హ్యాస్ దేర్ బీన్ ఎ మోమెంట్ ఆర్ ఎ సెకండ్ వెన్ ఐ హావ్ క్రేవ్డ్.
1: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
0: వెన్ ఐ హావ్ క్రేవ్డ్ ఎ లాంగ్ ఫర్ మనీ. All these noble intentions behind every action of mine Each of them themselves would generate the money necessary.
1: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనము నాకు అక్కరలేదు.
0: So what you have to give me today is the sacred concept of love, not this filthy money.
1: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము సలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
0: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
1: Janasevani janardana sevani aneetunte vishala bhavanni pinchukovali.
0: Have this broad feeling that serving man is verily serving God.
1: Nenu naadi aneetunte sankuchita bhavanni trunchiveyali.
0: Try to let go, discard the feeling of mine and thine.
1: Ee naadu unnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
0: Today's problems of the world could be solved only through the medium of love.
1: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
0: బికాజ్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
1: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని త్రుంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
0: సో హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లవ్ గ్రోయింగ్ ఇన్ యూ, కట్ డౌన్ ఆల్ యువర్ నారో ఫీలింగ్స్, డెవలప్ ఎ బ్రాడ్ విజన్ అండ్ జంప్ ఇన్ టు సర్వీస్ ఆఫ్.
1: ఈనాడే కాదు ఏనాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
0: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్. ఇట్స్ మై హోప్ ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ సొసైటీ ఆర్గనైజేషన్ అండ్ మనీ.
1: చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ అ వెరీ డేంజరస్ వన్.
1: ఇంతే కాదు సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
0: నాట్ ఓన్లీ దిస్ ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
1: సత్య సాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
0: Men of the Sasai organization are like the spinal column of a body.
1: ee yokka karyakartalu sakramamainatundi margamunu pravartinchakundina ee yokka samastha anetundi yokka dini vennamukane virigipothundi.
0: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
1: Kanuka samasthanu pedamargamunandu pattinchakandi.
0: So see to it that the organization does not decay.
1: Anni samasthalaku aadarshavantamainatundi ee satyasaya samasthanu divyamaina bhavyamaina navyamaina margamlo pradeshapetti satkeertini techukondi.
0: This Sasai organization, which is a trendsetter for all the other organizations, try to see to it that it attains a glorious name.
1: Anamunaku satyasaya samasthaku etti sambandham kudanu undadu.
0: There is no link, no relationship between money and the organization.
1: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
0: And the Sasai organization, any organization having a link with money is not the Sasai organization.
1: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
0: Love for love and a heart to heart link, this is the aim and purpose of the Sasai organization.
1: కనుక ఈనాడు మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో, ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
0: సో టుడే వెరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్ అండ్ టౌన్స్,
1: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు దిక్క ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దినకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
0: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్, ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్, ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
1: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
0: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ జస్ట్ ఫర్ వన్ థింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ దట్ ఈస్ ప్యూర్
1: లవ్.
0: లవ్ విచ్ ఈస్ సెరీన్ అన్సలీడ్ లవ్, అన్టేంజెడ్ లవ్.
1: ఇంకా దేనికి నీ నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
0: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
1: కనుక నేను ఏనాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
0: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, సత్సాయి has nothing to do with this.
1: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
0: I have never sought, I will never seek, and I am not seeking this money.
1: కనుక నేను ఆశించినది ఒక్క పవిత్రమైనటువంటి భావమే.
0: వాట్ ఐ సీక్ అండ్ హోప్ ఫర్ ఈజ్ దిస్ నోబుల్ ఐడియా.
1: ఈ పవిత్రమైన భావం కూడాను నా కొరకు కాదు.
0: దిస్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ
1: లోక కళ్యాణం కొరకు.
0: దట్ అగైన్ ఈజ్ నాట్ ఫర్ మై సేక్, ఇట్స్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్.
1: ఈ లోక కళ్యాణం కొరకు సత్యసాయి సంస్థలో ఉండినటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
0: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్, మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్, ట్రై టు క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద సొసైటీ అరౌండ్ యూ అండ్ బ్రింగ్ బ్యాక్ టు ఇట్ ద ఓల్డ్ ఫర్గాటన్ వాల్యూస్ ఆఫ్ లైఫ్.
1: మన పని సేవ సేవ సేవ ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: ద ప్రైమరీ టాస్క్ అహెడ్ ఆఫ్ us ఈజ్ వన్ ఆఫ్ సర్వీస్ అండ్ నథింగ్ బట్ సర్వీస్.
1: ఇంకా రెండవది,
0: ద సెకండ్ థింగ్,
1: ప్రతి వ్యక్తి కూడాను సంకుచితమైన భావంతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములు ఉపయోగపడుతున్నారు.
0: Now every person that you come across keeps uttering these words, brothers and sisters of the Sai family. The emphasis being on the Sai family, the Sai family. This is a narrow mindedness on your part.
1: Kanuka munmundu ee Sai family anetundi Sai anetundi padamu upayogapettakandi.
0: Henceforth do not use this word Sai.
1: Andaru manava kutumbami,
0: because all belong.
1: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారు ఉన్నారు.
0: బికాస్ దిస్ ఈస్ ఎ యూనివర్సల్ ఫ్యామిలీ, దే కుడ్ బి పీపుల్ హూ హావ్ ఫాండ్నెస్ ఫర్ ద నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
1: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
0: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
1: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
0: యు ఆర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ, యు డు నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యు ఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఒక్క పేరు ఒక్క రూపము సంక్షిప్తమైనటువంటిది.
0: వన్ నేమ్ వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
1: అన్ని రూపములు అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We should try and give us this feeling that all names and all forms are equally valid.
1: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
0: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
1: మొట్టమొదటిది జనని జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడాను అటువంటిది.
0: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you is your home.
1: కనుక మానవుడు కూడాను దేశాభిమానం కలిగి ఉండాలి.
0: So every person should have the sense of feeling for one's motherland.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానం అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
0: Whatever country you belong to, you have the sense of patriotism.
1: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడాను మనము విమర్శించరాదు.
0: There is nothing wrong in it. But also you should not indulge in criticizing some other country or people belong to some other nation.
1: కనుక ఒక దేశమును విశ్వసించటం చేత మరొక దేశమును ద్వేషించటం అనేటువంటిది ఉండకూడదు.
0: By having trust and faith in your own country, you should not try and put down some other country.
1: కనుక కల ఎందు మాత్రము కాని ఇంక ఏ విధమైనటువంటి ఊహలు ఎందు కాని దేశ ద్రోహములకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
0: సో ఐదర్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ రిమోటెస్ట్ డ్రీమ్స్ దే షుడ్ బి నో రూమ్ ఫర్ బ్రింగింగ్ గ్రీఫ్ అండ్ సారో టు యువర్ కంట్రీ.
1: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
0: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: అది మొదటిది.
0: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
1: రెండవది, సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
0: ద సెకండ్ ప్రిన్సిపల్ ఈస్ never have any hatred towards any religion. Try and honor and respect all religions equally.
1: ee deshabhimanamuto paatu anni matamunu gauravinchatamu adi rendavadi.
0: So even as you have the sense of belonging to your own motherland, also respect all religions equally.
1: Inka moodavadi,
0: the third one.
1: Ee moodavadi prati okka manavatvunu kodanu sodaratvanga bhavinchi ప్రేమించాలి.
0: The third principle is developing the sense of brotherhood of man. Look upon the next person as your own brother.
1: మన జాతి ఒక్కటే మానవ జాతి.
0: There is only one caste in the caste of humanity. It is
1: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
0: All of us belong to the human race, so everyone is equal, thereby love each one.
1: ఇంకొక లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటం, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధపరచుకోవటం, ఇది నాలుగవది.
0: Now we come to the fourth principle, speaking purely in a worldly way, keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
1: ఈ గృహమును, గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవటం చేత కొంత ఆరోగ్యము, ఆనందము కూడాను చేకూరుతుంది.
0: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
1: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
0: This in turn will help your own worldly life.
1: దానము దానమనగా మన దేశమునంతా బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
0: This word charity does not mean that the people of this land are full of beggars.
1: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని మనము దానము చేయకూడదు.
0: Now we can provide some support and means to support for the beggars, but should not try and give in the form of charity.
1: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము, వారికి వస్త్రము, వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరాదు.
0: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
1: మనము బిచ్చము ఇవ్వటం చేతనే ప్రతి పట్టణములయందు ప్రతి పల్లెలయందు కూడాను అందరు కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
0: You are helping in the growth of these beggars, thereby this country has become synonymous with beggars and laziness also has crept in. This is not proper and correct.
1: ఇంకా ఆరవది,
0: the sixth point,
1: లంచం ఇచ్చి పని చేసుకోవటం కాని లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకుని పని చేయటం కాని సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
0: Either by giving bribe or by taking bribe and getting your work done, this is not part of the Satyasai organization framework.
1: Satyam puchukovatam kani lancham lancham ichukovatam kani Satyasai samasthalaku chaala droham jarugutundi.
0: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satyasai organization.
1: Kanaka ee vyaktulandaru kuda ee yokka lakshyamni tane yokka drishtiyandu unchukoni patti jagrataga pravartinchali.
0: This is something which you must bear in mind continuously and carefully.
1: Inka yedavadi.
0: Now the seventh point.
1: మానవత్వంలో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: There are any number of problems that one has to face up.
1: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
0: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
1: మనలో కొన్ని విధములైనటువంటి ద్వేషములు, అసూయలు పెరుగుతుంటాయి.
0: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
1: ఈ యొక్క ద్వేష అసూయలను కొంతవరకు అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
0: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
1: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
0: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste or creed or country.
1: జాతి మతములను పాటించరాదు.
0: We should not go by what is laid down strictly in terms of one's
1: religion. నీ పద్ధతులను నీ గృహంలో నీవు ఆచరించవచ్చు.
0: Or one's country. Whatever is given to you in your own home,
1: కానీ సమాజంలో వీటిని పాటించటం చేత కొన్ని ప్రమాదములు కూడా సంభవిస్తాయి.
0: Follow these in your house, all right. But try to carry them.
1: ఒకరిని వంచించటము మరొకరిని అభివృద్ధి గావించటము జరుగుతుంది.
0: If you carry these to the society, there could be difficulties around you.
1: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి కాని జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
0: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
1: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
0: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
1: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
0: The members of Satyasai organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
1: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
0: There could be many wealthy people, all right.
1: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
0: They could have people, servants to assist.
1: ఏదో కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి కానీ తన సొంత పనిని కూడా ఆ పని వారితో చేయించుకోవటం ఇది సోమరత్వం.
0: These servants and assistants could help you in a few tasks, no doubt. But your own work, you must do yourself.
1: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
0: Because a person does is a lazy one and he can never do service to society.
1: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
0: One who cannot be of service to society has no right to belong to the సాయి organization.
1: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
0: So if you wish to serve the society, serve yourself first.
1: ఇది 9వది.
0: This is the 8th point.
1: Inka 10వది.
0: Now we come to, sorry, this is the 9th one, we come to the 10th point.
1: Daiva preeti papa bheeti kalagali.
0: You must have love for God and fear of sin.
1: Nirantaramu bhagavantunni preminchu.
0: Love God incessantly.
1: Papanni dveshinchu.
0: And have hatred for fear, sin.
1: Papamu chesinanta kalamu kuda nu daivamu neeku chikkadu.
0: So long as you keep committing sin, God can never be yours.
1: 10 లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
0: These 10 injunctions, it is necessary and imperative for the Sasaya organization members to follow.
1: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
0: In addition to all this, there is yet another point which is in a general one in nature.
1: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం కూడా మితిమీరి పోరాదు.
0: వీ షుడ్ నెవర్ గో అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
1: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
0: వీ మస్ట్ గో బై, వీ మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు అస్.
1: సత్యసాయి సంస్థల యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడాను ఆదర్శాన్ని నిరూపించాలి.
0: So members of Sasaya organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others. So something which goes against the law, we should never embark on doing that.
1: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ఠ గావించుకొని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: You should firmly implant these 10 points as your guiding principles and I am hoping and blessing you that you shall succeed in your endeavors and bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: பரமை அலரு பக்தி பாட்டுலே பிராப்தானுசாரமை அலரு பக்தி.
1: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
2: Prema swaruplaina vidyarthulara,
1: students, embodiments of love.
2: Manavatvam ఎంతో పవిత్రమైనది. అయినప్పటికీ తాను సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
2: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
1: When once iron is in the company of mud, it gets rusted.
2: Kani adiye inumu agnilo vesinappudu aa tuppu vadalipoyi kevalam prakashavantamainatuntidiga roopondi mettadiga marutundi.
1: But the very same iron, when it is put in fire, the rust will leave that. Instead, iron shines brilliantly red hot.
2: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
1: ద డస్ట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎయిర్ విల్ గో అప్ టు ద స్కై.
2: కానీ నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
1: బట్ ద వెరీ సేమ్ డస్ట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వాటర్ విల్ గో డౌన్ టు ద పిట్.
2: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
1: ద డస్ట్ హ్యాస్ నో వింగ్స్ టు ఫ్లై హై.
2: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
1: నార్ హ్యాజ్ ఇట్ ద లెగ్స్ టు గో డౌన్.
2: సహవాస ప్రభావం చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
2: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైన ఆధారపడి ఉంటుంటుంది.
1: ద కంపెనీ depends on the good and bad qualities of the people around you.
2: Kanukane sat sangattam nissangattam, nissangattam nirmoolattam, nirmoolatve nischalatattam, nischalatattve jeevanmukti. Satsangam anetuvanti danni manam cherinappude manaku entayo pavitramainatuvanti yokka divyatvanni manaku andistundi.
1: When we are in good company, naturally we can entertain sacred ideas and attain divinity.
2: Dusangam tho cherinappudu manaku durbhavamulu duralochanalu duschintalu manasulo praveshinchi aneka vidhamainatundi duskaryamullo purikolputundi.
1: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
2: Kanuka manavudu సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
1: Therefore, one should join good company and develop human quality.
2: సత్సంగం చేత మానవుడు కేవలము దైవత్వాన్ని పొందగలడు.
1: By joining a good company, certainly he can attain divinity.
2: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
1: Because of bad company, man turns into an animal.
2: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
1: అనిమల్ ఇస్ బిలో ద లెవెల్ ఆఫ్ మ్యాన్.
2: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
1: డివైన్ ఇస్ అబౌవ్ మ్యాన్.
2: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ ఇన్ బిట్వీన్ ద టూ.
2: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి. కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమో ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
2: చెడిపోవటం చాలా సులభం.
1: It's easy to get spoiled.
2: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
1: To reach exalted heights, it is difficult.
2: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
1: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్, ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్, బట్ యెట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
2: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
2: ఈ అన్నింటికి నీ సంకల్పములే మూల కారణములు.
1: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఈస్ ద మెయిన్ కాజ్.
2: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
1: ద థాట్స్ షుడ్ బి ప్యూర్, సీక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
2: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
2: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
1: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
2: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా బస్ట్ అవుతుంది.
1: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
2: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
1: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
2: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
1: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
2: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
1: ఇస్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
2: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొట్ట తుడిచివేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్.
2: ఈ డస్ట్
1: వాట్ ఇస్ దిస్ డస్ట్?
2: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
1: We have to remove all this dust of bad company and bad feelings.
2: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతని ఏర్పడుతుంటాయి.
1: All these things are the result of the bad company.
2: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
1: As is the company, so you are.
2: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
1: డజంట్ మ్యాటర్, టేక్ టైమ్, ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
2: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
1: వెన్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్, వెన్ టైమ్స్ ఆర్ ఫేవరబుల్, ఆల్ విల్ గ్యాదర్ రౌండ్ యూ.
2: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరమైపోతుంటారు.
1: వెన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ అడ్వర్స్ అండ్ నెగటివ్ పీపుల్ విల్ టర్న్ అవే ఫ్రమ్ యూ.
2: ఇది నిజమైన స్నేహం కాదు.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ ఫ్రెండ్షిప్.
2: స్నేహం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ఫ్రెండ్షిప్?
2: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
1: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
2: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
1: When the tank is full of water, frogs gather in thousands.
2: కాని నీరు ఎండిపోతాని ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
1: When the tank is dry, not even one frog is seen.
2: అదే విధంగానే మనం మంచి స్థాయి యందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
1: Likewise, when we are in good position, authority, you will find people around you.
2: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
1: It's not true friendship.
2: స్నేహం అనగా కష్టములు యందు, సుఖములు ఎందు, నష్టములు ఎందు, ఆదాయములు ఎందు, అన్నింటి ఎందుకు మనకు తోడునీడిగా ఉంటుండాలి.
1: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
2: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
1: Therefore, we have to take time, recognize a true friend and move with him.
2: కేవలం హలో అంటేనే హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ జాయిన్ ఎనీ వన్ బై మియర్లీ హలో.
2: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
1: Before you make a friend, know the background.
2: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటిది అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
1: You have to inquire and recognize before you make a friend his habits, behavior,
2: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
1: You must also know the company of your friend also.
2: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
1: The one with whom you are going to be a friend, if he is in bad company, don't look at your face, at his face.
2: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
1: If he says hello, say goodbye.
2: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
1: Such sort of friendship will put you in danger.
2: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
1: In the modern education, the modern students will consider everyone as friends.
2: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అని చెప్పడానికి వీలు కాదు.
1: It's not true friendship. It's not possible to say so.
2: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: They're all passing clouds.
2: ఏ నిమిషంలో వీడిపోతుందో.
1: One moment it would leave you.
2: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
1: So such sort of friendship should be under certain stipulations, limits. To the extent of hello, hello, how are you, goodbye and goodbye.
2: ఇంతే కాకుండా
1: ఈ
2: వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
1: At this age, character is very important.
2: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
1: Without character, it is just a living.
2: Character లేనటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
1: Never be a friend to one without character.
2: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
1: Such persons will not have individual character nor social character.
2: ఈ సమాజానికి ఒక క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When there is no social character, how do you expect national character?
2: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
1: Therefore, individual character is very essential.
2: అనగా మనసు చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
2: ప్రతి దానికి కూడా గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడిని ముఖమే చూడకూడదు.
1: If everything oscillates like the pendulum, you should never look at his face.
2: What a bad boy.
1: He's a very bad boy.
2: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
1: We should never make friendship with such bad boys.
2: కడపడికి నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
1: Ultimately you also turn bad.
2: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to have good friends.
2: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
1: Iron will lose all its strength because of the rust as it is in the company of the
2: మహాగట్టిగా ఉంటుంటారు.
1: ఇట్స్ సో స్ట్రాంగ్,
2: కఠినంగా ఉంటుంటారు.
1: వెరీ స్ట్రాంగ్.
2: అదే నిప్పుతో చేరేటప్పటికీ ప్రకాశవంతంగా ఉంటుంది.
1: When it is in the company of fire, it shines.
2: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
1: With one stroke, you can extend it, expand it.
2: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
1: When can you make your heart sacred?
2: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడా చాలా బయటపడుతుంది.
1: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally
2: it shines. The
1: moment dust is off, it remains
2: pure. When it is
1: pure, you can mold it in the way you want.
2: Such iron piece
1: can be made
2: into any. ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగా అలాగైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
1: యూ కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
2: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్ ద డిఫికల్టీస్
2: ఎప్పుడు
1: యాంగ్జైటీ.
2: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే.
1: When the dirt is free,
2: ee malinyam undinanta varaku kudanu agni samskaram em maatramu jaragadu.
1: So long there is filth and dirt, it cannot be refined.
2: Kanukane prati manavudu kudanu samskarimpabadali.
1: So everyone must be refined.
2: Samskaram ante emiti?
1: What do you mean by this refinement?
2: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటము.
1: Removing all the dirt and keeping up its quality.
2: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
1: All the material that we partake is natural in its creation.
2: తింటున్నాము,
1: We eat rice.
2: వేడలు తింటున్నాము.
1: We eat dog.
2: ఇంకే విధమైన పదార్థాలంతా మనం తింటున్నాము.
1: We eat all sorts of
2: వీటిని పుట్టినట్టుగా మనం భోజించము.
1: We don't eat as they are available.
2: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
1: You find the paddy growing.
2: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
1: We remove the grass.
2: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
1: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
2: ఈ హస్క్ రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ ద రైస్
2: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
1: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
2: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
1: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
2: అదే విధంగానే ఒక వెండి కాని బంగారు కాని వజ్రం కాని కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: లైక్ వైజ్ You cannot make use of silver or gold or diamond as it is.
2: Gold, silver, idantha kudanu mattito koodi untuntadi.
1: Silver, gold, diamond are full of this mud.
2: Aneka vidhamuluga parishuddham chesi.
1: It must be purified.
2: Agni samskaram cheta. Dinni kontha varaku nu parishuddhamain putti yokka metal ga tayar chesukovali.
1: Therefore, it must be purified. It means processed in fire.
2: Appude dani dwara manam aneka ragalu manam chesukovachu.
1: Then you can make jewelry out of it.
2: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
1: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
2: ఇది బట్టగా ఉంది.
1: దిస్ ఇస్ క్లాత్.
2: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
1: ప్రయర్ టు దాట్
2: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: దిస్ కాటన్ హస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
2: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
2: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
1: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హస్ టు షేప్.
2: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
1: So as to have the cloth today, it must be processed.
2: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్, యూటిలైజ్.
2: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథ పరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
1: All that you study here is just bookish knowledge, familiarity with the text.
2: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
1: This kind of refinement is also needed.
2: Enta chaduvu chadivinappatikini samskaram leni chaduvu chaduve kadadu.
1: You may read a lot without culture, you cannot call it education.
2: Enta chaduvu chadivi yeniti unnanu hinuni gunambu manaledu.
1: One may have very high education, but a mean man will never give up his quality.
2: Tarachi chaduvu chaduvan తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
2: కనుక మనము ఏ విధమైనటువంటి చదువులు చదివిన తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
1: Because we are educated, we continue to argue with people.
2: ఇది కాదు చదువు యొక్క విషయం.
1: This is not the quality.
2: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
1: Education is not for just a living.
2: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
1: And this education is for wisdom, the knowledge.
2: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
1: We take it in the wrong direction and consider it that it's meant
2: jeevitamlo
1: for a
2: rendu margam untundali.
1: There are two paths in life.
2: One jeevanopadhi, rendu jeevita paramavadhi.
1: One is just a living, another the purpose of life.
2: Karukane jeevanopadhi tho paatu jeevita paramavadhini kudanu manam kontha varaku gurtinchali.
1: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
2: Edo manam undinanta varaku nu jeevinchi కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
1: వీ మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
2: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్
2: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించే విద్య అంతా కూడా మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అండ్ కన్సిడర్ ఇట్ దట్ ఇట్స్ మెన్
2: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
1: దెర్ ఆర్ టూ పాత్స్ ఇన్ లైఫ్.
2: జీవన

0: అవసరమైనటువంటి లక్ష్యం.
1: దిస్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
1: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్స్ ఎవ్రీవన్.
0: ప్రతి మానవుడు కూడా ఆదర్శ స్వరూపుడు కావాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
0: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
1: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
0: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
0: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
1: ద ఐడియల్స్ డు నాట్ చేంజ్.
0: అవి చిరంజీవితత్వము.
1: దే ఆర్ ఇమ్మోర్టల్.
0: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
1: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
0: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: మోడర్న్ మ్యాన్ డజంట్ నో
0: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
0: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
1: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
0: అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ హీఈస్ యూస్లెస్.
0: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
1: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
0: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
1: ఏ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
0: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
1: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
0: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
1: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
0: కానీ
1: బట్
0: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
1: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
0: కనుకనే మొట్టమొదట మనము కల్చర్ మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
1: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
0: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
1: దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
0: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
0: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
1: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
0: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
0: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
1: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
0: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
1: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
1: Never any person, never allow any person to be near the one who thinks in one way and in another way.
0: Vedanta paribhashalo undu manas anyat vachas anyat karman anyat duratmanam annadi.
1: It's only the wicked man whose thoughts, actions and speech words vary.
0: Ee moodinti ekatvanu balinchinatuntu vade nijamaina manishi annadu.
1: The one who has the perfect harmony of these three.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి.
1: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎప్పుడు చూసినా కానీ అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
1: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
0: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద పర్సన్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
1: Even dogs would be able to detect the thoughts of man.
0: కానీ తన థాట్స్ తానే కనిపించటం లేదు, కనిపెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
0: ఒక చక్కని ఎగ్జాంపుల్,
1: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
0: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
1: ఎ డాగ్ ఈజ్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
0: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
1: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
0: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
1: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
0: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
1: It will know your thought.
0: మానవుని సంకల్పాన్ని

0: కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
1: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
1: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
0: కనుక మనము డాగ్ కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
1: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
0: స్పెల్లింగ్ ఒక్కటే.
1: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
0: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
1: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
0: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
1: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
0: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
1: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
0: అది ఏ సాధనకంట మూల కారణము.
1: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన అంటే
1: ఒకటి సాధన.
0: తపం చేయటము జపం చేయటం కాదు సాధన.
1: ఇట్స్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
0: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
1: ఫస్ట్ నో ది ట్రూత్.
0: న తపాంసి న తీర్థానాం న శాస్త్ర న జప నహి సంసార సాగరోత్తారే సజ్జన సేవనం వినా. సజ్జనుడి సేవలు చేయాలి. తల్లి తండ్రి గురువు పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
1: There are. You find your parents, mother.
0: వీరిని గౌరవించు.
1: Respect them.
0: వీరికి సేవించు.
1: Serve them.
0: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
1: If necessary, serve them more.
0: అంతేకాని పెద్దలను ధిక్కరించి తల్లిదండ్రుల మాటను విస్మరించి నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన సాధన కిందనే రాదు.
1: But if you disobey elders, if you disobey your parents, ఇట్స్ నో సాధన.
0: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
0: జీవులను హింసించడము దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
1: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
0: జీవులను ప్రేమించు.
1: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
0: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
0: ఈశ్వర సర్వభూతానాం. అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
1: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
0: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘం లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
1: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
0: Edaina gunamulu sarve ainatutti varini character sarve ainatutti varini chuste vaadtu manike sambandham pettukokoddu.
1: Don't have any relationship with a person who has a bad character.
0: Aithe andariki namaskarinchu. Sarva jeeva namaskaram kesavam pratikachari. Andariki namaskarinchu tappu ledu kaani sarva jeeva tiraskaram kesavam pratikachati idanu kuda manam tirinchukovali.
1: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
0: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు
1: so long you are a student.
0: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
1: Don't bother about other matters.
0: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
1: Here we find students, boys and girls.
0: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
1: Boys should remain as boys.
0: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనమే.
1: If boys have got any sort of connection
0: student ga undinappudu nee ee vidhamaina peda margam pattitavantunte nee kukkala kante heenam aipothavu.
1: As a student, if you follow this wrong path, having kind of tallidannulu kuda mosam chestunnaru, your parents also will not accept this.
0: Alanti tallidannulu garbhamlo putti kuda nuvu vyarthudaipothunnavu.
1: Your life is a waste having been born to your parents.
0: Alanti janmame manaku vyartham aipothundi.
1: That life is wasted.
0: Kaadu alanti life ye manaku prayojanam ledu.
1: That life is in vain.
0: ఎలాంటి లైఫ్ ఉంటుండాల?
1: What sort of a life?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: If we don't worship God with both hands.
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
1: If we don't sing the glory of Lord with full throat.
0: దయయు సత్యంబు లోనత తలుపడేని.
1: If we don't have compassion and truth
0: within. కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
1: Why should they be born at all to their mother?
0: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
1: Why should they be born at all to put the mother to suffering? What for?
0: సరి అయిన సద్గుణములు మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
0: అది ఏ మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
1: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే
1: books are full of education knowledge.
0: Mastakamula nindu matti bendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakamulo untunda chaduvanta.
1: There is knowledge in the
0: head lo untunadi matti anta.
1: But mud is in the head.
0: Idi chaduva?
1: Is that education?
0: Kaadu kaadu.
1: No.
0: Kanukane manlo unnatvanti oka mattini manam dooram cheyali.
1: Therefore we shall have to remove the mud there.
0: Ee talalo undinatvanti thoughts anta manam dooram cheyali.
1: All the thoughts must be removed.
0: Kanukane ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కార్యగుణ.
1: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్
0: మ్యాటర్ నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
1: ఇన్ ది టంబ్లర్ దిస్ వాటర్
0: తో మనం పాలు పోయాలంటే ఎట్లా పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: In an empty head, you can stuff it with anything.
0: Yememo nindi unna talaburradi kaariyaguna.
1: If the head is full of so much of matter,
0: talaburradi kaani kaaka ila sukrutam nimpanaguna.
1: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
0: Ee tumbler lo water untundali.
1: In this tumbler there's water.
0: Ee tumbler paalu poyalante etla postavu?
1: If you want to pour milk,
0: water
1: there, how do you do it?
0: To
1: remove water.
0: Tirigi paalu poyali.
1: And then fill it up with
0: ante
1: milk.
0: Ante gaani water lo kuda paalu poste rendu brashtu pattipothayi.
1: On the other hand, if you pour milk there, both will be spoiled.
0: కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి ఒక కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
1: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
0: blissful. అలాంటి తల్లిదండ్రులు కూడాను మోసం చేసి, తల్లిదండ్రులు కూడాను దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
1: If you cheat your parents, you are the worst of the worst fellows.
0: ఈ చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: There is no use of this education.
0: ఇదంతా కేవలం ఈ చదువులు చదివే బదులు ఇంటింటి బిచ్చ పెట్టచ్చు.
1: Instead of studying like that, better we beg house to house.
0: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
1: So we should develop character.
0: గుణము లేని సుతుడు,
1: the son without character,
0: గురు లేని విద్యలు,
1: and education,
0: నీతి లేని జాతి నిష్ఫలంబు,
1: and the nation without character,
0: శాంతి లేని జీవి,
1: the life without peace,
0: శశి లేని నిశిరాత్రి,
1: and the night without moon.
0: ఇది ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: కనుకనే మొట్టమొదట
1: ఫస్ట్
0: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ దిస్.
0: మీరే ఈ దేశానికి తగినటువంటి ఒక నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
1: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
1: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
0: Modalu chettina kuda modabuttanichuna mokka sottagaipothe chettanta sottagaipothundi.
1: As a plant, if it is bent, the whole tree would be bent.
0: Vidyarthulu jeevitaniki foundation vanti vallu.
1: Students are a foundation to the country.
0: Jeevitamane bhavananiki vidyarthulu punadi vanti vallu.
1: For this mansion of life, the student is the foundation.
0: Adi brahmacharyam.
1: That is celibacy.
0: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాను.
1: ఆన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సెలిబసి ద హౌస్ హోల్డర్
0: దానిపై వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఓవర్ దట్ వానప్రస్థ.
0: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తున్నాం.
1: ఆన్ ద టాప్ రెనన్షియేషన్
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
1: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
0: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
1: Celibacy, the foundation should be strong.
0: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
1: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
0: నిలువునా కూడిపోతాయి.
1: విల్ కొలాప్స్ టోటల్లీ.
0: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
0: ఈ వయస్సు చాలా గొప్పది.
1: దిస్ ఏజ్
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ సేక్రెడ్.
0: గోల్డెన్ ఏజ్.
1: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
0: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
0: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
1: స్టూడెంట్స్ షుడ్ బి
0: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు,
1: లిసనింగ్,
0: వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు,
1: యాక్షన్,
0: అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
1: Should be pure.
0: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
1: సో ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
1: యువర్ హార్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
0: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
1: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
0: లవ్, ఫుల్ ఆఫ్ లవ్. అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
0: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
1: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
0: తీయని వాటరే వస్తుంది.
1: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
0: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
0: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
1: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
0: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
1: వెన్ ఇట్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్ విల్ బి గుడ్.
0: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
0: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
1: వాట్ ఎక్స్టెండ్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
0: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
1: సిమిలర్లీ ఇఫ్ యూ త్రో ది స్టోన్స్ ఆఫ్ యువర్ థాట్స్,
0: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్ కే వెళ్తాయి.
1: నేచురలీ ఎవ్రీథింగ్ విల్ టెల్ అపాన్ యువర్ సెన్సెస్ ఆర్ యూ యువర్ ఐస్ విల్ బి ఆఫ్టర్ బ్యాడ్ లుక్స్, ద లెగ్స్ విల్ టేక్ యూ టు రాంగ్
0: స్పాట్. తల వరకు కూడాను ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
1: ఫ్రమ్ టాప్ టు టో సచ్ థాట్స్ విల్ పెర్కులేట్ స్ప్రెడ్.
0: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
1: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
1: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
1: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
0: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
1: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ,
0: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
1: హార్ట్ ఈజ్ స్పిరిచువల్,
0: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
1: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
0: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
1: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ అండ్ ప్యూర్.
0: దీనినే వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం వర్ణిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్.
0: దీనిని హృదయం లోపల సరి అయినటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
1: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
0: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
1: ఇన్ తమిళనాడు
0: ఆయన చెప్పేటువంటి వాడు,
1: యూస్ టు సే
0: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే వందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నిన్ను నేను పూజ చేస్తున్నాను.
1: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
0: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: హ్యూమన్ లైఫ్
0: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: ఐ బ్రాట్ సచ్.
0: దీన్ని నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
1: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
0: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
1: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
0: కడలి కుళితోరు ముత్తడితేనే కైనడువ

0: மாறி கடலில் குழ்த்தொரு முத்தடித்தேனே கை நடுவ விடுவாயோ.
1: சமுத்திரம் லோபல నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యమనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
2: స్వామి ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
1: ఇదే నా ముత్యమనేటువంటిది జీవితము.
2: దిస్ లైఫ్
1: దీనిని నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
2: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
1: అది పడిపోయినా గతి ఎల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
2: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
1: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
2: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
2: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
1: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
2: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ గో ఇన్ ద రాంగ్.
1: మానవుడిగానే సావాలి.
2: Human being should die as a human.
1: చాకూడదు.
2: He should not die as an animal.
1: అదే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
2: Human being need not be divine.
1: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
2: It is enough if we lead the life of a human being.
1: ఇదియే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
2: This is the first lesson the student
1: should learn. బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
2: In the outer world you find various tendencies and టెంపరమెంట్.
1: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
2: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
1: మన మంచిని మనం చూసుకోవాలి.
2: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
1: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
2: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ద మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
1: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
2: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్.
1: కనుక మొట్టమొదటి మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
2: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
1: పెంపొందించుకోవాలి.
2: డెవలప్ యువర్ క్యారెక్టర్.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
2: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.

0: one may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధమైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధమైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam aneetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyala yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్స్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: చావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీ,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్,
1: సర్వ చింత.

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintanaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aaradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu sambandhamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuvaga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kodanu aashinchunade kani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కాని వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డౌన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్ ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్ డ్యూ.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యూ డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: డ్యుయలిజం.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: I want this kerchief.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఇస్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఇస్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్ కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యూ విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రత్తి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రినొత్తంతి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్. ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రం చ త్రియాయుధం.
0: త్రీ ఐడ్ అండ్ ఫ్రైడ్ అండ్.
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్. అది అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఇస్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
1: ఒక మూగవాడు షడ్సోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: Kani okkoka dani ruchi ye vidhanga unnadani tanaku teliyane kani danni vicharinchi varninchi vivarinchi marukku cheppadaniki veelu kaadu.
0: He knows the taste of every item served but he cannot explain the taste of every item.
1: Cheppaledu kudanu.
0: He cannot express.
1: Kanukane advaitamlo undinatundi aanandamu manavulaku దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యుయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్డైరెక్ట్ అప్రోచ్ యు కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకి ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్డైరెక్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐస్ గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐస్ గడ్డ ప్రత్యక్ష ప్రమాణం.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునకు ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth
1: manavudu
0: man
1: vedame vedantamga bhavinchukoni vedame advaitamga visvasinchi vedamune uchcharinchutu vedamulo undinatvanti yokka vishayamulanu anubhavinchadaku prayatnistuntadu.
0: Considers that veda and vedanta are one and the same, and thinks that veda speaks of non dualism and goes spends all his life chanting veda.
1: Prakrutamainatvanti jeevithamulo kalam gadutunnadu.
0: Man spends
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ఇది ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్ అవుట్వర్డ్
1: ట్రెండ్. నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిది పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్స్
1: ఎదుర్కొంటూ పోయాడు.
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడై నిలిచాడు శంకర్ల వారు.
0: దో శంకర వాజ్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదం జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్యశక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of
1: non-dualism. It
0: is non-dualism which is the main basis, fundamental.
1: ఈ అద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by that?
1: అన్నింటి యొక్క ఏకత్వమే దీనికి అద్వైతము.
0: The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెనీ స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి హావ్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
0: The dog and fox are separate, but the candy sugar is one and the same.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: If you just cut off the ear of the fox and eat, it is sweet.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: Cut off the tail, yet it is sweet.
1: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: The entire form is nectarine sweet.
1: అదే విధంగానే
0: likewise
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర్ రికగ్నైజ్ అండ్ ప్రాపగేటెడ్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ డివైన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
1: భక్తుల యొక్క భేదాభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: Its only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: Oka srimantudainatvanti vadu,
0: a rich man,
1: dvaita bhavamto koodinatvanti bhaktito,
0: with a dualistic mind,
1: Krishna ante chala prema,
0: has intense love for Krishna.
1: Ee Krishna vigrahanni cheyinchukoni nityamu Krishnuni poojinchali, Krishnabhishekam cheyyali, ee abhishek teektam nenu dinamu rolali అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్ కష్ట
1: సుఖములు కావడి కుండలు.
0: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: What is going to happen in the next minute? Who can imagine it?
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: At what moment of time, what is going to happen in store for you?
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
0: Is a rich man now.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: He gives silver to the goldsmith.
1: Gold
0: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హి ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హి గాట్ మేడ్ ఏ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే he does this abhisheka and drinks that teertha after the process ritual.
1: Kani kalam ye natiki ni samagga undadu.
0: Time will not be the same always.
1: Kalam eppudu kudanu pravahinchetundi pravaham antidi.
0: Time always runs continuously.
1: Idi kala pravahamu.
0: It's an eternal flow.
1: Eppudu hech pallamlo jagutundo telivadaniki veelu kaadu.
0: No one can say when there will be bumps and jumps in life.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: పుణ్య ప్రాప్తి అంతా కూడా క్షీణించింది.
0: All the merit of the past is exhausted.
1: శ్రీమంతుని యొక్క పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది.
0: The position of the rich man is
1: కడపటికి దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక
0: he couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
1: ఇది 20 కాసులు 20 కాసులు ఉంటుంది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 20 కాసులు
1: 60,000 రూపీస్
0: 60,000 రూపీస్
1: సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: ఇది 60,000 రూపీస్
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వే
1: ఇది 60,000 రూపీస్
0: ఇస్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: దెన్ కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ప్రైస్ ఇస్ 60,000.
1: ఏమిటి గోవు నెమలి కప్పు కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is this? You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము నెమలి రూపము గో రూపము కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna, but I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total
1: weight. బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity and the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వి ఇమాజిన్ వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్ థింగ్.
1: ఈ దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వి హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: ఈజ్ ఎ రిచ్ మ్యాన్
1: కానీ మహాభక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డెన్ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Oh, he has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమైటం దేవతల యొక్క లక్ష్యం.
0: It is it's natural for the deity to appear in front of the devotee.
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: God responds to the prayers.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: Things went on.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్ మదర్
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: కానీ
1: మొట్టమొదటి దేవత చెప్పింది,
0: నీవు
1: కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్
1: నాట్. చాలా దురాశతో కూడినటువంటిది. దీని వల్ల నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi, nee nashtam raasina vrata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from the destiny. All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering
1: plant. ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: గడపడికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children.
1: అమ్మాకు టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
1: దాన్ని ముట్టాడు.
0: హి టచ్
1: బంగారైపోయింది.
0: ఇట్ ఆల్సో బికేమ్
1: గోల్డ్. ఆకలి పెరిగిపోతుంది అది.
0: అండ్ మోర్ అండ్ మోర్ హి వాంటెడ్.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
0: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్
1: ఇట్ టర్న్డ్ ఏం చేసేది అది బిడ్డను ముట్టాడు. బిడ్డ కూడా బంగారైపోయింది.
0: స్టాచ్యూ
1: తయారైపోయింది.
0: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్? హి టచ్డ్ హిస్ సన్ హు ఆల్సో టర్న్డ్ ఇంటూ గోల్డ్.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkhudunai nenu vinalekapoyanu.
0: I was so foolish, though deity told me I didn't pay heed to her words.
1: Vidhi ane 20.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So he again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదు నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యు వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ
1: నార్మల్ లైఫ్. మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఆశలు ఇంత ప్రమాదములకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ అస్ ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర, ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Told you how God's only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Durashaku neeku guri kavaddu.
0: Don't have too many desires.
1: Aasani pettuko.
0: Have some desire and
1: kaani, but atanni ponde anta varaku neeku prema kavali.
0: Until you attain divinity.
1: Aa prema ne nee sarvasvamu istundi.
0: And that very love will give you.
1: Eppudu ekkada evidi kavalo taane anugrahistundi.
0: Where and when, how you adugaku receive God knows.
1: Oh, manasa adugaku vevo manasa.
0: Oh, mind, don't ask.
1: Adugukola di adi aduguna badunani adugakunna pani vadiga nagunani adugakuve o manasa.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: Adugani sabarini adarinchane.
0: Without asking, sabari was redeemed.
1: Adugakatanakai madiyu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa, adugakuve o manasa.
0: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights, could redeem his life.
1: Dasaratha Maharaj yantarama prarthinchadu.
0: Dasaratha prayed for
1: wisdom. Nayana, anti samayamlo nina nee hastamto naaku neeru poyamani.
0: He wanted that son to be present when the end approaches.
1: Adigina dasaratanaku ye matram kuda nu taanu manasu kudaraledu.
0: But he didn't want to do oblige.
1: Adugani jatayuku మోక్షం నందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్ జటాయు,
1: ఆ జటాయు అడుగుపోయినప్పటికీ తన నోటిలో తన హస్తము ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ మేడ్ జటాయు డ్రింక్ ద వాటర్.
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ రిఫ్యూజ్.
1: లేదు, కానీ నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామా వాజ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హీ మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామా మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఏ ట్రీ.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: Kanukane daivattam anetundi anugrahamto koodinatundi kaani aagrahamto koodinatundi kaadu.
0: God is full of anugraha grace but not aagraha or anger.
1: Sadhakuri yokka buddhulu aneka vidhamulainatundi yokka margamlo praveshinchata cheta daarini puraskarinchukoni yad bhavam tad bhavati aa vidhanga povasu vastundi.
0: Aspirants follow different paths, they have different feelings and sentiments, therefore
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనక్కి ఇచ్చింది.
0: If you do namaskar, you will get back the same namaskar from the reflection.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నిన్ను దండిస్తుంది.
0: If you point out your fourth finger, you will also get back.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family
1: deity. As
0: is the object, so will be the reflection.
1: What
0: is the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ
1: అవతలను కొలచిన గాని కారడవులకే పోయిన గాని కఠిన తపస్సులే చేసిన గాని కర్మ

0: What is the mirror here?
1: ఈ మిర్రరే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము.
0: అండ్ ఇఫ్
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యాస్ రియాక్షన్. In fact, object is one. This is unity.
1: Bimbamu, pratibimbamu.
0: The object and the
1: reflection. The object and the reflection.
0: The object and the reflection exist because of the mirror.
1: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్ములు,
0: సంజలాల
1: విత్తమ్ములు, సన్మిత్రమ్ములు, మునిజనవన పౌత్రమ్ములు, విష్ణుదేవు చారిత్రములు.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: Prakriti lopala ikkada enni unnai? Neevu, nee pratibimbamu, addamu enni unnai? Moodu unnai.
0: How many are here now? You,
1: neevu, nee pratibimbamu, addamu,
0: you, your reflection in the mirror.
1: Kabatti ee moodu untunnai.
0: Three are present.
1: Moodu lo okati pothe enta ani ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ అడిగినా కూడా మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3-1 వాట్ ఇస్ ద వాల్యూ, హీ విల్ సే 2.
1: వాడికి కూడా ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3-1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3-1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్.
1: ఇట్ ఇస్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3-1 = 1 అంటాడు.
0: 3-1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: హియర్ 3, యూ, యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా, ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapancham lo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకరా.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదా వదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఎట్లా? ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ ది కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హి ఇస్ మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతుండే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హి ఇస్ మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్ ఇన్ లా.
1: ఒక్కడే.
0: ది మాస్టర్ ఇస్
1: ఇంత మంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: బికాస్ సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.
1: స్వామీ

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యువర్ మై మదర్, యువర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టరీ,
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యువర్ మై మదర్,
0: త్వమేవ
1: యువర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి,
1: యువర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపాన్.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వి షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle
0: of non-dualism. Vedamu tattvam asi.
1: Basing on this Veda said tattvam asi.
0: Aham brahmasmi.
1: Aham brahmasmi, I am Brahman.
0: Ee vidhamainatti yokka ekatvam cheta entaina aanandam manaku kalugutundi.
1: This principle of unity, oneness will give you joy and bliss.
0: Shankara varu advaitanni pravartinchu vachcharu.
1: That is the teaching of Shankara.
0: Aithe adi anta sulabham kaadu.
1: However, that's not simple and easy.
0: Kaani దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం పరిపక్వత దిశలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటనేటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్ దట్ రియలైజ్.
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హిస్ ఎ లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తు కంతకుడు రాజు.
1: హీ ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present to everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who could do not understand this immortality, అమృతత్వం,
0: they just want to wish the poison. అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే మాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలు విద్యావంతుడి వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశియస్ ప్రతి
0: ఒక్కరి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర్ హ్యాస్ సెట్ అన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana neevu illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be
0: renunciate. Anta samayam lopala maatramu ninnu choodalanetundi oka pichi aasanaasunnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanuka na anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: ఇఫ్ హీ సేస్ నాట్ ఎ ఫ్లవర్ ఇట్ విల్ నాట్ బి ఎ ఫ్లవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ నో ద ట్రూ.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను.
1: దట్ ఇన్ గీత
0: అమావాస్యము ప్రారంభమవుతుంది యుద్ధము.
1: ఇది వార్ స్టార్ట్స్ ఆన్ ద డార్క్నెడ్ అమావాస్య.
0: చతుర్దశి దినము అర్జునుడు కృష్ణుని తీసుకుని అడవికి వెళ్లాడు.
1: ఆన్ చతుర్దశి ఫోర్త్ డే.
0: రేపటి దినము ఏ విధంగా యుద్ధం సాగించాలి, ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి అర్జున చీకటి అయిపోయింది, ఇంకింటికి వెళ్ళిదామన్నారు.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్
0: అర్జున.
1: అర్జున,
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడా, అది నెమలి కాదు,
1: అది
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ, హి సెడ్.
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami, it is garuda.
0: ఏమిట్రా, నేనే చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు, ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు, నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu, Krishna,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga marchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kaadu antante nenu tri garuduga marchavachchu neevu.
1: If I say it is not a bird, you will.
0: Kaabatti adi nemala garuda anetuvanti vicharam naaku akkarledu.
1: So I am not bothered with peacock or garuda.
0: Okay, naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యూ సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మామ్యే వైశసి సత్యం తే ప్రత్యానే ప్రయోజనే. మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంకా అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: దేర్ఫోర్ యు ఆర్ షూర్ టు విన్. దెన్ హి స్టార్టెడ్.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ టు ఎ ఫెలో హూ హస్ నో ఫెయిత్.
0: సమయం లోపల 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: దే వర్ ఏజ్ 84 అండ్ 86 ఏజ్.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: టిల్ దెన్ హీ డిడ్ నాట్ చూస్ టు టీచ్ గీత.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఎట్ ద రైట్ టైమ్, ఎట్ ద రైట్ ఆపర్చునిటీ.
0: 84 ఇయర్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: టిల్ ది ఏజ్ ఆఫ్ 84 దేర్ వాస్ నో డిస్కషన్.
0: అప్పటికప్పుడు గట్టి పడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్ట అవుతుంది? అంతా ఒకటి ఎట్ట అవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐ మీన్ అవేర్నెస్, యూఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మరి పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశు సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతం యముగరు చిమన్మన్న.
1: Therefore, one should know that eternal principle.
0: తెలుసుకున్న వాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును, కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటెన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్
0: దేర్. నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యు హావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: కనుక నాకు ఎప్పుడూ ఎరుకగానే ఉంటుండాలి.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna gave very good example.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఒకానొక సమయం, అంటే పేర్లు వేరు వేరు, మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఎ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేఏ రాజు. ఆ కేకేఏ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ ది కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యు పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యు పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యు బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువు పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
1: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్.
0: బాబు రామా, ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి ఇచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్. ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హి హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: He bent to hand over the
0: gifts. Shirt akada pattana pagilipoyindi.
1: And there the shirt tore in the center.
0: Amma cheppindi, nayana kotta vastrame appude chinigipoyinda ani Kausalya anindi.
1: Kausalya said it's a brand new cloth, it is torn now.
0: Appudu kuda nu Ramudu ee vidhamaina jnanaanni prabodhisthu vachadu.
1: This is the teaching of wisdom of Rama and
0: Dhoti. Amma kuttadam kottadi, shirt kottade gaani gudda old stock annindadu.
1: Rama said stitching is brand new, but the stitching cloth is old stock.
0: New
1: stitching is new.
0: Kani cloth stock old stock.
1: But cloth is old stock.
0: Idi satyama kada?
1: Is it not true or not?
0: Adhe reetigane.
1: Likewise.
0: Neevu marchipoyinaavu. Nenu erukulo untunnanu.
1: You have forgotten, I know.
0: Kabatti idi neeku naaku undinatundi vyathasam idi. Naadi eruka neeku marupu.
1: This is the difference between you and me. Awareness here, forgetfulness over there.
0: Inte kaakunda.
1: Not only this.
0: ఆ యుద్ధ భూమి లోపల
1: దెన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
1: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
1: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
1: స్వామి,
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
1: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
1: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. ఎవరి టైం ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
1: You may take care of the body and protect it to any length, but it's bound to die. Rakam
0: manavu ani vruddulu maharanyamunandaginan.
1: That old age and the problems will come. You may hide yourself in a forest, but they're bound to follow.
0: Ivanni kudunu janma janmantaram nunchi jarugu sambhavincheetundi.
1: They follow you life after life.
0: Oka rai untundadi.
1: Here is a boulder.
0: Danini manchi yuvakudu oka 25 samvatsaramu yuvakudu chuttu teesukunnadu, baaga 28 kottadu.
1: An young man picked up a hammer and hammered it 25 times.
0: Kani rai pagaledu.
1: But it didn't break.
0: Tarvata oka vruddunni pilchadu.
1: An old man was called.
0: Athan rendettu kottadu, rendu oppulaipoyindi.
1: With two strokes this boulder broke into two pieces.
0: Appudu aa vruddudu maha garvam chethu antunnadu, అయ్యా యువకుడు, నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను రెండేట్లకి దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
1: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. ఐ లుక్ హియర్ యంగ్ మ్యాన్, యూ కుడ్ నాట్ డూ ఇట్, వైల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ టూ స్ట్రోక్స్.
0: కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ హి సే, కృష్ణ సే,
0: వృద్ధుడా,
1: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు రెండేట్లు కాదు పగిలిండేది.
1: ఇట్ డిడ్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది టూ స్ట్రోక్స్.
0: ముందు 28 కొట్టాడు యువకుడు, ఆ 20 + 2 = 22 గుండు పగిలింది.
1: అర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 times.
0: 22 times.
1: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పటికి జరిగేటువంటి మనం చూసుకుంటాము.
1: యూ థింక్ ఆఫ్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి చూస్తూ ఉంటాడు.
1: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
1: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్
0: హ్యాండ్. రెండు కూడా భగవంతుడు చూసినటువంటి వాడు.
1: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
1: ఇన్ ద పాస్ట్ ఇట్ వాస్ ఎ ట్రీ.
0: ఫ్యూచర్ లో ట్రీ గా ఉంది.
1: ఇన్ ఫ్యూచర్ ఇట్ ఇస్ ఎ ట్రీ.
0: ప్రెసెంట్ లో సీడ్ గా ఉంది.
1: ఇన్ ద ప్రెసెంట్ ఇట్ ఇస్ ఎ సీడ్.
0: సీడ్ మాత్రమే నువ్వు చూస్తున్నావు.
1: యూ థింక్ సీ ది సీడ్.
0: కానీ ఆ రెండు ట్రీలు కూడాను ఈ సీడ్ నుంచి వచ్చినటువంటివి.
1: బట్ బోత్ ది ట్రీస్ హావ్ ఒరిజినేటెడ్ జర్మినేటెడ్ ఆన్ ది సేమ్ సీడ్.
0: బీజం మామ్ సర్వభూతానాం అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ ఐఎమ్ ద సీడ్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద క్రీచర్స్.
0: ఈ విధమైన అద్వైతాన్ని క్రమక్రమేణ శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు.
1: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
1: హౌఎవర్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ నీడెడ్ టు అండర్స్టాండ్ నాన్
0: డ్యూయలిజం. ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
1: టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం వీ నీడ్ టు నో మెనీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడా మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
1: బీ ప్రిపేర్ టు లిసన్ టు ఫండమెంటల్ బేసిస్ ఇన్ ద ప్రిన్సిపల్ ఫర్ నాన్ డ్యూయలిజం.
0: శివ శంకర్ నమామి శంకర్ శివ శంకర్.

0: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is the what is conveyed to you.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Palamuloni madurasam tarutanu yeruguna.
0: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
1: Puvuloni makarandamu teegalanu bhavinchuna.
0: The nectar of the flower is not tasted by the creeper.
1: Nivrittisara sahityamu pravurti panditunde perugunu.
0: A scholar who is outward cannot know the inward essence.
1: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
0: All the matter present in the sacred text is not known to the paper.
1: Prapanchamuna pravritti margamaniyu nivritti margamaniyu renduga vibhajistunnaru.
0: In this world there are two paths. One is outward, another is inward.
1: Kani pravritti nivrittulu yokka nijasthanamu okkate.
0: Actually the point is one and the same for both the ways.
1: Bhautikanga laukikanga prakritikanga anubhavinchedantai kudanu pravruttulani deeniki atitamai antarmukhamai aanandamayamai amrutamayamai unnatvintidanta nivrutti margamani bhavistunnaru manavudu.
0: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same. That is the human
1: life.
0: We classify into two categories, the outward and inward, in human sojourn.
1: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
0: All that you find outward is the reflection of the inward.
1: ప్రతిధ్వనులే.
0: Resound.
1: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
0: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
1: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవటానికి కారణమేమిటి?
0: Though God has taken human form, why is it that we go by this classification?
1: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
0: Over generations of past lives, people have been spending time with external approach.
1: కనుకనే ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
0: Therefore, it's not possible to proceed inward at a time.
1: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
0: As one follows the outward, one has to follow the inward path.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
0: All the festivity in the gate you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Mithilapura.
1: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: In all the external activity that goes on, there is inward significance.
1: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
0: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
1: మొదటి దినము వరప్రహేయము అనగా లగ్న పత్రికలను తీసుకొని పుత్రికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
0: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's
1: party. Tadupari, ee vaduvu yokka gruham nundi sumangalato praveshinchi veeri lagna patrikanu vadunaku andinchatamu.
0: On the following day, the bride's party, all ladies will go in a procession and will
1: handle the wedding invitation.
0: The same thing went on from morning till the evening on the first day.
1: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
0: Basing on the royal prestige, they express their gratitude.
1: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
0: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
1: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
0: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
1: Gadachina rajulandaru kudanu satkirtini satpravattanu sadacharamunu sadgunamulane poshinchukonakundina ee yokka ayodhya rajyamu ee dasharathanu dakketuvantidi kaadu.
0: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasharatha would not have been today what he is.
1: Kosala desamunu palinchinatvanti రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు ధర్మపరులు సత్య సంపన్నులు కనుకొని అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రజెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
1: కనుకొని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
0: Expression of one's own gratitude is a matter of festival.
1: Tadipari meemi modalukoni janaka maharaja varaku kudanu ee rajyamunu palinchinatunti midilapura rajyamunu palinchinatunti rajulaku andariki kudanu janakudu kudanu tan tana krutagnatanu andistu vachadu.
0: Likewise janaka also expressed his gratitude to all the past kings that ruled midilapura.
1: Midilapura nagaramunu mottamota nimi aneetunti maharaju దీన్ని ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ ది కింగ్ మినీ హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
1: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
1: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
0: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
1: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
0: Therefore on all auspicious occasions gratitude is expressed as a matter of life principle.
1: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
0: They were never egoistic thinking in this direction. Today I'm the king, how am I bothered are the past kings.
1: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
0: ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
1: అట్టు కృతజ్ఞతనే తెలుపుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
0: ఇఫ్ వి డోంట్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ వి ఆర్ నాట్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీ.
1: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
0: ఇఫ్ వి ఆర్ అన్గ్రేట్ఫుల్ వి ఆర్ డిమోనిక్ ఇన్ అవర్ బిహేవియర్.
1: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
0: దేర్ఫోర్ గ్రాటిట్యూడ్ ఇస్ ద లైఫ్
1: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
0: ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద వెడ్డింగ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్ ద రొటీన్.
1: ఇంకా మూడవది
0: థర్డ్
1: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందు ఉంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
0: on the following fourth, third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulging in acts of charity and distributing the cows in the cows and the cows decorated with the gold in the, around the horns. The four types of mothers.
1: భూమాత,
0: ద ఫస్ట్ మదర్ ఎర్త్,
1: రెండవది వేదమాత,
0: సెకండ్ మదర్ వేద,
1: మూడవది గోమాత,
0: థర్డ్ వన్ మదర్ కౌ,
1: నాలుగవది దేహమాత,
0: ద ఫోర్త్ వన్ ద ఫిజికల్ మదర్.
1: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
0: ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ దీస్ ఫోర్ మదర్స్.
1: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
0: ఎవ్రీవన్ హ్యాస్ దీస్ ఫోర్ మదర్స్.
1: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
0: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
1: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: On third day, they were so happy distributing the cows to the poor people.
1: నాలుగవ దినము
0: fourth day,
1: కన్యాదానము
0: wedding, కన్యాదాన
1: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
0: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
1: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు? దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
0: జనక brought Sita along with Urmila.
1: ఈ విధంగా తీసుకుని వచ్చినప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
0: The other two are the daughters of the brother of Janaka.
1: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
0: Is Kushikumara who brought these two.
1: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
0: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
1: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు
0: కుశధ్వజ, బ్రదర్ ఆఫ్ జనక,
1: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
0: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
1: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
0: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
1: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
0: When they were all seated, Dasharatha came over there along with his four sons.
1: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
0: They were all made to sit in one line facing the north.
1: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
0: Sita, Urmila, the other two daughters.
1: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
0: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
1: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
0: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
1: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
1: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్. It also has got an important factor.
1: Vivahamu jaragaka puramu kanyanu varudu chudakoodadu.
0: Before the marriage, the bridegroom is not expected to look at the bride.
1: Ikkada kanyadanam jarigina tarvata sumuhurtam tarigina tarvata appudu maatrame teram teestu vacharu.
0: After the auspicious moment only the curtain will be removed.
1: Appudu kuda tera teesinappudu రాములు ఎక్కడో చూస్తున్నాడు.
0: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
1: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
0: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
1: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: జనక కేమ్ అండ్ సెడ్ My daughter Sita is here. You are looking in that direction.
1: Kani vinipinchukoledu.
0: But Rama didn't hear all this.
1: Tirigi rendu moodu pariyayamlu cheppadu. Idam Sita, ikkada undi Rama, Sita, ekkado chustunnavu annadu.
0: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
1: Karanam emiti?
0: What's the reason?
1: Inka Mangala Sutram kattaledu.
0: He has not tied that Mangala Sutra, the sacred thread.
1: Vivaham kaanatuvanti streeni chudatam maha paapam.
0: It's the worst of the sins to look at an unmarried woman.
1: Ichchakulu vamsamunake apakirti techinatuvanti vaadu avutanu.
0: We'll be bringing the Ikshvaku clan to disrepute.
1: Kanuka nenu chudanu unnadu.
0: So I won't look at her, he said.
1: Neeni pattiye ekapatni anetuvanti peruku saarthakamaindi.
0: For that reason he got this name, that he had one word.
1: Oke maata.
0: One word.
1: Oke patni.
0: One wife.
1: Oke ambu.
0: One arrow.
1: ఇది రామచంద్రునకు ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి యొక్క బిరుదు.
0: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హి హాడ్.
1: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
0: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేయింగ్.
1: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
0: మెనీ లేడీస్ కేమ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ జనక ఎంపరర్.
1: వీళ్ళు మించిన మిక్కుటాలు, స్త్రీలకు ఎక్కువ భూషణాలు, ముందర దర్బార్లు, సీతకు రాముడు సూత్రము గట్టుతాడు, ఇద్దరినొక్క ఈడు జోడుగా కూర్చినాడు, సీతకు తగువాడు శ్రీరాముడు, రారే చూడగపోదాము రాముల పెళ్లి, రారే చూడగపోదాము. స్త్రీలకు ఎక్కువ భూషణాలు,
0: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్,
1: ముందర దర్బార్లు,
0: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
1: సీతకు రాముడు
0: అండ్ రామ ఫర్ సీత,
1: సూత్రము గట్టుతాడు,
0: ఈజ్ రెడీ టు టై అప్ మంగళ సూత్ర,
1: ఇద్దరినొక్క ఈడు,
0: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్,
1: జోడుగా కూర్చినారు,
0: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
1: సీతకు తగువాడు శ్రీరాముడు,
0: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత,
1: చూడగపోదాము రాముల పెండి, రారే చూడగపోదాము.
0: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
0: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈ మంగళ సూత్రం కట్టారు.
0: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
1: కట్టిన తర్వాత
0: ఆఫ్టర్ దట్
1: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
0: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
1: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
0: రామ ఇస్ సో టాల్.
1: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
0: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
1: కనుక దాసీలు తెచ్చినటువంటి ఒక హారంను సీత పట్టుకుంది.
0: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెయిన్.
1: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
1: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
0: అండ్ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
0: షీ డిడ్ంట్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
1: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
0: Rama is so tall.
1: తనకు తన యొక్క మెడ అందలేదు.
0: She could not catch him.
1: కనుక తల క్రిందకుంచుకుని పట్టుకుంది.
0: So she bent her head and holding the garland.
1: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
0: Noticing that this, Rama signed to Lakshmana.
1: అనగా ఏమని సైగు?
0: What is the sign?
1: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
0: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ్ అండ్ అనిల్.
1: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్.
1: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
0: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
1: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
0: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
1: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
0: వాట్ ఇస్ ది సైన్ హియర్?
1: నీవు ఆదిశేషుడు కదా.
0: యు ఆర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
0: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గోట్ టు బి లిఫ్ట్.
1: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ద వర్బ్ ఆఫ్ రామ?
1: భక్తుడికి ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
0: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
1: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
0: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
1: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
0: దాట్స్ ద వర్బ్.
1: అప్పుడు
0: దెన్
1: వీలు లేకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
0: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైమ్ ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
1: కనుకనే
0: himself.
1: ఈ లక్ష్మణ యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి ఈ జగత్ వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
0: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ద పవర్ ఆఫ్ రామ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
1: తక్కువన కాదు,
0: ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఆమె భూజాత,
0: షీ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుకనే లక్ష్మణి ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
0: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
1: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
0: The moment garlanding is over, wedding came to an end.
1: అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
0: They were going round the fire.
1: తదుపరి ఒక చెలికత్త జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
0: A servant maid brought the water from Sarayu river.
1: కాని ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
0: Rama's feet had to be washed with this water.
1: పాత్ర తీసుకుంది కానీ పాదములు కడగటం లేదు.
0: She brought the vessel, but she is not washing the feet as expected.
1: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకుని కూర్చుంది.
0: She was holding the vessel for a long time.
1: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
0: Then she started
1: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
0: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
1: సీత చేతుల నిండుకు పెద్ద పెద్ద కంకణాలు వేసుకుంది.
0: Sita was wearing bangles, very big bangles.
1: ippude mana yokka midrapanamku vachek munduga ahalya shapam vimochanam jarigindata.
0: Ahalya was free from all the curse before reaching
1: ee padamulu vallane raayiga marinatundi ahalya streega roopondindi.
0: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
1: nenu
0: her
1: maranu kaani ee aabharanamulanta streelaga marinappudu nannu sriramuni vadala pettado emto.
0: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
1: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
0: This truth is known.
1: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
0: Lakshmana has taken the cloth he was wearing.
1: రాముని పాదములను తుడిచాడు.
0: He was wiping the feet of Rama.
1: తుడిచి తదుపరి కడగమన్నాడు.
0: Later he said, wash his feet.
1: చూసారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
0: The secret of every incarnation is so subtle.
1: ఈ పాదములు కడిగింది.
0: She washed the feet.
1: ఆ యొక్క పాదముల యొక్క తీర్థం శిరస్సు పైన చల్లుకుంది.
0: She also sprinkled few drops on her head.
1: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
0: She went round and she made all vows.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల,
0: after taking oath,
1: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
0: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
1: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్పు, వరుడు ఏమని చెప్పాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
1: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
0: యూ సే ఐ యాక్సెప్ట్.
1: కానీ చెప్పటం లేదు.
0: బట్ ఈస్ నాట్ టెలింగ్.
1: పురోహితుడు వచ్చాడు.
0: పురోహిత్ కేమ్,
1: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
0: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
0: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
1: మాది ఇక్ష్వాకుల వంశము.
0: Ours is Ikshvaku clan.
1: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుకు కానీ పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
0: Our practice is only to give, not to take.
1: మేము దానమంతా ఇచ్చేటువంటిది మా యొక్క అభ్యాసము.
0: Our habit is only giving continuously.
1: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
0: We don't accept anything from anybody. It's not our habit.
1: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
0: It's offering one's own daughter, not any material, you know.
1: కన్యకుడను ఒక పదార్థమే.
0: Even woman is also a matter.
1: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడా పదార్థ స్వరూపులే.
0: So long one is in nature, everyone is a matter.
1: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటానన్నాడు.
0: If you can't remove that word offering, I am ready to accept.
1: అప్పుడు జనక మహారాజు,
0: దెన్ ఎంపరర్ జనక,
1: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
0: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
1: నాకు మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
0: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాజ్ నో మదర్.
1: ఇది భూమాత పుట్టినటువంటిది.
0: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: అప్పుడే అతని పురోహితుడు వచ్చి,
0: దెన్ ప్రీస్ట్
1: రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
0: And he went on telling the purohita,
1: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
0: సీత
1: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
0: సీత హ్యాస్ నో మదర్, వెల్ రామ హ్యాస్ నో ఫాదర్.
1: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
0: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
1: సంబంధం లేదు.
0: సో నో కనెక్షన్.
1: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
0: బోత్ హ్యావ్ ది సేమ్ ప్రాబ్లమ్.
1: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
0: దట్ వెరీ డివైన్ ఫామ్.
1: పుడమి పరమాత్మ.
0: This earth is
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
0: నేచర్ ఇస్ గాడ్.
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామ టు టేక్ కేర్ ఆఫ్ హర్.
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
0: He has to take an oath telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: Then Rama said,
1: దీనికి నేను అంగీకరించను.
0: I am not going to accept this.
1: అన్నింటికి అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని ప్రజాహితాన్ని కూడా నేను కోరవలసి వస్తుంది.
0: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
1: ఒకవేళ ప్రజాక్షేమంకు అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
0: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
1: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కానీ తాను చాకలవానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
0: Because of one washerman said, he simply followed and dropped Sita there in the forest, but he didn't punish that washerman.
1: Anaga ilanti chinna chinna padamulu endukudanu aanadu prathi daani endu lakshyam uncheetunti vaadu Ramachandrudu.
0: Rama had purpose and aim behind everything.
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను,
0: వాట్ కైండ్ ఆఫ్ ఓత్,
1: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు,
0: వాట్ ఈస్ దట్
1: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకొని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
0: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్, హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్, సమ్టైమ్స్ రిజెక్టెడ్.
1: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం,
0: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
1: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
0: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
0: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
0: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
0: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
1: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోషపెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
0: రామా సెడ్ లీవ్ మీ అలోన్, లీవ్ ఇట్ టు మీ, ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
1: జరిగిపోయింది వివాహము.
0: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
0: All group and they went to bride's residence.
1: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: All arrangements are well.
1: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
0: In the meantime విశ్వామిత్ర came.
1: రామలక్ష్మణ ఇది నా కడపటి ఆశీర్వాదము.
0: This is the ultimate blessings I'm conferring.
1: ఇక్కడి నుంచి నేను హిమాలయంకు వెళుతున్నాను.
0: From here I'm proceeding to Himalayas.
1: అన్నాడు.
0: He said.
1: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
0: How lucky I am. What else I want? I have performed the marriage of Vari Narayan and
1: Adilakshmi.
0: I don't want anything more.
1: I don't
0: want any
1: position. Now the only
0: thing is to drop this
1: body. Later, you
0: don't find Vishwamitra name anywhere in Ramayana.
1: Kanuka atani Vishwamitrini saganampi.
0: He sent Vishwamitra.
1: Dasaratha Maharaju. కంటిదారాలు కార్చుకుంటూ
0: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్స్.
1: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమునకు కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
0: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ ఫర్ ఆల్ ద
1: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్ కెస్ట్రేట్.
1: దీనికి పూర్వం ఒక ఆరో తప్ప మీకు మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
0: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
1: కనుకని శబ్ద ప్రమాణంతో కూడినటువంటి ఒక అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
0: రామ విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
1: రామ దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: Why am I giving?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: In fact, you gave all power.
1: నీవు సర్వజ్ఞుడవు.
0: You know all.
1: సర్వవ్యాపకుడవు.
0: You are all pervasive.
1: సర్వశక్తిమయుడవు.
0: Powerful.
1: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
0: These powerful weapons should be with you.
1: ఎందుకనగా
0: రీజన్
1: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
0: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక నీకు ఇచ్చిన.
0: సో ఐ గేవ్ యూ.
1: నావి కాదు ఇవన్నీ.
0: దే డోంట్ బిలాంగ్ టు మీ
1: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
0: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
1: రామచంద్రుడు
0: రామచంద్ర
1: భర్త శత్రు
0: పవర్ఫుల్ వెపన్స్.
1: రామా దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: Why am I giving?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: In fact, you gave all.
1: నీవు సర్వజ్ఞుడవు.
0: You know all.
1: సర్వవ్యాపకుడవు.
0: You are all pervasive.
1: సర్వశక్తిమయుడవు.
0: Powerful.
1: ఇవి నీ దగ్గర

0: అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
1: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
0: కానీ
1: బట్
0: మాండవి, శత్రుఘ్ని భార్య అయినటువంటి శృతకీర్తి, మేము ఇంకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
1: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
1: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే వీరిద్దరూ కూడా నువ్వు కుశధ్వజుని బిడ్డలు.
1: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
0: కనుక నేను నలుగురు కూడా నువ్వు ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
1: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
0: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
1: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
0: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
1: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
0: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
1: యాజ్ షీ ఇస్ ది వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
0: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
1: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
0: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
1: మాండవికి సెట్ టు ఊర్మిళ.
0: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
1: ఊర్మిళ టోల్డ్ సీత.
0: సీత చెప్పింది.
1: సీత సెట్
0: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ
0: అతని స్వరూపము.
1: ద టైమ్ ఈజ్ హిస్
0: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
1: టైమ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్.
0: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదండి.
1: ఈజ్ ద టైమ్ ఈజ్ బియాండ్ టైమ్. యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
0: ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అబ్స్టికల్స్ ఆన్ ద వే, రామ విల్ టేక్ కేర్ ఆఫ్ us.
0: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణమయ్యారు.
1: హీ సెడ్ ఆల్ ఎంకరేజింగ్ వర్డ్స్.
0: కూర్చున్నారు.
1: దే సాట్ ఇన్ ది చారియట్.
0: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ మిథిలాపుర వర్ షెడ్డింగ్ టియర్స్.
0: మహాకర్మయోగి జనక మహారాజు.
1: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
0: ఏ యొక్క అటాచ్మెంట్ కూడా లేనటువంటి వాడు.
1: హాస్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఏనాడు కూడా ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
1: నో డే హీ వాస్ వరీడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: జనక మహారాజు కూడాను
1: సచ్ అన్ ఎంపరర్ జనక
0: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కాచారు.
1: హీ బ్రాట్ బోత్ ఆఫ్ హిస్ డాటర్స్ అండ్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: People were very much surprised watching Janaka shedding tears.
0: ఇది దుఃఖం కాదు నాయన.
1: It's not grief.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
1: I have been longing to see the combination union of nature and divinity.
0: ఇది ఏ unity.
1: This is unity.
0: ఇంతకంటే divinity మనకేం కావాలి?
1: What more divinity?
0: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
1: It is the union.
0: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
1: It is the union of God and nature. This I have done with my own hand.
0: Cheppi tana rajyamunu tana sarvasamunu tana shaktinanta kudanu veerike appaginchadu.
1: He handed over all his kingdom and all his property.
0: Aneka mandi dasulunu pampinchadu.
1: He sent so many servants.
0: Ratamunu gajamunu turagamunu venaku anta kudanu pampinchadu veertvane.
1: And he sent the chariots and horses and
0: elephants. Milaparamlo ivanni kadilinayi.
1: They started moving from Mithila.
0: Oh, pedda dhvanulanta vinipistunnayi.
1: Loud sound around.
0: Madhya margamulo praveshincharo ledo. ఒక పెద్ద బాంబు వలే శబ్దం వినిపించింది.
1: యాజ్ దే రీచ్ ద హాఫ్ వే దే హర్డ్ వెరీ లౌడ్ సౌండ్ లైక్ థండర్.
0: నిలు నిలు అన్నాడు.
1: హి సెడ్ స్టాప్ స్టాప్.
0: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
1: ద మూమెంట్ దే గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్ దే సా పరశురామ.
0: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని దైవశక్తిని తక్కువని అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
1: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
0: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
1: రామ బికాస్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
0: ఇప్పుడు నా పరశును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
1: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
0: రాములు రెండు చేతులు జోడించి
1: Rama with both the folded hands.
0: Parashurama.
1: Said Parashurama.
0: Neeto yuddham chese deeniki nenu siddhamga lenu.
1: I am not ready to fight with you.
0: Neeku edaina doubt ga unte adugu tappaga nenu teerustanu annadu.
1: If you have any doubts I'll certainly clarify.
0: Aa astrani mundu paresadu.
1: And he threw that aside.
0: Okka thuru teesadu Ramulu virchadu.
1: Rama picked it up and broke it at once.
0: Virchina takshaname పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
1: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
1: వాట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
0: భగవంతునికి 16 కళలు.
1: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
0: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రునివి.
1: 12 బిలో

0: శ్రీరామ.
1: ఇంకా మూడు కళలు కూడా భరత శత్రుఘ్న లక్ష్మణివి.
0: రిమైనింగ్ త్రీ బిలాంగ్ టు భరత. 15
1: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
0: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
1: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
0: టు పుట్ అప్ ఆల్ దిస్ షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
1: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రామునిపైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో, కనుకనే
1: 16 కళ్ళతో చూడనటువంటి వాడు శ్రీరామచంద్రుడు అయిపోయినాడు, పరిపూర్ణుడు అయిపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫేసెస్.
1: కానీ పరశురామును చూచిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్.
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీనికి ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని.
0: They were very much agitated, worried, because having been so successful so long, what would happen now?
1: శ్రీ రామచంద్రుడు చిరునవ్వులతో చంద్రుడు దొక్కుతున్నాడు.
0: But Rama was smiling all the time.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation. ఆనందంగానే
1: ఉంటాడు.
0: He is always in a state of bliss.
1: అతని ఎట్టి పరిస్థితులు ఎందుకులను అతని తేజస్సు మారదు.
0: Under any circumstances there will be no change in the brilliance.
1: కనుకనే ప్రతి మానవుని నువ్వు ఓజస్సు ఉండటం వల్ల మారుతుండవు, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ
0: . It's only the divine who has got out all that radiance, the brilliance.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: Only man delights himself with the worldly power.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: They all reached Ayodhya.
1: అయోధ్య వాసులందరూ కూడాను,
0: all those people there in Ayodhya,
1: వీరికి స్వాగతం చెప్పే నిమిత్తమై,
0: to welcome them,
1: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
0: They made all sorts of festivity and gaiety.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: Men and women were ecstatic.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
0: Each one
1: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
0: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి, ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
1: ఒకరు వచ్చారు, రమా నీ దయరాధా.
0: వన్ కేమ్ అండ్ సెడ్, రామా
1: ఆనంద నిలయ, రామా నీ దయరాధా.
0: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: What happened in the past is all the goodness and the merit of the parents. O Rama, don't we deserve your compassion? So singing, they fell at the feet of Rama. He blessed her. And then he stepped into his palace. 10 days full of festivals.
1: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
0: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ ద రెస్పెక్ట్.
1: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
0: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్
1: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
0: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
1: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటుంది.
0: So his hand will always be upper.
1: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
0: But for one thing only he stretches.
1: అదే ప్రేమ.
0: That's love.
1: దైవము సత్య ధర్మమును తేతనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
0: God always treads along the path of truth and righteousness.
1: మానవుని ఎందుకును దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
0: In order to demonstrate divinity is only possible by observing
1: సత్య ధర్మం. దైవం అక్కడ.
0: Where there is truth there is
1: ధర్మం. ఎక్కడో దైవం అక్కడ.
0: Where there is dharma there is God.
1: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవం ఆడుతుంటాయి.
0: Where there is no truth and dharma there is no daiva god but there is daiya the demon.
1: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
0: In order to acquire these twins, the truth and righteousness, we should offer.
1: ఈ విధంగా కాలం జరుగుతూ ఉండగా,
0: as time passed by,
1: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామయ్య అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని, కొంతకాలం అక్కడ జీవించాలని, నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
0: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
1: రాజ్యమునకు తీసుకుని వెళ్లారు.
0: They were taken to కేకయ రాజ్య.
1: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
0: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
0: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
1: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
0: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
1: ఒకనాటి రాత్రి
0: వన్ నైట్
1: దశరథ మహారాజు
0: దశరథ
1: పండుకున్నాడు.
0: హి వాస్ స్లీపింగ్.
1: కానీ దాహం వేసింది.
0: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
1: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
0: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
1: ఆ జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
0: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
1: ఇంకా నిద్రపోలేదు.
0: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
1: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
0: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
1: Chukara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtinchu vacharu.
0: That was those days when they could know that divine power within.
1: Na indriyam ni grahinchukolekapothunnanu.
0: I have no control on my body.
1: Na hastam le na swadhinamlo ledu.
0: My hands are
1: ilanti vaadanu inta rajyanni nenu eritiga yeyagalanu.
0: How can I administer?
1: Naaku arhata kaadu.
0: I don't deserve.
1: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
0: ఈ సమండ్ వశిష్ఠ
1: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
0: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
1: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
0: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
1: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, ట్రైన్ లో తీసుకుని ట్రైన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యం వెళ్ళాలని ఆశిస్తున్నారు.
0: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
1: రాయడానికి కూడా చేతులు రాదు.
0: They cannot even write.
1: చూడడానికి కూడా ఫైల్స్ చూడడానికి కూడా కన్నులు లేవు.
0: They don't have even proper eyesight.
1: ఎవరైనా ఏమైనా చెప్తే వినడానికి చెవులు లేవు.
0: They can't listen properly.
1: ఇలాంటి అంగహీనులైనటువంటి వాళ్ళు రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడను కాదని తానే విసర్జించుకున్నాడు.
0: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
1: Chakaga vicharana chesthe rajulu enta dharmaparulo enta nyayavantulo enta satyavak pariparakulo ikkada chakaga manaku bodhapadutundadi.
0: You can understand kings how righteous they were, the justice they had with them.
1: Tellavaru lecharu.
0: They got up next morning.
1: Vishyanta sampradincharu.
0: They consulted.
1: Vasishtha varu chepparu.
0: Vasishtha said,
1: Bharata Shatrughnulu ikkada leru kada annadu.
0: They said Bharata Shatrughnulu are not here.
1: Varu undanakkarledu.
0: They need not be.
1: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
0: What I thought must happen.
1: నేను చేసేది దోషం ఏం కాదు.
0: There's no mistake in what I
1: did. రాముడు దీనికి సమర్థుడు.
0: Rama is eligible.
1: జ్యేష్ఠ పుత్రుడు.
0: Eldest.
1: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
0: He's all knowing.
1: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
0: He understands everything.
1: ఈ రాజ్యములకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
0: Rama is the only deserving one to be the king.
1: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
0: Vasishtha accepted and all elders were happy about this.
1: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని, ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
0: All people gave the title to Rama, ప్రియదర్శన.
1: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
0: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
1: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు, రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
0: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
1: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
1: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
0: God has only this quality, love.
1: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
0: This is not understood by all.
1: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
0: All arrangements were ready.
1: కానీ
0: but
1: ప్రతి మంచి కార్యమునకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటాది.
0: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బిన్ అబ్స్టకల్.
1: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
0: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
1: ఈ మందరకు రాముల పైన కోపము.
0: మందర ఇస్ యాంగ్రీ.
1: దేనికోసం?
0: వాట్ ఫార్?
1: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైకరి రూముకు వెళుతుందాది రోడ్డు లోపల.
0: వన్ డే షీ వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ కౌసల్య లీవింగ్ ఫ్రమ్ కైకాస.
1: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
0: ద ప్యాలెసెస్ వర్ సెపరేట్ దెన్.
1: కానీ రామలక్ష్మణ భరత శత్రుడులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
0: రామలక్ష్మణ భరత శత్రుడు వర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
1: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
0: అండ్ రామ హెడ్ హిట్ ద బాల్, ఇట్ టచ్డ్ ద బ్యాక్ ఆఫ్ మందర.
1: రాములు నవ్వలేదు.
0: రామ డిడ్ లో.
1: కానీ లక్ష్మణ భరత శత్రుడు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడా పక్కును నవ్వారు.
0: లక్ష్మణ భరత శత్రుడు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
1: ఎందుకోసం నవ్వారు?
0: వై డిడ్ ద లా?
1: మందర వీపుకు తగిలేటప్పటికి మందర ఎగిరింది.
0: ద మూమెంట్ బాల్ టచ్ ద బ్యాక్ ఆఫ్ మందర
1: నవ్వినారు.
0: వాచింగ్ హర్ జంపింగ్ దే లా.
1: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పని ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
0: రామ హెస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
1: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
0: విత్ అన్ యాంగర్
1: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
0: షీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
1: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
0: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
1: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
0: రామాయణ
1: మందర క్రోధము,
0: the anger of mandara,
1: surpanaka kamamu,
0: the desire of
1: ee kama krodhamulu rende ramayananiki moola karananga tayaraipoyi.
0: The krodha, the anger, kama, the desire are responsible for ramayana.
1: Ee krodhamu ayodhyalo undinatundi ramunni aranyaniki pampinchindi.
0: It's only this anger that sent Rama to exile.
1: Kamamu ayon aranyamulo undinatundi sitanu lankaku pampinchindi.
0: It's only the desire that made Sita to be sent
1: to Lanka. Anaga prakruti paramatmanu viyogam sambhavinchindi.
0: It led to the separation of nature and God.
1: Ee viyogam entiki badhale ramayanamlo vachinatundi maha badhalu.
0: All the suffering that we find in Ramayana is because of the separation.
1: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
0: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
1: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటి.
0: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
0: కైక లైక్స్ మందర వెరీ.
1: ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
0: ఫస్ట్
1: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుండదని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
0: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
1: మందర దాన్ని తీసి పారవేసింది.
0: మందర త్రూ ఇట్ అసైడ్.
1: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
0: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
1: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుచుమి.
0: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles and committing sins. And he will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
1: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
0: Anger becomes your own enemy.
1: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
0: because of this reason,
1: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు.
0: Rama was ready for coronation.
1: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి.
0: Here you have to recognize.
1: అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
0: People are confused because of certain feelings relating to the horoscopes.
1: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
0: Who had set that auspicious moment for coronation?
1: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారే పెట్టాడు.
0: వశిష్ఠా బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారు ఈ యొక్క పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు.
0: బ్రహ్మర్షి వశిష్ట ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
1: రాముని యొక్క కారనేషన్.
0: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
1: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
0: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు ఎగ్జైల్.
1: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
0: దట్స్ ది మిస్టేక్ లైన్.
1: లేక పెట్టిన వారి తప్ప.
0: ఆర్ ద పర్సన్ దేర్.
1: కాదు కాదు.
0: నో.
1: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామ దట్ ఇస్ ద కాజ్.
1: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
1: ఒకానొక సమయం లోపల
0: అట్ వన్ టైం
1: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
0: వెన్ సో ఇంటిమేట్ టు కైక
1: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
0: రామ వాస్ టెలింగ్ కైక
1: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
0: మదర్ యు బి రెడీ ఫర్
1: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
0: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ద ఫారెస్ట్.
1: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
0: యూ విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
1: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
0: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
1: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
0: యూ డిజైర్
1: యూ డిజైర్. ఈ విధంగా రామునే మొట్టమొదట కైకు చెప్పాడు.
0: సో రామ టోల్డ్
1: కైక. ఏ రామాయణంలో కూడా లేదు.
0: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ
1: రామాయణం. కైక చెడ్డది కానే కాదు.
0: కైక ఇస్ నాట్ బ్యాడ్.
1: కైక చాలా మంచిది.
0: కైక ఇస్ వెరీ గుడ్.
1: రాముల విషయంలో ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
0: షీ కన్సిడర్ రామ యాస్ హర్ వెరీ
1: లవ్. భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
0: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
1: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
0: More than her own son, she loved Rama much more.
1: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
0: Both of them know this secret.
1: సరే అరణ్యానికి బయలుదేరాడు.
0: He started proceeding to forest.
1: ఆనందంతో బయలుదేరాడు.
0: He was very happy while going.
1: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
0: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
1: ఉన్నటువంటి వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
0: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్. కానీ
1: రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
0: బట్ రామ వాస్ నెవర్ సాడ్.
1: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
1: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం లాభజయాజయాత్. రెండు కుటుంబ సమత్వంగానే చూసుకోవాలి.
0: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
1: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
1: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
0: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
1: ఫెల్ట్ సామాన్యురాలి.
0: షీఈస్ ఆర్డినరీ.
1: కౌసల్య.
0: కౌసల్య
1: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
0: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
1: ఎవరి మాట కూడా వినలేదు.
0: హీ డిడ్ంట్ పే టు ఎనీబడీస్ వర్డ్.
1: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
0: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
1: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
0: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
1: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
0: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద
1: లక్ష్మణ తండ్రిని విమర్శించలేదు.
0: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
1: రామ సంకల్పం ఏమిటి? అదంతా మంచిది.
0: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
1: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
0: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
1: అన్నాడు. ఊర్మిళకు చెప్పలేదు. సుమిత్రకు చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు.
0: ఎనీబడీ.
1: రాములతో బయలుదేరాడు.
0: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
1: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
0: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
1: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
0: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
1: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
0: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
1: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
0: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
1: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
0: ఐ మస్ట్ నెసరీ ఫాలో యూ.
1: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
0: లక్ష్మణ హెస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
1: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
0: అండ్ రామ ఆల్సో
1: లవ్. ఇరువురి ప్రేమల మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
0: And the intimate love between the two is very mysterious.
1: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
0: జస్ట్ యాస్ భీష్మ లైడ్ ఆన్ ద bed of arrows.
1: Lakshmana Adishesha. కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
0: సో దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ది టూ.
1: ఈ ఇరువురిలో ఉండేటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
0: దే నో ది ఇన్నర్ మీనింగ్ బిట్వీన్.
1: వెళ్లారు.
0: దే వెంట్.
1: సరియు తీరం దాటారు.
0: దే క్రాస్ సరియు
1: రివర్. కాలం అయిపోయింది.
0: ఇట్ వాస్ ఈవినింగ్ టైం.
1: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
0: పీపుల్ డు నాట్ నో.
1: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణమును తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ and they said they cannot leave the company of
1: Sri Ram. Mem enduku ee drushyanni chudali, endukosam mem bratakali.
0: Why should we see all this?
1: Ma bratakenduku.
0: What for?
1: Inka talli daggariki vellaru, namaskaram chesaru.
0: They did namaskar to mother.
1: Inka ami cheppalenanta baadha padutu vachindi Kausalya.
0: Kausalya was grief stricken.
1: Konni nelal nunchi kudunu Kausalya daggariki povatam ledu Dasharathudu.
0: Dasharatha was not going to Kausalya for few months back.
1: Kontha months e kaadu. కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
0: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్ కౌసల్య.
1: జరుగుతుంటది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
0: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
1: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు.
0: ఏ
1: నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
0: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
1: జరగవలసింది జరగక తప్పదు.
0: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
1: అని ఆశీర్వదించి
0: హి బ్లెస్డ్.
1: నీకు అరణ్యమే అయోధ్య.
0: That forest is your
1: Ayodhya. Aranyam.
0: For me, this Ayodhya is the forest.
1: You
0: make proper use of this time in return. She sat.
1: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
0: I don't need to live any longer.
1: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
0: Can any woman
1: ఎందుకు నా బ్రతుకు
0: బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్.
1: ఒకవైపున పతికి దూరం అయ్యాను, ఒకవైపున సుతునికి దూరం అయ్యాను, నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి?
0: వై షుడ్ ఐ లివ్ ఫర్ హూ సేక్?
1: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
0: షీ సాక్రిఫైస్ ది ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
1: ఈ దశరథుడు మరణించిన తర్వాత
0: డెత్ ఆఫ్ దశరథ
1: వశిష్ఠుల వారు
0: వశిష్ట
1: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
0: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ.
1: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
0: నాట్ దట్ దశరథ డైడ్.
1: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
0: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
1: భరతుడు శత్రుఘ్నుడు.
0: భరత అండ్ శత్రుఘ్న.
1: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
0: Those days there were no flights.
1: రథములో రానే రావాలి.
0: They must come in chariots.
1: రావడానికి 15 దినములు పట్టింది.
0: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
1: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసు గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
0: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
1: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
0: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ద డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్ దేర్.
1: భరత శత్రుఘ్నులు వచ్చేంత వరకు నూనెలో తడిపి పెట్టారు.
0: సో అంటిల్ ది అరైవల్ ఆఫ్ భరత శత్రుఘ్న ద డెడ్ బాడీ ఆఫ్ దశరథ ఇస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
1: భరత శత్రుఘ్నులు పరిగెత్తి వస్తున్నారు.
0: భరత శత్రుఘ్న
1: చాలా వేగంగా వస్తున్నారు.
0: కమింగ్ వెరీ ఫాస్ట్.
1: అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యులంతా పక్షులు కూడాను తలలు వంచుకుని ఏడుస్తున్నాయి.
0: బై ది టైమ్ దే రీచ్ అయోధ్య
1: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
0: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
1: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
0: కౌస్ ఆల్సో నెవర్ రైజ్ దేర్ హెడ్స్.
1: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
0: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
1: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
0: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
1: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
0: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
1: తల్లిని చూచాడు.
0: సోదమాద.
1: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
0: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
1: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
0: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత.
1: తండ్రి మరణించాడు.
0: father died.
1: కర్మకాండను నీవు ఆచరించమని చెప్పింది.
0: All the last rites must be performed.
1: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
0: What happened to రామలక్ష్మణ?
1: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
0: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of the Sarada.
1: కట్టె కనపడ తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
0: Ramalakshmana could be there when
1: the Sarada was dying.
0: He felt so sad that he was not there at that time, bedside.
1: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్ళాడు.
0: Immediately went to Kausalya's palace.
1: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పింది.
0: He told in verbatim what all that had happened.
1: అమ్మ అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
0: Mother, how is it that Rama has gone to forest? Has not returned yet.
1: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
0: They are not going to return for 14 years to come.
1: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుగులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
0: They are feeling so sad because the death of the father. On hearing that Ramalakshmana are there in the forest,
1: anaga
0: oka danikante
1: adikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi. Oka danikante adikamaina premanu chuchinappudu rendavo prema tagipothundi.
0: When they have more of love towards the second thing, the first love will be diminishing.
1: Tandrinti ento premaga undinatunte varu bharta shatrughnulu.
0: Bharta shatrughnulu loved their father.
1: కాని అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
0: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
1: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
0: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లైఫ్.
1: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
0: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ ద వెరీ లైఫ్.
1: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
0: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
1: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నాడు.
0: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
1: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
0: నాయన
1: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
0: ఇట్స్ ఆల్రెడీ డిలే.
1: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
0: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
1: నీవంతా కూడా నువ్వు కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
0: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
1: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
0: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
1: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
0: all the love that they have for
1: అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
0: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaika.
1: మనలో ఉండినటువంటి దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
0: So one grief is converted to another form of grief. What sort of it?
1: Tuta oka chinta.
0: The birth is one grief.
1: Bhumi nunduta chinta.
0: Life on earth is one of it.
1: Samsaram oka chinta.
0: The family life.
1: Chavu chinta.
0: The death.
1: బాల్యమంతయు చింత.
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: లైఫ్.
1: చెడుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్నీయు చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టము ఒక చింత.
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: మిస్టరీ.
1: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
0: All these are worries, but when you think of God, that all other worries should be solved.
1: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
0: So you should think of God and higher level.
1: దీనికి మించిన చింత మరొకటి లేదు.
0: There is nothing higher than this.
1: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుకుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
0: The moment you drown yourself in the thought of God, rest of things will go.
1: కనుక ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
0: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
1: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
0: హైయెస్ట్ థాట్ ఈస్
1: భగవంతుని యొక్క వియోగ చింతనే.
0: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
1: ప్రేమ చింతనే.
0: యూ షుడ్ ఫీల్ సారీ.
1: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
0: ది మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
1: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు.
0: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
1: తల్లులు కూడా ప్రార్థించారు.
0: దట్స్ ఆల్సో ప్రే.
1: నాయన మీరెవరు లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
0: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని. నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
1: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
0: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
1: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
0: While they were there on the top of that mountain top, Chitrakuta, they were listening to the sounds of the footsteps of the elephants and the horses.
1: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
0: సీతారాములు
1: లక్ష్మణుడు ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
0: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
1: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు, కపివారతి దాటునా.

0: చూచుచున్నా చుట్టబుద్ధి గల భరతుడు చూచి చూచి మ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God? Bharata is very intelligent.
0: Ramulu ekkadunnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Daru chupetunte vaadu ledu.
1: Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pakshulanta oka daggara untunnayi.
1: He saw all the
0: pakshulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pakshulu aadukune place lopala jalam untadi.
1: Where the birds all around him.
0: Ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water
0: ani ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా నువ్వు జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్ట్ టు ప్రొసీడ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్ ద ట్రీ టాప్ అండ్ నోటీస్డ్.
0: ఆదిశేషుడు
1: లక్ష్మణ ఆదిశేష
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బి రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: ఈస్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామ స్మైల్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగకూడను భరత శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీ.
0: మహాశాంతి స్వరూపుడు
1: భరత ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భరతునికి చాలా ప్రాణము.
1: భరత టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు భరతుడు, పరిగెత్తి వచ్చాడు, రాముల పాదాల పైన పడ్డాడు.
1: భరత కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పాడన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డస్ నో దట్
0: ఇక్కడ సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుల వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
0: అన్న
1: brother
0: nanna nee viyogagnilo maraninchadu unnadu.
1: Father died because of the in the fire of the
0: viyogagnilo basma ayipoyadu annadu.
1: He got himself burned in the fire of separation.
0: Viyogagni,
1: what is that? It is the fire of separation.
0: Tachane vinnadu.
1: He heard it.
0: Naluguru cheraru.
1: All the four assembled.
0: Nadiki vellaru, tarpanalu vidicharu.
1: They went to the forest and did the last rites.
0: Vachina tarvata ee Bharatunaku Ramulaku chaala vaadopavadam jarugutundadi.
1: Later there is argument.
0: Neevu raaka tappadu.
1: You were bound to return.
0: Neevu raakapoyina nenu ayodhyalone undanu.
1: If you don't return, I am staying.
0: Nenu kuda ikkada aranyamlone untamu.
1: Or else I will stay with you in the forest.
0: Kaani
1: but
0: Ramulu tandri aagnana meerakoodadu.
1: But you should not.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు, నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ కోపన్
0: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేన్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతనే
1: బట్ హి డిడ్ హియర్.
0: ఆ పాదుకులు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికీ దీనికి వేరు ప్రశ్ననే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్, ఎస్.
1: యూ షుడ్ సే ఎస్, ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్ యాజ్
0: సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణుడు పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ వేర్ ఆమ్ ఐ టు బిల్డ్,
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ని చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామ ఐ కమిటెడ్.
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్.
0: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్.
0: రాముడు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
0: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ది హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ చాయిస్.
0: రాముని చోట నిర్మించమంటే నేను ఏమో రాముకు దూరమైనటువంటి వాడిని.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
0: ఏ నాడు నేను అర్పితం చేశాను రాములకు?
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
0: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై వెల్త్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ది కింగ్డమ్.
0: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: ఐ లెఫ్ట్ ఎవ్రీబడి ది మదర్ ఫాదర్ ద చిల్డ్రన్ ద వైఫ్ అండ్ కాట్ హోల్డ్ ద
0: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
1: అండ్ ఇఫ్ యు సే దట్ ఐ షుడ్ బిల్డ్ ఆన్ మై ఓన్ చాయిస్.
0: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీకు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, you don't
0: feel
1: so sad. నిన్ను
0: బాధించినందుకు క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో పలాని చోట్లో నీవు దీన్ని పర్ణశాలను నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hut is.
0: ఆనందించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ was happy.
0: నీ ఆజ్ఞనే నాకు ప్రాణము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే. భరతుడు.
1: ఏం భరత?
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒక
0: మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్ వన్
0: రామ రూల్. నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్ అయోధ్య.
0: నంది గ్రామం లోపల ఒక నేను కూడాను పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడాను అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
0: ఈ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
0: పాదకులను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
0: అలాంటి పుత్రులు అలాంటి అన్నదమ్ములు అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
0: కనుకనే ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలు అంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ ఎన్ ఐడియల్ కపుల్.
0: కుటుంబంలో కూడా తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలనుకుని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: టుడే రామాయణ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: బికాస్ ద సన్ ఇస్ నాట్ ఒబేయింగ్ ఫాదర్.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: ఫాదర్ ఇస్ నాట్ బాదర్డ్ ది ఫ్యూచర్ ఆఫ్ ద సన్.
0: భార్య వినటం లేదు.
1: ద వైఫ్ డజంట్ ఫాలో.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: హస్బెండ్ డజంట్ లిసన్ టు వైఫ్.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గౌరవించడం లేదు.
1: స్టూడెంట్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ ది టీచర్.
0: శిష్యులు ఏమాత్రం కూడా గురువులు కూడా గమనించడం లేదు.
1: అండ్ ది టీచర్ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ది స్టూడెంట్.
0: లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ రామాయణం ఇస్ వెరీ సెన్సిటివ్.
0: ఈ సర్వ విధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: టు క్యూర్ ఆల్ ది డిఫెక్ట్స్ ఇన్ ది
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో రామాయణ.
0: ఇది ఏ మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: ఇస్ ది మెయిన్ డ్యూటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామ
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్. ఇది
0: దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది
0: డివైన్. దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వి షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: today's discourse, Bhagwan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara,
2: embodiments of love.
1: Panileka Dinamanta Paruto Matadi Idi Sadhanayani Yachinara.
2: Are you thinking that by conversing and talking with everybody throughout the day amounts to spiritual practice or sadhana? Do you think so?
1: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
2: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: Not thrice a day.
2: Do you think it is spiritual practice?
1: Pagalu, gali, leka, ratri andu neevu edo galini teesukuntu kramakramena ఇది ఏ సాధనారా?
2: As you are restless in the day, while you sleep at night, breathing full well, do you consider it as spiritual practice?
1: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్రయందు ఇది ఏ సాధనని ఎంచినారా?
2: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
1: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
2: Is this for this purpose God created you?
1: కాలమంతయు వెతగాను కలిపవచ్చు.
2: You can spend any length of time.
1: సాధన కాదు.
2: దిస్ ఇస్ నాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: కాలమంతా ఈ ఊరికి గడపలేదా?
2: వై షుడ్ యూ వేస్ట్ యువర్ టైం?
1: ఇప్పుడైనా దైవంబు ఎరుగోయా.
2: ప్లీజ్ నౌ ఆన్ వర్డ్స్ నో గాడ్, అండర్స్టాండ్ హిమ్.
1: ఇది సాధన ఎంచు నీవు ఎంచవయ్యా.
2: Consider this as the spiritual practice, sadhana.
1: Prema swaruplara,
2: embodiments of love.
1: Prapanchamantai kudanu unadi yedi?
2: What is it that is in existence all over the world?
1: Ee kinchittai kudanu shakti ledu.
2: In fact, there is no fraction, no element of power or shakti there.
1: కింద చూసినను ఎక్కడ చూసినను కింద మీద చుట్టూ కూడాను కొట్టి గాలి మాత్రం ఉన్నది.
2: యూ విల్ ఫైండ్ దిస్ ఎయిర్ అబౌవ్ బిలో అరౌండ్.
1: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
1: దైవం సర్వభూతమునందున్నదని వాదిస్తూ వచ్చారు.
2: They were arguing that God is present in all beings.
1: Everywhere. Kani evaru chusina varu leru.
2: But none have seen God.
1: Purushudu anetuvanti vadu kevalamu okka manava jeevitamunandu maatrame unnadi.
2: Element of Purusha is present in human life.
1: Human life నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవ శక్తి.
2: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
1: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
2: However, some do not accept this view.
1: ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
2: The divinity shines in every being, in every creature.
1: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు.
2: Not only among human beings.
1: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
2: The divinity shines in all living creatures, in all living beings.
1: Aithe andari hrudayamu nirmalanga nishchaatanga undali.
2: However, the heart has got to be pure and peaceful.
1: Andukosamane prati okkaru kodanu peddalu tellavari sayankalamu bhagavad chintana cheyandi ee hrudayamu చల్లబడుతుంది తెల్లబడుతుంది అన్నారు.
2: Therefore, elders advised that we should think of God. We should always contemplate on God, both in the morning and the evening, so as to be peaceful and blissful.
1: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
2: The moment heart turns sacred, you'll be able to visualize God.
1: భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
2: In fact, God is not there in the process of meditation.
1: భగవంతుడు క్రిమికీట గాదులు ఎందు కూడాను మానవుడు ఎందు కూడాను సమంగానే ఉంటున్నాడు.
2: God is uniformly present in mankind, in all of the insects, birds and bees.
1: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందు కూడా ఉన్నాడు.
2: If you put a question, where is God? There is God in you.
1: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
2: టు గెట్ దిస్ ఆన్సర్ ద గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ మెడిటేట్.
1: కానీ నారదుడు చెప్పాడు,

0: अच्युतं दास्यं स्नेहं ఆత్మనివేదనం అని చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ యందు ఉంచుకో.
1: ద నారదా సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్. కనుక
0: భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కానరాదు.
1: నో వేర్ కెన్ యూ ఫైండ్ ద హార్ట్ విదౌట్ గాడ్.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: టు సీ గాడ్ హూ ఇస్ ఎవ్రీవేర్ డూ యూ నీడ్ టు మెడిటేట్.
0: ఈ మెడిటేషన్ చేయడానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: సమ్ ఆఫ్ ది పీపుల్ ప్రాపగేట్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మెడిటేషన్.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: దే ఓన్లీ హెల్ప్ యూ ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: ఎక్కడ కూడాను కానరాదు.
1: నో వేర్ కెన్ యూ ఫైండ్ ద హార్ట్ విదౌట్ గాడ్.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి

0: They only help you for the purity of your heart, chitta shuddhi.
1: ఈ చిత్త శుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకమైనటువంటి సాధనలు ఏర్పడుతూ వచ్చాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సో హ్యాస్ టు అచీవ్ ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
1: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి ధ్యానం నందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తుంటారు.
0: Man undertakes different modes, different methods of spiritual practices.
1: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
0: You cannot experience God by following these spiritual practices.
1: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: You should make every attempt to attain the purity of your heart.
1: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
0: Then only God will manifest.
1: కంసుడు ఏ సాధన చేశాడు?
0: Kamsa, what spiritual practice he has undertaken?
1: నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
0: He went on accusing Krishna continuously.
1: కానీ అట్టి కంసునకు దర్శనమిచ్చాడు.
0: And God has given his manifestation to such Kamsa.
1: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
0: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
1: ఈ యొక్క ఉపాసనల వల్ల సాధన వల్ల దైవం నీ యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
0: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
1: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
0: యూ థింక్ గాడ్ హ్యాస్ అపియర్డ్ టు మెనీ పీపుల్.
1: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
0: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు సీ గాడ్ విదౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ వన్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్.
1: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
0: Therefore, we undertake, follow so many spiritual practices to make our hearts sacred.
1: Itti pavitramaina hrudayam nimittamai prati manavudu kudanu daivanni prarthistunnadu.
0: We pray to God so that our hearts would be sacred.
1: Kani prarthinchinatuvanti varike dinadinamunaku tovutu untunte paatra ee vidhanga shining istundo atane mee hrudayam anetuvanti nirmalamai pothundi.
0: As we pray repeatedly, one day or other there will be purity in our hearts, just as you clean your utensils every day that shine brilliantly.
1: కనుక మీరు హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై మీ సర్వసాధనలు చేయాలి.
0: Therefore, we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
1: ఈ హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు మీకు కనిపిస్తాడు.
0: ద మూమెంట్ హార్ట్ ఈస్ సీక్రెట్ యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ఒక ధ్యాన రూమంత వాళ్ళతో కూర్చుంటే కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సిట్ ఫర్ మెడిటేషన్.
1: సర్వత్రా చూడాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ అండ్ సీ హిమ్ ఎవ్రీవేర్.
1: భగవంతుడు నీ యందే నిండి ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫుల్ ఇన్ యూ.
1: నీ చుట్టూ ఉన్నాడు.
0: ఈస్ అరౌండ్ యూ.
1: ఇట్టి భగవంతుణ్ణి చూడటానికి ఎన్నో సాధనలు చేయాల.
0: టు సీ సచ్ గాడ్ యూ ఫాలో సో మెనీ ప్రొసీజర్స్.
1: కానీ మిమ్మల్ని మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
0: అండ్ ద టీచర్స్ దట్ షో యూ ద పాత్ ఆర్ ఆల్సో ఆఫ్ దట్ నేచర్.
1: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
1: భగవంతుణ్ణి మాత్రమే భగవంత భగవంత భగవంత నా యందు నీ యందు సర్వుల యందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
0: వి షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.
1: కానీ ఇట్టి ధ్యానాన్ని ఎవరు కూడా చేర్చబడలేదు.
0: నో వన్ ఈజ్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
1: ఎవరో చెప్పిన మాటలంతా కూడా

0: విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: దే లిసన్ టు వర్డ్స్ ఆఫ్ మెనీ పీపుల్, దే గో త్రూ సర్టన్ బుక్స్ అండ్ ట్రై టు ఫాలో దెమ్ ఇన్ దేర్ మెడిటేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని చూడాలనుకుంటున్నప్పుడు కేవలము ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధి కావాలి చిత్తం.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: తండ్రిగా కనిపిస్తుంటాడు.
1: God appears in the form of mother.
0: ఇదిగో దైవం ఈ రీతిగా నాకు సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: And we feel that God has appeared in the form of mother.
0: తండ్రి
1: appeared in the form of father.
0: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
1: And naturally the physical father will feel shameful, ashamed of.
0: సర్వలో హృదయమందు ఉన్నటువంటిది ఆత్మయే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self atma is present everywhere, is verily the very same here, atma and not the father.
0: కాని మ్యారేజ్ జరుపుతాడు. మ్యారేజ్,
1: but we also find the system of marriage.
0: కానీ వచ్చినటువంటి ఆమె నా భార్య అంటాడు.
1: అండ్ హీ కాల్స్ ద వన్ దట్ గెట్స్ ఇన్ టు ద డోర్ స్టెప్ క్లెయిమ్స్ హర్ యాజ్ హిస్ వైఫ్.
0: కానీ ఆమె చెప్తుంది నేను నీ భార్యని కాదు.
1: హీ సేస్ ఐఎమ్ నాట్ యువర్ వైఫ్,
0: నేను ఆత్మస్వరూపుణ్ణి.
1: ఐఎమ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆత్మ.
0: ఆ దేహంలో నేను చూడటానికి వచ్చాను.
1: ఐ హావ్ టేకెన్ అపాన్ దిస్ వెస్టర్ ద బాడీ టు సీ యూ.
0: కనుక నేను నీ భార్యను కాదు.
1: ఐఎమ్ నాట్ యువర్ వైఫ్.
0: చిన్న పిల్లవాడు వస్తాడు.
1: A tiny thought child comes close to you.
0: Kani na kumara, na kumara ani avaru muddu pettukuntaru.
1: And she wants to kiss him, calling him my dear son.
0: Aa pillavadu swapnamlo vachi chivulo cheptadu.
1: And the boy appears in the dream and whispers in the ear,
0: amma nenu niku kurugu kadu.
1: And he tells mother, I am not your son.
0: Nenu nee garbhamlo cheri daivani chustu vacharu.
1: I am in your womb. And in fact, I am seeing God.
0: ఈ విధంగా సంబంధ బంధవ్యమంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: Therefore, all the relationship is between the spirit and Atma, the self itself.
0: జీవ బ్రహ్మమునకు ఐక్యమే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం.
1: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
0: ఎవరిని చూసినప్పటికీ అతను దేవుడే, దేవుడే, దేవుడే.
1: And he is God, verily God only.
0: అట్టి గాడే లేకపోతే మీరు మనుషులు ఏ రీతిగా తయారవుతారు?
1: Without the existence of God, how can you be humans at all?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: In the beginning itself he made it very clear, I will manifest in the form of an avatar.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: And he also said, before the descent, that I would certainly come and appear to everybody. He made a promise.
0: Kanuka nenu andari yendu undetundi pratibimbamle kaani nenu ee sambandha bandhavyamulakido nenu eppudu kuda kattubadaledu.
1: Therefore I am present in everybody, but I am not attached to anyone.
0: Kaani ee satyanni erigineetundi gopikaru,
1: gopikas who have known this truth,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని, కృష్ణ అంది కానీ ఏమిటి, ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణ,
1: కృష్ణ ఈజ్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కానీ మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ that whatever they have seen all around is only Atma, Krishna himself.
0: Kalaki itti sakshatkaram varaku jaladaniki kaaranam idiye.
1: This is the reason why they could have the manifestation of Krishna all the time.
0: Kalaki andari endu unnatundi atma swaroopame.
1: It is the same Atma present in all.
0: Itti atmanu neevu bandhutvanga leka sambandhanga nirchisukunte adi kevalam భౌతికమైన రక్షణ.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంటి ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము చిన్న భవనము ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: ద హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇది సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: కుమారుడు, నా కుమారుడు, నా యొక్క బావమరిది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్ యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్డ్ హిమ్ ఎస్ బ్రదర్, సమ్ కాల్డ్ హిమ్ ఎస్ అంకల్. దే హ్యాడ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కల్పిస్తున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ మీ దట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్, హీ హాస్ కమ్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: ఈ విధంగా ప్రతిదారి కూడా మనము దైవస్వరూపంగా భావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ ఫార్మ్ యాజ్ డివైన్.
0: ఈ జగత్ అంతా కూడా బ్రహ్మతత్వమే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటలీ డివైన్.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో గోచరమవుతుండాలి.
1: హౌఎవర్ ద డివినిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ సెల్ఫ్ ఆల్సో.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలము కల్పితమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ విత్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అండ్ అట్రిబ్యూషన్.
0: అందుకోసమని రామకృష్ణ పరమహంస కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్, రామకృష్ణ యూ సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
1: అండ్ హీ ఫేస్ దిస్ క్వశ్చన్, హూమ్ ఆర్ యూ సీయింగ్ దేర్ ఇన్ దట్ ఫార్మ్, హూమ్ ఆర్ యూ సీయింగ్ ఇన్ దిస్ ఫార్మ్, హూమ్ ఆర్ యూ సీయింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఈ ఫార్మ్ అంతా కూడాను కేవలం మా కల్పితములే కానీ నీ కాదు.
1: ద ఫార్మ్స్ ఆర్ సూపర్ ఇంపోజిషన్స్ బట్ నాట్ ద రియాలిటీ, ఇట్ ఈస్ ఓన్లీ ది ఆత్మా గాడ్.
0: కనుక ఆ నీవు భగవంతుని చూడాలనుకుంటే ఒక్క ఆత్మతత్వం తప్ప అన్ని మతం ఏమాత్రము నీకు గోచరం కాదు.
1: Therefore, in order to see God, it is only the nature of the self, Atma, which is essential and no other thing.
0: ఎవరిని చూసినా కూడా ఇతను దైవమే, దైవమే అని భావించు.
1: Whosoever you come across, consider him as God.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషజ్ఞుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
1: We consider one as the farmer, one as a businessman. We identify with various vocations, professions.
0: Kanaka manamu evarini chusina kodunu idi aatma yokka pratibimbame, aatma yokka pratibimbame ani daalini manam uchchistu ravali.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: Nirgunudu nirjanudu gunamu kaani roopam kaani ye maatram kaligina vaadu kaadu.
1: God has no attributes, God has no form, he is formless and attributeless.
0: Kanuka మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ ఈజ్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ యాజ్ గాడ్,
0: అతన్ని గౌరవించి,
1: వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్,
0: అతనికి సంతోష పెట్టాలి,
1: అండ్ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పనివచ్చి కనిపించి ఇక అన్ని విధాలు సేవలు చేస్తున్నాడు.
1: God is everywhere, but however, he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: Kanuka meeru neti nundi daivam ekkada chusinaru unnadu, evarini chusina varlo daivam unnadu aneetvanti oka satyanni meeru gurtinchinappude గోపికలుగా కనిపించేట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopika's experience, the manifestation of Krishna, you too will have His divine physical presence.
0: Radha yokka sister undetundi ayame.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: Ame anni vidhalaga kudanu Radhaku kanipinchetundi.
1: And she appeared to Radha in all forms.
0: Sister lopala ravagane ana talupu vesindi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: Appudu Radha cheppetundi Chandrika.
1: Then Chandrika said,
0: నీవు కేవలం నన్ను మోసం చేయటానికి వచ్చావు.
1: సిస్టర్, యు హావ్ కమ్ హియర్ టు డిసీవ్ మీ.
0: యు ఆర్ నాట్ మై సిస్టర్.
1: యు ఆర్ నాట్ మై సిస్టర్.
0: యు ఆర్ మై కృష్ణ.
1: యు ఆర్ మై కృష్ణ.
0: కృష్ణని ఈ రూపంగా వచ్చి నన్ను మాయ చేసి ఇందులో మాయలో ఉంచుతున్నాడు.
1: కృష్ణ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్ అండ్ ఈస్ డిల్యూడింగ్ మీ.
0: కనుక నిన్ను నేను నమ్మని వెళ్ళు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ యూ, బెటర్ యూ రిటర్న్.
0: ఒకనాడు
1: వన్ డే
0: భర్తను మార్చితే భార్య కూడా మారుతుంది కదా అని ఆమె భర్తను తెచ్చింది. భర్తను
1: వన్ డే ఇఫ్ ది హస్బెండ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద వైఫ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ దాట్ చంద్రికాస్ హస్బెండ్ వాజ్ బ్రాట్.
0: చూచింది.
1: హీ వాచ్ నేమ్.
0: ఇది ఎవరు? నా చంద్రిక భర్త.
1: హూ ఈస్ హీ? ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: కానీ ఇతను నా భర్త కాదు.
1: హీ ఈజ్ నాట్ మై హస్బెండ్
0: అని చెప్పి అతనితో ఆనందంగా మాట్లాడుతుండాలి.
1: అండ్ షీ వాస్ కన్వర్సింగ్ హిమ్ విత్ హిమ్ హ్యాపీలీ.
0: ఇప్పుడు ఆయన రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్ టు హిమ్.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
0: జగత్తు చూసి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
0: వాళ్ళిద్దరూ బయటకు వెళ్లారు.
1: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హాస్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ ద హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి
1: దిస్ ఈస్ రియలైజ్డ్,
0: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తాను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: She considered the person as her husband and has submitted herself to him.
0: Atan cheppadu nenu ee bhartane.
1: And he says, I am your husband.
0: Kaani chandrika bhartane kaadu.
1: But not the chandrika.
0: Ani cheppadu.
1: He said so.
0: Anaga itani nammakamu aa krishnudu paine untundadi kanukune tachaname krishnudu aipoyadu.
1: Since he had got that faith, he could transform himself into Krishna.
0: అందు ఇందు ఇందు సందేహం వరదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
1: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడీ.
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నేను కల్పించింది.
1: ఆల్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ ఆఫ్ మై ఓన్ మేకింగ్.
0: నేను మోహస్వరూపుడై పుట్టాను.
1: అండ్ ఐఎమ్ హియర్ ద వెరీ ఫార్మ్.
0: జీవుడు మోహము, కృష్ణుడు దేవుడు.
1: అండ్ యు ఆర్ దిస్ మోహార్ ద రిల్యూషన్ అండ్ కృష్ణ ఈస్ డివైన్.
0: ప్రతి మానవుడి ఎంత కూడాను దేవుడు జీవుడుగా ఉంటున్నాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ ప్రెసెంట్ యాజ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ప్రతి ఒక్కరు కూడా మానవుడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ ఆర్డినరీ హ్యూమన్స్.
0: భగవంతుణ్ణి చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి.
1: We need a definite path to reach God.
0: Kanuka nenu ee vidhanga rupamundi andari endukodanu nenu kanipistunnanu.
1: Therefore I have taken this form and I am seen in all forms around.
0: Kanuka jeevudu devudu iddare maatrame ee jagattunandu undeyatundi.
1: Therefore only two exist, the individual and the universal.
0: Migina roopanamamulu anni kodanu Krishna yokka pratibimbamule.
1: All the names and forms are the very reflections of Krishna.
0: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ రిసౌండ్.
0: ఇట్టి పరమాత్ముని సర్వంతర్యామిగా చూడాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ గాడ్ కాస్మిక్ పర్సన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ పర్వేసివ్.
0: కనుక నేను ఒక కాస్మిక్ పవర్.
1: దేర్ఫోర్ ఐఎమ్ కాస్మిక్ పవర్.
0: అంతేకాని నేను ఒక జీవుడిని కాని, నేను ఒక మానవుడు కాని, నేను ఒక గృహములు కాని, నేను ఒక సత్రము కాని కాదు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ది కాస్మిక్ రియాలిటీ. ఐఎమ్ నాట్ ద హౌస్. ఐఎమ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ది ఇండివిజువల్ సోల్. ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ విధంగా చెప్తే గాని వారు దానిని అంగీకరించరు.
1: దిస్ ఈజ్ ది వే హౌ ఇట్ థింగ్స్ వర్ రివీల్డ్ అండ్ దే యాక్సెప్టెడ్.
0: ఈ సత్యమును గోపికలు ఒక రాధావతారుడు తెలియదు.
1: దిస్ ట్రూత్ ఇస్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై గోపికాస్ అండ్ రాధా అలోన్.
0: వీరందరినీ నేనే కల్పించిన వాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ మేడ్ యూ ఆల్.
0: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేయబట్టే అందరు కూడా మనకు చిక్కుతారు.
1: వెన్ వన్స్ యు అటైన్ డివినిటీ, వెన్ వన్స్ యు ప్లీజ్ గాడ్, ఆల్ ది రెస్ట్ విల్ బి ప్లీజ్డ్.
0: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
1: దేర్ఫోర్ వీ షుడ్ అడాప్ట్ అండ్ ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ గాడ్ హ్యాపీ, టు ప్లీజ్ గాడ్.
0: మీరు ఒకతూరి మధురకు వెళ్ళి చూడండి.
1: అట్ వన్ టైమ్ యూ గో టు మధురా అండ్ సీ.
0: ద్వారకా వెళ్ళి చూడండి.
1: గో టు ద్వారకా అండ్ సీ.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు లేడే.
1: When you go and see, you will suddenly understand their gopikas. Then you will be surprised to know where Krishna is.
0: Kaluka, Krishnudu ekkada unnadu? Krishnudu ekkado enado Dwarakalo velladu.
1: Where is Krishna? He has left for Dwaraka long ago.
0: Kani, dalini chusi, prajalu inni vidhulainattugaano bhavistu vacharu Krishnudi.
1: People have been having their own apprehensions about Krishna this way.
0: Kanuka daivatvamu manamu oka manavatvanga bhavinchukokoddu.
1: We should not consider God as ordinary human.
0: Kani daivatvanni gurtinchinatundi varu ee oka manavunni manavu jeevudu gane bhavistaru.
1: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: Individual anetundi varu ee lokamlone ledu.
1: In fact, there is no individual in this world.
0: Ippudu nenu cheptunnanu.
1: Bhagavan is telling you.
0: Kani nenu bhagavantudini anukuntunnaru meeru.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: Naa maatalu vineetundi vaaru kuda nu bhagavantudi.
1: Those that listen to Bhagavan are also divine.
0: Meeru veriga bhavinchakoddu.
1: You should not consider yourself separate.
0: Memantha kuda nu bhagavantuni biddalame.
1: We are all the children of God.
0: Bhagavantu swarupamle.
1: We are all the very form of God.
0: Ante bhavinchandi tappaku meeku aati bhagavantune kanipistadu.
1: When once you entertain the thought that you are divine, you will certainly see God.
0: Deenni puraskarinchukondiye yad bhavam tad bhavati ani pettaru.
1: Basing on this it is said, as is the feeling, so is the experience.
0: Kanuka meeru bhagavantuliga bhaviste meeku bhagavantunigane chikkutadu.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈ నాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: As we do not understand the divinity in depth, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child.
0: ఈ విధంగా రూపాన్ని బట్టి సంబంధ బాంధవ్యం ఏమనిగా వచ్చేసేస్తున్నారు.
1: We establish relationships basing on the form.
0: భగవంతుడు మొదలే చెప్పాడు, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి.
1: God said in the beginning itself is Parabrahman.
0: కనుక ఈ సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగా మనం తీసుకుంటే చాలా మోసం.
1: But if we establish physical relationship, you are going to be deceived.
0: కట్టగలబడికి చంద్రికను లేదు.
1: Ultimately, there is no Chandrika either.
0: Chandrika bhatta asale ledu.
1: The husband of Chandrika was also not there.
0: Kevalamu ee Radha bhavichya nimittamai aa husband nu kevalam Chandrika husband ani cheptu vachindi.
1: It is only show the delusion, mistaken identity she has shown the husband of Chandrika.
0: Anduvalane gopikalnu evvarini kudanu ee vidhanga kudanu taanu touch cheyaledu.
1: Therefore, he has not touched any gopika.
0: వారందరూ కూడాను పరకాయ స్వరూపులు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హ్యావ్ దట్ పరకాయ దట్ బియాండ్ ద బాడీ.
0: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు వేరు.
1: ద There are none other than God.
0: Ekam satt vipra bahuja vadanti.
1: Truth is one, scholars interpret in different ways.
0: Kani vakati vakate.
1: But one is one.
0: Kani mood chetchi nalugu antunnaru.
1: But when you add three, you say four.
0: ఈ ఫోర్ ఎట్టయిపోయింది?
1: హౌ డు యూ గెట్ దిస్ ఫోర్?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
1: వెన్ వన్స్ యూ యాడ్ త్రీ, ఇట్ టోటల్స్ టు ఫోర్.
0: ఈ విధంగా మనమే మేము చేర్చుకుంటూ పోతున్నామే కానీ,
1: లైక్ దిస్ వీఆర్ గో ఆన్ యాడింగ్.
0: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేది పెట్టింది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ టు బి యాడెడ్.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు, జీవుడే లేడు.
1: The God and the individual, no.
0: ఎందుకు చేస్తున్నారు మరి?
1: The individual self is the cosmic self. Then why is it that we die?
0: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీల్లేదు.
1: Since we have not recognized and experienced the atmic self, we cannot declare so.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: Therefore the one who has recognized, totally understood, God will be so close to him.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: Those that do not have such an understanding will consider individual separate from the divine.
0: కనుక divine individual రెండు భేదమే లేదు.
1: There is no difference whatsoever between the individual self and the cosmic self.
0: నేను నీవే, నీవు నేనే.
1: I am you and you are I.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
0: రెండవది లేదు కనుకనే.
1: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్,
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
0: అని చెప్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది డిక్లరేషన్.
0: ఇది వేదవాక్యము.
1: దిస్ ఇస్ ది వేదిక్ డిక్టమ్.
0: తత్వం అసి.
1: తత్వం అసి
0: అనగా అది నేనేను.
1: ఐఎమ్ దట్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
0: అతనే గాడ్.
1: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
0: కానీ తత్వమసి.
1: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
0: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములను కనిపిస్తాడు.
1: However, God manifests in different forms.
0: కాని చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
1: But however, people have mistaken when they think that he is a seeker or an aspirant.
0: కాని అతను పరుడవాడు కాదు.
1: And in fact, he is not a seeker nor an aspirant.
0: పర కాదు, తన. కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
1: సో వెన్ వన్స్ ఐ సే యు ఆర్ మైండ్, ఇట్ మీన్స్ యు ఆర్ అటాచ్డ్ టు హిమ్, హీ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
0: కానీ గుర్తించినంత మాత్రమే వారికి సాక్షాత్కరిస్తాడు.
1: ద వెరీ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ విల్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్.
0: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు, నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: యాజ్ దే డూ నాట్ అన్ఫోల్డ్ దిస్ ట్రూత్, దే కన్సిడర్ ది ఇండివిజువల్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలా?
1: టు మేక్ వన్ ఇంటూ హండ్రెడ్,
0: ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఇటువంటి పది పది పది పది ఇటువంటి పది పదులు చేస్తే.
1: సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ హండ్రెడ్ అండ్ టోటల్ థౌసండ్ లైక్ దాట్, యూ షుడ్ మల్టిప్లై టెన్ ఇంటూ టెన్, టెన్ ఇంటూ టెన్ లైక్ దాట్.
0: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ
1: they will be added on and on.
0: ivanni cherthu vachetattu kaadu,
1: but they don't mix with it.
0: Kaluka manu koravalsindi okkate.
1: What we desire, should desire, is only one.
0: Daivam okkade.
1: God is one.
0: Ramudu veru, Krishnudu veru ani okaru bhedam pettukokoddu.
1: We should not observe differences between Rama and Krishna. They are not separate.
0: Kaluka ee separate ga meer bhavinchatam chetane meeru daivatvamuku dooram ayipoyi jeevatvangane bettukutu vacharu.
1: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
0: Kaluka neevu bhagavantuniki duranga untunnavu kani nijanga nenu bhagavantudu okade, naalo bhagavantudu unnadu aneetuvanti namakanni meer duranga pattinade tappaga bhagavantu vere ledu.
1: You are distancing yourself away from God. If you have got the firm conviction that God is in you, you will certainly understand God is not separate from you.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడాను మనలో పుట్టినవే కాని భగవంతునిలో పుట్టినది.
1: Therefore the dual feelings are in you and not in God.
0: కానీ భగవంతుడు వేరుగా లేడు.
1: God is not separate from you.
0: God నీలోనే ఉన్నాడు.
1: God is in you.
0: నీవే గాడ్.
1: You are God.
0: అట్లా లేకపోతే వేదములంతా కూడాను తత్ త్వం అసి అని ఎందుకు చెప్తాయి?
1: Why should Veda declare this way, తత్ త్వం అసి?
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని ఎందుకు పలుకుతున్నారు?
1: వై షుడ్ వేద డిక్లేర్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ?
0: నేను ఒకడే ఒకడు.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ఏకం ఏవ అద్వితీయం అన్నాడు.
1: ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: రెండు కాదు ఇక్కడ కనిపించేది.
1: నాట్ టూ దట్ యు సీ.
0: ఇద్దరు ఒక్కటే.
1: బోథ్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ.
0: ఒకటే అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
1: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: అది క్రమక్రమైన సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
1: అండ్ దిస్ ఈజ్ మేడ్ అపేరెంట్ కాగ్నిజబుల్ టు సీకర్స్.
0: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
1: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
0: సీత నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
1: సీత యూ స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: Has Ravana seen you any day?
0: Ave cheppindi nen chudaledu.
1: And she said, I have not seen him any day.
0: Ravanudu pratyekanga ledu.
1: Ravana is not separate.
0: Ravana Sita tone untunnadu.
1: And in fact he is with Sita only.
0: Sita Ravanudu Ravanudu iddaru kudunu okkate.
1: Sita Ravana are one and the same.
0: Kani Ravanuki oka vidhamainatundi pichchi pattinchi nimittam.
1: Because of the madness of Ravana,
0: అతన్ని పిచ్చి పట్టించే నిమిత్తము,
1: ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ మ్యాడ్,
0: ఆ విధంగా పరిక్రయ్యాడు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను సపరేట్ గా లేడు.
1: రామ ఇస్ ఆల్సో నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను ఆమె సీత యొక్క హృదయమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
0: ఆ హృదయము సీత కనిపించింది.
1: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
0: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణుడు నన్ను తీసుకునిపోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
1: రావణ ఇస్ నాట్ అన్ అబ్డక్టర్. ఇస్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్, we will not have any kind of duality or differences.
0: Meeru daivamu nenu rendu okatenu aneetuvanti bhavana drudham cheskondi.
1: Establish firmly that you and God are one and the same.
0: Appudu aa vidhanga okatiga bhavichinappudu meetho ekamaipothadu bhagavantudu.
1: When once you experience a unity, God will be one with you.
0: Kaliga oneness aneetuvanti kavali.
1: This oneness is very much essential.
0: Dualism kaakurdu.
1: It should never be dual.
0: Kaluga ee dualism nu manu techi pettukokoddu.
1: So we should never be dualistic.
0: Okkade bhagavantudu.
1: God is one.
0: Athanu veru itani veru aneetundi gaadu meeru veru cheyakandi.
1: We should never go by this duality. You are not separate from others.
0: Kaluga neevu separate ga untunte neevu bhagavantudu kavalani enduku kortavu?
1: If you consider yourself separate, how is that you desire to be God?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యు డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్ యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: దేర్ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
1: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విల్ బి నోయింగ్ వెల్.
0: ఒకటికి ఎన్ని చేస్తే 10 అవుతుంది?
1: హౌ మెనీ యూ యాడ్ టు 1 ఇన్ ఆర్డర్ టు మేక్ 10?
0: 10 ఒకట్లు చేస్తే 10 అవుతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ 1 1 10 లైక్ దాట్ యూ విల్ గెట్ ద నంబర్.
0: ఒకటే మీరు పెట్టుకోండి 10 ఎట్లా అవుతుంది? కావడానికి వీలు లేదు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ ఓన్లీ 1, హౌ కెన్ యూ మేక్ ఇట్ 10?
0: కనుక మీరు అన్ని కూర్తూ కూర్తూ వచ్చేటప్పటికీ అది టెన్గా మారిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యు గో ఆన్ యాడింగ్ యు విల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10.
0: కానీ 10 కానే కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ నాట్ ద రియాలిటీ ఐదర్.
0: 10 కి నైపతే ఏకం సత్ విప్రా బహుదా వందంతి, సత్యం ఒక్కటే.
1: వితౌట్ దిస్ వన్ యు కెన్ నాట్ గెట్ 10. దేర్ఫోర్ దిస్ వన్ ఇస్ ద రియాలిటీ, ద ట్రూత్.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు విద్యంగా పెట్టుకో.
1: దేర్ఫోర్ బీ విత్ దట్ వన్.
0: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అవుతాయి.
1: యూ కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
0: జీరోస్ కి ఏమాత్రం విలువ లేదు.
1: ఎ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: హీరో ఒక్కడే.
1: బట్ హీరో ఇస్ ఓన్లీ వన్.
0: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యువలిజం పెరగనే పెరగదు.
1: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యువలిస్టిక్ టెంపర్మెంట్.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే, దెన్ యూ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు, కానీ అన్ని ఫోటోల లోపల ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
1: యు మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యువల్ ఆర్ ప్లూరల్.
0: సాయిబాబా అన్ని సాయిబాబాలే.
1: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
0: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటం టోటల్ చేసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
0: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరైనటువంటి సత్యం చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యూ నో దిస్ వన్నెస్ యూ విల్ నో ద ట్రూత్.
0: కనుక వన్నెస్ మీరు పెట్టుకోండి.
1: దేర్ఫోర్ గో బై దిస్ వన్నెస్ అలోన్.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండది.
1: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
0: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటి అంతా కూడాను ఆ సత్యములే.
1: All spiritual texts speak of that eternal truth.
0: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ద డివోటీస్ టు బి.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డివోటీస్ విల్ నో దట్ గాడ్ ఈజ్ వన్.
0: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: Make every effort to inquire truth and know the truth.
0: Satyam telusukunte ee doubts anta em matha meeku chikkalu.
1: When once the truth is known, there will be no doubts.
0: Kanuka meer satyanni telusukondi.
1: Therefore know the truth.
0: Andukosam evadi kuda manam dushinchakoddu.
1: Therefore we should never accuse anybody.
0: Dushana bhushana niraskaram puraskaram anni kodanu lokalike kaani meeku kaadu.
1: The elation, humiliation, jubilation, praise, blame relate to the world.
0: Dushana bhushana tiraskaram anni kodanu manu kalpinchukunnatundi padamule.
1: And the praises and the blames are of your own making, nothing original.
0: Ninaadu virodhiga untuntadu.
1: Today one may be enemy.
0: Mani repatiki meer iddu snehithudiga kavachchu.
1: And tomorrow he may be your friend.
0: Kanuka meerandaru kodanu ekanga undinatundi friends e kaani dooramainatundi vaaru kaadu.
1: Therefore you are all one. You are not separate, you are not different.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Meer entano premato ento bhagavatuni prarthistunnaru.
1: You have been praying to God with all the depth, profundity of love.
0: Kalu atti namakamuni meeru penchukondi.
1: And that kind of love you should develop and foster.
0: Appude meeku sarvamu artham avutundi.
1: Then you will be able to understand everything else.
0: Meeru ee vidhamainatundi doubts ku choti varu.
1: Don't give scope for any doubts.
0: కనుక డౌట్స్ మీరు చోటే ఇవ్వద్దండి.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్.
0: డౌట్స్ అంటే అది డ్యువలిజం చేసినటువంటిది.
1: వేర్ దేర్ ఇస్ డౌట్ ఇట్ మీన్స్ ఇట్ ఇస్ డ్యువాలిటీ.
0: అతను నేను అది రెండుగా వచ్చేసింది అది డ్యువలిజం.
1: బికాస్ ఆఫ్ ద డౌట్ దేర్ ఇస్ డ్యువాలిటీ, హీ అండ్ ఐ డ్యువలిజం.
0: హీ అండ్ ఐ రెండు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నథింగ్ లైక్ టూ, హీ అండ్ ఐ.
0: ఆల్ ఐ ఐ ఐ ఐ.
1: Everything is this I-ness only, I alone.
0: అటువంటి భావాన్ని ఏకవత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
1: And we should go with this non-dual feeling, the feeling of oneness.
0: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
1: వెన్ వన్ దట్ ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యూయలిజం వన్నెస్ అరైజెస్, అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్, ఓన్లీ వన్, నాట్ టూ, ఏకం అద్వితీయం, నో టూ, నో సెకండ్.
0: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
1: వన్స్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ నో ద కరెక్ట్ మీనింగ్.
0: ఎన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు అంటున్నారు.
1: దర్ ఆర్ 12 అవర్స్.
0: 12 కానీ 12 లేవు.
1: ఇన్ఫాక్ట్ దర్ ఆర్ నో 12.
0: ఒకే గంట,
1: ఓన్లీ వన్ అవర్.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: వెన్ యూ క్రాస్ ద 12 ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: After 1 hour, it is 2 o'clock.
0: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
1: సో వెన్ వన్స్ యూ క్రాస్ 1 hour ఆఫ్టర్ అనదర్ యూ కమ్ అక్రాస్ అనదర్ వన్.
0: రెండవది ఉండదు అని భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దేర్ ఇస్ అ సెకండ్ వన్.
0: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెలికి వస్తుంది.
1: హౌఎవర్ ఫర్ అవర్ లివింగ్ యూ మే నీడ్ ద డ్యూయలిజం, ద సెకండ్.
0: కనుక రెండవది లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ద సెకండ్.
0: నేను అప్పుడప్పుడు నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్తుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ సమ్ టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
0: నైటా డేనా అని నేను అడుగుతాను.
1: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
0: డే స్వామి, నైట్ 12 o'clock అని అన్నాడు.
1: దెన్ దే సే స్వామి ఇట్ ఇస్ నైట్ 12 o'clock.
0: నైట్ 12 o'clock, డే 12 o'clock. ఈ 12 12 12 రెండు చేస్తే ఎంత అవుతుంది?
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ యాడ్ నైట్ 12 o'clock, డే 12 o'clock,
0: అయితే 24 గంటలు ఉన్నాయా?
1: డూ యూ ఫైండ్ 24 అవర్స్ లైక్ దాట్?
0: 24 గంటలు ఎట్లా తెలుస్తుంది? అది డే నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
1: హౌ డూ యూ నో దాట్ 24 అవర్స్? బికాస్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
0: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
1: Then how many hours you find?
0: గడియారంలో కనిపించేటువంటి 1 నుంచి 12 వరకు.
1: You find there only the clock, only 1 to 12.
0: కాబట్టి 12 అవర్స్ అని చెప్పండి.
1: Therefore say 12 అవర్స్.
0: నువ్వు 22 అవర్స్ అని చెప్పకూడదు.
1: You cannot say 20 to 24 hours.
0: కానీ రైల్వే వాళ్ళు మాత్రము 24 అవర్స్ పెడతారు.
1: But railway people call it 24 అవర్స్.
0: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్ది వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
1: Because the railway spend their life based on time.
0: కనుక మనము ఆ యొక్క డేస్ ని మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
1: ద డే దిస్ నైట్, డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఏకత్వాన్ని మీరు భావించుకొని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: Therefore, we should go by this oneness and understand it everywhere, in every aspect.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
1: And once you say God is one, you cannot consider that God another God. You cannot observe any kind of differences.
0: మనం డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: Therefore, in order to give up these differences, we should have this oneness.
0: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
1: Therefore, this oneness is a primordial important principle.
0: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: This oneness is the truth of truths.
0: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
1: Hold on to this supreme truth.
0: వన్ నుంచి మరి మీరు దూకుపోకూడదు.
1: And stay there one, but don't go to two.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వం ఒక్కడే అనేది దేవశాలకు అంతా గుర్తవుతుంది.
1: ఇఫ్ యూ యాక్ట్ లైక్ దిస్, యూ విల్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ ది వన్నెస్ ఆఫ్ ది డివినిటీ.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు, రెండు అని మీరు మాత్రం వాదించకండి.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ నాన్ డ్యూయలిజం వన్నెస్, బెటర్ యూ గివ్ ఇట్ అప్, బట్ నెవర్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ డ్యూయల్ ఆర్ టూ.
0: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించొద్దండి.
1: Never consider divine God as two, dual.
0: Dual. కాని ఏకమే కాని dual కాదు.
1: God is non-dual, one. He is never dual, two.
0: కాని నేను ఒకడే, ఒకడే, ఒకడే, ఒకడే.
1: I am one and one and one alone.
0: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
1: And you are the only one born.
0: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పి చెప్తారే.
1: బట్ హియర్ వి సే దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ హియర్.
0: నేను ఒకటే,
1: ఐఎమ్ వన్,
0: ఒకటే ఒకటి నేను,
1: ఐఎమ్ ఓన్లీ వన్,
0: రెండు కాదు,
1: నాట్ టూ
0: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
1: అండ్ యూ షుడ్ ఆర్గ్యూ విత్ ఫర్మ్ ఫెయిత్ లైక్ దాట్.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి తప్పక అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ నాన్ డ్యూయలిజం.
0: ఏకత్వం సర్వజీవత్వం.
1: దిస్ వన్నెస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, జీవత్వ.
0: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ డెవలప్ దిస్ వన్నెస్ ఏకత్వ మోర్ అండ్ మోర్.
0: ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ దిస్?
0: పూల బంచ్.
1: బంచ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే పుష్పము.
1: బట్ అకార్డింగ్ టు స్వామి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్.
0: ఓన్లీ వన్ ఫ్లవర్. ఈ వన్ ఫ్లవరే అన్నిటిందు చేర్చడం చేత ఇదంత ఒక బంతి మాదిరి అయిపోయింది.
1: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటూ ఎ బంచ్.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్, పదార్థ.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: బట్ ఈస్ నాట్ సో.
0: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: వేద ఇట్ ఈస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెనీ.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
1: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ది డ్యూయాలిటీ.
0: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
0: అన్ని ఒకటే అయిపోయినాయి.
1: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇచ్చిన మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది. కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయింట్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మెనీ.
0: ఒకటే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: And if there is one person we call just is one human being.
0: Aneka mandi gumpuga chedinappudu idu oka group untaru.
1: When many join there we call it a group.
0: Kaluka aa group konu oka varakunu enta bheda untundadi.
1: What the difference is there between the single person and a group?
0: Group ante enta mandi aina undachu.
1: In a group there may be any number of people.
0: Evaranni naavadu ani cheppagalavu?
1: Whom you can claim as your own?
0: ఏది కాదు.
1: యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ.
0: అన్ని నావే అంటుంటే నేను కాదు పోగొంటుంట.
1: వెన్ యూ సే ఆల్ ఆర్ మైన్ యూ మే ఫైండ్ ద అదర్ వన్ డినైయింగ్ దట్ స్టేట్మెంట్.
0: కనుక నీ ఏకత్వాన్ని మాత్రం నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
1: దేర్ ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ నాట్ బై మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
1: బట్ వీ గో బై దిస్ డైవర్సిటీ, వీ డెమాన్స్ట్రేట్ ఇట్, వీ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు. ఒక్కటే ఉండేది.
1: వన్నెస్ నీడ్ నాట్ బి షోన్ బికాస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
0: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
1: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
0: సెపరేట్ గా చూపలేకూడదు.
1: Never have this view of separateness.
0: Pandavulanta evaru?
1: Who are they?
0: Okkaka pandavulanta kudanu kevalam oka kunti devi putrudi.
1: All the pandavas are the sons of kunti devi.
0: Okay mother.
1: Only one mother.
0: Kani aaji mandi kumarulu.
1: But you find five sons pandavas.
0: Kani five akkada untundi nee okade cheppagalavu.
1: There are five sons. How do you say there one?
0: Karuka ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం. కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
0: ఆ విధంగా నీవు చెబుతూ రావాలి.
1: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
0: మేమందరూ చేయాలి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
1: ఇఫ్ యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్ యూ విల్ ఆల్ బి అరెస్టెడ్.
0: నేను ఒకడే.
1: I am only one.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకరే.
1: ఇఫ్ దట్ పర్సన్ ఇస్ గాడ్, yes, I am also the same person.
0: కాబట్టి ఈ పది మంది కూడాను నేనేను.
1: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికి.
1: When we start feeling so, explaining everybody, the whole world
0: will understand.
1: Today you may not understand well.
0: Then
1: once you recognize this oneness, it will be very well clearly
0: understood.
1: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness. Therefore, we should strengthen every aspect.
0: Truth is one.
1: Truth is one.
0: Rendu kaadu.
1: Not two.
0: Truth antante emi?
1: What is truth? What is this?
0: Idi handkerchief.
1: This is handkerchief.
0: Kaani deentu enno daaramlu anta untunnayi kabatti ee daaramlu yokka cherika ee group anitundi bhavistaru.
1: Because we find so many threads, yarn interwoven into kerchief, we think it's many.
0: Kerchief ettayindi aneka rakamainatvanti threads anta cherchetappudiki idi kerchief
1: ayyindi. This is a kerchief because the yarn is so closely interwoven.
0: Tistu vaste okoti okoti pratyekanga vastundi.
1: You can remove the one thread after another.
0: Kanuka idi thread anta kuda veru veru dandiga unnai kaani cloth okate untundi.
1: There may be any number of threads. Plenty, but the cloth is one.
0: అట్టిదాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తుడుచుకోవడానికి వీలవుతుంది.
1: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్, యూఆర్ ఏబుల్ టు వైవ్.
0: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ వన్నెస్ ఓన్లీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: యూనిటీ మనకు కావాలి.
1: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈనాడు పిల్లలందరూ వేరు వేరుగా కల్పిస్తున్నారు.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కానీ ఆల్ ఆర్ వన్.
1: బట్ ఆల్ ఆర్ వన్.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: వేర్ ఆర్ యూ స్టడీయింగ్?
0: సత్యసాయిబాబా కాలేజీలో చదువుతున్నాము.
1: సే దట్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ సత్యసాయిబాబాస్ కాలేజ్.
0: కానీ పిల్లలంతా వేరు వేరుగా కల్పిస్తున్నారు, కానీ అందరూ ఒకటే.
1: Though we find many students, in fact they are one, studying in the same college. Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
0: Govinda Krishna ji, Gopala Krishna ji, Gopala Bala Bala Raya, Krishna ji.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికీ అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడాను చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect, we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి.
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటెమ్మలకు ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మనం చూస్తుంటే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: Bhagavan is extremely happy seeing all of you here.
0: లేకపోతే మీకు తెలిపచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయినప్పటికీ తెల్లవారి వదులుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: స్వామి హ్యాస్ సో మెనీ ప్రోగ్రామ్స్, స్వామి హ్యాస్ గాట్ సో మెనీ యాక్టివిటీస్, హీ గెట్స్ హిమ్సెల్ఫ్ అసోసియేటెడ్ విత్ ఆల్ మెనీ ప్రోగ్రామ్స్, బట్ యెట్ హీస్ హ్యాపీ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ దిస్ డే. Throughout the day, he is extremely happy.
0: Itti aanandamu evarikaina chikkutunda?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: Kanuka nenu eppudu kuda aanandangane untanu.
1: Bhagavan is always happy, always happy.
0: Dushana bhushana tiraskaram puraskaram anni kudanu maatala yokka bhavame.
1: It is only your vocal verbal expression so far as the blame and praise are concerned.
0: Kani naaka bhedam ledu.
1: Bhagavan has no difference as such.
0: Undaru okate.
1: All are one.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashantinilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: త్రితమానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అంది సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికీ ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీర్చితే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యు కెన్ సపరేట్ అవుట్ ఇన్ టు మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరూ చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటిగానే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్.
0: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
0: నేను, మీరు అందరూ ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
1: దిస్ వన్నెస్ ఈజ్ వ్యూడ్ యాజ్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఈజ్ వన్.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్స్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబాడీ.
0: అయితే వ్యక్తి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
1: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వీ కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: చిన్న బిడ్డను పాపా అంటారు.
1: వీ కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
0: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
1: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వీ కాల్ ద డాటర్.
0: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
1: లేటర్ షీ ఇస్ ది సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
0: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
1: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
0: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
1: బట్ ఆల్ దిస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
0: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్. అది అతను చెప్పాడు.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.

0: We should be close to everyone.
1: నా యొక్క పద్ధతి అదే.
0: That is the procedure of Bhagavan, to be close to everybody.
1: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
0: However, some do not agree to this view.
1: అది వారి వారి స్థాయి యొక్క వ్యత్యాసమే.
0: The main reason is, it all depends upon their viewpoint, their state.
1: వారి యొక్క భావముల యొక్క ప్రత్యేకత.
0: It is their own separate feeling that is the cause.
1: వారి భావములు పురస్కరించుకొని బాబా అనేక రూపములు ధరిస్తుంటాడు.
0: Depending upon our feelings, Bhagavan Baba responds to our feelings.
1: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
0: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
1: ఇంకొకరు నాన్న అని పిలుస్తారు.
0: Some may call Bhagavan daddy, father.
1: మరికొంతమంది స్వామి అంటారు.
0: Some would address him as Swami.
1: స్వామి స్వామి గారి కనిపిస్తాడు.
0: Swami is Swami then.
1: కాబట్టి వారి బంధుత్వము నాకు ప్రత్యేకత కాదు.
0: The kind of relationship that we attribute matters nothing to Swami.
1: Kani darini poyetutti manavulu aneka roopamulu taristuntaru.
0: Likewise, those people that pass by appear to be different in forms.
1: Kalukane manavulu ee vidhanga taristuntaro aa vidhanga nenu roopamuntadi divyattam.
0: As you feel, you manifest, you express it out.
1: ఈనాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
1: తాత మనవడిగా మారుతున్నాడు.
0: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
1: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
0: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
1: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్టారు.
0: హౌ డు ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ సన్ టు బికమ్ ద గ్రాండ్ ఫాదర్?
1: ఆ రూపం ఈ రూపంలో వచ్చింది.
0: దాట్ ఫార్మ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
1: కనుకని ప్రతి మానవునకు అనేక రకమైన మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
0: దెర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఒకే మనిషి ద్వేషుడిగా ఉంటాడు, ఒకే మనిషి ప్రీతిగా ఉంటాడు.
0: ద సేమ్ పర్సన్ మే డెవలప్ లవ్ ఎట్ టైమ్స్ and may develop hatred.
1: Okadu athariki virodhiga untadu.
0: One person may turn to be an enemy.
1: Marokadiki vishwasanga untadu.
0: The same person would be loyal to another one.
1: Okadu friend aithe okadu enemy avutuntadu.
0: While he is a friend to one, he is enemy to another.
1: Ee enemy friend anetundi villallo ledu.
0: This kind of friendship and enmity do not lie in them.
1: వారి వారి హృదయాల్లో ఉంటుండాలి.
0: దిస్ ఫీలింగ్ లైస్ విత్ ఇన్ దెమ్.
1: ఇది నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ గారు పొందుతాడు.
0: హి హస్ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ, నేచురల్లీ హీ వుడ్ కమ్ అక్రాస్ ఎన్ ఎనిమీ ఓన్లీ.
1: వీడు నా ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ గా మారిపోతాడు.
0: ద వెరీ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వుడ్ టర్న్ అదర్ పర్సన్ ఇన్ టు ఎ ఫ్రెండ్.
1: ఈమె తల్లి అనుకుంటే తల్లిగా మారుతుంది.
0: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ మదర్లీ ఫీలింగ్, యు విల్ సీ యువర్ మదర్ దేర్.
1: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
0: When you see someone, you call she supposed to be a college girl.
1: కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
0: The moment she gets married, you say that she is my wife.
1: భార్య గర్ల్ ఒకటే.
0: Wife today and the college girl yesterday happen to be same person.
1: కనుకని మదర్ స్త్రీ ఇద్దరు ఒకటే.
0: Therefore, the woman at one time is the very same mother later.
1: ఈ విధంగా రూపనామములను పట్టి మానవులు అనేక సంబంధ బంధవ్యములను కల్పించుకుంటుంటారు.
0: Therefore, we develop relationship depending upon the name and the form in different stages.
1: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
0: Therefore, we find so many transformations, changes in the world depending upon feelings within.
1: Manavulu yemaatramu dosham ledu.
0: In fact, there is nothing wrong in man.
1: Andariyandu okke premane.
0: The fundamental love is one and the same in everyone.
1: కానీ వారి సమయ సందర్భాన్ని పురస్కరించుకొని వారికి కోపము, ద్వేషము, అసూయ, ఆడంబరము ఇలాంటివంతా జరుగుతూ ఉంటాయి.
0: Depending upon the position, the circumstances prevailing at the moment of time, you may have love or hatred or enmity.
1: ఈ విధంగా మార్పు చెందేది వాళ్ళలోనే కానీ దైవమునందు కాదు.
0: Therefore, the changes happen depending upon the feelings, but not in reality, in depth.
1: గుణాతీతుడు భగవంతుడు.
0: God is beyond attributes.
1: గుణములంతా కలిగినటువంటి వాడు మానవుడు.
0: It is a human who is full of attributes or guna.
1: ఆ గుణములు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు.
0: The guna or an attribute may be good or bad.
1: ఆ మంచి చెడ్డ గుణములు మానవుని యందే కాని పరమాత్మని యందు కాదు.
0: The good and bad are within you. They are not there in God.
1: అదే క్రోధంగా ఉండేటువంటి వాడు కొన్ని సమయాల లోపల అతి ప్రేమగా ఉంటాడు.
0: The person may be angry, but the very same person later, he will be very friendly towards you.
1: ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో ఏదో అంత భగవంతుడు మారుస్తున్నాడు అంట.
0: Watching all this, we think that God is bringing about all these changes.
1: భగవంతుడు ఏది కూడా తేడు, ఏది కూడా ఇవ్వడు, ఏది కూడా మార్చడు.
0: God does not give anything different, anything separate. He doesn't change into anything.
1: He changing santavudanu kulamullo unnatundi varade.
0: God is changeless, and all the changes within us are because of our gunas or attributes.
1: Palu pale,
0: milk is milk.
1: Palu dikarento chenapudu idi coffee avutundi.
0: When once the milk is mixed with the decoction, you will have coffee.
1: ఈ పాలు అదే పాయసంలో చేరినప్పుడు తీయని పాయసంగా ఉంటుంది.
0: The milk, when it is in combination with the rice pudding, it is so sweet.
1: ఇదే విధంగానే భగవంతుడు పాల వంటి వాడు.
0: Likewise, God is pure milk.
1: అందువలనే కొన్ని దినాల పాల్ అనే డివైన్ పాల్ ఆయన కొంత దేశంగా ఉన్నాడు.
0: You come across the character Paul, who was just like Paul, the purity, though he had enmity, hatred initially.
1: Konta kaalamunaku aa Paule parama bhaktudiga maaripoyadu.
0: The very Paul became a saint, a devotee later.
1: Kanukani prati manavuni endu kuda nu ilanti guna marpulu inniyo jarugutunnavi.
0: Therefore, there will be so sequential changes in every man.
1: Ee African ni chuchadu atanu nannu చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు.
0: యు మస్ట్ హావ్ వాచ్ దిస్ పర్సన్ ఫ్రమ్ నైజీరియా టాకింగ్ టు us నౌ. హీ నోస్ భగవాన్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్.
1: నన్ను మొట్టమొదటి నుంచి కూడాను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు.
0: హీ హ్యాడ్ ఇమెన్స్ లవ్ ఫర్ భగవాన్ మోర్ అండ్ మోర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
1: కానీ నీ వయసును బట్టి నీవు ఈ విధంగా ప్రవర్తించకూడదు, నువ్వు వెళ్ళు అని నేను గట్టిగా చెప్పాను.
0: బట్ భగవాన్ సెంట్ హిమ్ బ్యాక్ బికాస్ హీ షుడ్ యాక్ట్ అప్రోప్రియేట్ హిస్ age and position.
1: Karuni atanu vellaru.
0: He returned.
1: Pellinappudu nunchi kudanu atanu em aarpu chendaledu.
0: Though he returned, he has not changed even a bit.
1: Eppudu kudanu bhagavantudu bhagavantudu vellutunnadi baba baba ani pichetunti vaadu.
0: He continued to remain as a devotee, chanting, uttering his matchless name, baba baba.
1: Nenu vellinappudu aneka mandi ee Africans anta vacharu.
0: When Bhagavan visited, many Africans visited him.
1: Prati African kudanu nannu chusi andaru swami maa daggara unnandi maa daggara unnandi maa daggara unnandi ani koreetunte varu.
0: Every African that had darshan of Bhagavan insisted that Bhagavan should continue to stay among them, with them.
1: Akkada pillalandaru chethi konni vandara mandi unnaru.
0: Hundreds and hundreds of children gathered there.
1: Akkada Africans ku maatrame చోటు.
0: And it is a place dominated by Africans.
1: ప్రతి ఒక్కరు కూడాను వారి దృష్టి అంతా స్వామి పైంది.
0: All of them had their concentrated attention on Swami only.
1: నేను బయలుదేరి వచ్చే సమయంలో
0: భగవాన్ వాజ్ రిటర్నింగ్.
1: మీకు తెలుసును అమీన్ అనేటువంటి వాడు చాలా కమాండర్ ఇన్ చీఫ్.
0: యు నో ఇది అమీన్ ది కమాండర్ ఇన్ చీఫ్.
1: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
0: He spent all the time with Bhagavan only during his visit.
1: Pradhana sayankaram kudanu nannu chudandi ani poyetunte vaadu kaadu.
0: He never returned without having darshan of Bhagavan day in and day out.
1: అతను చాలా పెద్ద ఎత్తు రావు అంతా ఉండేవాడు.
0: A hefty personality, well built, very tall and fat.
1: నేను చాలా చిన్నగా ఉండేటట్టు.
0: You know, Bhagavan is so tender and delicate and short.
1: అతను కెమెల్ మాదిరి పెద్దగా ఉండే నేను చిన్న జింక మాదిరి ఉండే.
0: When he was like that of a personality of an elephant, Swami is so tender, delicate, like deer.
1: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
0: They all were surprised to watch the scene. Bhagavan stayed for about 15 days there in Kampara.
1: Kalaturki Guru Purnami
0: vachindi. And it was the day of Guru Purnami.
1: Guru Purnami Bombay vastarani nenu cheppanu.
0: Bhagavan said that he would return to Bombay by that time.
1: Kali adi tirigi Bombay vachi cheyanta varaku.
0: Until Swami reached Bombay,
1: వారి దృష్టి మీద కనిపిస్తుండాలి.
0: భగవాన్ వాజ్ థింకింగ్ ఆఫ్ దోస్ డివోటీస్ ఓన్లీ హూ అసెంబ్లీ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్.
1: నా దృష్టి వారి ఎందు ఎట్ట ఉన్నదో వారి దృష్టి నా దగ్గర.
0: యాజ్ భగవాన్ ఈస్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ దెమ్, ఆల్ దోస్ దట్ అసెంబ్లీ వర్ ఇన్ కాన్స్టెంట్ కాంటెంప్లేషన్ ఆఫ్ స్వామి ఓన్లీ.
1: బయట భక్తులకు స్వామి అంటే ఎంతో ప్రేమ.
0: ఆల్ ద డివోటీస్ అవుట్ సైడ్ దే హావ్ ఆర్డెంట్ లవ్ ఫర్ భగవాన్.
1: ఎంత ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రులపై కూడా అంత ప్రేమ ఉండదు, బిడ్డలపై కూడా అంత ప్రేమ ఉండదు.
0: దేర్ లవ్ ఫర్ భగవాన్ ఈజ్ మచ్ మోర్ దాన్ దేర్ లవ్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్ అండ్ టువర్డ్స్ దేర్ చిల్డ్రన్ ఫర్ దట్ మ్యాటర్.
1: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
0: అండ్ ఆల్ ది డివోటీస్ ఆర్ ఫీలింగ్ సాడ్ బట్ భగవాన్ కుడ్ నాట్ హెల్ప్ ఇట్ అండ్ హీ హాడ్ టు రిటర్న్.
1: బొంబాయి చేరేటప్పటికీ
0: by time Swami reached Bombay,
1: train kuda chaala alasyam ayyindi.
0: The flight was also delayed.
1: Akkada munshi kaachukoni unnadu.
0: Munshi was waiting to receive Swami.
1: Munshi evaru meeku telusa?
0: You know who is Munshi?
1: Bharatiya Vidya Bhavan unnaru.
0: He is the chairman of Bharatiya Vidya Bhavan.
1: Appudu munshi nenu ee deshamu velaledu.
0: And he has not been to any foreign country.
1: Ippudu kuda no aa deshamu povadaniki kaaranam okati undi.
0: There's one reason for his visit earlier.
1: Dr. Patel chaala prarthichadu.
0: Dr. Patel prayed repeatedly, fervently.
1: Swami, maa kosam vaddu. Animals anta untunnayi.
0: Swami, we are not so selfish as to pray your visit for our sake. There's a lot of wildlife in Africa.
1: Kanuka vaatinannitini aashirvadinchandi.
0: We want you to bless the wildlife of Africa.
1: నాలుగు ప్లేన్లు తీశాడు.
0: అండ్ హీ అరేంజ్ ఫ్లైట్.
1: ఒక్కొక్క ప్లేన్ లో ఇద్దరిద్దరు కూర్చోబెట్టాడు.
0: అండ్ హీ మేడ్ టూ పీపుల్ టు సిట్ ఇన్ ఈచ్
1: ఆఫ్ ది ఫ్లైట్. ఫ్రీగా తిరగాడచ్చు, ఫ్రీగా చూడొచ్చు అని.
0: సో దట్ దే కెన్ మూవ్ ఫ్రీలీ ఆల్ ఓవర్.
1: అప్పుడు ఆ చిన్న ప్లేన్ లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
0: ఇన్ దట్ స్మాల్ ఫ్లైట్ భగవాన్ మూవ్డ్ అబౌట్ ఫ్రీలీ వేర్ ఎవర్ హీ వాంటెడ్ టు గో.
1: డే అండ్ నైట్ అంతా కూడా నువ్వు తిరిగాము.
0: దే మూవ్డ్ డే అండ్ నైట్ continuously.
1: Anni chuchamu.
0: They saw everything that is
1: there. Victoria Lake chaala peddadi meeku telusunu. Victoria Lake.
0: Victoria Lake is biggest as you know.
1: Victoria Lake daatadaniki plain lo daatadaniki 1.5 hours pattindi.
0: To cross this Victoria Lake you need 1.5 hours.
1: Anta pedda Victoria Lake.
0: Such a big one is Victoria Lake.
1: Dantlo ee musallu unnai.
0: There you find there in Victoria Lake so many crocodiles.
1: Ogadana paina okati stalam ledu, ogadana paina okati unnai, ogadana paina okati.
0: As there is no sufficient place, they are all piling up one above the other.
1: Anni maa padava vaipune chustunnai.
0: All crocodiles directed their attention towards the boat.
1: Noru pedda techukunnai.
0: They were just, they opened their mouth.
1: Vaatanta memu apples vesam.
0: And Bhagavan distributed apples to crocodiles also.
1: ఆ తర్వాత నీటి గుర్రములు అన్నారు.
0: హిపోపటామస్
1: అవి కూడా నీటి నిండుకు ఉన్నాయి.
0: అండ్ దే ఆల్సో ఆక్యుపై ది హోల్ ఏరియా.
1: కొన్ని కొన్ని బిడ్డలు పాలిస్తున్నాయి.
0: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ ద యంగ్ వన్స్.
1: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
0: సో యంగ్.
1: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
1: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఇంత ప్రీతి కూడాను, అంత పశువులు కూడా ఉన్నాయి.
0: Just as man has so many desires, animals also have so many desires.
1: Yanta prema vatiki.
0: What lots of love they have.
1: Manushulu kuda anta prema undadu.
0: Man is not having that much of love as those of the animals. And they could all cross all this area.
1: గట్టుకొచ్చేటప్పటికి ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా గానీ గుంపులు గుంపులు వేరు వేరు ఏనుగులు ఉన్నాయి.
0: When they crossed the shore, they could see hundreds and thousands of elephants' herds.
1: ఆ ఎలిఫెంట్స్ చెవులు చాలా పెద్దవి.
0: The ears of the elephants are so big, so wide.
1: ఒక్క తూరి అట్లా విసిరితే పడిపోతాడు.
0: When once the elephant moves its ear, it's enough, the man will fall down.
1: అంత ఏనుగులు అంతా ఉన్నాయి.
0: Such type of elephants were there.
1: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
0: And Swami went right into the midst of those elephants.
1: ఏమి చేయలేదు.
0: They didn't do anything.
1: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
0: In fact, certain of the qualities that man is missing today are noticed in the animal kingdom.
1: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
0: There is no hatred among animals.
1: అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
0: They are all mingling freely among themselves.
1: కానీ అక్కడ లయన్స్ ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
0: But there, elephants and lions live and move together.
1: మేము ఒక చోట పోయాము. ఒక గుట్ట పైన, ఒక చిన్న గుండు పైన 10 మంది లయన్స్.
0: 10 lions were there.
1: చుట్టూ ఏనుగులు తిరుగుతూనే ఉన్నాయి.
0: And elephants started moving hither and thither.
1: Mem kuda dan daggare poi photos teeskunnam.
0: And the Swami and those that accompanied Bhagwan went there, had photos.
1: Ye matram kadalledu.
0: They didn't move even an inch.
1: Maa vaipu ne chustu unnai.
0: And all these lions were watching Swami.
1: Biddari paalistune unnai.
0: They are feeding the younger one.
1: Inta premato untunnai mrugalu.
0: And animals are full of love.
1: ఈనాడు మనుషుడు ఎందు ప్రేమ అనేటువంటిది కనిపించడం కూడా లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ ఇన్ మ్యాన్ కైండ్ టుడే.
1: ఒకరు చూస్తే ఒకరు ఎంత ద్వేషము.
0: ఈచ్ వన్ డెవలప్స్ హేట్రెడ్ టువర్డ్స్ ద అదర్ వన్.
1: తల్లి బిడ్డలు కూడా ద్వేషమే.
0: అండ్ దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ మదర్ అండ్ ద డాటర్.
1: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
0: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు కనిపించలేదు.
0: బట్ దేర్ ఇన్ ద వైల్డ్ లైఫ్ దేర్ ఇస్ నో హేట్రెడ్.
1: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క మృగములు ఆ ప్రదేశంలో చూశాను.
0: దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ బ్యాలెన్స్ స్టేట్ అమంగ్ ద అనిమల్స్ దేర్ ఇన్ దట్ ప్లేస్.
1: అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
0: ఆఫ్టర్ హిస్ రిటర్న్ భగవాన్ స్టార్టెడ్ టీచింగ్ అబౌట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ ద మినిస్టర్స్ అండ్ పీపుల్ ఆఫ్ హై ఆర్డర్.
1: అనిమల్స్ లో ఇంత ఉంటుంటే మనుషుల్లో ఎందుకు ఉండకూడదు?
0: When animals have so much of love, why not mankind?
1: వాడికేమి ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం ఏమాత్రము లేవు.
0: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
1: సర్వ ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములు కలుగుకున్నటువంటి గ్రంథాలు చదివినటువంటి మనుషులు ఎందు కించిత్ ప్రేమ కూడా కనిపించదు.
0: Man who is knowledgeable, man who is familiar with this text, endowed with wisdom, has no trace of love.
1: కనుక మానవులారా, మీరందరూ కూడా అందరూ చేరి ఒక్కటిగా మీరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఎవ్రీబడి షుడ్ మింగిల్ ఫ్రీలీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ టుగెదర్
1: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: దెన్ భగవాన్ డిక్లేర్డ్ లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: అందరినీ సేవించండి.
0: సర్వ్ ఆల్.
1: ఇదే మీకు చెప్పేటువంటి బోధ.
0: దట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ భగవాన్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే
0: దిస్ వన్ క్వాలిటీ ఆఫ్ లవ్
1: అన్ని సాధించవచ్చు.
0: యూ విల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎవ్రీథింగ్.
1: ప్రేమనే సర్వము. ఈ లవ్ ఈజ్ లైఫ్.
0: అండ్ లైఫ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ లైఫ్.
1: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది కాదు.
0: దెర్ఫోర్ లవ్ ఈజ్ లైఫ్ అండ్ లైఫ్ ఈజ్ లవ్ అండ్ నథింగ్ టు డు విత్
1: హేట్. ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషం.
0: All over, wherever you go, you find enmity, hatred.
1: ఇది మంచిది కాదు.
0: This is not proper.
1: మనం మానవులమే పుట్టి
0: having been born as
1: మానవత్వాన్ని వదిలిపెడుతున్నాం.
0: We are giving up the human quality.
1: animal qualities పెంచుకుంటున్నాం.
0: We are fostering animal bestial qualities.
1: Animals చూస్తే వాటి క్వాలిటీని వదిలినాము.
0: And in fact, the animal qualities at times seem to be better.
1: Anta man qualities anta unnai vatlo.
0: And in fact, they have qualities more than that of humans.
1: Kanuka animals manavuluga maaripoyaru. Manavulu animaliga maaripoyaru.
0: Today what happened? Animals are behaving like humans and humans are behaving like animals.
1: Kanuka ee naadu manamu manavulu manavuluga munchali.
0: And today it's most necessary to decide to human, lead the life of human,
1: human qualities. Human qualities ఇగా ఉండాలి.
0: We should retain the human qualities.
1: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.
0: If you just ask him, where do you come from? He speaks recklessly and he speaks full throated in loud voice.
1: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
0: Today we are used to speak harshly.
1: కఠినంగా కాదు మృదు మధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
0: We should learn to speak softly and sweetly.
1: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
0: It's only the sweetness of your talk. Love is present.
1: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
0: Therefore we should learn to speak softly, sweetly, lovingly, peacefully.
1: అప్పుడే మనకు పీస్ వస్తుంది.
0: Then only you will earn peace.
1: కానీ మన టాకు మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకి పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
1: Peace is inside.
0: Peace is inside.
1: Not outside.
0: Not outside.
1: Outside peaces గా ఉన్నది.
0: Outside you find only peaces.
1: లోపల ఉంది పీస్.
0: There is peace within.
1: శాంతి కావాలి నాకు, శాంతి కావాలి.
0: And you say, I want peace, I want peace.
1: నువ్వు మంచిగా ప్రవర్తించు, అశాంతి నీలోని ఆవిర్భవిస్తుంది.
0: యూ బిహేవ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, యూ నేచురల్ ఎక్స్పీరియన్స్ ది పీస్ విత్ ఇన్.
1: ట్రూత్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: వెర్ ఇస్ ది ట్రూత్?
1: గ్రంథాలు చదువుకుంటామా?
0: ఇస్ ఇట్ ప్రెసెంట్ ఇన్ బుక్స్ దట్ యు రీడ్?
1: చదువుకున్నటువంటి సత్యము సత్యంగా వస్తుందా?
0: అండ్ ఆల్ ది ట్రూత్ దట్ యు రీడ్ యు ఫైండ్ ఇన్ ద బుక్స్ కెన్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ.
1: ట్రూత్ కూడా ఇన్సైడ్ నుంచే ఉంది.
0: ద ట్రూత్ ఈస్ విత్ ఇన్ యూ.
1: కనుక నీకు ట్రూత్ రావాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే నీ నుంచి రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ టు టెల్ అవుట్ ది ట్రూత్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్.
1: ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్ ఈ ఐదు కూడా మానవుని యొక్క క్వాలిటీస్.
0: దెర్ఫోర్ ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
0: Love is God. It lies within you.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
0: Therefore, we should love God in a loving way, in a pleasing way.
1: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
0: for mankind love,
1: శాంతి,
0: peace,
1: అది రెండు చాలా అవసరము.
0: Are most essential.
1: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
0: To be peaceful, you may think of constructing huge mansions.
1: Koteshwarlu inno bungalalu kattaru.
0: Millionaires have under their care number of buildings.
1: Inno carlu pettaru.
0: They have number of cars.
1: Variki ye sukhamu lekunda unnadi.
0: They say that there is no dearth of any comfort.
1: Kani emayya meer baagunnara?
0: When Swami questions, are you happy?
1: I am happy. Kani no peace of mind.
0: Yes, I am happy, but there is no peace of mind.
1: Adi matram ledu.
0: There is no peace.
1: అన్ని ఉన్నాయి.
0: వీ హ్యావ్ ఆల్ కంఫర్ట్.
1: ఆ శాంతి లేకుండా ఉండినప్పుడు ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
0: విదౌట్ పీస్ వాట్ ఫార్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది కంఫర్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: మనిషికి కావాల్సింది 6 అడుగులు.
0: ఆఫ్టర్ ఆల్ యూ నీడ్ ఓన్లీ 6 ఫీట్.
1: సిక్స్ ఫీట్
0: సిక్స్ ఫీట్
1: అంతకంటే మనకి ఎక్కువ కావాల్సిన అవసరం.
0: యూ డోంట్ నీడ్ మోర్ దాన్ దట్.
1: ఎవరో చెప్పారు, ఇంత కొంటున్నారు మీకు సులభంగా చిక్కేటువంటి ఒక స్థానం చెప్తాము, మీరు అక్కడ వెళ్లి చూడండి అన్నారు.
0: They said, we acquired some land that we can get it easily. Better you go and see.
1: Nu Himalayam ra, neeku enni ekaralu kavasudha enni ekaralu neeku isthamu annaru.
0: You come to Himalayas, we'll give to you freely any number of acres you want.
1: Poyinadu asapadi papu.
0: With all the desire he went.
1: Oka daggara bayaladaru.
0: They start at one point.
1: Neeku oka round chuttukoni ra, నీకు ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
0: గో అరౌండ్ ది హిమాలయన్ రేంజ్ To the extent you could walk, that will be given to you.
1: Asabaddadu.
0: He wanted it.
1: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు
0: ఈవెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు దూరం.
0: దేర్ స్టిల్ 6 feet డిస్టెన్స్ ఫ్రమ్ దట్ పాయింట్.
1: పడిపోయాడు.
0: హి ఫెల్ డౌన్ దేర్.
1: ప్రాణమిచ్చాడు.
0: అండ్ హి డైడ్.
1: ఈ మనిషికి కావాల్సింది ఇప్పుడు 6 అడుగులే, ఇంత భూమి అవసరం లేదన్నాడు.
0: దెన్ ద రూలర్ ఆఫ్ హిమాలయన్ రేంజ్ సెడ్, Though this man went round and round, ultimately he required only 6 feet.
1: Ante.
0: That's all.
1: Mandi kuda ante.
0: The same is true with everybody.
1: Inno rajya jayistam.
0: You may be the king of India.
1: Alexander chaala deshamanta chuttadu.
0: Alexander the Great, the conqueror of the world.
1: Aneka gramalanta kuda jayinchadu.
0: And he could win, conquer everything.
1: Bharati deshaniki vachadu.
0: He visited Bharat.
1: Kani vachi.
0: Having come here.
1: నది దాటి వస్తున్నాడు.
0: ఈ క్రాస్ ద రివర్.
1: కానీ నది దాటి వచ్చేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది.
0: అండ్ ఆన్ ద వే హి హాడ్ హార్ట్ అటాక్.
1: డాక్టర్స్ అంతా వచ్చి చూచారు.
0: అండ్ ఎవ్రీబడి విజిటెడ్ హిమ్ దట్ నైట్.
1: కలవడానికి వీల్లేదు.
0: దే సెడ్ యూ కెనాట్ ట్రావెల్ ఎనీమోర్.
1: ఇక నీకు హార్ట్ అటాక్ వచ్చింది.
0: నౌ యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హార్ట్ అటాక్.
1: కొన్ని ఇంక నిమిషాల్లో కొన్ని మీరు పోతారు.
0: యు ఆర్ షూర్ టు లీవ్ దిస్ వరల్డ్ విదిన్ కపుల్ ఆఫ్ మినిట్స్.
1: మీకు ఎంత మంది ఇచ్చినా
0: However, you may be medicated.
1: మీరు బ్రతకడానికి వీలు కాదన్నారు.
0: There is no possibility of your survival.
1: అప్పుడు తాను అన్నాడు.
0: Then he said,
1: నాకు ఇంత సైన్యం ఉంది.
0: I got big battalion of
1: ఇంత రాజ్యం ఉంది.
0: I got kingdom.
1: ఇంత విధమైనటువంటి బంగారం ఉంది.
0: I got gold.
1: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను.
0: And in fact, I am the one conquered.
1: ఇందులో ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
0: Is there anyone who will protect me? Who will save me? Who will come to my rescue?
1: కనుక వారందరికి పిలిచి చెప్పారు మంత్రులకు.
0: అండ్ హి సమన్డ్ ఆల్ మినిస్టర్స్.
1: మినిస్టర్స్
0: హి సెడ్,
1: నన్ను ఈ డెడ్ బాడీని మన గ్రామానికి తీసుకెళ్లి చేతులు పైకి పెట్టి తెల్లని బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి అన్నారు.
0: అండ్ హి ఆర్డర్డ్ ఎవ్రీబడి దట్ ఆఫ్టర్ హి లీవ్స్ దిస్ వరల్డ్ దట్ బాడీ షుడ్ బి ర్యాప్డ్ ఇన్ వైట్ క్లాత్ అండ్ ద టూ హ్యాండ్స్ షుడ్ బి స్ట్రెచ్డ్ ఓపెన్లీ.
1: అప్పుడందరూ ఈ అలెగ్జాండర్ చేతులు పైకి పెట్టి బట్టలు చుట్టారు.
0: అండ్ దే లిఫ్టెడ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బాడీ అండ్ దే కెప్ట్.
1: అప్పుడు అందరూ ప్రజలంతా అడిగారు.
0: అండ్ పీపుల్ ఆస్క్డ్,
1: ఇందుకు మహారాజుకు ఇంత వికారమైనటువంటి యొక్క బట్టలు చుట్టి ప్రొసెషన్ చేస్తున్నారు అని అడిగారు.
0: అండ్ ఎవ్రీబడి ఆస్క్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్ ద కింగ్, హౌ ఇస్ దట్ దట్ ఈస్ జస్ట్ రాప్డ్ ఇన్ ఎ వైట్ క్లాత్ లైక్ దట్ విత్ ఫుల్ ఆఫ్ బ్యాండేజ్ అండ్ విత్ లిఫ్టెడ్ హ్యాండ్స్.
1: కానీ ఇంత ఉండినటువంటి వాడు కట్టగలిపటికి ఒట్టి చేతులతో పోయినాడు అని చాటారు.
0: ది ఓన్లీ మెసేజ్ ఇస్ విత్ మెనీ ఆఫ్ ది కింగ్డమ్స్ అండర్ హిస్ కంట్రోల్ విత్ లాట్స్ ఆఫ్ గోల్డ్ హీఈస్ రిటర్నింగ్ ఎంప్టీ హ్యాండెడ్.
1: అందరికి కూడాను అదే లభించేది.
0: ద సేమ్ ఇస్ ద మెసేజ్ దట్ అప్లైస్ టు ఎవ్రీబడి.
1: ఎంత రాజ్యం ఉండినా, ఎంత ధనం ఉండినా, ఎంత పల్లకి ఉండినా, ఇన్ని ప్రజలుండినా, ఇంత సైన్యం ఉండినా, మనం పోయేటప్పుడు మాత్రము ఎవరు మన వెంట రారు.
0: యు మే హావ్ వైడ్ ఏరియా, ద కింగ్డమ్, ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ద గోల్డ్ అండ్ ద పొజిషన్ అథారిటీ, అట్ ద ఎండ్ నో వన్ విల్ జాయిన్ యు.
1: ఈ విధంగా ఆనాటి మహారాజులు, ఆనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ నోబుల్ సోల్స్, saints and seekers of those days who taught the principles of detachment and renunciation.
1: కాని అట్టి వారి చరిత్రలు మీరు ఎవ్వరు కూడా చదవటమే లేదు.
0: But today you are not going through the history of such great people.
1: ఏదో హిస్టరీ చదువుతున్నారు.
0: Say that you are a student of history.
1: ఈనాడు హిస్టరీ అంతా కూడా హిస్టీరియా.
0: How is the history today? It is hysteria.
1: కానీ హిస్టరీ అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నో ట్రూ హిస్టరీ. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్
1: హిస్టరీ అనే నిజమైనటువంటి అర్థం ఏమిటంటే హిస్టరీ.
0: వాట్ ఈస్ హిస్టరీ? హిస్ స్టోరీ ఈస్ హిస్టరీ.
1: కనుక ఎవరి చరిత్ర మనం చదువుతున్నాము, వాడి యొక్క చిత్రమైనటువంటి విచిత్రము మనం విచారించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థరోలీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ అండ్ ద నోబిలిటీ ఆఫ్ those great souls.
1: Meerandaru inta chadutunnaru.
0: You study today.
1: Meenadu noble ప్రైజ్లు ఎంత వస్తున్నాయి.
0: యు ఆల్సో ఫైండ్ నోబెల్ ప్రైజ్ వినర్స్
1: సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నారు.
0: యు ఆల్సో స్టడీ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత టెక్నాలజీ.
0: హౌ అబౌట్ ద టెక్నాలజీ? బట్ ఇట్ హెస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ట్రిక్ నాలెడ్జ్.
1: ఈ టెక్నాలజీని చాలా మంది టెస్ట్ చేశారు బొంబాయి ఢిల్లీలో.
0: దిస్ టెక్నాలజీ, దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వాజ్ పుట్ టు టెస్ట్ బై మెనీ దేర్ ఇన్ బాంబే.
1: కానీ చదివేక మాత్రం చక్కగా ఉంది, కానీ ప్రాక్టికల్ లో పోతే జీరో.
0: ఇట్ ఇస్ సో నైస్ టు స్టడీ బట్ ఇన్ రియాలిటీ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్ ఇట్ ఇస్ అ బిగ్ జీరో.
1: కనుక మనం ఆచరణలో పెట్టిందే మనకు నిలుస్తుంది, కానీ ఆచరణలో పెట్టుకోకుండా చదివినవన్నీ మన తలలో నిలిచవు.
0: Therefore, whatever you may read, that is that which is put into practice will be helpful in the long run.
1: Practice lo okate pette kuda chalu.
0: It's enough if you learn even one man.
1: Adhe manaku anni vidhala sahayam chestundi.
0: That will help you in every possible way.
1: Prema swaroopulaina vidyarthulara.
0: Embodiments of love, students.
1: Meerandaru kudanu.
0: All of you.
1: Meerandaru chadivindi edaina kudanu. Satyamu, dharmamu, shanti, prema, ahimsa. Ee aidu kudanu. మానవుని యొక్క విలువలు.
0: వాట్ ఎవర్ యు మే స్టడీ, అండర్స్టాండ్ థరలీ వెల్ ది హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ రైసెస్నెస్ పీస్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: ఇవి మీరు చదివి ప్రాక్టికల్ లో పెట్టండి.
0: యు స్టడీ దెమ్ వెల్ ఇన్ డెప్త్,
1: తప్పక మీరు లైఫ్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంటారు.
0: అండ్ యు ఆర్ బౌండ్ టు బి పీస్ఫుల్ సర్టన్లీ బియాండ్ డౌట్.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 22nd of November 1982 on the occasion of the first convocation of the Sri Satya Sai University.
1: Embodiment of love.
2: Prachina Gurukulam Nandu Vidyarthi Samasta Vidyanu Nerchi Tan Vidya Matakudai Gurukulam Vadari Vishalamaina Prapanchamundu Praveshinche Bodhu Samayamuna Gurulu Varini Chanta Cherchi అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం.
1: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ రైట్ ఫ్రమ్ సెంచరీస్ డౌన్ ది ఏజెస్ దట్ ఇన్ ద ఏన్షియంట్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్యూపిల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ ఆఫ్ స్టడీ ఆఫ్టర్ అటైనింగ్ ఎ సర్టన్ డిగ్రీ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ అటైన్మెంట్ would be called thus in the assembly of their guru, who in turn would pronounce their benediction, would give their blessing and give them a code of conduct to follow as they would go out into the world after that.
2: Dani chayani inan kaadunika vidyavantulu convocation address anetunte peruto vidyarthulu tama tama taragatulu yendu ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టము నుంచి పంపుతున్నారు.
1: The practice of teaching today in the form of a convocation or a convocation address is precisely a function, an assembly of this nature. Today also we have the students, after the completion of their courses, being ready and fit to receive certain degrees and thereby showing what they have learned.
2: ఆనాటి సదుపదేశములు
1: those were the days when whatever was given to the students were of a high and ennobling nature.
2: ఆచరణ యోగ్యమైనటువంటివి.
1: There were the principles given to the students which were to have impacted.
2: అనుష్ఠాన ప్రియమైనటువంటివి.
1: They were also full of significance and meaning.
2: మానవత్వాన్ని ఉద్దేశపరిచినటువంటివి.
1: They were those directed at making one understand the true nature of man.
2: అట్టి పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలము కలలో సంపన్నంగా కనిపించుతున్నది.
1: తైత్తరీయ
2: ఉపనిషత్తునందు శిక్షా కల్పము అమృత వాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ వర్ దోస్ హూడ్ బి థ్రోన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిలైట్ అట్ ద మియర్ లిజనింగ్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ కంటెయిన్డ్ ఇన్ ద తైత్తరీయ ఉపనిషత్.
2: స్వార్థంతో పరార్థమును విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిపేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది.
1: Today's students who are caught in a maze of confusion, who all the while are goaded on by a selfish motive in whatever they think or do, all of this may seem to be a nothing and nothingness.
2: ఈనాడు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో తురచూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు.
1: Today students who are being led astray aimlessly in the pursuit of fleeting pleasures, momentary comforts and aimless ambitions, what you have to look for in the ancient dictums to shine like beacon lights.
2: ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది.
1: Today's knowledge of education is such that even if you are to acquire a fraction, a small iota of it in the form of a mustard grain, your ego gets puffed up to the extent of a pumpkin.
2: Iti ahankara rupulainatundi inati vidyarthulanu aasa annatundi mitimiri poyadaneyatundi spashtamavutunnadi.
1: Today's students who are thus caught in a sense, in a case of a puffed up ego sense, do have in addition a lot of desires.
2: Konedi vankai kosur adigedi gummadakai.
1: You are buying a brinjal, but you hope to get the taste of a pumpkin.
2: Tana yokka vidya shaktulu atyalpamainatundi untunnayi aasinchedi ఘనమైనటువంటి యొక్క ఫలితం ఆశిస్తున్నారు.
1: What you are acquiring today are after all nothing. But what you seek for is something grand and great.
2: విద్య కేవలం ధనార్జన నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు.
1: We should not be led to believe that education is that which gives us a sense of security in life, a sense of livelihood.
2: విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం పెంచి వేయాలి.
1: That link which exists between a job and education should be snapped.
2: నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి.
1: You must try to study with a view to gaining a sense of proportion, a sense of balance in terms of ethical and moral values.
2: మనసును నిర్మలము గావించుకొని నిస్వార్థమైన సేవలు తన కాళ్లపైన తాను నిలిచి జనసేవను చేయటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: Today's students should aspire to get that degree of skill which will then make their mind serene and pure, which will make them undertake tasks of service which will be beneficial to mankind at large.
2: Napoleon పదే పదే హెచ్చరించేటువంటి వాడు బి క్లియర్ రెస్ట్ విల్ ఫాలో అన్నాడు.
1: Napoleon would constantly admonish us, be clear, the rest will follow.
2: Mani yokka hrudayam nirmalamuga unnappudu yetti kaaginnapudanu manam sulabhamuga sadhinchagalam.
1: If your heart is pure and sublime, you certainly will achieve any amount of success.
2: Prachina kaalam nandu vidyarthulu tama yokka jeevitamu kevalam ఒక స్వల్పమైన జీవితంగా అనుభవించేటువంటి వారు.
1: Students in the ages gone by would regard their life as insignificant.
2: తమ యొక్క సహజ జీవితంలో చాలా సింపుల్ అంటారు, అనగా చాలా తేలిక అయినటువంటి జీవితాన్ని, అధిక వ్యయం కానటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: Simplicity would govern, that was the rule of the day in the life and conduct of students of the days gone by.
2: కానీ ఈనాటి విద్యార్థులు తమ ఆలోచనలు అల్పమైనటువంటి అయినప్పుడు తమ యొక్క జీవితం గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా, వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది.
1: But today we find that students, their thoughts and ideas are certainly lowly, but they do spend a lot of money in their pursuits.
2: Simple life and higher study.
1: Simple life and higher study.
2: ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన.
1: This was the guiding principle of the life of students.
2: ఈనాటి విద్యార్థులు high living and low thinking.
1: Today's students have high living and low thinking as their guiding star.
2: ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంతటి వ్యత్యాసం ఏమిటో మీరు యోచించవచ్చు.
1: You can easily see for yourself that gulf which separates the ages gone by and the present day world.
2: మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత చిదిలము కావచ్చు, మార్పు చెందవచ్చు.
1: What man acquires today due to the vicissitudes of time is suddenly bound to collapse and decay.
2: కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, క్షీణించేటువంటిది కాదు.
1: But the wealth of education that he seeks to get and which he gets is something which is beyond change.
2: అగ్ని కాలదు,
1: fire does not burn by itself.
2: రాజుల కలవి కాదు.
1: Now the king, kings cannot possibly partake of this fire.
2: నీళ్ళ నానదు.
1: Fire does not sink in water.
2: చోరుల వశము కాదు.
1: Nor can it keep laying its hands on fire.
2: ఇట్టి విద్య మనము కేవలం సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు.
1: This type of education is something which you cannot possibly share with your brothers or those around you.
2: మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కానీ వస్తువు ఆహారాలు కానీ అన్నదమ్ములు పంచుకోవచ్చు.
1: The wealth and the money that the parents have or the grandfathers have can possibly be shared by their descendants, inheritors.
2: విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకుంటూ సాధ్యం కాదు.
1: But vidya is something which can't be shared.
2: చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకొనది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుంటుంది.
1: Just as you have a wick taking in any amount of oil, so also even as you keep giving, this vidya is something which grows.
2: దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూకుతున్నటువంటి సమయమున అందరూ మిత్రులవనే వెంటాడుతుంటారు.
1: Unfortunately today, you find this tendency prevailing that when a person is acquiring a certain amount of wealth or has a certain position of authority, there are any number of people around him.
2: అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు.
1: They come in the praise of such a person.
2: ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు.
1: They make a permanent base in the house of such a person and eat of him.
2: దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవ మాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు.
1: But unfortunately now, with the passage of time, if the person were to lose all his possessions and the goddess of poverty were to reign supreme in his house, not one amongst these so-called friends would be around.
2: ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తారు.
1: When you have wealth, then the relatives would come to you.
2: అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు.
1: This could be likened to this. A pond full of water would certainly attract frogs galore.
2: ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు.
1: Such a friendship cannot be called true friendship.
2: కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు.
1: But today students do make an effort to inculcate friendship of this nature.
2: తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు. హలో హలో హలో అని వెంటాడుతుంటారు.
1: When the parents are prosperous and in a state where they can possibly give generously to their ward, the son would sport any amount of money in his blue shirt which can be seen through his pocket, and then you have any number of friends coming and greeting him, hello hello.
2: తండ్రి అధికారం విరమించిన ఆస్తిపాస్తులు సన్నగిల్లిన జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు.
1: బట్ ఇఫ్ ద పేరెంట్స్ వర్ టు ఫాల్, ఇఫ్ దే వర్ టు లూజ్ ఆల్ దేర్ వెల్త్ అండ్ యు కెన్ నో లాంగర్ సీ దిస్ క్యాష్ ఇన్ ద పాకెట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, దెన్ దే వుడ్ బిడ్ యు గుడ్ బై అండ్ మేక్ ఎ గెట్ అవే.
2: ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చున లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణం అని చెప్పవచ్చున.
1: Should we call this a distortion of the prevailing times, Kali, or a product or a direct result of the present day education system?
2: నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు.
1: Truly speaking, the worst enemy which a student can possibly have is his own ego.
2: అహంకార పడకున్నరుడా.
1: Don't be egoistic, O man.
2: వెనుక ముందు తిరిగి చూడు.
1: Try and when the person comes, look ahead and look backwards.
2: మమకారము వరకు నీకు.
1: And you realize that attachment is also something to
2: break. ప్రతిదిన వారొకడు లేడు.
1: Nobody can possibly live peacefully with
2: this. ఇజనాదని కలుగుదువా వెంటనే ఎవరు కొనిపోరు.
1: You cannot possibly have any of these accompanying you.
2: పాప పుణ్యములతో కూడి మరణించు ఓ కిలాడి.
1: Oh, certainly, oh, playful thing, you certainly are going to die of your own sins.
2: Kanuka, manavattam yokka visishtakanu gurtinchukunnataku vidyarthulu prayatninchadam ledu.
1: So we find that students of today are not making an attempt to understand the true purpose and significance of man's life and his existence.
2: Kevalam ee naati vidyarthulanu naastika bhavam nundi nitiniripothunnadi.
1: Today we find that there is an increasing feeling towards disbelief in the case of students of today.
2: Sankhetika vijnana shastram viriviga periyipovatam cheta kevalam poorthi sankhetika shastramu kani aadhunika shastramu kani aadhyatmika shastramu kani artham chesukolenatundi ee midimidi chaduvula yokka vidyarthulu kevalam manavatvanni vismaristu vastunnaru.
1: In today's times, when we have an increasing expansion of knowledge in the scientific and technological fields, students of today don't have an avenue or an opportunity, or if they have, they're not in a position to make the best of it, of understanding the true purpose of life, which will guide them on the moral, the ethical, and the spiritual path.
2: Seeing is believing, antaru scientists.
1: Scientists maintain that seeing is believing.
2: Kani, ee padam yokka antaratham enti?
1: But what is the meaning of these words?
2: Nijamuga yochiste ee padamulaku emaatramu artham ledu viluva ledu.
1: If you look deeper into them, you find that these words have no meaning, no value.
2: Chuchina darine vishwasinchali annaru.
1: What you see should be believed. This is what they say.
2: Chuchedi emi?
1: What is it that you are seeing?
2: Mana kannulu chustunnayi.
1: What is it that is making you see with your eyes?
2: Kannulu nammavachuna?
1: Can we possibly trust our eyes?
2: Kannulu kevalam vyadikrastamainappudu tama yokka drishtamanta vikaranni pondutundi.
1: When the eyes are jaundiced, what you see is something which is not like by you.
2: Adi satyamani nammadaniki veelavutunda?
1: Can we possibly trust this as being true?
2: Poni manasu atma aanandamu dukkhamu aneetu padamulu upayogapettunnam.
1: Or then take the case where we keep using these words, the mind, atma, happiness, distress.
2: Ivanni manaku kantiki kanipinchutunnava?
1: Are we able to see them with the help of our eyes?
2: Leka anubhavinchutunnama?
1: Or are we experiencing them?
2: Kantiki kanipinchinatuvanti ee aanandamunu ee reetiga neevu nammutunnavu?
1: Happiness is something which you cannot see with your eyes. How are you able to experience it? How are you
2: kantiki kanipinchinatuvanti manasu ee reetiga neevu vishwasistunnavu?
1: The mind is beyond your sight. How are you able to believe in the mind?
2: Ikkada chudatama leka anubhavinchatama edi satyam?
1: So what is the truth here, seeing or experiencing?
2: Ikkada anubhavame kani chudatam kaadu.
1: In this case, it is experience which counts, not mere seeing.
2: Maroka vishayam,
1: another thing,
2: pedda pedda scientistulanta kudanu ee naadu meekivi antaru anaga paalu kontalu paalu kontalalo అనేక లక్షల నక్షత్రములు ఉన్నాయి అని వివరిస్తూ వస్తున్నారు.
1: Today scientists maintain that in what we call as the Milky Way galaxy, you have thousands and lakhs and billions of stars twinkling along.
2: ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు?
1: Now who is it that has possibly seen these billions of stars?
2: నమ్మిన వారెంతమంది?
1: And how many really believe in this?
2: చూచిన వారు ఏ ఒకరిద్దరు ఉన్నారు.
1: Those who have possibly seen them
2: ఈ విజ్ఞాన శాస్త్రం విషయం పెద్ద పెద్ద సైంటిస్టులంతా కూడాను ఈనాడు మీకీవి అంటారు అనగా పాలు కొంతలు. పాలు కొంతలలో

0: కానీ ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని
1: విశ్వసిస్తున్నారు. అయితే
0: ఈ పాలకొండలలో ఉండినటువంటి యొక్క నక్షత్రమును సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా?
1: But then the stars contained in the Milky Way, are they being seen by the common layman?
0: ఈ చూడలేనిటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి?
1: When you are not able to see, how can you possibly believe now?
0: అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలో భగవంతుని చూడగలిగారు.
1: In the same manner, what you call divinity was seen, comprehended and experienced by sages of yore through their mantra shakti.
0: వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచములకు చాటుతూ వచ్చారు.
1: And what they thus saw and experienced, they wanted to hand it over to mankind at large.
0: దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా?
1: Should we believe in this or should we not?
0: దీనినంత నమ్మకూడదని వైజ్ఞానికవేత్త వాదించినా ఆ సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి?
1: If a scientist were to argue that you should not believe in this, then why should you possibly believe in what the scientist is telling from his
0: mind? సైంటిస్ట్ చెప్పినటువంటి విషయమంతా కూడాను సామాన్యమైనటువంటి ప్రజలంతా చూడగలుగుతున్నారా?
1: Are the common people able to see and perceive what the scientists are telling them to be is true?
0: కనుక ఇది అర్థమైనటువంటి వాదనలో కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క అహంకారంతో ఈ విధమైనటువంటి యొక్క మార్గం నుండి ప్రవేశిస్తున్నారు అధిక జనం.
1: Today we have an increasing number of people following this aimless path of debating and arguing in a pointless way.
0: విశ్వాసం అన్నటువంటిది ఒక్కటే కాని మూఢ విశ్వాసం అని తెలిసిన విశ్వాసం అని రెండు విశ్వాసములు లేవు.
1: What you call faith or belief is just one and the same thing. There is nothing like blind belief or faith or belief by faith.
0: విశ్వాసమే లేకుండినా మనకు శ్వాసమే ఉండదు.
1: Without విశ్వాస or faith, you cannot possibly have this process of
0: belief. మన నిత్య జీవితం అనేటువంటిది విశ్వాసంతో కూడినటువంటి శ్వాసమే.
1: So our everyday life, second to second, is something which has this breathing in and breathing out process.
0: కనుక మనం విశ్వాసము అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది.
1: It's only when you have faith in you can you possibly secure the position of experiencing.
0: కనుక ప్రతి విద్యార్థినిలు మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: So it is necessary for every student, be a boy or be a girl, to have the self-confidence of faith.
0: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలడు?
1: One who does not believe in himself or herself, how can he possibly trust somebody
0: else? జగత్తంతా కూడాను అనుమయమైనటువంటిదని వైజ్ఞానికులు వాదిస్తున్నారు.
1: Scientists once again make an argument that the world is nothing but atoms.
0: దీనిని ఆధ్యాత్మికం కూడాను అణువురణీయాన్ మహతో మహీయాన్ అణువుల యొక్క స్వరూపం నందు తాను పరమాణువుగా ఉంటున్నాడు.
1: The same has been said in the spiritual parlance. He resides in the atoms, in the smallest of smallest things.
0: సముద్రం నుంచి తెచ్చినటువంటి యొక్క జలము ఏ విధంగా ఉప్పు రాళ్లగా తయారవుతున్నదో అదే విధముగానే ఈ అనుమయమైనటువంటి యొక్క దివ్యత్వము అవకాశమైనటువంటి యొక్క స్వరూపంగా తయారవుతుండాలి.
1: Just as you have the ocean water crystallizing into lumps of salt, so also you have divinity taking shape from the atoms.
0: అనేక అణువుల యొక్క చేరికనే ఉప్పు కణము.
1: The conglomeration of any number of atoms gives you a salt.
0: అనేక దివ్యత్వము యొక్క సమూహమే ఆధ్యాత్మికమునందు అవతార తత్వము.
1: And what you have, a confluence of a large number of entities, is this ఆధ్యాత్మిక తత్వం.
0: ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు ఎట్టి పరస్పర భేదములు కాని ద్వేషము కాని లేదు.
1: What you call is the spiritual path and what you believe in the scientific method.
0: అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది.
1: There is absolutely no conflict. But what you see in the scientific way would lead you only to a certain extent.
0: ఇది అంతముతో కూడినటువంటిది.
1: This is something which has an end.
0: ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
1: All the creation around you is the creation of God.
0: భగవత్ సృష్టి అయినటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు జరిపి తెలుసుకుంటూ ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
1: Nature which is the creation of God is explored by the scientist.
0: సృష్టిని మాత్రమే కాదు

0: పరిశోధన సరిపోయేటువంటి వారు ఈ సైంటిస్ట్.
1: హీ మియర్లీ క్యారీస్ అవుట్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్.
0: సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వాడు సైంటిస్ట్.
1: The scientist aims at the creation of God, which is nature. The
0: sainthikarthanu kanugunnappudu srushti ante kodanu manaku sulabhamga artham avutundi.
1: The saint, on the other hand, tries to understand the creator himself. When you understand the creator, you can understand his creation.
0: Chettunu pentagalisinatvanti vyakti vedalaku neeru poyevalanu kaani aakulaku kommulaku neeru posinatha maatramana prayojanam undadu.
1: One who wishes to bring up to grow a tree has to water the roots, not the branches or the twigs.
0: Kanuka manamu ee bhautikamaina sthiti yokka jagatti yokka bhoga bhagyamulaku murisi manamu munigi murigi potunnam.
1: We should not get carried away. We should not get sunk in the fleeting pleasures of the outside world.
0: ఇది ఏ నాటికి సత్యమైనటువంటిది చెప్పుటకు వీలు కాదు.
1: This is what is happening and this is something which is not the true state of affairs.
0: చిత్తశుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు.
1: Without purity of heart, we cannot possibly hope to acquire the ఆత్మ జ్ఞానం.
0: చిత్తశుద్ధి నిమిత్తమై మనము అనేక ప్రయత్నములు చేయాలి.
1: For this purity of heart, one must make an endeavor.
0: మనము సంపాదించినటువంటి యొక్క విద్యాశక్తిని కానీ లేక ధనశక్తిని కానీ భుజశక్తిని కానీ సమాజంలో ప్రవేశపెట్టి సహజ మానవులకు దీన్ని అందించటకు తగిన కృషి చేయాలి.
1: The skills that we have acquired, the physical process that we have, and our own innate strength should be directed towards the well-being of our fellow men.
0: హక్కు చేయక మన శక్తిని కూడా సద్వినియోగపరచక మనము అనుభవించక పోయినా ఇది కేవలము వృధా అయిపోతుంది.
1: We don't do that, we don't direct our efforts towards the service of others, then we are only frittering and wasting away.
0: ఒండిన అన్నమును తానైనా తినాలి, పరులకైనా పెట్టాలి, రెండు లేక మూసి పెట్టినా పాసిపోతుంది.
1: What one cooks should be eaten by oneself, or should be served to somebody else. Otherwise, the food that is cooked would decay.
0: కాని ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిని ఇందే ఉంటున్నది.
1: But today's students find themselves in such a
0: way. తమయందున్నటువంటి యొక్క తీవ్ర శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించట కానీ దాన్ని కోరుకోవటం లేదు.
1: Their true innate capacity, they are not making an effort to understand or recognize.
0: పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు.
1: They are not prepared to listen to others if they were to be told so.
0: తాము చేయక పరులు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరచుకుంటున్నాడు.
1: He doesn't do it, he doesn't listen to others, thereby he is wasting away his faculties and his capacity.
0: మానవుడు చాలా విలువైనటువంటి వాడు.
1: Man is an extremely valuable entity.
0: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all wealth of the world.
0: ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: It is this innate value of man that we must try to understand.
0: ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలనో శక్తి ద్వారా కాదు మానవ వ్యక్తి ద్వారా అవుతుంది.
1: Today in the world, if you want to achieve anything, it is through man that you have to achieve.
0: మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములను పెంచుకోవటం లేదు.
1: Today we certainly are laying great stress on increasing or on our being clever.
0: Knowledge without action useless.
1: But not on character. Knowledge without action is useless.
0: Action without knowledge is foolishness.
1: Action without knowledge is foolishness.
0: కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెదవీగుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం.
1: We pat ourselves on being clever, but how far are we being clever?
0: ఈ తెలివితేటలను దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము.
1: We are led astray by being clever.
0: కాదు కాదు, నిజముగా విద్య అనేది వివేకముతో కూడినటువంటి ఆధ్యాత్మికం.
1: But true vidya is that which gives you a sense of fulfillment, a sense of understanding of your true divine nature.
0: దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము.
1: It is something which is a coming together of your own divine nature and ఆత్మతత్వం.
0: ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు.
1: The gurus of yore would impart this type of education to their pupils and wards.
0: కానీ ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజములందు వినియోగించక, దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: But today we are in a position where we are not seeking a fulfillment of what we have learned. Now are we putting it to good use?
0: పరమ లోపిగా వీడు తయారవుతున్నాడు.
1: He becomes a perfect miser.
0: సద్గుణములకు గీటురాయి త్యాగం.
1: The true hallmark of a good character person is sacrifice.
0: దుర్గుణములకు గీటురాయి లోపము.
1: In the same way you can determine bad qualities by miser.
0: కనుక ఈ లోభత్వానికి మనము లొంగి దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాము.
1: We are becoming subservient to being a miser and we are not in a position to get the sense of sacrifice enough.
0: లోకమందెవడైన లోభిమానవుడున్నా
1: if in this world there was to exist a perfect total miser.
0: లోకమందెవడైన లోభిమానుని చంప
1: if in this world if one was to kill such a person
0: కొట్టవలదు వాణ్ణి తిట్టవలదు.
1: You need not take such a person to task, the second one. Nor should you ridicule him.
0: Paika madiginanta bhakkuna kaatsa.
1: This person has this trait in him that he now would he part with anything that he has. But the moment you ask him for money,
0: ani vidhamgane manamu aneka shaktulanu sadhistunnam.
1: This person if he is asked of his wealth would immediately collapse.
0: Ee shaktulanu sadviniyogapadamani korinappudu taan aa samastha ende palgonadu.
1: Today they are acquiring skill and you are asked to pass with your skill.
0: అప్పుడు అప్పుడు నేను విద్యార్థులకు చెబుతుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోట్లకుంటున్నాయి.
1: Very often I exhort the students in this way. We have in this world many qualities which will take you far in this life, which are novel and which are full of significance.
0: ఇవన్నీ మానసిక స్థితి యొక్క లక్షణములు.
1: Now these are those which guard and safeguard your interest in the mental plane.
0: దీనిని సత్వినియోగపరచు నిమిత్తమై సత్సంగంలో ప్రవేశించమంటుంటారు.
1: If you want to protect them, then you must have satsanga or the company of the good.
0: అనేక మంది కళాశాలలు, హాస్టళ్లు ఉండినంత వరకు కూడాను చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు.
1: There are those who, so long as they are in the college or in the hostel, behave with a great sense of responsibility, humility and obedience.
0: బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము, ఏ విధమైన యొక్క దుర్గుణము క్షణములో మార్పు చెందుతూ ఉంటారు.
1: The moment they step out into the world, we do not know what disease afflicts them, but they undergo a radical change.
0: జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావటం కూడా మంచిది, ఇలాంటి మార్పు లేకుంటారు.
1: If you are to live in a constant state of life and death in this life itself, it's much better that you have one death at one stroke.
0: Mana satyanni visheshinchinappudu ee satyanni jeevithanni tyagam cheyali.
1: If you believe in one thing as being the truth, you must try and give your life for it.
0: Attu lenatundi jeevithamu kevalamu pasupachu mrugamula kante heenam.
1: A life devoid of other sentiments is akin to the life of an animal and worse.
0: Kanukani aanati guruvulandaru kodanu ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించేటకు పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు.
1: So it was that in the days gone by, even as the students were about to step out into the world, their gurus would give them a certain
0: amount of bodhata. సత్యాన్న ప్రమద గవ్యం, సత్యమునకు ఎట్టి ప్రమాదం కూడాను రాకూడదు అన్నారు.
1: They used to give them a few principles. The first one, stick with the truth that does not come to any harm.
0: ధర్మాన్న ప్రమద తవ్యం, ధర్మములకు ఎట్టి ప్రమాదం కూడా సంభవించకూడదు.
1: సెకండ్, ధర్మ లైక్ వైజ్ షుడ్ నాట్ కమ్ టు ఎనీ హార్మ్.
0: కుశలాన్న ప్రమద తవ్యం, మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడా రాకూడదు.
1: సో ఆల్సో ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దేర్ షుడ్ బి నో హార్మ్.
0: భూత్యైన ప్రమద తవ్యం, ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. స్వాధ్యాయ ప్రవచనార్థం భూత ధర్మం, స్వాధ్యాయ ప్రవచనార్థం అనగా మనం చేసేటువంటి ఆచరణలకు, మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడా సంభవించకూడదు.
1: So also to your thoughts and to the path that you seek for yourself should come to no harm or distress.
0: సత్యం వద ధర్మం చెర, సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు.
1: Speak truth, follow dharma.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఈ విద్యార్థులకు సుబోధనలు కలిపి తిరిగి విశాలమైన ప్రపంచంలోకి పంపేటువంటి వారు.
1: If you are the mother, the father, the guru, the guest as God himself, such were the dictums given to the students.
0: తల్లి నవమాసములు మోసి అనేక విధములైనటువంటి శ్రమలకు వచ్చి మీ యొక్క దేహమును అందించింది.
1: The mother undergoes any amount of hardships for a period of 9 months and gives you this body.
0: తన రక్తములోని భాగములు కూడా నీకు పంచి తాను భాగం వహించింది.
1: She gives her own blood and makes you what you are.
0: అలాంటి తల్లి దైవ సమానము.
1: Such a mother is the same as God for you.
0: తండ్రి నీ దేహాన్ని పెంచి పోషించి విద్యావంతుని చేసి నిన్ను ఈ స్థితికి తెప్పించినాడు.
1: The father takes care of you, takes care of your physical comfort, makes you grow, gives you this education, brings you to this.
0: అనేక మంది తల్లి తండ్రులు కూడా అనేక శ్రమలకు వచ్చి తామైనా పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గావిస్తూ వచ్చారు.
1: There are parents who undergo any amount of hardships, even the extent of not teaching, so that they are
0: going to be my father. ప్రత్యక్ష దైవం.
1: Such a father is the very manifestation of God for you.
0: కేవలం దేహమే ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: There is no point in making your body as the sole basis.
0: అటువంటి రూపానికి జ్ఞాన బోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు.
1: And this body has been given a definite shape in terms of your being an entity in the society.
0: గురువు కూడాను ఒక దైవ సమానం.
1: So that your guru also is akin to God.
0: ఇక అతిథి అతన్ని ఆదరించి అతనికి సరియైనటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడాను ఒక స్థానమును అందించి మనల్ని గౌరవిస్తారు.
1: And then you have the result for the guest. If you take proper care of him, give him your respect and look after him, he is bound to give you a place in the society.
0: కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి, తండ్రి, గురువు, అతిథి.
1: So these four people who have really given you something in this life are your mother, father, guru and the guest.
0: కనుకని ఆనాటి గురువులన్నీ కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు.
1: Therefore, the gurus of those days would exhort, would tell their pupils that the mother, the father, the guru,
0: ఈనాటి విద్యావంతులు అతిథులను గౌరవించడం లేకుండా పోని లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు.
1: Have to be respected as God himself. Today we find the students, leave aside they are not respecting the guest of the guru, they are even demeaning and bringing to ridicule their own parents.
0: ఇది విద్య యొక్క లక్షణం కానే.
1: This is not the true quality.
0: విద్యావంతుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
1: Of vidya, of the true nature of education.
0: కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియము నిగ్రహం కలిగించుకుని తద్వారా తన జీవితాన్ని సమాజంలో వినియోగించారు.
1: The student, the true student should be one who will have a sense of humility and obedience, who will be able to control his senses and make his life useful.
0: విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలం ఇంద్రియములు యందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు.
1: Today students have become servants of their senses and they dance to the tune of the senses.
0: ఏది తలకినా, ఏది చూచినా, ఏది పలికినా, ఏమి చేసినా కూడాను స్వార్థమనేటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుకునే ఉంటుందని.
1: Every thought, every word, every deed of yours is goaded on by a selfish motive.
0: విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి.
1: And take up the study in of that sacred education which will give you a sense of regard for the ancient tradition, which will make you do something useful in this life.
0: ఈనాడు ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి, అక్రమ, అనాచార, అసత్యమైనటువంటి పైశాచిక ప్రవక్తలను అణచుకుంటూ సరైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి.
1: Read that part which will make you put an end to this sense of unrest, agitation, violence which are dancing like demons all around you.
0: నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి.
1: Try to understand that way, which will make you have a regard for the ancient customs and traditions and put them to good use in the changed times of today.
0: దైవ శాస్త్రముల చేత మన యొక్క తీక్షను సాధించటకు సరియైనటువంటి త్యాగమును పూనాలి.
1: Be brave, be courageous, take upon yourself the vow so that you may lead your life in a worthwhile way.
0: విద్యార్థులు త్యాగశీలులు, ధైర్య సాహసము కలిగినటువంటి వారుగా తయారు కావాలి.
1: What the world needs today is not a new society,
0: నూతన ధర్మం కాదు,
1: not a new code of conduct,
0: నూతన మార్గం కాదు,
1: not a new path.
0: కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు యువతులు అత్యవసరం.
1: What the world needs is students and any number of them who will be driven by the sense of sacrifice and love, and students would have a
0: nishchayamaina vidyarthulu tayaru kavali,
1: a pure heart, a selfless mind,
0: nirankusha pravartanamu kontavarakunu anagatukkeyatvanti yokka vidyarthulu kavali.
1: They should be able to curb the evil tendencies,
0: nirahankarani unali.
1: They should have a sense of no ego.
0: Appude ee prapanchamulo praveshinchinatvanti yokka ashantini manamu చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం.
1: ఇట్స్ ఓన్లీ దెన్ కెన్ వి పాసిబ్లీ డిస్పెల్ దిస్ అశాంతి ఆర్ ల్యాక్ ఆఫ్ పీస్ విచ్ ఇస్ పర్మియేటింగ్ ఆల్ అరౌండ్ us.
0: కేవలము స్వార్థము, స్వార్థము, స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి.
1: ఆల్ వైల్ ఇట్ ఇస్ సెల్ఫిష్నెస్, దిస్ ఇస్ దిస్ డెవిల్, వి హావ్ టు డ్రైవ్ దిస్ డెవిల్ అవే.
0: కూతురు ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ దిస్ సెల్ఫిష్ మోటివ్, ధర్మా కెన్ నెవర్ అటైన్.
0: విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి, తమ యొక్క అంగములను ఏ మార్గం నుండి ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి.
1: స్టూడెంట్స్ మస్ట్ ట్రై టు ఇన్క్వైర్ విచ్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ మేకింగ్ దేర్ ఆర్గన్స్ ఫంక్షన్.
0: మన భారతదేశం యొక్క గడిపిన జీవితాన్ని మనం ఒక్కసారి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది.
1: ఎ క్విక్ లుక్ అట్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ విల్ టెల్ యు what are the causes for the plight which it finds itself in today.
0: పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోలేదు.
1: In the past there certainly were any number of people, kings, mighty ones at that.
0: ధైర్య పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు.
1: The valiant ones, any number of them are also.
0: విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టు లేకపోలేదు.
1: They were also scientists of a high caliber.
0: పండితులు లేకపోలేదు.
1: There were certainly any number of pandits of high
0: caliber. సర్వజ్ఞులైనటువంటి పండితులు, వైజ్ఞానులు, రాజాది రాజులు, అనేక విధమైనటువంటి వీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి?
1: We certainly had any amount of pandits of high scholarship, scientists of high caliber, kings and the various ones, the various heroes, still the country became subservient.
0: వీరులు ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు. సహనభావం శూన్యం.
1: The reason was that one would not get along well with the other. There was no sense of unity.
0: కనుక ఐకమత్యము, సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్నైనా మనం సాధించగలం.
1: So when you have a sense of unity and a sense of purpose for the society at large, certainly you can be successful.
0: మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం.
1: Though we have been endowed with qualities of a high degree, because of a few impurities which have set in, we have not been able to achieve much.
0: ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు.
1: What you have today under the name of vidya is something which is transitory.
0: ఈనాటి యంత్రములు కేవలము కొట్టకూటి యంత్రములు.
1: And today's machinery is something which gives you livelihood.
0: వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం.
1: We tend to follow these and tend to forget and lose track of that which is permanent, everlasting.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే మన మంత్రము.
1: The mantra that we have to understand is the process of inhaling and exhaling.
0: దీనిని సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది.
1: This mantra is the Soham mantra.
0: నీకు దైవం ఎక్కడ అనగా నీ ఉచ్ఛ్వాస విశ్వాసములే నీ దైవం.
1: Where is God? Your God is nothing but this cause of inhaling and exhaling.
0: ఒక్క దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు.
1: You have this great lesson being given to you that over a day you chant, you utter the name of God in the form of this soham 21,060 times.
0: కనుక నీ స్వాసమని నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు.
1: This breathing in and breathing out process is your God. Believe in this.
0: ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి.
1: So the gurus or the teachers must undertake upon themselves the task of guiding the students on such lines.
0: విద్యార్థులు కేవలము లేత లకల వంటి వారు.
1: The students are like the tender creepers.
0: దానిని వదిలిపెట్టిన ఏ విధమైన మార్గానైనా అవలంబించవచ్చును.
1: If you are to lose hold of them, the creeper might take any form or shape.
0: దీన్ని సరైన మార్గంలో తిప్పి సోపగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడా తగిన కృషి చేయాలి.
1: Students must catch hold of these creepers and see to it that it nourishes itself.
0: విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు.
1: Students are like the roots of a tree.
0: భవనమునకు పునాది వంటి వారు.
1: They are like the basis of foundation.
0: ఈ విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు.
1: Of a mansion. Today's students are tomorrow's citizens, tomorrow's leaders, and tomorrow's men of authority.
0: అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు.
1: But today we have this case where the government has no right whatsoever to show the path to the students.
0: లేదు విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారము ప్రభుత్వమునకు లేదు.
1: Nor does the government have the right to be dictated to by the students.
0: కారణం ఏమనగా మీరు లేత ప్రాయమునందే భవిష్యత్తునకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని మీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని.
1: The reason is that an inherent weakness where no effort is being made to direct and safeguard the interests of the students at a tender age.
0: భాగ్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
1: It is only during a childhood that we must make an effort to take care of the future.
0: దాన్ని ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి.
1: And this sort of an effort has to be forthcoming in the process of acquisition of vidya.
0: విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత.
1: స్టూడెంట్స్, హావింగ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్, మేక్ షూర్ దట్ వెన్ యూ వాక్ అవుట్, వెన్ యూ గో అవుట్ ఇన్ ద వరల్డ్, యువర్ కోడ్ ఆఫ్ కండక్ట్, యువర్ బిహేవియర్ వుడ్ బి సచ్ యాస్ టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
0: కృతజ్ఞత లేకపోయినను పర్వాలేదు, కృతజ్ఞుడు మాత్రం కాకూడదు.
1: This is the gratitude that you can possibly show to the institute. You may not have a sense of gratitude, but for heaven's sake, don't become ungrateful wretches.
0: పరులతో చేరి లేక దుష్టులతో చేరి మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి.
1: Don't get into the company of the bad and the wicked and the evil and lose sight of all the sacred things that you have learned.
0: వేరు పురుగు చేరి వృక్షంబు చెడుచును.
1: An insect can possibly get into the roots and ruin the entire.
0: చీడ పురుగు చేరి చెట్టు చెడుచు.
1: In the same manner, an insect can possibly bring down a huge mighty tree.
0: కించితుండు చేరి గుణవంతు చెడుచును.
1: In the same way, the bad and the evil and wicked ones can possibly ruin a good one.
0: మీ భావములు విశాలమైనటువంటిగా తీర్చిదిద్దుకోండి.
1: Try and make your vision a broad and
0: సంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు.
1: Don't give room for narrow mindedness.
0: విద్యావంతులము విద్యావంతులము అని చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువేముంటున్నది.
1: Calling ourselves the educated ones, but being subservient to the low and the undesirable things, how can you say that you are an educated one?
0: ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి.
1: Wherever you are, whatever you might be doing, see that you have a place and room for these noble qualities.
0: ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి ఆడించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు.
1: Having stayed here, having been looked after with such tenderness, with such love, with such mercy, with such kindness, if you were to forget all this and then go, your future is going to be
0: bleak. If meeru daivambe daggara,
1: God is nearer to you than your own mother.
0: Sanghitudu tandri kanna chala.
1: He is dearer to you than your own father.
0: Atti atma maracha abbulu paapamu.
1: If you were to forget such an atma, certainly you are going to accrue sin.
0: Kanuka talli vale preminchi tandri vale poshinchi guru vale upadeshinchi దైవం వలె రక్షించినటువంటి యొక్క సాయి తత్వాన్ని మీరు మరచితిలా మీరు ఇంక ముందుకు రారు.
1: సాయి హాస్ లుక్డ్ ఆఫ్టర్ యూ విత్ లవ్ యాజ్ ఎ మదర్ వుడ్, హాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ యాజ్ యువర్ ఫాదర్ వుడ్, హాస్ ప్రొటెక్టెడ్ యూ యాజ్ గాడ్ వుడ్, హాస్ టాట్ యూ యాజ్ ఎ గురు వుడ్.
0: నీ శక్తిపైన నీవు ఆధారపడు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ సచ్ ఎ సాయి,
0: తరుణ కోణంలో ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు.
1: Depend on yourself, don't become subservient to others.
0: Kevalam baita prapanchamlo poyetappatiki anukarana anukarana.
1: The moment you step out into the world, you begin to imitate.
0: Vidyarthulara anukarana anetvantidi maha balaheenamaina kriti yokka shakti.
1: Students, imitation connotes a weakness.
0: ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశమునికి ఉపకారం
1: చేయగలడు.
0: ఇలాంటి బలహీనుల వల్ల దేశమునికి ఉపయోగం. కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి.
1: So you must try and make room and nourish feelings which will give you confidence in yourself.
0: విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: Students should make an effort to see that their lives become full of happiness and joy and beauty.
0: నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూప నామములు కూడా మారుతుంటాయి.
1: As you go into the world, you find a radical transformation coming in your own makeup. The physical
0: ఇలాంటి విద్యార్థులను చూస్తే నాకు చాలా బాధ
1: వేస్తుంది.
0: మనిష లేక మృగమా అని అనిపిస్తుంది.
1: ఐ ఆల్సో ఫీల్ ఈజ్ దిస్ వన్ ఎ మ్యాన్ ఆర్ ఎన్ యానిమల్.
0: నిజముగా మానవుడి అయితే ఒక్క మాటతో తాను సర్దిపోవాలి.
1: ఇఫ్ ఈజ్ రియలీ మ్యాన్ దెన్ హీ షుడ్ సెట్ హింసెల్ఫ్ రైట్ బై వన్ వర్డ్.
0: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు.
1: The moment you go into the world, you tend to take paths which are not to be taken.
0: విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటాడు.
1: If a student were to remain as a student, how attractive he would be.
0: బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి.
1: How pleasing he would be. Externally, internally, he should be pure.
0: హక్కు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ పొంతు తలలు పెంచి పెద్ద బెగ్గర్గా తయారవుతున్నారు.
1: Rather than this happening, you find that the moment you step out into the world, you start growing a beard, you start growing long hair, sideburns, giving you the appearance of a beggar.
0: కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములుంటేనా నా పురుషుడు.
1: Today you call yourself man, but does mustache give you the status of man?
0: Rat-కు మీసములు లేవా?
1: The rat also has a mustache.
0: Cockroach-కు మీసములు లేవా?
1: The cockroach also has a mustache.
0: అది కూడా పురుషుడేనా?
1: Can you call them man?
0: పురుష లక్షణం ఇదే.
1: Are these the qualities of man?
0: కాదు కాదు, కేవలం ఒక విధమైన యొక్క దుర్గుణముల లక్షణం.
1: Certainly not. These are the qualities of a low nature.
0: కనుకని మేము పాత విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం.
1: That is why I am a little averse to holding assemblies of our old students.
0: సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు.
1: Once a year, when they have to take part in a gathering of this nature,
0: ఇక్కడి నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు.
1: They shave themselves clean and come. The moment they go back, they start going.
0: ఇలాంటి కుక్కలు కూడా చాలా తక్కువే ఉంటుండే.
1: Now such dogs are also few in number.
0: కానీ ఒక్కడుంటే చాలదా?
1: But even one such dog is enough.
0: మంచిది కాదు. సరి అనేటువంటి గౌరవం కాదు.
1: This is not desirable or good and does not do well.
0: కేవలము పిల్లల యొక్క దోషం మాత్రమే కాదు.
1: Does not do the institute any good.
0: ఈ తల్లిదండ్రులు కూడా దీనికి అధికారులుగా ఉంటున్నారు.
1: This is not the sole mistake of the student. The parents are also.
0: ఇలాంటి ప్రవర్తనలో ఉండేటువంటి యొక్క విద్యార్థులను, ఈ పవిత్రమైన వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థులను ఈ విధమైన స్వేచ్ఛగా వదిలిపెట్టడము తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా.
1: Students who are given to such ways and for being let free, the parents have to be held responsible.
0: అట్టి తల్లిదండ్రులు, స్వామి మా స్వాధీనంలో లేదు, మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు.
1: Such parents come and implore to Swami, Swami, my our words are not in our control, we cannot possibly tell them anything.
0: ఇది పిరికితనముల యొక్క లక్షణం.
1: This is nothing but a case of timid.
0: కుమారుడు కాని మరెవరైనా కాని సరైనటువంటి మార్గం అవలంబించినప్పుడు గెట్ అవుట్, ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పాలి.
1: This is a case of being timid to the extreme. It could be your son, it could be anybody else. The moment he misbehaves, you should say, get out and turn them out of the
0: house. Kalukane Prahladu cheppadu, kamalaakshu nachinchu karamulu karamulu.
1: That's why Prahlada said, the hands are those which indulge in acts of worship to the Lord.
0: Srinathu varninchu jihva jihva.
1: The tongue is that which sings the glory of the Lord.
0: Suralakshakuni chuchu chukkulu chukkulu.
1: That which tends to see good things are
0: the shayi ki mrokku siramu siramu.
1: And that head is that which bows down in
0: obedience. Veenulu veenulu.
1: That which listens to the good
0: are the ears. Madhuri tagalina manamu manamu. Kanuka indulo vidyarthulaku taginatvanti yokka vishayam okkate.
1: So what the students have to see in this is one thing.
0: Kumbhiti idavu cheppedi gurudu gurudu. తండ్రి హరితీరు అనేది తండ్రి తండ్రి.
1: వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ ఫాదర్ ఇస్ వన్ హు రియలీ టెల్స్ యు రీచ్ హరి, డు ఆల్ దట్ యు కెన్ టు రీచ్ హరి.
0: మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గంలో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
1: ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు టెల్ ద వర్డ్స్ అండ్ ద స్టూడెంట్స్ దట్ దే మస్ట్ టేక్ పాత్స్ విచ్ విల్ లీడ్ దెం ఆన్ టు గాడ్ అండ్ లీడ్ దెం టు గుడ్.
0: విద్యార్థుల కడమార్గం పట్టుటకు మూడు విధములైన యొక్క తప్పు తండ్రిది.
1: So today the students have gone astray. The father is responsible on three counts.
0: కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గం బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురువు లక్షణం.
1: So the parents also have to take it upon themselves to safeguard the interests of their sons or children.
0: విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు.
1: Students, what has gone by has gone by.
0: ఇంకా ముందుకైనా కూడా మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి.
1: At least in future, see to it that you don't undertake such things. Try to do something good and ennoble.
0: మనము విద్యాలయములకు పోటము కేవలం గుణములు పోషించుకోవటం కాని విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు.
1: The purpose of going to an institution is not for the sake of acquiring some skills or for the sake of
0: gunamulu abhivruddhi kavalante manaku kalaachara lakkaredu
1: or for the sake of bringing to the fore the good qualities. You need not go to a college for this.
0: Kamsuni college yendu Sri Krishnudu chadivena.
1: Did Krishna at any time study in the college called Kamsa?
0: Hiranyakashipu college yendu Prahlada chadivena?
1: Or did Prahlada study in the college of Hiranyakashipu?
0: Ee jagatvyaptini gantitaku vaari pavitra naamamulu ee yokka gunamulu pradhanam.
1: What is it that marked them out so that they have acquired such a name and fame?
0: Durbuddhula talalunna.
1: If you have the evil tendencies in your mind.
0: Doorulu vinu chevulunna.
1: If you have the ears listening to the bad.
0: Ponchi chuchu kanulunna.
1: If you have the eyes to see the
0: pantala vinu chevulunna.
1: To the undesirables and listening to the bad things.
0: Ee gunamulu chudagane dharmam ika bratukadanna.
1: If you do such things, there is no scope for dharma to flourish.
0: కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి.
1: సో యు మస్ట్ హావ్ ఎ గుడ్ సైట్.
0: దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు.
1: దేర్ షుడ్ బి నో ట్రేస్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్.
0: హాస్టల్లో ఉండినంత వరకును తల ఉంచుకొని నడుస్తూ ఉంటారు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద హాస్టల్ యు బెండ్ యువర్ హెడ్ డౌన్ అండ్
0: వాక్. కానీ దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి వంచారు.
1: But unfortunately, the moment you step into your village or your place, you never so much as bend your
0: head. Nirantaram kodunu bazaru bus stand nu chustuntaru.
1: All the while you keep looking at bus stands and bazaars.
0: Idi kaaki drushti.
1: This is the sight endowed to a crow.
0: ఇలాంటి దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: Such is the sight which you must control.
0: కనుక దృష్టి దోషము, వాక్ దోషము, శ్రవణ దోషము, క్రియా దోషము, మనో దోషములు దూరము చేయటమే ఇది పవిత్ర యజ్ఞ యొక్క లక్షణం.
1: The deficiency of your sight, the deficiency of your hearing, the deficiency of your tongue in listening to bad things and doing bad things through your hands, try to curb.
0: కనుక దుర్గుణములు ఉండేటువంటి ఒక విద్యార్థికి పట్టము అందించడం కూడాను ఒక పాపం అనే చెప్పవచ్చు.
1: Try to curb this. So it is in fact a sin to give a degree to a person who has all bad qualities in him.
0: కనుక మనము ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టమును తగిన ప్రవర్తన కూడా ఉండాలి.
1: So in keeping with the degree that you have got, your behavior should follow.
0: విద్యార్థులారా, మీ మంచిని కోరి, మీ అభివృద్ధిని కోరి, మీ ఆనందమును కోరి, మీ సార్థకతను కోరి నేను ఇంత కష్టంతో చెప్తున్నాను, కానీ మీ పైన ద్వేషం కాదు, మీ పైన ఏ విధమైన ప్రతి ఇది లేదు.
1: The reason that I am telling you so many things in so many ways is out of a deep sense of concern for your well-being, for your welfare and for your future prosperity, not a sense of distress, not a sense of hatred of being angry.
0: మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లి ఉంటుంది.
1: Each one of you has one mother.
0: ఆ తల్లి ప్రేమనే మీరు సరిగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: You are not in a position to understand the love of this one mother.
0: కానీ సాయి ప్రేమ, వెయ్యి తల్లుల ప్రేమ.
1: The love shown by Sai is the equivalent of the love of thousand mothers.
0: ఒక తల్లి ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే.
1: If you are not in a position to understand the love of just one mother, how can you understand the love of thousand mothers? It's impossible.
0: కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి.
1: So try and understand at least an iota of this love and behave accordingly.
0: నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకువౌదు లోకమాత అని, అనగా ఒక్క సాయి ప్రేమకు దూరమైపోతే జగత్తు కంటే దూరమైన.
1: If you become away, if you become far removed from the love of Sai, you will become distant to the world itself.
0: నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: My love is a selfless love.
0: పవిత్రమైనటువంటి ప్రేమ.
1: It is sacred and pure.
0: ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ.
1: And it has absolutely no motive, ulterior motive in it.
0: ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టం.
1: It is indeed a great bit of fortune for you to secure this love.
0: ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులు కమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగ భాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: యూ హ్యావ్ సెక్యూర్డ్ ద పొజిషన్ ఆఫ్ ఎ లవర్ దిస్, బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ సెల్లింగ్ అవే యువర్ ట్రూ నేచర్ జస్ట్ యాజ్ యూ సెల్ అవే కోల్ బిట్స్ యూస్లెస్ వన్స్ and you are making yourself subservient to the fleeting pleasures of the world.
0: Man can make a people great and strong. మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు.
1: Man can make a people great and strong. He can achieve any amount of success in any endeavor.
0: మానవుని మానవునిగా చేయటము ధనం కాదు.
1: It is not wealth which you should be equated to.
0: మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు.
1: Man reforming man or man transforming man cannot be called
0: manavuni manaviniga pravartipajeyatamu diamonds kaadu.
1: You can't say it is diamond when you make man behave as man.
0: Manavuni manavude cheyali.
1: Man to man, this is the equation to be understood.
0: Kanuka mimmalu meere uddharinchukovali.
1: You have to take care of yourself.
0: ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచుకోండి.
1: And that which gives you a sense of purpose in this direction is what you must have.

0: శాంతి తుల్యం తపోనాస్తి. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో హైయర్ పెనెన్స్ దాన్ దట్ ఆఫ్ పీస్.
0: ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ కాంగ్రిగేషన్, సొసైటీ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ పీస్.
0: కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి.
1: దెర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దెర్ ఇస్ నో గ్రేటర్ పెనెన్స్ దాన్ దాట్ ఆఫ్ పీస్ అండ్ హ్యాస్ టు స్ట్రైవ్ హార్డ్ టు అటైన్ దాట్.
0: సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: There is no other comfort other than that of happiness.
0: మానవుడు సుఖము సుఖము సుఖము, ఏ సుఖము? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు సుఖములు కానేరవు. ఆత్మ సుఖమే నిజమైన సుఖము.
1: Man seeks happiness. Is that physical or fleeting or worldly? No. It is only the happiness of the spirit. That is the true happiness.
0: ఈ సుఖమును కోల్పోవటకు కారణం ఏమిటి?
1: What is the reason behind seeking such a happiness?
0: Natrushtaya tapovyadi. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నవి.
1: Man is bound by limitless desires today.
0: ఈ ఆశల వలనే మానవునికి అనేక విధములైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి.
1: Because of these limitless desires, he is put to suffering and he becomes sick.
0: కనుక వాంఛనను అదుపులో పెంచుకుని ఈ యొక్క అనారోగ్యం అనేటువంటి యొక్క తత్వమును మనం దూరం గావించుకున్నప్పుడే మనకు శాంతి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: Therefore, one must put under check on these limitless desires and then free from such a sickness.
0: Inka dharmam ante emiti? Daaname dharmam kaadu, dharmame daanam kaadu. Daanam veru, dharmam veru.
1: Then what is this dharma righteousness? Is that charity dana? No, they are different.
0: Idi prakrutamainatvanti క్షణభంగురమైనటువంటి దానిని ధర్మం అంటున్నాం.
1: వి కాల్ దిస్ చారిటీ యాజ్ ధర్మ బేసింగ్ ఆన్ ఫ్లీటింగ్ మొమెంటరీ ఎక్స్పీరియన్స్.
0: కానీ నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది.
1: బట్ ది ట్రూ ధర్మ ఇస్ పర్మనెంట్.
0: ప్రాకృతమైనటువంటి కర్మలన్నింటినీ కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఏ ఆత్మధర్మము.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద వరల్డ్లీ మండేన్ యాక్టివిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ ద స్పిరిట్.
0: మతములు వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు.
1: ద రిలిజన్స్ వేరే, మెనీ కన్సిడర్ రిలిజన్ యాజ్ ధర్మ.
0: కానీ మతం వేరు, ధర్మం వేరు.
1: బట్ రిలిజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ధర్మ.
0: మతము ఒక రివర్ వంటిది, నది వంటిది.
1: రిలిజన్ ఇస్ లైక్ ఎ రివర్.
0: ధర్మము సముద్రం వంటిది.
1: ధర్మ ఇస్ ఎ మైటీ ఓషన్.
0: నదీనాం సాగరోం గతి అని అన్ని నదులు కూడాను సముద్రంలో లీనమయ్యేటువంటిది.
1: ఆల్ రివర్స్ షుడ్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని శాస్త్రముల యొక్క గమ్యము, అన్ని ఊహల యొక్క భావము కేవలము ధర్మమే.
1: Therefore, the essence of all religions, the goal of sacred tests, and the aim of all aspirations happens to be dharma.
0: Kanuka dharmam aneetvanti vishalamaitvanti samudramunu kevalam matamu aneetvanti reetiga polchukovatam idi chaala porapatu.
1: Therefore, to consider this dharma, which is vast, mighty ocean, equal to that of a religion, is wrong.
0: Matamulanniyu veru margambu okkate vastra vedamu veru vastu okkate.

0: పూజలొకటే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ పాత్ ఈజ్ వన్. ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ యాన్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. కౌజ్ ఆర్ డిఫరెంట్ కలర్స్, మిల్క్ ఈజ్ వన్. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద బ్రెత్ ఈజ్ వన్. ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ వన్.
0: కనుక మానవత్వంలో తమ తమ అభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకుని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది.
1: Therefore, religion is sustained by maintaining a kind of limitation on desires, putting certain boundaries to ambitions.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమ తత్వమే.
1: In fact, the unity, underlying principle, is the only main thing.
0: మానవుడు నీతిపరుడు.
1: Man is one of morality.
0: అన్ని దేశముల యందు కూడాను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: In every country is the morality and integrity which is the breath.
0: మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటిది ఆదర్శంగా మన ఆచరణలో నిలబెడుతుంది.
1: When only there is transformation ethically, you find the principles of fraternity, equality and freedom developing day by day.
0: ఈనాటి మానవత్వంలో ఇట్టి నైతిక విలువలు కోల్పోవటం చేతనే జీవితం అనేటువంటిది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది.
1: Since moral values are totally out of picture, humanity is put to ruin today.
0: విజ్ఞాన శాస్త్రముతో పాటు నైతిక విలువలు కూడా పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచము లోపల సంఘర్షణలు సమాప్తి అవుతుంది.
1: Along with the development progress in science and technology, we should also develop the moral spiritual values.
0: ఆర్థికంగా మానవుని యొక్క కోరికలు ధర్మబద్ధమైనప్పుడే మానవుని యందు ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: There will be divinity within us if only we develop desires based on righteousness.
0: అర్థకామములు ధర్మమయమైనప్పుడే మానవుని యొక్క దృష్టి దైవం వైపు మరలుతుంది.
1: If only our pursuit to earn money and the desire are righteous, then you will have liberation.
0: మానవాళి కంటే సృష్టి చాలా విశాలమైనటువంటిది.
1: This creation is so vast, more than that of humanity.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో మానవుడు ఒక బిందువు వంటివాడు.
1: A human being is just a drop in this vast creation.
0: కనుక మానవత్వమునకు ఈ సృష్టికిని ఎట్టి ద్వేషము లేదు.
1: Therefore, humanity and creation, they are never contradictory.
0: తల్లి పాలు బిడ్డలు త్రాగినట్టుగా,
1: just as the child drinks the milk, liberation.
0: మానవాళి కంటే సృష్టి చాలా విశాలమైనటువంటిది.
1: This creation is so vast, more than that of humanity.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో

0: Just as the child drinks the milk.
1: పువ్వులోని మకరందమును తుమ్మెదలు గోలినట్టుగా.
0: Just as the honeybee takes the nectar from a flower.
1: ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు మానవుడు అనుభవించుటలో ఎట్టి అభ్యంతరము లేదు.
0: There is no objection for humanity to enjoy the natural resources.
1: కాని మితిమీరిన ఆశల చేత ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వనరులు మనం అమితంగా వినియోగించుకోవటం చేతనే ఈ ప్రకృతి యొక్క పరివర్తన విరుద్ధంగా మారుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ఇన్డెఫినిట్ డిజైర్స్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ అండ్ ద న్యాచురల్ రిసోర్సెస్ వీ ఫైండ్ పర్వర్షన్ ఆల్ టుగెదర్.
1: కనుకనే ఈనాడు జగత్తునందు భూకంపములు, ఉప్పెనలు, కరువు కాటకాలు, బాధలు ఇలాంటివన్నీ సంభవించడానికి ఈ భూమిలో ఉండినటువంటి వనరులు మనం అమితంగా గ్రహించడం చేతనే దీని బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: The causes for earthquakes, the floods and the troubles and problems we are confronting day to day, the main cause is that of exploitation of nature.
1: ఈ నాటి మానవుడు భౌతికమైనటువంటి వాంఛల చేత, మితిమీరినటువంటి కోరికల చేత, అమితమైన ఆంక్షల చేత తమ తత్వాన్ని తాము గుర్తించుకునలేక తాము కూర్చున్న కొమ్మును తానే కొట్టుకుంటున్నట్టుగా ఉన్నాడు.
0: బికాస్ మ్యాన్ యాజ్ హీ డెవలప్డ్ లిమిట్లెస్ డిజైర్స్ ఇట్ అపియర్స్ యాజ్ దో హీస్ ఎ పర్సన్ సిట్టింగ్ ఆన్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ హీ హింసెల్ఫ్ ఈస్ కటింగ్ ఆఫ్.
1: మానవుని అందలి సమరత్వము, సమన్వయము, సమత్వము, ఏకాత్మభావము ఈ నాలుగింటిని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మానవత్వంలో సోదరత్వము, స్వేచ్ఛ, న్యాయము వర్ధిల్లుతుంది.
0: ఇఫ్ ఓన్లీ వీ డెవలప్ దిస్ ఇంటెగ్రిటీ అండ్ దిస్ ఈక్వాలిటీ, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఫ్రటర్నిటీ అండ్ జస్టిస్ ఎన్ష్యూర్డ్.
1: మానవుని యందు ఏకాత్మభావము అభివృద్ధి కావాలి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ షుడ్ బి డెవలప్డ్.
1: ఈ ఏకాత్మభావము నుండియే విశ్వమునందు ప్రేమతత్వము ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ఓన్నెస్ విచ్ విల్ బి ది ఆరిజిన్ ఫర్ లవ్.
1: ఈ ప్రేమ పాశము చేతనే యావత్ మానవులు కూడాను ఏకంగా కట్టబడుతూ ఉన్నారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ రోప్ ఆఫ్ లవ్ దట్ బైండ్స్ ది ఎంటైర్ హ్యూమానిటీ ఇంటు వన్.
1: ఎక్కడ మలేషియా, ఎక్కడ జపాన్, ఎక్కడ చైనా, ఎక్కడ ఇండోనేషియా, ఈ దేశంలో వారందరూ కూడాను ఈ కుగ్రామంలో వచ్చి ఐకమత్యంగా, అన్యోన్యంగా, ఆనందంగా ప్రేమను అనుభవించాలంటే దీనికి మూల కారణము మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఒక్కటే, అది ఏ ప్రేమ.
0: వేర్ ఇస్ మలేషియా, వేర్ ఇస్ జపాన్, వేర్ ఇస్ చైనా, వేర్ ఇస్ ఇండోనేషియా? దే ఆల్ గ్యాదర్డ్ హియర్ ఇన్ దిస్ టైనీ హ్యామ్లెట్ ఆఫ్ విలేజ్. వాట్ ఈస్ దట్ బ్రాట్ దెమ్ హియర్? ఇట్ ఈస్ ఓన్లీ లవ్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: ఈ ప్రేమ ఎందే ఉంటున్నది జీవితం యొక్క ఆనందం.
0: ద బ్లిస్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను అనుభవించడంలోనే ఉంటున్నది సాత్విక ఆనందం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పైయస్ హ్యాపీనెస్ లైస్ ఇన్ ఎక్స్పీరియన్స్.
1: ఈ అనుభవించినటువంటి ఆనందమును 10 మందికి పంచడంలోనే ఉంటున్నది నిత్యమైనటువంటి ఏకత్వ ఆనందము.
0: ట్రూలీ స్పీకింగ్ ద జాయ్ ఇన్ దిస్ యూనిటీ కెన్ బి అబ్టైన్డ్ బై షేరింగ్ ద లవ్ విత్ ద ఫెలో మ్యాన్.
1: ఈ ప్రేమ తరంగములపైన జీవితమును కొంతవరకును ఆడించుకున్నప్పుడే ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ఓన్లీ లవ్ డాన్సెస్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ హ్యూమానిటీ ఇట్ వుడ్ బి టోటల్ కంప్లీట్ అండ్ ఫుల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి సమత్వాన్ని గుర్తించుకోవటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ ఈక్వాలిటీ.
1: మానవుడు అనగా కేవలం దేహస్వరూపుడు మాత్రమే కాదు.
0: A human being is not just a human in form.
1: ఇతనికి మనస్సు, బుద్ధి, ఆత్మ అని కూడా ఉంటున్నవి.
0: He has got the equipment such as the mind, intellect and the spirit.
1: ఈ నాలుగింటి యొక్క సమభాగమే, సమత్వమే నిజమైన మానవత్వము.
0: All these four components present equally makes a human being.
1: అయితే ఈ నాలుగింటి యందు సమతత్వం అనేటువంటిది తగ్గిపోవటం చేతనే ప్రపంచంలో ఈ విధమైన అశాంతి అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
0: సిన్స్ ద బ్యాలెన్స్ అమంగ్ దీస్ ఫోర్ కాంపోనెంట్స్ దట్ మేక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లాస్ట్ యు ఫైండ్ రెస్ట్లెస్.
1: ఈ సమతాభావమును మానవుడు ఏనాడు కాపాడుకున్నో ఆనాడే దేశము సుభిక్షంగా ఉంటుంది.
0: వెన్ వన్స్ వి మెయింటైన్ ద బ్యాలెన్స్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఎన్ష్యూర్డ్.
1: మానసిక పరివర్తనే

0: మనిషి యొక్క పరివర్తన.
1: ఇట్ ఈస్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ దట్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్.
0: మనిషి యొక్క పరివర్తనే దేశం యొక్క పరివర్తన.
1: Transformation of man leads to transformation of the country.
0: దేశం యొక్క పరివర్తనే విశ్వం యొక్క పరివర్తన.
1: Transformation of the country leads to the transformation of the
0: world. కాబట్టి విశ్వం ఈనాడు శాంతి సౌఖ్యములతో అభివృద్ధి కావచ్చునన్న మనస్సు మారాలి.
1: If you want that the whole world should prosper in peace and progress and security,
0: మానవుని యొక్క మనస్సు మాధుర్యమైనటువంటి ప్రేమతో నిండాలి.
1: The mind should be so sweet, full of love.
0: మనస్సు అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: Mind is very mysterious.
0: విజ్ఞానంతో చేరినప్పుడు ఇది అవధూతగా మారుతుంది.
1: When once it is full of wisdom, it transforms into a renunciant.
0: అదియే అజ్ఞానంతో చేరినప్పుడు యవదూతగా మారుతుంది.
1: When once it is the company of a fool, it transforms into a messenger of God of death.
0: అందువలనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్యోహోని. రెండు విధములైనటువంటి మార్పుల చేత ఈ మనస్సు మానవుని అనేక విధములైనటువంటి తరంగముల్లో దాటిస్తుండాలి.
1: Therefore it's the mind that's responsible both for bondage and liberation. We should understand the trend of the waves of the mind.
0: కనుక మొట్టమొదట మానసిక పరివర్తన జరగాలి.
1: So mental transformation should take place in the first place.
0: ఈనాటి విద్యా విధానములో అనేక విధములైనటువంటి మార్పులు తెప్పించినప్పటికీ కానీ దీనికి అవసరమైన మార్పులు ఎవ్వరు కూడా తెప్పించడానికి ప్రయత్నించలేదు.
1: Though the modern education needs changes and transformations, needed changes have not been brought as yet.
0: Alabhyamu, asabhyamu, avinayamu, ahankaramu, asuya. ఈ ఐదు తత్వములే మానవుని మానవునిగా కాక పశువుగా మారుస్తున్నవి.
1: Negligence of duty, lack of courtesy, lack of humility, ego, envy, jealousy, they make man worse than an animal.
0: కనుకనే మొట్టమొదట ఈ గుణములు ఉండేటువంటి వాడు విద్యావంతుడని చెప్పడానికి కానీ లేక విద్యార్థి అని చెప్పడానికి కానీ వీలు లేదు.
1: We can't call anyone educated or a student if
0: విద్యావంతుని యందు విద్యార్థులందు కూడాను ఈ ఐదు గుణములు ఉండకుండా పోవాలి.
1: These five bad qualities should not be there among students.
0: కనుక మొట్టమొదట దీన్ని లేకుండా చేసుకోవాలంటే కొన్ని పశుత్వంలో ఉండేటువంటి యొక్క మంచి గుణాన్ని కూడా మానవుడు గుర్తించాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి ఫ్రీ ఫ్రమ్ దీస్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ షుడ్ ఆల్సో నో ది ఎనిమల్ నేచర్.
0: పక్షి మృగ క్రిమి కీటకాదుల నుంచి కూడా మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవాల్సి ఉంటుండాలి.
1: మ్యాన్ కెన్ లెర్న్ మెనీ ఆఫ్ వర్చ్యూస్ అవుట్ ఆఫ్ ది అనిమల్స్ ద బీస్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: సమాజంలో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద.
1: ఇన్ సొసైటీ యు ఫైండ్ ఎవరీ మీన్ డిస్గస్టింగ్ క్రీచర్ డాంకీ.
0: కానీ ఆ గాడిద ఎందుకు మానవుడు నేర్చుకోవలసినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటుంది.
1: బట్ మ్యాన్ కెన్ లెర్న్ మెనీ గుడ్ వర్చ్యూస్ ఫ్రమ్ ఏ డాంకీ.
0: సహన భావము గాడిద ఎందు ఉండేటువంటిది మానవుడి ఎందుకు కనిపించదు.
1: This kind of patience, as you notice in donkey, is not present in a man.
0: Enni bharamulu vesinappatikini sahananga mostuntadi.
1: In spite of heavy load on its back,
0: enni debbalu kottinappatikini sahananga anubhavistuntadi.
1: Though it is whipped repeatedly, it's yet patient.
0: Tindi teethadulu lekapoyinappatikini prasannamainatti mukhamto adi pravartistuntadi.
1: Though it is not given food and drink, yet it maintains balance.
0: కనుకని గాడియందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహన భావము.
1: Therefore that lesson that lesson we can learn from a donkey is that of patience.
0: అన్నింటికంటే చిన్న జంతువు చీమ.
1: The smallest is an ant.
0: కానీ ఈ చీమ నుండి కూడా మనం ఎన్నో పవిత్రమైన గుణములు నేర్చుకోవాల్సి ఉంటుంది.
1: There are many sacred lessons we can draw from an ant.
0: ఈ చీమ యందు దూరదృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
1: Ant has got fortitude and a vision.
0: ముందుకు వర్షాకాలం రాబోతుందని గుర్తించి దూరపు దృష్టి చేతనే 3 నెలలకు సంబంధించినటువంటి ఆహారంనంతా ముందు ప్రోగు చేసుకుని నిశ్చింతగా జీవిస్తుంటాడు.
1: Ant has got that vision and plans for the advancing rainy season by gathering all the required grain 3 months in advance.
0: ఇంకా సాలెపురుగు దీని నుండి మనము నేర్చుకోవాల్సింది కూడా ఉంటుందని.
1: Then the spider, there are many things that we can learn.
0: Pattudala.
1: Determination.
0: Enni paryamatalu goodu nallukunnappatikini daniki bhagnam kaliginappatikini ఏమాత్రము చింతించక ఎన్ని పర్యాయములైనా తిరిగి ఆ గూడును నిర్మించుకోవడానికి పట్టుదల చేత తాను సాధిస్తూ ఉంటాడు.
1: In spite of repeated attempts to destroy the nest it makes on its own, yet it continues to make the spider.
0: Inka gadida cheppam kani kukka.
1: Then comes the dog.
0: Indulo manam edo oka vidhamante kukka aneetundi danni chaala sulabhanga alakshyanga manam bhavistuntunnam.
1: We just neglect the quality present in a dog.
0: Dani yendu undinatvanti vishwasamu maroka jeevi yendu ledu.
1: The quality of faith present in a dog is not present anywhere.
0: Yedo pattadanam pettinatvanti vyaktini vishwasinchi atani yokka kantham gaani leka atani chuchinappudu gaani chaala vishwasamto thooka aadichukuntu daggariki vastundi.
1: The moment anyone serves little food to the dog, watching the dog approaches him and very closely wags its tail.
0: Kaani uchita vidyalu andinchi సర్వ సౌకర్యములు చేకూర్చి సర్వ సదుపాయంలో కూడా వారిని అభివృద్ధిపరిచి తిండి తీర్థాలతో వారిని అభివృద్ధిపరిచి కడబటికి పాస్ అయిన తర్వాత ఉద్యోగములు కూడా ఇచ్చి వారు ఎంత పోషించినప్పటికీ అట్టి విద్యావంతులు ఎందు ఈనాడు ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ గివెన్ దెమ్ ఫ్రీలీ after securing pass job given, yet faith is lacking among educated today.
0: Inni sadupayamulu free ga chesinappatikani veerlo ee kukkalo undinatvanti okka vishwasamulo veyinte oka bhagam kudanu kontha mandiki lekapothundadi.
1: Though so many conveniences are extended, they do not have 1,000th of the faith of a dog.
0: వీరు విద్యావంతులని ఏ రీతిగా మీరు చెప్పగలరు?
1: హౌ కెన్ యు సే దట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్?
0: వీరు మేధావులు అని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ ఇంటెలిజెంట్?
0: వీరు ఎందుకు తెలివితేటలు అధికంగా ఉన్నదని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్?
0: కనుకనే విశ్వాసం మానవునికి శ్వాసం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద ఫెయిత్ విచ్ ఇస్ ది బ్రెత్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: అట్టి విశ్వాసాన్ని ప్రబోధిస్తూ ఉంది కుక్క.
1: ఇట్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎ డాగ్.
0: మీకందరికీ తెలుసును భారతదేశంలో సిండికేట్ బ్యాంక్.
1: You all know in Bharat the syndicate bank.
0: కుక్కను చిహ్నంగా పెట్టుకున్నారు.
1: They have the symbol of a dog.
0: అనగా ఈ డబ్బుకి ఎట్టి భయము ఉండదు, ఇది విశ్వాసంతో పాల్పడేటువంటిది అని కుక్కను దీనికి ఆదర్శంగా తీసుకున్నారు.
1: The symbol of the syndicate bank of the dog tells you you don't need to be afraid of your deposit there.
0: ఇంకా పిట్ట లోపల ఉండినటువంటి ఒక మహా పెద్ద గుణము.
1: And the quality of a parrot.
0: ఈ పిట్టలో ఏకపత్ని వ్రతం అనేటువంటిది ఈ పిట్ట ఎందు మాత్రమే ఉన్నది కానీ ఇంకా ఎట్టి సాధకుని ఎందు కానీ ఎట్టి మహనీయులందు కానీ ఈ యొక్క గొప్ప గుణం లేదు.
1: ఇట్ ఇస్ ద ప్యారెట్ దట్ విల్ హోల్డ్ ఆన్ క్లింగ్ ఆన్ టు వన్ లైఫ్ పార్ట్నర్ ఇట్ వుడ్ నాట్ చేంజ్.
0: మీకు తెలుసును రామాయణమునందు రెండు పక్షులు జత కూడినప్పుడు బోయవాడు ఒక పక్షిని కొట్టాడు.
1: యు నో ఇన్ రామాయణ ఎ హంటర్ షాట్ వన్ ఆఫ్ ది టూ బర్డ్స్.
0: పత్ని కింద కూలిపోయింది.
1: ఇట్ ద ఫీమేల్ దట్ ఫెల్.
0: కానీ పతి ఉంది.
1: బట్ ది మేల్ బర్డ్ ఇస్
0: అది ఈ వియోగమును భరించుకోలేక అనేక విధములుగా బాధలు పడింది.
1: ద పార్ట్నర్ కుడ్ నాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
0: కట్టగడబటికి ఆ వియోగం చేతనే ప్రాణం వదిలింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇట్ డైడ్.
0: దీనిని చూచినటువంటి వాల్మీకి శోకంతో ప్రారంభమైనటువంటి శ్లోకము శోక నివారణ గావిస్తూ వచ్చింది.
1: వాల్మీకి వాచింగ్ ద సినారియో స్టార్టెడ్ కంపోజింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ in sadness shoka and composes verses shoka.
0: పక్షుల లోపల తన పత్ని మరణిస్తే రెండో పత్ని అనేటువంటి దాన్ని ఏమాత్రం ఆశించదు.
1: Among the two birds, when one life partner dies, the other does not live.
0: నిగ్రహించుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది కానీ తిరిగి తాను జీవించడానికి ప్రయత్నించదు.
1: The partner left behind after the death of the other would not take any drink or
0: food. ఈ పిట్టలో ఉండినటువంటి ఒక ఏకపత్ని వ్రతమునకు ఒక్క మానవుడైన ఆదర్శంగా కనిపిస్తున్నాడా?
1: And this principle of clinging on to the single life partner is there.
0: ఒక పత్ని పోతే ఇంకా ఎన్ని పత్నీలైనా కూడా తాను సిద్ధంగా తీసుకోవడానికి ఉంటాడు.
1: If one wife is gone, he is ready to have many to follow.
0: కనుకనే ఈ పచ్చి నుంచి మానవుడు నేర్చుకోవాల్సినటువంటి యొక్క గొప్ప శీలత అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి.
1: Therefore from parrot we can learn the lesson of character.
0: కనుకనే పశుపక్షి మృగాదులు ఎందుకని క్రిమికీటాదులు ఎందుకని ఎన్నో మంచి గుణములు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండాలి.
1: Therefore there is every need to cultivate sacred virtues.
0: కేవలం అనేక గ్రంథములు చదివినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
1: There is no use by merely going through texts.
0: ఇది కేవలం ఒక బుకిష్ నాలెడ్జ్.
1: ఇట్స్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ప్రాక్టికల్ లో మనం ప్రవేశించాలి.
1: బట్ వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రపంచంలో మన హృదయమే ఉత్తమ బోధకుడు.
1: Therefore, in this world, our heart is the noblest teacher.
0: Kalame manaku sari ainatundi uttama guruvu.
1: Time is the noblest teacher.
0: Ee vishalamaina prapanchame manaku aadarshamainatundi grandhamu.
1: The vast world is an ideal text.
0: Okka nijamaina snehitudu atane bhagavantudu.
1: We have only one true friend, God himself.
0: Kanuka manaku bodhakudu kavalanchipindi manam ekkada vetakanakkarledu. Mana hrudayame విశాలమైనటువంటి యొక్క హృదయమే మన యొక్క బోధకుడు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ టీచర్. యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రిసెప్టర్.
0: నీ హృదయాన్ని నీవు అనుసరిస్తే అన్ని కూడా పవిత్రమైనవిగా రూపొందుతాయి.
1: ఇఫ్ యు ఫాలో యువర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
0: కనుక నీ హృదయమే మనకు విశాలమైనటువంటి యొక్క బోధకుడు.
1: దేర్ఫోర్ అవర్ కాన్షియన్స్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కాలము మనకు ప్రధానమైన గురువు.
1: టైమ్ ఈజ్ అవర్ మెయిన్ టీచర్.
0: కాలము చేతనే మనం సర్వకర్మలు కూడా ఆచరిస్తున్నాము.
1: ద హోల్ యాక్టివిటీ గోస్ బై ద టైమ్.
0: కాలము చేతనే మన యొక్క కాయము అనేక విధమైనటువంటి మార్పులు చెందుతున్నది.
1: ద బాడీ చేంజెస్ ట్రాన్స్ఫార్మ్స్ బేసింగ్ ఆన్ టైమ్.
0: సర్వమునకును కాలమే ప్రధానము, కాలమే మూలము.
1: ఫర్ ఎవ్రీథింగ్ టైమ్ ఇస్ ద కాజ్ అండ్ ద బేసిస్.
0: కనుక కాలమే మన యొక్క గురువు.
1: దేర్ఫోర్ టైమ్ ఇస్ అవర్ టీచర్.
0: ప్రపంచమే మనకు గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ది టెక్స్ట్.
0: ఈ యొక్క గ్రంథంలో లేనటువంటి ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు.
1: సచ్ ఎ గ్రేటెస్ట్ టెక్స్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే
1: ఇఫ్ యూ ఫాలో ద వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క పాఠంలో మనకు నేర్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ టీచర్స్ యూ మెనీ మెనీ లెసన్స్.
0: భగవంతుడే మనకు నిజమైనటువంటి మిత్రుడు.
1: గాడ్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్.
0: కానీ ఈనాడు కేవలము ఒక భౌతికమైనటువంటి దీని లోపల కొన్ని చర్యల లోపల మనము ప్రవేశించి ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి స్నేహితుల నిమిత్తమై మనం కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వీ వేస్ట్ అవర్ టైమ్ బై సీకింగ్ ద కంపెనీ ఆఫ్ ఎ మీన్ పర్సన్ టేకింగ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్.
0: అన్ని విధములుగా మనం వంచేటువంటి యొక్క మిత్రులను మనం అభివృద్ధి పరచుకుంటున్నాము.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డిసీవ్ యూ, హూ విల్ బిట్రే యూ.
0: నీ చేతి ఎందు ధనమున్నదా, నీ చేతి ఎందు పదవున్నదా, అందరూ నీకు మిత్రులుగానే వస్తారు.
1: So long you have money on hand and authority, everybody would be your friend.
0: ఈ ధనమే నీ యొక్క చేతి యందు లేకపోయినప్పుడు ఎవ్వడు కూడా నీకు గుడ్ బై కూడా చెప్పడు.
1: The moment there's no money on hand, nobody would say goodbye.
0: కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు.
1: God is not of that sort.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా నీకు కాపాడుతుంటాడు.
1: God is with you, below you, around you, above you, in you, and he is safeguarding you.
0: కనుకనే నియమైనటువంటి మిత్రుడు భగవంతుడే.
1: So God is the only true friend.
0: అట్టి నిజమిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
1: But we just retreat. We don't have such a friendship with God.
0: కేవలము ఈ జగత్తు యొక్క ఆశలను అభివృద్ధిపరిచి వాంఛింపజేసి కొన్ని విధమైనటువంటి మోసం చేసేటువంటి యొక్క మిత్రుల్ని ఈనాడు మనము విశ్వసిస్తున్నాం.
1: టుడే వీ హావ్ ఫెయిల్డ్ ఫుల్ ఫెయిత్ ఆన్ అవర్ ఫ్రెండ్స్ హూ డిసీవ్ అస్, హూ ఫాస్టర్ అవర్ మీనింగ్లెస్ డిజైర్స్.
0: కనుక మొట్టమొదటి మనకు ప్రధాన మిత్రుడు భగవంతుడే.
1: ద ఫస్ట్ ఇన్సెన్స్ ఫస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: అతి మిత్రుడు మన హృదయ బోధకుడు.
1: సచ్ ఎ ఫ్రెండ్ ఈస్ ద టీచర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు రావడానికి ఈ ఉత్పత్తి స్థానం ఏమిటో మనం చక్కగా విచారం చేయాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ఆరిజిన్ ఎటిమాలజీ బిహైండ్ దిస్ నేమ్ చైనా.
0: ఈ చైనా అనేటువంటి పదము,
1: దిస్ వర్డ్ చైనా,
0: చూకోక్ అనేటువంటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి ప్రారంభమైంది.
1: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ చైనా ఈజ్
0: చూకోక్.
1: చూకోక్ చూకోక్
0: అనగా చూ అనగా మన యొక్క ఉదయము.
1: చూ స్టాండ్స్ ఫర్ హార్ట్.
0: కోక్ అనేటువంటిది దేశము.
1: కోక్ ఇస్ కంట్రీ.
0: కనుక మా హృదయమే మా యొక్క దేశము అనేటువంటి ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినటువంటి ఈ చైనా.
1: సో ది ఎటిమాలజీ సేస్ దట్ ఇస్ అవర్ హార్ట్ ఇస్ అవర్ కంట్రీ.
0: ఇది అన్ని దేశములు ఎందుకు కూడాను అన్ని మతములు కూడాను సమన్వయమైనటువంటిది.
1: దిస్ అప్లైస్ టు ఆల్ కంట్రీస్, టు ఆల్ రిలీజన్స్ యాజ్ వెల్.
0: భారత, భారత అనగా ఏంటి? భా అనగా ప్రకాశము.
1: భారత ద ఫస్ట్ లెటర్ భా మీన్స్
0: ఆ ప్రకాశమే ఆత్మస్థానము.
1: ది ఆత్మ ద స్పిరిట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ రేడియన్స్.
0: వాడే భారతుడు.
1: And Bharata is the one who has got that light. So everyone is drawn by the heart. God is not present in different places. He has not confined himself to pilgrim centers like Badrinath,
0: Kedarnath.
1: That's all your imagination and illusion. The heart is the temple of God. Therefore it is China that had full faith that the heart is one's own country. On the way we may be met with so many difficulties, anxieties. Then and now in China, the moment they get up, the first thing they do is to meditate.
0: Difficulties are our friends. Let us invite them.
1: They said, difficulties are our friends. Let us invite them, they said.
0: Mana kashtamule manaku nijamaina mitrulu.
1: Difficulties are our true friends.
0: Kashtamule leka sukham anetundi manaku labhyam kavu.
1: There cannot be happiness without any misery.
0: Ani tellavaru lechin tachame varu chintinchi panullo prarambhinchetundi vaadu.
1: They think so every morning by the time they get up from bed and start their activity.
0: Ratnanikaina kuda nu kaanti kalagalante rapidi chethu dani baada pettali.
1: Even a diamond is to shine brilliantly, it has to be polished.
0: Ade kaakunda aatma trupti chethu ఆనందం మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడాను చైనా దేశం ప్రచరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది ప్రాపగేషన్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ చైనా దట్ టెల్స్ యూ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది స్పిరిట్
0: ఆత్మనాత్మానం అని కూడాను భారతదేశంలో ఉంటుండాలి. ఈ ఆత్మను ఉద్ధరించేటువంటిది ఏమిటి? మన యొక్క సరి అయినటువంటి యొక్క నడతనే.
1: ఇన్ భారత్ this is the main feeling.
0: మన మంచి ప్రవర్తనే మనల్ని ఉద్ధరింపజేసేటువంటిది.
1: దట్ ఈస్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్.
0: మన ప్రవర్తన ఎవరినో దేశాన్ని ఉద్ధరిస్తుందని కాదు.
1: ఇట్స్ నాట్ ద కాండక్ట్ దట్ వుడ్ హెల్ప్ ద కంట్రీ.
0: నిన్ను నిన్ను ఉద్ధరించుకోవడానికే మంచి ప్రవర్తన అవసరం.
1: ఇట్ విల్ హెల్ప్ యువర్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
0: ఒక కత్తి తీసుకుని రాతిపైన బాగా నూరుతారు.
1: యు టేక్ ఎ నైఫ్ అండ్ షార్పెన్ ఇట్.
0: కానీ అది రాతిని నునుపు చేసే కోసం నిమిత్తం కాదు, ఈ కత్తికి పదునిచ్చే కోసమని.
1: ఇట్స్ నాట్ టు షార్పెన్ ద టచ్ స్టోన్, ఇట్స్ టు షార్పెన్ ద నైఫ్.
0: అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరచుకున్నామంటే ఇది దేశమే ఉద్ధారం అయిపోతుంది.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వి డెవలప్ గుడ్ క్యారెక్టర్ ద హోల్ వరల్డ్ విల్ డెవలప్.
0: ఈ యొక్క చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ప్రోవర్బ్ ఇన్ చైనా,
0: కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అనింది.
1: It is only the food that's prepared out of difficulty would be highly delicious.
0: కష్టంతో సంపాదించినటువంటి దాన్ని సుఖభోజనంగా మనం అనుభవిస్తాం.
1: If all the earning is out of hard work,
0: కష్టం లేకుండా సుఖభోజనం చేసేటువంటి వాడు కేవలం ఒక సోమరిపోతే.
1: The one who enjoys food without working hard for it is a lazy man.
0: చైనా దేశంలో ప్రతి వ్యక్తి కూడాను చాలా శ్రమించి తాను సంపాదించేటువంటి వాడు.
1: So every person should work hard and earn the daily bread.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ విధమైన యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సచ్ ఎ లేటెంట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ బై ఎవ్రీవన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశ సంపదని, దేశం యొక్క సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద కల్చర్ ఆర్ ఫర్గాటన్ టుడే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశమే కాక ఈ చైనా దేశము సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
1: సిన్స్ ఆర్కేయిక్ ఆర్ ఏన్షియంట్ టైమ్స్ there are closer ties between China and Bharat.
0: కొన్ని నిమిషముల పూర్వం మీకు చెప్పారు.
1: Few minutes back it was said.
0: భూదేవత అని, లక్ష్మి అని, కుబేరుడని, కింగ్ అని ఇవన్నీ కూడాను భారతదేశం యొక్క సంస్కృతి యొక్క తత్వములే.
1: Few minutes back you were told that goddess of wealth Lakshmi, the god of wealth Kubera, so many names are mentioned.
0: కానీ దీని నిమిత్తమై హృదయము నుండి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి.
1: For this thing there is a teaching that arises from one's own heart.
0: ఈనాడు లోకములోపల కొద్ది సహాయం చేత కూడాను మంచివారు ఎంతో మనకు గొప్ప మేలు చేస్తుంటారు.
1: With a little help extended to us in this world, there are many people that would help us.
0: గొప్ప సహాయం చేసినప్పటికీ అల్పులనేటువంటి వాడు అనేక బాధలు గురి చేస్తుంటాడు.
1: Though the recipient of a great help is the mean man who puts the one into
0: చిన్న ఉదాహరణ.
1: A small example.
0: మనకు అవసరం కానటువంటిది, పనికి రానటువంటిది గడ్డి వేస్తే పశువు దాన్ని భుజించి తాను పవిత్రమైనటువంటి యొక్క క్షీరాన్ని మనకు అందిస్తుంది.
1: A small example, the grass that we neglect it and throw it off, it is the cow that eats and gives us the milk.
0: పాముకు పవిత్రమైన క్షీరం పోసి పెంచినప్పటికీ అది విషమే మనకు అందిస్తుంది.
1: Even if you offer milk to a snake, it emits poison.
0: కనుక చెడ్డవారికి మనము ఎంత మేలు చేసినప్పటికీ అది కీడుగానే భావిస్తుంది.
1: Even if you render help to a bad man, he will harm you in turn.
0: మంచి వారికి అల్పతృప్తి చేసిన సహాయం చేసినప్పటికీ అది అధికమైన ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: If you extend little help to a good man, he will be infinite.
0: కనుకనే దీనికి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి ఈ అనేక దేశాల్లో.
1: Therefore, there are certain rules and regulations.
0: చైనాలో కొన్ని ఈ శాసనాన్ని గురించి చక్కని ఒక గాథ ఉంటుండాలి.
1: There are so many stories relating to these rules and regulations.
0: ఈ శాసనములు అనేటువంటివి ఒక వల వంటివి.
1: These laws are like a net.
0: ఈ వల లోపల చిన్న చిన్న చేపలు దూరి వెళ్లిపోతుంటాయి తప్పించుకొని.
1: Small fish escape out of this net.
0: కానీ పెద్ద పెద్ద చేపలు ఈ యొక్క వలని ఛేదించి వారు తప్పించుకుని బయటకు పోతుంటారు.
1: బిగ్ ఫిష్ వుడ్ ఫైట్ అగెన్స్ట్ దిస్ నెట్ అండ్ ఫైండ్ అన్ ఎస్కేప్.
0: ఈ చిన్న పెద్ద కానటువంటి మధ్యవర్తులకి ఈ వలలో చేరిపోయి బంధితులైపోతుంటారు.
1: దోస్ ఆర్ ది ఫిష్ విచ్ ఆర్ నైదర్ టూ స్మాల్ నాట్ టూ బిగ్ ఆర్ కాట్ ఇన్ ద నెట్.
0: కనుక ఈనాటి ప్రభుత్వం యొక్క శాసనాలు కూడా చిన్నవారు లెక్క చేయటం లేదు.
1: The laws of the government are not cared by small people.
0: పెద్దవారు ఈ యొక్క శాసనాన్ని కూడా ఉల్లంఘించిపోతున్నారు.
1: Big people disobey the laws of the land.
0: కానీ మధ్య స్థాయిలో ఉండేటువంటి వారికి అన్ని రకమైనటువంటి బాధలు కూడా.
1: Only middle class face all the problems.
0: ఈనాడు ప్రత్యక్షంగా మనకు గోచరమవుతున్నాయి.
1: You find this in every aspect in life.
0: కనుక మనం శాసనం అంటే ఏమిటి? హృదయ శాసనమే సరి అయిన శాసనము.
1: Therefore, what is the true law? It's the law of the heart.
0: కనుక నేను అప్పుడప్పుడు 4 F's అని చెప్తుంటాను.
1: భగవాన్ tells us repeatedly 4 F's.
0: F.
1: 4 F's. F.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: ఎవరు నీ మాస్టర్?
1: Who is your master?
0: నీ హృదయమే.
1: Your conscience is your master.
0: ఉత్తమ బోధకుడైనటువంటి ఈ హృదయమే నీ కాన్షియస్.
1: Your heart, the conscience, is the noblest teacher.
0: అతనే నీ మాస్టర్.
1: He is your master.
0: దానిని ఫాలో చేస్తే నీకు ఏ విధమైనటువంటి బాధలు సంభవించవు.
1: If you follow your master conscience, you will never be facing problems.
0: అది ఫస్ట్ F.
1: That is the first F.
0: Second F, face the devil. ఎందుకంటే దానికి ధైర్యం వచ్చేస్తుంది మనకు.
1: Then you will pick up courage.
0: ఎలాంటి బాధలైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం.
1: You are ready to resist and face any kind of
0: problems. ఎదుర్కొనేటువంటి ఒక వ్యక్తి ఎంతవరకు ఎదుర్కోవాలి?
1: How to what extent should you resist?
0: Third F, fight to the end.
1: Third F gives the answer, fight to the end.
0: మన జీవితం అంత్యం వరకు కూడా దాంతో మనం పోరాడాలి.
1: Fight to the end, till the end of life.
0: ఎందుకంటే మన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనము జయింపజేసుకోవాలి.
1: The reason is, we should follow the law of one.
0: దానికి ఎప్పటికీ విజయమే విజయమే విజయమే.
1: It's bound to be successful, victorious anytime.
0: ఇంకా నాలుగవ F.
1: The fourth F.
0: Finish the game.
1: Finish the game.
0: అది యొక్క మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: That is the main principle of mankind.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని దాంతో సాధించి తద్వారా విజయాన్ని కూడా మనం పొందాలి.
1: When anyone faces all difficulties, troubles, worries and anxieties,
0: కష్టములు
1: ఉన్నవే
0: బాధలు కలిగినవే అని మనం నిరుత్సాహంగా మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated and depressed because of the troubles on the way.
0: ఎందుకంటే దైవత్వానికి మన దేహంతో ఎంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: Reason is, there is intimate association and relationship between the divinity and your body.
0: ఇది కన్ను.
1: This is the eye.
0: ఇది చెవు.
1: This is ear.
0: ఇది ముక్కు.
1: This is nose.
0: ఇది చెయ్యి.
1: The hand.
0: ఇది కాలు.
1: This is leg.
0: ఇవన్నీ చేరినటువంటిది ఒక దేహం.
1: The body has got all these limbs.
0: కాబట్టి అంగములతో కూడినటువంటి ఇదంతా దేహము.
1: The body has got all these parts, the limbs.
0: అయితే ఈ అంగములంతా దేనికి రూపములు?
1: What do they speak of?
0: దేహానికి రూపములు.
1: They reflect the body.
0: దేహము దేనికి అంగము?
1: And the body is a limb of what?
0: Society-కి.
1: The body is the limb, part of the society.
0: ఈ సమాజమునకు ఈ దేహం అంగము.
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ.
0: ఈ యొక్క సమాజము దేనికి అంగము?
1: ద సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ వాట్?
0: మానవత్వమునకు అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వం దేనికి అంగము?
1: హ్యుమానిటీ ఇస్ ద లింబ్ ఆఫ్ వాట్?
0: ప్రకృతికి అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది నేచర్.
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్ ఇస్ ది పార్ట్ ఆఫ్ వాట్?
0: ప్రకృతి భగవంతునికి అంగము.
1: ఇట్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ ద డివినిటీ, గాడ్ హిమ్సెల్ఫ్.
0: కనుక ప్రకృతి పరమాత్మనికి అంగము.
1: Therefore, the nature is the limb of God.
0: ప్రకృతికి మానవత్వం అంగము.
1: And for this nature, humanity is
0: మానవత్వమునకు దేహం అంగము.
1: For the humanity is the human body.
0: దేహమునకు ఈ యొక్క చిన్న చిన్న అంగములంతా కూడాను అంగ. కనుక ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగ అంగ భాగములే ఈ యొక్క జగత్తు.
1: So it is only the relationship between part to part, the limb to the body.
0: ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి,
1: this truth is forgotten.
0: ధనము ధనము పదవి వీటి నిమిత్తమై మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
1: One is after position and money and ruins himself.
0: కనుక ఇది కాదు మన వ్యక్తిది.
1: This is not the
0: thing. నిరంతరము హృదయంలో మనం చింతించవలసినటువంటిది దైవం యొక్క భావమే.
1: What we should think of every minute is of God only in our heart.
0: ఈనాడు దైవాన్ని కూడా ఏ రీతిగా చింతిస్తున్నారు?
1: How do we think of God today?
0: మనము ధనము కోసమనే భగవంతుని కూడా చింతిస్తున్నాము.
1: We think of God for money.
0: ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయ.
1: It's only for money we think of God and we have all knacks to earn money.
0: భూమి సూర్యుని చుట్టూ,
1: the earth goes round the sun.
0: జనులు ధనము చుట్టూ గిరగిరా గిరియంచు తిరిగేరయ.
1: Earth goes round the sun, men go round the money.
0: చూసారా? అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
1: అర్త్ గోస్ అరౌండ్ ద సన్.
0: కానీ జనులు ధనం చుట్టూ తిరుగుతున్నారు.
1: బట్ మెన్ గో అరౌండ్ ది మనీ.
0: ఇది మన యొక్క భక్తి, ఈనాటి భక్తి.
1: దిస్ ఈజ్ ది టైప్ ఆఫ్ డివోషన్ వీ ఫైండ్ టుడే.
0: ఇది డివోషన్ ఎట్ అవుతుంది? డీప్ ఓషన్.
1: హౌ డి కాల్ డివోషన్? ఇట్స్ ది డీప్ ఓషన్.
0: ఇది సముద్రము.
1: దిస్ ఈజ్ ఓషన్.
0: ధనం కోసం మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ మనీ అలోన్.
0: దైవమును విచారించు.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ధనమే మనకు సర్వంగా లభిస్తుంది.
1: అండ్ మనీ విల్ గెట్ ఆటోమేటికలీ.
0: కాన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఆర్థికంగా కానీ నైతికంగా కానీ ధార్మికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా అన్నింటి ఎందు కూడాను ధనము ధనము ధనము.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ద ఎథికల్, ద మోరల్, ద ఫైనాన్షియల్, ద ఎకనామిక్, స్పిరిచువల్, ఇట్స్ ద మనీ దట్స్ ద గవర్నింగ్ ప్రిన్సిపల్.
0: ధనం ఉండవలసినదే. ధనం అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ దీనికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి అండర్ లిమిట్స్.
0: మితిమీరినటువంటి ధనం వచ్చినప్పుడే ఈ జగత్తునకు తనకు కూడా ఏమాత్రము శాంతి సుఖములు ఉంటుండవు.
1: ఇఫ్ ఇట్ క్రాసెస్ లిమిట్స్ యూ నాట్ హ్యావ్ పీస్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్.
0: కనుక మనము సుఖమునిచ్చేటువంటిది, శాంతిని చేకూర్చేటువంటి ధనానికి మనం పాగుపడాలి.
1: Therefore, we should struggle hard to earn that which gives us happiness and security.
0: Meenadi bhakti kudanu part time devotion ga untundali.
1: Devotion today is a part time devotion.
0: Nijamuga lakshalu kotladi mandi kudanu bhaktulu untunnaru lokamulo.
1: In this world there are lakhs and lakhs of devotees.
0: Ee bhaktulandaru kudanu ye okka vishayanni manam aacharanalo pette kudanu chalu jagattanta kudanu kalyanakaranga untundi.
1: If these devotees, if they practice one principle, the whole world will be fine.
0: Jagadish cheppadu okka durgunanni meer manandi okka sagunanni meer teesukoni pondi.
1: Jagadish said, give up one bad habit, develop one virtue.
0: అదే విధంగానే సాయి యొక్క విషయం లోపల ఒక్క దీనిని మీరు ఆచరిస్తే చాలు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సాయి ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దట్ ఈస్ వాట్ భగవాన్ సేస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం నిజంగా ఒక త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈనాడు ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండినప్పుడే ఇది సమృద్ధిగా అభివృద్ధి అవుతుంది.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈజ్ అలాంగ్ విత్ లవ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్.
0: మొక్కను నాటి దానికి ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: యు షుడ్ ప్లాంట్ ఎ ట్రీ అండ్ దెన్ మెన్యూర్ అండ్ వాటర్ ఇట్.
0: నీరు పోసి ఎరువు వేయకపోతే కూడా అది అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ వాటర్ అండ్ డోంట్ మెన్యూర్ ఇట్ వుడ్ నాట్
0: గ్రో. ఎరువు వేసి నీరు పోయకపోతే అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ మెన్యూర్ ఇట్ డోంట్ వాటర్ ఇట్ విల్ నాట్ గ్రో.
0: కాబట్టి మన జీవితం అనేటువంటి మొక్కకు
1: ఫర్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్
0: ప్రేమ అనే జలము,
1: put the water
0: jagam anekunte erivu rendu vesinappude idi samruddhiga poornamainaatu jeevithanga roopondutundi.
1: You have to water it with love and the manure of sacrifice will help this tree of life to grow.
0: Kani dhanam manam teesukoni vachinatundi kaadu.
1: It's not the money that we brought with us.
0: Kalli garbhamu nundi janminchunappudu talli garbhamu nundi dhanamu tedavadu వెళ్లిపోయేడు నాడు వెంటరాదు.
1: At the time of birth, out of mother's womb, nobody comes with money, nor takes back money with him at the time of death.
0: లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోరు.
1: One may be a very rich person. After all, he partakes normal food, but not gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: Earning money may make you feel proud and egoistic. The money will never follow you when you die.
0: తుదకు దొంగల కిట్టురు దొరల కౌను.
1: What will happen to the money that you amass? It may be taken away by thieves or taken by government.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయం లోపల ఇంత బట్టైన కట్టుకుని రాడు.
1: Every human being would not bring a piece of cloth at the time of birth.
0: పోనీ పోయే సమయం లోపల ఎక్కడ పోతున్నాడో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోడు. క్షణభంగురమైనటువంటి జీవిత తత్వానికి ఇంత ప్రోగు చేసుకుని ఏం చేస్తున్నావు? ఏ త్యాగంతో ఏ మంచి కార్యంలో అయినా నీవు ప్రవేశపెట్టచ్చు కదా.
1: ఫర్ దిస్ మోమెంటరీ లైఫ్ వై షుడ్ యు అమాస్, వై షుడ్ యు స్ట్రగుల్ హార్డ్ ఫర్ మనీ? వై
0: భారతదేశంలో సంపాదించినంత కూడా ఏ స్విట్జర్లాండ్ ను ఏ అమెరికాలోనూ ఎక్కడో పెట్టేసి కట్టగలపటికి దానిని నీవును ఒక విధమైనటువంటి అసభ్యంగా మారిపోతుంది.
1: ఆల్ ద మనీ అమాస్ట్ is reserved and stored there in Switzerland, America, and we die helplessly.
0: ఎవరికి దక్కదరి?
1: It will not go to anyone.
0: నీ దేశంలో సంపాదించినట్టు నీ దేశంలో నీవు త్యాగం చేయి.
1: Having earned here, why don't you sacrifice here?
0: బీదలకంత దిక్కులేని వారికి దీనులకంత సహాయం చేయి.
1: Why don't you extend a helping hand to
0: విద్యా వైద్య సంస్థలను అభివృద్ధి పరచుకో.
1: Develop medical and education institutions.
0: ధనం దేనికోసం ఉంటుండాలి?
1: What for is the money?
0: త్యాగం కోసమని ధర్మం కోసం ఉంటుండాలి.
1: Money is meant for the virtues and for sacrifice.
0: అంతేకాని లేకపోతే పెట్టిలో పెట్టి దాన్ని పెట్టేసేస్తే భూమిలో ఉన్న రాళ్ల వల్ల దానికి ఒక విలువ వస్తుంది.
1: The money is not to be kept in an almirah under lock and key.
0: Tyagamu tyagamu tyagamu raavali manavullo.
1: Man must cultivate the spirit of sacrifice.
0: Tanu vedamunandu nakarmana naprajayadhanena tyageneke amrutatva manasu.
1: Therefore Veda says no position, no authority, no wealth would give you as much as that
0: tyagam,
1: of sacrifice.
0: Tyagamunante manaku bhogam untundali.
1: It is only in tyaga the sacrifice there is the bhoga,
0: galani
1: the prosperity. We breathe in.
0: Tirigi teesukunna galani tirigi vadalinappude manaku lungs ku హెల్త్ గా ఉంటుంది.
1: హావింగ్ ఇన్హేల్డ్ వి ఎక్సేల్ టు బి హెల్దీ.
0: మనం భోజనం చేస్తున్నాము,
1: వి ఈట్,
0: తిరిగి దానిని త్యాగం చేసినప్పుడే మన కడుపు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది.
1: అండ్ వి ఆల్సో ఎక్స్క్రీట్, దెన్ యుల్ బి కంఫర్టబుల్.
0: అదే విధంగానే ధనమును సంపాదించు.
1: ఎర్న్ మనీ.
0: ఒక చేతితో ధనమును తీసుకో, రెండవ చేతిలో దానం చేయి.
1: రిసీవ్ యాక్సెప్ట్ విత్ వన్ హ్యాండ్ విత్ అదర్ హ్యాండ్.
0: అప్పుడే ఈ ధనమునకు మనసుకు ఒక విధమైనటువంటి యొక్క హెల్తీ మైండ్ తయారవుతుంది.
1: దెన్ యూ విల్ బి హెల్దీ, ది హెల్దీ బాడీ అండ్ ది హెల్దీ మైండ్.
0: కనుక నీవు త్యాగమే చేయకపోతే,
1: ఇఫ్ యూ డు నాట్ సాక్రిఫైస్,
0: నీ జీవితం వ్యర్థమైపోతుంది.
1: యువర్ లైఫ్ బికమ్స్ వేస్ట్.
0: ఏనాటికైనా మనం త్యాగం చేసిపోవాల్సింది.
1: వన్ డే ఆర్ అదర్ యూఆర్ బౌండ్ టు లీవ్.
0: నీవు దానిని త్యాగం చేయకపోతే అది నిన్నే త్యాగం చేస్తుంది.
1: ఇఫ్ యూఆర్ నాట్ ప్రిపేర్ టు లీవ్ ఇట్ విల్ గివ్ యూ అప్ వన్ డే ఆర్ అదర్.
0: ఇది తప్పినది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: కనుక ప్రతి మానవుడు కూడా శ్రమించి పని చేయాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ నెసెసర్లీ వర్క్ హార్డ్.
0: కనుక మీకు చెప్పేటువంటి మూడే మూడు వాక్యములు,
1: భగవాన్ గివ్స్ అస్ త్రీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్.
0: శ్రమించు శ్రమించు శ్రమించు.
1: వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్.
0: శ్రమించి సుఖించు.
1: వర్క్ అండ్ బి హ్యాపీ.
0: కానీ ఈనాటి మానవుడు ఈనాటి దేశంలో శ్రమించటమే లేదు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ
0: సులభంగా రావాలి లాటరీ డబ్బు వాదే.
1: దే వాంట్ గెట్ ఇట్ ఇన్ ఈజీ వే బై వే ఆఫ్ లాటరీ.
0: ఇది ఎప్పుడు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: మనకు ట్రబుల్ వచ్చినప్పటికీ శ్రమించడాన్ని ఆర్జించాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్ వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ.
0: దానిని జగత్తునకు ఉపయోగపెట్టు.
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ది వెల్ఫేర్ ప్రాజెక్ట్స్.
0: ఈ విధమైనటువంటి త్యాగభావము ప్రతి మానవుని ఎందుకును అభివృద్ధి పరచుకుంటే దేశం ఎంతో సుఖిస్తుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రేమ త్యాగము, ప్రేమ త్యాగం, ఈ రెండే చాలా ప్రధానమైన ప్రాణములు.
1: దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్. లవ్ అండ్ సాక్రిఫైస్.
0: ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: వాడు నిన్ను ద్వేషించినప్పటికీ నీ వారిని నీవు ప్రేమించు.
1: దే మే హేట్ యూ, యట్ యూ లవ్ దెమ్.
0: అది నీ నిజమైనటువంటి భక్తి.
1: దట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కానీ భక్తి భక్తి భక్తి అని వందలు వేలకు ఖర్చులు పెట్టుకుని ప్రశాంతి నిలయానికి చేరుతున్నాడు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ దే స్పెండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ రీచ్ ప్రశాంతి నిలయం.
0: ఇంతవరకు వచ్చి మీరు చేసిన పని ఏమిటి?
1: హావింగ్ కమ్ దిస్ ఫార్, వాట్ ఈస్ ఇట్ యు హావ్ డన్?
0: మీరు నేర్చుకున్నది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ యు హావ్ లెర్న్డ్?
0: కేవలం ఒక సాయి భక్తులైనా కూడా ఒక రెండు విషయాల లోపల శాంతి లోపల ఒక నీతి నిజాయితీతో జీవిస్తే ఎంత దేశం బాగుపడుతుంది.
1: Being a Sai devotee, if you adhere to the principles of morality and integrity, the country will develop.
0: Satyam ledu.
1: There's no truth now.
0: దీనికి ఒక నీతి లేదు.
1: దేర్ నో మొరాలిటీ.
0: నీతి లేని జాతి కోతి కంటే హీనం ఉన్న.
1: ఎ నేషన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఎ మంకీ.
0: కనుక మంకీనే బెటర్.
1: మంకీ ఇస్ మచ్ బెటర్ ఇన్ వన్ వే.
0: అది ఎంతో పరమాత్మ యొక్క సేవ చేసింది.
1: ఇట్ సర్వ్స్ గాడ్.
0: పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడైపోయింది.
1: ఇట్ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ డివైన్ మెర్సీ.
0: కానీ ఈనాటి మానవుడు భక్తి భక్తి భక్తి అనుకున్నాడు, కానీ భగవంతుని ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోతున్నాడు.
1: మ్యాన్ ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ డిసోబేస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఏ యొక్క ఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ దే ఫాలో?
0: శాంతిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ పీస్.
0: ఈ శాంతి పొందేటువంటిది కాదు.
1: It's not the one.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: Neeve shanti.
1: You are peace.
0: Dinni ekkada vetukutavu neevu ikka?
1: Where do you search for it?
0: Neelo unnadani bayiki vetti prayojanam emiti?
1: When it is within you, what the fun of searching for it outside?
0: Tanu mukkupai metukunnatundi kantaddalu illantha vettite gaani labhinchavutunda?
1: If the glasses are right on your nose, what is the fun of searching it all over the house?
0: Satyamu shanti prema aneetundanta mana swaroopamai undigi మనం ఎక్కడో బయట ప్రపంచంలో వెతుకుతున్నాము.
1: Therefore truth, peace and love are within you and you are in search of them outside.
0: భక్తి భక్తి అంటున్నాము.
1: You say devotion.
0: కానీ భగవత్ ఆజ్ఞలకు ఉల్లంఘించిపోతున్నారు.
1: But you disobey the command of God.
0: ప్రేమ తత్వాన్ని పూర్తి మర్చిపోతున్నారు.
1: You have forgotten the principle of love.
0: సహనానికి పూర్తి దాన్ని వదిలిపెట్టున్నారు.
1: And you are giving up all that is required.
0: సహనము సానుభూతిని కూడా మనం పెంచుకోవాలి.
1: And we should develop the sympathy and forbearance.
0: దీనివల్ల ఈ విశ్వమునందు ప్రేమ తత్వం అభివృద్ధి అవుతుంది.
1: That only is possible to develop love.
0: స్వార్థము స్వార్థము స్వార్థం.
1: Today we find selfishness.
0: ప్రతి మానవుని ఎందుకును ఈ స్వార్థం అనేటువంటి పైశాచిక ప్రవృత్తి తన అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది.
1: The demonic selfishness will put you to suffering.
0: ఈ స్వార్థమే పోతే అంతా పరార్థమే.
1: When once the selfishness is given up, then you'll have divinity.
0: ఈనాడు లోకములో ఆశల కోసం జీవిస్తున్నారే కానీ ఆశయాల కోసం జీవిస్తున్నారా?
1: Today people live for ashalu desires, not for ashayalu ideal.
0: Swartham kosam jeevisthunnare kaani parartham kosam jeevisthunnara?
1: They live for swartha selfishness, not for parartha the divinity.
0: Kutila tattvaniki jeevisthunnare kaani vishala tattvaniki evaraina jeevisthunnara?
1: They always after the max kutila but not vastness the vishala.
0: Deha abhimanamunu penchukuntunnare kaani desha abhimanamunu penchukuntunnara?
1: They have got the attachment to the body, the deha, but not the desha country.
0: కనుకనే మనము దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఆధారం.
1: జస్ట్ యాజ్ ది బాడీ అటాచ్మెంట్ దేహాభిమాన, ది దేశాభిమాన అటాచ్మెంట్ ది కంట్రీ.
0: మొట్టమొదటి స్వార్థాన్ని త్యాగం చేయండి.
1: సో సాక్రిఫైస్
0: స్వార్థాన్ని పెంచుకోండి.
1: అండ్ ఫాలో ది స్పిరిచువాలిటీ.
0: కుటిలత్వాన్ని చించివేయండి.
1: గివ్ అప్ ఆల్ ది సీ.
0: విశాలత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఆశలను తప్పించుకోండి.
1: లిమిట్ ది డిజైర్.
0: ఆశయాన్ని పెంచుకోండి.
1: గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ ఐడియా.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి సాధన.
1: దిస్ ఈస్ ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఎన్ని సాధనలు చేసుకుంటున్నా గానీ దేహాభిమానం దేహాభిమానం దేహాభిమానము. ఇంకా ఎప్పుడు నీవు త్యాగానికి పూనుకునే?
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వన్ ఈస్ అటాచ్డ్ టు ద బాడీ, దెన్ వెన్ విల్ యూ అటైన్?
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: దీని లోపల మనం విలువైనటువంటివన్నీ పెట్టుకోవాలి.
1: There are valuables inside.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: The body is an iron safe that has no value.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: In this iron safe there are jewels.
0: ఈ విలువైనటువంటి ఈ దేహము లోపల విలువైనటువంటి ఒక గుణములన్నిటి ఆభరణాలు ఉంచుకున్నాం.
1: In this valueless iron safe the body there are highly valuable jewels inside.
0: కానీ పెట్టెను మాత్రమే పోషించుకుంటున్నాం, కానీ పెట్టెలో ఉన్నటువంటి నగల యొక్క పరిస్థితి ఏమిటి?
1: But we think of this valueless iron safe, then what about the jewel?
0: ఈ విలువైన నగల నిమిత్తమే ఈ పెట్టెను మనం ఉంచుకున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: The iron safe is kept only to keep within the jewels.
0: ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడా నెగటివ్ థాట్స్ నెగటివ్ థాట్స్ నెగటివ్ థాట్స్.
1: In every human heart they are full of negative thoughts.
0: Enta bhakti prapattulato vaadu pravartinchinappudiki anta negative thoughts e untunnayi.
1: In spite of devotion sincerity he is full of negative thoughts.
0: Adi undinanta varaku manaku shanti anetundi atyanta dooram aipothundi.
1: Until you give up the negative thoughts you'll never have peace.
0: Positive atma vishwasam mana penchukovali.
1: Develop self confidence, the positive thoughts.
0: Ee kashtamulu dukkamulu vastuntayi pothunta anta passing clouds.
1: Difficulties and problems come and go like passing clouds.
0: కనుక నీవే మాత్రము విచారించవద్దు.
1: Don't fear.
0: ఈనాటి నుండి నూతన సంవత్సరము చైనీస్.
1: This day is the New Year's Day of Chinese.
0: అందరికి ప్రపంచానికే ఒక న్యూ ఇయర్.
1: It's a new year for the whole world.
0: ఎందుకంటే అందరికి హృదయ స్థానమే ప్రపంచ స్థానము.
1: Because to everybody it is the heart that is the country.
0: అందరి దేశము హృదయ సామ్రాజ్యమే.
1: And it's the kingdom of human heart.
0: కర్గని హృదయ సామ్రాజ్యం అనేటువంటి దాంతో ప్రతి మానవుడికి నువ్వు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: Therefore every human being has got a right in this kingdom of heart.
0: కనుక ఈ రైట్ ను మనం సంపాదించుకోవాలి.
1: సో యూ షుడ్ గెట్ దిస్ రైట్.
0: అయితే ప్రాపంచికంగా మనకు ఎట్టి రైటు లేదు.
1: However in the worldly sense you have no right.
0: మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కానీ రైట్ లేదు.
1: You have responsibility but not right.
0: ఎట్లా?
1: How?
0: మనము రైట్ కోసం ఫైట్ చేస్తున్నాము.
1: వి ఫైట్ ఫర్ రైట్.
0: రెస్పాన్సిబిలిటీ చూడటం లేదు.
1: వి ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: బాధ్యత మన యొక్క ప్రధానము. ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా బాధ్యత చాలా ప్రధానమైనటువంటిది.
1: లెట్ దెం బిలాంగ్ టు ఎనీ కంట్రీ, ఎనీ రిలీజియన్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ దట్స్ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ రియలైజింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: అధికారానికి ప్రాకులాడుతున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ పొజిషన్స్.
0: వర్షం వస్తే కదా నీకు నదులు ప్రవహిస్తాయి.
1: If there's only rain, then the rivers flow.
0: కానీ ఈనాటి భక్తుని యొక్క ప్రవర్తన ఎట్ట ఉంటుండాలి?
1: How is the behavior of devotee today?
0: నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి, నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి అని ఆశిస్తున్నారు.
1: He only prays and aspires that his rivers should flow and the
0: నదులు ప్రవహించడానికి ఏది ఆధారము అనే విచారాన్ని మర్చిపోతున్నారు.
1: He forgets the very fact, the cause behind
0: it. వర్షము కురిస్తే కదా నదులు ప్రవహిస్తాయి.
1: There should be timely rains for the rivers to flow.
0: నదులు ప్రవహిస్తే కదా చెరువులు నిండుతాయి.
1: When the rivers flow, the tanks would be full.
0: అదే రీతిగాని మనకు నదులనేటువంటి రావాలంటే మొట్టమొదట వర్షం కురవాలి.
1: Likewise for the rivers, the rainfall should be there.
0: మనకు కర్తవ్యాన్ని మనం అనేటువంటి ఒక దీనిని మనం ప్రయత్నపూర్వకంగా సాధించినప్పుడు,
1: when we discharge our duty properly,
0: ఆ యొక్క కర్తవ్యమే దీనికి రెయిన్.
1: That very duty itself is the rain.
0: మన యొక్క అధికారమే దీనికి ప్రవాహము.
1: The very position of authority is the flow.
0: ఈ ఆనందమే ఈ అధికారం యొక్క ఫలితము.
1: And the bliss, the happiness you get is the result ultimately.
0: ఈనాడు మనం కోరవలసినటువంటిది రెస్పాన్సిబిలిటీ.
1: సో వాట్ యూ షుడ్ ఆస్క్ ఫార్ ఇస్ ద
0: బాధ్యతను మనం కోరాలి, కానీ రైట్ ను మాత్రం కోరకూడదు.
1: సో వీ షుడ్ ఆస్క్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ.
0: ఎక్కడ వచ్చిన రైట్ రైట్ రైట్ రైట్ ఎక్కడ ఉంది వీళ్ళకి రైట్?
1: ఎవ్రీవేర్ వీ స్పీక్ ఆఫ్ రైట్స్, వెర్ ఇస్ ద రైట్? యాక్చువల్లీ
0: హృదయం అంతా కూడా మాలిన్యపరచుకుని రైట్ కు ఫైట్ చేస్తున్నామంటే ఇదంతా కూడా కేవలం ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
1: ది హార్ట్ ఈస్ హైలీ పొల్యూటెడ్ బట్ వీ ఫైట్ ఫర్ రైట్స్, ఇట్ ఇస్ సైన్ ఆఫ్.
0: తాను చేయవలసిన పని తాను చేసినప్పుడే కదా రైట్ అనేటువంటి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ హీ డస్ నాట్ డిశ్చార్జ్ ది డ్యూటీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ ద రైట్?
0: వేలకు వేల జీతాలు తీసుకుంటున్నాము.
1: We receive thousands and thousands
0: of salary. పని మనం చేస్తున్నామా?
1: ఆర్ వర్కింగ్ ఈక్వల్ టు ద
0: రైట్ వచ్చింది?
1: హౌ డు యూ గెట్?
0: నీవు చాలా వంచితులైపోతున్నావు.
1: యూ రియలీ ఎ చీటర్.
0: దేశానికి ద్రోహం చేస్తున్నావు.
1: యు ఆర్ బిట్రేయర్.
0: నీకు దేశానికి తగినటువంటి అపకారం జరుపుతున్నావు.
1: యు ఆర్ రియలీ హార్మింగ్ ద నేషన్ బై అండ్
0: నిజంగా నీ యొక్క జీతంకు తగినంత పని నీవు చేస్తే,
1: if you work hard equal to the salary you receive,
0: సహజంగా దానికి మించి నీకు లభ్యం అవుతుంది.
1: యూ విల్ గెట్ మచ్ మోర్ హ్యాపీనెస్ దాన్ వాట్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించినామా?
1: Have you recognized
0: లేదు.
1: This truth?
0: No? Right, right, right.
1: We fight for right only.
0: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: There is no other foolishness more than this.
0: మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: We should do our duty first.
0: కనుకనే భారతీయ సంస్కృతి కర్తవ్యం యోగముచ్యతే అన్నారు.
1: Therefore, culture of Bharat, discharging duty is yoga.
0: కనుకనే యోగము సుకర్మ కౌశలం.
1: And this discharge to the best of your ability and the skill.
0: కనుక నీవు చేయవలసినవి నువ్వు చేయి.
1: So do your duty.
0: ఫలితం లభిస్తుంది.
1: అండ్ యూ విల్ గెట్ ద రివార్డ్.
0: కానీ చేయవలసిన చేయకుండా ఫలితం మాత్రం ప్రాప్తించాలంటే అది వీలు కాదు.
1: వితౌట్ డూయింగ్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, హౌ డు యు గెట్ ద రివార్డ్?
0: విశ్వాసాన్ని పెంచుకోండి.
1: టేబుల్ ఆఫ్ ఫెయిత్ ఫస్ట్.
0: ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను.
1: భగవాన్ విల్ టెల్ అస్ ఎ స్మాల్ స్టోరీ నౌ.
0: పూర్వము నేను పాత మందిరంలో ఉండేటువంటి వాడిని.
1: ఇన్ ఓల్డెన్ డేస్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ది ఓల్డ్ మందిర్.
0: అక్కడ
1: దేర్
0: మిస్టర్ మిసెస్ క్రూప్ అనేటువంటి వారు ఉండేటువంటి వారు.
1: బ్రిటిష్ కపుల్ బై నేమ్ మిస్టర్ మిస్టర్
0: పిల్లల్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు.
1: దే బ్రాట్ టూ పపీస్ అండ్ గేవ్ స్వామి.
0: మా ఇంట్లో పుట్టినటువంటి పిల్లలను స్వామి సన్నిధిలో ఉంటుండాలి, మేము లేకపోయినా గానీ అవి ఉంటే మేము ఉండినట్టుగా భావిస్తామన్నారు.
1: ద బ్రిటిష్ కపుల్ సెడ్, స్వామి, వీ లీవ్ బిహైండ్ దీస్ పపీస్, లెట్ దెమ్ బీ నియర్ యూ, ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ.
0: దాన్ని పెట్టుకున్నాం.
1: భగవాన్
0: దానికి క్రూపే పేరు పెట్టాడు, జాక్ అండ్ జిల్ అని పెట్టాడు.
1: అండ్ ద బ్రిటిష్ కపుల్ నేమ్ ది పపీస్ అట్ జాక్ అండ్ జిల్.
0: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
1: హౌ ఆర్ దే?
0: నేను పండుకుంటే తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి నిద్రించేటువంటివి.
1: దెన్ భగవాన్ రెస్ వన్ డాగ్ విల్ బి నియర్ ద హెడ్, అనదర్ టువర్డ్స్ ద ఫీట్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: మైసూర్ డివిజన్ రాణి వచ్చింది.
1: మైసూర్, ద క్వీన్ ఆఫ్ మైసూర్ కేమ్ హియర్.
0: ఆమె చాలా మడి మనిషి.
1: She has got certain
0: చాలా చాదస్తం. కుక్కలు అరిచినా కూడా తాను భోంచేయదు.
1: షీ ఈస్ హైలీ ఆర్థడాక్సికల్. ఈవెన్ ఇఫ్ షీ హియర్స్ ఎ డాగ్ బార్కింగ్,
0: సెక్రెటరీ ముందుగానే వచ్చి ఈ కుక్కలేమైనా ఒకటి ఉంటుంటే లోపల పెట్టి బీగ వేయండి అన్నారు.
1: She already sent a message, if there are any dogs around, they must be put under lock and key.
0: Puttaparthiki road undetundi kaadu.
1: There was no approach road to Puttaparthi.
0: Karnatapalli anetundi daggara car nilpichi akkada nunchi nadchukoni vachetundi vaadu.
1: There is a village by name Karnatapalli. They have to get down there in the car and walk the distance.
0: Aa maharani kaadu Karnatapalli daggara nilpettaru aame nadchukoni vachindi.
1: They stopped the car there near Karnatapalli. She came walking.
0: Ekkade gaani chinna hotel gaani inke vidhamainatundi gaani anukoolamto undetundi kaadu.
1: There were no hotels or anything like that.
0: సాయంకాలం డ్రైవర్ వచ్చాడు ఇక్కడ భోంచేసుకుని తిరిగి పోవాలి.
1: ఇన్ ది ఈవినింగ్ డ్రైవర్ కేమ్, హి హస్ టు టేక్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: రాణి గారు చెప్పారు, నేను ఒక రాత్రి స్వామి యొక్క మందిరంలో నిద్ర చేయాలి, నేను ఈనాడు రాను అని.
1: ద క్వీన్ సెడ్, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ టు నైట్ హియర్, ఐ యామ్ నాట్ ప్రిపేర్ టు కమ్ నౌ.
0: భోంచేశాడు, చీకటి పడిన తర్వాత ఆ డ్రైవర్ వెళుతున్నాడు.
1: డ్రైవర్ హ్యాడ్ హిస్ ఫుడ్ అండ్ వాజ్ రిటర్నింగ్ దట్ నైట్.
0: అతనికి దోవ తెలియదు చీకట్లో.
1: అండ్ బికాస్ ఇట్ వాస్ పిచ్ డార్క్, హి డిడ్ నో ద రూట్.
0: నా దగ్గర ఉన్న కుక్కకు జాక్, నీవు డ్రైవర్ తో పోయి తెల్లవారు నువ్వు వచ్చేసే అన్నాను.
1: భగవాన్ సెడ్ టు ద డాగ్ బై నేమ్ జాక్, జాక్ టేక్ ది లీడ్, షో హిమ్ ద రూట్ టు దిస్ డ్రైవర్.
0: ఆ జాక్ ముందు నడుస్తూ ఉండాలి, డ్రైవర్ వెనక నడుచుకుంటూ వెళ్లాడు, కర్ణాటపల్లి చేరారు.
1: దిస్ డాగ్ జాక్ వాజ్ వాకింగ్ ఫస్ట్ అండ్ డ్రైవర్ వాజ్ ఫాలోయింగ్ ద డాగ్.
0: అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కార్ లో పడున్నాడు.
1: హావింగ్ రీచ్డ్ ద స్పాట్ ద డ్రైవర్ రెస్టెడ్ ఇన్ ద కార్.
0: చల్లని కాలం కనుకనే కారు కింద టైర్ కింద ఈ కుక్క పండుకుంది.
1: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
0: Tellavaru lechadu driver.
1: Driver got up next morning.
0: Kani chali kalamu mundugane start cheyali rani garu vache lopala neni.
1: It was winter, the car should be started beforehand.
0: Start chesadu.
1: He started the car.
0: Koncham trippalu anipinu munduku jarigadi.
1: And he wanted to drive to a little distance.
0: Aa jaaku nadum paina tyre poyindi.
1: The tire passed over the back of this dog.
0: Backbone anta virigipoyindi.
1: The backbone fractured.
0: Spinal column anta poyindi.
1: The spinal column fractured.
0: Enta daniki vishwasamu meeru chakkaga vidyarthulu kani vidyavantulu kani bhaktulu kani buktulu kani yuktulu kani muktulu kani raktulu kani evaraina deenni chakkaga gurtinchavalsinatundi vishayam.
1: Understand the principle of the faith of the dog Jack, the educator or uneducated, rich or poor or devotees, any class for that matter.
0: ఆ బాధను భరించుకోలేక అరుచుకుంటూ వస్తుండాలి.
1: ద డాగ్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, ఇట్ స్టార్టెడ్ బార్కింగ్.
0: మధ్యలో చిత్రావతి రివర్,
1: దేర్ ఇస్ చిత్రావతి రివర్.
0: ఇసుకలోని దాన్నంతా ఈడ్చుకుంటూ వచ్చేస్తుండాలి, రక్తం కూడా కార్చుకుంటూ.
1: ఇట్ వాస్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ అలాంగ్ ద సాండ్స్ ఆఫ్ ద షోర్స్ ఆఫ్ చిత్రావతి.
0: మాకు గేట్ దగ్గర ఒక సాకలి సుబ్బన్న అనేటువంటి వాడు ఉండేవాడు.
1: అట్ ద గేట్ దేర్ ఇస్ అ పర్సన్ బై నేమ్ సాకలి సుబ్బన్న.
0: లోపలికి వచ్చి, స్వామి మన జాక్ నడుము ఇరిగిపోయింది, ఏడ్చుకుంటూ వస్తుండది అన్నాడు.
1: దట్ సాకలి సుబ్బన్న రిపోర్టెడ్ టు భగవాన్, స్వామి దట్ జాక్ డాగ్ కేమ్ హియర్ క్రైయింగ్ ఆల్ ద వే.
0: నేను లోపల నుంచి బయటకు వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్ దెన్.
0: జాక్ జాక్ జాక్ అని వెళ్ళాను.
1: భగవాన్ వెన్ సేయింగ్ జాక్ జాక్.
0: అది అరుచుకుంటూ వచ్చింది.
1: ఇట్ కేమ్ వెరీ ఫాస్ట్.
0: పాదాలపైన పడింది.
1: Fell on the feet and died at the feet of Bhagavan.
0: Chuchara enta vishwasam.
1: See the depth of faith.
0: Akkati nunji kudanu na paadala paina padi pranam icchalani anta vishwasamto vachindi.
1: The dog had such a faith as to die at the feet of Bhagavan.
0: Adi maraninchek puramu nannu chustu undi.
1: Prior to death it was watching Bhagavan.
0: Nenu inta paalu teppinchi notlo vesanu.
1: Bhagavan brought milk and made it to drink.
0: Rendu chetulu teesukundi da rendu నా చేతుల పైన పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
1: ఇట్ కాట్ హోల్డ్ అప్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ భగవాన్ అండ్ డైడ్.
0: ఎంత విశ్వాసం చూడండి.
1: సీ ది డెప్త్ ఆఫ్ ఫెయిత్.
0: ఆ జాక్ మరణించిందని ఆనాటి నుంచి జిల్లు ఆహారం మానివేసింది.
1: బికాస్ ద జాక్ డైడ్, ది అదర్ డాగ్ జిల్ డిడ్ంట్ ఈట్.
0: కొన్ని దినములకు ఆ జిల్లు కూడా మరణించింది.
1: ఆఫ్టర్ ఫ్యూ డేస్ దట్ జిల్
0: ఈనాడు పాత మందిరం లోపల వెనుక భాగంలో కట్టినటువంటి బృందావనము ఆ రెండింటి అనుకు సమాధి.
1: అండ్ టుడే యు ఫైండ్ బిహైండ్ దిస్ ఓల్డ్ మందిర్ యు ఫైండ్ ద టోమ్స్ ఇన్ మెమరీ ఆఫ్ జాక్ అండ్ జిల్.
0: ఎంత విశ్వాసం కుక్కకు.
1: వాట్ ఎ ఫెయిత్ ఇట్ హ్యాస్.
0: ఎంత ప్రేమ కుక్కకు.
1: వాట్ లవ్ ఇట్ హ్యాస్.
0: ఈ యొక్క ప్రేమలో ఏ కించిత్ భాగమైన కొన్ని మానవుల్లో ఉంటే ఎంత ధన్యులయ్యేటువంటి వారు.
1: డూ వీ ఫైండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ లవ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
0: ఈనాడు విశ్వాసమే లేదు.
1: దేర్ ఇస్ నో ఫెయిత్ టుడే.
0: అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసము.
1: ఇన్ టైమ్స్ ఆఫ్
0: అవసరం తీర్తానే మర్చిపోవటం.
1: ద మూమెంట్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వీ ఫర్గెట్.
0: స్వామి ఆశయాలు మాత్రం ఎవరికి పాటిస్తున్నారు?
1: హూ అబ్జర్వ్ ద ఐడియా.
0: ఆశలను మాత్రమే పెంచుకుంటూ పోతున్నారు.
1: హూ ఇంక్రీజ్ అవర్ డిజైర్.
0: ఇంతకంటే మూర్ఖుడు ఇంతకంటే ద్రోహి మరొకరు ఉండరు.
1: దేర్ ఇస్ నో బిట్రేయర్, దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్ పర్సన్ బియాండ్ దిస్.
0: ఆశయాన్ని అనుసరించు.
1: Follow the ideal.
0: ఆశలను అభివృద్ధి గావించుకో.
1: అండ్ దెన్ ప్రొసీడ్ అలాంగ్ ద కమాండ్ ఆఫ్ భగవాన్.
0: ఆశయాలను మాత్రం వదిలిపెట్టి ఆశలు నెరవేరాలంటే ఎట్ట నెరవేరుతాయి?
1: యు గివ్ అప్ ఐడియల్స్, ఆశయాలు, అండ్ డెవలప్ ఆశా ద డిజైర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇండియా కానీ, పాకిస్తాన్, అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే.
1: నో మ్యాటర్ వెదర్ హీ బిలాంగ్స్ టు చైనా ఆర్ జపాన్ ఇండోనేషియా ఆర్ భారత్ ఆర్ పాకిస్తాన్, ఓన్లీ వన్ గాడ్.
0: కేవలం ప్రేమలో ఎట్టి మార్పులు రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ లా.
0: కష్టములు జరిగినా ప్రేమను పెట్టుకోవాల్సిందే.
1: డిఫికల్టీస్,
0: ఈ కష్టములంతా కూడా ప్రాకృతమైన కష్టములు.
1: డిఫికల్టీస్ ఆర్ ది ఓన్లీ వే.
0: దీనికోసం భగవత్ ప్రేమను నీవు ఏమాత్రం కూడా నువ్వు దూరం చేయకూడదు.
1: అండ్ డోంట్ లూజ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ప్రేమను ఎంతవరకు నువ్వు దాన్ని సాధిస్తూ రావాలి.
1: అండ్ కీప్ ట్రెజర్ దట్ లవ్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: దట్స్ వాట్ భగవాన్ సేస్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ఒక్క తత్వాన్ని మనం పెట్టుకుంటే ఎన్ని కష్టములైనా కూడా పర్వతాల వలె వచ్చినటువంటి కష్టములు మంచు వలె మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ సేఫ్ గార్డింగ్ లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్, యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ఎ మౌంటైన్.
0: ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ గ్రామం వారైనా సరే, మీలో ఉండినటువంటి దుర్గుణాన్ని ఇక్కడ ప్రశాంతంలో వదలండి.
1: లెట్ హిమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, ఆఫ్ ఎనీ విలేజ్, ఆఫ్ ఎనీ ప్లేస్ ఫర్ ద మ్యాటర్.
0: ఈ దురభ్యాసమును కొన్ని వదిలిపెట్టండి.
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్
0: సద్భావము సచ్చింతలను కొన్నింటిని మీతో తీసుకుని పోండి.
1: డెవలప్ ఫాస్టర్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్.
0: అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు సరైనటువంటి ఫలితము.
1: అండ్ దట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఇన్ కమింగ్.
0: లేకపోతే ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని శ్రమల కోర్చి ఇక్కడ వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: దెన్ వాట్ ఎల్స్? అదర్వైజ్ ఇట్ వుడ్ ఆల్ బి వేస్ట్. ది ఇన్కన్వీనియన్సెస్ యూ హ్యావ్, ది ఎక్స్పెండిచర్ ఇన్.
0: ఒక షాపుకు మనం వెళితే ఒక కర్చీప్ కావాలని కోరితే 10 రూపాయలు వాడి ముఖాన్ని కొడితే ఒక కర్చీప్ మన ముఖాన్ని కొడతాడు వాడు.
1: ఇఫ్ యూ గో టు ఎ షాప్ టు బై ఎ కర్చీప్, యూ పే హిమ్ 10 రూపీస్ అండ్ రిసీవ్ ద కర్చీప్ ఇన్ రిటర్న్.
0: నీవు 10 రూపాయలు అతనికి ఇవ్వకపోతే ఆ కర్చీప్ నీకు ఎట్లా అందిస్తాడు?
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ 10 రూపీస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద కర్చీప్?
0: అదే విధంగానే నీ దుర్గుణాన్ని ఇక్కడ ఇవ్వకపోతే సద్గుణాన్ని ఏ రీతి నీవు తీసుకునే అధికారం ఉంది?
1: లైక్ వైజ్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ హియర్, హౌ డు యూ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్?
0: మంచివి నేను అడగటం లేదు.
1: భగవాన్ ఇస్ నాట్ టాస్క్.
0: నీ చెడ్డ నాకు ఇచ్చేసే.
1: గివ్ ఆల్ బ్యాడ్ టు భగవాన్,
0: నేను నీకు మంచి ఇస్తాను.
1: స్వామి విల్ గివ్ యూ గుడ్.
0: ఒక 100 రూపాయల నోటు చాలా పాడైపోయింది.
1: దేర్ ఇస్ స్పాయిల్డ్ 100 రూపీస్.
0: చాలా ఆయిల్ అయిపోయింది.
1: ఇట్స్ ఫుల్లీ ఆయిల్.
0: ఏమేమో రాసి పైకి రాకుండా చేశారు.
1: ఇట్ హస్ గాట్ ఆల్ స్క్రిబ్లింగ్స్.
0: అలాంటి 100 రూపాయలు ఒక కూలివాడు కూడా తీసుకోడు.
1: ఈవెన్ లేబర్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ 100 రూపీస్ స్పాయిల్డ్ నోట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు రిజర్వ్ బ్యాంక్ పోయి ఇచ్చేస్తే దాన్ని తీసుకుని మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ ఇఫ్ యూ సరెండర్ ది స్పాయిల్డ్ 100 రూపీ నోట్ ఇన్ ఏ రిజర్వ్ బ్యాంక్, దే విల్ గివ్ యూ ఫ్రెష్ గుడ్ నోట్.
0: కనుక నీ దగ్గర పనికి మానినటువంటి గుణాలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ యూస్లెస్ బ్యాడ్
0: గుణాలు, దురాలోచనలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ బ్యాడ్ వికెట్.
0: దాన్ని ఎవరు అంగీకరించరు.
1: నోబడి విల్
0: అక్సెప్ట్. కన్న తల్లిదండ్రులైనా కూడా అంగీకరించరు.
1: పేరెంట్స్ డోంట్.
0: కానీ అట్టి దుర్గుణాలు నేను అంగీకరిస్తాను, నాకు ఇవ్వండి.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్.
0: నా నుంచి మీరు పవిత్రమైనటువంటి తీసుకుని పోండి.
1: రిసీవ్ ఫ్రమ్ భగవాన్.
0: మీరు బాగుపడండి, సమాజాన్ని బాగుపరచండి.
1: భగవాన్ విషెస్ దట్ వీ షుడ్ బి గుడ్ అండ్ మేక్ ది సొసైటీ.
0: మీరు ఆనందించండి, ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు బి హ్యాపీ అండ్ షేర్ ద
0: హ్యాపీనెస్.
1: వాట్ స్వామి
0: ఇస్ దేనిని ఎవరిని ఏది కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎనీబడీ.
0: మీ దుర్గుణాలు ఇక్కడ వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: దురభ్యాసములు వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: సదభ్యాసములు సద్గుణాన్ని పెంచుకుని పోండి.
1: డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్.
0: అప్పుడే మీ కంట్రీ లోపల కూడా ఎట్ట ఉన్నటువంటి వాడు ఎంత మార్పు కలిగాడు అని మీ పైన చాలా గౌరవం కూడా పెంచుకుంటారు.
1: దెన్ యూ విల్ ఎర్న్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ వాచింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ.
0: పుట్టబట్టి పోయాడా, 10 దినములు ఉంటున్నాడు, ఏమి తనలో మార్పు కలిగిందని చాలా మంది సహస్ర నేత్రాలతో చూస్తుంటారు.
1: పీపుల్ విల్ బి వాచింగ్ ఆల్ అరౌండ్. హీ వెంట్ టు ప్రశాంతి నిలయం, స్టేడ్ దేర్ ఫర్ 10 మినిట్స్. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్
0: యూ? ఈ యొక్క మార్పును మీరు చూపించాలి.
1: సో వీ షుడ్ షో ద చేంజ్.
0: వర్క్ షాప్ కు పోయినటువంటి కారు,
1: the car that goes to workshop,
0: new bolts, new nuts, new pins, anni veskoni chakkaga manchi paint veskoni workshop nunchi vaste appudu workshop poyinanduku sarinatti artham.
1: The car which is taken to the workshop for repair should come out of the workshop with the new bolts and nuts.
0: Ye vidhanga poyindo aa vidhangane tirigi vaste ingu workshop poi prayojanam enti?
1: If the car returns in the same spoiled condition, what is the fun of going to the
0: kabatti sadagulu kanta kudunu prashanthi nee oka pedda workshop, wonderful workshop.
1: For all aspirants, Prashanti Nilayam is the best, wonderful workshop.
0: Yetti yokka phalithanni kuda nu aashinchetundi kaadu.
1: Nothing is expected in return here.
0: Ee workshop lo jarigina paniki ye maatramaina kuda bill veseyatundi kaadu.
1: You are not billed, you are not taxed.
0: Anta free, anta free.
1: Everything is given free.
0: Education free.
1: Education
0: free. Health free. Water free. Hrudayam free.
1: Here everything is free. Education free, health free, water free, heart free.
0: కనుక అంత మీకు అధికారం ఉంటుండాలి.
1: You got every right and all that.
0: Ready, ready.
1: భగవాన్
0: అనుభవించండి, అనుభవించండి, ఆనందించండి.
1: భగవాన్ ఇస్ ఎవర్ రెడీ, ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: At the time of birth, man is born as the son of immortality. Later, because of association with world and other senses, the whole thing turns into a poison. With much more with the sensual pleasure, everything is nothing but poison. This is the essence, Sarva Srutulamut, the essence and the bundle of thoughts of the Srutis, that is Sai world.
1: Nahi jnanena sadasyam pulsam vihamoshati. Nahi jnanena sadasyam vihamoshati. Jnanamunaku minchinatuvantidi ee jagatlo marokati ledu.
0: There is nothing that excels wisdom in this world.
1: Yetti jnanam.
0: What sort of wisdom?
1: Bhautika jnanama.
0: Physical.
1: Naitika jnanama.
0: Ethical.
1: Adhyatmika jnanama.
0: Ritual.
1: Ye jnanam.
0: What sort of knowledge?
1: Anniyu jnanamule.
0: All are different forms of knowledge.
1: Aite sarva jnana sammilitamainatuvanti jnanamu brahma jnanam.
0: However, the essence and the combination of various forms of knowledge is the wisdom of
1: Brahma. Jnanam anaga emiti?
0: What do you mean by wisdom of the divine?
1: Samasta vishwam yokka swaroopamunu kudanu ekatvanga viswasinchatame brahma jnanam.
0: The vision, the feeling of oneness in the cosmos is the vision, is the wisdom of the divine.
1: Charachara prapanchamantayi kudanu brahma swaroopame.
0: The animate and inanimate or components of this world
1: are
0: divine.
1: Deenine bhat swaroopam ani kudanu cheppavachunu.
0: This may be called the cosmic form.
1: ఇది లేని స్థానము కాని తానికి కాని నేమం కాని ఎక్కడ కూడా నువ్వు కనిపించదు.
0: ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్లీ హిజ్, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
1: కనుక మనము చూచున్నది, వినున్నది, తలంచున్నది, అనుభవించున్నది, ఆనందించున్నది కేవలము బ్రహ్మం యొక్క తత్వమే.
0: Therefore, what all that we see, listen to, think, experience, and derive joy thereafter is only out of wisdom.
1: ఈ జగత్తునందు మానవాకారము ధరించి ప్రవేశించిన ప్రతి మానవుని యందు కూడాను కొన్ని విలువలు ఉంటున్నది.
0: Every human being, for that matter, who is born here in this world, has got a value.
1: కానీ అట్టి విలువలను మానవుని గుర్తించుకొనలేక దానిని సక్రమమైన మార్గంలో పెట్టుకుని లేక పెడమార్గమును పట్టించి మానవత్వమును కేవలం వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హిస్ హ్యూమన్ వాల్యూ. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ లీడ్స్ ఎ పర్వర్టెడ్ వే అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ ఫర్గెట్స్ ది వెరీ బేసిక్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఉప్పు లేని పప్పు రుచి చిక్కనట్టుగా
0: డాల్ వితౌట్ సాల్ట్ ఈజ్ టేస్ట్లెస్.
1: ప్రేమలేని యొక్క మానవత్వము ఇది కేవలము ఒక మృగస్వరూపమనే చెప్పవచ్చు.
0: హ్యూమన్ లైఫ్ విదౌట్ లవ్ ఇస్ బీస్టియల్.
1: కనుకనే మానవత్వం అనగా మొట్టమొదటిది ప్రేమతత్వమే.
0: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ సింబలైజెస్ లవ్.
1: అయితే ఈ ప్రేమను ఏ విధముగా, ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా దీన్ని ప్రవేశపెట్టాలి అనే విధి విధానాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: However, we have to recognize and conduct ourselves knowing fully well what love is, how and where it has got to be used in direct.
1: Uppu lekapothe pappunu manam bhujinchalemu.
0: We cannot eat dal without salt.
1: Kani enta pappu anta uppu kalipite adi kuda nu manam sahinchalemu.
0: However, if the amount of the salt is same as dal, you don't accept.
1: Okka gantalo arigipoyeyatunti pappunike manam inta ruchini aalochistunnamu.
0: After all, the all that gets digested in an hour, we attach so much of care.
1: 30 samvatsaramulu, 50 samvatsaramulu, 60 samvatsaramulu, 80 samvatsaramulu jeevinchaboyetundi manavatvaniki kontha varakaina ruchi undanakkarleda.
0: Should there not be any taste of life attached to this human body that sustains for 30 years?
1: Ee ruchiye lekunna vaadu inta kaalam ee vidhanga jeevinchagalugutunnadu?
0: How does he live tasteless life?
1: Idi oka manava jeevitama.
0: Can that be a human life?
1: Kaadu kaadu.
0: No.
1: Chana chanamu kudanu manavattamunu undinatvanti yokka pavitramainatvanti ee yokka viluvanu manam upayoginchukuntu raavali.
0: We have to make use of human values every moment in our lives.
1: Ee manavata viluvanu ee naadu vismarinchadam chetane jagattunu viswasinchi manavatvanni kolpoyi కేవలం పశుత్వంగా అనుభవిస్తున్నాడు జీవితాన్ని.
2: As human values are totally forgotten, he goes by the world and the worldly thought, and he has forgotten his basic quality.
1: ఆధ్యాత్మిక చింతనయందు మూడు పదములు ఉంటున్నవి.
2: In spiritual parlance, there are three words.
1: అస్తి, భాతి, ప్రియము అని.
2: అస్తి, భాతి, ప్రియం.
1: దీనినే సంస్కృత పదములందు సత్, చిత్, ఆనందము అని.
2: They are also called సత్, చిత్, ఆనంద.
1: ఈ సత్, చిత్, ఆనందం అంటే దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of these three? సత్, చిత్, ఆనంద.
1: ఇది ఒక టంబ్లర్.
2: This is a tumbler.
1: ఈ టంబ్లర్ అనేటువంటిది ఇక్కడ ఉన్నది.
2: This tumbler is present here.
1: ఉన్నప్పుడే దీనికి ఒక టంబ్లర్ అని పేరు పెట్టుకుంటున్నాము.
2: The very existence of that object tells you that it's a
1: tumbler. ఆ ఉన్నదే బీయింగ్.
2: This existence is being.
1: అది ఏ సత్.
2: That is సత్.
1: ఇది మార్పు చెందనటువంటిది.
2: It is changing.
1: ఉన్నది ఈ బీయింగ్.
2: This being, existence.
1: అయితే ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు ఎట్లా గుర్తించగలుగుతున్నావు?
2: But how do you know that it exists?
1: దీనిని ప్రకాశింపచేసేటువంటి ఒక వెలుగు ఉన్నది.
2: There is light that makes you see this.
1: ఇదే టంబ్లర్ చీకట్లో ఉంటుంటే మనకు ఉన్నది అని తను చెప్పలేము.
2: If the same tumbler is in the dark, you don't see that.
1: ఇది వెలుగులో ఉండటం చేతనే ఇక్కడ ఉన్నది టంబ్లర్ అని చెప్తున్నావు.
2: As it is in light, you are able to know its existence.
1: కనుక ఆ వెలుగు ఏమిటి?
2: What's that
1: light? ఆ వెలుగే ఒక జ్ఞానము.
2: It is the light of wisdom.
1: ఆ వెలుగే ఈ టంబ్లర్ ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
2: Therefore, it's the light of wisdom that shows you this being, existence.
1: కనుకనే ఈ యొక్క వెలుగుకే చిత్ అన్నారు.
2: And therefore, this light is called chit.
1: ఈ ఉన్నది అనేటువంటి దాన్ని నిరూపించేటువంటి చిత్.
2: And therefore, it is chit, the light that
1: చిత్తు నిరూపించినటువంటి దానిని ఉన్నదని చెప్పటమే సత్.
2: Therefore, it is chit, the light that shows
1: existence. ఈ చిత్తు సత్తు అనేటువంటిది రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
2: The sat and chit are interdependent and interrelated.
1: ఇక్కడ టంబ్లర్ ఉన్నది అని చెప్పినప్పుడు వెలుగు కూడా ఉన్నది.
2: When I say here is a tumbler,
1: అనగా జ్ఞానము ఉన్నది.
2: It means there is light and also tumbler.
1: ఈ పదార్థం యొక్క స్వరూపాన్ని కూడా మనం గుర్తించుకోగలుగుతున్నాము.
2: We are able to see the form.
1: ఈ రెండు జరిగినప్పుడే మనకు తృప్తి జరుగుతుండాలి.
2: Then only will be satisfied.
1: ఈ తృప్తియే ఆనందము.
2: This satisfaction is the bliss.
1: ఉన్నది సత్.
2: Being is sat.
1: ఉండినట్టుగా నిరూపించేది చిత్.
2: It is chit that proves the being.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వంలో కలిగేటువంటి తృప్తి ఆనందము.
2: The satisfaction you derive out of the combination of the two is bliss.
1: కనుకనే సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఒక పదార్థం యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క జగత్ స్వరూపం.
2: Therefore, the entire form of this universe is nothing but out of these three, being, awareness and bliss.
1: కాని ఈనాటి లోకములో,
2: but today in this world,
1: ఉన్నదిది అని చెప్పగలరు కాని,
2: one can say that this exists.
1: లేదిది లేనిదిది అని చెప్పగలరు సుమి.
2: They cannot speak of that which is not present.
1: ఉన్నదొక్కటే ఎప్పటికీ.
2: Every time only one thing that exists.
1: అదియ దైవంబు.
2: That is God.
1: లేనిదయ్యను విశ్వంబు కానరయ్య.
2: It is only this world that does not exist.
1: ఉన్నది ఒక్కటే.
2: Only one thing that is present.
1: ఏకం సత్ విప్రాభూదా వదంతి.
2: Only one that is present.
1: అదియ బీయింగ్.
2: That is being.
1: అది ఉన్నది.
2: That is present.
1: ఉన్నది అనేటువంటిది నీ వెంట చెప్పగలుగుతున్నావు.
2: How do you say so?
1: నీ యందు ఆ ప్రేమ తత్వం అనేటువంటి జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటున్నది.
2: There you find this love of wisdom shines, illumines.
1: కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ప్రకాశింపచేసేది, వికసింపజేసేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది ప్రేమతత్వం ఒక్కటే.
2: Therefore, it's only love that expresses, that manifests, that exhibits.
1: కనుకనే ఈ ప్రేమతత్వంనే దైవంగా మనం విశ్వసించాలి.
2: Therefore, we have to consider that love is God.
1: ఈ ప్రేమ లేకపోతే జీవితమే లేదు.
2: Without love, there's no life.
1: ప్రేమ

0: God is love, and the divine love is present in everyone. Without tasting even a bit of the divine love, human life is a waste.
1: Karukane sarvatra vyapinchinatvanti yokka bruhasattva tattvam premane.
0: Therefore, the cosmic form of the divine is love.
1: దీనికే బ్రహ్మ అని పేరు వచ్చింది.
0: దిస్ ఇస్ కాల్డ్ బ్రహ్మ.
1: ఇది ఏ మానవుడు గుర్తించి వర్తించడానికి తగినటువంటి అవకాశం.
0: Thus man gets the scope to know and experience. There is love.
1: ఈ ప్రేమను ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉపయోగించాలి?
0: How to make use of this latent love? Where, when, how?
1: సత్యాన్వేషణ అన్నారు.
0: His search of truth.
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: The truth is everywhere.
1: దీన్ని అన్వేషించడం ఏమిటి?
0: What is the fun of searching for it?
1: Anaga
0: meaning
1: chucheri kannulu.
0: It is the eye that sees.
1: Aithe ee kannulu chucheri ainappatikini ee vyaktini ee vidhamainatundi drishtito chudali.
0: It's true that it is the eye that sees, but in what way, what sort of looks we should have?
1: Talli unnadi.
0: There is a mother.
1: Bidda unnadi.
0: This daughter.
1: Bharya unnadi.
0: Wife.
1: Sodari unnadi.
0: Sister.
1: Kaani vi nandari kudanu ఏ దృష్టితో చూడాలి? తల్లిని తల్లి దృష్టితో చూడాలి.
0: యు షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఎ మదర్లీ ఫీలింగ్.
1: బిడ్డని దృష్టితో చూడాలి.
0: ఆల్సో ఫీలింగ్ టువర్డ్స్ ద
1: భార్యను భార్య దృష్టితో చూడాలి.
0: వైఫ్.
1: సోదరిని సోదర దృష్టితో చూడాలి.
0: ఆల్సో ద వే యు ఆర్ సపోజ్డ్ టు లుక్ ఎట్ యువర్ సిస్టర్.
1: మనకున్నది కన్ను ఒక్కటే.
0: వి హావ్ ద సేమ్ ఐ.
1: ఈ కన్నును ఎవరిని ఏ దృష్టితో చూడాలి అనేటువంటి విచారణే ఈ యొక్క సత్యాన్వేషణ.
0: Search for truth means what sort of looks you should have as you see your mother, wife and daughter.
1: ఈ దృష్టి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకోనలేక కన్నులు ఉన్నావు కదా ఎవరిని చూస్తే ఏమిటి అని భావిస్తున్నారు. అది ఇక్కడనే పాపం ప్రారంభమవుతుంది.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ ద విజన్ గిఫ్టెడ్ టు హిమ్. హియర్ హీ కమిట్స్
1: ఈ దృష్టికి కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఈవెన్ ద విజన్ హెస్ గోట్
1: శ్రవణమునకు కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: ఆడిషన్ హెస్ వాల్యూ.
1: వినేది చెవులే.
0: It's the ear that listens.
1: కానీ ఎలాంటి విషయాలు వినాలి?
0: But what sorts of things we should hear?
1: ఎట్టి ప్రదేశంలో ఈ యొక్క చెవులకు ప్రవేశపెట్టాలి?
0: Where, at what point of time should we hear?
1: ఇది ఏ సత్యాన్ని గుర్తించాలి?
0: This truth we have to know.
1: కనుకనే ప్రతి ఇంద్రియము కూడాను దానికి తగినట్టుగా సమయ సందర్భానుసారంగా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరిని ఏ విధంగా చూడాలి?
0: So each of the senses must be put to use basing on the in what way, where, how.
1: ఉపయోగించుకోవటమే నిజమైన మానవత విలువ.
0: To have the full knowledge of these aspects.
1: ఆ ప్రేమనే నిజమైన మానవునికి ఈ విలువను అందిస్తూ ఉంటుండాలి.
0: It is this love that attaches value to the human.
1: మనం ఒక భవనం కట్టుకున్నాము.
0: We constructed a building.
1: ఈ భవనమునకు కొన్ని కిటికీలు పెట్టుకున్నాము.
0: We have some windows to that.
1: కొన్ని ద్వారములు కూడాను పెట్టుకున్నాము.
0: Doors.
1: ఈ కిటికీలు దేనికోసం పెట్టుకున్నాం?
0: వాట్ ఫార్? ద విండోస్ ఆర్ కెప్ట్
1: మంచి గాలి రావడానికి, చెడ్డ గాలి పోవడానికి.
0: టు పర్మిట్ ద గుడ్ ఎయిర్ టు ఎంటర్ అండ్ టు లెట్ ఆఫ్ బ్యాడ్
1: ఎయిర్. వెలుగు రావడానికి, చీకటి పోవడానికి.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ ద లైట్ ఇన్ సైడ్ అండ్ టు డ్రైవ్
1: దారులు ఎందుకు పెట్టుకున్నాము? ద్వారములు.
0: వి హావ్ ద డోర్స్.
1: మనము లోపల బయట రావడానికి, మన మిత్రులు, మన బంధువులు, మనకు అవసరమైనటువంటి వారిని లోపల విడిచడానికి ఈ విధమైనటువంటి యొక్క పనుల నిమిత్తమై ద్వారములు ఉంచుకున్నాము.
0: The door is meant for entrance and exit so that we may permit the people near and dear.
1: Manaku avasaram vachinatundi varini lopala pravesh pettam kaani manaku viruddhamainatundi varini lopala pravesh pettam.
0: We allow those who are important, not our enemy.
1: Adhe vidhamgane deho devalaya prakto jeevo devasthanatana. దేహం ఒక దేవాలయము, ఒక గృహము, ఒక మందిరము.
0: Body is a temple, body is a mansion.
1: Body is a house.
0: Body is the house.
1: ఈ హౌస్ కు నవద్వారములు ఉంటున్నాయి.
0: దిస్ హౌస్ హస్ 9 ఓపెనింగ్స్.
1: అయితే మనకు కంటికి కనిపించేటువంటిది 5 ద్వారములు.
0: హౌఎవర్ యు సీ ఓన్లీ 5.
1: ఇవి చాలా ప్రధానమైనటువంటివి.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: సింహద్వారం అనేటువంటి దాంట్లో మనకు మిత్రులైనటువంటి వారు, మనకు బంధువులైనటువంటి వారు, మనకు ప్రియులైనటువంటి వారిని మనం ప్రవేశపెట్టి వెల్కమ్ చేస్తాం. రండి, దయచేయండి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మెయిన్ డోర్ యు పర్మిట్ యువర్ డియర్ అండ్ నియర్, యువర్ ఫ్రెండ్స్, intimate people.
1: అట్టు కాకుండా
0: otherwise
1: ద్వారం ఉన్నది కదా అని
0: because
1: బజార్ లో పోయేటువంటి కుక్కలను పందులను మనం ఇంట్లో వదిలిపెడతామా?
0: Because of the main door over there you don't permit the street dogs and the pigs to get in.
1: వదలము.
0: No.
1: అదే విధంగానే మన యొక్క దేహం అనేటువంటి ఈ దేవాలయమునందు, ఈ గృహమునందు ఏది మంచిది, ఏది పవిత్రమైనటువంటిది, ఏది మన యొక్క జీవితానికి ఆదర్శాన్ని అందించేటువంటిది అనే విచారణ సలిపి విచక్షణ జ్ఞానం చేత ఏ యొక్క భావాన్ని ఏ యొక్క విషయాన్ని మనం లోపల ప్రవేశపెట్టాలో దానిని మాత్రమే ప్రవేశపెట్టాలి, అన్నింటినీ మనం ప్రవేశపెట్టకూడదు.
0: సిమిలర్లీ ద బాడీ ఈజ్ ఎ హౌస్, వీ షుడ్ పర్మిట్ దట్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ సీక్రెట్, వాట్ ఈస్ ఐడియల్, మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ప్రేమ ఉన్నదని అన్నింటికి దాన్ని ఉపయోగపెట్టకూడదు.
0: Because there is that inborn love, we should not make use of it.
1: ఎంతెంత దానికి ప్రవేశపెట్టాలో అంతంత పరిమితిలోనే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: We should also make use of it under certain limitations.
1: మనం సమాజంలో పుట్టాము.
0: We are born in society.
1: సమాజంలో పెరుగుతున్నాము.
0: We grow in
1: society. సమాజంలో జీవిస్తున్నాము.
0: We live in society.
1: సమాజం యొక్క గౌరవ మర్యాదలు కూడా మనం చూడాల్సి వస్తుంది.
0: We should also keep up the respect and the prestige of the society.
1: సమాజ గౌరవాన్ని మనం కాపాడినప్పుడే మన గౌరవాన్ని కూడా సమాజం కాపాడుతుంది.
0: When once you maintain the respect of the society, is what is meant by if you uphold dharma.
1: పిల్లలు మీరు వేరుగా భావించకూడదు. ఈనాటి ప్రకృతి ఎందు జరుగుతున్నటువంటి సహజమైనటువంటి స్థితిని ఈ రీతిగా ఉంటున్నాయి.
0: This is the present position in the society. The students should know that.
1: 20 సంవత్సరముల యొక్క సోదరుడు పెద్దవాడు.
0: The elder one, age 20.
1: 16 years girl
0: and a 16 years girl.
1: వారిద్దరు కూడాను అన్న చెల్లెలు.
0: Brother and a sister.
1: వారికి తెలుసు.
0: They know.
1: మనకు తెలుసు.
0: We too know that.
1: కానీ ఇద్దరే ప్రయాణం అవుతున్నప్పుడు జగత్ ఏమని భావిస్తుంది? వారెవరో భార్య భర్తలు అని తప్పుగా దీన్ని నిర్ణయిస్తుంది.
0: When once the brother and sister pass by, others will think they're husband and wife.
1: సమాజమునకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము.
0: We are acting against the norms of society.
1: చెల్లెలు అన్న అయినప్పటికి విడివిడిగా మీరు పోవాలి.
0: One may be brother and sister, but they should go separately.
1: లేక మీ మధ్యలోపల ఏ తల్లో తండ్రో ఎవరైనా ఒకరు ఉండాలి.
0: There must be either mother or father accompanying them.
1: ఈ యువకులైనటువంటి వారు ఈ అక్క చెల్లెలు అయినప్పటికీ అన్న చెల్లెలు అయినప్పటికీ ఇద్దరు ఒంటరిగా పోకూడదు.
0: Young people, no matter brothers and sisters, they should not go
1: alone. ఈ సమాజము మనల్ని చక్కగా చిచ్చిస్తుంది.
0: And the society will punish you.
1: మన యొక్క గౌరవ మర్యాదలంతా కూడా మంట కలుపుతుంది.
0: You lose your respect and the dignity.
1: సమాజమునకు మన సంబంధ బాంధవ్యములు ఏమాత్రమూ అర్థం కావు.
0: You don't understand the relationship that you have.
1: ప్రాచీన కాలం నుండి కూడా మన యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ విధమైనటువంటి పరిమితం లోపల దీన్ని ప్రవేశపెడుతూ వచ్చింది.
0: Therefore, the society has exercised stipulated certain norms.
1: దీనినే సంస్కృతి అని చెప్తూ వచ్చారు.
0: This is called సంస్కృతి
1: కల్చర్. సంస్కరించేటువంటిది కాబట్టి సంస్కృతి.
0: It's the one that refines our life.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా సంస్కరింపజేసింది.
0: So it is the one that stipulates, regulates our way of life. Where and how, in what way should we lead our life, talk to?
1: సమాజం యొక్క నిబంధనలు మనం చక్కగా పాటించుకుంటూ రావాలి.
0: So we should observe the regulations of society, rules of society.
1: నిజమైన సోదరి అయినప్పటికీ నీవు ఇంట్లో నీవు ఏ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు.
0: You may be your own sister, you can talk at home.
1: కానీ బయట ప్రపంచం లోపల నీవు అన్న తాను చెల్లెలు అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But when one are outside, you may be brother and sister.
1: You have to be careful. మానవుని యొక్క వాల్యూని పెంచుతూ వస్తుంది.
0: And this sort of behavior will improve
1: మానవత విలువలు నిత్య జీవితంలో సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపింపజేసేటువంటి యొక్క విలువలను ఈనాడు మనం విస్మరించాం.
0: We have forgotten the human values today that will make us tread along the path of truth.
1: అదే ఇంకొక మార్గంలో మనం ప్రవేశపెట్టి చూసినప్పుడు,
0: if we think go in another direction,
1: 60 సంవత్సరాలకు వృద్ధుడు ఉన్నాడు.
0: An old man, age 60.
1: ఆయనకు ఎవరు ఇంటిలో సహాయం లేకపోవటం చేత,
0: as there is no other help at home,
1: 18 ఏళ్ళ గర్లను కూడాను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు.
0: He wanted to marry a girl of 18.
1: వారిద్దరు కూడాను బజారులో ప్రయాణమై పోతున్నారు.
0: They were just passing by along a street.
1: కానీ ప్రపంచం ఏమని భావిస్తుంది?
0: What would be feeling in the society?
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to know the truth laid down in society.
1: అతను ఎవరో గ్రాండ్ఫాదర్, ఈమెవో గ్రాండ్ డాటర్ అని అనుకుంటాడు.
0: The society will take that old man as grandfather and this young girl as a granddaughter.
1: కానీ నిజంగా చూస్తే గ్రాండ్ఫాదర్ కాదు, గ్రాండ్ డాటర్ కాదు.
0: Truly speaking, they are neither.
1: ఇక్కడ ఈ విధంగా విరుద్ధంగా జరుగుతుంది. అక్కడ అన్న చెల్లెలు ఆ విధంగా విరుద్ధంగా జరుగుతుంది.
0: Here you find one kind of feeling, another there, just the contradiction.
1: ఈ వయః ప్రమాణము, కర్మ ప్రయాం ప్రమాణము, అనుభూతి ప్రమాణము, ఈ నాలుగు ప్రమాణాల్లో మనము జీవితాన్ని కొంతవరకు ప్రవేశపెట్టాలి.
0: Therefore we have to take down the field of action, the age.
1: సమాజం యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించేటువంటి ఇది సామాజికం యొక్క ప్రమాణం.
0: Therefore the standards,
1: ఇది సామాజికం యొక్క విలువ.
0: This is the social value.
1: దీనిని మనం ఉపయోగపెట్టి సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మన యొక్క కీర్తిని కూడాను మనం నిలబెట్టుకోగలము, సమాజం కూడాను మనల్ని గౌరవిస్తుంది.
0: When once you adhere and follow social values, you'll
1: be respected. సమాజంతో నాకేం పని లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే రేపటి దినం సమాజం నిన్ను బయట పెడుతుంది.
0: If you think that I am not bothered to the society will kick you out.
1: సమాజం వరకు నీవు పోనక్కర్లేదు.
0: Not that far.
1: నువ్వు ఏదైనా ఒక ఫలమును భుజిస్తున్నావు.
0: When you eat a fruit.
1: అది తీయగా ఉంటే నవ్వు ముఖంతో దాన్ని మింగుతావు, దాన్ని ఆరగిస్తావు.
0: If the fruit is sweet, smilingly you
1: అదే అంత పుల్లగా ఉంటే తీసి పక్కన పారవేస్తావు.
0: If it is sour, you spit it out.
1: ఎందుకు నీవు పారవేశావు?
0: Why?
1: నీ రుచికి తగినట్టుగా అది లేదు.
0: బికాస్ ఇట్స్ నాట్
1: నీవు భావించిన రీతిగా అది లేదు.
0: ఇట్స్ నాట్ ద వే యు వాంట్.
1: ఆ ఫలము నీవు పారవేస్తున్నావు.
0: దేర్ఫోర్ యు స్పిట్ ఇట్ అవుట్.
1: అట్లనే సమాజమునకు తగినట్టుగా ఉంటుంటే వారు కూడా నిన్ను గౌరవిస్తారు. సమాజమునకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు వారు కూడా నిన్ను బయట పెట్టేస్తారు.
0: ఇఫ్ యు ఫాలో ద సోషల్ వాల్యూ యు విల్ బి రెస్పెక్టెడ్. ఇఫ్ యు డోంట్ ఫాలో ద నార్మ్స్ యు విల్ బి కిక్డ్ అవుట్. You will not be respected.
1: నీ గౌరవ ప్రతిష్టంత సమాజంలోనే లేనప్పుడు ఇంకెక్కడ నీ గౌరవం సాధించుకోగలవు?
0: When you don't enjoy the esteem and the respect in society, where else you will be respected?
1: మానవత్వానికి గౌరవమే చాలా ప్రధానమైనటువంటిది.
0: It is the respect that is most important.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి విలువలను మనం సక్రమంగా కాపాడుకుంటూ పోవాలి.
0: Therefore we have to safeguard the human value.
1: అన్ని విలువల కంటే ప్రేమ విలువ చాలా గొప్పదైనటువంటిది.
0: The value of love is
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: Love is God, God is love.
1: ప్రేమకే మనం విలువలైనప్పుడు దైవానికి కూడా మనం విలువ ఇవ్వనిచ్చినటువంటి వారు కాదు.
0: ఇఫ్ యూ డోంట్ అటాచ్ వాల్యూ టు లవ్, యూ విల్ నాట్ బి అటాచింగ్ వాల్యూ టు గాడ్. కనుక
1: ప్రేమకు మనం పూర్తి విలువ ఇచ్చినప్పుడే దైవానికి విలువ ఇచ్చినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ వెన్ యూ కన్సిడర్ లవ్ వాల్యుబుల్, సో ఆల్సో యూ కన్సిడర్ గాడ్ వాల్యుబుల్.
1: పరిస్థితుల యొక్క ప్రభావం కూడా కొంత మీరు గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్.
1: రాములు మానవాకారము,
0: రామ ఇస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: సుగ్రీవుడు వానరాకారం,
0: సుగ్రీవ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మంకీ.
1: వీరిద్దరికి ఈ సన్ని సంబంధ బాంధవ్యం ఏ రీతిగా కుదిరింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్
1: ఈ స్నేహం ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్?
1: దేనిని ఆధారం చేసుకుని వచ్చింది?
0: ఆన్ వాట్ బేసిస్?
1: మానవులకు మానవులు స్నేహితులు కావచ్చు,
0: ఎ మ్యాన్ కెన్ బి ఫ్రెండ్
1: వానరులకు వానరులు స్నేహం కావచ్చు,
0: ఎ మంకీ కెన్ బి
1: ఫ్రెండ్. కానీ వానరులకు మానవులకు స్నేహం ఏ రీతిగా లభించింది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఎ హ్యూమన్ అండ్ ఎ మంకీ?
1: రాముడు నరుడు,
0: రామ ఇస్ మ్యాన్,
1: సుగ్రీవుడు వానరుడు,
0: సుగ్రీవ ఇస్ మంకీ.
1: ఈ వానరునకు నరునకు ఉన్నటువంటి యొక్క సంబంధం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మంకీ అండ్ హ్యూమన్?
1: అక్కడ పరిస్థితుల యొక్క ప్రభావము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
1: రాములు రాజ్యభ్రష్టుడైనాడు, రాజ్యాన్ని వదిలాడు.
0: రామ లెఫ్ట్ హిస్ కింగ్డమ్.
1: పత్ని వియోగము లోపల బాధపడుతూ తిరుగుతున్నాడు.
0: హిస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: సుగ్రీవుడు కూడాను రాజ్యభ్రష్టుడయ్యాడు.
0: సుగ్రీవ ఆల్సో ఇస్ సెంట్ అవుట్ ఆఫ్ హిస్
1: కింగ్డమ్. అతను కూడాను పత్ని వియోగంతో పరితపిస్తున్నాడు.
0: హి ఇస్ ఆల్సో సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ వైఫ్.
1: ఈ అవస్థాత్రయమే ఈ మానవత్వం యొక్క సోదరత్వాన్ని పెంచుతూ వచ్చింది.
0: దేర్ఫోర్ కామన్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బ్రాట్ దెం టుగెదర్.
1: మరి నా బాధ ఎట్టిదో అతని బాధ కూడాను అట్టిదే అనేటువంటి యొక్క సమత్వాన్ని గుర్తిస్తూ వచ్చింది.
0: దేర్ ఎ ఫైన్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: నాకు ఈ భార్య వియోగం ఎంత బాధిస్తుందో అతనికి కూడా అంత భార్య వియోగం బాధిస్తుండాలి.
0: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మై వైఫ్, హి వుడ్ ఆల్సో ఫీల్ లైక్ దట్.
1: అవస్థా భేదమే ఈ యొక్క మైత్రికి సరైనటువంటి యొక్క మార్గం ఏర్పడుతూ వచ్చింది.
0: దేర్ ఫర్ కామన్ సిచ్యువేషన్ సర్కమ్స్టాన్సెస్.
1: ఇదే విధంగానే చిన్న చిన్న విషయాల లోపలనే మనం సమాజం లోపల ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయి.
0: In these very subtle things also we can learn a lot.
1: ee naadu grandhalato nechukuneetunti kaadu pradhanam.
0: Is not that you gather from books
1: personal. Idiga manam anubhuttho manam nechukovali.
0: Everything you have to learn out of your personal
1: practical
0: experience.
1: Science kaani platform speeches kaadu.
0: This is all practical science but not platform speech.
1: Ee practical lopana manam nitya manavatvanni manam పెంపొందించుకుంటూ రావాలి.
0: Therefore in practical life we have to develop human value.
1: ధనమున్నదని తల విర్రవీగా తిరుగుతుంటారు.
0: You may pride yourself
1: because of that. అహంకార పడుతుంటాడు.
0: You may be egoistic because of that.
1: అధికారవంతుందని విర్రవీగుతాడు.
0: Or you may just pride yourself.
1: ఎంత కాలం?
0: How long?
1: ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
0: None of them are permanent.
1: అవన్నీ క్షణంలో కదిలిపోతుంటాయి.
0: They just pass off in a moment of time.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: మీ యొక్క ఈ యొక్క మానవ జీవితము ఈ వయస్సునందు అతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
0: You have to be extremely careful at this age.
1: అది దీనిని పురస్కరించుకొనియే మరొక తూరు కూడా మీకు చెప్తున్నాను.
0: Basing on this, Bhagwan tells

0: ఎంతసేపు ఈ గర్వం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎక్కడ నుంచి ఈ గర్వం?
1: Where from you get it?
0: ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ పోతుంది అది?
1: Where from you get this pride?
0: ఇది శాశ్వతమా?
1: Is this permanent?
0: మనం తాతల ముత్తాతల యొక్క ప్రాపర్టీనా?
1: Or is it your grandfather's property?
0: మనమే మనం పెంచుకున్నటువంటిది ఈ గర్వాలు.
1: This ego is the one which is of your own.
0: ఈ గర్వం అనేటువంటిది మనకు పనికి రానటువంటిది.
1: It's useless.
0: ఏదో నీ విద్యావంతుడు అనుకోవచ్చును.
1: You may be educated.
0: విద్య ఉన్నదని వెర్రవీగుటే కాని పుడమియం విసుమంత శాంతి లేదు.
1: You may pride yourself because of education, but there is no fraction of peace.
0: ధనం ఉన్నదని చును బిగువుగా దిరుగుట పుడమియం విసుమంత శాంతి లేదు.
1: You may be stiff-necked because of affluence and property, but there is no peace.
0: ఈ బలము ఈ జనము ఇవంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: What all
0: these మేఘాలు?
1: What's all this affluence, property,
0: and
1: education?
0: మనం చూస్తూ చూస్తూ ఉంటుంటేనే తక్షణమే దాని రూపం అంతా మారిపోతూ వస్తుంటాడు.
1: As you start watching a cloud, it changes its form.
0: మన జీవితము అంతే.
1: So also our life.
0: మబ్బులే లేని జీవిత మార్గమందు వెలుగునకు ఎన్నడైనను విలువగలదే?
1: When there are no clouds at all, is there any value to this life?
0: మబ్బులే లేని జీవిత మార్గమందు
1: and this root of life వెలుగునకు ఎన్నడైనను
0: విలువగలదే?
1: What sort of value is there to the light?
0: నిజంగా మబ్బులే లేకపోతే వెలుగునకు ఏమాత్రం విలువే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ దర్ ఆర్ నో క్లౌడ్ లైట్ ఫుల్ ఉండటం
0: చేతనే ఈ వెలుగునకు విలువిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ ది క్లౌడ్ ఓన్లీ యూ నో ద వాల్యూ ఆఫ్ లైట్.
0: అదే విధంగానే
1: లైక్
0: ఈ మానవత్వంలో అనేక విధములైనటువంటి యొక్క ఉడుదుడుకులు వెంటాడుతూ ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ మెనీ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి యొక్క నూతనవి కాదు, సహజమైనటువంటి యొక్క నడతలు.
1: దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: మానవుడు క్షణ క్షణం కూడాను తన యొక్క జీవితం ఉన్నత స్థితికై అనేక విధములైనటువంటి ప్రయత్నం సల్పుతుంటాడు.
1: మ్యాన్ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నిర్విరామ కృషి చే,
1: అన్సీజింగ్లీ,
0: నిరంతర తాపత్రయముల చే,
1: కంటిన్యూస్
0: అంతులేని ఆశల చే, అసంతాని ఆవేదనల చే,
1: మీనింగ్లెస్ వరీ
0: ప్రాప్తికై ప్రాకులాడేటువంటి ఈ మానవత్వం అనేటువంటిది అనిత్యమైనటువంటిది.
1: విత్ ఎక్సెసెస్ ఆఫ్ డిజైర్,
0: ఇది అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తులే.
1: ఇన్ ఫ్యాక్ట్ దో హి ఇస్ అన్డిజర్వింగ్, హి వాంట్స్ టు పొజెస్
0: ప్రాప్తులు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డజంట్ డిజర్వ్.
0: దీనికి చక్కని రాజమార్గం చూపేటువంటిది,
1: దిస్ షోస్ ఎ రాయల్
0: వెలుగు బాటను చూపేటువంటిది,
1: ఇట్స్
0: ఆధ్యాత్మిక యొక్క దీపికలే.
1: దట్ స్పిరిచువల్ లైట్స్,
0: ఆ దీపంలో మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ లైట్,
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఎన్ని ఉండినప్పటికీ ఇవన్నీ కూడా ఏనాటికి మనం వెంట వచ్చేటువంటివి కాదు.
1: వీ మే హ్యావ్ నంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే విల్ నెవర్ ఫాలో అస్.
0: వెంట వచ్చేది ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, అది ఒక్కటే దైవత్వం.
1: It's only God who will be with you, in you, around you, above you, below you.
0: Teppaluga cheruvu nintina kappalu 10000 cheru.
1: When the tank is full of water, thousands of frogs gather.
0: Oh, ekkada chusina bekabekalaadutuntayi kappalu.
1: You find the frogs all around.
0: ఆ నీరే ఎండిపోతే ఒక్క ఫ్రాగ్ కూడా అక్కడ ఉండదు.
1: When the tank is dry without water, you don't find any single frog.
0: ఈ స్నేహాలు కూడా ఇట్టివే.
1: This is sort of friendship today.
0: జోబిలో 100 రూపాయల నోటు ఉంది.
1: There's 100 rupee note in the pocket.
0: మంచి పొజిషన్ లో ఉన్నాడు.
1: Father is in position.
0: అందరూ నిన్ను హలో హలో హలో హలో అనుస్తుంటారు.
1: Everyone will come to you saying hello hello.
0: కానీ
1: but
0: ఈ 100 రూపాయల నోటు కనిపించలేదు.
1: The 100 rupees spent.
0: Father retired అయిపోయినాడు.
1: Father retired.
0: హలో నిన్ను హలో అనేటువంటి వాడు కూడా ఉండడు. గుడ్ బై కూడా చెప్పేటువంటి వాడు ఉండడు.
1: నో మోర్ ఆఫ్ హలో బికాస్ ఇట్స్ హాలో హియర్, నాట్ ఈవెన్ వుడ్ సే.
0: ఈనాటి మిత్రత్వం ఇలాంటిదిగా ఉంటుంది. అది
1: దిస్ ఇస్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఇది కాదు నీ మిత్రత్వము.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ ఫ్రెండ్.
0: నిజమైన మిత్రుడు దైవం ఒక్కడే.
1: అవర్ ట్రూ ఫ్రెండ్ ఇస్ ఓన్లీ గాడ్.
0: అతనే ఎన్నటికి నీ వదలలేనటువంటి మిత్రుడు.
1: బట్ హీ విల్ నెవర్ లీవ్ యూ అట్ ఎనీ టైమ్.
0: అడవులు ఎందున్న, ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న,
1: on the valley, on the deep sea, but God will be with you.
0: నిజమైనటువంటి మిత్రుని ఈనాడు విస్మరిస్తున్నారు.
1: But we have forgotten such a true friend today.
0: అప్పటికప్పుడు కదిలిపోయే మేఘములు వంటి మిత్రులను అంటగట్టుకుంటున్నారు.
1: But we are bound, we are attached to the friend.
0: ఇవన్నీ మనకే ప్రమాదములు.
1: That will put you to danger.
0: కానీ ఆ యొక్క సమయమునందు మనం దీనికి అర్థం చేసుకోలేము.
1: But we don't understand at that
0: moment. క్రమక్రమేణా కూడాను ఈనాటి మిత్రుడే రేపు శత్రుడు.
1: Gradually you know, a friend of today will be your enemy tomorrow.
0: ఈనాటి శత్రుడే రేపు మిత్రుడు.
1: An enemy today will be your
0: కానీ భగవంతుడు అంత కాదు. ఎప్పటికీ మైత్రి, మైత్రి, మైత్రి.
1: బట్ గాడ్ ఈజ్ యువర్ ఎటర్నల్
0: మిత్రత్వం అనేటువంటిది దైవానికి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఈజ్ జస్ట్ హార్ట్.
0: ఈనాటి మిత్రత్వము బాడీ టు బాడీ.
1: బట్ ద ఫ్రెండ్షిప్ ఎల్స్వేర్
0: మనీ టు మనీ,
1: మనీ టు మనీ,
0: అంతే.
1: దట్స్ ఆల్.
0: అవి ఎంతకాలం ఉండేటువంటిది.
1: హౌ లాంగ్ దే లాస్ట్.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దట్ జస్ట్ పాసింగ్ క్లౌడ్.
0: దీనిని మనం శాశ్వతమని విశ్వసించరాదు.
1: డోంట్ కన్సిడర్ దట్ పర్మనెంట్.
0: భగవంతుడు ఒక్కటే శాశ్వతమైనటువంటి తత్వము.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దైవత్వం అనేటువంటిది అంతా సర్వత్రా నిండి ఉంటున్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే మించిన దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దెన్ యు.
0: కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం వేదాన్ని విశ్వసిస్తూ రావాలి. వేదం తెలియకపోయినప్పటికీ పెద్దలు చెప్తేనైనా విని దాన్ని విశ్వసించాలి.
1: యు మే నాట్ బి నోయింగ్ ఆల్ ది వేదిక్ టెక్స్ట్, అట్లీస్ట్ లిసన్ టు ఎల్డర్స్.
0: ఎక్కడైనా బజార్లో పోతుంటే ఒక సాముద్రిక శాస్త్రం ఉంటుంటాడు అక్కడ.
1: If anyone passes by the street, there will be a palmist.
0: ప్రతి ఒక్క వాడు ఒక ఐదు నయా పైసలు ఇచ్చి ఆ చేతిని చూపించుకుంటుంటాడు.
1: ఎవ్రీ వన్ విల్ పే సమ్ మనీ అండ్ కన్సల్ట్ ద పామిస్ట్.
0: ఈ బజార్లో తిరిగేటువంటి యొక్క బెగ్గర్స్ కూడాను వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నారు మీరు.
1: యూ జస్ట్ ఫాలో అండ్ బిలీవ్ వాట్ ఆల్ ద బెగ్గర్స్ స్ట్రీట్ పామిస్ట్ టెల్ యూ.
0: సాక్షాత్ దైవ స్వరూపమైనటువంటి వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, నాయన నీవే బ్రహ్మ, తత్వం అసి అదే నీవై ఉంటున్నావు.
1: That Veda, the very embodiment of Lord Himself, God Himself says
0: aham
1: that you are
0: Brahmasmi.
1: That.
0: Aham Antarvani prabodhistu untundadi.
1: Its teaching is aham Brahmasmi, that you are God.
0: Ilanti nitya satyamainatundi yokka padamulu manam ee naadu viswasinchadaniki ee maatramu koonukotaledu.
1: But we have no faith in the declaration of Veda.
0: ఏ దమ్మిడికి పనికిరానటువంటి వాడు చెప్పినటువంటి కూడాను మనం విని దాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం.
1: బట్ వీ ఫాలో అండ్ బిలీవ్ ఎవ్రీ బెగర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానిపైన మనకు విశ్వాసం.
1: బికాజ్ వీ గాట్ ఫెయిత్ ఓవర్ దేర్.
0: తొమ్మిది తొల్లుల తీలు తిత్తియ గాని అంత కదిలిపోయేటువంటివి, దీనికి దానికే సరైనటువంటి స్నేహము గంతకు తగిన బంత అని.
1: Therefore this body has got 9 holes, so also the body of the beggar with 9 holes, so just the body is the same.
0: అలాంటి అనిత్యమైనటువంటి వారికి అనిత్యమైనటువంటివి ఇష్టపడుతుంటారు.
1: అండ్ దేర్ఫోర్ ద పాసింగ్ థింగ్ దట్ విచ్ ఇస్
0: చేంజబుల్ నిత్య సత్యమే దానిని విశ్వసిస్తుంది.
1: బట్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్, దట్ ఎటర్నల్ ట్రూత్ విల్ ఆల్వేస్ బి వాచ్ఫుల్ ఆఫ్ ది ట్రూత్.
0: నిత్య సత్యమైనటువంటి వాడము.
1: సో యు ఆర్ వన్ ఎటర్నల్.
0: దేహం కేవలం వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: ఏ క్షణంలో పోతుందో.
1: ఇట్ మే ఫేడ్ ఆఫ్ ఎనీ టైం.
0: కానీ నీవు నిత్యమే.
1: బట్ యు ఆర్ పర్మనెంట్.
0: నీవు సత్యమే.
1: యు ఆర్ ట్రూత్.
0: నీవు బ్రహ్మమే.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీవు దైవమే.
1: యు ఆర్ గాడ్.
0: నీవు పరతత్వమే.
1: యు ఆర్ స్పిరిచువల్.
0: నీవే ఆత్మస్వరూపుడు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఆత్మ?
0: కేవలం మన యొక్క ప్రేమ తత్వమే ఆత్మ.
1: Then your love is
0: ప్రతిఫలాపేక్ష లేకుండా కోరినటువంటి ప్రేమనే ఆత్మతత్వము.
1: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్ లెస్, దట్ ఈస్ ఆత్మ.
0: అది సెల్ఫ్ లెస్.
1: It is selfless.
0: ఎక్కడ సెల్ఫిష్ ఉంటుందో అది ఫిషే.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ సెల్ఫిష్, ఇట్ ఇస్ ఫిష్.
0: కాబట్టి
1: సో
0: మనకు సెల్ఫిష్ అనేటువంటిది ఫిష్ ఈస్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని.
1: సో ఫిష్ ఈస్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: లేదు,
1: దట్ ఫిష్ ఇస్ మచ్ బెటర్.
0: ఎందుకంటే నీళ్ళలో తిరుగుతుంటుంది.
1: ఇట్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్.
0: ఉన్నటువంటి మాలిన్యాన్ని భుజిస్తుంది, నీటిని పరిశుద్ధం చేస్తుంది.
1: ఫిష్ పార్టేక్స్ ఆల్ ద డర్ట్ ఇన్ వాటర్ అండ్ క్లెన్సెస్.
0: కానీ ఈ సెల్ఫిష్ మ్యాన్ సమాజంలో చేరుతున్నాడు.
1: బట్ సెల్ఫిష్ మ్యాన్ ఇన్ సొసైటీ,
0: సొసైటీని అంతా కూడా మాలిన్యం చేస్తున్నాడు.
1: అండ్ హీ పొల్యూట్స్, స్పాయిల్స్ ద సొసైటీ.
0: కనుక సెల్ఫిష్ అనేటువంటిది ఒక పరిమితంలో పెట్టుకోవాలి.
1: సో సెల్ఫిష్నెస్ షుడ్ బి అండర్ చెక్.
0: సెల్ఫిష్ లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: హౌవర్ ఇట్ మే నాట్ బి పాసిబుల్. హౌఎవర్
0: అందరి సంబంధము మనకు ప్రధానమైనది కాదు.
1: బట్ ఇట్స్ నాట్ అవర్ అసోసియేషన్ విత్ ఎవ్రీబడి దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సంబంధాలు.
1: ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ టెంపరీ.
0: కనుకనే మీరు జాగ్రత్తగా ఎవరితోనూ అధికంగా పెంచుకోకుండా కూడాను, అందరితో ద్వేషం లేకుండాను, ఒక పరిమితమైనటువంటి ప్రీతితో ఆ పరతత్వాన్ని పరతత్వమునకే అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ డు నాట్ హ్యావ్ టూ మచ్ కాంటాక్ట్స్ విత్ ఎవ్రీబడి. Don't hate anybody for that matter. Have a relation with God.
0: ప్రపంచమునందు అన్ని రకమైనటువంటి మంచి చెడ్డలంతకును ఈ సంబంధ బాంధవ్యాలతోనే ఏర్పడుతున్నాయి.
1: Today we get good and bad because of our associations.
0: కనుకనే మనం ఎట్టి సంబంధాన్ని చేస్తామో అట్టి గుణములు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As is our company, we get the qualities of the company.
0: Tell me your company, I shall tell you what you are. అని.
1: Therefore, tell me your company, I shall tell you what you are.
0: ఎలాంటి వారితో చేస్తున్నావు అలాంటి బుద్ధులు నీలో వచ్చి ప్రవేశిస్తాయి. నీ వద్దన్నే వదలవని.
1: As is the company, so will be your temperament and attitude. You can't
0: get free from. నేను ఎంతో గట్టిగా చెప్తుంటాను.
1: Therefore, Bhagavan tells emphatically.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి. ఒక ప్రేమకు కాని, ఒక క్రోధంకు కాని, ఒక అసూయకు కాని, అన్నిటికీ ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: సో భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ ఎంఫెటికలీ, ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్.
0: ఆశనే మితిమీరిపోతే దురాశ అవుతుంది.
1: ఈవెన్ ద డిజైర్ షుడ్ బి,
0: ఈ దురాశ అనేటువంటి దుఃఖంలో మూల కారణమైపోతుంది.
1: టూ మచ్ డిజైర్ విల్ పుట్ యూ టు సాడ్నెస్, గ్రీఫ్.
0: ఆశ ఉండవలసిందే ప్రతి మానవునికి.
1: ఎస్, యూ కెన్ డిజైర్
0: ఎంతనో అంత,
1: టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: వంటకు తగిన మంట
1: అండ్ యు నీడ్ ద ఫ్లేమ్
0: ప్రాపర్లీ పదార్థము
1: అండ్ ద మెటీరియల్ షుడ్ బి ఫిట్టింగ్ ద
0: పాత్ర ఐ షేర్ బియ్యం పోస్తే అది ఉడుకుతుందా మంట కలిసిపోతుంది
1: అండ్ దేర్ఫోర్ యు టేక్ ది వెసల్ అప్రోప్రియేట్ ద మెజర్ ఆఫ్ ద రైస్ యు షుడ్ కుక్
0: కనుకనే మన ప్రేమను ఎవరికి ఎంతెంతో అంతంతే
1: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్‌ప్రెస్ యువర్ లవ్ టు ఎనీ
0: అదియే మనం పరిమితంతో చూసుకోవచ్చు ఆ విలువను మనం గుర్తించాలి
1: వి షుడ్ నో ది వాల్యూ ఆఫ్ లవ్
0: ఉన్నది ఒక్కటే ప్రేమ
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ వన్
0: చటర్జీ చెప్పాడు
1: చటర్జీ సెడ్
0: స్వామి నేను ఊరికి పోతున్నాను అన్నాడు
1: హి సెడ్ స్వామి ఐ యామ్ గోయింగ్
0: మంచిది
1: స్వామి సెడ్ yes
0: స్వామి నేను నిన్న వచ్చాను మంచిది
1: స్వామి ఐ కేమ్ యెస్టర్డే గుడ్
0: ఇంత మాత్రమే కాదు ఇంకా కొన్ని తెలియదు పాప అతనికి స్వామి నేను చచ్చిపోతున్నాను అంటాడు మంచిది అంటాడు
1: హి స్టిల్ డస్ నాట్ నో స్వామి ఐ యామ్ డైయింగ్ గుడ్
0: స్వామి నేను ఈ బాధను భరించుకోలేను అంటాడు మంచిది అంటాడు
1: స్వామి ఐ యామ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్ మంచిది గుడ్
0: ఈ జగత్తులో అన్ని మంచివే
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్
0: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
1: ప్లెజర్
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి
1: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్
0: కనుకనే ప్రతి దానికి కూడా నేను మంచిది అంటాను
1: సో భగవాన్ సేస్ గుడ్ గుడ్
0: కారణమేమిటి అంతా నాలో మంచిదే ఉంటుండాలి
1: బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ భగవాన్
0: ఒక పది చిల్లులు వచ్చినటువంటి ఒక పాత్ర లోపల పాయసం పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే వస్తుంది కానీ ఒక దాంతో విషయం వస్తుందా
1: ఇఫ్ యు జస్ట్ కీప్ ద రైస్ పుడింగ్ ఆర్ పాయసం ఇన్ ఎ వెసల్ విత్ 10 హోల్స్ ఓన్లీ కమ్స్ అవుట్
0: నేను ప్రేమనే నింపుకున్నాను
1: సో భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఆ ప్రేమ వినికిడిలో కేవలం మాధుర్యమే పలుకులో మాధుర్యమే వాసనలో మాధుర్యమే చేతిలో మాధుర్యమే మనసులో మాధుర్యమే బుద్ధిలో మాధుర్యమే హృదయంలో మాధుర్యమే అంతా మాధుర్యమే
1: యాజ్ ద భగవాన్ ఇస్ ద వెరీ మానిఫెస్టేషన్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ లవ్ వాట్ ఎవర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్ వాట్ ఎవర్ హి స్పీక్స్ వాట్ ఇస్ గుడ్
0: ఈ హృదయం అనేటువంటి దాంతో మీరు ప్రేమను నింపుకోండి ఏ పని చేసినా అది ప్రేమమయంగానే ఉంటుంది
1: సో ఫిల్ అప్ యువర్ హార్ట్స్ విత్ లవ్ వాట్ ఎవర్ యూ డూ ఇస్ బౌండ్ టు బి
0: అది నిజమైనటువంటి మానవుడికి హృదయం ఎందుకు పేరు వచ్చింది
1: వై ఇస్ ఇట్ కాల్డ్ హృదయం
0: దయా కరుణతో నింపినటువంటిది ప్రేమ హృదయం
1: హృత్ దయా ద హార్ట్
0: కఠినమైన హృదయం హృదయమే కాదది
1: ఇట్ షుడ్ నెవర్ బి స్టోన్
0: పాషాణం
1: ఇట్స్ ఎ స్టోన్
0: విషము
1: స్టోన్ ఇట్స్ ఎ పాయిజన్
0: కనుక అది హృదయాన్ని నేను చెప్పడానికి
1: యు కెనాట్ కాల్ ఇట్ ఎ హార్ట్
0: ప్రేమతో నిండినటువంటిది హృదయము
1: ద వన్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఇస్ ది
0: మానవునికి ఆ హృదయం యొక్క సంగతి మానవునికి మాత్రమే తెలుసు ఏ మాత్రమూ తెలియదు
1: సో హీ డజంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్
0: కనుక అవి సహజమైనటువంటి యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ వస్తున్నాయి
1: అండ్ ది అనిమల్స్ లీడ్ ఎ నేచురల్ వే ఆఫ్ లైఫ్
0: మానవుడు తన సహజానికి కొన్ని విధమైనటువంటి యొక్క మార్పులు కలిగించి బ్రతుకుతూ వస్తున్నాడు
1: వేరెస్ మ్యాన్ యాక్ట్స్ కాంట్రడిక్టరీ టు హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్
0: పండినటువంటి పంట లోపల వడ్డను తీసుకుని భుజిస్తుంటాయి పక్షులు
1: And it's the birds that collect the paddy.
0: పంటలో ప్రవేశిస్తాయి ఈ పశువులంతా కూడా ఆ యొక్క గడ్డిని భుజిస్తుంటాయి
1: ద కౌస్ ఆల్సో గ్రేజ్ ద గ్రాస్
0: కానీ మానవుడు అట్ట కాదు
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ లైక్ దట్
0: గడ్డిలో పుట్టినటువంటి వడ్లను వేరు చేస్తాడు
1: అండ్ యూ విల్ సెపరేట్ అవుట్ ద ప్యాడీ
0: వడ్లలో ఉండినటువంటి పొట్టును వేరు చేస్తాడు
1: యూ విల్ రిమూవ్ ద హస్క్
0: బియ్యం తీసి దాన్ని పక్వం చేస్తాడు
1: అండ్ హీ విల్ కుక్ ద రైస్
0: పక్వం చేసిన తర్వాత కూరలు కలిపి దాన్ని భుజిస్తాడు
1: అండ్ ద కుక్డ్ రైస్ బాయిల్డ్ రైస్
0: పుట్టినట్టుగా భుజించడం లేదేవాడు కనుకనే దానిని సంస్కరింపజేసి దాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు
1: దేర్ఫోర్ హి రిఫైన్స్ హి ప్రాసెసెస్ అండ్
0: మానవుడు ఒక్కడు మాత్రమే సంస్కరింపజేసి అనుభవించేటువంటిది
1: ఇట్స్ ఓన్లీ ది హ్యూమానిటీ దట్ విల్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ రిఫైన్మెంట్
0: ఒక్క కోతి మీరు చూడండి మానవుని కంటే ముందు జాతి అది
1: ఇన్ఫాక్ట్ మంకీ ఇస్ అవర్ ఫోర్ ఫాదర్
0: ఒక అరటి పండు దానికి విసిరేయండి
1: జస్ట్ థ్రో ఎ లాంటర్న్
0: అట్ట కొరుక్కుని తినదు
1: ఇట్ ఓన్ ఈ డైరెక్ట్లీ
0: చేత్తో బాగా తీసేస్తుంది బయటది లోపలిది మాత్రమే తింటుంది
1: ఇట్ విల్ రిమూవ్ ద ఔటర్ పీల్ అండ్ స్టార్ట్ ఈటింగ్ ద ఫ్రూట్
0: దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉంది
1: వాట్ డిస్క్రిమినేషన్ ఇట్ హ్యాస్
0: దాని నుంచినే వచ్చినది వీళ్ళు
1: ఎ మ్యాన్ ఇస్ ఎ డిసెండెంట్ ఆఫ్ నరా దట్ ఇస్ వానర
0: వానర అంటే వాలముంది
1: వా స్టాండ్స్ ఫర్ వాలా
0: టెయిల్ వాలం లేనటువంటి వాడు నరా
1: నరా హ్యూమన్ ఇస్ ద వన్ వితౌట్ టెయిల్
0: వాలం లేదు దానికి వాలం ఉంది ఇంతే భేదం
1: దట్స్ ఓన్లీ డిఫరెంట్
0: దాని చేష్టలన్నీ వీళ్ళకు ఉన్నాయి వీడి చేష్టలన్నీ దానికి ఉన్నాయి
1: ఆల్ మంకీ నేచర్ ఇస్ దేర్ ఇన్ మ్యాన్ అండ్ ఆల్
0: డిజైర్స్ అంతా దానికి ఉంది దాని డిజైర్స్ అంతా వీడికి ఉంది
1: అండ్ దెర్ఫోర్ డిజైర్స్ ఆఫ్ మంకీ అండ్ మ్యాన్ ఆర్ కామన్
0: కనుకనే దీని వల్లనే మ్యాన్ కైండ్ అని చెప్పారు
1: బట్ వుడ్ షుడ్ నో ఇన్ మ్యాన్ కైండ్ వాట్
0: మ్యాన్ కైండ్ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్లా ఉండాలంటే కైండ్ ఫుల్ గా ఉండాలి
1: దేర్ఫోర్ ఎ మ్యాన్ హాస్ గాట్ టు బి కైండ్
0: దాని వల్లనే ఇతని మ్యాన్ కైండ్ అన్నారు
1: సో ఇస్ కాల్డ్ మ్యాన్ కైండ్
0: కనుక ఒక్కొక్క పదమునందు ఉండేటువంటి యొక్క అర్థమును కూడాను సరి అయిన రీతిగా తీసుకుని మనం సక్రమైన మార్గం లోపల దీన్ని వినియోగించుకోవడానికి పూనుకోవాలి
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీలో కావాల్సిన విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయి
1: దేర్ ఆర్ మెనీ వాల్యుబుల్స్ విత్ యూ
0: ఆ విలువైనటువంటివి చాలా లోపల ఉంటున్నాయి. వినువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు.
1: This body is an iron safe that has no value.
0: పెట్టిలోన నగలు పెట్టినట్టు.
1: As there are jewels, valuable jewels inside
0: the iron safe.
1: Body is an iron safe that has no value.
0: కానీ ఈ ఐరన్ సేఫ్ లోపల లోపల పెడతారు కానీ విలువైనటువంటివి ఆ యొక్క గాడ్రేజ్ పైన పెడతారా?
1: ద వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సైడ్ ది గాడ్రేజ్ అల్మైరా, నాట్ అవుట్ సైడ్.
0: ఆ పెట్టె లోపల ఉంటున్నాయి విలువైనటువంటివన్నీ.
1: ద వాల్యుబుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సైడ్.
0: ప్రేమ, సహనము, సానుభూతి, ట్రూత్, కంపాషన్ అన్ని దాంట్లో ఉంటున్నాయి విలువైనటువంటి.
1: కంపాషన్, లవ్, సాక్రిఫైస్, సింపతి,
0: ఇవన్నీ ఏమిటవి? వజ్ర, వైడూర్య, మలకత, మాణిక్య, కోమేనిక, విశ్వరాగం, ముత్యం, పగడం, ఇలాంటివన్నీ లోపల ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ద డైమండ్స్, దేర్ ఆర్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్ సైడ్.
0: ఇంత విలువైనటువంటివి లోపల పెట్టుకుని కేవలం బయటపడినటువంటి యొక్క ముత్యపు చిప్ప వలె మనం వెతుకుతూ ఉంటున్నాము.
1: సచ్ వాల్యుబుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సైడ్ వేర్ యాజ్ యూఆర్ ఇన్ సమర్థ.
0: ఎంతటి గుణము నేర్పుతుందా చూడండి.
1: వాట్ ఎ కైండ్ ఆఫ్ లెసన్ ద ఓషన్.
0: దానిలో విలువైనటువంటి ముత్యములంతా లోపల పెట్టుకుంటుంది.
1: ద ఓషన్ హెస్ గోట్ ద పర్ల్స్ ఇన్ సైడ్ ఇన్ ద
0: డెప్త్. నత్తలంతా కూడా బయటకు నెట్టేసేది.
1: వేర్ ఎ స్నెయిల్స్ ఆర్ డ్రివెన్ అవుట్.
0: కానీ బయట చిక్కేది మనకు చిప్పలే, షెల్సే.
1: బట్ వి గెట్ ఓన్లీ షెల్స్ దట్ అవుట్సైడ్.
0: కానీ ముత్యాలు చిక్కవు.
1: నాట్ పర్ల్.
0: లోపల మునిగి దానిని తివ్వాలి.
1: వన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద డెప్త్ అండ్ కలెక్ట్ ద పర్ల్.
0: శ్రమ పడినప్పుడే ఆ విలువైన ముత్యములు మనకు చిక్కుతాయి.
1: అన్లెస్ యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్సెల్ఫ్ యు కాంట్ గెట్ పర్ల్.
0: కడలే కుళ్తురు ముత్తటిత్తేనే కైనడువ విడివాయో కరుణయే పురియవాయో. ఓ కృష్ణ, ఈ యొక్క లోతైనటువంటి సముద్రం లోపల నేను ఎంతో శ్రమపడి నేను ఒక ముత్యాన్ని సంపాదించుకున్నాను. ఆ ముత్యమే నా కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఆ ముత్యాన్ని తిరిగి చేజారి, తిరిగి ఆ దీంట్లో పడిపోయేటట్టుగా మాత్రం చేయకండి.
1: ఓ కృష్ణ, ఐ హావ్ కలెక్టెడ్ ది ప్రెషస్ జెమ్ ఆఫ్ యువర్ నేమ్ అవుట్ ఆఫ్ ది ఫాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ ఓషన్, లెట్ మీ నాట్ డ్రాప్ ఇట్.
0: కరుణయే గిరిదారి, గతియలే గిరిదారి, గతియలే గిరిదారి, గతియలే గిరిదారి. నీకంటే నాకు వేరే గతి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన, ఈ విధమైనటువంటి యొక్క పరితాపము భక్తుని హృదయంలో ఆరంభం కావాలి.
1: దట్ కైండ్ ఆఫ్ యర్నింగ్, దట్ కైండ్ ఆఫ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ విల్ బి దేర్.
0: అప్పుడే మానవుడు పరిపూర్ణ మానవుడిగా జీవించడానికి వీలవుతుంది.
1: దెన్ ఎ మ్యాన్ విల్ బి ఎ టోటల్ హ్యూమన్ ఆర్ టోటల్ మ్యాన్.
0: లేకపోతే ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: ఆర్ ఎల్స్ ఈజ్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ బై బిహేవియర్.
0: బూరగకాయను చూచి మామిడి అని దమిసినట్టు.
1: వాచింగ్ ది ఫారెస్ట్ ఫిగ్స్ యూ కన్సిడర్ దట్ దే ఆర్ మ్యాంగో ఫ్రూట్స్.
0: వెర్ర చెరకు రూపు చూచి చెరకని తాను నమిలినట్టు.
1: ద వైల్డ్ వెరైటీ యూ సీ ఇట్ అండ్ యూ జస్ట్ చూ యాజ్ ఇట్.
0: కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. కనికిరాయి రూపు చూచి కలకండని నమిలినట్టు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డెల్యూడ్ బై ద ఫామ్.
0: గుణమే నీ నిజ రూపము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది క్వాలిటీ, ది వాల్యూ దట్ ఇస్ యువర్.
0: గుణమే నీ రూపము.
1: అండ్ ఇట్ యువర్ వర్చ్యూ ఇస్ యువర్ ఫామ్.
0: కేవలం చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కట్టు అవంతా ఉన్నంత మాత్రం నీవు మనిషి కాదు.
1: యు కెనాట్ బి హ్యూమన్ బై మియర్లీ అక్వైరింగ్ దిస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: గుణమే నీ నిజ రూపము.
1: యువర్ వర్చ్యూ ఇస్ యువర్.
0: గుణమే ప్రేమ స్వరూపము.
1: అండ్ దట్ వర్చ్యూ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్. అంటూ
0: ఎలాంటి విధంగా కూడాను ద్వేషాలు ఉండవు.
1: And when you, once you have love, you love
0: everyone. ఏకంగా వించేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: The whole world can be united into one by love.
0: ప్రేమ ఎక్కడ నీవు ప్రవేశపెట్టావో అక్కడ అంతా కూడా నువ్వు ఏకాత్మ భావం ఉంటుండాలి.
1: Where there is love, there is unity.
0: అక్కడ ఆనందం కూడా ఉట్టి పడుతుంది.
1: There you find the bliss.
0: ఈ ప్రేమానందం రెండు చేరేటప్పటికే శాంతి మన యొక్క స్వరూపం అయిపోతుంది.
1: When once there is bliss and love, then you will have peace.
0: ఈనాడు శాంతి లేదు, శాంతి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: Today we say we have no peace.
0: ప్రేమ ఉందా?
1: Is there peace there?
0: ఏది?
1: నో.
0: ఈ ప్రేమ లేనప్పుడు శాంతి ఎక్కడ నీకు లభ్యం?
1: When there's no love, how do you expect to be peaceful?
0: కనుకనే
1: so
0: మనం దేన్నో చూచి మనం మోసపోకూడదు.
1: We should not be deluded by
0: మానవత్వం అనేటువంటి విలువను చూచి మనం బలచాలి.
1: We should know the human value and live accordingly.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పుట్టపైన మర్దించిన పాము మరణం ఉండదు.
1: Even if you hammer the ant hill, the snake won't die.
0: ఊరికే పైపై శోకులు మాత్రమే మనం చేసినంత మాత్రం తృప్తి కాదు భగవంతునకు.
1: God will not be pleased by your grand
0: మర్దించిన పాము మరణమందున.
1: Even if you rub the snake against the ant hill,
0: తనువుతా దండించిన విషయభోగములు అడుగున.
1: If you punish the body, the sensual desire will not be
0: given up. ఆకలిప్పుడు వీడినంత ఆత్మజ్ఞాని తానగున.
1: By just giving up the food and drink, you cannot be the one.
0: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును?
1: If you don't know your own nature, how can you be spiritual?
0: తానెవరో తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో యువర్ సెల్ఫ్.
0: అప్పుడే దీనికి సరి అయినటువంటి విలువ.
1: నేను
0: ప్రేమ స్వరూపుణ్ణి, ప్రేమ స్వరూపుణ్ణి, నేను దైవము. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం ఎక్కువ అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop more and more.
0: అయితే పరిమితం మాత్రం తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎట్లా ప్రేమించాలి.
1: However, we should know how to conduct ourselves with love.
0: ఈ పరిపూర్ణ ప్రేమ ఒక దైవానికి తప్ప అన్యులకు మనం అర్పితం చేయరాదు.
1: Total love must be surrendered only to God and no one
0: else. అది పెడమార్గం పట్టిపోతుంది.
1: But we put it in a perverted
0: way. ఎంత పాత్రను అంత పాత్రకు తగినంత మాత్రమే నీరు చేరుతుంటాయి.
1: As is the size of the tumbler, so will be the measure of water you collect.
0: చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని,
1: ఇట్ మే బి అ స్మాల్ ట్యాంక్ ఆర్ అ వాస్ట్ ఓషన్,

0: You may observe strict austerities and undertake deep penance, but you can never escape from destiny.
1: ఈ యొక్క తత్వం అనేటువంటిది ఆ కర్మను ఎంతవరకు అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యాక్షన్ షుడ్ బి డన్ అండర్ సర్టెన్ లిమిట్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే,
0: మనుషులు
1: కర్మ చేత కట్టబడ్డాడు.
0: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: అందుకోసమనే అనేక మంది పిల్లలకు చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంటాను, చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: దేర్ఫోర్ భగవాన్ టెల్స్ us strictly, wants us to
1: observe. ఆ జాగ్రత్తను అజాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటే ఇంకా మరి చిక్కదు.
0: We should never neglect or we should never be negligent or careless.
1: Kanuka ati jagrataga mee jeevithanni valuable ga anega viluvainatuvanti rathiga teechididdukoni samajamlo oka gaurav maryadalu penchukondi.
0: Therefore observe every care and earn the repute in society.
1: Vibhojinchinatvanti guruvulaku nivasam ichinatvanti okka college ki tagina sattikini tevali.
0: You should bring a good name to your parents and to the teachers and to the institution, the college where you have
1: money. Institute lopala ee naya paisa kuda mem teeskovatam ledhu.
0: In our institute we don't collect even single naya paisa.
1: Lakshaladi biddalanta kuda nu chaduvu cheppinchi chakkaga aanandanga indaku pamputunnamu.
0: Lakhs of children, students are trained, educated here.
1: What is tuition fees gaani?
0: No tuition fees.
1: Laboratory fees gaani?
0: Laboratory fees.
1: Games fees gaani?
0: Games fees.
1: Library fees gaani?
0: Library fees.
1: Examination fees gaani?
0: Examination fees.
1: Ledu kuda nu ledhu.
0: Nothing whatsoever.
1: Ekkada undi ee prapanchamlo?
0: Where
1: ఎక్కడికి వెళ్ళినా వేలకు వేల కట్టాలి, చదువుకోవాలి.
0: ఎవ్రీవేర్ వీ హావ్ టు పే థౌసండ్స్ అండ్ థౌసండ్స్.
1: ఒక బిడ్డ పుట్టిందంటే అప్పుడే స్కూల్ కొంత అప్లికేషన్ వేసుకోవాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్
1: రాబోయే ఐదేళ్లకు తగినంత కూడా ఇప్పుడే 20,000 కట్టాలి.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ సీట్ మస్ట్ బి రిజర్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
1: ఇలాంటి చదువులు నిజమైన చదువులా?
0: కెన్ యూ కాల్ ఇట్ ట్రూ
1: ఎడ్యుకేషన్? కాదు కాదు. ప్రేమతో హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ అందించేటువంటి ప్రదేశము ఈ ప్రశాంత నిలయం.
0: ప్రశాంతి నిలయం ఇస్ ఓన్లీ ప్లేస్. ప్రశాంతి నిలయం ఇస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ థింగ్స్ ఆర్ టాట్ విత్ లవ్ కనెక్షన్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు మూర్ఖులు.
0: బట్ ఫూల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్.
1: నిజంగా మీరు బయట ప్రదేశంలోకి చదివితే మీ తల్లిదండ్రులు ఎంత బాధ గురి అయ్యేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యూ స్టడీడ్ అవుట్
1: ఎంత ధనం వ్యయం చేయవలసి వస్తుందో,
0: యూ మస్ట్ హావ్ స్పెంట్ లాట్ ఆఫ్
1: మనీ, ఎన్ని విధమైనటువంటి వరీస్ కంత వాళ్ళు గురి అవుతారు.
0: అండ్ యువర్ పేరెంట్స్
1: ఆ కాలేజీలో స్ట్రైక్ అయినప్పటికీ తల్లిదండ్రులు గుండెలు కొట్టుకుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ స్ట్రైక్స్
1: మా పిల్లవాడు ఉంటాడు, ఏమవుతుందో ఏమో, ఏ అల్లర్లు అవుతుందో ఏమో ఎంతో వాళ్ళు భయపడుతుంటారు.
0: వెన్ వన్స్ దేర్ స్ట్రైక్స్ ఆర్గనైజ్డ్ అండ్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్, యువర్ పేరెంట్స్ ఆర్ వరీడ్.
1: భయానికి అవకాశమే లేదు.
0: బట్ హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దేర్ ఇస్ నో ఫియర్.
1: ధైర్యము,
0: దాట్ ఈస్ ద కరేజ్.
1: ఆ ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ
1: గెట్? ఎక్కడ మంచో అక్కడే ధైర్యం వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ గుడ్నెస్ దేర్ ఇస్ కరేజ్.
1: కనుకనే ఆ గుడ్నెస్ మీరు కాపాడుకోవాలి.
0: సో యూ హ్యావ్ టు కీప్ అప్ దట్
1: గుడ్నెస్. ఏ గాడ్నెస్ వైపు,
0: అండ్ దట్ వెరీ గుడ్నెస్ బికమ్స్ గాడ్నెస్ లేటర్.
1: కనుక దైవత్వాన్ని ప్రేమించండి.
0: సో లవ్ గాడ్.
1: దైవంకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో వన్.
1: ప్రేమతత్వాన్ని చక్కగా పెంచుకోండి.
0: అండ్ డెవలప్ లవ్.
1: దాన్ని సరైన మార్గంలో ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
1: ప్రేమ ముదిత మనసే.

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఈస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెలలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఇస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఇస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవులకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: ద సొసైటీ, ది కమ్యూనిటీ, నేషన్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ డెవలప్ ఓన్లీ వెన్ ది హ్యూమానిటీ డెవలప్స్ ద హ్యూమన్ నేచర్ అండ్ దోస్ క్వాలిటీస్ విచ్ మేక్ ఎ హ్యూమన్.
1: మానవత్వమే కోల్పోయిన సమాజం యొక్క గౌరవం కూడాను కోల్పోతుంది.
0: ఇఫ్ దట్ హ్యూమన్ నేచర్ ఇట్సెల్ఫ్ ఇస్ లాస్ట్, ది సొసైటీ లూజెస్ ఇట్స్ ఓన్.
1: సమాజంపై ఆధారపడినటువంటి దేశం కూడాను తన గౌరవాన్ని కోల్పోతుంది.
0: ద నేషన్ ఆల్సో విల్ లూజ్ ఇట్స్ ఓన్ రెప్యుటేషన్ అండ్ ఆనర్.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ ఇట్ బికమ్స్ ఇట్ స్ప్రౌట్స్ అండ్ బికమ్స్ ఎ ట్రీ, గివ్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్.
1: అట్లు కాక బీజమును ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే ఇది కృళ్ళిపోతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు పుట్ ఎ సీడ్ ఇన్ సైడ్ ఎ టిన్ అండ్ పోర్ వాటర్ ఇట్ బికమ్స్ రాటన్ అండ్ గెట్స్ స్పాయిల్డ్.
1: కనుక నీతి నిజాయితీలు అనేటువంటిది మానవతా హృదయమునందు మాత్రమే అభివృద్ధి అవుటకు అవకాశం ఉన్నది.
0: ఇన్ ద సేమ్ వే మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ కెన్ గ్రో అండ్ డెవలప్ ఇన్ హ్యూమన్ హార్ట్స్.
1: మానవ సమాజంలో మనం అభివృద్ధి గావించుకోవాల్సినటువంటిది మానవత్వమే.
0: ఇట్ ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ విచ్ హెస్ టు బి డెవలప్డ్ ఇన్ హ్యూమన్ సొసైటీ.
1: ఇట్టి మానవత్వానికి సద్గుణములకు ఆధారము మూలము నీతి.
0: ఇట్ ఇస్ ది మొరాలిటీ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ డెవలపింగ్ ఆల్ ది వర్చ్యూస్ విచ్ యు కాల్ హ్యూమన్ క్వాలిటీస్.
1: నీతి అనగా నడత యొక్క పరిపూర్ణతయే నీతి.
0: ఇట్ ఇస్ ది ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ విచ్ ఇస్ మొరాలిటీ.
1: ది నీత అనేటువంటి సంస్కృత పదము నుండి ఆవిర్భవించినటువంటిది నీతి.
0: ది వర్డ్ నీతి మొరాలిటీ హ్యాస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ నితి ఫ్రమ్ సాంస్క్రిట్.
1: భోగ భాగ్యములు కాని సిరి సంపదలు కాని నీతిపైననే ఆధారపడి ఉంటున్నవి.
0: వాట్ ఎవర్ ప్లెజర్స్ ఎంజాయ్మెంట్స్ అండ్ కంఫర్ట్స్ విచ్ మ్యాన్ ఎంజాయ్స్ దే ఆర్ ఎసెన్షియలీ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: మానవుని ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటిది.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ మ్యాన్ టు ది హైయెస్ట్ ప్లేస్.
1: మంచి నడతతో కూడినటువంటిదే నీతి.
0: మొరాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ బిహేవియర్.
1: ఈ విధమైనటువంటి నడతను గురించే మానవత్వము అనాది కాలము నుండి ప్రబోధిస్తూ వస్తున్నది.
0: ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ద ఫ్యాక్ట్ దట్ మొరాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెస్ బీన్ టాట్.
1: ప్రాచీన కాలము నుండి అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశం భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఇస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దెర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమయమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఆన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అందైన కూడాను తమ నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: వాట్ హాస్ టాట్ దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ హ్యాస్ టు అబ్జర్వ్ మొరాలిటీ.
1: విక్టోరియా రాణి పరిపాలన సమయం నందు
0: ఇన్ ది రెయిన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా
1: అతనికి ప్రధానమంత్రి అయినటువంటి విలియం గ్లాడ్స్టోన్ అనేటువంటి వాడు నీతి నిజాయితీలను లక్ష్యం నందుంచుకొని సర్వకాలము ఎందుకును దాని దాన్ని పోషిస్తూ వచ్చేటువంటి వాడు.
0: ద ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఆల్వేస్ ఫాస్టర్డ్ దిస్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సాట్ టు ఇట్ దట్ ఎవ్రీవన్ ప్రాక్టీస్డ్ ఇట్.
1: కనుకనే విక్టోరియా రాణి కంటే కూడాను ప్రధానమంత్రిని ప్రజలు అంత గౌరవించేటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు రెస్పెక్ట్ the prime minister much more than even queen victoria herself because of that.
1: Prajalante itaniki chaala preeti.
0: He had a lot of love for the citizens.
1: William Gladstone praja paripalana yendu prajalaku viruddhamainatunti yokka samayame aasannamainappudu victoria rani kudanu chakkani kathinanga kudanu bodhinchi ప్రజల యొక్క యోగక్షేమాన్ని నీతి నిజాతిని పోషించేటువంటి విధానాన్ని చక్కగా వెలిబుచ్చేటువంటి వాడు.
0: హీ వాజ్ సచ్ ఎ పర్సన్ హూ వుడ్ నాట్ హెసిటేట్ టు టెల్ ఈవెన్ క్వీన్ విక్టోరియా ది నీడ్ ఫార్ అబ్జర్వింగ్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఆర్డర్ దట్ ది రూల్ విల్ బి గుడ్.
1: ఈ నీతి ఇంద్రియ నిగ్రహం చేతనే మనకు అలవడుతుంది.
0: This morality can be obtained only by sense control.
1: ఎవరిని వారు శాసించుకోదగినటువంటి శక్తి కలిగినటువంటి వారే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యాస్ గాట్ సెల్ఫ్ కంట్రోల్ కెన్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అదర్స్.
1: తనను తానే శాసించుకోలేనిటువంటి యొక్క బలహీనుడు ఇతరులు ఏది రీతిగా శాసించగలడు?
0: A weak person who cannot control himself, how can he control or rule over others?
1: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకున్నటకు తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
1: తన మాట తన ప్రవర్తన రెండింటిని ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
0: హీస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ హిస్ వర్డ్ అండ్ హిస్ యాక్షన్ ఆర్ ద సేమ్.
1: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
0: ఎ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దేర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
1: మాట చెప్పినట్టి మాట చెప్పినట్లు మనుజుండు నడచిన మనిషి కాడు వాడు మహితుడవును. మాట చెప్పినట్టు మను

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములు మాటకు క్రియకు సంబంధము లేదు.
0: In today's human society, there is no relationship whatsoever between one's word
1: and one's deeds. మాటతో కూడినటువంటిది సత్యము.
0: It is the truth which lends life for the word.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిది రుతము.
0: రుతము is the one which is associated with the thought, word and deed.
1: కనుక విద్యార్థులు దేశం యొక్క అభిమానాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క కళ్యాణాన్ని మనసునందుంచుకొని ప్రవర్తనల యందు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct
1: విద్యార్థులకు హిందీ నిగ్రహం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: Today students do not know what sense control means.
1: సంయమము అని దీనికి పేరు.
0: The word used for this is samyama.
1: ఈ సంయమం అనేటువంటిది మానవునికి మాత్రమే ఇది చెందినటువంటిది.
0: Only man has the right for this samyama.
1: ఇంద్రియములను అనుసరించి స్వేచ్ఛావిహారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: Man has lost his divine nature as he simply follows his senses and behaves himself in a licentious way.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: Those people who have exercised this sense control are said to have damamu.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: That person who has achieved this damamu is described as ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: Today's need is to have more of ధాంతుడు rather than
1: ఈనాడు వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: Today the philosophy is only talked about.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను దాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
1: ఈనాటి విద్యార్థి
0: టుడేస్ స్టూడెంట్
1: చదువు సంధ్యలకు పూర్వమే
0: బిఫోర్ హీ కంప్లీట్స్
1: ఆడంబరము అహంకారము
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారం జరుపుతున్నది.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజము లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడాను వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ డే ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ ఎర్నింగ్ మనీ.
1: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగం ఆచరించవలసింది.
0: జాబ్స్ నాట్ టు బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
1: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్ ఇన్ ఆర్డర్ టు యాక్సెప్ట్ బ్రైబ్స్. మన చదువులు
1: దీని నిమిత్తం కాదు ఏర్పడినటువంటిది.
0: అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్.
1: విద్య జ్ఞాన నిమిత్తము.
0: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: ఇలాంటి జ్ఞాన పోషణ లేకుండా కేవలం ధన పోషణ మాత్రమే మన ప్రధాన లక్ష్యం అందించుకోవటం చేతనే విద్యా విలువలు క్రమక్రమేణా కూడాను శూన్యమైపోతుండాలి.
0: Education is declining because people consider earning money as the goal and not earning wisdom.
1: Dhanam kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: manam viniyoginchukuneetundi vidhanam lopala daani yokka gauravam mariyadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo అంత గాలిని విడువక తప్పదు. విడవకుండా మన యొక్క ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
0: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ ఎయిర్ వీ టేక్ ఇన్ వైల్ బ్రీతింగ్ వీ హావ్ టు బ్రీత్ అవుట్ ఆల్సో ది ఎంటైర్ ఎయిర్ విల్ హావ్ టు బి లెఫ్ట్ అవుట్ అదర్వైజ్ దేర్ విల్ బి ట్రబుల్ ఇన్ సైడ్.
1: కనుక ధనమును సంపాదించవలసిందే, విద్యను నేర్చవలసిందే.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎర్నింగ్ మనీ అండ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్.
1: కానీ ఈ ధనమును విద్యను తిరిగి వినియోగపరచవాలి.
0: బట్ దేర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ ఎవర్ మనీ యూ హావ్ ఎర్న్డ్ అండ్ ఎడ్యుకేషన్
1: సన్మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: యూ హావ్ టు యూజ్ ఇట్ ఫార్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: ఇది కేవలము ఈ విధమైన భావము విద్యార్థుల హృదయాల్లో ఏమాత్రము కలుగుతటం లేదు.
0: బట్ వన్ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ టుడే.
1: చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజం యొక్క ప్రజలకు సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని అనుకూలతను మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హావ్ అక్వైర్డ్ యూ షుడ్ యూజ్ ఫార్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరి అయినటువంటి స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలము మట్టితో సమానమే.
0: If money is not used for the good of the society, it is as useless as
1: ye samajam nunchi manamu arjinchamo aa samajamunku tirigi manamu arpitam gaavinchali adi nijamaina seva.
0: From whichever society you have earned money, you should use the same money for the good of the same society. That is real service.
1: Kanaku vidyarthulu indu ee tyaga bhavam aneetundi ekkada kanipinchatam ledu.
0: It is not obtained to see such kind of sacrifice.
1: Progu cheskotam
0: Acquiring, accumulating, and acquiring, this is
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ మాదిరి వివేచన చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దెర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యు హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెనీ స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతంటే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యు హావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యు కెనాట్ పుష్ ది వాటర్
1: వెనుకకు త్రొస్తూ పోవాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: యు షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసిన ప్రతి త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలు త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్, దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్, రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ.
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యములను విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యూమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్త్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామక్రోధ లోప మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గముల లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్, యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికి 16 కళలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్,
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుడి ఎందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్, మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హీ హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్ట మదములోని.
0: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ ఆర్ వ్యానిటీ.
1: రజో తమో గుణములు రెండు చేరిస్తే 16 గుణములు అవుతాయి.
0: The qualities of Rajas and Tamas together become 16 aspects.
1: ee 16 kalalanu kudanu manam nirmoola gaavinchukovali.
0: You have to destroy and eliminate these 16 aspects in man.
1: Anninti endukudanu daivatvanni divyatvanni manam visvasinchali.
0: We should firmly believe divinity as existing in everything and as
1: adi lekunda kevalamu manavattvatone manam jeevinchadaniki prayatninchinappudu idi kontha varakunu manavattvanni kudanu koncham చెరపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎనీ.
1: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వీ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
1: భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించే విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అన్ని భగవంతుడి, పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, రాసేవాడు భగవంతుడే, రాయించేవాడు భగవంతుడే, ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్ స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, who makes him adore, and he is only an instrument.
1: ee vidhamainatundi yokka aadhyatmika bhavamu cheta taanu bhagavatamunu vraayatam vallane ikkada ee okka padamunande tattvam ase anetundi yokka divyattam imidi untundadu.
0: As Pothana undertook to write with such lofty, noble, sacred ideals about Bhagavatam, this Tattvam Asi was incorporated in that
1: Palikedi itself. Palikedidi Bhagavatamata Palikinchedi Vadu Vadu Adi Bhagavantudu.
0: That the one who is making him utter is Vadu, that is Bhagavan.
1: Ne Palikina Ne Itane Jeevatma.
0: There is that reference to ne, that is I. If I were to utter this,
1: paramatmudu nenu jeevatmudu,
0: the one who makes me utter is God. The
1: Karma one who is uttering tam asi, ee rendintu yokka ekatvame ee bhagavatam annadu.
0: This bhagavata, therefore, he just said, there is a tat, that and tvam.
1: Ee bhagavatam nande manavatvaniki sariyina margamulanu ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హి ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వ.
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్.
1: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
0: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
1: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
0: దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఇవే పంచభూతములు.
0: దిస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే పంచేంద్రియములు.
0: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
1: ఇవే పంచకోశములు.
0: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
1: ఇదే పంచ ప్రాణములు.
0: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
0: డివినిటీ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
1: భా ఇదే భక్తి.
0: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
1: గా ఇదే జ్ఞానము.
0: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
1: వా ఇదే వైరాగ్యము.
0: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
1: తా ఇదే తత్వము.
0: తా స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్.
1: ము ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటి.
0: ము స్టాండ్స్ ఫర్ లిబరేషన్.
1: భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్ నాలెడ్జ్ డిటాచ్మెంట్ తత్వం ప్రిన్సిపల్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లిబరేషన్.
1: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము, ఇదే పునాది.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్, దట్ ఈస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
1: విద్యార్థులు కూడాను భవనమునకు జీవిత భవనమునకు పునాది వంటి వారే.
0: స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది వెరీ ఫౌండేషన్ ఫార్ ది లేటర్ లైఫ్.
1: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
0: బికాస్ ఇన్ ఎవరీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
0: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్ట్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: కనుక ఈ గృహస్థులు అనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూపు.
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ అండ్ ఇట్ ఇస్ లేయింగ్.
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
0: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్ దిర్ ఇస్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్ లేయింగ్.
1: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
0: Therefore, for the mansion of life, the vidyarthi
1: punadi bhadramga lekundina bhavanam anta kooripothundi.
0: If the foundation is not strong, the mansion can collapse at any time.
1: Vidyarthulu motta mota gunamulanu bhadramainativiga manamu abhruddhi gavinchukovali.
0: Therefore, in this age, students should have good qualities and cultivate them and make them firm and strong.
1: Guname lekundina మన జీవితంలో శాంతియే ఉండదు.
0: యూ విల్ నాట్ హ్యావ్ పీస్ వితౌట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
1: మనం సమాజంలో పుట్టినాము.
0: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సమాజంలో పెరిగినాము.
0: వీఆర్ గ్రోన్ ఇన్ సొసైటీ.
1: సమాజంలోనే మన జీవితాన్ని గడుపుతున్నాము.
0: వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ సొసైటీ.
1: సమాజమే లేకపోతే మన యొక్క జీవితమే లేదు.
0: వీ విల్ నాట్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ వితౌట్ సొసైటీ.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు నేను నా కుటుంబము నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈస్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
0: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
0: హిస్ జర్నీ ఈస్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
0: If there is no society, where does your
1: samajame lekapothe neevu ekkada?
0: If there is no society, where do you
1: samajamlo neevu oka vyaktivi?
0: You are only an individual in the society.
1: Alanti samajane nee visarjinchi samajane nee lekka cheyakunda kevalam swarthamu saprayojanam nunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
0: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
1: Bhakti prapattulu endukudunu bhaktulu kudunu motta modu tana pani taraku mukhyamu.
0: Even in devotion and surrender, the devotee considers himself
1: swarthamu swarthamu swartham.
0: Even in devotion, selfishness
1: tadapare daivam yokka pari,
0: and he then only thinks of God.
1: Kanukane manavudu anukunnatundi yokka aanandanni anubhavinchalekapothunnadu anukolekapothunnadu.
0: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
1: Neevu ekkada nunchi vachchavu?
0: From where have you come?
1: Ye aadharamto neevu jeevisthunnavu?
0: On what basis are you living?
1: Ye anugrahamto neevu ee okka lokamlo anubhavisthunnavu?
0: How are you enjoying your life? By what grace?
1: Deenini marchipothunnaru manavudu.
0: Man is forgetting this truth.
1: Kanukane bhagavanti yokka tattvanni vismarinchi భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
0: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ది వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్, దే మే బి డిస్కవర్డ్
1: సంపదలు ఉండినప్పటికీ కట్టకడప్పటికి ఏమైపోయినది?
0: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్?
1: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu, Dheerulu, Gambheerulainatunte varanta kudanu Kauravulu yende goppa variga nichchipoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, Bhishmacharya, ilanti maha తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్ లైక్ కృప, ద్రోణ అండ్ భీష్మాచార్య, ఆల్ దిస్ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ కౌరవ.
1: భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడా వారికి ప్రయోజనం లేకపోయింది.
0: ధర్మబలము,
1: దైవ బలంపైనే ఆధారపడినటువంటి వారు పాండవులు.
0: బట్ పాండవాస్ వర్ వన్ హూ బేస్డ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దో పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ
1: ధర్మ క్షేత్రే కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
1: కానీ కట్టగనపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మంతో ప్రారంభించి విజయముతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
0: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
1: కనుకనే ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకొని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
0: పాండవాస్ ఆర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ దే అండర్టుక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
1: కౌరవులు అది కాదు, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనకంచేటువంటి వారు.
0: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
1: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
1: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: Pandavas might have faced some difficulties, but as they kept God in front and gave priority,
1: kashtapalaka sukham varaku praptinchadu.
0: Without difficulty
1: kashte phali,
0: only the one who works hard will be rewarded.
1: Pandavuli yokka swarupamu, kauravu yokka vibhagamu ee rakamga manam gurtinchalante, kauravulu motta mota I nenu ane ahankaranni mundunchukunnaru.
0: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
1: First I. Next world. Last God. Kanukane, vallu anni lost ayipoyi.
0: Therefore, they lost everything.
1: Pandavulu attu kadu. First God, next world, last I. వారు అహంకారాన్ని కట్టకట్టపడి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో,
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలములు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
1: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
0: Students, in this age it may be natural for you to have that kind of ego.
1: Kandabalam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
0: As long as you have physical strength, your eyes will be full of ego.
1: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడాను పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
0: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్. దేర్ విల్ నాట్ బి పీస్ ఆర్ విల్ నాట్ బి
1: దేనిని కూడాను లెక్క చేయరు.
0: దే డోంట్ సిప్ కేర్ ఫర్ ఎనీథింగ్.
1: ఇది అహంకారం అనేటువంటి పొరల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయతయే ప్రధానమైన విద్యగా భావించాలి.
0: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: వినయము
0: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్డ్ అన్ అకౌంట్
1: పాత్రత వలన ధనము.
0: వన్ గెట్స్ మనీ అన్ అకౌంట్
1: ధనము వలన దైవంబు.
0: అన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్.
1: చూసారా, దైవం మనకు చిక్కాలంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
0: యూ కెన్ ఒబ్టైన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టైన్ గాడ్ ఇన్ ఎనీవే.
1: కనుక విద్యార్థులు ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు.
0: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్ మోస్ట్ ప్రెషియస్.
1: ఈ కాయమును ఈ కాలమును ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్.
1: చక్కగా చదవండి,
0: స్టడీ వెల్,
1: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి,
0: పాస్ వెల్.
1: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
0: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: కేవలం డిగ్రీల నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు.
0: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్.
1: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దీస్ డిగ్రీస్.
1: మన పూర్వీకులు ఈ విధమైన చదువులు ఏమీ చదవలేదు.
0: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుండాలి.
0: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్ అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్.
1: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది.
0: ఇఫ్ ది ఈగో గ్రోస్ డివైన్ పవర్ రిడ్యూసెస్.
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
0: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రోస్.
1: ఇది కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాయి.
0: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
1: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గం అత్యవసరం.
0: డియర్ స్టూడెంట్స్, స్పిరిచువల్ లైఫ్
1: దైవభావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ వర్స్ దాన్ ఎ క్రూయల్ ఎనిమల్ బికాస్ హీ హెస్ గివెన్ అప్ ద డివైన్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ హిమ్.
1: మనకు ధనము ప్రధానము కాదు.
0: వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: ఇఫ్ వెల్త్ గ్రోస్ యువర్
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
0: ఇఫ్ విత్ యువర్ ఆరోగెన్స్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్
1: ధనముడిగిన మదముడుగును.
0: ఇఫ్ వెల్త్ డిక్లైన్స్
1: మదముడిగిన దుర్గుణము మానును వేమాన్నారు.
0: If your arrogance declines, good qualities also will increase.
1: మనకు పదవులు కాని లేక ధనము కాని గౌరవ ప్రతిష్టలు కాని కదిలిపోయే మేఘములు.
0: పవర్ అండ్ అథారిటీ, మనీ, వెల్త్, నేమ్ అండ్ ఫేమ్, ఆల్ దిస్ ఆర్
1: ఈ అహంకారమే మానవుని అతపతనం చేస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ ఈగో విచ్ బ్రింగ్స్ డౌన్ మ్యాన్ టు ఎ స్టేట్.
1: దేనిని బట్టి నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు?
0: Why are you so much proud of yourself? On what basis?
1: ఏ ఆధారము లేదు.
0: దేర్ ఇస్ నో బేసిస్.
1: ఇదే మూర్ఖత్వము.
0: దేర్ ఇస్ ఓన్లీ స్టూపిడిటీ విచ్ ఇస్ ది బేసిస్.
1: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ బికాస్ ఆఫ్ హిజ్ ఈగో.
1: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
0: ది గ్రేటెస్ట్ బాండేజ్ ఈస్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ రియల్.
1: తనను తాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
0: రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈజ్ ఇది రియల్ సాక్షాత్కారం.
1: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
0: వాట్ ఎవర్ సాధనాస్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యూ డూ, వీఆర్ నాట్ ట్రాన్స్ఫర్మింగ్ అవర్ ఓన్ మైండ్.
1: విద్యార్థులారా, మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు, మనసు మారాలి.
0: By mere change of man, there is no use. The mind should change.
1: Guddalu maarinanta valla vacheetundi phaltam em ledu, gunam maarali.
0: By change of clothes, you are not going to get anything.
1: Gunam maarakunda enni vidhamainatundi yokka abhivruddhi margamunu manam anubhinchamanu veravigina kaani adi kevalam veritaname kaani adi pavitramainatundi margam kaadu.
0: Whatever progress and success you achieve, it is not going to be of any avail if you do not develop good qualities and
1: virtues. Bhavishyattunaku nayakulu.
0: Today's students are tomorrow's leaders.
1: Meeru sariyainatundi sthiti endu undinappude desham sariyainatundi sthitini anubhavistundi.
0: Only when you are in a good state, the nation will be
1: desham yokka manchi cheddalanni kudanu vidyarthula paine aadharapadi untundani.
0: The future welfare or otherwise of the nation entirely depends upon the students.
1: విద్యార్థులు మంచివారైనా నీతి నిజాయితీ మంతులైనా అప్పుడు దేశం కూడాను మంచి ఆదర్శవంతమైన దేశంగా నిరూపించవచ్చు.
0: If the students follow the path of morality and integrity, the nation would prosper and make good progress.
1: భారతదేశము అనాది కాలం నుండి ఇట్టి సత్కీర్తిని సంపాదించినటువంటిది.
0: Right from ancient days, Bharat had earned a great reputation and a good name.
1: కనుక ఆ యొక్క ప్రాచీన సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపచేయండి.
0: Restore the ancient culture to its pristine glory.
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి వల్లనే అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
0: Not merely Bharat, all the countries enjoyed all prosperity and welfare because of this sacred Indian culture.
1: భారతీయులే ఈ యొక్క ధర్మమును ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
0: But unfortunately today, Indians themselves have not been able to realize the sacredness of their dharma and their culture.
1: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
0: Bharat is one which provided leadership to all the nations in the past and offered great ideals to all the nations.
1: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
0: Bharat is one which showed great lessons as expounded in various scriptures like Vedas.
1: కాని ఈనాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లటం చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
0: No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice.
1: విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
0: Dear students, do not forget three important things in your life at any time.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
0: Bharatiyas always are they adhere to truth and they follow righteousness.
1: భారతీయులకు ఆటపట్టు.
0: Justice is the very life breath for the Bharatiyas.
1: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనము జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: You should make efforts to live on the basis of
1: dharma. సత్యం వద ధర్మం చర, ఈ రెండింటిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
0: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్, ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్,
1: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు.
0: యూ వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
1: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశం మాత్రం మనం విమర్శించకూడదు.
0: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనవర్స్ నేషన్.
1: ఏ మతాన్ని కూడా మనం ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
0: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్ రిలీజియన్. వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
1: పరమ పావనమైన భారతమనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
0: In this great sacred Bharat, it is patience which is beauty.
1: Vratamulannitiyandu ghana satyaseelame kathina tapamu.
0: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.
1: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
1: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
0: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఇస్ వన్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
1: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని హీనతపము.
0: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.

0: own mothers.
1: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: We are destroying our own lives, having faith in other nations, giving up faith and love for our own sacred motherland.
1: కానా విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
0: Dear students, develop love for the nation, take care of its own greatness and see its sacredness and its greatness are restored.
1: మీ దృష్టిని లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
0: Always pray for the welfare of the entire world.
1: ఏ దేశం పైన కానీ, ఏ మతం పైన కానీ, ఏ వ్యక్తి పైన కానీ మీకు ఏమాత్రం కూడా ద్వేషం కానీ, ఒక విధమైన అయిష్టము కానీ మీరు పెంచుకోకూడదు.
0: Do not develop enmity or dislike for any nation, any religion, any person, any country.
1: విశాలం విశాలం విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: Broaden your vision, broaden your mind.
1: సంకుచితమైన భావాలను త్యజించాలి.
0: Give up narrow mindedness.
1: ఇది భారతీయుల నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
0: That is true culture of Bharatiyas.
1: అందువల్లనే ఆర్షమతమనందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
1: భగవద్భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా, దీనిని మాత్రం మీరు వదలకండి.
0: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
1: భగవత్ ప్రేమనే లేకపోతే ఈ జగత్తంతా శూన్యమే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ నలిటీ.
1: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: Develop this kind of
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
0: డూ నాట్ గివ్ అప్ సచ్ సేక్రెడ్ లవ్. అండ్
1: కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
0: డూ నాట్ గివ్ అప్ లవ్ ఫర్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్
1: మీ వెంట జంట ఇంట కంట ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ ఫర్ గాడ్ which can give you protection under all circumstances, accompanying you at all times.
1: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
0: When you face difficulties and problems, do not criticize God.
1: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
0: It is only this selfishness.
1: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు?
0: For what? Justified.
1: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదమనే మీరు భావించాలి.
0: Should always consider all difficulties given by God as gifts for your own good.
1: కనుక నీ జీవితం అనేటువంటిది సుఖదుఖములకు మధ్యలో ఉండినటువంటిది.
0: Life is sandwiched between joy and sorrow.
1: కాన మీరు ఈ ప్రాకృతమైనటువంటి ఒక బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని, భగవత్ విశ్వాసాన్ని దృఢముగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
0: Do not worry and bother yourself about these worldly difficulties. Have firm faith and love for God. You can face any difficulties and conquer them and achieve victory.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకొని కూడాను భగవత్ నామాన్ని మీరు మరువకూడదు.
0: Do not give up chanting the name of the Lord under any circumstances and remembering his sacred name.
1: మీ జీవిత యొక్క ప్రవాహములో నామగా తోడ్పడుతుంది.
0: That name itself becomes a boat for you to save you in the flow of life.
1: కనుక నామస్మరణ చేయండి.
0: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: త్రిలోకం ఇరుసులే కుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: What is that mighty power that is responsible for all the worlds to exist in perfect harmony and synthesis?
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Jnanada potta nimpukona chikkula nanduchu koti vidyalanu punaganeyachi paripurna sukhamunu pondaleka ee manava jati lokamuna mraggaganeetiki.
0: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
1: Nitya jeevitamulo satya vastuvunu darshinchavalanna ee sadhanalu cheyanakkaledu.
0: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
1: Brahma, Vishnu, Maheshwarali, aneka vidhamulaga peru cheptunnam manam.
0: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
1: Ee roopamulu chuchina varevaru.
0: Who have seen those forms of these three?
1: Evariki ee roopamulu kanipinchadam ledhu.
0: None have seen these forms.
1: Kevalam shakti okati matrame prema swarupamai sancharinchutunnadi.
0: It is only the power of love that exists in all these three aspects of the divine.
1: Prema chetane sarva sangamulu samakurutunnavi.
0: It's only out of love we are able to acquire, possess all.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సంఘ?
1: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
0: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
1: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
0: సంఘ ద కంపెనిమెంట్, ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
1: డివినిటీ లేకుండా ఏ విధమైనటువంటి మానవత్వము కనిపించదు.
0: Without divinity, humanity cannot exist.
1: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా నువ్వు సమర్థుడు అయిపోతావు.
0: When once you establish intimate contact with the inner divinity, you'll be able to accomplish
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
0: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
1: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
1: మానవుని అంటే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
0: ద డివైన్ పవర్ ఇస్ ఇమ్మనెంట్, లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
0: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
1: మమై వాహం అంటాడు.
0: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: అండ్ ఇట్ ఇస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
1: తత్ త్వం అసి.
0: And it is also said that
1: Prajnana Brahma.
0: And that awareness Prajnana.
1: Ayamatma Brahma. Ilanti Mahavakyamulu entayo Gita yandu imidi unnavi.
0: The four primordial principles that I am awareness Prajnanam Brahma, Tattvamasi that thou art, Ayamatma Brahma, these are the Vedic dicta.
1: Ivanni kunnu kevalamu manavuni mayalo munchi pettunnavi gaani ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వీ ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
1: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ మ్యాన్ ద డివినిటీ గాడ్ ఎగ్జిస్ట్.
1: ఈ దివ్యత్వము మానవత్వము రెండూ చేరే శక్తిత్వంగా మారుతుండాలి.
0: సో ది హ్యుమానిటీ అండ్ ది డివినిటీ టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ఎంటైర్ పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి ఒక సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
0: ది హ్యూమన్ సొసైటీ ఈజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ టు అచీవ్ సంథింగ్, టు అకంప్లీష్ సంథింగ్. Out of all the faculties of power, శరీరములకు
1: ఎన్నియో బాధలు ఉన్నవి.
0: The body suffers from so many afflictions.
1: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రము?
0: Out of all the sufferings, what just the power that you have?
1: అనేక పరిణామం చెప్పారు. పుట్టుట ఒక చింత.
0: The very birth itself is a matter of worry.
1: భూమి నిండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: The family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: ది చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: లైఫ్.
1: చెడుపు చింత.
0: అండ్ ద ఫెయిల్యూర్.
1: కర్మలన్నీ చింత.
0: ఆల్ యాక్షన్స్.
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: ద మిస్టరీ.
1: ఏది చింత లేనటువంటిది.
0: అండ్ ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
1: అన్ని చింతలు చేయకూడి ఉన్నవి.
0: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ వరీస్.
1: ఇది చింతలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్.
1: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
0: We have to consider them as steps to take man towards God, essence of man.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపాదిస్తున్నామని చెప్పుకుంటారు.
0: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. It's nothing to do with the latent power.
1: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని అంటుంటారు.
0: Some say that they have seen God in their dreams.
1: స్వప్నం ఎక్కడ ఉంది? భగవంతుని ఎక్కడ ఉన్నాడు? దర్శించడం ఎక్కడ?
0: Where is the dream? Where is God? What is the point of seeing
1: him? స్వప్నమే లేదు.
0: There is no dream at all.
1: ఈ స్వప్నంలో కనిపించేటువంటి ఇవన్నీ కూడా వ్యక్తిత్వములు కావు.
0: All that you encounter in dream, that's not a reality at all.
1: ఇవన్నీను కేవలము మాయ శక్తులే.
0: That's all illusion, false identification.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It is delusion, imagination.
1: ఈ భ్రాంతిని మనం ఏనాడు పోగొట్టుకుందామో ఆనాడే మనకు నిజ శక్తి మనలో ప్రారంభమవుతుంది.
0: The moment we transcend this delusion and imagination, we'll be able to know the reality.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
0: Everyone must make every effort to abandon this illusion.
1: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
0: Some say that they sit in meditation in full concentration and they see a ray of light in the state of meditation.
1: ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మెడిటేషన్?
1: ఏకాగ్రత అని.
0: ఇట్స్ కాన్సన్ట్రేషన్.
1: ఎట్టి చలనము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైన దృశ్యం కనిపించడం.
0: ది యాక్చువల్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ డస్ నాట్ కాల్ ఫార్ ఎనీ కైండ్ ఆఫ్ మూమెంట్. ఇట్ డస్ నాట్ ప్రమోట్ ఎనీ ఇమాజినేషన్ ఆర్ ఇల్యూషన్ ఆర్ ఎనీ రిలేషన్షిప్.
1: ఎక్కడ చూసినా కానీ మనిషి ఉన్నాడు.
0: మ్యాన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
0: వేర్ ఎవర్ మ్యాన్ ఇస్ ప్రెసెంట్ దేర్ ఎగ్జిస్ట్ ద మైండ్.
1: మనసు లేని స్థానము ఎక్కడ కూడా లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
1: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: సో ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ ఆల్ పర్వేజ్.
1: మన ఏ మనుష్యానం కారణం బంధమోచేవో.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: మోక్షం అంటే ఏమిటి?
0: What is moksha? Liberation.
1: Anandanni anubhavinchatam.
0: Experiencing the state of bliss.
1: Ee anandam ekkadinchino raadu.
0: You don't get bliss from anywhere else.
1: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
0: It arises from one's own heart.
1: ఈ మనసు యొక్క తత్వము,
0: the nature of the mind,
1: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది,
0: is that of wavering type.
1: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
0: This wavered nature, unsteadiness, is present within us. It's not anywhere else from outside.
1: Kanuka prati okkati kulanu sambandha bandhavyam anta kulanu maya yokka sambandham adi.
0: Therefore, every association is the fructification or the result of illusion.
1: Nee oka pendi chesukunnavu.
0: You supposing get married.
1: Oka bharya bhartanu sambandha bandhavyam ga chesukuntunnavu.
0: You consider it as the relationship between husband and wife.
1: Kaani inta puram kuda aame undadi neevu unnavu.
0: Prior to the wedding, both of you were present without any relationship. It is only association because of the mind. It is the power of the illusion.
1: It's
0: a big mistake to consider the power of this illusion or maya as the highest one.
1: Maya eppudu tolagutundo appude nik sarvamu tolagutipothu.
0: The moment the curtain of illusion drops, the reality reveals.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Aa maya kudanu prema cho cheri untuntadi.
0: And we also find the love along with this illusion.
1: Prema lenatvanti kadamu ekkada kudanu kanipinchadu.
0: You don't find any place in this world without love.
1: కనుక ప్రేమనే సర్వము.
0: లవ్ ఇస్ ఎవ్రీథింగ్.
1: సంబంధ బాంధవ్యం అన్ని కూడాను ప్రేమ చేతనే కలుగుతున్నవి.
0: ది అసోసియేషన్షిప్, ది రిలేషన్షిప్స్
1: ప్రేమ చేతనే తరుగుతున్నవి.
0: ఆల్ థింగ్స్ హ్యాపన్ బికాజ్
1: ప్రేమ చేతనే పెరుగుతున్నవి.
0: దే గ్రో బికాస్ ఆఫ్ లవ్.
1: తరగటం, తరగటం, పుట్టటం, ఈ మూడు కూడాను ప్రేమ యొక్క సంబంధమే.
0: థింగ్స్ గ్రో, దే ఇంక్రీజ్, దే డిమినిష్, దే వానిష్ బికాస్ ఆఫ్ లవ్.
1: 9 ఉండాలి అంక్య.
0: నంబర్ 9.
1: ఈ 9కి ప్లస్ చేస్తే 1 పెట్టేస్తే 10 అవుతుంది.
0: 9 + 1 = 10.
1: అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: ద నంబర్ 10, హౌ డిడ్ యూ గెట్ ఇట్?
1: 1 చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
0: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ 1.
1: 10 లోపల 1 తీసివేసి
0: రిమూవ్ 1 అవుట్ ఆఫ్ దిస్ నంబర్ 10.
1: 9 మాత్రమే మిగులుతుంది.
0: అండ్ యూ ఆల్సో ఓన్లీ
1: ఫైండ్ ఆ మిగిలిన ఏటువంటిది ఏమిటి?
0: What is this then number 9?
1: అది కూడా మనం తీసిపెట్టినవే.
0: And it's only our question of subtraction.
1: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతా మనం కూడటము, మనం తీయటము, ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధం.
0: సో ది రిలేషన్షిప్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్, దట్స్ ఆల్.
1: ప్రపంచంలో,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
0: We come across different types of meditation.
1: బ్రహ్మ సాధనం ఒకటి ఉంటుంది. బ్రహ్మ సాధనం.
0: బ్రహ్మ సాధన ఇస్ వన్ టైప్.
1: బ్రహ్మ సాధనం.
0: భ్రమ సాధనం.
1: ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటి
0: భ్రమ సాధన. దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ, ఇల్యూషన్.
1: కనుక బ్రహ్మ కాని, విష్ణువు కాని, మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించడం.
0: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ, విష్ణు, అర్మహేశ్వర.
1: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములే.
0: All that we see, feel to see, are just the reflections of
1: Brahma. Brahma jagatunandu ledu.
0: Brahma is not present separate.
1: Vishnu jagatunandu ledu.
0: Nor Vishnu.
1: Isharu jagatunandu ledu.
0: And there is no Ishwara in
1: him. Ishavasyam idam jagat.
0: Ishavasyam idam jagat. God is present everywhere.
1: Unnatanta kuda oka manavatame.
0: It is only the humanity, just one way.
1: Ee manavatvani nammaka daivatvam kavalani ee manavatvamlo manam vicharam chesthe ఏది కనిపిస్తుంది?
0: వితౌట్ కన్సిడరేషన్ ఫర్ హ్యూమానిటీ, హౌ డూ ఎక్స్పెక్ట్ టు అటైన్ డివినిటీ?
1: కనిపిస్తుంది.
0: యూ విల్ ఓన్లీ కమ్ అక్రాస్ ది డెమోనిక్ టెంపర్మెంట్, దానవత్వ.
1: నీవు తరచినటువంటి రూపంలో అందులో చేరడానికి వీలు లేదు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: నీవు చూస్తున్నటువంటి యొక్క విష్ణుస్వరూపము అది విష్ణువు కాదు.
0: యువర్ విజువలైజేషన్, ఇమాజినేషన్ ఆఫ్ విష్ణు ఈజ్ నాట్ ఎ రియాలిటీ.
1: నీ యొక్క భ్రమ యొక్క తృష్ణ.
0: It is only your yearning, pining for God.
1: Kalaka Vishnu ledu.
0: There's no Vishnu.
1: బ్రహ్మను లేడు.
0: నార్ బ్రహ్మ.
1: ఈశ్వరుడు లేడు.
0: నో ఈశ్వర ఇదర్.
1: ఉన్నది ఒక్కటే మానవుడు.
0: ఓన్లీ మ్యాన్ దట్ ఇస్ ప్రెసెంట్.
1: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్.
1: కనుక మానవత్వమును ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు, కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు, మానవత్వం ఉన్నది పోదు.
0: యు ఫీల్ దట్ యు హావ్ సీన్ విష్ణు. నో నో, ఇన్ ఫ్యాక్ట్ ది విష్ణు ఆస్పెక్ట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్ నార్ లెఫ్ట్.
1: నీవే విష్ణువు.
0: యు ఆర్
1: నీవే బ్రహ్మ.
0: యు ఆర్ బ్రహ్మ.
1: నీవే శివుడవు.
0: యు ఆర్ శివ.
1: అన్ని నేనే నేనే అని అనుకుంటే ఏ ఒక్క చింతన ఉండదు.
0: ఇఫ్ యు థింక్ దట్ యు ఆర్ ఎవ్రీథింగ్ ద డివైన్, యు డోంట్ నీడ్ టు వరీ.
1: అహం బ్రహ్మ, అహం విష్ణు, అహం ఈశ్వర.
0: లెట్స్ హావ్ ద ఫీలింగ్ అహం బ్రహ్మ ఐఎమ్ బ్రహ్మన్, అహం విష్ణు ఐఎమ్ విష్ణు.
1: అన్నింటికీ
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఆల్.
1: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
0: వెన్ యూ హ్యావ్ దిస్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ది డివినిటీ, దెన్ దేర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి, మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
0: బియాండ్ ది హ్యూమన్ పవర్ కెపాసిటీస్ దేర్ ఆర్ నథింగ్ దట్ ఎగ్జిస్ట్ బియాండ్.
1: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా కల్పనలే, కానీ నిజమైనటువంటి శక్తులు కాదు.
0: All that you see, all that you declare to see is only just a stretch of your imagination.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Ratri maaku swapnamlo swami vachadu anukuntuntaru.
0: Some say swami appeared in my dream.
1: Nenu evaru swapnamlo kuda nenu povatam ledhu.
0: Bhagavan is not reaching your dreaming state.
1: Nee sankalpame poorthi danni valavarchukunnappudu adi neeku oka roopakanga kanipistundi.
0: It is only your thought that has appeared in the form of a dream.
1: Kanuka bhagavantudu oka roopanni marchukovatamu maroka roopanni techukovatamu ivi ekkada kuda jaragavu.
0: God does not take upon himself any form and change to another form.
1: Daivaniki kopam vachindi anukuntaru.
0: We think God is angry.
1: Daivaniki kopamu ledhu, prema ledhu.
0: God has neither love nor anger.
1: Kanuka ee kalpanalanni kudanu నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
0: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
1: నువ్వు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
0: యు బీ ఇన్ లవ్ కంటిన్యూ.
1: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కల్పించవు నీకు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హేట్రెడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.
1: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
0: దెర్ఫోర్ యువర్ ట్రూ ఫార్మ్ ఇస్ లవ్.
1: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుడుతుండాలి.
0: The child is born with love.
1: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
0: The child grows in love.
1: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
0: The whole form of human life in different steps, stages is because of love.
1: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
0: No other power can ever change love.
1: ఈ విధంగా మీరు విచారణ చేసి
0: you investigate this way.
1: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
0: నెవర్ బి మిస్టేకెన్ దట్ యు హావ్ అక్వైర్డ్ పవర్స్.
1: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ పవర్స్ విచ్ ఫాల్స్ నోట్.
1: భ్రమ నీకు బ్రహ్మం కాదు.
0: భ్రమ ఇల్యూషన్ ఈజ్ నాట్ బ్రహ్మ ద రియాలిటీ.
1: కనుక బ్రహ్మ అంతా కూడా భ్రమను కావు.
0: అండ్ బ్రహ్మ ద రియాలిటీ కెన్ నాట్ బి భ్రమ.
1: బ్రహ్మలో భ్రమ లేడు. బ్రహ్మలో భ్రమ లేదు.
0: And therefore, there is no Brahma illusion in Brahma, the reality, nor there is Brahma, the reality, in Brahma, that illusion.
1: Kanuka, ivanni kudunu kevalamu sankalpinchukunnatundi yokka sankalpamuli.
0: So they are all just your imaginations and your thoughts only.
1: Divyatma sarupulara.
0: Embodiments of divine Atma.
1: Divyatma anaga emiti?
0: What is the meaning of Divyatma?
1: Divyamainatundi Atma.
0: Atma, the self is divine. Divya.
1: Atma anaga chaitanyame.
0: Atma means awareness.
1: Chaitanyam sarvatra untundali.
0: This Chaitanya is everywhere.
1: Chaitanyam lenetundi sthanam ekkada kuda manu kanipinchadu.
0: You cannot come across any place without this awareness, Chaitanya.
1: Chaitanyame sarvashakti ayinatundi oka shakti.
0: And this Chaitanya is all powerful.
1: Ikkada manam oka vishayanni chakkaga pradarshinchali.
0: Here we have to investigate very clearly one important aspect.
1: Chaitanyam unnadi.
0: Here there is Chaitanya.
1: కదులుతూ ఉన్నది.
0: It is set in motion.
1: ఈ కదిలేటువంటి యొక్క చైతన్యం అనుకు మనము కదలనటువంటి ఒక భ్రాంతిని మనం కల్పించుకుంటున్నాం.
0: And in fact, this kind of awareness with full of vibration, we attribute అనదర్ థాట్, అనదర్ పవర్. ఆ భ్రమ
1: చేతనే ఈ కలిపినటువంటి చైతన్యము కదులుతూ ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: అండ్ దెన్ దేర్ డెవలప్స్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
1: ఏ కదలిక గాని, ఏ స్థిరత్వం కానీ, ఏ యొక్క బ్రహ్మత్వం కానీ ఎక్కడ కూడా జగత్తులో కాలరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
1: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
0: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
1: మీ ఉత్సాహములకు నేను ఏది కూడా అడ్డు చెప్పటం లేదు.
0: Bhagavan will never object your bubbling enthusiasm.
1: మీ సత్యమునకు సరైనటువంటి రూపాన్ని మీకు కల్పిస్తున్నాను.
0: Bhagavan is teaching us the true form of truth.
1: ఎందుకనగా మీరు భ్రమ చేతనే కాలమంతా కూడా పెంచుకుంటున్నారు.
0: Because we are wasting our time drowned in delusions.
1: కనుక ఈ కాలమును, ఈ భ్రమను మీరు పెంచుకోకండి.
0: Therefore, we should not waste our time in delusions.
1: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
0: The true power is latent in you.
1: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మనగా చైతన్యము.
0: This Atma is Chaitanya or awareness.
1: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
0: This Chaitanya, the power of awareness, is all pervasive.
1: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాన్ని దర్శింపజేస్తుంది.
0: In fact, this power manifests in varied forms and dimensions.
1: ఒక మానవత్వం తప్ప ఇంక ఏ తత్వం కూడా మీకు భ్రమింప చేయడానికి ప్రయత్నించదు.
0: So it is only in human this awareness manifests in totality, totally.
1: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
0: The power latent in man is divine.
1: అదొక్కటే సర్వ విధంలో కూడా మీకు శాంతిని, సంతోషాన్ని చేకూరుస్తుంది.
0: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
1: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
0: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
1: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
0: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
1: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: Therefore we should make every attempt to realize the divinity within.
1: ఈ గ్రంథములో చదివేటువంటి వారి కానీ,
0: those that go through books,
1: గ్రంథములో రాసినటువంటి కానీ,
0: those that compose,
1: ఏది కూడా సత్యము కాదు,
0: are not necessarily true.
1: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
0: only to give you a sort of imagination,
1: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
0: And the textual knowledge amounts to imagination.
1: కానీ కొన్ని కొన్ని శక్తులు,
0: బట్ సమ్ పవర్స్,
1: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తున్నాయి.
0: ఆర్ బోర్న్ ఇన్స్టంటేనియస్లీ అండ్ డిసపియర్ దేర్ ఆఫ్టర్.
1: ఆ నశించేటువంటివి మనవి కాదు.
0: దోస్ ది పవర్ దట్ వానిషెస్ డస్ నాట్ బిలాంగ్.
1: పుట్టేటువంటివి మనవి కాదు, పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
0: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఈ పుట్టి పెరిగి నశించేటివన్నీ కూడా మన యొక్క భ్రమలే.
0: ద పవర్ that is born, that grows and vanishes is not true.
1: ఈ భ్రమకు మనం ఏ మాత్రమూ లొంగకూడదు.
0: We should never submit ourselves to this illusion.
1: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవలనంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడాను పొట్టి భ్రమలే.
0: In fact, the eternal truth is beyond your imagination.
1: వేదాన్ని అధ్యాసనం చేస్తున్నారు.
0: You practice Veda.
1: కానీ ఈ వేదం నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడాను మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
0: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
1: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అది మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
0: దేర్ఫోర్ ది ట్రూ ఎక్స్పీరియన్స్ యు గెట్ ఇట్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్ యాజ్ యు ప్రొనౌన్స్.
1: ఎక్కడైనా కొండ సముద్రంలోకి పోయి ఓ అని మీరు అరిస్తే అది కూడా ప్రతి ధ్వని ఓ అని వస్తుంది.
0: If you just stand all alone and say Om, the same sound comes back to the
1: resound.
0: This resound does not mean there is separate sound. It is only your own sound that comes back to you in the form of resound. They are born, made out of you.
1: ఎక్కడి నుంచి వచ్చి మనలో చేరటం లేదు.
0: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక పదం తీసుకుని మీరు ఆ పదమిని మీది మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ యూ కెన్ గెట్ దెమ్ బై హార్ట్.
1: కానీ ఆ బై హార్ట్ ఆ వచ్చినటువంటిది మీది కాదు.
0: Those that you get by heart do not belong to you.
1: అది ప్రతిధ్వని యొక్క రిఫ్లెక్షన్.
0: It is just the reflection of the resound.
1: ప్రతిధ్వని యొక్క రియాక్షన్.
0: It is the reaction of the resound.
1: ప్రతిధ్వని యొక్క రిసౌండ్.
0: It is the resound.
1: అన్ని రియాక్షన్, రిసౌండ్, రిఫ్లెక్షన్ ఈ మూడే తప్ప అన్యమైనటువంటి లేదు.
0: So in this world there are only these three: reaction, reflection and resound.
1: కనుక మనం వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మన యొక్క భ్రమనే కాని అన్యమైనటువంటివి కాదు.
0: All that we think is just our imagination, delusion, nothing beyond.
1: Ramayanam nandu.
0: In Ramayana.
1: Rama Shaktini goppaga varnistu vacharu.
0: The power of Rama is described totally.
1: Kani power of Rama adi kudanu oka nijamainatundi power kaadu.
0: And it's also not true.
1: ప్రజలకు ఒక విధమైనటువంటి చైతన్యం మేల్కొల్పే నిమిత్తమై ఆ విధమైన పవర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
0: ది పవర్ ఆఫ్ రామ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ రామాయణ టు అవేకన్ టు కిండిల్ ద ఇన్నర్ అవేర్నెస్ విత్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక అన్ని కూడా జగత్తునందు ప్రతి ధ్వని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: ఇన్ దిస్ వరల్డ్ విల్ సెటిల్ అండర్స్టాండ్ ఆల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ రియాక్షన్ అనేటువంటిది నువ్వు సత్యమని భావిస్తున్నావు.
0: You consider this reaction as true.
1: Resound anetundi kuda nu satyam ani bhavistunnavu.
0: You think resound is also true.
1: Kanuka ivanni kuda nu resound, reflection, reaction ee moodu kuda nu reaction le tappa nijamaina reaction kaadu.
0: Therefore the reaction, reflection, resound, they are not true.
1: Ee hrudayam nunchi vacheetundi okka bhavamu ee roopam ostundado ade nijamaina roopam.
0: Therefore that which comes out of your heart from the depth of your heart
1: అది కూడా నీ యందే ఉంటున్నది.
0: The truth is in you.
1: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
0: You don't need to achieve anything beyond this.
1: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
0: You want to visualize
1: the రామస్వరూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
0: You want to see the manifestation.
1: ఆ రామస్వరూపాన్ని నువ్వు కళ్ళు మూసుకొని చింతిస్తురా.
0: You want to see the form of Rama. Close your eyes and meditate upon it.
1: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
0: And that very thought comes back to you as reflection.
1: అదే రియాక్షన్ గా వస్తుంది.
0: And that comes back to you by way of reaction. దాని
1: పరిపూర్ణ రిసౌండ్ గా మారుతుంది.
0: And that is the resound.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి కూడా రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: So every aspect in this world comprises these three: reaction, reflection and resound.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రాముడు నీవే, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
0: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
1: అనగా ఏమిటి? నీకు నీవు కానీ ఈశ్వరుడిగా భావించవచ్చు.
0: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
1: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
0: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
1: నీవే కృష్ణుడు గాని భావించుకుంటున్నా.
0: Consider yourself as Krishna.
1: ఆ కృష్ణుడే నీవు అవుతావు.
0: అండ్ దెన్ యూ బికమ్ కృష్ణ.
1: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
0: Therefore you don't get anything from outside. All things are because of reaction, reflection and
1: resound. ధ్యానంలో కూర్చుంటున్నావు.
0: You sit in meditation.
1: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలిగించలేదు.
0: You sit for meditation. To go, to march forward in concentration, not to see the manifestation of God.
1: Kanuka, ee concentration anetundi kudanu oka meditation ga bhavistunnaru.
0: You think that concentration is meditation.
1: Ee concentration anetundi kudanu oka vidhamainatundi resound ga bhavistunnaru.
0: And people consider concentration a sort of resound.
1: Kaadu, kaadu, kaadu.
0: No.
1: Ivanni kudanu reflection, reaction, resound le.
0: These are all reactions, reflections and resounds.
1: You are real.
0: You are real.
1: నీవే సత్యమైనటువంటి వాడు.
0: You are the truth.
1: దైవం యొక్క ఆకారములు ఎక్కడ చూసినప్పటికీ నేను మానవాకారములు అందరూ కనిపిస్తున్నాయి కానీ మానవాకారములు వదిలి మరొక ఆకారం కనిపించు.
0: You see God in human form everywhere, nothing else, nothing beyond.
1: ఇప్పుడు ఏదో ఒక ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
0: You think that you have seen Ishwara.
1: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలపటం లేదు.
0: You can see the manifestation of Ishwara in a human form only.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా మనకంటే పెద్దది మరొకటి లేదు.
0: So there's nothing different from you, the reality.
1: సర్వము నీ యందే ఉంటున్నవి.
0: Everything is within you.
1: సర్వము నీవే అవుతున్నావు.
0: You are everything.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
0: You have forgotten your reality and you superimpose yourself with something else.
1: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
0: Watch your reaction.
1: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
0: Watch your resound.
1: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
0: And also see your reflection.
1: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
0: These are all your imaginations born within you.
1: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When once you distance yourself from this Brahma or illusion, you will be closer to Brahma, the reality.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీని అన్నిటి కూడాను ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
0: It is the love which is most essential.
1: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: God is love, nothing more.
1: ప్రేమనే గిన్నే వాడు వదులుతుంటే ఏదీ లేదు మనకు.
0: When once you give up love, you will not have
1: anything. సర్వము శూన్యమైపోతుంది.
0: Everything becomes empty.
1: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
0: Therefore, it's the love that takes different forms.
1: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుంది నీ అందు.
0: You can also visualize love in a particular form and experience it.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: You should make an effort to know this truth.
1: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవు మర్చిపోతున్నావు.
0: People, they think they sit in meditation. They go on imagining things and they spend time in imagination.
1: నిన్ను నీవు మర్చిపోతే ఈ కల్పించేది ఏది కూడా లేదు.
0: When you forget yourself, there's nothing to be seen.
1: నేనే సర్వము.
0: I am everything.
1: నేనే దైవము.
0: I am God.
1: నేనే అన్ని విధాల ఆకారము.
0: I take all forms.
1: మన ఆకారంలే మనకు ఎన్నో మారుతున్నాయి.
0: And forms change.
1: పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉంటాడు. దాన్ని పక్కలో పెట్టుకో, దాన్ని క్రమక్రమేణ ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
0: Infant grows in age.
1: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
0: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
1: ఈ బాయ్ క్రమక్రమేణ నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
0: ద బాయ్ గ్రోస్ ఇన్ టు ఎన్ అడల్ట్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
0: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
1: ఆ యువకుడే నీవు ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
0: దిస్ యంగ్స్టర్ నేచురల్ బికమ్స్ ఎన్ యంగ్ అడల్ట్.
1: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్, ఈ మూడు ఎవరు అనుకున్నావు?
0: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. ఆల్ ది త్రీ ఆర్ వన్. ఇన్ ఫ్యాక్ట్
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్.
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
0: దిస్ యూ మస్ట్ లెర్న్ అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
0: Make your love strong enough.
1: Prema kante minchinatvanti sadhana marokati ledu.
0: There is no other spiritual practice beyond love.
1: Spiritual practice is the divine practice.
0: The spiritual practice is the divine practice of
1: acquisition of love. Divine practice anaga divine anaga emti? Kevalamu aa divyatvamto koodinatvanti bhavamu.
0: The divine love meaning the divinity.
1: Divyatvam anni kodunu kadalutune untuntari.
0: And it's full of vibration.
1: కనుక ఆ కలిగినటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
0: అండ్ మేక్ దిస్ వైబ్రేషన్ స్టడీ.
1: నీవు నిర్దిష్టం ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
0: అండ్ యూ ఫైండ్ దిస్ వైబ్రేషన్ ఎఫెక్టింగ్ యూ.
1: ఆ కలిగినటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
0: అండ్ దట్ వెరీ రిఫ్లెక్షన్ అపియర్స్ ఇన్ యువర్ డ్రీమ్.
1: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
0: అండ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది డ్రీమ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్.
1: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: The direct manifestation, Sakshat, you don't encounter anywhere.
1: Sakshat.
0: Sakshat.
1: Anaga, satyamaina vastunu, Sakshat ga chudali.
0: The direct manifestation, you should be able to